خلقتم من

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి వేసవి విడతి అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 20వ తేదీన స్వామి ప్రసారించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యం అనిత్యత త్యజ దుర్జన సంసర్గం. ప్రేమస్వరూపులారా, దుర్జన సంగం నుంచి మనం దూరం కావాలి. మొదలు భజ సాధు సమాగమం, మంచివారితో చెలిమిని చెయ్యాలి. పుణ్యం అహోరాత్రం కురు, నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి. స్మర నిత్యం అనిత్యత, ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యమునందైనా కూడాను ప్రవేశించాలి. ప్రేమస్వరూపులారా, ఈనాటి మానవుడు ప్రపంచమునందు గల సమస్త విషయములను కూడాను తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు. ఏ దేశమునందు ఏ స్థలమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు. ఈ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కాని తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించుటకు వెనుకంజ వేస్తున్నాడు. తానెవరూ తెలుసుకొనక ప్రపంచాన్ని తెలుసుకుని ప్రయోజనమేమిటి? ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది. కూటిపేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పురము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు. ఈ నేను అనేటువంటిది ఎవరు? మీరెవరండి అంటే నేను. మరొక పర్యాయం మీరెవరండి అంటే నేను ఒక డాక్టర్. మరొక పర్యాయం మీరెవరండి అంటే నేను బిజినెస్ మ్యాన్ అంటారు. బిజినెస్ చేసేది ఎవరు? బిజినెస్ ఒక వృత్తి, డాక్టర్ ఒక పని. కానీ పని సంగతి నీవు చెప్తున్నావు, కానీ నీవెవరు మొట్టము? నా పేరు రామయ్య, నా పేరు కృష్ణయ్య. ఈ కృష్ణయ్య రామయ్య దేహములకు పెట్టిన పేర్లు కానీ నీవు కాదే. కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతే వస్తువుల పేర్లు, దేశము పేర్లు, వృత్తుల పేర్లు, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి. కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. సరైన ఆన్సర్ నేను పేరు ఆత్మ. ఈ రూపనామములు కూడాను క్షణములో మారిపోతుంటాయి. ఇవి స్థిరమైనటువంటివి కాదు, ఇవన్నీ అస్థిరమైనటువంటివి. కానీ తాను స్థిరమైనటువంటి వాడు. ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి? మానవులే స్వార్థ స్వప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కాని సమాజం యొక్క సౌభాగ్యమును కాని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు. ఇప్పుడు సమాజంలో ఒక మెంబర్సే కాని తాను ప్రత్యేకమైన క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది. వ్యక్తి కుటుంబము ఇవన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఉంటున్నవి? సమాజంపైన ఆధారపడి. ఇటు సమాజం యొక్క క్షేమాన్ని గుర్తించక తన స్వార్థాన్నే మాత్రమే లక్ష్యం నందించుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు. ఆత్మవిశ్వాసాన్ని విస్మరిస్తున్నాడు. ఏ మానవుడు ఏ చిన్న గృహం నిర్మించవలనన్ను మొట్టమొదట పునాది భద్రంగా వెయ్యాలి. పునాదియే లేకుండా భవనమే నిలవదు. కనుక ఈ పునాదియే ఆత్మవిశ్వాసము. ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నప్పుడప్పుడే తన జీవితం అనే భవనము సుభద్రంగా ఉంటుంటాది. ఈ పునాది దేనికోసం? గోడలు కట్టే నిమిత్తమై పునాదులు అత్యవసరం. ఈ గోడలు ఏమిటి? ఎప్పుడు ఆత్మవిశ్వాసం తన యందు ఆవిర్భవించునో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మతృప్తి కూడాను కలుగుతుంది. ఈ ఆత్మతృప్తి ఆత్మవిశ్వాసం వల్లనే లభ్యమవుతుంది. ఈ సెల్ఫ్ తృప్తి ఆత్మతృప్తి దేనివల్ల అభివృద్ధి అవుతుంది? స్వార్థ త్యాగము చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది. ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి చేయటం చేతనే మానవత్వంలో
కొంత శాంతి కలుగుతుంది. అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది. కానీ ఈనాటి మానవుడు పునాది అయినటువంటి ఆత్మవిశ్వాసం అనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది, ఆత్మతృప్తి ఏ రీతిగా లభిస్తుంది, ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు. ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు. కానీ దీని అన్నింటికి ఒక మాస్టర్ ఉంటున్నాడు, అది ఏ ఆత్మ. కనుక నీ మాస్టర్ ది మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్. ఈ మనసు, దేహము, బుద్ధి, చిత్తము, ఇంద్రియము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి పనిముట్లు. ఇందులోపల ఈ వైబ్రేషన్, ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతనే ఈ దేహము, మనస్సు, బుద్ధి అన్ని పనిచేస్తున్నాయి. కానీ సత్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. దైవత్వమనే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము, ఏ శాంతి లభించదు. ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు. ఆనందమునకు మాస్టర్ భగవంతుడే, శాస్త్రికి యజమాని భగవంతుడే. కోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము, నేను ఫలాని పని కోసమని, ఫలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావం. భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని, ఫలితం కోసం కాదు. తన దగ్గర ఏది లేదో, భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నారు. తన దగ్గర లేనిది శాంతి, అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడాని కోసం. తన యందు లేనటువంటిది ఆనందము, అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు. ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచకు సంబంధమైనటువంటి విషయవాంచ కోసం కాదు. కానీ ప్రపంచంలో చిక్కనిది భగవంతుని నుంచి లభ్యమయ్యేటువంటి దానికోసం మనం ప్రార్థిస్తున్నాం. సత్యాన్ని ఎవరు కూడా విచారణ చేయటం లేదు. కోరినాము, భగవంతుడు ఇవ్వలేదు, అయిపోయింది, దానికి భగవంతుడి ఫోటో తిప్పి పెట్టేస్తారు. అసలు భక్తులే కాదు, కేవలం ఒక ఇమాజినేషన్ భక్తులు మనిపించుకుంటుంటారు. భక్తులు కోరేటువంటిది ఒక్క ఆనందాన్ని కోరాలి. ఆ ఆనందంలోనే సర్వము మనకు లభ్యమవుతుంది. అందుకోసమనే భగవంతుణ్ణి నిత్యానందం, పరమ సుఖదం, కేవలం జ్ఞానమూర్తి, ఈ సుఖము జ్ఞానం అంతా కూడా ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది. కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమనేది శాంతి, ఆనంద నిమిత్తమై ప్రార్థించడం. మానవులారా, ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు. మనిషి చెడ్డలన్నీ కూడాను మన యొక్క కర్మల ఫలితమే కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు. ఏ విత్తనము నాటుకుందమో ఆ మొక్కనే కలుస్తుంటాయి. కనుక మన ఫలితము మంచిది కాని చెడ్డది కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములే. ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు. మానవుడు అనాది కాలం నుండి అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సలుపుతూ వస్తున్నాడు. ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఉపన్యాసములు విన్నప్పటికీ, గ్రంథములు చదివినప్పటికీ మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది. అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు. మానవుడు కూడా మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దృష్టి. దృష్టి ఏ సృష్టి, దృష్టి వచ్చినటువంటిదే కాని సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు. మన యొక్క దృష్టి నుంచి ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది. కడకు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు. ఇంతకాలం నేను సాధన చేసి ఇన్ని విధమైనటువంటి విచారణ చలిపి కట్టగినప్పటికి నేనేమి సాధించాను? ఏమీ సాధించలేదు. అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుంది. సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది. మనసును మరిచేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చా. అప్పుడే అమనస్కుడైపోయాడు. అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది. మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన. కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు? కృతమైన లౌకికమైన భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది అంటే చాలా సులభమైన మార్గమే. ఏ విధంగా? మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి. ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికీ ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి యొక్క భావం మనలో ప్రవేశిస్తుంది. మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములుంటున్నవి. కానీ ఈనాటి యుగమునందు ఉన్నదంతా కూడా బుక్కిష్ నాలెడ్జి. అది కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జి. దాని తర్వాత జనరల్ నాలెడ్జి కావాలి. ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరైనటువంటి జ్ఞానం లభ్యమవుతుంది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జి తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది. తదుపరియే డిస్క్రిమినేషన్ నాలెడ్జి వస్తుంది. డిస్క్రిమినేషన్ నాలెడ్జి లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు. తనకు అనుసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు. తన రక్షణ నిమిత్తమై, తన స్వార్థ
నిమిత్తమై, తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు. నేరో డిస్క్రిమినేషన్, కానీ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి. నాకు సర్వలుక్కుడును అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి. అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్, అది ఏ ఎక్స్పాన్షన్ లవ్. తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ కూడాను కంట్రాక్షన్ లవ్. కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. ఎవరైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం, ఇది లవ్వా? కాదు. హలో అన్నంత మాత్రమున ఇది ఒక ప్రేమ కాదు, లోపల హాలో కావాలి. ఎట్టి భావములు, ఎట్టి యోచనలు, ఎట్టి కోరికలు లేకుండా నిలచాలి. ఇది ఈ విధమైనటువంటి దీనిలో ఉన్నప్పుడే మనసు యొక్క ప్రభావము, మన నిమిత్తమై, తన స్వార్థ నిమిత్తమై, తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు. నేరో డిస్క్రిమినేషన్, కానీ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి. నాకు సర్వలుక్కుడును అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి. అది

0: తిరిగినంత కాలము నాకు ఏమాత్రమో ఆత్మతత్వం అర్థం కాలేదు. మనసును ప్రక్కకు నెట్టి బుద్ధిని ఆదర్శంగా తీసుకుని ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు. తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనము సరైనటువంటి ఒక మాతృభావాన్ని, ఒక విధమైనటువంటి ఒక మనోభావాన్ని దూరం చేయాలి. ఈ మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఏమాత్రం బాగుపడ్డు. వెళ్ళినప్పటికీ ఆ మనిషి మసిగానే ఉంటుంటాడు. మనిషి ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు? నీ వైపు నుంచి చేస్తే సినిమా మనిషి, సినిమా మనిషి మాదిరి తోస్తుండాలి.
1: సినిమా
0: కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి, కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు. మానవా, మానగా ఏమిటి? జ్ఞానము. నానగా ఏమిటి? లేకుండా. వానగా ఏమిటి? వర్తించటము. అనగా ఏమిటి? మానగా మాయా. ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి. కేవలం ఇల్యూజన్ అంటున్నాము, మాయ అంటున్నాము. మాయ అనగా ఏమి? మాయ అనగా ఏమీ లేనటువంటిది. నా మాయ ఇది మాయ అన్నారు. లేనటువంటి దానిని మాయగా మనం భ్రమిస్తున్నాము. ఏదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటాయి. ఈ ప్రతిబింబమేనే మాయ అన్నారు. ఆ ప్రతిబింబం వదిలిపెట్టి మనిషి నడచడానికి వీలు కాదు. చిన్న రియాక్షన్, సౌండ్, రీసౌండ్, ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములే, మన యొక్క సంకల్పములే, అన్ని మనలో ఉంచి ఆవిర్భవించినటువంటివి. కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు. అదే మొన్న చెప్పాను, ఇంగ్లీష్ లో ఎంఏఎన్ మ్యాన్ అంటారు. ఎం అనగా ఏమిటి? అదే మాయా. అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి. ఎన్ అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి, లభ్యమవుతుంది. విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణం మనలో ప్రాప్తిస్తుంది. కనుక మొట్టమొదట మనము ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు. ఈనాటి మానవుడు సుఖముతో, దుఃఖముతో, ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుశించి పోతున్నాడు మానవుడు. ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనలపైన ఎంత అభిరుచి ఉన్నదో, దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు.
1: పుత్ర మిత్ర భరణ వ్యాపార సంభాషణే
0: ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే సచింత భువి నందనందన పదద్వంద్వార విందే క్షణే. దాంట్లో వెయ్యింటి ఒక భాగమైన కూడాను భగవంతుని పాదముల పైన మనసు పెట్టడము ఎంతో అదృష్టము. ధన ధాన్య భోగ యశస్సు కోసం ఎంత నీవు పరితపిస్తున్నావో దాంట్లో ఒక క్షణ భాగం భగవంతుని విశ్వాసం పైన పెట్టకూడదా? ఏమాత్రమూ లేదు. అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును ప్రాణమునే అర్పితం చేస్తున్నాడు మానవుడు. అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి? గురించేది ఏమిటి? అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి. అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోకశాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతులు మనకు లభ్యమవుతాయి. కుటుంబకంగా, సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతులు మనం అనుభవించవచ్చు. కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి. సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు. కనుక మొట్టమొదటి సొసైటీ, సొసైటీ నుంచి నేను పుట్టాను, సొసైటీ ఒక మెంబర్, ఈ సత్యాన్ని గుర్తించుకుని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి. ఆనందాన్ని మా లక్ష్యం అందించుకోకూడదు. పురస్కరించుకుని లోక సమస్త సుఖినోభవంతు. పవిత్రమైన భారతీయ సంస్కృతి, ఆధ్యాత్మిక తత్వ విచారం చేత యావత్ ప్రపంచమునకును సుస్థిర శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది. అన్ని దేశములకు శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే. ఇది భారతదేశము, అందరూ భారతీయులే. భారతీయులనగా ఏమిటి అర్థము? ఆ స్వప్రకాశమైనటువంటి జ్యోతి, ఆ రైతిని, ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి. ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది. సంగీత సాహిత్య విద్యలందు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది. భారత అంటే ఏమిటి? భావము, రాగము, తాళము. భావరాగ తాళ సమ్మితమైనటువంటిదే భారతము. అన్ని రంగములందు, నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి. భారతదేశం భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు, కాదు కాదు. ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి. దైవ భావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది. స్వరూపులారా, భగవంతుడు ప్రేమ స్వరూపుడు, స్వరూపుడు, శాంతి స్వరూపుడు, ఆనందమయుడు. ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి. ఇట్టి భగవంతునికి సత్ చిత్ ఆనందం అనేటువంటిది సార్థక నామం. సత్ అనగా ఏమిటి? శాశ్వతమైనటువంటి యొక్క భావం చేత శాశ్వతమైనటువంటి భగవంతుని మనం ప్రార్థించాలి. చిత్తనగా ఏమిటి? జ్ఞానమయమైనటువంటిది. ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి? ఆవిర్భవించాలి. సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
1: సో

0: God wisdom, we can reach him through the path of wisdom. The permanent God can be reached.
1: ఆనందమును ఆనందంతోనే పొందాలి. ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు. కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమనే. ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు. యత్ భావం తద్భవతి. మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు. ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి. నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను. ఒక విధమైనటువంటి ఫ్లోర్ మిల్ ఉంటుంది. ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడరే కింద వస్తుంది. రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండే కింద వస్తుంది. కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల ఫలం వేస్తే కింద మల వస్తుంది. ఫ్లోర్ మిల్ బెటర్ కదా. ఏమిటి ఈ ప్రాణం ఉండి ఈ దేహము? ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి. మన పిక్కిల్స్ ఏమైనా వడ్డించుకుని తింటే ఆనాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణమైపోతుంది. పిక్కిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 ఇయర్ ఉంటుంటా చెడిపోకుండా. ఈ జాడీ కంటే ఆ జాడీ ఎంతో మేలు కదా.

ఇది మన దేహము మా మనము కాదు. మలమూత్రముల దుర్గం మాంసరక్తమే కాని పురుగు జవ్వాజీలు పుట్టబోవు. మలినపు కొంప రోగమున బ్రగ్గెడు సేవక గంప ఇష్టము పొందు తుంప సాగరమలే ఈదగలేని కంప మనమెప్పుదలంప. అమ్మబోకు మనసా, నేనన్ని చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు. కముల్ పఠించితివి పూర్తిగా చూచితివి సర్వశాస్త్రముల్ తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల నీ హస్తయుగము మోర్చి పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ పుస్తక గ్రంథమంతయును నిరర్థకముల్ కదా మానవా. నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది టకై హద్దును పద్దులేక మందల చేయుచు జీవితంబు నీ విత్తుల జారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా. ఏం మనం సాధించినటువంటిది, ఇన్ని రకమైనటువంటి శ్రమలకు ఓర్చుకుంటున్నాం కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము. ఒక సినిమా దగ్గర అయినా పోయి క్యూలో మనం నించుకొని కావలసినంత కాలాన్ని తీసుకుంటాము. ఒక బస్టాండ్ లోపల కూడా సీటు కోసం ఎంతో కాలం క్యూలో నించుకొని మనం శ్రమలు పడతాము. పంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించేంటే చాలా టైం. ఇంక ఏమిటి నువ్వు సాధించేది, ఇష్టమైనటువంటి దానికోసం వెయిట్ చేస్తున్నావు. దీనికోసం కాదు మనం వెయిట్ చేయాలి, భగవంతుని అనుగ్రహం కోసం మనం వెయిట్ చేయాలి, భగవంతుని ఆనందం కోసం మనం వెయిట్ చేయాలి. అప్పుడే నిజమైనటువంటి జీవితము. జీవితం అంటే కేవలము దేహాన్ని పెంచుకోవటము, భోజనాన్ని తినటము, హాయిగా జీవితాన్ని గడపటం ఇది కాదు. బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. నీ దేహాన్ని రక్షించుకో, తప్పులేదు. కోసము శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ఒక వృక్షములు ఫలములంతా ఇస్తుంది, అది కావలసినంత ఫలములు పుడుతున్నాయి. కానీ ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమని ఒక ఫలాన్ని భుజిస్తుందా? నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి. నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైన నీరు తాగుతుందా? ఒక గోవు తన నిండుకు కావలసినంత క్షీరమును పెట్టుకుంటుంది. తనలో క్షీరముంది కదా అని ఒక్క చిటికడైనా తాను త్రాగుతుందా? కానీ మానవుడు ఏం పంచుతున్నాడు, ఏమి త్యాగం చేస్తున్నాడు, ఏ మాధ్యమునికు ఎల్ప్ చేస్తున్నాడు? నిరంతరం కూడా తాను తాను తాను తాను తాను ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను అనుగ్రహానికి గురి అవుతాడు. లోక సమస్తా సుఖినో భవంతు. లోకమంతా మంచిగా ఉండాలి. లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మంచేమాన్ని ఎందుకు కోరదు? ధర్మో ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనని రక్షిస్తుంది. ఏవ హతోహంతి, దాన్ని మనం చంపినప్పుడు అది మనం చంపుతుంది. ప్రేమ స్వరూపులారా, మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది. ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసం పాటు పడకూడదు. కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి. కనుకనే భగవంతుణ్ణి భజించాలి. ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు భక్తిలో ప్రవేశించిరి. భజ

0: అద్వైతము
1: పవిత్రమైన అద్వైతము.
0: ఆ అద్వైతం నందు కూడా భక్తికి ప్రధాన్యత ఇచ్చాడు. ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటి భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారం కలిగినటువంటిది కాదు. ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి. ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు. ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి. అంతా ఏకత్వమే. ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి. ఇది ఒక వెండి టంబ్లర్, కానీ ఇది వెండి టంబ్లర్ కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది? తర్వాత ఇది ఒక తట్ట. ఇది ఏమిటి? వెండి తట్ట. వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్. నామములు వేరు వేరే అయిపోయింది కానీ అంతా కరిగిస్తే ఒకే వెండి అద్వైతము. ఒక మూలాధారమైన శక్తి చేత అనేకత్వాన్ని సృష్టించడమే ఒక అద్వైతము. కనుకనే మూలాధారమైన తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. మతము

అంటే ఈ రకమైనటువంటి అద్వైతాన్ని మనం చింతించుకుంటూ పోతే పూలన్నీ వేరు, పూజలు ఒకటే, వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి, పూజలు ఒక్కటే. దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే, పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు, హృదయ పుష్పాన్ని పుచ్చుకుంటాడు. ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయి. హృదయ పుష్పము, ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి. ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును. భగవంతుడు ఎప్పుడు హృదయవాసి, హృదయవాసిని ఎక్కడో పోయి మనం వెతకనక్కర్లేదు. అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఆ దైవత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది. కనుక ప్రేమస్వరూపులారా, బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులు కొంతవరకు మానుకోండి, అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి. ఇవన్నీ మనకు కావలసినవి బాహ్యము. తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము. ఈ అన్నం బ్రహ్మ, వస్త్రం బ్రహ్మ, ఇందులోనూ అద్వైతం ఉంది. ఏమిటి అద్వైతం? ఇది వస్త్రము, ఇది వస్త్రం కాదు దారము, దారం కాదు ప్రతి. కాబట్టి ప్రతి, దారము, వస్త్రం మూడు ఒక్కటే, ఇది కూడా అద్వైతమే. కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే. అద్వైత మతం జ్ఞానం అనగా విభజించడానికి వీలు కానటువంటిదే అద్వైతము. కూడాను ప్రేమ చైతన్యం మనం పొందడానికి వీలవుతుంది. మీరు హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి, మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది. కానీ డిజైన్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు, ప్రేమించు, అప్పుడే నీ యొక్క అభిష్టం నెరవేరుతుంది. పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు. కనుక భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే, ఏ యొక్క డిజైన్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి. నీకు అది కోరిన తర్వాత ఇచ్చాడా భగవంతుడు? లేదే, కోరక మునిపై ఇస్తుంటాడు. అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగుకొలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడివానగునని, అడుగకువే ఓ మనస, అడుగని శబరిని ఆదరించడే, అడుగక తనకై మడియు జటాయువు కడకు నేగి సద్గతి కలిగించడే. అడిగే కొద్ది అడుగుపడిపోతుంది. ఓ మనస, నువ్వు అడగద్దు, కావాల్సింది భగవంతుని అడుగు. భగవంతుడే నాకు కావాలి, ఇప్పుడు నాకుంటే అన్ని నాకు లభ్యం అవుతాయి. దాని చేతిలో ఉంటే ఎన్ని రకాలైనా మనం చేయించుకోవచ్చు. నాకు చైన్ ఇచ్చి భగవంతుడు నాకు రింగ్ ఇచ్చేటి, ఆ రింగు రింగుగానే ఉంటుంది, చైన్ చైన్గానే ఉంటుంది. గారినే కోరు, ఎన్ని రకాలైనా చేయించుకో, దైవాన్ని కోరు. ఎన్ని విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అనుభవించి విస్మరించి దైవం ఎక్కడి వాడు? అన్నింటికీ అధిపతి దైవము. కానీ దీన్ని వదిలిపెట్టి ప్రకృతిని ఆశిస్తున్నా మనము. భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. ఈ మూడు వాగ్దానాలు కూడా ప్రతి వ్యక్తి కూడా నువ్వు విరుద్ధంగా నడుచుకుంటున్నాడు. అడుగు నన్ను ఇస్తానున్నాడు, అడుగు నన్ను ఇస్తాను, వెతుకు నన్ను కనిపిస్తాను, నా తలుపు నేను తెరుస్తాను, ఈ మూడు చెప్పాడు. కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా? అడుగు నన్ను అన్నాడు భగవంతుడు. కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా? ప్రకృతిని అడుగుతున్నావు. ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతిని అడుగుతున్నావు. వెతుకుతున్నావు నీవు నన్ను, కానీ భగవంతుని వెతకటం లేదు. దేన్ని వెతుకుతున్నాడు? సంపదల్ని వెతుకుతున్నాడు, తలుపు కొడుతున్నాడు. చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు, విరుద్ధంగా చేస్తున్నాడు. తలుపును కొడుతున్నాడు, ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు. కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి విరుద్ధంగా మరిపోతున్నారు. చెప్పినట్టుగా చేయండి, తక్షణం అడిగినట్టుగా ఇస్తాడు, ఎదిగినట్టుగా చిక్కుతాడు, తక్షణమే హృదయ కవాటం తెరుస్తాడు. ఈ సత్యాన్ని విశ్వసించి దైవాన్ని చక్కగా ప్రేమించండి. దైవం ఒక్కడే. ఇలాంటి దైవాన్ని ఏ రూపంతో, ఏ నామంతోనైనా మీరు స్మరించండి, ఏ వాంఛలతోనా మీరు స్మరించకండి, అతన్ని వాంఛతోనే వివరించండి. భగవంతుణ్ణే కోరాలి. ప్రపంచంలో కావలసిన సిరి సంపదలంతా ఉన్నాయి, దాన్ని ఎందుకు అడగాలి? భగవంతుని దగ్గర ఉన్నాయి. భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి? అడగాలి, తనని అడగాలి. భగవంతుని ప్రార్థించినటువంటి వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి. ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు లభ్యమవుతుంది. ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి ఒక ఫలితములు మీకు అందుకుంటాయి. ప్రేమముదిత మన

ఇంతవరకు వీరు 1998 సంవత్సరంలో భగవాన్ బాబా వారి వేసవి విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 20వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: అంతా మనయందే ఉంది. మనహృదయమే భగవత్ స్వరూపం. బలహీనతకు మనహృదయమే కారణం, బలమునకు మనహృదయమే కారణం. దోషరహితులకే బలం వస్తుంది, దోషికే భయం వస్తుంది. దోషరహితులకు భయమే ఉండదు. ఆ ప్రేమతత్వమే కలదు మనలో. కనుకనే దైవాన్ని ప్రేమించి ప్రేమించి ఆ భయాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడే నీ హృదయ కవాటం తెరుచుకుంటుంది. ఆ హృదయ కవాటం తెరుచుకోవటమే కైలాసం. అదియే మన విలాసము, అదియే మన నివాసం. అన్నింటికీ హృదయమే మూల కారణం.

సాక్షాత్ పరబ్రహ్మస్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. బాలసాయి ఈ దివ్య ప్రబోధాలు దిగంబర స్వామిని ఒక్క మాటగా కలిచివేశాయి. ఆ బాలస్వామి తనను ఖండించినప్పటికీ వారి మాటలలో కషాయం లాంటి చేదు కన్నా తీయని మధురరసమే ఎక్కువగా చవిచూడగలిగారు దిగంబరస్వామి. బాబా అందించిన వస్త్రాన్ని వెంటనే ధరించి ఆ స్వామి తమ దిగంబర వేషానికి శాశ్వతంగా స్వస్తి చెప్పారు. ఆ సాధువు తన మౌనాన్ని వీడి, "స్వామి, నా తప్పులను మన్నించండి. మీరు అభయమిచ్చినప్పటికీ భయమును వీడి వనాంతరాలకు వెళ్లే అంత పరిపక్వత నాలో లేదు. అయినా ఇక మీదట ధనమును యాచించటము, పాదపూజలను చేయమనటము, పల్లకీని మోయమను ఆదేశించి నేను ప్రజలను శ్రమపెట్టను. నాకు రెండు పూటలు ఇంత గంజినీళ్లు దొరికితే అంతే చాలు. అవసర నిమిత్తం భిక్షాటనం చేసుకుంటాను. నా కనీసావసరాలు గడిచిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించండి" అంటూ దీనాది దీనంగా బాబాను వేడుకున్నాడు. "అలాగే" అన్నారు స్వామి. తాము ఆశించిన దానికన్నా పూర్తిగా విరోధంగా ఆ బాలసాయికే తలవంచి జోహారులను అర్పించి తమను నట్టెట్లు ముంచేసిన ఆ దిగంబరస్వామిని అప్పటికప్పుడే వదిలిపెట్టి చేతులు కడిగేసుకున్నారు. బాలబాబాను అవమానించటానికి పన్నాగాలు పన్నిన పుట్టపర్తి పుణ్యాత్ములు. దిగంబరస్వామి కోసం ఏర్పడిన భక్తులు మాత్రం ఆయన్ను పల్లకీలో మోసుకుని వెళ్లారు. సాధారణంగా చాలామంది సాధువులు చందాల ద్వారా నిధిని సేకరించటమే కాక తమ ధర్మ ప్రచారం కోసం అనేక స్థాపనాలు చేసి ఒక్క నిమిషానికైనా తీరిక లేకుండా ఇలాంటి కార్యనిర్మాణాలలో నిమగ్నులై వృధా ప్రయాసలకు గురి అయి కాలమంతా వెచ్చించడమన్న దానిని స్వామి అతి తీవ్రంగా ఖండిస్తారు. స్థాపనములు చేయవచ్చు, కార్యములు చేయవచ్చు, అయితే అవి మితిమీరకూడదు. ఇటువంటి కార్యక్రమాలలో అమితంగా కాలం వెచ్చించటం తమ ఆత్మసాధనకు ఒక విధంగా హానికరమే కాని వీటన్నిటికన్నా కూడా ఒక సాధువుకు ఆత్మసాధనే ముఖ్యమైనది అని స్వామి ఘంటాపథంగా చెప్తారు. ఈ దిగంబర స్వామి సంఘటన జరిగిన 17 సంవత్సరాల అనంతరం ప్రశాంతి నిలయానికి స్వామి సచ్చిదానంద రావటం జరిగింది. వీరు సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు సంపాదించుకున్నవారు. అదికాక రాజయోగంలో మహామేధావులు. 70 సంవత్సరాల వయోవృద్ధులైన సచ్చిదానంద స్వామిని 32 సంవత్సరాల బాబా భుజం తట్టి, "స్థాపన కార్యక్రమాలలో మీకెందుకింత తపన? ఈ కార్యసాధనలో మీరెందుకింత శ్రమించటం? హాయిగా హిమాలయాలలో ఏకాంత ధ్యానంలో నిమగ్నులు కాకూడదా? మీరు యోగసిద్ధులైతేనే చాలు. ఆ మహత్తర శక్తి గుహలను, వనాలను, చివరకు హిమాలయ శిఖరాలనే ఛేదించి ఈ విశాల ప్రపంచంలో విస్తరించి లోకానికి ఇప్పుడు మీరు చేసిన దానికన్నా, చేయబోయేదానికన్నా 10 రెట్లు శుభం కలుగజేస్తుంది. మీ శరీర రక్షణ నిమిత్తమై మీరు ఏమాత్రం దిగులు చెందక్కర్లేదు. ఆ బాధ్యతలన్నీ నేనే వహిస్తాను. మంచులో నేను మీకు వెచ్చదనాన్ని అందిస్తాను. ఆకలి దప్పికలలో మీకు ఆహార పానీయాలే నేనే అవసరాలను తీరుస్తాను. యోగక్షేమం వహామ్యహం" అన్నారు. వయస్సు బాగా ముదిరినవారు, గొప్ప యోగ సాధకులైన వారు, తమిళదేశంలో ప్రబల కవిశేఖరులని పేరొందినవారు ఒకరు స్వామితో, "స్వామి, మీరెన్నెన్నో అద్భుతాలను చేస్తున్నారు. నాకు 2 రెక్కలు మొలిచేటట్టు చేయకూడదా? నాకు ఈ లోకంలోని ముఖ్యమైన భాషలన్నీ తెలుసు, కవిత్వమూ చెప్పగలను. మీరిచ్చిన రెక్కలతో ప్రపంచం నలుమూలలకు ఎగిరి అన్ని భాషలలోనూ మీ కీర్తి ప్రతిభను గానం చేస్తాను, మహిమలను ప్రచారం చేస్తాను, ప్రబలం చేస్తాను" అన్నారు. దానికి వెంటనే స్వామి, "మీకా శ్రమ అక్కర్లేదు. నా కార్యమును నేనే చూసుకుంటాను. అయ్యా, రెక్కలు లేకుండానే మీరు ఇప్పుడు ఎగురుతున్నారు. ఇక రెక్కలు కూడా తోడైతే వేరే చెప్పాలా? పట్టపగ్గాలే లేకుండా పోతాయి. అసలు మీ ప్రతాపాన్ని కొంత అరికట్టుదామనే నేనే యోచిస్తున్నాను. మీరెందుకు ఒకచోట స్థిరంగా ఉండి అభ్యసించిన యోగాన్ని సద్వినియోగం చేయకూడదు?" అన్నారు వ్యంగ్యధోరణిలో. స్వామి ఎంతటి అభయమిస్తున్నప్పటికీ ఏకాంత ధ్యానం చేయటానికి మొదట్లో ఎవరికీ మనసొప్పదేమో,
అడవులకు గుట్టలకు వెళ్లడమంటే సామాన్యమా? మరైతే అడవులన్నీ నిర్మానుష్యమైతే అటువంటి ప్రదేశాలలో స్వామి యోగక్షేమం మహామ్యహం అన్న దానికి ఉదాహరణలే లేకుండా పోతాయా? ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తాను సత్యసాయి ఆకృతిలో ఉన్నట్టుగా తెలియని వారికి కూడా ఆపత్ సమయంలో స్వామి వారిని కాపాడి రక్షించిన దానికి ఉదాహరణలు కోకొల్లలు. అది 1957 జూలై మాసం కృష్ణపక్షం. భక్తులను వెంటపెట్టుకుని స్వామి రిషికేష్ విజయం చేసిన సమయమది. అచ్చటి హిమాలయ ప్రాంతాలలో ఉన్న వశిష్ఠ గుహకు వెళ్లి భక్త బృందముతో శివానంద స్వామి ఆశ్రమానికి తిరిగి వస్తున్నారు స్వామి. మార్గమధ్యంలో స్వామి అమాంతం అచేతనంగా పడిపోయారు. ఇటువంటివి భక్తులకు కొత్త కాదు. తాను సూక్ష్మ శరీరంతో స్థూల శరీరాతీత యాత్ర చేసే సమయాలలో స్థూల శరీరము పొదిలిన వెంటనే ఆ దేహం అచేతనంగా వాలిపోతుంది. ఇప్పుడు అదే జరిగింది. శరీరము కిందకు వాలింది. ఇటువంటి సందర్భాలలో తాను సూక్ష్మ శరీరంతో చేసే చర్యలన్నీ ఒక్కొక్కప్పుడు అచేతన స్థూలకాయంలో కూడా ప్రతిఫలించడం కద్దు. ఇప్పుడు కూడా అదే విధంగా తన రెండు అరచేతులు దగ్గరికి చేర్చి దేనినో గట్టిగా పట్టుకుని అదిమి పట్టినట్టుగా స్వామి స్థూలకాయంలో గోచరించింది. కొంతసేపటికి అచేతనంగా ఉన్న శరీరం చలనం కలిగి యథాస్థితికి వచ్చింది. స్వామి లేచి కూర్చున్నారు. ఎక్కడికి వెళ్లి వచ్చారు స్వామి అని ఆతృతతో భక్తులు ప్రశ్నించారు. కొన్ని సమయాలలోనే స్వామి ఇలాంటి విషయాలను గురించి తెలియచేస్తారు. ఆనాడు కరుణామూర్తి అయి చెబుతాను అంటూ సుబ్రహ్మణ్యాన్ని ఇక్కడికి పిలవండి అన్నారు స్వామి. సుబ్రహ్మణ్యం బాబా భక్త బృందంలో ఒకరు. ఆయన అక్కడకు రాగానే స్వామి వశిష్ఠ గుహ దగ్గర నువ్వు చూసినది ఏమిటి అని ప్రశ్నించారు. సుబ్రహ్మణ్యం అదిరిపోయి స్వామి మీతో ఈ విషయం చెబుతామా వద్దా అని సంశయించి చివరకు చెప్పకుండానే ఉండిపోయాను. అయినప్పటికీ దానిని మీరు గ్రహించేశారు స్వామి అన్నారు వినయంగా. అవును, కాని వీరంతా నీవు చెబితే కాని గ్రహించలేరు కదా, అందుకనే నీవే చెప్పువారికి అన్నారు స్వామి.

వశిష్ఠ గుహ సమీపంలో పారుతున్న గంగానదిలో ఒక శరీరం కొట్టుకుపోవడం చూశాను. అది ఒక యోగి శరీరంగా గోచరించింది. పద్మాసనంలో కూర్చుని ఉన్న ఆ యోగి అదే భంగిమలో ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. చూడటానికి అది ఒక మృత కళేబరంగా తోచింది. ఈ దృశ్యాన్ని చూసినట్టు చెప్పి ప్రశాంత వాతావరణమును అమంగళం చేయడం ఎందుకని చెప్పకుండా ఉండిపోయాను అన్నారు సుబ్రహ్మణ్యం. అది శరీరం కాదు అన్నారు బాబా. ఆ యోగి నదీ తీరాన ధ్యాన నిమగ్నుడై ఒక గుట్టమీద పద్మాసనంలో కూర్చుని ఉన్నాడు. నదీ ప్రవాహం వేగం పుంజుకుని కట్టలు తెంచుకుంది. ఆ మట్టి గుట్టను మోదటం ప్రారంభించింది. ధ్యాన నిమగ్నుడై ఉన్న యోగికి ఇది ఏమీ తెలియలేదు. క్రమక్రమంగా మన్నంతా కరిగిపోయి గుట్ట విచ్చి నదిలో కరిగిపోయింది. తత్ఫలితంగా యోగి నదీ ప్రవాహంలో పడిపోయాడు. ఆయనకు తెలియకుండానే ప్రాణాయామశక్తి ఆయనను నీటిలో మునిగిపోకుండా తేలేటట్టు ఉపకరించింది. కొంత దూరం ఆ విధంగా కొట్టుకుపోయిన తర్వాత ఆయనకు ప్రజ్ఞ కలిగి బాహ్య ప్రపంచంలోనికి వచ్చాడు. ఎంత యోగి అయినప్పటికీ తాను నీటిలో కొట్టుకుపోతున్నట్టు గ్రహించగానే ప్రాణభయంతో ఆర్తుడై హృదయాంతరాల నుంచి ఒక్కమారుగా భగవాన్ అని ఆర్తనాదం చేశాడు. ఆర్తత్రాణ పరాయణుడైన నేను వెంటనే నా సూక్ష్మయాత్రకు ఉపక్రమించాను. క్షణంలో అక్కడికి చేరాను. గంగా ప్రవాహ వేగం అతని గుండెలను తాకకుండా నా రెండు హస్తాలతోనూ ముందు వెనుక అతన్ని అదిమి పట్టుకుని సూక్ష్మరూపంలో అతన్ని కాపాడాను. ఆ యోగి చాలా కాలంగా ఆహారం తీసుకోవట్లేదు. తత్కారణంగా ఆహార పానీయాలు లభ్యమయ్యే స్థలానికి అతన్ని చేర్చాలని తలచి దరిదాపు 30 మైళ్లు ఆ ప్రవాహం మీదే పయనించి గమ్యానికి చేర్చి ఒక లీలా వినోదానుభూతిని పొందాను అని ముగించారు స్వామి. శివానందనగరుకు దగ్గరలో ఉన్న ఒక కుటుంబీకుని ఇంటికి ఈ యోగిని చేర్చి భయభ్రాంతుడైన ఆయనకు మనశ్శాంతి చేకూర్చాను. ఆకలితో కాలిన కడుపుకు ఆహారం దొరికింది అని స్వామి ఆ యోగి యోగక్షేమాలను తాను ఏ విధంగా కాచి రక్షించారో విపులీకరించారు. సత్యసాయి అన్న పేరు కనీ విని ఎరుగని వారైనా సరే భగవాన్ అన్న ఒక్క ఆర్తనాదం చేయగానే అది స్వామిని ఆ భక్తుని వద్దకు ఆకర్షించగలిగి రక్షణ లభించిందంటే దీని అర్థమేమిటి? ఒక పసిబిడ్డ కూడా దీనికి సమాధానం చెప్పేయగలదు. ప్రత్యేకించి ఏ నామము ఉచ్చరించక మూలాధార వస్తువైన ఆ పరబ్రహ్మమునే గజేంద్రుడు ఆర్తితో పిలిచాడు. నారాయణ నామాకృతి గల ఆ దేవదేవుడు తక్షణమే అచ్చట ప్రత్యక్షమయ్యాడు అని వర్ణించిన పురాణేతిహాసాలే ఇక్కడ నవీనమై సత్యసాయి ఆకృతిలో సాక్షాత్కరించి కాచి రక్షించారు. సాధారణంగా మహాయోగి పుంగవులు కూడా తమను పూజిస్తున్న వారిని, తమ నామమునే స్మరించిన వారిని, తమ వద్ద దీక్ష కొన్నవారిని, తమయందే అచంచల భక్తిశ్రద్ధలు కలవారిని ఆపత్సమయాల్లో కాచి రక్షించిన విషయాలు మన ప్రాచీన గ్రంథాలు ఇతిహాసాలు వర్ణించినాయన్నది అనుభవైకవేద్యమే. అయితే ఇక్కడ కూడా మన స్వామి ఒక ప్రత్యేకతతో ప్రకాశిస్తున్నారనే చెప్పాలి. స్వామికి లవలేశములైనా తనను గురించి ప్రచారం చేసుకోవాలన్న తలంపే లేదు. అందువల్ల వశిష్ఠ గుహ యోగుల్లాంటి వారెందరినో అపాయాల నుంచి కాపాడి అనుగ్రహించినప్పటికీ తన సాయి స్వరూపమో లేక నామమో తానెన్నడూ వ్యక్తం చేసుకోలేదు. బాబా సాధారణంగా తమ భక్తులకు ఒక్కొక్కప్పుడు తాయెత్తులు, ఉంగరాలు మొదలైనవి ప్రసాదిస్తూ ఉంటారు. చాలామందికి చాలా సమయాల్లో అవి ఒక రక్షగా ఉపకరించిన మాట వాస్తవం. అయితే ఈ చిన్ని చిన్ని కానుకలు భక్తులు ధరించినప్పుడే అవి వారిని ఆపత్ సమయాలలో సూక్ష్మంగా స్వామికి సందేశం తెలియచేస్తున్నందువల్ల వారందరూ స్వామిచే రక్షింపబడుతున్నారని చాలామంది ఊహిస్తూ ఉంటారు. అలా అనుకున్న వారికి వశిష్ఠ గుహ సంఘటన మొదలైనవి కనువిప్పు కలిగించగలవు. స్థూల వస్తువులను భక్తులకు అనుగ్రహించి తద్వారా వారు భక్తరక్షణ చేస్తున్నట్టు మనను భ్రమింపచేయటం కూడా స్వామి యొక్క లీలా వినోదమే. కానీ ఇది పూర్తి నిజం కాదు. నిజానికి భక్తే నిజమైన తాయెత్తై ఆ సత్యసాయి తల్లిని ఆకర్షించి బంధింపజేస్తుంది. స్వామి తన కంటికి రెప్పవలే కాపాడిన భక్తులందరూ ఇలాంటి కానుకలను పొందినవారేనా ఏమిటి? ఎన్నటికీ కాదు.
స్వామే చెప్తారు, నన్ను సాయి అనే ఆకృతిగానో లేక నామముతోనో భజించాలనే నేనెప్పుడూ నిర్దేశించలేదు. ఈ నరాకారము సత్యముగా నిరాకార బ్రహ్మమే. రూపమును ధ్యానించినా సరే, ఏ నామమును స్మరించినా సరే, సత్యమైన భక్తి ప్రేమలు కలవారైనట్టయితే వారికి నేను ఆపద్బాంధవుడినే. ఎవరైనా నన్ను ఆత్మవిద్యను ప్రసాదించమని ప్రార్థిస్తే వారికి వారు కోరిన మార్గమునే 3 రెట్లు SSS అని అనుగ్రహిస్తాను. ఇంకా చెప్పబోతే భగవాన్ భక్తి అని ఏమీ లేకపోయినా సరే సత్యధర్మములను వీడక అందరియందు సమత్వమును కలిగి ప్రేమను పెంచుకుని యోగ్యుడై జీవించేవాడికి అతను ఏ నామజపమూ చేయకపోయినను వానిని ఆపద సమయాలలో కాపాడి రక్షిస్తూ ఉంటాను అంటారు స్వామి.

ఈ శీర్షికపై మీ సలహాలు అభిప్రాయాలు లిజనర్ ఎట్ రేడియోసాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

ओम श्री साई राम राणीमा 1954 సంవత్సరం నుంచి స్వామిని సేవించుకుంటున్నారు. స్వామిని ఆరాధ్య దైవంగా పూజిస్తూ విశేషమైన అనేక అనుభవాలను కలిగినటువంటి వారు. ఆమె ఉత్తర భారతదేశంలో ఎక్కువ కాలం నివసించినప్పటికీ తరచుగా పుట్టపర్తి వచ్చి స్వామి దర్శనం చేసుకునేవారు. స్వామి రాణీమాకు అద్భుతమైన తన దివ్యలీలా అనుభూతులతో పాటు అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక పాఠాలను కూడా అనుగ్రహించారు. రాణీమా స్వామితో తమ అనుభవాలను గూర్చి వివరించిన విషయాలని తెలుగులోకి అనువదించి కొన్ని భాగాలుగా మీకు అందిస్తున్నాం. ఇప్పుడు మొదటి భాగంలో ఆ లీలా విశేషాలు ఆస్వాదిద్దాం. రాణీమా అంటారు, మేం మొదటిసారి పుట్టపర్తి వచ్చి స్వామిని చూసినప్పుడు ఈయన భగవంతుడేనా, భగవంతుడంటే ఇట్లా ఉంటాడా అన్న సందేహాలు మా మనసుల్లో బయలుదేరాయి. స్వామి మాతో, మీకు నేను భగవంతుడినా కాదా అన్న సందేహం ఉన్నట్లుంది, కాబట్టి మీరే నేను భగవంతుడినో కాదో పరీక్షించుకోండి. నన్ను నేను భగవంతుడిని అంటే సరిపోదు. మీకు పూర్ణమైన నమ్మకం కలగాలంటే నా సర్వాంతర్యామితత్వాన్ని పరీక్షించుకోండి. ఎందుకంటే భగవంతుడు మాత్రమే తాను సర్వాంతర్యామి అని నిరూపించుకోగలడు అని అన్నారు. కొంతకాలం తర్వాత ఒకసారి నేను కలకత్తా నుంచి ఢిల్లీకి రైల్లో ప్రయాణిస్తున్నాను. ఆ రోజుల్లో రైళ్లలో ఆడవారి కోసం ప్రత్యేకమైన బోగీలుండేవి. నాకు మహిళా బోగీలో టికెట్ రిజర్వ్ చేయబడింది. నేను ఒక్కదాన్నే కలకత్తా నుంచి ఢిల్లీకి వెళ్తున్నాను. ఢిల్లీలో ఉన్న గర్భవతి అయిన నా సోదరికి సహాయం అందిద్దామన్న భావనతో నేను బయలుదేరాను. స్టేషన్కొచ్చి మహిళా బోగీలోకి ఎక్కి కూర్చున్నాను. బోగిలో నేను తప్ప ఎవ్వరూ లేరు. కేవలం నేనొక్కదాన్నే ఉన్నాను. అయినా నాకేమీ పెద్దగా భయం అనిపించలేదు. ఏముంది, భోగి అంతా ఖాళీగా ఉందే అనుకున్నాను. ఈలోగా రైల్వే గార్డు ఆకుపచ్చని జెండా ఊపుతూ రైలు బయలుదేరుతోందన్న సంకేతాన్నిస్తూ నా బోగిలోకి తొంగిచూశాడు. అతను నాతో, ఏంటి మేడం, భోగి అంతకీ మీరొక్కరే ఉన్నారా అని అడిగాడు. నేను అవును అన్నాను. దానికతను, మేడం, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. భోగి తలుపులు పూర్తిగా మూసి గడియ తప్పనిసరిగా వేసుకోండి, లేకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే రైలు బందిపోటు దొంగలుండే ప్రదేశాల్లోంచి వెళ్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో బందిపోటు దొంగలు ఎక్కువగా మహిళా భోగీలపై దాడి చేసి నగలు నట్రావి దోచుకుపోతారు. అందుకని మర్చిపోకుండా తలుపుకి లోపల గడియ వేసుకోండి అని మరీ మరీ చెప్పాడు. ఈలోగా రైలు బయలుదేరింది. సరే, గార్డు అంత చెప్పాడు కదా అని నేను లేచి భోగి తలుపు వేయడానికి వెళ్లాను. నేను ఏ తలుపు గుండా అయితే భోగిలోకి ఎక్కానో ఆ తలుపులు బాగానే మూసుకున్నాయి. గడియ కూడా సరిగ్గా వేయగలిగాను. అటువైపుగా ఉన్న తలుపు మాత్రం సరిగ్గా మూసుకోలేదు. అంతేకాక గడియ కూడా సరిగ్గా లేదు, ఎగుడు దిగుడుగా ఉంది. ఆ తలుపు చాలా బరువుగా ఉంది కూడా. నేను శతవిధాలా ప్రయత్నించాను, అయినా సరే గడియ పడలేదు. నాకు ఒక్కసారిగా భయం వేసింది. అసలే నేనొక్కదాన్నే ఉన్నాను, బందిపోట్లు వస్తారేమోనన్న భయం. ఆ పైన గడియ పడటం లేదు. ఏం చెయ్యాలా అని ఆందోళన పడుతూ ఉండగా స్వామి, తాను సర్వాంతర్యామి అని, తన సర్వవ్యాపకతను పరీక్షించుకోమని మాతో అన్న మాటలు మదిలో మెదిలాయి. అంతే, ఒక్కసారిగా నాలో ఉత్సాహం నిండింది. ఆ స్వామి, ఇదే మంచి అవకాశం. మీరు సర్వాంతర్యామి, సర్వవ్యాపకులు అయితే నాకు ఇప్పుడు మీ లీలను చూపించండి. నేను ఇక్కడ ప్రయాణిస్తున్న భోగీ తలుపు గడియ పడటం లేదు. ఆ తలుపు ఎలాగైనా సరే సరిగ్గా మూసుకుని గడియ సరిగ్గా పడేటట్లు మీరే చెయ్యాలి. అలా చేసి మీరు సర్వాంతర్యామి అని నిరూపించండి అని అనుకుని ప్రశాంతంగా కూర్చుని స్వామిని ధ్యానించసాగాను. ఎందుకంటే ఒకసారి స్వామి ఇలా చెప్పారు, మీరు నాతో అనుసంధానమవ్వాలంటే మంత్రాన్ని జపిస్తూ ఏకాగ్రత అంతా నాపైన నిలపండి. వెంటనే మీ ప్రార్థన నాకు చేరిపోతుంది. మంత్రం లక్ష్యాన్ని ఛేదించే బాణంలాంటిది అని చెప్పారు. మంత్రాన్ని జపిస్తూ
స్వామిని ప్రార్థిస్తూ ఉండగా అక్కడ ఇష్ అన్న శబ్దం ఒకటి వినపడింది. ఏమిటా శబ్దం అని అనుకున్నాను. ఆ తర్వాత టప్ అన్న శబ్దం ఒకటి వినపడింది. నాలో నేను స్వామే వచ్చి తలుపుని సరిగ్గా గడియవేసి ఉంటారు అనుకుని స్వామిని తలుచుకుంటూ వెళ్లి తలుపు దగ్గర చూసేప్పటికీ ఆశ్చర్యం. అంతకు ముందు వరకు సరిగ్గా పట్టక మొరాయించిన తలుపు సరైన పద్ధతిలో మూసుకుని ఉంది. నేను వెళ్లి గడియని వేసేసరికి స్వామిని ప్రార్థించే ముందు వరకు పడని గడియ సరిగ్గా పడి నన్ను సంభ్రమాశ్చర్యాలకి గురిచేసింది. నేను ఆనందపారవస్యంతో ఊగిపోయాను. స్వామే వచ్చి తలుపును బాగుచేశారా అని అనుకుని స్వామికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నేను చేసిన ప్రార్థనకు స్వామి స్పందించి తాము సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు అని నిరూపించారు. స్వామి ఏమీ భౌతికంగా అక్కడికి రాలేదు. నేను ఎక్కడో రైల్లో ప్రయాణం చేస్తూ చేసిన ప్రార్థనకి ఆయన స్పందించి, నేను ఏదైతే ఆయనని అర్థించానో ఆయన దానిని తెలుసుకుని సరిగ్గా ఆ పనినే తన సంకల్పమాత్రం చేత చేసేశారు. సాధారణంగా మనం స్వామి విభూతిని, ఉంగరాలని సృష్టించే అద్భుతాలని చూసినప్పటికీ కోతిలాంటి మన మనస్సులో ఏవో సందేహాలు వస్తూనే ఉంటాయి. కాని స్వామి సర్వవ్యాపకతను ఆస్వాదించిన క్షణాలు మాత్రం మనని విస్తుపోయేటట్లు చేసి మనల్ని అమితానందానికి గురిచేస్తాయి. ఆ సమయంలో సరిగ్గా నా పరిస్థితి అదే. ఆ క్షణాలలో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ రాత్రి అంతా నాకు నిద్రపట్టలేదు. మరుసటి రోజు ఉదయం ఢిల్లీకి చేరుకోగానే స్టేషన్కి నా స్నేహితురాలు వచ్చింది. ఆమెని చూడగానే నేను భోగిలో జరిగిన విషయం అంతా అక్కడికక్కడే చెప్పేశాను. స్వామే వచ్చి తలుపుని సరిచేశారు అని ఆమెకి చెప్పగా ఆమె కూడా ఆశ్చర్యపోయింది. ఇలాగే స్వామి సర్వాంతర్యామి అని నిరూపించిన మరొక అనుభవాన్ని మీకు వివరిస్తాను. నా భర్త ఒక పెద్ద డాక్టర్. మా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం కలిగితే మాకు డాక్టర్ల కొరత ఉండదు. ఎవరో ఒక డాక్టర్ ఏ సమయంలోనైనా వచ్చి పరీక్ష చేస్తారు. ఒకసారి నా భర్త పనిమీద మధ్యప్రదేశ్ పర్యటనకి వెళ్లారు. సరిగ్గా ఆ సమయంలో మా అబ్బాయికి జ్వరం వచ్చింది. 103-104 డిగ్రీల తీవ్రమైన జ్వరం. 5 రోజులైనా తగ్గలేదు. అప్పుడు మా అబ్బాయి వయసు 5 సంవత్సరాలుంటుంది. నేను ఒక డాక్టర్కి కబురు పంపాను. డాక్టర్ వచ్చి పరీక్షించి బహుశా బాబుకు వచ్చింది మలేరియా జ్వరం అని, తర్వాత ఇన్ఫ్లుయెన్జా అని తర్జనా భర్జనా పడి జ్వరానికి సరైన కారణం ఏమిటో చెప్పలేకపోయాడు. తన వైద్యాన్ని మాత్రం అలాగే కొనసాగించాడు. మా బాబు వైద్యానికి ఏమాత్రం స్పందించడం లేదు. 4 రోజుల తర్వాత డాక్టర్ నా వద్దకి వచ్చి, నేను మీ బాబుకి మలేరియా జ్వరానికి, ఫ్లూ జ్వరానికి, తర్వాత డెంగ్యూ జ్వరానికి ఇలా మందులని మార్చి మార్చి ఇచ్చాను. అయినా సరే బాబుకి జ్వరం తగ్గడం లేదు. మందులు అతనిపై పనిచేయటం లేదు. బహుశా ఇది టైఫాయిడ్ జ్వరమేమో అని అన్నాడు. అది టైఫాయిడో కాదో పరీక్షించాలి అంటే రక్త పరీక్ష చెయ్యాలి. రేపు నేను వచ్చి రక్త పరీక్ష చేస్తాను. ఒకవేళ టైఫాయిడ్ అని తేల్తే టైఫాయిడ్కి మందులిస్తాను అని చెప్పాడు. 5 సంవత్సరాల మా బాబు జ్వరం వలన చాలా నీరసించిపోయాడు. అతని మెదడు కూడా సరిగ్గా పనిచేయడం లేదేమో అని అనిపించింది. ఎందుకంటే బిత్తర చూపులు చూడడం, మనుష్యులని సరిగ్గా గుర్తించలేకపోవడం, అన్నింటికీ మించి కన్నతల్లినైన నన్ను కూడా గుర్తుపట్టలేకపోవడం వంటివి చేసేవాడు. ఏవేవో అర్థంకాని పనులు చేసేవాడు. అర్థంకాని మాటలు మాట్లాడేవాడు. పైగా నన్ను చూసి గదిలో ఒక మూలకి పారిపోయేవాడు. నాకు చాలా ఆందోళనగా, ఏం చెయ్యాలో తెలియక, అసలు ఇలా పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నాడో అర్థంకాని పరిస్థితిగా ఉంది. అతనిని మంచంపై పడుకోబెడదామనుకునేసరికి పడుకోబెడుతుండగా నానుంచి దూరంగా పారిపోయేవాడు. అసలు ఇలా ఎందుకు అయిందో నాకస్సలు అర్థమే కాలేదు. ఇంతలో హఠాత్తుగా స్వామి ఆలోచన నా మనసులో మెదిలింది. నా సర్వాంతర్యామి తత్వాన్ని పరీక్షించు. సరిగ్గా ఇది పరీక్షించే సమయం. ఇది నీకొక మంచి అవకాశం అన్న భావన నాలో కలిగింది. ఈ ఆలోచన అలవోకగా ఒక భావనగా నాలో వచ్చింది. వెంటనే లేచి మా ఇంట్లో పనిచేసే అమ్మాయిని, మా అబ్బా ఏం చెయ్యాలో తెలియక
అసలు ఇలా పిచ్చిపనులు ఎందుకు చేస్తున్నాడో అర్థం కాని పరిస్థితిగా ఉంది. అతనిని మంచంపై పడుకోబెడదామనుకునేసరికి పడుకోబెడుతుండగా

సమయం సరిగ్గా 9 గంటలైంది. నేను ధ్యానంలో కూర్చుని స్వామితో నా గోడంతా విన్నవించుకున్నాను. స్వామి, మీ సర్వాంతర్యామి తత్వాన్ని పరీక్షించమన్నారు. ఇప్పుడు నాకో సహాయం కావాలి. మీరు నిజంగా సర్వాంతర్యామి అయితే నా ప్రార్థన ఆలకించి నాకు మీ అనుగ్రహాన్ని అందించండి. మా అబ్బాయి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. నన్ను కూడా గుర్తించడం లేదు. మీరే వాడిని కాపాడాలి అని వేడుకున్నాను. మీరు నిజంగా వాడిని రక్షించదలుచుకుంటే నేను అడిగే 3 విషయాలని మీరు జరిపించాలి. 1, నేను ఇప్పుడు తిరిగి వెళ్లగానే అటూ ఇటూ పరిగెత్తకుండా మా బాబు పడుకోవాలి. 2, రేపు ఉదయం నిద్ర నుంచి లేచాక బాబుకి జ్వరం ఉండకూడదు. టెంపరేచర్ సరిగ్గా 98.4 డిగ్రీలే ఉండాలి. జ్వరం 99 డిగ్రీలు ఉన్నా నేను ఒప్పుకోను. 3, సాధారణంగా మధ్యాహ్నం సమయంలో బాబుకి జ్వరం పెరుగుతోంది. ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం కూడా టెంపరేచర్ 98.4 డిగ్రీలే ఉండాలి. పిల్లవాడు తిరిగి మామూలుగా ఆడుకోవాలి. అప్పుడే మీరు నా ప్రార్థన విని బాబుని అనుగ్రహించారని నేను నమ్ముతాను అని స్వామిని ప్రార్థించాను. స్వామిని చేరుకోవాలంటే మనం నామస్మరణ ఖచ్చితంగా చేయాలి. నామస్మరణ చేస్తూ ధ్యానిస్తే తప్పక మీ ప్రార్థన నాకు చేరుతుంది అని స్వామి స్వయంగా చెప్పారు. ఆయన సర్వహృదయవాసి. అందరి హృదయాలలోనూ నివసించేది ఆయనే. అందుకే అందరి హృదయభావాలు ఆయనకు ముందే తెలిసిపోతాయి. సరే, నేను కొంతసేపు జపంచేసి బాబు వద్దకి వెళ్లి చూసేసరికి ఆశ్చర్యంలో మునిగిపోయాను. బాబు హాయిగా గాఢనిద్రలో ఉన్నాడు. పనిపిల్లని పిలిచి బాబు ఎప్పుడు పడుకున్నాడు అని అడిగాను. నేను ధ్యానం చేసుకోవడానికి వెళ్లిన కొద్ది సమయానికే నిద్రపోయాడు అని చెప్పింది. ఆ రాత్రంతా హాయిగా నిద్రపోయాడు. మరుసటి నాటి ఉదయం మామూలుగా లేచి నన్ను గుర్తుపట్టగలిగాడు. ఆరోగ్యంగా కనిపించాడు. టెంపరేచర్.98.4 డిగ్రీలుంది. ఆ రోజు మధ్యాహ్నం సాయంత్రం కూడా టెంపరేచర్ 98.4 డిగ్రీల వద్దే స్థిరంగా ఉంది. స్వామిని ప్రార్థించాలే కాని ఆయన మనపై తమ అనుగ్రహాన్ని కురిపించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు అనడానికి ఇదొక చక్కని ఉదాహరణ. ఈ సంఘటన జరిగిన సమయంలో స్వామి వెంకటగిరిలో ఉన్నారట. సరిగ్గా నేను స్వామిని ప్రార్థిస్తున్న సమయంలో, అంటే రాత్రి 9 గంటల ప్రాంతంలో, స్వామి వెంకటగిరి మహారాజా వారితో మాట్లాడుతూ ఉన్నారట. సాధారణంగా శ్రీరామనవమి మహోత్సవానికి వెంకటగిరి మహారాజా వారి కుమారులైన కుమార్రాజా స్వామిని తమ కారులో వెంకటగిరి ఆస్థానానికి తీసుకుని వెళ్తారు. రాజావారు శ్రీరామచంద్రునికి పరమభక్తులు. ఆనాటి రాముడే నేటి సాయిరాముడని తెలుసుకుని స్వామిని భక్తితో కొలిచేవారు. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో నేను స్వామిని ప్రార్థిస్తున్నప్పుడు స్వామి మహారాజా వారితో మాట్లాడుతూ తన శరీరాన్ని వదిలి వెళ్లినట్లుగా స్పృహ తప్పి పడిపోయారట. రాజావారికి కుమార్రాజావారికి ఏమైందో, స్వామి ఎందుకలా స్పృహ తప్పి పడిపోయారో అర్థం కాలేదట. స్వామి తిరిగి తన శరీరంలో ప్రవేశించి మామూలుగా కూర్చున్నాక రాజావారు స్వామిని ఇలా అడిగారట. స్వామి, మీరు నిజంగా శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరం ధరించి ఎక్కడికైనా వెళ్లారా? ఒకవేళ వెళితే ఎందుకు వెళ్లారు అని అడిగారట. స్వామి, అవును, నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్లాను అని అన్నారు. మళ్లీ రాజావారు, అసలు ఏమైంది స్వామి, మీరు ఎక్కడికి వెళ్లారు అని అడిగారట. స్వామివారితో, రాణీమా అనే నా భక్తురాలు ఒక సమస్యతో బాధపడుతోంది అని నా పేరు వాళ్లకి చెప్పారట. రాణీమా భర్త ఊళ్ళో లేడు. ఆమె తమ 2 పిల్లలతో ఒంటరిగా ఉంది. ఆమె కొడుకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ మతి భ్రమించినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె చాలా ఆందోళన చెంది నన్ను ప్రార్థిస్తోంది. మీరు సర్వాంతర్యామి అని నిరూపించి నా కొడుకు అనారోగ్యాన్ని తగ్గించండి, వాడిని కాపాడండి అని ప్రార్థించింది. నేను వెంటనే వెళ్లి ఆ అబ్బాయిని రక్షించి వచ్చాను. ఇప్పుడు ఆ అబ్బాయి కోలుకున్నాడు అని స్వామివారితో చెప్పారట. ఇప్పుడు మరొక సంఘటన వివరిస్తాను. మా అబ్బాయికి 8-9 సంవత్సరాలున్నప్పుడు చేత్తో ఫుట్బాల్ పట్టుకుని పెద్దవాళ్లు తొక్కుకునే సైకిల్ తీసుకుని ఆడుకోడానికి బయలుదేరాడు. దారిలో రోడ్డు మీద ఉన్న కల్వర్ట్ వద్ద సైకిల్ని

సరిగ్గా నియంత్రించలేక కింద పెద్ద గొయ్యిలో పడిపోయాడు. పెద్ద పెద్ద దెబ్బలు తగలినప్పటికీ శరీరం అంతా కొట్టుకుపోయి దెబ్బలు తగలడం జరిగింది. వాడు అలానే దెబ్బలతో ఇంటికొచ్చాడు. డాక్టర్ అయిన నా భర్త ఆ సమయంలో ఊళ్ళో లేరు. బాబును చూసి కంగారుపడి నేను వేరే డాక్టర్ని పిలిపించాను. ఈలోగా నేను బాబు శరీరం పైన దెబ్బలు తగిలిన చోట రక్తాన్ని తుడిచాను. దెబ్బలు తగిలినందువల్లనో ఏమో కాని బాబుకి ఒక్కసారిగా చాలా ఎక్కువగా జ్వరం వచ్చేసింది. ప్రమాదం జరిగిన 2 గంటలైన తర్వాత డాక్టర్ వచ్చి బాబుని పరీక్షించి వెంటనే ఫలానా మందు వెయ్యాలని, లేకపోతే పరిస్థితి మన చేయి దాటిపోతుందని చెప్పాడు. ఆ రోజు ఊళ్ళో బంద్ జరుగుతోంది. అందువల్ల ఏ షాపులు తెరవలేదు. ఆ మందు తన హాస్పిటల్లో కూడా లేదని ఆ డాక్టర్ చెప్పాడు. నాకు ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. స్వామిని ప్రార్థించడం మొదలుపెట్టాను. ఈలోగా ఈ మందు ఫలానా షాప్లో దొరుకుతుందని, పరిస్థితి వివరిస్తే ఆయన షాపుని తెరిచి మందు ఇస్తాడని తెలిసింది. ఆ షాపు యజమాని నాకు కూడా తెలుసు. నేను వెంటనే స్వామిని స్మరించుకుంటూ ఆ షాపు యజమాని ఇంటికి వెళ్లాను. తీరా అక్కడికి వెళ్లేసరికి ఆయన ఇంట్లో లేడని, ఏదో పనిమీద బయటికి వెళ్లాడని ఆయన భార్య చెప్పింది. కొంత సమయం అక్కడే వేచి ఉన్నాను. ఇక నా మనస్సులో ఆందోళన పెరిగిపోతోంది. నన్ను ఆదుకోమని స్వామిని తీవ్రంగా ప్రార్థించసాగాను. ఇక ఇంటికి వెళ్లిపోదాం అనుకునేసరికి ఎవరో ఒక అబ్బాయి సైకిల్ తొక్కుకుంటూ అక్కడికొచ్చాడు. అతను మందుల షాపు యజమానిని తన హోటల్లో కలిశానని, తనకి కూడా ఒక మందు కావాలని అడిగితే షాపు యజమాని తాళం చెవి తీసుకురమ్మని తనని పంపాడని షాపు యజమాని భార్యతో చెప్పాడు. అక్కడే ఉన్న నేను పరమానందానికి లోనయ్యాను. అతను తాళం చెవి తీసుకుని బయల్దేరాడు. అతని వెనకే కారులో నేను కూడా షాప్ దగ్గరికి వెళ్లి డాక్టర్ చెప్పిన మందుని తీసుకున్నాను. ఆ మందు వేశాక మా బాబుకి జ్వరం క్రమంగా తగ్గింది. బాబు మామూలు స్థితికి చేరుకున్నాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, స్వామిని ప్రార్థించాలి అంటే ఎక్కడో ఒక పూజగదిలో కూర్చుని మాత్రమే స్వామిని ప్రార్థించనక్కర్లేదు. ఎక్కడంటే అక్కడే స్వామిపై మన మనస్సును లగ్నం చేసి విశ్వాసంతో ప్రార్థించినట్లయితే స్వామి మన మొరాలకించి తాను చేయదలచిన దానిని చేస్తారు. మనకుండాల్సిందల్లా ఆయనపై సంపూర్ణ విశ్వాసం. కాని చివరి నిమిషం దాకా మనని పరీక్షిస్తూనే ఉంటారు. ఆ పరీక్షలో విశ్వాసాన్ని కోల్పోకుండా తదేక భక్తితో ఆయన్ని ప్రార్థిస్తే ఆయన తప్పకుండా మనని ఆదుకుని తీరుతారు. స్వామి సర్వహృదయవాసి. స్వామి మన హృదయవాసి అని మనం ముఖ్యంగా గుర్తించాలి. మనం అంతర్ముఖం అయి స్వామి నిత్యం మనతోనే ఉన్నారన్న భావనలో మమేకం అయి మన మనస్సుతో సంభాషించగలగాలి. స్వామి అన్నట్లు స్వామిని కేవలం ఆయన భౌతిక శరీరానికే పరిమితం చేయక ఆయన విశ్వమంతా నిండి ఉన్న అద్వితీయమైన చైతన్య శక్తిగా భావించి ఆయన సర్వజీవవాసి అని మనమంతా గుర్తించగలగాలి. స్వామి మా బాబుని మరొకసారి రక్షించిన కొద్ది రోజుల తర్వాత ఢిల్లీలో ఉన్న నా సోదరి పుట్టపర్తి వెళ్తూ ఒకరోజు మా ఊర్లో ఆగి పుట్టపర్తి వెళ్లింది. మా ఊళ్ళో కేవలం ఒక్కరోజు మాత్రమే ఉన్న ఆమెతో అనేక విషయాలు మాట్లాడినా, నేను స్వామి దెబ్బలు తగిలిన మా అబ్బాయిని కాపాడిన ఈ అనుభవాన్ని గురించి చెప్పలేదు. బహుశా మర్చిపోయానేమో. ఆ తరువాత ఆమె పుట్టపర్తి వెళ్లి స్వామి దర్శనం చేసుకుంది. స్వామి ఆమెని చూసి, రాణీమా కొడుకు ఎలా ఉన్నాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడా అని అడిగారట. ఆ విషయం నేను ఏమీ చెప్పలేదా అని కూడా అడిగారట. నా సోదరికి ఈ విషయం తెలియకపోవడం వలన ఆమె స్వామినే అసలు ఏం జరిగిందని అడిగితే, స్వామే స్వయంగా నా కుమారుడు సైకిల్ తొక్కుతూ కల్వర్టు వద్ద ఏ విధంగా పడిపోయింది, స్వామి నా కుమారుడి తలకి పెద్ద దెబ్బ తగలకుండా బాబు పడిపోతున్న సమయంలో తన చేతులతో పట్టుకుని ఏ విధంగా రక్షించింది, తను మందును సరైన సమయానికి అందేటట్లు చేసిన విషయాన్ని అన్నీ పూసగుచ్చినట్లు స్వయంగా నా సోదరికి వివరించారట. మీరు అచంచల విశ్వాసంతో నన్ను ప్రార్థిస్తే నేను పలకకుండా ఎలా ఉండగలను అని కూడా అన్నారట. చూశారా, స్వామి తనని నమ్మిన భక్తులకి ఎల్లప్పుడూ ఇంటా వెంటా జంటా కంటా ఉండి తాను సర్వాంతర్యామి అని నిరూపిస్తూ అందరినీ రక్షిస్తూ ఉంటారనడానికి, అది నిరూపించడానికి
నా ఈ అనుభవాలు కొన్ని ఉదాహరణలు మాత్రమే. మనం స్వామినామాన్ని స్మరిస్తూ స్వామి విభూతిని పవిత్రంగా ధరిస్తే చాలు. విభూతి కూడా కొన్ని మహిమలు చేయగలదు. స్వామిపై గల మన నమ్మకం విభూతిని మహిమాన్వితం చేస్తుంది. ఆ విభూతి మన బాధల్ని తీర్చి మనల్ని రక్షిస్తుంది. ఆ అనుభవాలను కూడా ఇప్పుడు మీతో పంచుకుంటాను. శివుని భక్తుడైన ఒక వ్యక్తి మా ఇంట్లో వంటవాడిగా పనిచేసేవాడు. అతడు ఉత్తర భారతీయుడు. ఎప్పుడూ ఓం నమశివాయ అని అంటూ ఉండేవాడు. అలాంటి భక్తుడు వంటవాడుగా దొరకడం నిజానికి నా అదృష్టం అనుకుంటూ ఉండేదాన్ని. అయితే పాపం అతనికి పెళ్లై చాలా సంవత్సరాలు అయినా పిల్లలు మాత్రం కలగలేదు. అతను ఒకసారి, "అమ్మా, మాకు పిల్లలు పుట్టడం లేదు. నేను దేవుణ్ణి ఎంతగానో ప్రార్థిస్తున్నాను, అయినా సరే పిల్లలు కలగడం లేదు. నేను నా భార్య ఎంతగానో బాధపడుతున్నాం. మీరేమైనా చేయగలరా?" అని అడిగాడు. అతనికి 40 సంవత్సరాలు, అతని భార్యకి 30 సంవత్సరాలు ఉంటాయి. నేను అతనితో, "నేను మాత్రం ఏం చేయగలను? నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తాను" అన్నాను. "అయినా నా భర్త డాక్టర్ కదా, ఒకసారి దంపతులిద్దరికీ చెకప్ చేయిద్దామని చెకప్ చేయించాను. డాక్టర్ ఇద్దర్లో ఏ సమస్య లేదని చెప్పారు. మరి పిల్లలు ఎందుకు పుట్టడం లేదు అని అనుకున్నాను. సరే, నేను స్వామి గురించి అతనికి చెప్పాను. అతనికి స్వామి తెలుసు. ఎందుకంటే ప్రతిరోజూ నేను స్వామిని పూజించడం, భజనలు చేయడం అతను చూసి ఉండడంతో స్వామిని గురించి కొంత అవగాహన ఉంది. కాని స్వామిని ఎప్పుడూ చూడలేదు. నేను అతనికి స్వామి విభూతిని ఇచ్చి, "ఈ విభూతిని నీళ్లలో కలిపి నీకు పిల్లలు పుట్టాలని నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుని నీ భార్యని ప్రతిరోజూ ఉదయం సాయంత్రం తీసుకోమని చెప్పు. పరిపూర్ణమైన విశ్వాసంతో విభూతి నీళ్లను తాగండి. మీకు తప్పక మంచి జరుగుతుంది. కాకపోతే ఓర్పుతో మీరు ప్రార్థించాలి. వెంటనే మీ కోరిక తీరకపోవచ్చు. నెలకాని 6 నెలలు కాని మరెంత సమయమైనా పట్టవచ్చు. కాని నీకు నమ్మకం మాత్రం తగ్గకూడదు" అని చెప్పి విభూతినిచ్చాను. ఆశ్చర్యకరంగా విభూతి సేవించిన కొద్ది నెలలకే ఆమె గర్భవతి అయింది. ఆ తర్వాత పండంటి మగబిడ్డను కంది. అలా ప్రతి ఏటా ఒక మగబిడ్డను కన్నది. ఇప్పుడు వాళ్లకు 5 కొడుకులు. ఆ దంపతుల ఆనందానికి అవధులేవు. ఆ వంటాయన నా దగ్గరికి వచ్చి, "అమ్మా, ఎన్నో మందులు వాడాం. ఎందరు డాక్టర్లకో చూపించాం. ఎందరెందరి చుట్టూ తిరిగాం. పుణ్యక్షేత్రాలు దర్శించాం. కాని పిల్లలు మాత్రం కలగలేదు. స్వామి విభూతిని స్వీకరించిన తర్వాతే మాకు పిల్లలు కలిగారు. మాకు ఒక్కసారి స్వామివారిని దర్శించాలని, మా కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఉన్నదమ్మా" అని పుట్టపర్తికి తమను తీసుకెళ్లమని అడిగారు. "స్వామి అనుగ్రహం ఉంటే తప్పక ఆయన దర్శనం అవుతుంది." ఆ విధంగానే నా భర్త ఒకసారి ఇండోర్ నుంచి వస్తున్నప్పుడు తనతో పాటు మా వంటాయన కూడా స్వామి దర్శనం చేసుకున్నాడు. చూశారా, ఆ వంటాయన ఎప్పుడూ స్వామిని చూడలేదు. అయినా విశ్వాసంతో విభూతిని పవిత్రంగా భావించి స్వీకరించడం వలన వారికి ఎంత మేలు జరిగిందో. విభూతి అంతటి మహిమ కలదని నేను కూడా గ్రహించాను. అలాగే మరొక సంఘటన. మేము బెంగళూరులో ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక ఆమె పనిచేసేది. ఆమెది ఒక దీనగాథ. ఆమెకి 20 ఏళ్లు ఉన్నప్పుడు ఆమెకి వివాహమైంది. వివాహం అయిన కొద్ది రోజులకే భర్త ఆమెను విడిచి వెళ్లిపోయాడట. కొన్ని రోజుల నుంచి హఠాత్తుగా కనిపించడం కూడా మానేశాడు. బయటకు వెళ్లిన అతను తిరిగి రాలేదు. అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆమె నాతో, "అమ్మా, నా భర్త నన్ను వదిలి వెళ్లి 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అసలు ఎందుకు ఎక్కడికి వెళ్లిపోయాడో కూడా తెలియటం లేదు. మేం అతని కోసం వెదకని ప్రదేశం లేదు. కాని ఎక్కడా అతని జాడలేదు. నాకు భర్త లేడు, పిల్లలూ లేరు. అసలు నేను ఎందుకు బతుకుతున్నానో నాకే తెలియడం లేదు. నేను చాలా ఆవేదనతో ఉన్నాను. మీరు నా కోసం ఏమైనా చేయగలరా? ఆ దేవుణ్ణి ప్రార్థించగలరా?" అని అడిగింది. దానికి నేను, "నేను తప్పకుండా దేవుణ్ణి ప్రార్థిస్తాను. తప్పకుండా నీకు మంచి జరుగుతుంది. నా దైవమైన బాబాని ప్రార్థిస్తాను" అని చెప్పి నా ఈ విభూతి చికిత్సని ఆమెకి కూడా అందించదలుచుకుని విభూతినిచ్చాను. రోజూ విభూతిని నీటిలో కలుపుకుని భక్తితో తాగమన్నాను.
బాబా, నా భర్తను తిరిగి నా వద్దకు రప్పించండి అని ప్రార్థించమన్నాను. ఆమె అలా విభూతిని కలిపిన నీటిని సేవిస్తూ హృదయపూర్వకంగా ప్రార్థించసాగింది. కొద్ది కాలం తర్వాత ఒకరోజున ఆమె ఉంటున్న ఇంటి తలుపు టక్మని ఎవరో కొట్టారు. ఆమె వెళ్లి తలుపు తీసి చూసేసరికి తన కళ్లని తానే నమ్మలేకపోయింది. ఇది కళా నిజమా అన్న ఆశ్చర్యంలో బొమ్మలా నిలబడిపోయింది. ఆమె ఎదురుగా 10 సంవత్సరాల క్రితం ఆమెని విడిచి వెళ్లిపోయిన ఆమె భర్త నిలిచి ఉన్నాడు. ఆమె ఆనందంతో తబ్బిబ్బైపోయింది. భర్త లోపలికి వచ్చి నిష్కారణంగా తనని వదిలి వెళ్లిన తనని క్షమించమని, ఇక ఆమెని విడిచి ఎక్కడికీ వెళ్లనని, ఆమెతోనే ఉంటానని ప్రేమగా మాట్లాడడంతో ఆమెకి ఆనందంతో నోట మాటలేకపోయింది. ఆమె ఇదంతా చెప్పినప్పుడు నేను నా చెవులని నమ్మలేకపోయాను. స్వామి ఇంత మహిమ చూపారా అని విస్తుపోయాను. విభూది ఇంత మహిమ చేసిందా అని ఆశ్చర్యపోయాను. ఆమె భర్తని పోలీసులు కాని ఎవరూ కాని దగ్గరుండి తీసుకురాలేదు. అతనంతట అతనే తిరిగి వచ్చాడు. పైగా ఆ అమ్మాయి స్వామిని ఎప్పుడూ చూడలేదు కూడా. కేవలం నేను చెప్పినట్లు విభూతిని సేవించి ఆ స్వామిని ప్రార్థించింది అంతే. ఇంతటి అద్భుతాన్ని చేయడం స్వామికి తప్ప మరెవరికి సాధ్యమవుతుంది చెప్పండి? విభూతి అంత విశిష్టమైంది. ఒకసారి స్వామే స్వయంగా నాతో ఇలా చెప్పారు, రాణీమా, నీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు విభూతిని తీసుకుని నీళ్లలో కలిపి దాన్ని మందులా భావించి భక్తితో స్వీకరించండి. మీ బాధలేవైనా సరే అది తీరుస్తుంది అని అన్నారు. మనం క్రమబద్ధంగా విభూతిని స్వీకరిస్తే తప్పకుండా అది మనల్ని కాపాడుతుంది. అందుకే నేను ఇప్పటికీ విభూతిని కలిపిన నీటిని నా వద్దనే ఉంచుకుని ప్రతిరోజూ తీసుకుంటాను. విభూతి మహిమని ప్రకటించే ఇంకొక విషయం కూడా ఇప్పుడు మీకు చెప్తాను. నేను చెన్నైలో ఉంటున్నప్పుడు మా ఇంటికి దగ్గరలో 30-40 సంవత్సరాల వయసున్న ఒక ఆవిడ ఉండేది. ఆమెకి నేను తెలుసు, నాకు ఆమె తెలుసు, కాని పెద్ద పరిచయం లేదు. ఒకసారి నేను ఆవిడ ఇంటి మీదుగా వెళ్తుండగా ఆవిడ నన్ను చూసి అమ్మా అమ్మా అని పిలిచింది. నేను ఏమిటి ఈవిడ నన్ను పిలుస్తోంది అని అనుకుని ఎందుకు పిలిచావు అని అడిగాను. దానికి ఆవిడ, అమ్మా ఒకసారి మా ఇంట్లోకి రండి అని నన్ను వారింట్లోకి తీసుకుని వెళ్ళింది. ఆమె షుగర్ బీపీ వంటి వ్యాధులతో బాధపడుతోందట. అమ్మా, నేను షిర్డీసాయి భక్తురాలిని, మీరు సత్యసాయి భక్తులని విన్నాను. సత్యసాయి భగవాన్ అని మీరు ఎలా నమ్మారు? మీ పద్ధతుల గురించి, మీ అలవాట్ల గురించి నాకు వివరిస్తారా అని అడిగింది. ఒక గంటసేపు అక్కడే కూర్చుని స్వామిని గురించిన విషయాలని వివరించాను. కొద్ది రోజుల తరువాత ఆమె మా ఇంటికి వచ్చింది. ఆమె నాతో ఇలా చెప్పింది, అమ్మా, నేను పూజలో ఉన్నప్పుడు ఎవరో నాతో ఇలా అన్నారు, అంచు కలిగిన తెల్లచీర ధరించిన ఆవిడతో వెళ్లి మాట్లాడు అని. పదే పదే ఇదే విషయం నాకు చెప్పినట్లు అనిపించింది. చెప్పినది ఎవరో మాత్రం నాకు తెలియదు, కాని నేను పూజగదిలో ఉన్నప్పుడు ఆ మాటలు ఎవరో నాతో చెప్పినట్లు అనిపించింది. అందుకని ఆ రోజు నేను మిమ్మల్ని పిలిచి మాట్లాడాను. నాది ఒక విన్నపం అమ్మా అంది. నేను ఏమిటా విన్నపం అని అడిగాను. మీరు దైవధ్యానం చేసేటప్పుడు నేను కూడా మీతో పాటు మీ వద్ద కూర్చుని ప్రార్థనలో పాల్గొంటాను అని అడిగింది. మామూలుగా నేను సాయంత్రం ఎక్కువసేపు ప్రార్థనలోనే గడుపుతాను. మొదటి కాసేపు ధ్యానం చేస్తాను, తర్వాత భజన పాటలు పాడతాను, తర్వాత భగవద్గీత చదువుకుని పూజ పూర్తి చేస్తాను. సాధారణంగా నేను ఎవరినీ పూజకి అనుమతించను, ఎందుకంటే ప్రార్థన ధ్యానం ఏకాంతంగా చెయ్యాలి. మళ్లీ నాలో నేనే ఏమిటి ఇలా అన్నాను, ఆమెను ఏదో అదృశ్య శక్తి నాతో మాట్లాడమని ప్రేరేపించింది, ఆమెను ప్రార్థనకు రావద్దని ఎలా చెప్పగలను, ఇలా నేను స్వార్థంగా ప్రార్థన చేయకూడదు అని నాలో నేనే తర్కించుకుని ఆమెతో, సరేనమ్మా, మీరు కూడా పూజా సమయానికి రండి, ఇద్దరం కలిసే భగవంతుణ్ణి ధ్యానిద్దాం అని చెప్పాను. ఆశ్చర్యకరంగా ఆమె ప్రతిరోజూ వానొచ్చినా వరదొచ్చినా ప్రకృతి వైపరీత్యాలొచ్చినా సరే తప్పనిసరిగా టైంకి వచ్చేసేది. ఇద్దరం కలిసి ధ్యానంలో సమయం గడిపేవాళ్లం. నేను ఆమెకు అనేక విషయాలు చెప్పేదాన్ని. అలా కొద్ది రోజులు గడిపాక ఆమె నాతో, అమ్మా,
నేను మీకో విషయం చెప్పాలి అంది. ఏమిటా విషయం అని అడిగాను. అమ్మా, నేనొక తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నాను. నాకు రోజూ నిద్ర పట్టదు, ఇన్సామ్నియాతో బాధపడుతున్నాను. అనేక రకాల మందులు వాడాను, అయినా సరే సమస్య తీరలేదు. చివరికి డాక్టర్లు నాకు నిద్రమాత్రలిచ్చారు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు నిద్రమాత్ర వేసుకుంటే కానీ నేను నిద్రపోలేను అని చెప్పింది. ఎందుకంటే ఆమె చిన్నతనంలోనే మద్రాస్కి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్న ఆమె భర్తని కోల్పోయింది. అప్పటినుంచి ఆమెకి మానసిక ప్రశాంతత కరువై ఇలా రోగిలా మారిపోయింది. నేను ఆమెని ఓదార్చి నిద్రమాత్రలు వేసుకుని పడుకోవడం ప్రమాదకరం, దానికి అలవాటు పడితే ఆ మాత్రలకి బానిసైపోతావు, అందుకని వాటిని మానే, నేను నీకొక దివ్యౌషధాన్ని ఇస్తాను, ప్రతిరోజూ దానిని నీటిలో కలుపుకుని తాగు అని చెప్పాను. ప్రతిరోజూ క్రమం తప్పకుండా విభూతిని ధరించి సేవించమని చెప్పాను. నీకు వెంటనే ఫలితం కనపడకపోవచ్చు, నెలైనా ఆరు నెలలైనా ఎన్ని రోజులైనా సరే నీ ప్రయత్నాన్ని ఆపకు, భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉండు. ఎందుకంటే స్వామి మన విశ్వాసాన్ని భక్తిని పరీక్షిస్తారు, ఆ తర్వాతే ఆయన అనుగ్రహాన్ని మనపై కురిపిస్తారు. అందుకని రాత్రిపూట నిద్ర పట్టకపోతే కంగారు పడిపోకు, నామస్మరణ చేయి. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు మనం శివుని నామం జపిస్తూ రాత్రంతా జాగరణ చేస్తాం. అలాగే నీకు నిద్ర పట్టనప్పుడు నామజపం చెయ్యి, భగవంతుణ్ణి ప్రార్థించు. ఇప్పుడు రోజూ శివరాత్రి అని ఆనందంగా నామస్మరణ చెయ్యి, అంతా మంచే జరుగుతుంది అని చెప్పాను. ఆమె నేను చెప్పినట్లే చేసింది. నిద్రమాత్రలు వేసుకోవడం మానేసింది. కొద్ది రోజుల తర్వాత ఆమె రాత్రిపూట హాయిగా నిద్రపోగలిగింది, ఆరోగ్యవంతురాలైంది. ఆమెకు ఇప్పుడు 60 సంవత్సరాలు, హాయిగా తన జీవనాన్ని సాగిస్తోంది. రోజూ నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. అమ్మా, మిమ్మల్ని నేను ఎలా మర్చిపోగలను? మీరు ఇచ్చిన స్వామి విభూతి వల్లే నేను మామూలు మనిషినయ్యాను అని అంటూ ఉంటుంది. నన్ను చూడ్డానికి పుట్టపర్తి వచ్చి స్వామి దర్శనం కూడా చేసుకుంది. ఇప్పటి వరకు చెప్పిన ఈ అనుభవాలలో వ్యక్తులెవ్వరూ కూడా స్వామిని చూడలేదు. ఆయనపై గల సంపూర్ణ విశ్వాసమే వారి సమస్యలను తీర్చింది. మన ప్రయత్నం మనం చెయ్యాలి, భారం భగవంతునిపై వెయ్యాలి. ఆయన మనల్ని ఎంతగానో పరీక్షిస్తారు, కాని మనం మన భక్తి విశ్వాసాలతో ఆయన అనుగ్రహాన్ని పొందాలి. భగవంతుడు తప్ప మనల్ని ఇంకెవరు రక్షిస్తారు చెప్పండి? ఆయనే మన జీవనాధారం. ఈ విశేషమైన రాణిమా అనుభవాలతో ఈ వారం సెలవు తీసుకుందాం. మళ్లీ వచ్చే వారం మరిన్ని అమూల్యమైన స్వామి అనుగ్రహించిన అనుభవాలని విందాం.

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: మనస్సు స్వాధీనం అనే చిన్నకథను విందామా? పూర్వం ఒక రాజు ఒక విచిత్రమైన ప్రకటన చేశాడు. తన రాజ్యంలోని గ్రామస్తులందర్నీ పిలిచి తలా ఒక మేకనిచ్చి బాగా పెంచండి అని ఆజ్ఞాపించాడు. అయితే దీంతోపాటు ఒక విచిత్రమైన షరతును విధించాడు. మేకలను బాగా సాకండి, నేను నిర్ణయించిన కాలానికి వాటిని ఇక్కడ తోలుకుని రావాలి. అప్పుడా మేకలు ఆకులను తినకూడదు. ఈ విధంగా పెంచిన వారికి 10,000 రూపాయలు బహుమానమిస్తాను అని ఆదేశించాడు. గ్రామస్తులందరూ ఈ విధంగా అనుకున్నారు, బాగా మేపితే మేకలు ఆకులను ఎందుకు తింటాయి, బాగా మేపుదాం అని డబ్బు బాగా ఖర్చు చేసి ఒకరి మీద ఒకరు పోటీపడి మేకల్ని పెంచడంలో నిమగ్నమయ్యారు. ఒక గ్రామంలో ఒక అమ్మాయి మాత్రం ప్రతిరోజు తన మేక ముందర ఆకులు ఉంచి అది ఆకులను అందుకునే సమయంలో దాని మూతి మీద కుట్టేది, ఇంకేదో ఆహారం అందించేది. ఆ మేక మాత్రం కొన్ని దినాలకు ఆకుల జోలికే వెళ్లలేదు, వాటివైపు చూడడమే మానేసింది. రాజు నిర్ణయించిన గడువు పూర్తయ్యింది. అందరూ తమ మేకలను తోలుకొని రాజభవనం చేరుకున్నారు. ఒక ప్రదేశంలో బోలెడు ఆకులు కుప్పలు కుప్పలుగా పోసి ఉన్నాయి. ఆ ఆకులను చూడగానే ఆ మేకలన్నీ వాటివైపే పరిగెత్తాయి, ఆవురావురుమంటూ తినడం ప్రారంభించాయి. ఒక మేక మాత్రం ఆకులవైపు చూడకుండా తన యజమానురాలైన ఆ అమ్మాయి చేతిలో ఉన్న కర్రను చూస్తూ నిల్చుంది. రాజుగారు ఆ అమ్మాయికి 10,000 రూపాయలను బహుమానంగా ఇచ్చి పంపారు. ఈ కథలోని అంతరార్థమేమిటి? మనస్సును, ఇంద్రియాలను ఏ విధంగా అరికట్టుకోవాలో చెప్తుంది ఈ కథ. మనస్సును స్వాధీనం చేసుకోవటానికి అభ్యాసం అవసరం. దానిని ఇచ్చవచ్చినట్లు పోనీయరాదు. అర్జునుడంతటివాడు శ్రీకృష్ణునితో చెంచలం హి మనః కృష్ణ అని మొరపెట్టుకున్నాడు కదా.

తంబురమీసగ జటాజూట మును శిరమున మెరయగమారదుడు తంబురమీస జటాజూట మును శిరమున మెరయగమారదుడు తంబురమీస జటాజూట మును శిరమున మెరయ త్రిశూలంబుదాతి పుదువరుడు తదిం తదిం తదు తదితకయనుచు త్రిశూలంబుదాతి పుదువరుడు తదిం తదిం తదు తదిత

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు సాయి ఆరోగ్యవాణి శీర్షిక పేరిట పుట్టపర్తి జనరల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు వివిధ అంశాలపై నిర్వహిస్తున్న చర్చల్లో భాగంగా కళ్లకు సంబంధించిన విషయాలపై జరిగిన చర్చ.

0: ఓం శ్రీ సాయిరా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలకు హృదయపూర్వక నమస్కృతులు అర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. అందరిలో సాధారణ ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కలిగించి చక్కని ఆరోగ్యానికి బాట వేయాలనే సంకల్పంతో మన రేడియో సాయి వారు సాయి ఆరోగ్యవాణి అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని కింద ఇంతవరకు రకరకాల ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ గురించి నిపుణులైన వైద్యులు మన ముందుకు వచ్చి చర్చించటం జరిగింది. ఆ శీర్షిక కిందనే ఈరోజు మనం ఎంతో ప్రాముఖ్యమైన విషయం గురించి చర్చించడానికి ఇక్కడ సమావేశమైన మానవులందరికీ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయని మనము స్మృతుల్లో చదువుకున్నాం. అందులో అత్యంత ప్రాముఖ్యమైనవి కళ్ళు. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. మనము పొద్దున లేచింది రాత్రి పడుకునేంత వరకు ఎన్నో రకరకాల పనులు చేస్తూ ఉంటాం. అయితే ఒక్కసారి ఊహించుకోండి, చూపు లేకుండా మనము ఏ పనైనా అసలు చేయగలమా? అది దాదాపు అసాధ్యం. అందుకే మన చూపుని చక్కగా వినియోగించుకోవాలని భగవాన్ బాబావారు చెబుతూ ఉంటారు. ఆల్వేస్ సీ గుడ్, డూ గుడ్ అండ్ బీ గుడ్ అని మనకి చెప్తుంటారు. కానీ చాలా సందర్భాల్లో మనము మన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించటం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా కంటి సమస్యల గురించి కూడా ఇది వర్తిస్తుంది. కంట్లో చిన్న నలక పడినా, కళ్ళు మండినా, లేక పొరపాటున ఏదైనా తగిలినా కూడా కొన్నిసార్లు మనము నిర్లక్ష్యం వహించి మందుల షాపుకు వెళ్లి ఏదో చిన్న మందులు వాడు ఇచ్చేటువంటి మందుల్ని వేసుకుంటుంటాం. దానివల్ల కొన్నిసార్లు కళ్ళు పోయే పరిస్థితి కూడా రావచ్చు. పుట్టిన పసిగుడ్డు నుంచి పండు ముదుసలి వరకు రకరకాల కంటి సమస్యలు రావచ్చు. అటువంటి సందర్భంలో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ చర్యల వల్ల కంటికి నష్టం జరగకుండా లాభం జరుగుతుంది? అత్యవసర పరిస్థితుల్లో కంటికేమన్నా ప్రమాదం జరిగితే ఏం చేయాలి అనే విషయాల మీద విపులంగా చర్చించడానికి ఈరోజు మన మధ్య నేత్ర వైద్య నిపుణులైన డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ గారు వచ్చి ఉన్నారు. వీరు మన శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ ప్రశాంతిగ్రామ్లో నేత్ర విభాగంలో డాక్టర్గా గత 17 సంవత్సరాల నుంచి తమ అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. వీరు నేత్ర చికిత్సా విభాగంలో ఎంతో అనుభవం గడించి ఉన్నారు. వీరు నర్సాపురం వాస్తవ్యులు. వీరు తమ MBBS డిగ్రీ ఆంధ్ర మెడికల్ కాలేజీలో 1976 సంవత్సరంలో పూర్తి చేశారు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర మెడికల్ కాలేజీ నుంచే 1979లో పూర్తి చేశారు. గత 20 సంవత్సరాల నుంచి వీరు భగవాన్ బాబావారి భక్తులు. డాక్టర్ ప్రసాద్ గారు, రేడియో సాయి శ్రోతల తరఫున మా తరఫున మీకు స్వాగతం తెలియజేస్తున్నాం.
1: సాయిరాం డాక్టర్ గారు, శ్రోతలకు కూడా నా సాయిరాం.
0: ఈరోజు మనము కంటి సమస్యల గురించి చర్చించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అయితే ఈ కంటి సమస్యలు అనేవి అసలు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎంత తీవ్రంగా ఉందో కాస్త మాకు దీనికి సంబంధించిన గణాంకాలని మీరు తెలియజేస్తారా?
1: తప్పకుండా డాక్టర్ గారు. ఒక సర్వే ప్రకారం కనీసం 80% మందికి ఈ నివారింపదగిన అంధత్వం అనేటటువంటిది ఉంది. అంధత్వంలో పూర్తిగా అంధత్వం, నివారింపదగిన అంధత్వం అని 2 రకాలు ఉన్నాయి. పూర్తిగా అయిపోయిన అంధత్వాన్ని నివారింపలేని అంధత్వాలు కూడా చాలా ఉన్నాయి. దానికి మనం చేసే సేవ తక్కువ. నివారింపదగిన అంధత్వాన్ని గురించి ప్రభుత్వం గనక సరైన చర్యలు చేపడితే వీరందరూ కూడా మళ్లీ తమ తమ దినచర్యలు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చూస్తే ఒక సర్వేలో 80% నివారింపదగినటువంటి అంధత్వం ప్రపంచంలో ఉంది అని చెప్పి ఒక సర్వే ప్రకారం తెలిసింది. దీనిలో ఎక్కువగా క్యాటరాక్ట్ అంటాం మనం. ఈ క్యాటరాక్ట్ అంటే కొంతమంది శుక్లాలు అని చెప్పి పిలుస్తారు, ఇంగ్లీష్లో క్యాటరాక్ట్స్ అంటాము. అవి అన్నిటికంటే ఎక్కువ విభాగం ఈ క్యాటరాక్ట్స్ వల్లనే అంధత్వం వస్తోంది, నివారింపదగిన అంధత్వం. మిగిలిన కారణాలు గ్లకోమా, అది 2వ స్థానంలో ఉంది. దీన్నే నీటి కాసులు అంటారు. ఈ గ్లకోమాలో అంధత్వం రావడానికి కారణం ఏంటంటే కంటిలో ఒక ప్రెషర్ ఉంటుంది కొంత 18 నుంచి 21 మిల్లీమీటర్ల ప్రెషర్, అది నార్మల్ రేంజ్ కింద ఉంటుందన్నమాట. అంతకంటే ఎక్కువ ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఈ రక్త ప్రసరణం తగ్గి కంటిలో ఉండే నరానికి రక్త ప్రసరణం తగ్గి చూపు మెల్లిమెల్లిగా తెలియకుండా తగ్గిపోతుంది. దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారన్నమాట. అలాగా క్యాట్రాక్స్ తర్వాత ఎక్కువ కారణం గ్లకోమా. ఇక ఈ తర్వాత విభాగంలోకి కంట్రోల్ చేసుకోలేనటువంటి షుగర్ జబ్బులు, దెబ్బతెగులను ఆడిన చేత అంధత్వం రావడం, ఇవన్నీ తర్వాత కేటగిరీలోకి వస్తాయి. సో ఈ రకంగా ఈ గణాంకాల్లో క్యాట్రాక్ట్ అనేటటువంటిది మొదటి స్థానంలో ఉంటే తర్వాత గ్లకోమా, ఈ మిగతా కారణాలని మూడవ స్థానంలో ఉన్నాయి.
0: ఈరోజు మనము కంటి సమస్యల్లో మొదటగా చిన్నపిల్ల నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ల వరకు రకరకాలుగా ఆ వయసులో వచ్చే సమస్యల గురించి చర్చించుకుందాం. మొదటగా మనము అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా కంటి సమస్యలు ఏమన్నా ఉంటాయా, వాటి గురించి కాస్త మాకు తెలియజేస్తారా?
1: తప్పకుండానండి. ఇప్పుడు చిన్నపిల్లల్లో పుట్టుకతోటే కొంతమందికి శుక్లాలుంటాయి. వీటిలో మేనరికంలో వివాహాలు చేసుకోవడం, ఇవి కూడా కొన్ని కారణాలుగా ఉంటున్నాయి. వీటి వల్ల కొన్ని హెరిడిటరీగా సంక్రమిస్తూ పుట్టుకతోటే క్యాట్రాక్స్ రావడం, ఇవన్నీ ఉన్నాయి. గనక మేనరికం వివాహాలు అనేటటువంటి సాధ్యమైనంత వరకు మానేయడం అనేటటువంటిది శిశువుల ఆరోగ్యానికి మంచిది. ఒక్క శుక్లాలే కాకుండా మేనరికం వలన ఇంకా ఎన్నో వ్యాధులు పిల్లలకి సంక్రమించే అవకాశం ఉంటుంది. అది తర్వాత గర్భములో శిశువు పడిన తర్వాత నుంచి తల్లి సరి అయినటువంటి బ్యాలెన్స్డ్ డయట్, సమీకృత సమతుల్య ఆహారం తీసుకోకపోతే ఈ పెరిగేటటువంటి సమయంలో సరి అయినటువంటి పోషక పదార్థాలు అందక దానివల్ల కూడా ఈ క్యాట్రాక్స్ లాంటివి రావచ్చు అని వైద్యులు కనిపెట్టారు. 150 క్యాట్రాక్లు ఈ విధంగా హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా వచ్చే లక్షణాల్లో తల్లి నుంచి బిడ్డకు వచ్చే అవకాశం ఉన్నదే అని చెప్పి తెలుసుకున్నారు. అనేటటువంటిది శిశువుల ఆరోగ్యానికి మంచిది. ఒక్క శుక్లాలే కాకుండా మేనరిక ఇంకా ఎన్నో వ్యాధులు పిల్లలకి సంక్రమించే అవకాశం ఉంటుంది. అది గర్భములో శిశువు పడిన తర్వాత నుంచి తల్లి సరియైన డయట్, సమీకృత

0: కేటరాక్లు. ఈ విధంగా హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా వచ్చే లక్షణాల్లో తల్లి నుంచి బిడ్డకు వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పి తెలుసుకున్నారు. అలాగే ఈ కేటరాక్ట్సే కాకుండా నీటికాసులు కూడా కంజెనిటల్ గ్లకోమా అని పుట్టుకతోటే కంట్లో ప్రెషర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వీటి లక్షణం అనేటటువంటి ఎలా ఉంటుందంటే బిడ్డ పుట్టిన తర్వాత మొదటి తక్కువ రోజుల్లోనే ఈ నల్లగుడ్డు కార్నియా అంటాం, అది తెల్లగా ఎడిమేటర్స్ గా ఉండడం, బిడ్డ వెలుతురుకేసి చూడలేకపోవడం, నీరు కారుతూ ఉండడం, ఇవన్నీ ఈ కంజెనిటల్ గ్లకోమా లక్షణాలు. మొదటిది కేటరాక్ట్ పుట్టుకతో ఉండేటటువంటి చూసుకోవాలి. ఈ గ్లకోమా ప్రెషర్ ఉన్నటువంటిది బిడ్డకి ఉందా లేదా అనేటటువంటిది కూడా ఆబ్స్టెట్రిషియన్ ఈ కాన్పు ఎవరైతే చేస్తున్నారో వాళ్లు పుట్టిన వెంటనే బిడ్డకి ఇట్లాంటి మొదటి పరీక్షలైన కొన్ని చేయవలసి ఉంటుంది. అలాగే మన కంటిలో నిరంతరం దీనిని తడిగా ఉంచడం కోసం లాక్రిమల్ ఫ్లూయిడ్ అనేటటువంటి జలం తయారవుతుంటుంది, అది ముక్కులోకి వెళ్లిపోతుంటుంది బయటికి కారకుండా. ఈ పుట్టుకతోటే వచ్చిన పిల్లల్లో కొంతమందికి ఈ డ్రైనేజ్ ఛానల్ అంటే ఏమిటి, తయారైనటువంటి ఈ ద్రవం కంటిని తడిగా ఉంచేటటువంటి ద్రవం కంటి ఉపరితల భాగాన్ని తడి చేసి ముక్కులోకి లాక్రిమల్ ప్యాసేజ్ అంటారు, దాని ద్వారా వెళ్లిపోతూ ఉంటుంది. ఇది కొంతమంది పిల్లల్లో ఇది బ్లాక్ అయిపోయి కళ్ళంటి నీళ్లు కారుతూ ఉండడం ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి.
1: చాలా మంది తల్లులు కూడా ఈ విషయం గురించి భయపడుతూ కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయని తీసుకురావడం కూడా మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం.
0: ఈ కళ్ళంటి నీళ్లు కారడం అనేటటువంటి జబ్బు కేవలం అన్నిట్లోనూ కూడా ఇట్లాగా ఈ కెనాల్ బ్లాక్ అయిపోవడం అడ్డుపడడం వల్ల వచ్చినటువంటిది అని అనుకోకూడదు. ఒక్కొక్కప్పుడు పుట్టిన వెంటనే బిడ్డకు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నా కొన్ని కెమికల్స్ కి ఎక్స్పోజ్ అయినా కూడా ఈ విధంగా నీళ్లు కారుతూ ఉండొచ్చు. అదే గనక ఈ మార్గం మూసుకుపోవడం వల్ల వచ్చినటువంటి నీళ్లు కారడం అయితే ఒక సంవత్సరం వరకు కూడా మనం అవకాశం ఇవ్వచ్చు. ఏ ఆపరేషన్ లేకుండా కంటికి ముక్కుకి మధ్యలో ఉన్నటువంటి భాగంలో ఆ డాక్టర్ చూపిస్తే చెప్తారు ఏ విధంగా వత్తాలి అనేటటువంటిది. అది రోజుకి ఒక 4-5 సార్లు దానిని ఆ విధంగా ఒత్తి ఆ లోపల ఉన్నటువంటి కెనాల్ని ఆ బ్లాక్ ను తొలగించవచ్చు. ఏదైతే అడ్డంకి ఉందో అది తొలగిపోయే అవకాశం ఒక సంవత్సరం వరకు కూడా ఉంది. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు దానికి మత్తు ఇచ్చి ఆపరేషన్ చేయవలసినటువంటి ప్రయత్నం చేయాలి. సో చిన్నపిల్లల్లో పుట్టుకతోటి ఈ విధంగా ఈ చెప్పే పైన చెప్పినటువంటి రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
1: పిల్లవాడు కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా అతనికి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనే విషయం మాకు ఇది తెలుసుకుని చాలా ఆశ్చర్యం కలుగుతుంది సార్. అంటే పుట్టిన పిల్లవాడిని మొదటగా ఆబ్స్టెట్రిషియన్ గాని ఆ పిల్లల డాక్టర్ కానీ కూడా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాకు తెలుస్తుంది. చాలా విలువైన విషయం చెప్పారు సార్. నాకు ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది సార్. ఇక్కడ మన శరీరంలో దాదాపు ప్రతి అవయవానికి క్యాన్సర్లు వస్తుంటాయి, అలాగే మన కంటికి కూడా ఏమన్నా క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందా? వాటి గురించి కొంచెం మాకు వివరిస్తారా?
0: ఇప్పుడు కంటికి వచ్చేటటువంటి క్యాన్సర్స్ లో ముఖ్యమైనటువంటిది రెటినోబ్లాస్టోమా అంటారు. ఈ రెటినోబ్లాస్టోమా కూడా జనరల్ గా అదే వంశంలో, అంతకు ముందు గనక మనం హిస్టరీ తీసుకుంటే కొంతమంది ముందు మా తాతగారికి ముత్తాత గారికి ఇలాంటి క్యాన్సర్ లాంటిది వచ్చినది, దాని వలన కన్ను తీసేయవలసినటువంటి అవసరం వచ్చింది అనేటటువంటి హిస్టరీ కొంతమంది ఇస్తారు. వంశపారంపర్యంగా హిస్టరీ లేకుండా కొత్తగా కూడా శిశువులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈ రెటినోబ్లాస్టోమాకి. బట్ ఎక్కువ మందికి వంశంలో అంతకుముందు ఇట్లాంటి హిస్టరీ కూడా ఇస్తూ ఉంటారు. దీనిలో ఇదివరకటికి ఇప్పటికీ ఈ రెటినోబ్లాస్టోమా వైద్యంలో చాలా మార్పు ఉంది. ఒకనొక రోజుల్లో నేను స్టూడెంట్ గా ఉన్నటువంటి రోజుల్లో రెటినోబ్లాస్టోమా వస్తే కన్ను తీసేయాలి, అది ఒకటే వైద్యం అన్నట్లుగా చెప్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పుట్టినప్పటి నుంచే కూడా ఆ శిశువు యొక్క కళ్ళు వైద్యుడు జాగ్రత్తగా అన్ని పరీక్షలు చేస్తుంటే ఈ రెటినోబ్లాస్టోమాని ప్రారంభ దశలోనే మనం కనిపెట్టి అది గనక ఎక్కువ పెరుగుదల ట్యూమర్కి లేకపోతే దాన్ని ఒక రేడియేషన్ థెరపీ వలన గాని లేకపోతే క్రయోథెరపీ అని ఇట్లా వైద్యాలున్నాయి, ప్రారంభ దశలోనే దానిని అరికట్టి ఆ కన్నును తీసేయవలసిన అవసరం లేకుండా వ్యాధి నివారించగలిగిన అవకాశం ఉంది.
1: ఈ జబ్బు ఉన్నట్టు మనకి బయట ఏమన్నా మనకి ఎలా తెలుస్తుందంటారు?
0: మామూలుగా మనం ఎవరి కళ్ళైనా చూసినప్పుడు ఈ నల్లగుడ్డు మధ్యలో అంతా కూడా మనకి నల్లగానే కనపడుతుంది, డార్క్ గా. అట్లాంటిది ఈ రెటినోబ్లాస్టమా ఉన్నటువంటి పిల్లలకి దాంట్లో క్యాట్ ఐ రిఫ్లెక్స్ అంటారు, ల్యూకోకొరియా. సో ఒక తెల్లగా లోపల ఒక మచ్చ ఉన్నట్లుగా నల్లగుడ్డు మధ్యలో కనపడుతూ ఉంటుంది. ఇది మనం వెంటనే తల్లిదండ్రులు దీన్ని గమనించి వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ప్రారంభ దశలోనే

0: జబ్బును గుర్తించి మిగతా శరీర భాగాల్లోకి ఇది వ్యాపించకుండా అరికట్టేటటువంటి అవకాశం ఉంది. కన్ను కూడా బయటకు తీసేయవలసిన అవసరం లేకుండా కన్ను యథా స్థానంలో దాన్ని ఉంచి దానికి వైద్యం తీసి కన్నును కాపాడే అవకాశం కూడా ఉంది.
1: చాలా చక్కని విషయం చెప్పారు సార్. సార్ ఇప్పుడు ఈ చిన్నపిల్లల్లో తీసుకుంటే మీరు ఇలా రకరకాల సమస్యలు కూడా ఉంటాయని చెప్పారు కదా, వారు సాధారణంగా డాక్టర్లు ఆ సందర్భంలో ఇంకా ఏమైనా స్పెషల్ టెస్టులు కానీ ఏమన్నా లక్షణాలు గమనించడం కానీ ఏమన్నా చేస్తూ ఉంటారా, దాని గురించి మాకు కొంచెం వివరిస్తారా?
0: బిడ్డ పుట్టిన వెంటనే ప్రతి డాక్టర్ కూడా ఆ బిడ్డ యొక్క రెండు కళ్లలోకి ఆఫ్థాల్మోస్కోప్ తోటి లైట్ వేసి చూస్తే ఆరోగ్యంగా కన్ను గనక ఉంటే రెడ్ రిఫ్లెక్స్ అని ఎర్రటి రిఫ్లెక్స్ రెండు కళ్లలోనూ కూడా సెపరేట్ గా వస్తుంది. ఇది చాలా అతి చిన్న పరీక్ష. దీనిని చేసినందు వలన పుట్టిన బిడ్డకి గనక లోపల శుక్లం ఉంటే ఈ రెడ్ రిఫ్లెక్స్ ఉండదు. కాబట్టి పుట్టిన మరుక్షణమే ఇది డయాగ్నోసిస్ చేయొచ్చు. ఈ చిన్న టెస్ట్ చేయకపోవడం చేత చాలా వరకు మన గ్రామాల్లో ఉండే తల్లిదండ్రులకి వాళ్ళకి ఇలాంటి టెస్టులు ఇవి తెలియదు గనక బిడ్డకి ఒక సంవత్సరము రెండు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా వారికి ఈ శిశువుకి శుక్లం ఉన్నది అనేటటువంటి విషయం తెలియక అప్పటికే చాలా విలువైనటువంటి టైంను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కనుక ఈ హాస్పిటల్స్ లో డెలివరీ అయిన అందరి బిడ్డలకి కూడా డాక్టర్ ఆఫ్థాల్మోస్కోప్ పనిముట్టుతో రెడ్ రిఫ్లెక్స్ ఉందా లేదా అనేటటువంటిది తప్పకుండా చూడాలి. అలాగే ఇతర కంటి ప్రాబ్లమ్స్ ఏమంటే ఎనాఫ్థాల్మోస్ అంటారు, అంటే అసలు కనుగుడ్డు డెవలప్ అవ్వకపోవచ్చు. ఉత్తి ఆ కన్ను గుంట ఒకటే ఉంటుందంటే దాని లోపల అసలు ఐబాల్ ఉండదు. సో తల్లిదండ్రులకు ఈ విషయం కూడా తెలియదు. కాబట్టి పుట్టిన వెంటనే మిగతా ఆడ బిడ్డ మగబిడ్డ ఇలాంటివే కాకుండా తెలుసుకోవడం మొదట తెలుసుకోవలసింది. మిగతా అవయవాలు అన్ని కూడా ఎలా ఉన్నాయనేది టాప్ టు బాటమ్ అన్ని పరీక్షలు చేసి ఈ బిడ్డకి ఏమైనా శుక్లం ఉందా, అసలు కన్ను డెవలప్ అయిందా లేదా, ఇవన్నీ కూడా డాక్టర్ పరీక్ష చేసి వీటిలో ఏ లోపాలున్నా తక్షణమే తల్లిదండ్రులకి అవి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే ఫోర్సెప్స్ డెలివరీ చేసినప్పుడు ఈ ఫోర్సెప్స్ వలన కార్నియాకి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఫోర్సెప్స్ డెలివరీస్ అయినటువంటి శిశువుల్లో కన్నును చూసినందువలన కంట్లో కేటరాక్ట్ లేకపోవచ్చు, కానీ ఆ నల్లగుడ్డి మీద ఏదైనా స్క్రాచెస్ ఆ ప్రెస్ అయ్యి కొన్ని ఇంజురీస్ అవ్వచ్చు నల్లగుడ్డికి. అదే గనక మనం వెంటనే కనపడితే అది ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఈ రోగజీవులు ఏమి దాన్ని ఆ దెబ్బ తగిలిన చోట వ్యాపించకుండా మనం కొన్ని చర్యలు తీసుకుని యాంటీబయాటిక్స్ అవన్నీ వేస్తే ఫోర్సెప్స్ డెలివరీలో ఇంజురీలు అయినా అవి డ్యామేజ్ అవ్వకుండా ఉండేటటువంటి మనం జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ 9 మాసాలు అయిన తర్వాత పుట్టాడా లేకపోతే ప్రిమిచ్యూర్ గా పుట్టాడా, నెలలు నిండకుండా. సో ఇది తెలుసుకున్నందువలన దానికి కంటికి కూడా సంబంధం ఉంది. బరువు తక్కువగా ఉండి నెలలు నిండకుండా పుట్టినటువంటి పిల్లల్లో రెటినోపతి ఆఫ్ ప్రిమిచ్యూరిటీ అంటారు. ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వీళ్లలో తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే బిడ్డ బరువు తక్కువగా ఉన్నది కదా అని ఆక్సిజన్ ఛాంబర్ లో పెట్టమంటారు. డాక్టర్ ఎంత అవసరమో అంత ఆక్సిజన్ ఇచ్చి మళ్లీ ఆపుతారు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇంకొంచెం ఇంకా ఎక్కువసేపు పెడితే ఆక్సిజన్ శరీరానికి మంచిది కదా, ఇంకా ఎక్కువసేపు ఉంచండి అని ఈ విధంగా తెలివి తక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. ఏది కూడా ఎంత మోతాదు కావాలో అంతే ఇవ్వాలి తప్ప అత్యధికంగా ఇవ్వడం కూడా అది శరీరానికి హానే. కాబట్టి ఈ బరువు తక్కువగా పుట్టి నెలల నిండకుండా పుట్టినటువంటి పిల్లల్ని కంటి వైద్యుడి దగ్గరికి తప్పకుండా తీసుకువెళ్లి వీళ్లలో పుట్టే టైంకి రెటీనా కంప్లీట్ గా డెవలప్ అవదు, కొంత డెవలప్ అయ్యి కొంత డెవలప్ కాకుండా ఉంటుంది. ఈ డెవలప్ కాకుండా ఉండేటటువంటి భాగం చేత ఒక ప్రమాదకరమైనటువంటి రక్తనాళాలు కొత్తగా తయారయ్యేవి ఒక పద్ధతిలో తయారు కాకుండా వాటికి ఇష్టం వచ్చినట్లుగా అవి పెరిగినట్లు వచ్చి దానివలన తరువాత టైంలో రెటీనా డిటాచ్ అయిపోయే అవకాశం ఉంది. ఇది గనక ఇలాంటి ప్రిమిచ్యూర్ పిల్లల్ని ముందుగా నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్ని ఈ కంటి వైద్యుడు మొదట్లోనే గనక పరీక్ష చేస్తే ఏ భాగం అయితే రెటీనా డెవలప్ కాలేదో దానిని గనక లేజర్స్ తోటి బర్న్ చేస్తారు. ఈ లేజర్ తోటి బర్న్ చేసినందువలన ఈ అనవసరమైనటువంటి రక్తనాళాలు తయారయ్యి రెటీనాను పాడు చేయడం అనేటటువంటి దాన్ని అరికట్టచ్చు. సో కాబట్టి ఇట్లాంటి పిల్లలందరినీ కూడా తప్పక నేత్ర వైద్యుడి దగ్గర తీసుకెళ్లి ఆ నేత్ర వైద్యుడు ఎన్నిసార్లు తీసుకురామంటే అన్నిసార్లు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఒకసారి వైద్యం చేస్తే ఇది సరిపోదు. మధ్య మధ్యలో 6 నెలలకో 3 నెలలకి 1 ఏడాదికి దాని అవసరాన్ని బట్టి నేత్ర వైద్యుడు సలహా ఇస్తాడు. ఆ సలహా ప్రకారం తప్పకుండా తీసుకెళ్తే లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చి కనీసం ఉన్నటువంటి దృష్టి పాడవకుండా ఉండేటట్లుగా ఆపి ఆ బాధలు పెరిగిన తర్వాత తన పని తాను చేసుకునేటటువంటి దృష్టి ఉంచే అవకాశం ఉంది, లేకపోతే పూర్తి అంధత్వం వచ్చేటటువంటి అవకాశం ఉంది.
1: చాలా కొత్త విషయాలు చెప్పారు సార్. మనము సాధారణంగానే చూస్తుంటాం సార్, దాదాపు అందరికీ కూడా ఎప్పుడో అప్పుడు వచ్చే ఉంటుంది, వీటిని కళ్ళ కలకలు వచ్చాయని మనం చూస్తుంటాం. అసలు ఈ కళ్ళు కలకలు అంటే ఏంటి, వీటి లక్షణాలు ఏంటి, అప్పుడు అలాంటి సందర్భంలో అసలు మేము ఏం చేయాలి అనే విషయం మీద కూడా మాకు కొంచెం వివరంగా తెలుపుతారా సార్?
0: ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలకి ఈ తల్లి యొక్క బర్త్ కెనాల్ ద్వారా పుట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వైరస్ రోగజీవులు, బ్యాక్టీరియా రోగజీవులు, క్లామిడియా అని ఇలాంటివన్నీ ఈ శిశువు ప్రయాణం చేసేటటువంటి మార్గంలో తల్లికి ఈ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇవన్నీ కూడా శిశువు యొక్క కంటికి సోకి ఈ కంటి జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. అందుకని గర్భిణితో ఉండగానే తల్లికి ఈ శిశువు ప్రసవ సమయంలో వచ్చేటటువంటి కెనాల్, బర్త్ కెనాల్ ఆరోగ్యముగా ఉందా లేదా అనేటటువంటి పరీక్షలు కూడా చాలా అవసరమైనటువంటి పరీక్ష. కొన్ని చోట్ల ఇక్కడ గనక వైరల్ సోర్స్ అల్సర్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే సిజేరియన్ చేసి శిశువుకి ఈ కంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయడం కూడా ఉంది. అది ఆ జాగ్రత్త తీసుకోకుండా ఈ తల్లి యొక్క బర్త్ కెనాల్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే పుట్టిన బిడ్డకి వైరస్ ఇన్ఫెక్షన్ గాని, క్లామిడియా ఇన్ఫెక్షన్స్ లేదా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వీటిలో ఏదైనా రావచ్చు. దీనికి సక్రమమైన చర్య గనక సరిగ్గా తీసుకోకపోతే కన్నును పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది.
1: అంటే చిన్నపిల్లల్లోనే కాకుండా ఇది పెద్దవాళ్లలో కూడా మనం గమనిస్తుంటాం, ఈ ప్రతి దాదాపు ఏ వయసు వాళ్లకు ప్రతి వాళ్ళకి వస్తుంటుంది, ప్రతి ఒక్కరికి వస్తుంటుంది. మరి వాళ్ళు అటువంటి సందర్భంలో ఏం చేయాలంటారు అంటే ఇది అటువంటి సందర్భంలో
0: ఇప్పుడు పెద్దవాళ్ళకి కూడా వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ కి కారణాలు వైరస్ అయి ఉండొచ్చు, బ్యాక్టీరియా కూడా అయి ఉండొచ్చు వాళ్ళకు కూడాను. కాబట్టి ఆ సీజన్ లో ఎపిడెమిక్గా ఏవి వస్తున్నాయి అనేటటువంటిది దానిని స్టడీ చేసి, వైరల్ ఇన్ఫెక్షన్ అయితే తప్పకుండా అది ఒక వారం 10 రోజులు అలాగే ఉంటుంది. మనం దానికి యాంటీబయాటిక్ డ్రాప్స్ వేసినా కూడా అది ఉండవలసిన వారం 10 రోజులు అట్లాగే ఉంటుంది. కానీ మనం వేసే యాంటీబయాటిక్ డ్రాప్స్ సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేకుండానే సహాయపడుతుంది, కానీ వైరస్ కి యాంటీవైరల్ ఐ డ్రాప్స్ వేయవలసిన అవసరం ఏమీ లేదు,
1: దానికి ఏమి లాభం లేదంటారు.
0: లేదు, కానీ మనం అది ఉన్నప్పుడు ఇరిటేషన్ వచ్చి కన్ను నలపడం, చేతులతో ముట్టుకోవడం ఇవన్నీ చేసినందువలన దాని మీద మళ్ళా సూపర్ యాడెడ్ గా బ్యాక్టీరియా కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే గనక ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గనక అయితే, బ్యాక్టీరియాతో గనక ఇలా కళ్ళగలక వస్తే దానికి మనం పవర్ఫుల్ యాంటీబయాటిక్ డ్రాప్స్, అప్పుడు వచ్చినటువంటి బ్యాక్టీరియా దేనికి సమాధానం చెప్తోంది అనేటటువంటిది, ఒక్కొక్కసారి వచ్చిన ఇన్ఫెక్షన్ ఒక రకమైనటువంటి మందుకి సమాధానం బాగా చెప్తుంది. అలాంట్లో అనేక బ్యాక్టీరియా మీద అటాక్ చేసేటటువంటి డ్రాప్స్ మాక్సిఫ్లాక్సిసిన్, ఓఫ్లాక్సిసిన్ ఇలాంటి మందులు ఉంటాయి, అవి గనక వేస్తే చాలా రకాల బ్యాక్టీరియా మీద అది పనిచేసి ఇలాంటి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా కేవలం మందులే కాకుండా ఇంట్లో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఎవరి టవల్స్ వాళ్ళకు ఉండాలి, ఎవరి సోప్ వాళ్ళకు ఉండాలి, తర్వాత ఈ చేతులు తరచుగా కడుక్కుంటూ ఒకళ్ళు వాడిన వస్తువులు ఇంకొకళ్ళు వాడకుండా ఉంటే, ఈ ఎందుకంటే ఇప్పుడు ఈ ఐ డ్రాప్స్ కూడా చాలా కాస్ట్లీ అయిపోయాయి. అందుకని ఇది ఒకళ్ళ నుంచి ఇంకొకరికి వచ్చి ఇంట్లో 6 అంటుకుందంటే విపరీతమైనటువంటి వ్యయం కూడా అవుతుంది. కేవలము కంటికి ప్రమాదం మాట అలా ఉంచి వ్యయం కూడా మనం నివారించుకుని, ఎందుకంటే మందుల ఖరీదులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.
1: అంటే ఎవరి మందు వారే కొనుక్కోవాలంటారా, లేక ఒక మందు ఇంట్లో వాళ్ళందరూ వాడుకోవచ్చు అంట?
0: ఎవరి మందు ఎవరి బాటిల్ వాళ్ళకే ఉండాలి తప్ప ఒకే
1: సీజన్
0: అందరికీ వేస్తే అది మళ్ళీ క్రాస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి ముందర ప్రివెన్షన్ చాలా మంచిది. గనక ఒకళ్ళకి ఇంట్లో గనక ఇలాంటి ఇన్ఫెక్షన్ సోకితే అతను వాడేటటువంటి వస్తువులన్నీ సెపరేట్ గా ఉంచుని జాగ్రత్త పడితే మిగతా వాళ్ళకి అది సోకకుండా ఉంటుంది. తర్వాత ఇన్ఫెక్షన్ ఇలాంటివి వచ్చినప్పుడు కొంతమంది చనుబాలు ఇలాంటివి పోసేటటువంటివి మేము ఇక్కడ హాస్పిటల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు 5-6 రోజులు ఆలస్యంగా వస్తారు. ఎందుకని ఇంత ఆలస్యంగా వచ్చారని అడిగితే, మా ఇంటి పక్క వాళ్ళు చనుబాలు పోయమన్నారండి, అది పోస్తూ ఉన్నాం తగ్గలేదు, ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది అని చెప్పారు. కాబట్టి ఇట్లాంటి హ్యాబిట్స్ కొన్ని పల్లెటూళ్ళలో ఇంకా ఉన్నాయి. కొంతమంది నూనె పోస్తూ ఉంటారు. ఇలాగా ఎవరు సలహా చెప్తే అవన్నీ డాక్టర్ని సంప్రదించకుండా ఏదో తేలిగ్గా ఉచితంగా సలహా వచ్చింది కదా అని చెప్పి
1: సొంత వైద్యము ఇంటి వైద్యం చేసుకోవద్దంటారు.
0: కంట్లో ఇట్లాంటి విలువైన సమయాన్ని పాడు చేసుకుని పనికిరానటువంటి పదార్థాలను కంటిలో పెట్టి కళ్ళు పాడు చేసుకోవడం కన్నా సరియైన టైంలో ప్రారంభ దశలోనే వైద్యుని సంప్రదిస్తే విలువైనటువంటి దృష్టిని మనం కాపాడుకోవచ్చు.
1: సార్, ఇదే విషయంలో నాకు చిన్న డౌట్ ఉంది సార్, చాలా మందికి కూడా ఉండే ఉంటుంది. అంటే మేము చిన్నప్పుడు కూడా ఇది దీన్ని భయపడుతూ ఉండేవాది. ఎవరికైనా ఈ కళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తే ఆ వ్యక్తిని చూస్తే మాకు కూడా అంటుకుంటుందేమో అని వాళ్ళని చూడకూడదు అని అంటుండే స్కూళ్లలో మమ్మల్ని. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్?
0: ఇది చాలా మూఢ నమ్మకం అండి. ఇది జబ్బు చూస్తే వచ్చేటటువంటిది కాదు. అతనితో మనం కరచాలనం చేసినా, అతను వాడిన వస్తువులను మనం వాడినా, ఇలాగా డైరెక్ట్ గా కాంటాక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కాంటాక్ట్, అతను ముట్టుకుని చేతులతో అతని కళ్ళు అతను నలుపుకుని ఏదైనా బలం మీద చేపెడితే అదే స్థానంలో మనం కూడా మన చేయి పెట్టి మన కంటిని ముట్టుకుంటే వస్తుంది తప్ప ఒకళ్ళని ఒకళ్ళు చూసినందువల్ల ఏదో శాపంలాగా ఇలాగ రాదు. కాబట్టి ఇట్లాంటి మూఢ నమ్మకాల నుంచి మనం బయటపడాలి. చాలా మంది గ్లాసెస్ ఎందుకు పెట్టుకుంటారంటే ఈ కంజంక్టివైటిస్ వచ్చినప్పుడు వాళ్ళు వెలుతురులోకి చూడడం కష్టంగా ఉండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి గనక నల్లద్దాలు పెట్టుకోవడం చేత బయట ఎండలో తిరగడానికి దానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇంకొకళ్ళు చూడకుండా ఉండడం కోసం కాదు ఇది.
1: చాలా చక్కని విలువైన విషయం చెప్పారు సార్. ఇంకా ఇదే విషయంలో ఈ మద్రాస్ ఐ అని కూడా మనము వింటుంటాం సార్, దీని గురించి కొంచెం మాకు తెలియజేస్తారు?
0: ఈ మద్రాస్ ఐ అనేటువంటి అసలు ఎలా ప్రారంభమైందంటే మొదట వెస్ట్ బెంగాల్లో ఇట్లాంటి ఎపిడెమిక్ వచ్చింది కంజంక్టివైటిస్ చాలా కాలం క్రితం, దానిని జై బంగ్లా అన్నారు అప్పుడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ నుంచి మెడ్రాస్కి ఇది స్ప్రెడ్ అయ్యి చెన్నై కన్నన్ అని అప్పుడు దీనికి పేరు. ఈ చెన్నై కన్నన్ అలా మెల్లిగా మెడ్రాస్ ఐ అని చెప్పి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయింది తప్ప ఈ మెడ్రాస్ ఐ అంటే అది ఒక స్పెసిఫిక్ డిసీజ్ కాదు. మామూలుగా వచ్చేటటువంటి ఈ కంజంక్టివైటిసే కళ్ళ కలగనే ఒక కామన్ నానుడిలో అందరూ కూడా మెడ్రాస్ ఐ అని చెప్పి అనుకుంటున్నారు. దీనివల్ల ఇది కూడా వైరస్ వల్లనైనా రావచ్చు, బ్యాక్టీరియా వల్లనైనా రావచ్చు. ఒక కళ్ళ కలకకే ఇంకొక పేరు మెడ్రాస్ ఐ.
1: ఇంకా ఇదే విషయంలో సార్, కొంతమంది పిల్లల్ని కానీ చూస్తుంటాం మనము, వారు కనురెప్పల్ని ఎప్పుడు రుద్దుకుంటూ గోక్కుంటూ దురదగా ఉన్నట్టు చేస్తూ ఉంటారు. దీనికి ఏమన్నా సపరేట్ కారణం ఏమైనా ఉండి ఉంటుందండి?
0: ఇప్పుడు పిల్లలు గనక కళ్ళు నలుపుకుంటూ ఉంటే రెండు రకాల కారణాలు. ఒకటి, వ్యాధి కనురెప్పల మార్జిన్స్ లోనైనా ఉండొచ్చు, లేదంటే ఈ తెల్లగుడ్డు మీద కూడా వాళ్ళకి ఎలర్జిక్ కంజంక్టివైటిస్ ఉంటుంది. సో పిల్లల్లో ఏమవుతుందంటే కొంతమంది పిల్లలకి పడినప్పుడు వాళ్ళు మొక్కల దగ్గర తిరిగినా మట్టిలో శాండ్లో అక్కడ కూడా ఆడుకుని వచ్చినప్పుడు వాళ్ళ శరీరానికి గనక ఇది పడకపోతే కొంతమందికి సీజనల్ గా వస్తూ ఉంటుంది. అప్పుడు ఈ మొక్కల దగ్గర ఉండే పాలెన్, దానికి పుప్పొడి అంటారు మనం ఫ్లవర్స్ లో ఉండేటటువంటిది, ఈ పాలెన్ గనక ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి అది సీజనల్ గా వస్తుంటుంది అప్పుడప్పుడు. కాబట్టి కొంతమందికి సంవత్సరం పొడుగుతా ఎలర్జీ ఉంటుంది. డస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ రోడ్డు మీదకి వెళ్తే డస్ట్ కామన్, పెట్రోల్ ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఏ మనిషికి ఏది ఎలర్జీయో దాన్ని బట్టి కొంతమందికి సీజనల్ గా వస్తుంది, కొంతమందికి సంవత్సరం పొడుగుతా కూడా ఈ ఎలర్జీ ఉండొచ్చు. వీళ్ళు అందుకని నలుపుతున్నది ఈ కంజంక్టివాలో ఉన్నటువంటి ఎలర్జీనా, లేకపోతే లిడ్ మార్జిన్స్ లో కూడా ఎలర్జిక్ బ్లెఫరైటిస్ అని లిడ్ మార్జిన్స్ లో కూడా జబ్బు ఉంటుంది. కాబట్టి ఇది ఒక స్లిట్ ల్యాంప్ లో గనక నేత్ర వైద్యుడు పరీక్ష చేస్తే ఇది ఎట్లాంటి ఎలర్జీ అనేది తెలుసుకుని దానికి తగిన మందులు ఇచ్చి దీనిని నివారణ చేయొచ్చు. ఒక్కొక్కప్పుడు సంవత్సరం పొడుగుతా వచ్చేటటువంటి ఎలర్జీ అయితే దీర్ఘకాలికంగా డాక్టర్ చెప్పిన మందులు వాడవలసి ఉంటుంది. దీనికి కూడా కొన్ని గ్లాసెస్ అవి ప్రొటెక్టివ్ గా వాడుతూ ఉంటే కొంత పాలిన్ ఎక్స్పోజర్ డస్ట్ ఎక్స్పోజర్ అది కూడా తగ్గించుకోవచ్చు. తర్వాత ఈ హాస్టల్స్ లోనూ అక్కడ కామన్ గా పడుకుని ఉండేటటువంటి విద్యార్థులు కొంతమంది రావడం మా హాస్పిటల్లో కూడా మేము చూశాము. వీళ్ళు కూడా రెప్పల చివర దురదతో ఇలాగా గోకుతూ ఉంటారు. దానిని గనక స్లిట్ ల్యాంప్ లో చూస్తే కనీసం ఒక లిడ్ మార్జిన్ లో ఒక 100 వరకు ఇలాంటి పురుగులు పట్టుకుని ఉండడం మనకు కనపడుతుంటాయి. లైస్ అంటారు వాటిని, ఎల్ఐసి లైస్, వాళ్ళు పేను అని కూడా మన తెలుగులో కూడా అంటూ ఉంటారు. క్రాబ్ లైస్ అంటారు.
1: కన్ను రెప్పలకు కూడా వస్తున్నాయి.
0: అవి పట్టుకుని దాంట్లో కలిసిపోయి మనం బ్యాటిలేట్ వేస్తే మనకేమీ కనపడదు. ఆ స్లిట్ ల్యాంప్ లో చూస్తే ఒక క్రాబ్ లాగా పట్టుకుని లిడ్ మార్జిన్ ఉన్న ఉంటాయి. దీనికి ఒకటే మార్గం, ఫోర్సిప్స్ తోటి ఒక్కొక్క పేన్ని తీసేయడం, ఆ తర్వాత లిడ్ మార్జిన్ ని క్లీన్ చేస్తే దాని తాలూకా గుడ్లు కూడా లిడ్ మార్జిన్ లో ఉంటాయి. ఈ గుడ్లను కూడా ఒక్కొక్కటి తీసేయాలి. ఈ లైస్ ను కూడా తీసేస్తే ఇది తగ్గుతుంది. అలాగే మిగతా బాలురు ఎవరైతే హాస్టల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం పరీక్ష చేసి ఇవి మిగతా వాళ్ళకుంటే వాళ్ళది కూడా తీస్తేనే కానీ ఇది పూర్తి నివారణ కాదు.
1: కొన్నిసార్లు మనకి శరీరం మీద రకరకాల చోట్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి, అలాగే కళ్ళల్లో కూడా కొన్నిసార్లు మనము మచ్చల్ని గమనిస్తుంటాం. అంటే వీటి వల్ల ఏమన్నా ప్రమాదం ఉంటుందంటారా?
0: దీన్ని మనం నీవస్ అంటాము. సో కంటిలో కూడా కంజంక్టివల్ నీవై అని చెప్పి ఉండొచ్చు. ఇది మచ్చలు బ్రౌన్ కలర్ లోనే ఉండొచ్చు, బ్లాక్ లోనైనా ఉండొచ్చు. సాధ్యమైనంత వరకు జనరల్ గా ఇవి ప్రమాదంగా ఉండదు. కానీ ఇది ఒకవేళ సైజు పెరుగుతున్నా, థిక్నెస్ ఏమైనా పెరుగుతున్నా, దళసరే మందం పెరుగుతున్నా, దాని యొక్క సైజు పెరుగుతూ ఉన్నా, తల్లిదండ్రులు దాన్ని అబ్జర్వ్ చేస్తూ అట్లాంటిది ఏదైనా ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే దీనిని ఆపరేషన్ చేసి నివారణ తీసేయాలా లేకపోతే ఇంకా అబ్జర్వ్ చేయొచ్చా లేదా అనేటటువంటిది అది ఏ స్పీడ్లో పెరుగుతోంది మందం ఎలా పెరుగుతోంది దాని మీద ఆధారపడి ఉంటుంది కనుక ఇట్లాంటి రంగు గాని దళసరి గాని మారుతున్న మచ్చల్ని వెంటనే డాక్టర్కి చూపించడం మంచిది. అలాగే విటమిన్ ఏ లోపం ఉన్నటువంటి పిల్లల్లో కంజింక్టివా అంటే మన తెల్లగుడ్డు ఎండిపోయినట్లుగా అవుతూ ఉంటుంది దాని మీద తెల్లటి మచ్చలు బిటాట్ స్పాట్స్ అంటారు. ఈ బిటాట్ స్పాట్స్ కూడా కంటిలో వచ్చే మచ్చల్లో మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి గనక పొడారిపోయినటువంటి కంజంక్టేవా తెల్లటి మచ్చలు ఉన్నప్పుడు విటమిన్ ఏ లోపం వస్తోంది అనేటటువంటి మనం గ్రహించుకుని ఈ విటమిన్ ఏకి లోపానికి కారణం ఏమిటి ఆహార లోపమా లేక విటమిన్ ఏ ఉన్న పదార్థం తీసుకున్న ఆ పేషెంట్కి విటమిన్ ఏని శరీరం గ్రహించుకునే శక్తి లేనటువంటి ఇతర జబ్బులు ఉన్నాయా సో అనేటటువంటిది మనం నిర్ధారణ చేసుకుని ఆ విటమిన్ ఏ గ్రహించుకోవడం ఆరోగ్యం బాగానే ఉన్నది పిల్లవాడికి అంటే సమృద్దిగా మనం విటమిన్ ఏ ఆహారాన్ని ఇచ్చి విటమిన్ ఏ ఇంజెక్షన్లు ఇస్తే ఇట్లా విటమిన్ ఏ లోపం అనేటటువంటిది నివారించవచ్చు. అదే గనక ఇంటెస్టైన్స్ లో అబ్జార్ప్షన్ అది బాగోలేదు అని అనుకున్నప్పుడు దానిని వేరే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గాని పీడియాట్రిషియన్ గాని చూపించి సరైన వైద్యం చేయించాలి.
1: చాలా విలువైన విషయం చెప్పారు సార్. మనము ఎక్కడ చూసినా ఇవాళ రేపు సర్వసాధారణంగా మనకు కనిపించేది ఏంటంటే ప్రతి ముగ్గురులో ఇద్దరికి కళ్ళద్దాలు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. కళ్ళద్దాలు లేకుండా ఒక్క క్షణం కూడా పని చేసుకోలేరు. అసలు మనకి కళ్ళద్దాలు అనేవి ఎందుకు వస్తుంటాయి సార్? చిన్నపిల్లల్లో కానీ పెద్దల్లో కానీ మనం చూస్తూ ఉంటాము. దీనిలో ఏమన్నా రకరకాల అద్దాలు ఉంటాయా? అసలు వీటి గురించి మాకు కొంచెం వివరంగా తెలియజేస్తారా?
0: ఈ కంటి అద్దాలు రిఫ్రాక్ట్ ఎర్రర్స్ ఇవి కూడా కొంతవరకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఈ మధ్యన కనిపెట్టింది ఏమిటంటే చాలా మంది పిల్లలు ఎక్కువసేపు కంప్యూటర్ దగ్గర కూర్చోవడం, ఈ గేమ్స్ ఆడుతూ ఉండడం, అనేక గంటలు కంప్యూటర్ దగ్గరే టీవీ దగ్గర గడుపుతూ ఉండడం, వీటిలో కొన్ని పరిశోధనలు చేస్తే తెలిసింది ఏమిటంటే ఇరాన్లో ఈ మదర్సాస్ వీటి దగ్గర ఎక్కువసేపు ఖురాన్ అనేక గంటలు పిల్లలు చదువుతూ ఉండడం అలాంటి పిల్లల్ని పరీక్ష చేశారు. అలాగే సింగపూర్లో ఎక్కువగా ఈ కంప్యూటర్ గేమ్స్ ఇది ఆడుతున్నటువంటి పిల్లల్ని పరీక్ష చేశారు. ఎవరైతే ఇలాగా దగ్గర పని గంటల తరబడి చేస్తున్నారో వాళ్లలో ఈ మైనస్ పవర్, మయోపియా పవర్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఒక సర్వేలో తేలింది. దీన్ని బట్టి వాళ్ళు చెప్తుంది ఏమిటంటే పిల్లవాళ్లు సాయంత్రం అయ్యేటప్పటికి చక్కగా ఆరు బయట వెళ్లి బయట ఆడుకోవడం కొన్ని గంటలు ఇలాంటి కార్యక్రమాలు మానేసి పొద్దున్న సాయంత్రం అన్ని వేళల్లో కూడా ఎక్కువ టైం ఖాళీగా ఉంటే ఈ టీవీల దగ్గర పని తర్వాత ఈ కాంపిటీషన్స్ వలన ఆటలు అసలు మర్చిపోయి ఎంతసేపు కూడా ఫస్ట్ రావాలి సెకండ్ రావాలి అనేటటువంటి తల్లిదండ్రులు మనం వాళ్ళని ఎక్కువగా ప్రెషరైజ్ చేస్తుంటాం. వాళ్ళు పగలు రాత్రి కూడా చదువే. అలాగే ఏదైనా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో పెడితే వాళ్ళని కాంపిటేటివ్ స్టడీ అని చెప్తూ అక్కడ కూడా స్కూల్ అయిపోయిన వెంటనే హోంవర్క్, హోంవర్క్ అయిపోయిన వెంటనే స్కూల్ తప్ప ఇక పిల్లవాడికి మానసిక వికాసం కానీ గేమ్స్ కానీ లేవు. ఇలా ఎక్కువసేపు చదువుతూ టైం ఇలా గడిపిన వాళ్లలో మైనస్ పవర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి కూడా కనిపెట్టారు. కాబట్టి కొంత వంశపారంపర్యంగా వచ్చిన కారణాలు కొన్ని అయితే మన అలవాట్ల చేత వాటిలోనే వచ్చే పవర్స్ కొన్ని అని చెప్పి ఇప్పుడు తెలుస్తోంది. సో ఈ బాలులకి ఎవరికైనా పిల్లలకి ఇలాంటి పవర్స్ ఉన్నాయా లేదా అనేటటువంటిది ప్రారంభ దశలోనే కనిపెట్టకపోతే వీళ్లలో కొన్ని రకాల యాంబ్లియోపియా అంటారు, అంటే దానివల్ల సప్రెషన్ ఆఫ్ విజన్ అనమాట, ఆ కన్ను పనిచేయడం తగ్గిపోతూ ఉంటుంది పెర్మనెంట్ గా. ఇలాంటి వచ్చే అవకాశం ఉన్నాయి గనక కంట్లో ఈ గ్లాసెస్ పడేటటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే ప్రారంభ దశలోనే దాన్ని కనిపెట్టి పిల్లలకి గ్లాసులు వేయాలి.
1: అంటే ఏమన్నా మనము ఈ లక్షణాలతోనే ఏమైనా తెలుసుకోగలమంటారా సార్? ఒక వ్యక్తికి కళ్ళద్దాలు వచ్చే లక్షణాలు చిన్నపిల్లల్లోనే అంటే ఎలా గుర్తుపట్టాలి మనము?
0: వీళ్ళల్లో కొంతమందికి ఈ హైపర్ మెట్రోపియా అంటారు, ప్లస్ పవర్ అది ఉన్నప్పుడు కొంతమందికి దాని స్క్వింట్ అనేటటువంటిది వచ్చే అవకాశం ఉన్నది మెల్లకన్ను. అలాగే మైనస్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు బోర్డు మీద అక్షరాలు కనపడగా వెనక బెంచీలో కూర్చున్న వాడు పక్కవాడి పుస్తకంలో చూసి నోట్స్ రాసుకుంటూ ఉంటాడు. అది టీచర్కి తెలియక ఈ పిల్లవాడు కాపీ కొడుతున్నాడు అనుకునే వాళ్ళని ఏమైనా దండన చేస్తూ ఉంటారు. ఇది చాలా విచారింపవలసిన విషయం. ఎందుకంటే పాప కుర్రవాడికి బోర్డు మీద కనపడక పక్కవాడి నోట్స్ లో చూసి రాసుకుంటూ ఉంటాడు. వాడి ప్రాబ్లం విజన్ ప్రాబ్లం. అది మనం గనక టీచర్స్ అండర్స్టాండింగ్ గనక చేసుకోకపోతే అనవసరంగా పిల్లవాడిని దండించినట్లు అవుతుంది. గనక ఈ విషయం తెలుసుకుని ముందర తల్లిదండ్రులకు చెప్పి బాబుకి బోర్డు మీద అక్షరాలు కనపట్టలేదు అని చెప్పి డాక్టర్ వద్దకు తీసుకెళ్లి ఇది గనక మైనస్ పవర్ ఉన్నట్లయితే ఆ అద్దాలు వేస్తూ ఉండాలి. కాబట్టి ప్లస్ పవర్ గాని మైనస్ పవర్ గాని బాలుడి యొక్క క్లాస్ రూమ్ బిహేవియర్ బట్టి టీచర్ కనిపెట్టి ముందర తల్లిదండ్రులకు చెప్పి వాళ్లు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ప్రారంభ దశలోనే ఇలాంటి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కనిపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక కలెక్టివ్ ప్రోగ్రామ్, టీచర్, పేరెంట్ అండ్ స్టూడెంట్ ముగ్గురు కలిపి దీన్ని అండర్స్టాండ్ చేసుకుంటేనే గానీ ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ప్రారంభ దశలో కనిపెట్టే అవకాశం కష్టం.
1: మీరు చెప్తుంటే మైనస్ ప్లస్ అంటున్నారు, అసలు ఈ మైనస్ అంటే ఏంటి ప్లస్ అంటే ఏంటి మాకు కొంచెం మా శ్రోతలకి మాకు కొంచెం తెలియజేస్తారు.
0: ఇప్పుడు మైనస్ పవర్ అంటే గనక దానిని మయోపియా అంటారు. ఇప్పుడు మన ప్రతి కంటికి కూడా ఒక లెంగ్త్ అనేటటువంటిది ఉంటుంది. సో మామూలుగా అబౌట్ 24 మిల్లీమీటర్స్ లెంగ్త్
1: కనుగుడ్డు
0: లెంగ్త్, ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది ఐ నుంచి బ్యాక్ పార్ట్ ఆఫ్ ది ఐబాల్ కి యావరేజ్ లెంగ్త్ ఉంటుంది. ఈ యావరేజ్ లెంగ్త్ గనక కరెక్ట్ గా ఉంటే ఈ మనం చూసే వస్తువుల యొక్క ప్రతిబింబం రెటీనా మీద సరిగ్గా పడుతుంది. ఇదే గనక యావరేజ్ లెంగ్త్ ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంటే మన బింబం నుంచి వచ్చినటువంటి రేస్ రెటీనా మీద కాకుండా ప్రతిబింబం రెటీనాకి ముందర పడుతుంది. ఇది మైనస్ పవర్ అనమాట, ఎందుకంటే లెంగ్త్ ఎక్కువగా ఉంది కనుక ఐబాల్. ఈ ప్రతిబింబాన్ని మళ్లీ వెనక్కి రెటీనా మీదకి తీసుకెళ్ళడానికి మైనస్ పవర్ లెన్స్ వాడాల్సి వస్తుంది మనం, అందుకనే దీన్ని మైనస్ అన్నాం. ఇట్లాంటి వాళ్లలో మనం కాంకేవ్ లెన్స్ అంటాం. కాంకేవ్ లెన్స్ అంటే మైనస్ పవర్ లెన్స్. ఈ మైనస్ పవర్ లెన్స్ ముందు పెట్టినందువలన రెటీనాకి ముందరే పడినటువంటి ప్రతిబింబాన్ని వెనక్కి తీసుకెళ్లి రెటీనా మీద పడేట్లుగా చేయొచ్చు. అదే గనక ప్లస్ పవర్ అంటాం అనుకోండి, అది ఉండవలసిన సైజు కన్నా తక్కువ ఉందన్నమాట ఐబాల్ లెంగ్త్. అందుకని ఈ బయట వచ్చేటటువంటి వస్తువు నుంచి వెళ్లినటువంటి కాంతి కిరణాలు కంటిలోకి వెళ్లిన తర్వాత మన దృష్టి పొర రెటీనాకి వెనకాల పడుతుంది ప్రతిబింబం. ఈ వెనకాల పడినందువలన ఈ ప్రతిబింబాన్ని ముందుకు తీసుకురావాలంటే కన్వర్జింగ్ లెన్స్ వాడాలి గనక మనం ప్లస్ పవర్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ వాడతాం. ఇది హైపర్మెట్రోపియా. సో ప్లస్ మైనస్ అంటే మనము ఏ టైప్ ఆఫ్ లెన్స్ ఈ ప్రతిబింబాన్ని రెటీనా మీద పడేటట్లుగా వాడుతున్నాము దాన్ని బట్టి మనం ఇది ప్లస్ పవర్ మైనస్ పవర్ అని చెప్పి అంటున్నాము. దీనినే మయోపియా హైపర్మెట్రోపియా అంటాం.
1: సార్ చాలా చక్కగా మాకు విశదీకరించారు సార్. ఇక్కడ మాకు ఇంకొక డౌట్ కూడా వస్తుంటుంది సార్. కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా అంటుంటారు, మొదట్లో నాకు కళ్ళద్దాలు ఉండేవి, కొన్ని రోజులు వాడాను తర్వాత వెళ్లిపోయాయి అని అంటారు. అంటే ఇది కొన్ని రోజులు ఉండిపోయే జబ్బా, అంటే ఇది ఈ కండిషన్ కొన్ని రోజులు ఉండిపోతుందా లేకపోతే జీవితాంతం ఎప్పటికీ ఆ వ్యక్తితో ఉంటుందా?
0: ఇది అందరికీ ఇట్లాగా జరగదు. 0.25, 0.5 పవర్స్ అవి ఉన్నటువంటి వాళ్లలో కొంతమందికి మనం ఇందాకని అనుకున్నాం కంటి యొక్క లెంగ్త్ మారుతూ ఉంటుంది కొంత వయసు వచ్చేంత వరకు అని. ఆ టైంలో ఇలాగ పవర్ ప్రోగ్రెసివ్ గా మారే అవకాశం ఉంది కనుక అతి తక్కువ మందిలో ఇలాగ మొదట్లో అద్దాలు పెట్టుకుని 0.25, 0.5 తర్వాత మానేసిన కేసులు ఉండవచ్చు. కానీ పెద్దవాళ్లలో కూడా ఇలాంటివి జరుగుతుంది. కొంతకాలం వాళ్ళు అద్దాలు పెట్టుకుంటారు తర్వాత మానేస్తారు. దీనిని సెకండ్ విజన్ అంటారు. దీనికి కారణం ఏంటంటే ప్లస్ పవర్ ఉన్నటువంటి అద్దాలు పెట్టుకుంటారు అనుకుందాం మొదట్లో కొంతమంది, లోపల కేటరాక్ట్ తయారవుతున్నప్పుడు దాన్ని న్యూక్లియర్ స్క్లెరోసిస్ అంటారు. అది ఎప్పుడు కూడా లోపల ఉన్నటువంటి లెన్స్ షేప్ మారి వాళ్ళు మయోపిక్ ప్లస్ మైనస్ పవర్ యాడ్ అవుతూ ఉంటుంది మయోపియా సైడ్కి. సో ఒరిజినల్ గా వాళ్లకు ఉన్నటువంటి ప్లస్ పవర్ కి ఈ కేటరాక్ట్ చేంజ్ వల్ల వచ్చినటువంటి మైనస్ పవర్ యాడ్ అయినప్పుడు ఈ ప్లస్ మైనస్ బ్యాలెన్స్ అయ్యి వాళ్ళకి 60 ఏళ్లు 55 ఏళ్లు వచ్చినటువంటి ఆ వయసులో కొంతమంది మొదట్లో అద్దాలు పెట్టి చదువుకున్నటువంటి వాళ్ళు తాత్కాలికంగా కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు మాత్రమే ఇలాగ అద్దం లేకుండా చదవడం అనేటువంటిది వచ్చి నాకు జబ్బు తగ్గిపోయింది ఇప్పుడు హ్రస్వ దృష్టి లేకపోతే చెత్వారం అంటారు దీన్ని, ఈ చెత్వారం నాకు తగ్గిపోయింది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అది తగ్గడం కాదు, యాక్చువల్ గా లోపల కేటరాక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట.
1: ఓహో,
0: ఇది ఒక తాత్కాలికమైనటువంటి స్టేజ్.
1: అంటే మనం మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్లి పరీక్ష చేయించుకోవాలి.
0: నాకు ఎందుకని బాగా కనపడుతోంది అని కూడా అడగాలి. మొదట్లో అద్దం పెట్టుకుంటేనే కనపడింది దగ్గర చూపు.
1: అంటే
0: ఇప్పుడు అద్దం పెట్టుకోకుండానే నాకు కనపడుతోంది అంటే అర్థం ఏంటంటే లోపల కేటరాక్ట్ ప్రారంభ దశలో ఉందన్నమాట. ఇది శాశ్వతమైన పరిష్కారం కాదు. మళ్ళీ కొన్నాళ్ళు అయ్యేటప్పటికి ఈ దగ్గర చూపు కూడా మెల్లమెల్లిగా తగ్గుతూ ఉంటుంది, మైనస్ పవర్ పెరుగుతూ ఉంటుంది కనుక. సో ఇది కేటరాక్ట్ ప్రారంభ దశలో ఇలాంటి మార్పులు వచ్చి కొంతమంది నాకు ఇదివరకు కళ్ళజోడు పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు కళ్ళజోడు అక్కర్లేకుండానే దగ్గర చూపు కనపడుతోందని కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు.
1: చాలా చక్కని విలువైన విషయం చెప్పారు సార్. ఇప్పుడు మనము కొంతమంది పెద్దవాళ్ళని చూస్తుంటాము, అసలు వాళ్ళకి ఎప్పుడు మొదటి నుంచి కూడా కళ్ళద్దాలు అనేది వాడరు వాళ్ళు. కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చదవడం ఇబ్బంది అవుతూ ఉంటుంది వాళ్ళకి. అంటే ఇది ఎందువల్ల వస్తుందంటారు వాళ్ళకి?
0: ఇది చిన్నతనంలో మనం గనక పుస్తకాలు చదువుతుంటే మనకి లోపల ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి లెన్స్ ఎక్కువ కాన్వెక్స్ అవుతుంది. అవడం చేత మనకు దగ్గరగా ఉన్న వస్తువు నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాలు రెటీనా మీద పడేందుకు లెన్స్ ఎప్పుడైతే ఎక్కువ కాన్వెక్స్ అవుతుందో ఇమేజ్ పెర్ఫెక్ట్ గా పడుతుంది. ఇదే మనిషి పెద్ద అవుతున్న కొద్దీ ఈ లెన్స్ దాని యొక్క షేప్ మార్చడానికి కష్టమవుతుంది, ఎందుకంటే లెన్స్ హార్డెన్ అవుతూ ఉంటుంది, గట్టి పడిపోతూ ఉంటుంది. వయస్సు వచ్చిన కొద్దీ ఈ లోపల ఉన్నటువంటి లెన్స్ కి ప్లాస్టిసిటీ తగ్గిపోతుంది, అంటే దాని షేప్ అది మార్చుకునేటటువంటి శక్తి తగ్గిపోయి మెల్లిమెల్లిగా గట్టిపడుతూ ఉంటుంది. కాబట్టి 38-40 ఏళ్ళు అలా వచ్చే టైంకి మెల్లిగా దగ్గరగా కనపడే పుస్తకాన్ని కొంచెం దూరంగా పెడుతుంటేనే కానీ కనపడదు. ఎందుకంటే దగ్గరగా గనక మనం పుస్తకం పెడితే లెన్స్ ఇంకా కాన్వెక్స్ కావాలి, దూరంగా పెట్టిన కొద్దీ అంత కాన్వెక్స్ అవ్వక్కర్లేదు. కాబట్టి కొంతకాలం పాటు వీళ్ళు ఏం చేస్తుంటారంటే పుస్తకాన్ని మెల్లిగా దూరంగా పెట్టుకుని చదువుకోవడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఇంకా వయసు వచ్చిన కొద్దీ ఇంకా ఎంత దూరం పెట్టినా అది ఇంకా అడ్జస్ట్ అవ్వదు, ఇంకా దూరం వెళ్లవలసి వస్తుంటుంది పుస్తకం. అందుకని తప్పకుండా దగ్గర పని చేయాలి అంటే గనక ఒక లెన్స్ మనం బయట పెట్టి దాన్ని ప్రెస్బయోపిక్ లెన్స్ అంటారు, దీన్ని ప్రెస్బయోపియా చత్వారం అని తెలుగులో అంటాము. సో ఇలాంటి గనక లెన్సెస్ పెట్టుకుంటే ఈ చత్వారం వలన వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ తగ్గి దగ్గర వస్తువును కూడా చక్కగా చూడగలుగుతారు.
1: ఇప్పుడు మనము చూస్తుంటాం సార్, కొంతమంది ఈ కళ్ళద్దాలు వాడుతుంటారు, సడన్ గా ఒకరోజు కళ్ళద్దాలు లేకుండా వాళ్ళు పని చేసుకుంటుంటారు. ఇదేంటి ఇలా అయిపోయేది, మీకు ఎలా చూపొచ్చిందంటే మేము కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాము అని అంటుంటారు. అంటే అసలు ఈ కాంటాక్ట్ లెన్స్ గురించి మాకు కొంచెం వివరిస్తారా సార్, దాని గురించి అంటే ఏంటి అది, ఎవరు వాడుకోవచ్చు?
0: ఇప్పుడు కొంతమంది కాస్మెటిక్ పర్పస్ కోసం మెయిన్ గా ఆడవాళ్లు పెళ్లికి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి ఈ కంటి అద్దాలు పెట్టుకుంటే బాగా కనపట్టలేదమ్మా మేము అనేటటువంటి ఒక మానసికమైన క్షోభ వాళ్ళకి వచ్చి ఈ అద్దాలు ఎలాగ తీసేయాలి అనేటటువంటి డాక్టర్ని సంప్రదిస్తే దానికి సబ్స్టిట్యూషన్ ఈ కాంటాక్ట్ లెన్స్ అనమాట. కాంటాక్ట్ లెన్స్ అనేటటువంటివి రిజిడ్ కాంటాక్ట్ లెన్సెస్ అని, సాఫ్ట్ కాంటాక్ట్ లెన్సెస్ అని కూడా ఉంటాయి. వీటిలో వలన కొన్ని ప్రమాదాలు ఏమిటంటే, కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రాత్రి అయ్యేటప్పటికి దాన్ని తీసేయడం అనేటటువంటిది మంచిది. రాత్రి పడుకున్నప్పుడు కూడా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని పడుకుంటే ఈ కంటికి కార్నియాకి ఆక్సిజన్ గాలి నుంచి కూడా తీసుకుంటుంది. సో ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని నిద్రించడం వలన ఈ ఆక్సిజనేషన్ ఆఫ్ కార్నియా అనేటటువంటిది ఎఫెక్ట్ అయ్యి కార్నియల్ ఎడిమా, కార్నియల్ అల్సర్స్ ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక డాక్టర్ చెప్పేటటువంటి సలహా ప్రకారం కాంటాక్ట్ లెన్స్ పగలప్పుడు పని అయిన వెంటనే దాన్ని తీసేయడము, దాన్ని మళ్లీ శుభ్రం చేసుకుని కాంటాక్ట్ లెన్స్ బాక్స్ లో పెట్టుకోవాలి, దాని యొక్క హైజీన్ జాగ్రత్తగా మెయింటైన్ చేసి దానిని వాష్ చేసే సొల్యూషన్స్ అది రెగ్యులర్ గా మారుస్తూ ఉంటే ఇది పర్వాలేదు. మళ్లీ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్లు ఎక్కువగా డస్ట్ దుమ్ము ధూళి ఉండే వాతావరణంలో తిరగడం కూడా అంత మంచిది కాదు, ఎందుకంటే ఈ డస్ట్ కాంటాక్ట్ లెన్స్ కి కార్నియాకి మధ్యలో కలెక్ట్ అయ్యి మనం రెప్పలు వేస్తున్నప్పుడు కాంటాక్ట్ లెన్స్ కొద్దిగా కంటి మీద కదులుతూ ఉంటుంది, మేజర్ భాగం కాకపోయినా స్లైడ్ అవుతూ ఉంటుంది కొద్దిగా. సో ఈ డస్ట్ గనక కలెక్ట్ అయితే కార్నియాకి కాంటాక్ట్ లెన్స్ కి మధ్యలో ఈ మూమెంట్స్ చేత అది కొన్ని స్క్రాచెస్ అవి కూడా రావచ్చు, అల్సర్స్ ఆ రకంగా ప్రారంభం కావచ్చు. కాబట్టి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే వాళ్ళు డస్ట్ ప్రూఫ్ ఎన్విరాన్మెంట్ లో ఉండడం మంచిది. గనక కాంటాక్ట్ లెన్స్ మాత్రం వాడతాం కానీ తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోము అంటే ఇది ఓ రకంగా శాపమే. ఒక్కొక్కప్పుడు అల్సర్స్ తోటి కాంటాక్ట్ లెన్స్ వాడేవాళ్లు వచ్చిన కేసులు చాలా ఉన్నాయి.
1: అంటే ఇప్పుడు ఈ కాంటాక్ట్ లెన్స్ రోజులు ఎన్ని గంటలు పెట్టుకోవచ్చు?
0: సాఫ్ట్ కాంటాక్ట్ లెన్సెస్, గ్యాస్ పెరిమిబుల్ లెన్సెస్ ఉన్నాయి, ఇవి రోజంతా పెట్టుకున్నా ఏమి పర్వాలేదు, నిద్రపోయే టైంలో మాత్రం
1: పడుకునేటప్పుడు తీసు. మనకి కంఫర్ట్ ఉన్నా కూడా వాటి ద్వారా కూడా మనకి కొన్ని కష్టాలు రావచ్చు, తగిన జాగ్రత్తలు తీసుకుంటే వాటిని మనం నివారించవచ్చు ఈ కాంటాక్ట్ లెన్స్ ద్వారా. ఇప్పుడు ఇవాళ రేపు మనము టెక్నాలజీ అనేది ప్రతి విషయంలో పెరిగిపోయింది మనకి, అలాగే మెడిసిన్ విభాగంలో కూడా మనకి చాలా లేటెస్ట్ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. అలాగే ఈ మధ్య కొంచెం సొఫిస్టికేటెడ్ పీపుల్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే వింటుంటాము, లేజర్ ఆపరేషన్ లాసిక్ అని వింటుంటాం. అంటే అప్పటి వరకు కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళు కళ్ళద్దాలు లేకుండా తిరగటము, ఇది యాడ్స్ కూడా వస్తుంటాయి మనకి. ఈ లేజర్ ఆపరేషన్ అంటే దేని మీద ఆపరేషన్ చేస్తారు సార్? అసలు ఈ లేజర్ అంటే ఏంటి, దీనివల్ల ఏమన్నా నష్టాలు ఉంటాయా, ఇది ఎవరికి ఉపయోగము, వీటి గురించి కూడా మాకు కొంచెం తెలియజేస్తారా?
0: ఇప్పుడు ఈ కంటి పవర్ తగ్గించడానికి వాడిన వాటిలో ఈ లేజర్స్ లో కూడా లాసిక్ అని ఒకటి ఉన్నది, తర్వాత పీఆర్కే అని ఒకటి అంటారు, ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ. సో ఈ రెండు రకాలుగాను కూడా కార్నియాకి షేప్ ను మార్చవచ్చు. బేసిక్ గా దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు మైనస్ పవర్ ఉన్న మయోపియా అనుకున్నాం ఇందాక మనం, లెంగ్త్ ఎక్కువగా ఉన్న కన్ను అనేటటువంటిది, వీళ్లలో ఈ నల్లగుడ్డు కార్నియా ఎక్కువ కర్వేచర్తో ఉంటుంది. సో వీళ్ళకి వైద్యం ఏంటంటే ఈ ఎక్కువగా ఉన్నటువంటి కర్వేచర్ని ఫ్లాట్ గా చేయాలి. ఫ్లాట్ గా చేయాలంటే కనుక కొంత టిష్యూని అక్కడి నుంచి తీసేయాలి కదా, నల్లగుడ్డులో ఉన్నటువంటి భాగాన్ని కొంత తీసేయాలి. ఇది నల్లగుడ్డులో ఉన్న సూపర్ఫిషియల్ లేయర్స్ ని పై భాగాన్ని ఉపరితలంలోనే తీస్తారు తప్ప చాలా డీప్ గా వెళ్లి
1: లోపలికి ఏమీ లేజర్ వేయాలి.
0: సో ఉపరితలంలోనే దీని యొక్క షేప్ ని మారుస్తారు. ఇది మార్చడానికి ఈ లేజర్ ని వాడతారు. దీంట్లో లాస్టిక్ అనేటటువంటి దాంట్లో పైన ఒక పల్చటి పొరని పైకి ఎత్తి ఒక ఫ్లాప్ కింద దాని కింద ఉన్నటువంటి టిష్యూ మధ్య ఈ మార్పులు తీసుకొచ్చి మళ్లీ ఈ పైకి లిఫ్ట్ చేసిన పొరని దాని మీద మళ్లీ పెట్టేస్తారు. దీనివల్ల ఏంటంటే పేషెంట్ కి ఎక్కువగా డిస్కంఫర్ట్ అసౌకర్యము ఆపరేషన్ అయిన తర్వాత లేకుండా ఉంటుంది. అయితే దీనిలో కొన్ని ప్రమాదాలు ఏమిటంటే ఈ పైకి ఎత్తినటువంటి ఫ్లాప్ ఒక్కొక్కప్పుడు పూర్తిగా సెపరేట్ అయిపోవచ్చు, దాని పొజిషన్లోంచి అది తొలగిపోవచ్చు, లేక ఈ మళ్లీ లిఫ్ట్ చేసి పెట్టినటువంటి ఫ్లాప్ మధ్యలో ఎపిథీలియలైజేషన్ అంటారు, ఈ కార్నియా మీద ఉన్నటువంటి ఉపరితల పొర ఈ ఫ్లాప్ కి కార్నియాకి మధ్యలో పెరిగి ఎపిథీలియలైజేషన్ రావచ్చు. సో కొన్ని రిస్క్లు మాత్రం ఇలాంటివి కూడా ఉన్నాయి.
1: అంటే చూపుపోయే ప్రమాదం కూడా ఉందంటారా సార్?
0: అతి తక్కువ పెర్సెంటేజ్ లో ఇలాగా ఆపరేషన్ ముందర ఉన్న చూపు కంటే ఆపరేషన్ అయిన తర్వాత తగ్గిపోయిన చూపు కొన్ని కేసులు ఉన్నాయి. అన్నిట్లోనూ ఇలా అవుతుందని చెప్పట్లేదు, కానీ ఇట్లాంటి అవకాశం కూడా ఉన్నది. కనుక మనం ఈ ఆపరేషన్ చేయించుకున్న ముందర డాక్టర్ చెప్పినటువంటి విషయాలన్నీ తెలుసుకుని అతి తక్కువ పెర్సెంటేజ్ లో ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి, దానికి నేను సిద్ధపడ్డానా లేదా అని ప్రిపేర్ అయ్యేదానికి వెళ్లాలి తప్ప ఇదేదో ఏ కాంప్లికేషన్స్ లో లేనటువంటి సర్జరీ అని మాత్రం అనుకోవడానికి వీల్లేదు. అదే గనక పీఆర్కే అయితే గనక ఇలా ఫ్లాప్ ని పైకి లిఫ్ట్ చేయడం కారణం అదే ఉండదు, దాని పైనుంచే ఎబిలేషన్ చేస్తారనమాట లేజర్ది. కానీ దీంట్లో కొంచెం అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఫారిన్ బాడీ సెన్సేషన్, టీరింగ్, ఇవన్నీ నీరు కారణము, ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాయి. లాసిక్ చేసి ఫ్లాప్ ని పైకెత్తి గనక ఈ షేప్ మారిస్తే ఇంతటి అసౌకర్యం అనేది ఉండదు. ఇది కాకుండా ఇంకా హిస్టారికల్ గా చూస్తే రేడియల్ కెరాటోటమీస్ అని కూడా ఉన్నాయి ఈ షేప్ ను మార్చేందుకు. దాంట్లో డైమండ్ బ్లేడ్ తోటి కొన్ని కట్స్ చేసేవారు కార్నియా మీద, రేడియల్ గా కట్స్ అనమాట. ఒక 8 కట్స్ అనేటటువంటిది, అతి తక్కువ కట్స్ లో 8 కూడా చేయవచ్చు. మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని వదిలిపెట్టి ఒక 4 మిల్లీమీటర్స్ భాగాన్ని అక్కడి నుంచి పెరిఫరీకి కొన్ని కట్స్ అది ఇస్తూ ఉండేవారు. ఇప్పుడు అది తగ్గిపోయింది ఎక్కువగా, ఈ లేజర్ తోటి ఈ పవర్ తగ్గించేటటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అయితే చాలా మంది దీన్ని ఎందుకు చేయించుకుంటున్నారంటే మిలిటరీలోకి జాయిన్ అవడానికి దానికి మనకు కావాల్సి వస్తుందేమో అని చెప్పి చేయించుకోవడం కూడా జరుగుతున్నాయి. వివాహానికి సరే ఆడవాళ్ళు ఎట్లాగో తప్పకుండా చేయించుకుంటున్నారు, కానీ కొన్ని కొన్ని విభాగాల్లో లేజర్ చేసి లాసిక్ అది చేసినా కొంతమంది రిక్రూట్మెంట్ ఇవ్వటం లేదు. కాబట్టి మనము దేనికోసం ఇది చేయించుకుంటున్నామో ఆ దానికి ఈ లేజర్ చేసుకుంటే నాకు సెలక్షన్ వస్తుందా రాదా అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ముందర తెలుసుకుని ఆ మిలిటరీలోనే కొన్ని విభాగాల్లో మళ్లీ లాసిక్ పనిచేయకపోవచ్చు, కొన్ని విభాగంలో లాసిక్ చేయించుకున్న వాళ్ళకి వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఈ డీటెయిల్స్ కనుక మనం తెలుసుకుని నా ఉద్యోగానికి ఇది డెఫినెట్ గా పనికొస్తుందా లేదా ఇది చేయించుకున్నా నన్ను అక్కడ రిక్రూట్ చేయరా అనేటటువంటి తెలుసుకుని అప్పుడు చేయించుకోవడం మంచిది. ఎందుకంటే మన పేషెంట్ యొక్క పర్పస్ ఏమిటంటే ఒక ఉద్యోగంలో నాకు ఈ పవర్ ఉండడం చేత తీర్చుకోవట్లేదు, నేను అందుకని ఈ పవర్ తగ్గించుకోవాలని ఆశతో వస్తున్నాడు. తీరా మనం ఎంత చేయించుకున్న తర్వాత ఇది చేయించుకున్న వాడికి ఇందులో అవకాశం లేదని చెప్పినప్పుడు మనం డెఫినెట్ గా బాధపడతాం. కనుక ఇట్లాంటి మిగతా విషయాలు కూడా తెలుసుకుని ఈ లాసిక్ లో కూడా కొన్ని రిస్క్లు ఉన్నాయి, అవి అతి తక్కువ పెర్సెంటేజే, అయినా దానికి నేను సిద్ధపడ్డానా లేదా అనేటటువంటిది బాగా ఆలోచించుకుని అప్పుడు వీటికి వెళ్లడం మంచిది.
1: సార్ ఇప్పుడు ఈ లాసిక్స్ చేయించుకున్నాక కూడా అంటే ఇది 100% పర్మనెంట్ క్యూర్ చేస్తుందా, లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మళ్లీ కళ్లద్దాలు వాడాల్సిన పరిస్థితి ఏమన్నా ఏర్పడచ్చు అంటారా?
0: జనరల్ గా మనము కంప్లీట్ గా 0 పవర్ వచ్చేటట్లుగా లాసిక్ చేయడం కష్టము. కొంచెం ఆపరేషన్ అయిన తర్వాత కూడా కొంచెం తక్కువ పవర్ తో ఉన్నటువంటి అద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం రావచ్చు. ఇది కూడా పేషెంట్ కి ముందరే చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎగ్జాక్ట్ గా 0 చేయడం అనేటువంటిది కష్టము. లేదంటే మళ్లీ రెండవసారి ఇంకొక మైనర్ కరెక్షన్ చేసే లాసిక్ అవసరం రావచ్చు. ఒకసారి లేజర్ అండర్గో అయిన తర్వాత మళ్లీ ఇంకొక సెకండ్ అటెంప్ట్ లో మిగిలిన ఎర్రర్ కరెక్ట్ చేయడానికి గాని లేక అదర్ కరెక్షన్స్ కూడా ఉన్నాయి, లింబల్ రిలాక్సింగ్ ఇన్సెషన్స్ అని ఇట్లాంటి కరెక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ రకమైనటువంటి ఆగ్మెంటింగ్ సర్జరీస్ అంటారు వాటిని. కేవలం ఒకటే అటెంప్ట్ తో సర్జరీతో కంప్లీట్ గా పవర్ నార్మల్ చేయడం అనేటటువంటిది కష్టము. కాబట్టి నీకు ఒకటి రెండు సర్జరీలు పడచ్చు అనేటటువంటిది పేషెంట్ కి డాక్టర్ చెప్పాలి, దానికి ప్రిపేర్ అయితేనే ఇవి చేయించుకోవాలి.
1: బహుశా ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది అయి ఉంటుంది సార్? ఇది
0: తప్పకుండా ఇది చాలా ఖర్చుతో, తర్వాత డాక్టర్కి ఉన్నటువంటి స్కిల్ తోటి ఇది కూడుకుని ఉన్నటువంటిదే. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఇంత ధనం వ్యయం చేస్తున్నాం గనక మనకు నిజంగా ఇది అవసరమా కాదా అనేటటువంటిది ముందు తెలుసుకుని వెళ్ళాలి.
1: అంటే మీరు చెప్పింది అన్ని వింటుంటే మాకు ఏమర్థమైందంటే సార్, మామూలుగా మనము సాధారణ జీవితం సాధారణంగా చాలా మందికి కళ్లద్దాలు పెట్టుకుంటేనే బెటర్, ఏదన్నా ఆడవాళ్లకి పెళ్లి వివాహాలకు సంబంధించి లేకపోతే ఇంకేమన్నా అవసరం ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ లెన్స్లు ఇలాంటివి జాగ్రత్త తీసుకొని పెట్టుకుంటే ఉత్తమము. ఇంకా బాగా మీరు అన్నట్టు మీ మిలిటరీలో మేలే కొన్ని జాబ్స్లలో వాళ్ళకి అవసరం అనుకుంటే ఈ ప్రోస్ అండ్ కాన్స్ అన్ని చూసుకొని మనము లాసిక్స్ కి అప్రోచ్ అవటము, అది కూడా డబ్బుతో కూడుకుంది కనుక అవన్నీ చూసుకొని మనం తొందరపడి డబ్బుని వేస్ట్ చేసుకోవద్దని చాలా విలువైన విషయం చెప్పారు సార్.
0: తర్వాత ఈ లాసిక్ చేయించుకునేందుకు కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి, కొంతమంది దీని కుదరరు. అట్లాంటి వాళ్ళు ఎవరంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి చేయకూడదు, కనీసం 1 సంవత్సరం పాటు పవర్ స్టేబుల్ గా ఉండాలి. అలాంటి వాళ్ళకే ఈ లాసిక్ చేయొచ్చు. అంటే పవర్ ఇంకా మారటం లేదనమాట, కన్ను స్టేబుల్ అయిపోయింది. అప్పటి నుంచి మనం క్యాలిక్యులేట్ చేసి ఎంత కరెక్షన్ ఇవ్వాలి అనేటటువంటిది అప్పుడు తెలుస్తుంది. కానీ ప్రతి 6 నెలలకి పవర్ మారిపోతూ ఉన్నప్పుడు ఆ టైంలో చేయకూడదు.
1: అంటే మనకి
0: 18-20 ఏళ్ళు వయసు వచ్చేంత వరకు
1: మారుతుంటుందా సార్?
0: ఆ పవర్ మారుతూ ఉంటుంది.
1: కన్ను పెరుగుతుంటుందని
0: ఒక కన్ను సైజు పెరగడమే కాదు, కార్నియా షేపు మారడం కానీ ఇతర కారణాల చేత కూడా 18-20 ఏళ్ల వరకు కూడా ఈ పవర్ మారేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి 1 సంవత్సరం పాటు పవర్ స్టేబుల్ గా ఉంటే అప్పుడే చేయించుకోవాలి వెంటనే. 18 సంవత్సరాల లోపు వాళ్ళు అందుకని లాసిక్ ఎప్పుడు చేయించుకోకూడదు. అలాగే క్యాట్రాక్ట్స్ ఉన్న వాళ్ళకి కూడా లాసిక్ చేయడం అనేటటువంటిది అనవసరం. ఎందుకంటే క్యాట్రాక్ట్ వల్ల మళ్ళీ పవర్ మారిపోతూ ఉంటుంది, చూపు మారిపోతూ ఉంటుంది. ఈ లాసిక్ మనం చేసినా ఉపయోగం ఉండదు, తర్వాత మళ్ళీ క్యాట్రాక్ట్స్ వల్ల పవర్ మారుతుంది కనుక.
1: ముందు కరెక్ట్ చేసినా వెనుక ఉన్న లెన్స్ తోని వాళ్ళకి చూపు.
0: అట్లాగే కొన్ని కొలేజన్ వాస్కులర్ డిసీజెస్ అని సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమటోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటివి ఉన్న వాళ్ళందరికీ కూడా లాసిక్ అనేటటువంటిది అడ్వైజబుల్ కాదు. అలాగే ప్రెగ్నెంట్ విమెన్, గర్భిణీ స్త్రీలు, తర్వాత పిల్లలకి తల్లి పాలు ఇస్తున్నటువంటి స్త్రీలు, వాళ్ళు కూడా ఈ లాసిక్ చేయించుకోకూడదు. కిరటోకోనస్ అంటారు, అంటే కార్నియా కానికల్ గా ఉంటుంది వీళ్లలో. ఈ కిరటోకోనస్ ఉన్న వాళ్ళు కూడా లాసిక్ చేయడం కష్టం, ఎందుకంటే వీళ్ళ కార్నియా చాలా తిన్నుగా ఉంటుంది, పలుచగా ఉంటుంది. ఈ పలచటి వాటిలో గనక ఇంకా మనం కార్నియాని ఇంకా తిన్ చేసి లేజర్ తోటి గనక ముందు భాగాన్ని ఉపరితలాన్ని కొంత పలుచన చేయాలని చెప్పినాం కదా, ఆల్రెడీ ఈ కిరటోకోనస్ ఉన్న వాళ్ళకి కార్నియా తిన్నుగా ఉంటుంది గనక వాళ్ళకి ఈ లాసిక్ అనేటటువంటి
1: చిట్లిపోయే ప్రమాదం కూడా ఉంది,
0: చిట్లిపోయే ప్రమాదం ఉంటుంది. అట్లాగే గ్లకోమా ఉన్న వాళ్ళకి కూడా లాసిక్ అంత అడ్వైజబుల్ కాదు. అనేక మార్లు వైరస్ ఇన్ఫెక్షన్స్, హెర్పిస్ సింప్లెక్స్, హెర్పిస్ జోస్టర్ ఇలాంటివి కార్నియాకు వచ్చిన వాళ్ళకి ఈ లాసిక్ చేయడం అనేటటువంటిది అంత మంచిది కాదు, ఎందుకంటే వీళ్లలో వైరస్ ఇంకా కార్నియాలో డార్మెంట్ గా ఉండొచ్చు. సో మనం ఈ సర్జరీ చేసిన తర్వాత కూడా అవి మళ్లీ ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ రావచ్చు వైరస్, కాబట్టి వాళ్ళు కూడా దీనికి ఫిట్ కాదు. అలాగే షుగర్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి కూడా ఈ లాసిక్ చేయడం అనేటువంటిది అంత మంచిది కాదు, దే ఆర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్ కదా.
1: చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం సార్ ఈరోజు. ఇహ మనము న్యూట్రిషన్ కింది వస్తే చాలా మంది ఆహారం కరెక్ట్ గా తీసుకోలేదు కనుక నీకు ఫలానా కష్టం వచ్చింది కంటికి అని మనము చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని అనటం సాధారణంగా గమనిస్తుంటాం. ఆకుకూరలు తింటే కంటికి లాభం జరుగుతుంది, ఫలానా ఆహారం తింటే లాభం జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. అసలు ఈ ఆహారానికి కంటికి ఏమైనా సంబంధం ఉందంటారా సార్? ఒకవేళ ఉంటే ఆహారం వల్ల ఎటువంటి జబ్బులు కంటికి రాకుండా మనము నివారించవచ్చు కాస్త మాకు తెలియజేస్తారా?
0: మెయిన్ గా మనం కంటిది అనుకున్నప్పుడు ఇప్పుడు జింక్, సెలీనియం, వైటమిన్ ఏ ఇవన్నీ కూడా కంటికి చాలా మంచివి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ ఏ ఉందనుకుంటే ఇది పపాయా, బొప్పాయి స్కాడ్లో ఈ వైటమిన్ ఏ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే క్యారెట్స్, ఆరెంజెస్, సన్ఫ్లవర్ సీడ్స్, సిట్రస్ ఫుడ్స్ ఇవన్నీ కూడా కంటికి చాలా మంచివే. మెయిన్గా ఈ మధ్యన మనం అనేక జబ్బుల్లో చూస్తుంటే యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పి మాట వింటూనే ఉంటాము. ఈ మెటాబాలిక్ ప్రాసెస్ లో ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ గనక ఉత్పన్నమయ్యి దానివలన శరీరంలో ఉన్నటువంటి టిష్యూస్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ ని అరెస్ట్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి, దీంతో ఫైట్ చేయడానికి. ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు వైటమిన్ సి అనేటటువంటి కూడా యాంటీ ఆక్సిడెంటే. సో విటమిన్ సి ఉన్నటువంటి ఫ్రూట్స్, ఆహార పదార్థాలు తీసుకోవడం ఆ రకంగా కంటికి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ వలన క్యాట్రాక్ట్ రావడానికి కూడా కారణం ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ డ్యామేజ్ అని ఒక థియరీ ఉన్నది. కాబట్టి ఈ కంటిలో ఉన్నటువంటి కానీ శరీరంలో ఎక్కడున్న మెటాబాలిజమ్స్ కైనా ఈ ఆహార నియమం పాటించి మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం చేత ఈ వైటమిన్ ఈ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్ ఆయిల్స్, ఆల్మండ్స్, గ్రీన్ లీవ్స్ వీటిలో ఆకుకూరలు, వైటమిన్ ఈ ఉంటుంది బాగా. అలాగే కెరటిన్స్, మామిడి పండ్లు, అలాగే బొప్పాసికాయ, తర్వాత గుమ్మిడికాయ, వీటిలో కెరటిన్ పదార్థం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాగా సమతుల్యమైనటువంటి ఆహారము అన్ని ఉన్నటువంటివి తీసుకోవడం చేత త్వరగా ఈ ప్రమాదకరమైన మార్పులు కంటిలో రాకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆహారం విషయం వచ్చింది కనుక ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. గర్భిణీ స్త్రీలు, మన దేశంలో ఎక్కువ ఇది అలవాట్లేదు కానీ విదేశాల్లో వాళ్ళు ఆల్కహాల్ తీసుకునే అవకాశం కూడా ఉన్నది. ఈ పిండము గర్భంలో పెరుగుతున్నప్పుడు తల్లి గనక ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటే ఈ పెరిగేటటువంటి శిశువు యొక్క నాడీ వ్యవస్థ మీద ఈ ఆల్కహాల్ పనిచేసి మానసికంగా మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్స్పెక్టెంట్ మదర్స్, అంటే గర్భము దాల్చే అవకాశం ఉన్నది అన్నటువంటి స్త్రీలు ఈ ఆల్కహాల్ తీసుకోవడం అనేటటువంటిది ఎప్పుడూ మానేయడం అనేటువంటిది మంచిది. లేకపోతే తమ అలవాట్లు ఉన్న పుట్టబోయే బిడ్డకి మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం ఉంటుంది.
1: మన సంస్కృతిలో భాగంగా చాలా మంది తల్లుల్లో ఎవరు ఇటువంటి దురలవాట్లు మనం ఎక్కడ చూడము. సో ఇండైరెక్ట్ గా అయితే మన బిడ్డలకి చాలా మేలే చేస్తుంది
0: కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు పాశ్చాత్య పోకడలు ఎక్కువతున్నాయి.
1: వెస్టర్నైజేషన్ వల్ల
0: దీనిని మొదట్లోనే తృంచేసి వేస్తే చాలా మంచిది కనుక ఈ విషయం చెప్తున్నా. అట్లాగే ఇప్పుడు కొంతమంది మాంసాహారం తినేటటువంటి వాళ్ళు, ఈ పోర్క్ ఇవి తీసుకునేటటువంటి వాళ్ళు ఆహారాన్ని గనక సరిగ్గా ఉడకపెట్టకపోతే దానిలో టేప్ వరం తాలూకా గుడ్లు దాంట్లో ఉండి మనము తిన్నప్పుడు అది ఇంటెస్టైన్స్ లోంచి మన శరీరంలోని వివిధ భాగాల్లోకి అక్కడికి వెళ్లి అక్కడ సెటిల్ అయ్యే అవకాశం ఉంది.
1: ఆ పురుగు అనేది అంత రకరకాల చోట్ల
0: వెళ్తుంది. దాన్ని సిస్ట్ సర్కోసిస్ అంటారు. ఇది మజిల్స్ లో ఉండొచ్చు, బ్రెయిన్ వరకు వ్యాపించవచ్చు, కంటిలో కూడా ఉండొచ్చు. ఇది కంటిలో ఉన్నప్పుడు మనము లైట్ వేసి చూసినప్పుడు అది చక్కగా కదులుతూ కూడా మనకు కనపడుతూ ఉంటుంది.
1: కంట్లో పురుగు ఉండడం లోపలిలో.
0: కాబట్టి ఇంతటి ప్రమాదకరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి గనక సాధ్యమైనంత వరకు మాంసాహారం మానేసేయడమే మంచిది. లేదంటే ఒకవేళ తప్పదు అనుకున్నప్పుడు దాన్ని సరైనటువంటి టెంపరేచర్ దగ్గర దాన్ని ఉడకపెట్టి ఈ సిస్ట్ సర్కస్ తాలూకా ఏమీ అక్కడ ఉండకుండా టీనియా సోలియం ఇన్ఫెక్షన్ రాకుండా అట్లాంటి ఆరోగ్యకరమైన ఆహారం తినాలి తప్ప ఇది బ్రెయిన్ లో గనక ఇది గనక డిపాజిట్ అయితే ఒకప్పుడు ఫిట్స్ అవి కూడా వస్తుంటాయి. ఇది వైద్యం చేసినప్పుడు కూడా సివియర్ రియాక్షన్ కింద వచ్చి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది గనక డాక్టర్ యొక్క పర్యవేక్షణలో దీనికి ఏ స్టేజ్ లో వైద్యం చేయాలి అనేటటువంటిది ఒక్కొక్కప్పుడు స్టిరాయిడ్స్ కవర్లో దీనికి వైద్యం చేయాలి. ఎందుకంటే పురుగు చనిపోయినప్పుడు కూడా సివియర్ రియాక్షన్ వస్తుంటుంది శరీరం లోపల. కాబట్టి అది ఏ స్టేజ్ లో ఉన్నది అనేది కనిపెట్టి ఎక్కడెక్కడ శరీర భాగాల్లో ఆక్యుపై అయింది ఈ పురుగు అనేది చూసుకుని వైద్యుడి యొక్క పర్యవేక్షణలో దీనిని నిర్మూలించేటటువంటి ఔషధం తీసుకోవడం మంచిది. దీనిని నివారించుకోవడం కోసం అసలు ముందరే రాకుండా మనకి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, మాంసాహారం మానేస్తే మంచిది.
1: భగవాన్ బాబా వారు మనకి తెలియజేస్తున్నట్టు మద్యపానము, ధూమపానము, మాంసాహారం వదిలేయాలి అని మనకి చెప్తున్నారు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి కోణంలోనే కాకుండా ఆరోగ్యపరమైన కోణంలో కూడా దీనికి విస్తృతమైనటువంటి ఈ విషయం ఉంది అనేది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు తెలుస్తుంది సార్. చాలా చక్కని విషయం సార్. ఇప్పుడు మనము కొన్ని సందర్భాలలో కొంతమంది పిల్లలు ఉంటారు సార్, వాళ్ళు పగలుపూట బాగానే ఆడుకుంటూ ఉంటారు కానీ సాయంత్రం అయ్యేసరికి ఇంటికొచ్చి నిశ్శబ్దంగా కూర్చుంటారు. ఏమి ఎందుకు ఇలా అంటే వాళ్ళకి మాకేమి కనిపించట్లేదు చక్కగా మాకు పనులు చేసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ కూడా అని అంటూ ఉంటారు. వీటిని మనము రేచికటి అని కూడా అంటుంటారు. దీనికి అసలు కారణం ఏంటో కొంచెం మాకు తెలియజేస్తారా సార్?
0: ఇప్పుడు ఈ రేచీకటికి చాలా మంది విటమిన్ ఏ లోపం ఒకటే ఉందనుకుంటారు. రేచీకటికి ఇతర కారణాలు కూడా ఉన్నాయండి. ఉదాహరణకి రెటీనాలో రాడ్స్ అండ్ కోన్స్ అని చెప్పి రెండు రకాలుగా ఉన్నాయి. ఈ రెండు కూడా మన దృష్టికి చాలా అవసరం. ఇందులో రాడ్స్ అనేటటువంటిది మనకి రాత్రులు చూడడానికి దృష్టికి పనికొస్తాయన్నమాట. కొంతమందికి పుట్టుకతోటే ఈ రాడ్ డెఫిషియన్సీ ఉంటుంది. సో అలాంటి దానికి ఇంకా మనం ఏం చేయలేము. ఎందుకంటే వాళ్ళ యొక్క రెటీనాలోనే రాడ్స్ అసలు లేవు కనుక ఈ రాడ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి వైద్యం లేదు. ఇక రెండోది రెటీనా,
1: కంటి లోపల కొన్ని కణాలు అనేవి ఉండవన్నమాట.
0: ఉండవు. వాళ్ళకి అలా తయారవడంలోనే
1: పుట్టుకతోనే వచ్చేసి
0: గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తయారవడంలోనే ఆ డెఫిషియన్సీ ఉంది. దాన్ని మనం ఇంకేం చేయలేము. అదే రెటినైటిస్ పిగ్మెంటోజా అని మళ్ళీ ఇంకొక జబ్బు ఉన్నది. దీనిలో కూడా ఆ పిగ్మెంట్ ఎపిథీలియం అనేటటువంటి లేయర్ లో కంటిలో కొన్ని రకమైనటువంటి వంశపారంపర్యమైన జబ్బు ఇది కూడా. అది కూడా సరిగ్గా ఆ పొర పనిచేయకపోవడంతో వీళ్ళకి రెటినైటిస్ పిగ్మెంటోజా అనే జబ్బు వస్తుంది. ఇది ప్రారంభ దశలో రేచీకిట్లాగా ప్రారంభించి మెల్లిగా పగటిపూట కూడా కనపడకుండా పోతుంది. దీనికి కూడా ఇంతవరకు వైద్యం రాలేదు, కానీ చాలా రీసెర్చ్ అవుతోంది. జీన్ థెరపీస్ అని ఇలాగ చాలా రీసెర్చ్ అవుతుంది, కానీ ఇంకా అది మనం ప్రాక్టీస్ చేసేటటువంటి పరిస్థితి వరకు ఆ రెటినైటిస్ పిగ్మెంటోజాకి వైద్యం రాలా. ఇక వైటమిన్ ఏ డెఫిషియన్సీ అనేటటువంటిది నివారింపదగినటువంటి రేచీకటి. సో ఇది మాత్రం మనం ముందర కనిపెడితే వాళ్ళకి ఈ వైటమిన్ ఏ డోసేజ్ డాక్టర్కి చూపించి సరైన మోతాదులో ఇచ్చి సరైన విటమిన్ ఏ రిచ్ ఆహారం గనక ఇస్తే దీనిని నివారించవచ్చు.
1: ఇందాక మీరు తెలియజేసినట్టు మామిడి పండ్లు, క్యారెట్లు, ఆకుకూరలు సమృద్దిగా తీసుకోవడం అనేది ఎంతైనా అవసరం అంటారు.
0: ఈ స్టేజ్ లో దీన్ని కనిపెట్టకపోతే వాళ్ళు ఇంకా విటమిన్ ఏ లోపం ఎక్కువైపోయి అది కెరటో మలేషియా కింద నల్లగుడ్డు పూర్తిగా కరిగిపోయి అతి హ్రస్వ తక్కువ కాలంలోనే ఈ కనుచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. గనక దీనికి చాలా వార్ ఫుటింగ్ లోనే మనం వైద్యం చేయాలి. శీఘ్రంగా వైద్యం చేసి దానిని డయాగ్నోసిస్ చేసి విటమిన్ ఏ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని ఇవ్వడం దానికి మంచిది. కాబట్టి ఈ రేచీకట్లో నివారింపదగినటువంటిది విటమిన్ ఏ లోపం వల్ల వచ్చిన రేచీకటి. ఈ మిగతా కారణాల వల్ల వచ్చినటువంటి రేచీకటి మనం నివారించడం కష్టం.
1: మనము తదుపరి దానికి వెళ్లే ముందు ఒక చిన్న సంఘటన గురించి చెప్పుకుందాం. లక్ష్మయ్య అనే అతను ఒక నిరుపేదవ. అతను కట్టెలు కొట్టి బతుకుతూ ఉండేవాడు. ఒకరోజు కట్టెలు కొడుతుండగా ఒక చిన్న కట్టె ముక్క ఎగిరి వచ్చి అతని కంట్లో పడిపోయిందన్నమాట. కంట్లో పడటం వల్ల విపరీతమైన నొప్పితోని ఏడ్చుకుంటూ అతను ఏం చేయాలో అర్థం కాకుండా అటూ ఇటూ పరిగెత్తుతున్నాడు. అటువంటి సందర్భంలో అతని చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా భయంతోని ఏం చేయాలో అర్థం కాకుండా ఎవరికి తోచిన విధంగా వాళ్లు సలహాలు ఇవ్వటం చేస్తున్నారు. అటువంటి సందర్భంలో మనము కంట్లో ఏదైనటువంటి వస్తువు పడితే, చిన్న తునుకల్లాంటివి పడితే మనం ఏం జాగ్రత్తలు, ఫస్ట్ ఎయిడ్, హాస్పిటల్కి వెళ్లే లోపల మనం ఏం చేయాలి అనేది కూడా మాకు కొంచెం వివరిస్తారా సార్?
0: చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే మాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇట్లాగా కంటికి చెట్టు కొమ్మలు తగిలి తర్వాత ఈ వేసవి కాలంలో పిల్లల్ని వంట చెరుకు ఏరుకు రమ్మని కొండల మీదకి పంపుతుంటారు ఇక్కడ బేదరికం చేత. వాళ్లు కత్తితో ఈ చెట్లు కొడుతూ దానికి ఉన్నటువంటి ముళ్లకమ్మలు వెనక్కి వచ్చి కంటికి కొట్టుకుని వచ్చే కేసులు కూడా మాకు చాలా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆక్యుపేషనల్ ఇంజరీస్ విభాగంలోకి వస్తూ ఉంటాయి. దీంట్లో ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నకే కాకుండా మిగతా కూడా నేను ముచ్చటిస్తాను. ఇప్పుడు బ్యాటరీస్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీలోకి యాసిడ్ నింపేటటువంటి వృత్తి కల వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఈ వేడి బ్యాటరీలోకి ఈ వాటర్ పోసి నింపడం ఇలాంటి పనులు చేసేటప్పుడు బ్యాటరీ పేలిపోయి అందులో ఉన్నటువంటి యాసిడ్ అంతా మొహం మీద పడి రెండు కళ్ళు కూడా యాసిడ్ బర్న్స్ తోటి వస్తూ ఉంటారు కొంతమంది. కొంతమందికి ఈ సున్నం పడి ఆల్కలీ ఇంజరీ, సున్నం అనేటటువంటిది ఆల్కలీ, సో ఆల్కలీ ఇంజరీస్ తోటి రెండు కళ్ళల్లోనూ సున్నం పడి వస్తుంటారు. ఒకటి యాసిడ్ ఇంజరీ, ఇంకోటి ఆల్కలీ ఇంజరీ. వీటిలో మనం వెంటనే ఏం చేయాలి అంటే గనక ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో అప్పుడు దగ్గరలో ఏ ట్యాప్ వాటర్ ఉన్నా పర్వాలేదు, ముందర ఆ ట్యాప్ వాటర్ తోటి ఒక 15 నిమిషాల తేపు కన్నును శుభ్రంగా కడగాలి. ఎందుకంటే యాసిడ్స్ ఉన్నాయనుకోండి, ఇది ఉపరితలంలో ఉన్నటువంటి లేయర్స్ ని కంప్లీట్ గా మార్చేసినట్లు చేసి అది ఎక్కువగా లోపలికి ప్రవేశించదు కానీ ఉపరితలంలో మాత్రం కంప్లీట్ గా కాల్చినట్లు చేసేస్తుంది. అదే గనక ఆల్కలి క్షారగుణం ఉన్నటువంటిది అయితే బాగా ఎక్కువగా కంటి లోపలికి ప్రవేశించి లోపల ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ యాంటీరియర్ ఛాంబర్ ని వీటిని అన్ని డ్యామేజ్ చేసి ఇంకా ఎక్కువగా పాడు చేస్తుంది క్షారగుణం కలిగినటువంటి ఈ సున్నము ఇవి పడినప్పుడు. సో యాసిడ్ ఇంజరీస్ కన్నా ఈ ఆల్కలి ఇంజరీస్, సున్నము ఇవి పడినవి ఇంకా ప్రమాదకరమైనవి. కాబట్టి అది యాసిడ్ అయినా సరే ఆల్కలి అయినా సరే,
1: అంటే ఇంటికి సున్నాలు వేస్తుంటారు సార్, అది కూడా ప్రమాదమే.
0: అది కూడా ప్రమాదమే. ఎక్కువ ముద్దల కింద కంటిలో పడిపోయినప్పుడు అది రెండు రెప్పలకి లోపల భాగంలో అతుక్కున్నప్పుడు మనం సాధ్యమైన వరకు కడిగేటప్పుడు పైపైనే కడుగుతాం తప్ప ఈ కను రెప్పల మూలంలో లోపల ఉన్నటువంటి ముద్దని తీయడానికి ప్రయత్నం చేయం. ఇది చాలా ప్రమాదం. అది లోపలే ఉండిపోయి మెల్లిగా అందులో ఉన్నటువంటి క్షారం లోపలికి పీల్చుకుని ఈ కంటిని చాలా వరకు పాడు చేస్తుంది. కనుక ముందర యాసిడ్ ఆల్కలి పడినప్పుడు అక్కడ ఏ ట్యాప్ వాటర్ ఉన్నా సరే కనీసం ఒక 20 లీటర్ల వాటర్ అయినా సరే మనం పోసి కంటిని ముందర శుభ్రంగా కడిగి ఈ యాసిడ్ గాని ఆల్కలి గాని ఏమాత్రం లేకుండా చేయగలిగితే పేషెంట్ కి ఇమీడియట్ గా సేవ చేసిన వాళ్ళం అవుతాం. గాని ఇది కూడా మనం డాక్టర్కి చూపిస్తేనే మంచిది అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్లేంత వరకు అరగంట ఆగితే అప్పటికే పూర్తిగా కన్ను డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఈ విషయం ముందర తెలుసుకోవాలి. అలానే అన్నిట్లోనూ కూడా ముందరే మనకు తోచిన వైద్యం చేయమని కాదు. ఇప్పుడు మీరు ఒకటి అడిగారు ఇందాక ప్రారంభంలో, ఒక పుల్ల కంటిలో గుచ్చుకుంటే ఏం చేయాలి అనేటటువంటిది. ఇట్లాగా కంటిలోకి ఏదైనా ఐరన్ రాడ్ గాని చిన్న తీగ గాని పుల్ల గాని గుచ్చుకున్నప్పుడు మనం అప్పటికప్పుడే గనక దాన్ని లాగేస్తే అక్కడి నుంచి లోపల ఉన్నటువంటి విట్రియస్ గాని ఇట్లాంటి ఇతరమైన పదార్థాలు బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది గనక వాటిని మాత్రం చూసిన వాళ్ళు మనం ముట్టుకోకుండా దానిపైన కన్ను మీద ఏమి గుడ్డ పెట్టి బ్యాండేజ్ చేయకూడదు. ఎందుకంటే మనం ఏదైనా ప్యాడ్ పెట్టి బ్యాండేజ్ చేస్తే ఈ గుచ్చుకున్న వస్తువు మరింత లోపలికి వెళ్తుంది, వాడిని ఇంకా బాధ పెడుతుంది. కాబట్టి ఒక కార్డు బోర్డుతో గానీ ఒక షీల్డ్ గానీ ఏదైనా ఉంటే గుల్లగా ఆ కంటి మీద గుల్లగా పెట్టి అప్పుడు దాని మీద కావాలంటే ప్లాస్టర్ వేసి కనుగుడ్డు నొక్కుకోకుండా ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకెళ్లాలి. లేదంటే బ్లాక్ గ్లాసెస్ ఏమైనా ఉంటే గానీ దాని ప్రొటెక్షన్ ఇవ్వాలి తప్ప బ్యాండేజ్ ఇలాంటివి చేసి పట్టుకెళ్ళకూడదు. పెడితే ఆ గుచ్చుకున్నటువంటి వస్తువు ఇంకా మనం లోపలికి తోసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఆ పుల్ల గుచ్చుకుని వచ్చినాడు అన్నారు మీరు, వెంటనే దాన్ని డాక్టర్ దగ్గరికి ఇమీడియట్ గా తీసుకెళ్తే డాక్టర్ కూడా ఓపీడీలో దాన్ని తీయరు. దాన్ని అర్జెంటుగా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి తీసుకోవలసినటువంటి స్టెరైల్ ప్రికాషన్స్ అన్ని తీసుకుని ఆ పుల్లను తీసేసిన తర్వాత అక్కడ ఒక్కొక్కప్పుడు గ్యాప్ ఉంటుంది, అది ఆటోమేటిక్ గా క్లోజ్ అవ్వదు. అక్కడ సూచర్స్ వేసి అక్కడ నుంచి ఇంకా యాంటీబయాటిక్ కేర్ ఏం తీసుకోవాలో అవన్నీ ఇస్తారనమాట.
1: అంటే మీరు ఇందాక యాసిడ్ అవి పడితే నీళ్లతో కడగమన్నారు, మరి చిన్న చిన్న తునుకలు పుల్లలు ఇలాంటివి పడితే మరి నీళ్లతో కడగచ్చా సార్, లేకపోతే అలాగే తీసుకెళ్లిపోవాలి?
0: శాండ్ గ్రెయిన్స్ ఇలాంటివి మాత్రం పడితే మనం తప్పకుండా కడగచ్చు. గుచ్చుకున్న పదార్థాలు అవి ఉన్నప్పుడు మనం ఏమి
1: డిస్టర్బ్ చేయకుండా దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హాస్పిటల్ తీసుకెళ్లాలంట.
0: ఇట్లాగా మా హాస్పిటల్ వేసవకాలంలో సెలవుల టైంలో అనేక మంది పిల్లలు ఇలా కంటికి ముళ్ళు గుచ్చుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్వామి దయవలన వీళ్లలో 90% మందికి, వీళ్ళ చాలా మందికి నేను ఆపరేషన్ చేశాను ఈ దెబ్బ తగిలిన కళ్ళ వాళ్ళకి, వాళ్లలో అది ఇన్ఫెక్ట్ కాలేదు. ముళ్ళు గుచ్చుకుని లోపల ఉన్న లెన్స్ అంతా కేటరాక్ట్ గా మారిపోయి వాళ్ళు వస్తారు. వాళ్ళ అదృష్టం ఏమో గానీ వీటికి ఇన్ఫెక్షన్ లేకుండా ఉన్న కేసులు మాకు ఎక్కువ వచ్చాయి. చాలా ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి అవి ఇన్ఫెక్షన్ అవుతుంది గుచ్చుకున్న తర్వాత. ఇమీడియట్ గా వచ్చిన వాటికి ఇన్ఫెక్షన్ అది లేదు. వీళ్ళకి ఆపరేషన్ అవి చేసి లోపల అద్దం పెట్టిన తర్వాత దాదాపు మామూలు కన్నుకి ఉన్నంత చూపు వాళ్ళకి వచ్చింది. అప్పుడు మేము తల్లిదండ్రులకు చెప్పాం, ఇక ముందు ఎప్పుడు పిల్లల్ని ఈ పనికి పంపకూడదు మీరు, ఎందుకంటే వాళ్ళకి కత్తితో ఈ కొమ్మల్ని నరికినప్పుడు అది వెనక్కి వచ్చి కొట్టుకుంటుంది అనేటటువంటి కామన్ సెన్స్ ఉండదు గనక ఈ పనికి చిన్న పిల్లల్ని పంపకూడదు అనేటటువంటిది వాళ్ళకి స్ట్రిక్ట్ గా చెప్తూ ఉంటాము. కానీ దీనికి అంతటికీ కారణం వాళ్ళ దారిద్ర్యం చేత చిన్నపిల్లల్ని అలా పంపుతూ ఉంటారు వాళ్ళు. అలాగే వ్యవసాయ పనులు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అనేక పెస్టిసైడ్స్ అంటే క్రిమి కీటకాలు అవి పంటలకి పట్టకుండా ఉండే మందులు వేస్తూ ఉంటారు. ఈ మందు కూడా గాలివాటికి వచ్చి కంటిలో పడే అవకాశం ఉంది, అక్కడి నుంచి కూడా లోపలికి అబ్జార్బ్ అయ్యి ఈ ప్రమాదకరమైనటువంటి సిమ్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రైతులకి నేను చెప్పే విజ్ఞప్తి ఏమిటంటే, ఈ క్రిమి సంహారక మందులు పెస్టిసైడ్స్ వేసేటప్పుడు వాళ్ళు ఎదురుగాలికి దాన్ని వేయకుండా వాలుగాలి, వాళ్ళ నుంచి అది బయటకు అవతలకు వెళ్లేటట్లుగా వేయాలి ఒకటి. రెండు, కళ్ళజోడు లాంటిది పెట్టుకుని అది కంటిలో పడకుండా,
1: కంటి ద్వారా కూడా అది లోపలికి వెళ్తుందా సార్?
0: లోపలికి వెళ్తుంది. అందుకోసం కంటికి కూడా అది పెట్టుకుని, కంటికి కూడా దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని పెస్టిసైడ్స్ అవి కంటిలో పడకుండా జాగ్రత్తగా బ్లాక్ గ్లాసెస్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకుని వాళ్ళు ఆ పని చేయడం మంచిది. అట్లాగే ఎక్కువగా ఎండలో తిరిగే వాళ్ళు ఉంటారు వర్కర్స్, వాళ్ళు ఎక్కువ సన్లైట్ పడినందువల్ల కూడా క్యాటరాక్ట్ త్వరగా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఎండలో యూవీ లైట్ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది, అల్ట్రావైలెట్ లైట్ అతి నీలలోహిత కిరణాలు అంటాం మనం, అవి ఎక్కువగా కొండల మీద హై ఆల్టిట్యూడ్స్ లో ఉండేటటువంటి వాళ్ళకి, అలాగే ఆస్ట్రేలియా లాంటి జియోగ్రాఫికల్ లొకేషన్ లో ఉన్నటువంటి ఏరియాలో ఈ అల్ట్రావైలెట్ లైట్ ఎక్కువ వాళ్ళకి తగులుతూ ఉంటుంది. అందుకనే మనం క్రికెట్ మ్యాచెస్ లో అవి చూస్తూ ఉంటాము, వాళ్ళు కంటికి చుట్టూ ఉండే ర్యాప్ అరౌండ్ గ్లాసెస్ పెట్టుకుంటూ ఉంటారు. గాగుల్స్ లోనే ర్యాప్ అరౌండ్ అంటే కంటికి పట్టుకుని కంప్లీట్ గా సైడ్ లో కూడా కవర్ అవ్వాలి. ఈ సైడ్ లో కవర్ అవ్వకుండా ఉంటే వీళ్ళకి నల్లగుడ్డు మీద వచ్చే ఒక కండ లాంటిది టెరీజియం అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కువ ఈ మౌంటైనర్స్ లో తర్వాత ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల్లో ఉన్నవాళ్లలో వస్తుంది గనక ఈ ఎండలో ఎక్కువ పనిచేసే వాళ్ళు కొంచెం నల్లద్దాలు పెట్టుకుని ఉంటే కొంతవరకు కంటికి అది రక్షణగా ఉంటుంది. తర్వాత ఈ లేత్ మెషిన్స్ మీద వాటి మీద పనిచేసేవాళ్ళు, తర్వాత మెటల్ ఆన్ మెటల్ అంటే హ్యామర్ పుచ్చుకుని ఇంకొక దాని మీద ఇనుప వస్తువు మీద కొట్టినప్పుడు చిన్న చిన్న ముక్కలు సెపరేట్ అయ్యి కంట్లో గుచ్చుకునే అవకాశం ఉంటుంది గనక, ఇట్లాగా ఫ్లయింగ్ మిసైల్స్ లాగా ఆబ్జెక్ట్స్ వచ్చేటటువంటి పనుల్లో ఉండేటటువంటి వాళ్ళు పాలీకార్బొనేట్ గ్లాసెస్ అని చెప్పి ఉంటాయి, అవి 3 మిల్లీమీటర్ల మందలో ఉంటాయి. సో ఇలా ఏదైనా ఐరన్ పీసెస్ ప్రొజెక్టైల్ పీసెస్ కనుక వచ్చినా సరే కంటికి తగలకుండా ఈ అద్దం ఆపే అవకాశం ఉంటుంది. కాబట్టి లేద్ మిషన్స్ మీద పనిచేసేవాళ్ళు ఇట్లాంటి హ్యామర్
1: చూస్తూ ఉంటారు సార్, ఈ వెల్డింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు, వాళ్ళు కూడా మొహానికి అద్దం లాంటి నల్లటి అద్దం పెట్టుకుంటుంటారు. అదే
0: ఈ అల్ట్రావైలెట్ లైట్ తగలకుండా, అది యాక్చువల్ గా పీసెస్ కోసం కాకపోయినా ఈ అల్ట్రావైలెట్ లైట్ వల్ల కూడా ఈ కార్నియల్ ఎపిథీలియం డ్యామేజ్ అయ్యి వాళ్ళకి విపరీతంగా మంట అది వస్తుంది, అది కూడా తగలకుండా ఉండేందుకు ఆ అద్దాలు పనికొస్తాయి. కాబట్టి 2 రకాలుగా పాలీకార్బొనేట్ గ్లాసెస్ అయితే ఈ సెపరేట్ అయిన ముక్కలు మనకు వచ్చి తగలకుండా ఆపుతాయి అన్నమాట. మిగతా ఈ వృత్తిరీత్యా వచ్చే జబ్బుల్లో కంప్యూటర్ సిండ్రోమ్ అని కూడా మనం డిస్కస్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే ఈ పీసెస్ ప్రొజెక్టైల్ పీసెస్ కనుక వచ్చినా సరే కంటికి తగలకుండా ఈ అద్దం ఆపే అవకాశం ఉంటుంది. కాబట్టి లేద్ మిషన్స్ మీద పనిచేసేవాళ్ళు ఇట్లాంటి హ్యామర్తో

0: అంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా కంప్యూటర్ మయం, అందరూ కూడా గంటల తరబడి కంప్యూటర్ దగ్గర కూర్చుంటారు, చాలా మంది కళ్ళు లాగుతున్నాయి కంప్యూటర్ దగ్గర కూర్చుంటే, సిస్టమ్ దగ్గర
1: రకరకాల జబ్బులు ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్నాయి,
0: సిస్టమ్ దగ్గర కూర్చుంటే కళ్ళు లాగుతున్నాయి అని చెప్పడం అనేటటువంటిది ఇప్పుడు స్పెషల్ అన్నమాట. అలాంటి వాళ్ళకి మేము ఇచ్చే సలహా ఏమిటంటే, మనము చూసేటటువంటి కంప్యూటరు మన కన్ను లెవెల్ కన్నా ఒక 2 అంగుళాలు ఎప్పుడు కిందకు ఉండాలి. ఎందుకంటే మన కంటి లెవెల్ కన్నా కంప్యూటర్ ఎక్కువగా ఉంటే మనము కన్ను పైకెత్తి చూడాలి. ఆ టైంలో ఈ కంటి రెప్పలు 2 ఇంకా ఎక్కువ సెపరేట్ చేసి చూస్తాం మనం, తల పైకెత్తి చూసినప్పుడు. అప్పుడు ఎక్కువ భాగం కన్ను ఎక్స్పోజ్ అయ్యి కన్ను పొడారిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కంప్యూటర్ పనిచేసే వాళ్ళు ఎక్కువ ఏసీ గదుల్లో ఉంటారు. ఏసీ రూమ్ లో గనక సరైనటువంటి తేమ హ్యూమిడిటీ కంట్రోల్ చేసుకోకపోతే కళ్ళు ఎక్కువగా పొడారిపోయే అవకాశం ఉంది. గనక కన్ను ఈ కంప్యూటర్ యొక్క లెవెల్ కంటి కన్నా కిందకుంటే ఎక్కువ భాగం ఎక్స్పోజ్ అయిపోయి డ్రై అప్ అయిపోకుండా ఉంటుంది. ఇంకొక 2వది ఏంటంటే, ప్రతి 20 నిమిషాలకి కూడా కొంతసేపు దృష్టి కంప్యూటర్ నుంచి పక్కకి మరలిస్తే 1 నిమిషం పాటు ఈ కంటి మజిల్స్ అవి లాక్కుండా
1: అట్లా చేయడం ఎక్సర్సైజ్.
0: అది కాకుండా మళ్ళీ కన్ను ఆర్పడం కూడా, మీరు ఇప్పుడు చెప్తున్నది మనం కంప్యూటర్ మీద పనిచేస్తున్నప్పుడు 6 సార్లు కన్ను ఆర్పుతాము. మామూలు కన్ను ఆర్పే రేటు 18 సార్లు. మామూలుగా 18 సార్లు మనం రెప్ప వేసేది కంప్యూటర్ మీద పనిచేసేటప్పుడు 6 సార్లు వేస్తాము. అంటే ఈ మిగతా టైం అంతా కన్ను ఎక్స్పోజ్ అవుతాను కదా లిడ్స్. కాబట్టి దీన్ని కంప్యూటర్ సిండ్రోమ్ అంటాము. ఈ రెప్పలు ఆర్పడం అనేటటువంటి రేటు తగ్గిపోవడము, ఏసీ రూమ్ లో తేమ భాగము హ్యూమిడిటీ ఎంత ఉందో చూసుకోకుండా కేవలం చల్లదనమే మెయింటైన్ చేయడంతో కన్ను పొడారిపోయి ఈ డ్రై అప్ అయిపోవడంతో కంటి కంప్యూటర్తో పనిచేసే వాళ్ళు ఎక్కువ కళ్ళు మంటలు అవి అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి నేను చెప్పినటువంటి ఈ నివారణ చర్యలు తీసుకుని ఇంకా బాగా గనక ప్రాబ్లం ఉంటే ఆర్టిఫిషియల్ టీయర్స్ అంటారు. ఈ ఆర్టిఫిషియల్ టీయర్స్ వేసినందువలన రిఫ్రెష్ లిక్విజల్ అని ఇలాంటి మందులు కొన్ని ఉన్నాయి, ఇవి వేసుకున్నందువలన కన్ను పొడారిపోకుండా వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది.
1: చాలా విలువైన విషయం మాకు చెప్పారు సార్. ఇది ఈ విషయంలోనే ఇంకొకటి అడగాలింది సార్. మనకి చాలా పండుగలు వస్తుంటాయి, దాంట్లో దీపావళిది చాలా ప్రత్యేకమైన పండుగ. చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆ పండుగలో మనం టపాసుల్ని కాల్చుతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో మనము అజాగ్రత్త వల్ల పిల్లలు కానీ తొందరపాటు వల్లనో కూడా కొన్నిసార్లు ఈ చిచ్చురు బుడ్లు కానీ లేకపోతే తారాజువ్వలు కానీ కాకరపుల్లలు కానీ కొన్నిసార్లు పేలిపోయి కళ్ళల్లో కూడా పడటం మనము చూస్తుంటాం. కొన్నిసార్లు చూపు కూడా పోయింది అని మనం న్యూస్లో చదువుతుంటాం. అటువంటి సందర్భంలో అసలు దీపావళి నాడు స్పెషల్గా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి కంటికి సంబంధించి? ఒకవేళ అనుకోని సంఘటన ఎదురైతే అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ కింద మనము ఏం చేయాలో కూడా కొంచెం చెప్తారా?
0: ఇప్పుడు ఈ దీపావళి నాడు పెద్దలు పిల్లలు అందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో మీరు చెప్పినటువంటి తారాజువలు చిచ్చుబుడ్లు ఇవి కాల్చడం మామూలే. ఇక్కడ 3 రకమైనటువంటి ఇంజరీస్ కంటికి రావచ్చు దీపావళి నాడు. ఒకటి, తారాజువ లాంటి ఒక ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ కనుక వచ్చి కంటికి కొడితే అది మెకానికల్ గా ఇంకొక ఏ రాయి కొట్టిన దాంతో సమానం. సో అప్పుడు కూడా కన్నుగుడ్డు పగిలిపోవచ్చు, లేదంటే అది నల్లగుడ్డు మీద పైన ఒక రాపిడ్ కింద స్క్రేప్ చేసి వెళ్ళిపోవచ్చు. 2వది, ఈ కాలుతున్న వస్తువు కంటికి తగిలినప్పుడు ఈ వేడి చేత కార్నియా గాని గుడ్డు యొక్క ఉపరితల భాగం అంతా కాలిపోయే అవకాశం ఉన్నది. అట్లాగే ఇంక 3వది ఏమిటంటే, ఈ ఫైర్ వర్క్స్ లో ఉండే కెమికల్ దానికి ఎక్స్పోజ్ అయ్యి కన్ను డ్యామేజ్ అవుతుంది. కాబట్టి బేసిక్ గా ముందర ఈ పండగ వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి కాల్చకుండా ప్రమాదం లేనటువంటి ఈ ఫైర్ వర్క్స్ కాల్చాలనేటువంటి జాగ్రత్త తల్లిదండ్రులు తీసుకోవాలి. ఇక ఈ ప్రమాదమే జరిగినప్పుడు మనం వెంటనే ఉపరితలంలో జరిగినటువంటిది అయితే గనక పరిశుద్ధమైనటువంటి వాటర్ తోటి దాన్ని క్లీన్ చేసుకుందాం. బట్ అల్టిమేట్ గా వెంటనే డాక్టర్ దగ్గరికే తీసుకెళ్తే ఈ డ్యామేజ్ ఎంత డీప్ గా అయింది, ఉపరితలంలోనే అయిందా లేకపోతే బాగా లోపల వరకు కన్ను దెబ్బతిందా అనేటటువంటిది డాక్టర్ కనిపెట్టే అవకాశం ఉంటుంది. గనక వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. ఇది కూడా అంతే, కనుగుడ్డు పగిలితే ఇందాక చెప్పినట్లుగా ప్యాడ్ అది పెట్టి దాన్ని నొక్కకుండా పైన ఒక గుల్లగా ఉండేటటువంటి కార్డ్బోర్డ్ కవర్ గాని ఇలాంటిది పెట్టి తీసుకువెళ్లాలి. నివారణ ముఖ్యం గనక ముందర ప్రమాదకరమైనటువంటి పిల్లల చేత కాల్పించకూడదు.

చేస్తున్న చర్చల్లో భాగంగా కళ్లకు సంబంధించిన విషయాలపై జరిగిన చర్చ మొదటి భాగాన్ని విన్నారు. రేపు ఈ అంశంపై జరిగిన చర్చ రెండో భాగాన్ని వింటారు.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు మీరు స్వామివారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ హిస్లప్ గారు రచించిన శీర్షికను ఆధారంగా చేసుకుని స్వామివారి కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ గంగాధర శాస్త్రి గారి ప్రసంగం మొదటి భాగం వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ మనఃపూర్వకంగా సాయిరాం తెలియజేసుకుంటూ, ఈ రోజున స్వామివారి పరమ భక్తులైనటువంటి జాన్ హిస్లప్ గారు వారి యొక్క అనుభవాలను, స్వామివారితో ఉన్నటువంటివి నిక్షిప్తం చేసినటువంటి ఒక వ్యాసం నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి విషయములను భక్తులందరితోటి పంచుకోవటానికి చేసేదే ఈ చిన్న ప్రయత్నం. హిస్లప్ గారు నార్త్ అమెరికన్ సాయి ఆర్గనైజేషన్ కు మొట్టమొదటి ప్రెసిడెంట్ గా పనిచేసి ఉన్నారు. అంతేకాక వారు మొట్టమొదటి యుఎస్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ గా కూడా పనిచేస్తున్నారు. వారు దశాబ్దములుగా స్వామివారి సన్నిహితత్వాన్ని పొందినటువంటి వారు. స్వామితో కలిసి అనేకానేక సందర్భములలో ప్రయాణం చేసి స్వామితో అనేక అద్భుతమైనటువంటి అనుభవాలను పొంది ఉన్నటువంటి మహాభక్తులు. వారు రెండు గొప్ప పుస్తకములను వ్రాసి ఉన్నారు. ఒకటి కాన్వర్సేషన్స్ విత్ సత్యసాయి బాబా అని ఒక పుస్తకం రాశారు. రెండవది మై బాబా అండ్ ఐ అని ఇంకొక పుస్తకం రాశారు. తరువాత వారు 1995 సంవత్సరంలో స్వామివారి పాద పద్మములో లీనమైపోవటం జరిగింది. 90 ఏళ్ల మాటు వాళ్లు జీవించారు. వారు వారి యొక్క జీవిత కాలంలో రాసినటువంటి వ్యాసాలన్నింటినీ కూడా పొందుపరచి ఒక సీకింగ్ డివినిటీ అనేటటువంటి టైటిల్తో వారు పరమపదించిన తరువాత ఇంకొక పుస్తకం కూడా ప్రచురించబడింది. వీరి మూడు పుస్తకముల ద్వారా, వారు రాసిన అనేకటువంటి వ్యాసముల ద్వారా, వారు భక్తులతో పంచుకున్నటువంటి వారి అనుభవముల ద్వారా మనకి స్వామి గురించి అనేకానేక విషయాలు తెలుస్తూ వచ్చాయి. ఇవన్నీ తెలుసుకోవటం వల్ల మనకి కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ది చెందటానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకనొక సందర్భంలో శంకర భగవత్పాదులు వారు అవతారము, అవతారణ గురించి తెలుపుతూ జీవితమునందు ప్రవర్తననందు అత్యద్భుతమైనటువంటి లక్షణములను ప్రకటించుచు అనుపమానమైనటువంటి మంచితనానికి ప్రతీకగా ఉండి దయాకరుణులకు ఆలవాలమై చూడగానే ప్రజల యొక్క మనస్సులను ఇట్టి ఆకట్టుకుని వారి బోధనల ద్వారా, సిద్ధాంతముల ద్వారా మానవులు వారి జీవితములను సార్థము వనరించుకునేటందుకు వారి యొక్క జీవితాలన్నింటినీ కూడా భగవంతుని యొక్క ప్రేమలో పండించుకునేటటువంటి విధంగా ఎవరైతే సంసిద్ధులై ఉంటారో వారే దివ్యావతారము అని తెలియచేయటం జరిగింది. స్వామి హిస్లప్ గారు తెలిపినటువంటి విధంగా సర్వాంతర్యామి, అన్ని సమయములందు కూడా అంతటా సంచరించుతూ ఉండేటటువంటి అవతారం. వారు విశ్వవిధాత, పూర్ణ ప్రేమావతారులు. హిస్లప్ గారు స్వామివారు వారితో అమెరికాలోనూ, వారి మిత్రులతో కెనడానందు ఒకేసారి ఉన్నటువంటి దృష్టాంతరాలు ఎన్నింటిని కూడా తెలియజేశారు. పుట్టపర్తిలోనే ఉన్నటువంటి స్వామివారు అమెరికాలో వారికి దర్శనమివ్వటం అక్కడే. అదేవిధంగా హిస్లప్ గారి మిత్రులు కెనడా దేశంలో ఉంటే వారికి అక్కడ దర్శనమివ్వటం, వారితో అనేకానేక విషయాలను చర్చించటము, వారికి ఉన్నటువంటి సందేహాలని తీర్చటము, ఇటువంటి అనేకానేక సందర్భాల్లో జరిగాయి. ఇది హిస్లప్ గారు తెలియచేయటమే కాదు, ప్రపంచంలో లక్షలాది మంది భక్తులు స్వామిని వారి వారి ఇళ్లలో అనేకానేక రకాలుగా దర్శించటము, సంభాషించటము, వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావటము ఈ రోజుకి కూడా జరుగుతూనే ఉంది. స్వామి అవతారం ప్రకటించినప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఎటొచ్చి ఇటువంటి విషయాలని నమ్మటానికి విశ్వాసం చాలా ప్రధానం. అందుకే స్వామి ఏమంటారంటే, మొట్టమొదటి నీకు ఫెయిత్ ఉండాలంటారు. నమ్మకము అనేటటువంటి పునాది మీదే దేన్నైనా మనం నిర్మించవచ్చు. ఆ నమ్మకాన్ని మనం పెంపొందించుకోవాలి. స్వామివారి బోధనలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వేదాంతమును గురించే తెలియజేస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడాను వారు ఏం మాట్లాడినా వేదాంతమే. అందుకే స్వామి ఏమన్నారంటే, నేను మాట్లాడే ప్రతి మాట వేదంతో సమానం అన్నారు. వారి ప్రతి మాట కూడా వేదమే. వారి మాటలన్నీ కూడా వేద వేదాంగముల యొక్క సారాంశం. హిస్లాప్ గారు పరిపూర్ణంగా విశ్వసించి ఉండుట స్వామి నుంచి ప్రత్యక్షముగా వేద వేదాంగాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని వారు పొందుట వారి పూర్వజన్మ పుణ్యఫలం. స్వామివారు అనేక పర్యాయములు తన భక్తులకు వేదాంత జ్ఞానం అవసరం చాలా ఎక్కువ అని తెలిపినట్లు హిస్లప్ గారు కూడా చెప్పారు. వేదాంతం తెలుసుకుంటే, వేదముల గురించి తెలుసుకుంటే, ఇతిహాసముల గురించి తెలుసుకుంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించటం సులువు అవుతుంది. అందుచేత భక్తులందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి సంసిద్ధులై ఉండాలి. స్వామి చెప్పేటటువంటి విషయాలన్నింటినీ కూడా బాగా వినటము, వాటిని జీర్ణించుకోవటము, వాటి గురించి ఆలోచించటము, ఇదంతా కూడా చాలా అవసరమైన ప్రక్రియ. తద్వారా మాత్రమే ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రతి భక్తుడు కూడా హిస్లోప్ గారు తెలియజేసినట్టు సెల్ఫ్ రియలైజేషన్ కావాలంటారు. ఎవరొచ్చినప్పటికీ కూడా స్వామి దగ్గరికి, స్వామి నాకు ఆత్మసాక్షాత్కారం కావాలి. ఆత్మసాక్షాత్కారం కావాలి, కానీ దానికి ప్రయత్నం చేయాలి. కావాలి అంటే ఊరికే వచ్చేసేది అది. దానికి తగినటువంటి ప్రయత్నం మనం ఏమైనా చేశామా అనేటటువంటి ప్రశ్న వేసుకోవాలంటారు స్వామి. దీని గురించి ఇస్లాప్ గారు చెప్తూ అన్నారు, ప్రపంచంలో ఎన్ని సుఖాలున్నప్పటికీ, ఎంత ఆహ్లాదకరమైనటువంటి ప్రాపంచిక జీవితాన్ని అనుభవించుతున్నటువంటి వాడైనప్పటికీ కూడా ఆత్మసాక్షాత్కారం అనేసరికి ఎగిరి గంతేస్తాడంటారు. నాకు అది ఇచ్చేసేయండి, అది చాలు అన్నట్టుగాను. ఇది ఎందుచేత అసలు ఆత్మసాక్షాత్కారం కావాలి, ఈ ఆత్మజ్ఞానం కావాలి అని కోరుకోవటం ఎందుకు? అసలు ఎందుకు మనందరం కూడా ఆత్మసాక్షాత్కారం కావాలి అని కోరుకుంటాం? అసలు దీనిలో రహస్యం ఏమిటి అంటే, హిస్లప్ గారు అన్నారు, స్వామి అనేకానేక ఉపన్యాసములలో వారి గురించి వారు తెలియజేస్తూ ఏమన్నారంటే, నేను ఎప్పుడూ దేనికి బాధపడను, అలా అని దేనికి ఆనందించను. బాధ అంటే అసలు ఏమిటో నాకు తెలియదు. నేను చిదానంద స్వరూపుడను, ఆనంద స్వరూపాన్నే నేను. అంతేకాదు, నువ్వు కూడా ఆనంద స్వరూపుడివే అన్నారు. ఎప్పుడైతే స్వామి నేను ఎప్పుడు బాధపడను, అసలు బాధలు నా జోలికి రావు, నేను దేనికి చింతించను, ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటానంటే, ప్రతి మానవుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలనే కోరుకుంటాడు. ఇప్పుడు ఇదే ఆత్మసాక్షాత్కారము అని, ఎల్లప్పుడూ కూడా ఆనందము అనేటటువంటి భావనలో ఉండటమే ఆత్మసాక్షాత్కారము. స్వామి నువ్వు నేను కూడా ఒక్కటే అని ఎప్పుడైతే అన్నారో, నువ్వు చిదానంద స్వరూపుడివే అన్నమాట. అది ఎట్లా సాధ్యము? ఎందుకంటే మనం ఉండలేకపోతున్నాం, మనం వింటున్నాం, కానీ మనం దాన్ని సాధించలేకపోతున్నాం. ఎందుచేత మనం సాధించలేకపోతున్నాం, దాన్ని సాధించుట ఎట్లు అన్నటువంటి విషయం గురించి హిస్లోప్ గారు చెప్తూ అన్నారు, మీకందరికీ కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేటటువంటి జ్ఞానమును అనుగ్రహించుటకే నేను వచ్చాను అని స్వామి తెలుపున్నారు. అది ఎలాగంటే, ఇందులో ఒక చిన్న రహస్యం ఉందన్నారు. ఆ రహస్యం ఏమిటంటే, నేను చెప్పేటటువంటి బోధనలన్నింటినీ కూడా మీరు మీ మీ జీవితాలలో జాగ్రత్తగా పాటిస్తే మీకు ఆనందము అనేటటువంటి సులభ సాధ్యము అని చెప్పారు స్వామి. ఇప్పుడు స్వామి చెప్పినటువంటివన్నీ మనం అన్ని కాకపోయినా కొన్ని అయినా జాగ్రత్తగా మన జీవితాల్లో పాటించినప్పుడు ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది అని అంటే అసలు ఏమిటి, అది ఏమిటి అని చెబుతూ హిస్సలప్ గారు అన్నారు, నీకు ఆత్మసాక్షాత్కారం వస్తే నువ్వేదో కొత్తగా మారిపోతావని కాదు, ఏదో జరుగుతుందని కాదు. అక్కడ ఉన్నటువంటి చిన్న రహస్యం ఏమిటంటే మనము మన స్వస్వరూపాన్ని సందర్శించేటటువంటి భాగ్యాన్ని పొందుతాము. స్వస్వరూప జ్ఞానము అన్నారు దాన్ని. ఆ స్వస్వరూప జ్ఞానం అంటే ఏమిటి, అసలు నువ్వు ఏమిటి, హూయామై, అసలు నేను ఎవరు అనేటటువంటి తెలుసుకోవడమే స్వస్వరూప జ్ఞానము అన్నారు. హిస్లోప్ గారు దీనిని వర్ణిస్తూ అన్నారు, లిబరేషన్ ఈజ్ జస్ట్ ది డిస్కవరీ దాట్ వీ హ్యావ్ నెవర్ బీన్ బౌండ్ అన్నారు. మనం ఏమనుకుంటామంటే మనం బంధింపబడ్డాం అనేకానేక విషయములతోటి, ప్రపంచంతోటి, వీటన్నిటితోటి మనం బంధింపబడలేదు యాక్చువల్గాను, మన మనమే బంధించుకుంటున్నాం. నేను ఎప్పుడూ దేని చేత కూడా బంధింపబడలేదు అనేటటువంటి భావనని సర్వవేళలా కలిగి ఉండటమే లిబరేషన్ అన్నారు. అంటే ఆ జ్ఞానం బయటెక్కడో లేదు, లోపలే ఉంది. లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవటం, మనం గుర్తించటం, గుర్తించి ఆ జ్ఞానంలోనే సర్వవేళలా వర్తించటం, అదే లిబరేషన్ అన్నారు. స్వామి దీని గురించి చెప్తూ అన్నారు, మోక్షం కావాలి మోక్షం కావాలంటారు మీరందరూ, అసలు మోక్షం అంటే ఏమిటో మీకు తెలుసా అన్నారు. ఏమిటి స్వామి అంటే, మోహక్షయమే మోక్షము అన్నారు. మీరందరూ మోహంలో ఉన్నారు, ఈ మోహం క్షయం అయిపోతే మోక్షం వచ్చేస్తుంది అన్నారు. మోహం అంటే ఏమిటి, దృశ్యకల్పితమైనటువంటి చరాచర జగత్తంతా కూడా శాశ్వతము అని నమ్మటమే మోహం. ఈ చుట్టూ ఉన్నదంతా కూడా ఇలాగే ఉంటుంది, నేనెప్పటికీ ఇలాగే ఉంటాను, అందుచేత ఇదే సర్వం, ఇదే సత్యం అని భ్రమించటమే అజ్ఞానం. ఇదిలా ఉండదు, ఎవడూ ఉండడు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, ఇది టెంపరీ అబోర్డ్ అన్నారు స్వామి. నీ గురికి టెంపరీ ఏదో కొంతకాలం ఇక్కడ ఉండడానికి వచ్చావు, మళ్ళీ ఖాళీ చేసి వెళ్ళిపోతావు అన్నారు. మరి మనం అనుకోవట్లేదు అలాగా ఖాళీ చేసి పెడతామని, మనం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాం అనుకుంటున్నావే, చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసి వీళ్ళందరూ నా శాశ్వతమైన బంధువులు అనుకుంటున్నావే, సంపాదించేటటువంటి ఆస్తుపాస్తులన్నీ కూడా సర్వస్వం ఇవన్నీ కూడా నావే అనుకుంటున్నామే, ఇది ఎప్పటికీ ఇలా చూస్తూనే ఉంటాను అని భ్రమిస్తున్నామే మనము, ఆ భ్రమను విడిచిపెట్టటమే మోక్షము అన్నారు. ఆ భ్రమను విడిచిపెట్టేసి ఇది అశాశ్వతము, ఇది అశాశ్వతము అనే జ్ఞానాన్ని శాశ్వతంగా కలిగి ఉండటం అన్నమాట. 24 గంటలు అదే ఆలోచనలో ఉండటం, ఇది శాశ్వతము కాదు, ఇది శాశ్వతము కాదు, ఇది ఎన్నటికీ ఉండేది కాదు, ఏదో జరుగుతోంది, దానికి నాకు ఏ సంబంధము లేదు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకుని ఆ జ్ఞానంలో ఉండటం అనేటటువంటిది మోహక్షయము అన్నారు స్వామి. అంతేకాకుండా స్వామి ఇదే విషయాన్ని మనకి ఇంకొక ఉదాహరణ ద్వారా కూడా తెలియజేశారు. చక్కటి ఉదాహరణ, మనం అందరం ఉన్నాం, ఎన్నో చెట్లున్నాయి, పర్వతాలున్నాయి, నదులున్నాయి, గ్రహాలున్నాయి, నక్షత్రాలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి స్వామి ఉన్నారు. ఇప్పుడు సూర్యుడు ఉన్నటువంటి వారు ఒక్కరే, కానీ సూర్యుని వద్ద నుంచి వచ్చేటటువంటి కిరణములు లెక్కకు మించి ఉన్నాయి. ఏ విధంగా అయితే లెక్కకు మించినటువంటి కిరణములు సూర్యుని నుంచి బయలుదేరి వస్తున్నాయో అదే రకంగా పరమాత్ముడి నుంచి బయలుదేరినటువంటి కిరణాలన్నమాట ఇవన్నీ కూడాను. ఈ ప్రపంచంలో ప్రకాశింపచేస్తున్నటువంటి కిరణాలన్నీ కూడా ఈ జీవరాశులన్నీ ఇవి, కానీ వీటికి ఆధారమనేటటువంటిది సూర్యుడై ఉన్నారు, వారి దగ్గర నుంచి వచ్చాయి. అంత మాత్రం చేత ఈ కిరణములు ఆ సూర్యుడు భిన్నమని కాదు, భిన్నం కాదు, వారే ఆధారం, అక్కడి నుంచే వస్తున్నాయి ఇవన్నీ. అదేవిధంగా ఏదైతే ఆధారమై ఉందో అది జ్ఞానము. ఆ ఆధారమైనటువంటి జ్ఞానం దగ్గర నుంచి ఇదంతా ప్రవేశిస్తోంది. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుని వర్తించగలగటం అనేటటువంటిది మోహక్షయము. జ్ఞానం వేరే ఉంది, పరమాత్ముడున్నాడు, వారు దీనికంతటి కూడా కారకులు అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పటికీ కూడా నమ్ముతూ ఉండాలి, 24 గంటలు నమ్మాలి దాన్ని. ఇదేదీ నీది కాదు, ఏదీ నీది కాదన్నారు స్వామి. అసలు ఏమీ నీకు సంబంధించింది ఏమీ లేదు ఇక్కడ అన్నారు. నీది నీది అని భ్రమలో నువ్వు ఉంటున్నావంతే, అది ఎంతకాలం? నీది అని నువ్వు భ్రమలో ఉన్నావు, బానే ఉంది, ఎంతకాలం? ఎంతకాలం ఇది? ఎంతకాలం జీవిస్తాడో ఎవరికి తెలుసు, ఏ క్షణంలో ప్రాణం పోతుందో ఎవరికి తెలియదు. అటువంటిప్పుడు ఇదంతా నాది అని అనుకోవటం భ్రమ కాదా? అందుచేత ఎవరిని వారు వారే ప్రశ్నించుకోవాలన్నారు. అసలు నేను ఏ స్థితిలో ఉంటున్నాను అని. ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్లినప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఆనందాన్ని పొందగలుగుతారు అని స్వామి హిస్లాప్ గారికి తెలియజేశారు. హిస్లాప్ గారు ఈ సందేశాన్ని మొత్తం ప్రపంచమంతా కూడా అందరికీ అందించారు. స్వామి ఇంకొక సందర్భంలో మనందరికీ సాధారణ జీవులందరికీ కలిగేటటువంటి ఒక అనుమానం ఒకటి ఉంది, మన పీడిస్తూ ఉంటుంది 24 గంటలు అనుమానం. ఆ అనుమానం గురించి హిస్లాప్ గారితో స్వామి చర్చించడం జరిగింది. అదేమిటంటే, మానవుడికి ఫ్రీ విల్ అనేటువంటిది ఉన్నదా? ఫ్రీ విల్ అంటే ఏంటి? స్వతంత్రంగా, యథేచ్ఛగా, నాకు నేను సంచరిస్తూ నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేసేటటువంటి అవకాశం ఉందా? లేక సర్వము దైవ ప్రేరితమేనా? సర్వం దేవుడు అనుకున్నట్టే జరుగుతుందా, లేక నేను అనుకున్నట్టు జరుగుతుందా? ఒకవేళ దేవుడు అనుకున్నట్టు జరిగితే అసలు నాకు సంబంధం ఏమిటి మళ్ళీ దీంతోటి? మళ్ళీ ఈ వ్యవహారాన్ని నేను బాధపడడం ఏమిటి? నేను కర్మలు ఆచరించడం ఏమిటి? అది దైవ ప్రేరమైతే దేవుడే చూసుకోవాలి నేను. అటువంటిప్పుడు మళ్ళీ నన్ను ఇందులో ప్రవేశింపచేయటము, నాకు ఒక పాత్రను కలిగించటము, ఇవన్నీ ఏమిటి అనేటటువంటి ఒక సమస్య మానవ జాతిని ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి సమస్య ఇది. ఇది చాలా సీరియస్లీ డిస్కస్డ్ ఇష్యూ కూడా ఇది. దీని గురించి హిస్లాప్ గారు స్వామిని అడిగితే స్వామి ఏమన్నారంటే, సర్వము దైవ ప్రేరితములే, ఇదంతా దేవుడు ఆడుకునేటటువంటి ఆట. అందుకే వారు జగన్నాటక సూత్రధారి, ఇదొక నాటకం జరుగుతోంది, నాటకం అంటారు. నా ఆనందం కోసం నేనే ఈ నాటకాన్ని నడిపించుకుంటున్నాను, నేను ఈ నాటకాన్ని అనుభవిస్తున్నాను అంటారు. కానీ దీనిలో ఒక ముఖ్యమైనటువంటి విషయం స్వామి చెప్పింది ఏమిటంటే, సర్వము కూడా కర్మ ప్రేరితాలు అయి ఉంటున్నాయన్నారు. కర్మ ప్రేరితములు అయి ఉన్నటువంటి ఏమిటి? ప్రతి జీవి కూడా కర్మను ఆచరిస్తూ ఉంటాడు. కర్మను ఆచరిస్తున్నప్పుడు కర్మ యొక్క ఫలాన్ని కూడా మళ్లీ ఆ జీవి అనుభవించాలి. ఆ కర్మ యొక్క ఫలాన్ని ప్రతి జీవి అనుభవిస్తూ ఉంటాడు. అంచేది కర్మ ఫలంగానే ప్రతిదీ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మరి కర్మఫలంగా సర్వము జరుగుతున్నప్పుడు నాకు వచ్చేటటువంటి బాధలు కానీ, నాకు వచ్చేటువంటి కష్టాలు కానీ, వీటన్నింటి నుంచి నేను బయటపడే మార్గం ఏమిటి మరి అనేటటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది. దానికి స్వామి చక్కటి సమాధానం ఇచ్చారు. శిశులాప్ గారితో మాట్లాడుతూ స్వామి అన్నారు, చాలా సింపుల్ అన్నారు. ఏమిటంటే, చిన్న రహస్యం ఉందన్నారు ఇందులో. ఆ రహస్యం ఏమిటంటే, యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ యాజ్ హిజ్ విల్ అన్నారు. కష్టం రాని, దుఃఖం రాని, సుఖం కలగని ఏదైనప్పటికీ కూడా, స్వామి ఇది తమ అనుగ్రహమే, పరిపూర్ణమైనటువంటి మనస్సుతో దాన్ని విశ్వసించాలి, పరిపూర్ణం. అందుకే స్వామి అంటూ ఉంటారు, ఆనందం కలిగినప్పుడు ఇదంతా నాది అనుకుంటావు నువ్వు, కష్టం వచ్చినప్పుడల్లా దేవుడే ఈ కష్టాన్ని నాకెందుకు ఇచ్చావు అంటారు. నేను ఇస్తున్నది ఏమీ లేదు ఇందులోను, ఆనందము నువ్వే సంపాదించుకుంటున్నావు, కష్టాన్ని నువ్వే సంపాదించుకుంటున్నావు. కాకపోతే మంచి కర్మలను ఆచరించడం ద్వారా నువ్వు ఎప్పటికైనప్పటికీ కూడా మంచి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. అంచేది ఏమంటున్నారంటే, నువ్వు ఎల్లప్పుడూ కూడా కర్మలను ఆచరించే ముందు ఒక్క క్షణం ఆలోచించమంటారు. ఈ కర్మ మంచిదా చెడ్డదా, ఇది ధర్మమా అధర్మమా అని ఆలోచించి ప్రతి కర్మయందు ఏ మానవుడైతే ప్రవేశిస్తూ ఉంటాడో, ఆ ధర్మాలోచన ఎప్పుడైతే వాడికి అలవడుతుందో, వాడిని ఏ బాధ కూడా బాధించదు. అసలు బాధ వచ్చినప్పటికీ కూడా వాడు దాన్ని భగవంతుని యొక్క అనుగ్రహమే అనేటటువంటి స్థితికి చేరుకుంటాడనమాట. అది స్వామి ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి బోధ. మనం బాగా ముఖ్యంగా చాలా సీరియస్ గా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఏదొచ్చినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహమే. ఎందుచేతనంటే స్వామి అన్నారు, నాకు ఆనందమే కావాలి, ఎప్పటికీ నాకు కష్టాలు రాకూడదు అని అనకూడదన్నారు అసలు. ఎందుచేతంటే కష్టములు లేనటువంటి జీవితం సాధ్యమే కాదన్నారు. జీవితం అనేటటువంటిది కష్ట సుఖముల యొక్క మేలు కలయిక. అది ఎప్పటికైనప్పటికీ కూడా సుఖదుఖములు రెండూ కలిసి ఉంటాయి, కష్టదుఖాలన్నీ కలిసి ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు నాకు ఒక్కటే కావాలి, రెండోది వద్దు అనేటటువంటి ఫ్రీడమ్ నీకు లేదు అసలు. కాకపోతే దీన్ని అధిగమించేటువంటి మార్గం మాత్రం ఉంది. ఆ మార్గం ఏమిటంటే, ఏదొచ్చినప్పటికీ కూడా తమ అనుగ్రహమే స్వామి అని ధైర్యంతో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి దాన్ని ఫేస్ చేసేటటువంటి ధైర్యాన్ని మనం సంపాదించుకోవాలి. అది ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల లభిస్తుంది అన్నారు. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదో, కష్టం రాగానే కుంగిపోతాడు మానవుడు. సుఖం వచ్చినప్పుడు ఎంత ఆనందపడిపోతే పడిపోవచ్చు దాకా, గాని కష్టం వచ్చినప్పుడు మాత్రం అసలు తట్టుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఈ కష్టములన్నింటినీ కూడా తట్టుకుని గట్టిగా నిలబడి జీవితాన్ని సఫలం చేసుకోవాలి అంటే, సర్వము దైవకృపయే అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని మనం విశ్వసించాలి అని చెప్పి స్వామి మనకి చాలా చక్కటి అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇందులోనే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్పారు. అదేమిటంటే, దేర్ ఇస్ నో ఈవెంట్ వితౌట్ ఏ కాజ్ అన్నారు. దేర్ ఇస్ నో ఈవెంట్ వితౌట్ ఏ కాజ్ అంటే ఏంటంటే, ఏది జరిగినప్పటికీ కూడా ఒక కారణం ఉందన్నమాట. దాని స్వామి అన్నారు, కారణము లేని కార్యము ఉండదు అన్నారు. ఏదైనా సరే దాని వెనకాల కారణం ఉందన్నమాట. ఆ కారణం అనేటటువంటిది కర్మఫలము అని గుర్తించాలి. ఏది జరుగుతున్నప్పటికీ కూడా ఒకటి జరిగింది అంటే దాని వెనకాల ఏదో ఉంది, అది ఉండబట్టే ఇది ఇలా జరిగింది. ఇది చాలా సింపుల్ విషయంగా కనిపిస్తుంది, మనకి తెలిసినట్లుగానే కనిపిస్తుంది, మనకి తెలిసినదే. కానీ మనం దీన్ని విశ్వసించటం లేదు. మనలో ఆ ఫెయిత్ లేదు, మనకి దృఢమైనటువంటి విశ్వాసం లేదు అందులో. ఇది వేడి, ఈ కష్టం ఇలా వచ్చింది, ఈ కష్టం నాకు వచ్చింది అంటే దీని వేరే కారణం ఏదో ఉంది, దీన్ని నేనే కారకుండే, నేనే అనుభవిస్తున్నాను ఈ కష్టం, నేను ఎప్పుడో ఏదో చేయబట్టి దాని యొక్క ఫలితాన్ని నేను ఈ రోజున అనుభవిస్తున్నాను అన్నటువంటి జ్ఞానం మనకు ఉండటం లేదు. కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఈ కష్టం వచ్చిందని బాధపడుతున్నావు, తప్పితే నువ్వే దానికి కారకుడవి అని నువ్వు విశ్వసించటం లేదు. ఎప్పుడైతే కష్టం వచ్చినప్పుడు ఈ కష్టానికి నేనే కారకుడిని, నేనేదో చేయడం బట్టే ఈ విధంగా జరిగింది, దీనిని కూడా అధిగమించేటటువంటి శక్తి నాకు ఉండాలి, అది భగవంతుడు ప్రసాదించాలి అని అనుకున్నప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో సులభంగా ప్రయత్నం చేయడానికి అవకాశం కలుగుతుంది. అందుచేత స్వామి అన్నారు, మనం ప్రపంచాన్ని చూసినప్పుడు ప్రతి క్షణము చాలా ముఖ్యం అన్నారు. ప్రతి క్షణము ఎందుకంటే, ఈ క్షణంలో నువ్వు చేసేదాని యొక్క ఫలితమే మళ్లీ నెక్స్ట్ క్షణంలో కనిపిస్తుంది అన్నమాట. క్షణం క్షణం, జీవితం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ క్షణాలన్నీ కూడా చాలా ప్రధానమైనవి, ప్రతి క్షణము కూడా చాలా ముఖ్యమైనదే. ఏ పని చేసినప్పటికీ కూడా ఆ క్షణంలో మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవుడు మనల్ని కాపాడుతాడు, మనం మంచి పనులు చేయాలి అనేటటువంటి జ్ఞానంతో ఆ క్షణాన్ని అంటే కాలాన్ని అన్నమాట మనం జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా అనుభవించాలి అన్నారు. ఇప్పుడు స్వామి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అది ఎట్లాగంటే, ఈ క్షణము ఈ క్షణంలో జరిగిన దాని యొక్క ఫలితం తర్వాత రావటము ఎట్లా ఉంటుంది అంటే, స్వామి అన్నారు, విత్తులు నాటుతాం, విత్తనాలు ఈ రోజుని పొలంలో వేసి వాటిని నాటుతాం, మట్టిలో ఉంచుతాం, నీరు పోసి కలుపు తీసి కంచె వేసి పెంపొందించుతూ ఉంటాం వాటిని, అప్పుడు పంట చేతికి వస్తుంది. ఇదంతా క్షణక్షణ ప్రకారంగా జరిగి జరిగి కొంతకాలానికి దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. జీవితం అనేటటువంటి పంటను కూడా అదే రకంగా పండించుకోవాలన్నారు. జీవితం అనేటువంటిది ఒక మహాయజ్ఞంగా భావించాలన్నారు. ఆ యజ్ఞంగా భావించి ఆధ్యాత్మిక జ్ఞానంతో ఈ జీవితాన్ని నిర్వహించటం అనేటటువంటిది చాలా అవసరం అన్నారు. అందుకే ప్రతి క్షణము కూడా ఒక మహాయజ్ఞాన్ని నేను నిర్వహిస్తున్నాను, ఈ యజ్ఞం ఆధ్యాత్మికంగా అద్భుతంగా నిర్వహించబడి సత్ఫలితాలని నాకే కాక ప్రపంచానికంతకీ కూడా అందించాలి అనేటటువంటి జ్ఞానంతో మానవుడు వర్తించాలన్నారు.
0: ఇంతవరకు మీరు ప్రొఫెసర్ గంగాధర్ శాస్త్రి గారి ప్రసంగాన్ని విన్నారు.

భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిపై కొన్ని వేల పుస్తకాలు ఇప్పటి వరకు ప్రచురింపబడ్డాయి. అయితే స్వామివారే స్వయంగా రచించిన కొన్ని మాణిక్యాలను వాహినులుగా వారు మానవాళికి ప్రసాదించారు. వాటిలో రామకథా రసవాహిని చదువుతుంటే స్వయంగా ఆ శ్రీరామచంద్రుడే తన గాథను మనకి వినిపిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ రామకథా రసవాహిని ఆధారంగా చేసుకుని శ్రీ సత్యసాయి కళాశాల విద్యార్థులు స్వామివారి దివ్య సమక్షంలో ఏప్రిల్ 6, 2008 సమర్పించిన బాలరామం అనే నృత్య నాటికను మీరిప్పుడు

0: ஓம் ஸ்ரீ சாய்ராம். பகவான் அபாரமைனటువంటి దయచేత వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈ రోజు ఒక చక్కని సాంస్కృతిక ప్రదర్శనను మనం వీక్షించబోతున్నాం. దీని శీర్షిక బాలరామం. బాలరామం అనేటువంటి నృత్య నాటిక బాలకాండకు సంబంధించింది. దీని యొక్క రచన, దర్శకత్వము, నిర్వహణ సమస్తము భగవాన్ ప్రేరణతో శ్రీ సత్యసాయి యూనివర్సిటీ విద్యార్థులచే మాత్రమే రూపొందింపబడింది. బాలకాండ నుండి ప్రారంభంలో ఇక్ష్వాకు వంశ కీర్తి ప్రతిష్టలను తెలియజేసేది. వశిష్ఠుని వద్ద విద్యాభ్యాసము, ఆ తరువాత దశరథుని నుండి విశ్వామిత్ర మహర్షి తీసుకువెళ్లడం, సీతాకళ్యాణం వరకు వివిధ ఘట్టాలను కూడా రూపొందించి ప్రదర్శించడం జరుగుతుంది. భగవాన్ బాబావారి ప్రేరణతో రచింపబడిన నాటకము బాలరామం. సాయిరామ్.
1: బాలరామం అను ఈ సంగీత నృత్య రూపకము స్వామి ఎంతో దయతో మనకు అనుగ్రహించిన శ్రీరామకథా రసవాహిని నుండి సంగ్రహింపబడినది. సర్వజ్ఞుడు, ధర్మస్వరూపుడు, మునిజన హృదయవాసి అయిన శ్రీరామచంద్రుని వినయము, ధర్మనిష్ట, ధీరత్వము మొదలగు విలువలు ఈ రూపకములో స్తుతింపబడినవి. స్వామి విద్యార్థులమైన మేము వినయ విధేయతలతో సర్వేశ్వరుడు, మా సర్వస్వము అయిన శ్రీ సాయిరాముని పాదపద్మములకు అనేక శతసహస్ర కోటి ప్రణామములతో బాలరామం అనే ఈ సంగీత నృత్య రూపకమును స్వామి పాదపద్మములకు సమర్పించుకొనుచున్నాము.

నేమ్ బ్రహ్మము తద్భిన్నమేమి కాను. ఆయఖండ పరతత్వమౌదు నేను. నిత్య తృప్తుడ భీతిని చెందబోను. వ్యధయు క్లేశము నన్ను స్పృశింపబోను. నేను బ్రహ్మము. నేను బ్రహ్మము. నేను బ్రహ్మము. నేను

0: చాలు చాలు మీ స్తోత్ర పాఠములు సంతసమొందను సత్కారములకు. మాటలకంటే చేతలు మేలు. అడిగినదేదో ఇచ్చిన చాలు.
1: సంశయముందక అడుగుము స్వామి, సర్వము మీకే సమర్పయామి. ఆలమందల అగ్రహారముల ధనధాన్యముల సిరి సంపదల సంశయముందక అడుగుము స్వామి, సర్వము మీకే సమర్పయామి.
0: వినుము వినుము ఓ ఇనకుల తిలక, విఘ్నమాయన యజ్ఞ విధులకు. అసురుల పాలయే ఆశ్రమ వాటిక, వ్రతభంగమయే వారితో పోరగ. రక్షణనొసగుట రాజన్యుల పని, అందుకొరకే నిన్నాశ్రయించితిని.
1: ఇంతకు మించిన భాగ్యము కలదా, ఇప్పుడే వచ్చెద మీ వెంటను పద. రథగజ తురగ పదాతి దళములతో రక్కసి మూకల డొక్కలు చించెదా.
0: చాలించుమయ చాలించుమయ, సమరము కాదిది అధ్వరంబయ. బ్రహ్మచారులగు రామలక్ష్మణుల రక్షణగా నా వెంట పంపుమయ.

అదిగో అదిగో తాటకి ఆడపిశాచి చిచ్చర పిడుగై వచ్చి పడినది అమ్ముల పొదిని అందుకోరామా గ్రమ్మర దీని దుమ్ముదులుపుమా. అబలకాదయ అది ఒక యక్షిణి శాపవశముచే అయ నరభక్షిణి సంధ్య వ్రాల తన శక్తి హెచ్చునిక సందేహింపక సంహరింపుమయ. తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట తగిట

ఎవడతడు భవుని ధనువును విరచు చనువు చేసిన ఎట్టి భయరహితుడెవడతడు బలయుతుడు ఎవడతడు క్షాత్రవంశముల ప్రక్షాళనము గావించి శ్మాభారమును దృంచు దీక్ష భూనిన ఎట్టి భార్గవుని ఎదురించి నిలువగల నరుడెవడు గెలువగల ఘనుడెవడు.

ఇంతవరకు రామకథా రసవాహిని ఆధారంగా చేసుకుని శ్రీ సత్యసాయి కళాశాల విద్యార్థులు స్వామివారి దివ్య సమక్షంలో ఏప్రిల్ 6, 2008 సమర్పించిన బాలరామం అనే నృత్య నాటికను విన్నారు.

0: బెంగళూరు వైట్ఫీల్డ్ లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ కళాశాల నుంచి వచ్చిన ఎందరో పట్టభద్రులు వివిధ రంగాలలో ఉన్నత పదవులలో సేవలందించి పదవీ విరమణ చేసిన వారున్నారు. ఇంకా పదవులలో సేవలందిస్తున్న వారు ఉన్నారు. వారిలో చాలామంది కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొనడానికి ఉత్సాహంగా తరలివచ్చారు. సమర్థవంతంగా ఉన్నత పదవులు నిర్వహించిన కొందరు కళాశాలతోనూ స్వామితోనూ తమకున్న అనుబంధాన్ని, కళాశాల జ్ఞాపకాలను, స్వామి విద్యార్థిగా తాము నేర్చుకున్న విషయాలను రేడియో సాయితో పంచుకున్నారు. వారితో జరిపిన ఇంటర్వ్యూలతో కూర్చిన కార్యక్రమం ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. శ్రీ రాజన్ పటేల్ ముంబైలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో సీనియర్ సైంటిస్ట్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.
1: రాజన్ పి పటేల్.
2: మీరు బృందావన్ ఏ బ్యాచ్ లో చదువుకున్నారు సార్?
1: 1971 ఐ జాయిన్డ్ బృందావన్. అది ఫస్ట్ బిఎస్సి బ్యాచ్. 1974 బిఎస్సి గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదు. చిన్న బిల్డింగ్ ఉంది, సత్యసాయి ఆర్ట్స్ సైన్స్ కామర్స్ కాలేజ్ అప్పుడు అది. మరి అది ఏం చేయాలంటే స్వామి అన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే సెంట్రల్ కాలేజ్ వెళ్ళండి, అక్కడ హాస్టల్లో ఉండండి, సాటర్డే సండే డిస్ట్రిక్ట్ బస్ తీసుకుని స్వామి దర్శనానికి వస్తుంటుంటండి. సో నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ సైన్స్ కోసం, భీమేశ్వరరావు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ట్స్, నిత్యానంద్ మేనన్ మా బ్యాచ్ పెట్టవాడు కామర్స్, మాస్టర్స్ కామర్స్ కి సెంట్రల్ కాలేజ్ ముగ్గురు చేరాం. అక్కడ హాస్టల్ ఒకే రూమ్ లో ఉండేది. టూ పీపుల్ ఆర్ అలౌడ్. ముగ్గురు రిక్వెస్ట్ చేసుకుని వార్డెన్ దగ్గర, వీఆర్ ఫ్రమ్ సత్యసాయి కాలేజ్ సార్, ప్లీజ్ అలౌ 3 of us టు స్టే, ఎక్స్ట్రా బెడ్ పెట్టుకుని ముగ్గురు ఉన్నాం అక్కడ. సాటర్డే సండే డిస్ట్రిక్ట్ బస్ ఫస్ట్ పట్టుకొని ఇక్కడ వస్తుంటుండేది.
2: మరి 50 సంవత్సరాలు ఈ క్యాంపస్ జరుపుకుంటుంది కదా, ఈ బ్యూటిఫుల్ టైంలో మీ అనుభూతి ఏంటి సార్?
1: చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. నాకు వెంకటరామన్ అని ఇంకొక కామర్స్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, వాడు ఫోన్ వచ్చింది, నాకు తెలియదు ఇది ఉందని 50. అది వాడు చెప్పాడు, పటేల్ భీమేశ్వరరావు వస్తున్నాడు, ఇంకొకటి చైతన్య బుజ్జి అని. నిత్యానంద్ ఎక్స్పైర్డ్ అన్ఫార్చునేట్లీ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఆర్ 1 year back. సో బట్ చైతన్య బుజ్జి ఫస్ట్ బ్యాచ్ కామర్స్. కామర్స్ స్టార్టెడ్ 1 year అర్లియర్ దెన్ సైన్స్. కామర్స్ స్టార్టెడ్ ఇన్ 70, సైన్స్ స్టార్టెడ్ ఇన్ 71. వాళ్ళందరూ వస్తున్నారు, లెట్ అస్ మీట్ టుగెదర్, 50 years బృందావన్. సో దిస్ ఈస్ లాట్ ఆఫ్ మెమరీస్. చాలా మెమరీలు ఉన్నాయి బృందావన్ క్యాంపస్ గురించి మాకి. ఎలాగే ఇక్కడ అందరు 7 నుంచి 14, 14 నుంచి 21, 27. అప్పుడు వ్యత్యాసం ఏమంటే, భీమేష్ చెప్పినట్లు మేము స్వామి అంతే. అప్పుడు ఎవరు లేరు, మిడిల్ మెన్ ఎవరు లేరు. అక్కడ స్వామితోనే ఉండేది, స్వామితోనే జరిగేది, స్వామితోనే మూవ్ అవ్వేది. స్వామి ఎప్పుడన్నా హాస్టల్, హాస్టల్ అంటే ఇప్పుడు ఆర్చ్ గేట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే కింద 2 garages ఉన్నాయి. ఆ బిల్డింగ్ లేదు, స్టేర్స్ ఉన్నాయి. పైన పెద్ద డార్మెటరీ ఉండేది, పార్టీషన్ వేసుకుని కింద పడుకునేది. పైన నుంచి నీళ్లు పడుతుండే, డబ్బాలు గిబ్బలు పెట్టుకుని అలాగే బెడ్డింగ్ కింద వేసుకుని స్వామి వచ్చేవాళ్ళు. మెనీ టైమ్స్ ఈవినింగ్, ఎవ్రీడే ఈవినింగ్ స్వామి దగ్గర లోపల. ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత స్వామి బిల్డింగ్ లో వెళ్ళేసి భజన్, ఒక్కొక్కసారు అక్కడ ఉండండి, బస్సు ఉంటుంది, బస్ లో కూర్చోండి, చెప్పకండి ఎవరే. సో యూస్ టు గో టు సమ్ రివర్ బెడ్, అక్కడ రివర్ బెడ్ లో తీసుకుని ఏదో ప్రీ ప్లాన్ ఉంటుంది. రాజారెడ్డి, మురళీధరన్ నుండి ఉండేవాడు ఒకడు. వీరెందరూ అంతా అరేంజ్ చేసి వచ్చేస్తారు. జావా అండ్ కమాని వాళ్ళు బస్ గీస్ అరేంజ్ చేస్తుంటుంటారు. అప్పుడు యూస్ టు గో దేర్, అక్కడ పిల్లల్ని కూర్చోబెట్టి రివర్ బెడ్ లో ఏదో కిందికి రాస్తారు స్వామి, అలాగా మడ్ వేసేసి ఇలాగా రామ లక్ష్మణ్ మూర్తి తీసేసి వచ్చి అమృతం బాటిల్ తీసి ఇచ్చేసి అందరు పిల్లల్ని ఇచ్చేసి మరీ తిరిగిచ్చి వచ్చేసి వాళ్ళు. అండ్ దెన్ వార్డెన్ సుందర్రావు ఉన్నవాడు, వెరీ స్ట్రిక్ట్ మ్యాన్. లెఫ్ట్ సైడ్ లో ఎంటర్ వచ్చిన ఫ్రంట్ సైడ్ లో వార్డెన్ బిల్డింగ్ ఉండేది. వార్డెన్ కి తెలియదు, వార్డెన్ కోపం పడతాడు. ఏం స్వామి, స్వామి అప్పుడు అవునా, నీకు చెప్పలేదా వీళ్ళందరు పనిష్ చేయాలందరినీ. స్వామి ఇస్ టు ప్లే ఫన్ గేమ్స్ విత్ అస్. సో ఇవన్నీ మెమరీలు ఉన్నాయి మాతో. ఈవినింగ్ డైలీ స్వామితో వెళ్ళాలే తిరగాలి. కానీ అప్పుడు స్వామి ఒక్క మాట చెప్పారు, నేను ఇంత దగ్గరున్నాను, మీకు మా వాల్యూ తెలియదు. ఉన్న పోతులాలా, నేనందరికీ నా స్వామి వాల్యూ తెలియదు, ఇంత దగ్గరున్నాను, కలుసుకుంటున్నారు. ఒక సమయం వస్తుంది నీకు అందరికీ స్వామి దర్శనం దుర్లభం అవుతుందిరా. అండ్ ఈ సెంటెన్స్ మాకి స్వామి ఈ దేహం వదిలినప్పుడు కలిసింది, స్వామి దర్శనం దుర్లభమైపోయింది అక్కడ వెళ్ళటానికి. సో ఇప్పుడు ఈ 50 ఏళ్ల తర్వాత ఈ ఒకేజన్ వచ్చింది, మనం బృందావన్ క్యాంపస్ వెళ్లేసి అట్లీస్ట్ ఓల్డ్ మెమరీస్ మనం అంతా షేర్ చేసుకుంటాం, అందరూ వచ్చాం ఇక్కడ. అయితే లాస్ట్ మూమెంట్ ఇద్దరు చైతన్య బుజ్జి అన్నన్నను అప్పుడు ఒక డ్రామా చేశాం అప్పుడు హాస్టల్ డేలో, అబూబేన్ ఆదమ్ అని. నేను అబూబేన్ ఆదమ్, చైతన్య ఫేరి. మా కెమిస్ట్రీ టీచర్ పేరే రమేష్, మ్యాంగళూరు అని కెమిస్ట్రీ టీచర్ ఉండేవాడు అప్పుడు, ఫస్ట్ టీచర్. ప్రభాకర్ రావు మ్యాథమెటిక్స్ టీచర్, హెగ్డే ఫిజిక్స్ టీచర్ నాకు ఈ తెలుసు. శ్రీనివాస మూర్తి ఇప్పుడు ఉన్నలేడు, ఇంగ్లీష్ టీచర్ అప్పుడు. సో వీళ్ళందరూ ఉండేది, వాళ్ళు ఆర్గనైజ్ చేసింది ఆ డ్రామా. అప్పుడు చైతన్య ఉన్నాడు హైదరాబాద్ లో, వాడికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది పాపం. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ హెల్త్ పాడైంది. సో ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు పటేల్, నేను వస్తున్నా భీమేష్ వస్తున్నాడు, నా హెల్త్ సరిగ్ లేదు. ఇక్కడ వస్తే రమేష్ బాబు అని ఇంకొక ఆర్ట్స్ కదా రమేష్ బాబు, బీఏ ఫస్ట్ ఇయర్ బీఏ, వాడు ఫోన్ వచ్చింది హెల్త్ సరింగ్ లేదు. విఆర్ ఆల్ 60, ఐఎమ్ 66, 67, అందరు ఇప్పుడు విఆర్ ఆల్ హావ్ రిటైర్డ్, విఆర్ ఆల్ రిటైర్డ్ నౌ. ఐ వాజ్ విత్ అటామిక్ ఎనర్జీ ముంబై బీఆర్సీ, ఐ సర్వ్డ్ అస్ కౌన్సిలర్ ఇన్ బీఎన్ఐ ఇన్ ద ఇండియస్ న్యూక్లియర్ డీల్ ఆల్సో. స్వామితో దయచేసి పెద్ద పోస్టులు ఇచ్చారు స్వామి, ఇప్పుడు మంచి అంతా రిటైర్ అయిపోయినాం. పుట్టపర్తి నుంచి వస్తున్నాను ఇప్పుడు, ప్రతి వర్షం పుట్టపర్తి వెళ్ళాలి, స్వామి సమాధి నమస్కారం చేసి తిరిగి ముంబై వెళ్ళిపోతాను. నేను ముంబైలో ఉన్నాను, వేసాగ ఉన్నాడు.
2: స్వామి కాలేజ్ లో చదువుకున్నందుకు మీరు గ్రాటిట్యూడ్ గా ఏమి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు? కాలేజ్ లో స్వామి దగ్గర నేర్చుకున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మీ లైఫ్ లో ఎలా మీరు పాటిస్తున్నారు?
1: ఒక్క 3 ఇయర్స్ బీఎస్సీ బీకామ్ బాట్ అయిన తర్వాత ఎవరికి స్వామి వదిలిపెట్టలేదు, వీ డోంట్ వాంట్ టు గో. స్వామి అంటున్నారు, అందరు పేరెంట్స్ అంటారు స్వామి ఇంకా ఇంక్రీజ్ స్టడీ చేయాలి చేయాలి వచ్చారు, నో బడీ వాంట్ టు లీవ్ స్వామి, ఎవరు వదిలిపెట్టు స్వామి. స్వామి అప్పుడు ఈ వైట్ ఫీల్డ్ హౌస్ లో వెనుక ఎంటర్, ఇప్పుడు తెలియదు ఎలాగుందారు హౌస్, ఓల్డ్ హౌస్ వెనుక వెళ్లేది, డైనింగ్ హాల్ దగ్గర ఒక రౌండ్ సిట్టింగ్ ఉండేది, కింద మనం అందరు కూర్చుంటాం. స్వామి అక్కడ కూర్చొని 1.5 అవర్స్ అందరినీ తిట్టారు బాగా. సెల్ఫిష్ పీపుల్ మీరందరూ, మీరే స్వామి దగ్గర ఉండాలి, స్వామి దగ్గర నేర్చుకున్న అంతా బయటికి వెళ్లి ఆ ప్రిన్సిపల్స్ అన్ని అప్లై చేసి బయట అవతల ఓల్డ్ వరల్డ్ లో స్వామి మెసేజ్ స్ప్రెడ్ చేయాలి. అలాగ ఇలాగ ఎక్కడ ఉంటున్నారు, స్వామి దగ్గర ఉంటే అందరు బాగానే ఉంటారు, అక్కడ వెళ్లేసి ఆ ప్రిన్సిపల్ మెయింటైన్ చేస్తే ఉండితే రియల్ టెస్ట్ ఉంటుంది మీ క్యారెక్టర్ది. స్వామి దగ్గర ఏం నేర్చుకున్నారు, స్వామి అన్ని లెక్చర్స్ విన్నారు, ఏ ఉండాలని అది చెప్పారు అప్పుడు అందరికి. 1.5 అవర్స్ ఆ దృశ్యం నా ఇంకడు ఉంది, స్వామి కూర్చొని 1.5 అవర్స్ బోన్ చేతులు ఏం చేయాలి అందరినీ ఫైర్ చేశారు. భజన తర్వాత చేసేసి డిసిషన్ అప్పుడప్పటికి అందరూ వన్ బై వన్ నేను ముంబై వెళ్ళాను, వీళ్ళందరూ వైడేట్ వెళ్ళారు. అయితే అక్కడనా స్వామి ప్రిన్సిపల్స్ ప్రతి వర్షం స్వామి దగ్గర రావాలి, స్వామి పిలుస్తారు, మాట్లాడతారు, పుట్టపర్తిలో ప్రసాదం ఇచ్చేసి పంపిస్తున్నారు. సో ఇది నేర్చుకున్నాం స్వామి దగ్గర. కానీ మేము వచ్చింది బీఎస్ పియూసీ తర్వాత వచ్చింది అర్బన్ సిటీస్ నుంచి, మనందరికి డౌట్స్. నేను స్టేట్ 7th అప్పుడు 12th లో, ఐఐటి డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తున్నాడు, ఫస్ట్ 10 ర్యాంక్స్. నేను ఐఐటి మద్రాస్ వెళ్ళాలి స్వామికి అంటే నా కాలేజ్ చేరాలి, నా ఫాదర్కి నాకు ఐఐటి కావాలి. స్వామి ఉన్నారు అదే ఓకే అప్లై చేసుకో. సో ఐఐటి మద్రాస్ అప్లికేషన్ అంతా వేసేసాను. దెన్ మేజర్ ఒక మేజర్ ఉండేవారు స్వామి డిబోటి, అక్కడి నుంచి రిప్లై రాలేదు. రిప్లై రాలేదంటే స్వామి అన్నారు నా డివోటీ ఉన్నాడు మద్రాస్ మేజర్, మా ఫాదర్ కన్నారు మీరు వెళ్ళి చూడు ఎన్క్వైర్ చేయక. అక్కడ ఎన్క్వైర్ చేస్తే మద్రాస్ లో అప్లికేషన్ లేదు, నా దగ్గర రిసిట్ ఉంది అందా ఉంది రిజిస్టర్డ్. తిరిగేసి ఇక్కడ స్వామి దగ్గర ఏమైంది రా దున్నపోతా, లేదా ఈ అప్లికేషన్ అనేది స్వామి ఇప్పుడు పో, ఇప్పుడు నా కాలేజ్ అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి. ఐఐటి అంటే ఐఐఈగో, టి అంటే టాప్, ఈగోకి టాప్ అది, అందుకనే నేను అంటాను నా కాలేజ్ చేరేసి. సరే నా పాత డివోటీ కొడుకున్నా కాబట్టి సైన్స్ స్ట్రీమ్ స్టార్ట్ అవుతుంది చేరుకో అని. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్వామి. ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తాను. అలాగనే నాయకు నిత్యానంద్కు పుట్టపర్తి తీసుకెళ్లి ఉంటారు, జోగారావును, ఇప్పుడు కన్నల జోగారావును ఉండేవారు, వాళ్ళు ఉన్నాడు, సిజీ పటేల్ అని ఒక డాక్టర్ ఉండేవాళ్ళు అప్పుడు. సో పుట్టపర్తి ఫ్రమ్ ఎల్తర్ ఇది మూవ్స్ అరౌండ్ అందరు లెటర్లు ఇస్తుంటుంటారు. ఆ లెటర్ అంతా బంచ్ తీసుకుని లోపల ఇంటర్వ్యూ రూమ్ లో 20 మందిని పిలిచారు స్వామి. కూర్చున్నాం అక్కడ, నేను నిత్యానంద్ కార్నర్ లో కూర్చున్నాం. అప్పుడు స్వామి ఒక లెటర్ ఇలా తీసుకుని టేర్ చేసేసి రేస్ బాస్కెట్ లో రెండో లెటర్. అప్పుడు నా మైండ్ లో అక్కడ కూర్చొని పాపం ఎంత కష్టం పడి పర్సనల్ ప్రాబ్లం మనుషులు రాస్తున్నారు స్వామి ఎత్తేసి తింపేసి ఇది మైండ్ లో అప్పుడు వెళ్ళింది ఇమీడియట్లీ. హే పటేల్, హే స్వామి, ఏమి స్వామి ఊరికే తింపేసి పంపిస్తున్నాడా? అలాగే లేదు ఇట్రా చూడు, వీడు సాయిరాం సాయిరాం సాయిరాం రాశాడు. ఓపెన్ చేసేసి సాయిరాం సాయిరాం సాయిరాం. వీడు ఒక షుగర్ పొట్లీ పెట్టేసి వాడు డాటర్ పెండ్లి కావాలి స్వామి బ్లెస్సింగ్స్ కావాలని ఓ తింపేసి నాకు చంపించాడు. చదువు ఏం రాశాడు, నా డాటర్ పెండ్లి కావాలి స్వామి ఓ షుగర్ పోయిపెట్టు. అది అనదర్ ఎక్స్పీరియన్స్. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కానీ అప్పుడు నేను చెప్పింది భీమేష్ అన్నట్లు నేను స్వామి ఇంకా ఎవరు లేరు ఎప్పుడు అని 1-to-1 మధ్యలో ఎవరు లేరు. స్వామి హాస్టల్లో 10 సార్లు వచ్చేవాడు, ఈవినింగ్ మేము ఎక్కడ వెళ్తున్నాము, ఫుడ్ పెద్ద ప్రాబ్లం హాస్టల్లో మాకి. ఆ సాంబయ్య అని ఉండేవాడు, ఆ వాడి చట్నీ రైస్ లో అన్ని ఇలైచీ అంటే కంగారు ఇలైచీ ఇంత రైస్ లో హిమాలయస్ ఆఫ్ రైస్ లో గ్యాంజీస్ ఆఫ్ సాంబార్ అది సాంబార్ టేస్ట్ లేదు ఏం లేదు. ఆయన బాబరే ఆ చట్నీలో ఉప్పు లేదు, ఈ చిల్లి మిరపకాయలు ఏళ్ళు ఇదే ఉంటుంది అలాగనే ఉంటుంది అలాగనే తింటాలి వెళ్ళాలి మనమే మేనేజ్ కోవాలి. 4:30 వెళ్ళేసి ఈ రోడ్ ఉంది కదా, ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉండేది అక్కడ అన్ని ఫీల్డ్స్. 4:30 వెళ్ళేసి పొద్దున్న రన్ చేయాలి, మరీ తిరిగేసి వచ్చేసి కోల్డ్ వాటర్ బాత్, కోల్డ్ వాటర్ బాత్ మీరు గుడ్డలు మీరే కడుక్కోవాలి, హాస్టల్ మెస్ మీరు మేనేజ్ చేసుకోవాలి. సో యూజ్ టు షేర్ డ్యూటీస్. నేను తను భీమేష్ ఇంకొకడు కాడుగుడి నుంచి వెజిటబుల్స్ తీసుకుని అకౌంట్స్ మెయింటైన్ చేసుకుని అంతా పిల్లలే చేసుకుంటే. కానీ స్వామితో వి హ్యాడ్ అ లవ్లీ టైం విచ్ వీ కెన్ నెవర్ ఫర్గెట్ అండ్ ఆ లెసన్స్ చెప్పింది మా లైఫ్ లాంగ్ ఉంటాయి స్వామి. దిస్ హాజ్ మేడ్ అ స్ట్రాంగ్. ఇంకొక స్వామి ఫిలాసఫీ చెప్పింది ఫ్లిప్ ఫ్లాప్. నేను అక్కడ మాట్లాడేది స్వామి ఎప్పుడు మీతో ఇవాళ ఎంత నాదే స్వామి ఎవరు లేరు అలాగ ఫీలింగ్ ఉంటుంది. నెక్స్ట్ డే ని ముగ్గురు కూర్చుంటే వీడిని ఎలాగున్నావురా బాబోయ్ బాగున్నావా, యూ డోంట్ ఎగ్జిస్ట్ నువ్వు అనుకో. ఒక రాత్రి ఏమైపోయింది స్వామి ఏమైంది, 10-15 డేస్ యూ విల్ ఫీల్ యూ సింక్ ఇన్ సైడ్ ద అర్త్. సో ఇట్ వాజ్ నాట్, ఇట్ వాజ్ ప్లేయింగ్ బై కోల్డ్ ఫైర్ స్వామి. ఏమలా ఇది ఓషన్, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ స్వామి, ఫాలో హిస్ ప్రిన్సిపల్స్. సో ఈ సేజ్ బయట వెళ్ళేసి మా ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తే అది నేను ఐఎమ్ విత్ యూ అబౌవ్ యూ అరౌండ్ యూ ఇన్సైడ్ యూ ఎవ్రీథింగ్ యూ డూ థింక్ ఈ స్వామి ఈజ్ విత్ యూ అండ్ బిహేవ్ అకార్డింగ్లీ అండ్ ఆల్ థింగ్స్ విల్ బి నైస్. దట్ ఈస్ మై గురు దక్షిణ అని అన్నారు. సో దట్ ఈస్ వీ హ్ ట్రై టు ఫాలో దట్ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ఈజ్ ఈజ్ ఆల్ హిస్ గ్రేస్ నథింగ్ ఎల్స్.
0: శ్రీ భీమేశ్వరరావు గారు ఈశాన్య రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖలో డైరెక్టర్ గా పనిచేశారు.
2: సాయిరాం సార్.
3: సాయిరాం
2: సార్, మీ పేరు సార్?
3: ఎస్ భీమేశ్వరరావు.
2: మీరు ఏ బ్యాచ్ లో చదువుకున్నారు సార్? బృందావన్లో
3: 69 ప్రీ యూనివర్సిటీ జాయిన్. ఆ 69 లో జాయిన్ అవ్వను ముందు 68 లో 1 ఇయర్ స్వామి నన్ను అక్కడే ఉంచారు ఆయనతో పుట్టపర్తిలో. అంతా ఐ మీన్ పర్సనల్ బెడ్డింగ్ అది చేస్తాం, ఫుడ్ అది చేస్తాం, ఇంటర్వ్యూస్ అది పిల్లలు పిలిచినప్పుడు చూడటానికి. అప్పుడు కైండ్ ఆఫ్ రాజారెడ్డికి నాకు ఏదో కాంపిటీషన్ ఉన్నట్టు ఉండేది, బెడ్ ఎవరేస్తారు ముందు అన్నట్టుగా. సో అది అయిపోయిన తర్వాత 1 ఇయర్ 68 సమ్మర్ వచ్చింది. ఇప్పుడు స్వామి అన్నారు విమేష్ ఇంకా వెళ్ళి కాలేజీలో జాయిన్ అవ్వు. ఇంకా నేను చెప్పాను నా కాలేజీ వద్దు ఇంకేమొద్దు, స్టడీస్ అవసరం లేదు ఇంకా నాకు. అయినా గాని స్వామి లేదు నేను కూడా అక్కడ వస్తుంటుంటాను, వెళ్ళి జాయిన్ అవ్వు. ఆ 1 ఇయర్ స్వామి దగ్గర ఉన్నప్పుడు రాత్రులు భోజనం చేసి స్వామి ఎలా కొట్టిన లెటర్ చదువుతున్నప్పుడు పాదసేవ చేసేటప్పుడు ఎన్నో విషయాలు చెప్పేవారు. దట్ వాజ్ ద స్పిరిచువల్ సీడ్స్ హి హాడ్ షోన్ ఇన్ మీ. సో ఆ కాలేజీలో జాయిన్ అయినప్పుడు కూడా ఎప్పుడైనా స్వామి మాట్లాడలేదు నాతో అనుకుంటే భోజనం చేస్తూ మానేసి ఎక్కడో కూర్చుని ఏడుస్తా కూర్చునివ్వండి, వెంటనే కబుర్ పెట్టి, ఏ భీమేష్ నిన్ను మర్చిపోయాను అనుకున్నావా, వెంటనే పిలిచేవారు. ఇది ఇన్ఎక్స్ప్లికబుల్. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా.
2: చెప్పండి సార్.
3: ఫస్ట్ సమ్మర్ కోర్స్ అది ఏ ఇయర్ ఇయర్ మర్చిపోయా, 71 72. ఓకే, అప్పుడు డాక్టర్ గోకాక్ వాజ్ ద కోర్స్ డైరెక్టర్. సో ఢిల్లీ నుంచి అది చాలా మంది వచ్చారు. ఒకరోజు ఏమైందంటే, ఆ ఫుడ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ దేవర్ ఫిషింగ్ ఈచ్ అదర్. నేను కూడా అక్కడ నిలబడటం జరిగింది. ఐ హ్యాపెన్ టు స్టాండ్ బై, నేను ఆ లైన్లో లేను. సో గోకాక్ గారు వచ్చి, నువ్వు ఇక్కడ ఈస్ట్ కాలేజ్ స్టూడెంట్ అయ్యిండు కూడా, నువ్వు కూడా ఎలా చేస్తున్నావు, నీ బ్యాడ్జ్ నాకు ఇచ్చే, నువ్వు అసలు ఇందులో పార్టిసిపేట్ చేయొద్దు. నేను ఇచ్చేసా. ఇచ్చేసి స్వామి పైకి వెళ్ళిపోయి, స్వామి ఇంకా బయటికి రాలేదు, ఇప్పుడు పైన ఉండేవారు కదా ఇక్కడ, ఇంకా రాలేదు బయటికి. తలుపులు వేసి ఉన్నాయి, నా అక్కడ ఆ డోర్ దగ్గరే కూర్చుని ఏడుస్తున్నా. తలుపు తీసుకుని వచ్చారు. ఎందుకు విమేష్ ఏడుస్తున్నావు, నేను ఇదంతా చెప్పాను. సో ఈ లోపల ఏమైంది, సరే నేను చూస్తానులే వెళ్ళు, ఇక కిందకు వచ్చేసా. గోకాక్ గారు నా దగ్గరకు వచ్చి, నువ్వు అందరు ఎదురుకుంటా క్షమాపణ చెప్పాలి స్టేజ్ మీదకి ఎక్కి. ఏంటి వాట్ ఈ దిస్, అయినా సరే ఆయన చెప్పాడు కదా అని స్వామి చెప్పారు, ఆయన అలా చెప్తే అలా చెయ్యి. సరే నేను అపాలజీ ఆస్కడం. ఆ తర్వాత స్వామి రమణరావు గారిని, రమణరావు తెలిసిన మీకు, వాలంటీర్ చీఫ్, ఆయన పైకి పిలిచి, ఈడు పాపం చిన్నడు చూడు, ఇంత చిన్నపిల్లవాడు ఎంత డిసిప్లిన్ గా ఉంటాడు, ఈ రోజు నుంచి మీరెవ్వరూ గోగాక మాట వినొద్దు. ఆఫ్టర్ ఆల్ నేను ఎందుకు చెప్తున్నానంటే, దట్ లవ్. నేనేంటి ఆఫ్టర్ ఆల్ స్మాల్ ఇన్సిగ్నిఫికెంట్ ఫెలో, గోకాక్ ఇస్ అ డాక్టరేట్ వైస్ ఛాన్సలర్, నేనేంటి అతను ముందు అలాంటిది. బికాజ్ స్వామి ఇస్ లవ్, అన్బౌండ్, ఇమ్మెజరబుల్. చూడండి వీడికి ఇలా చేసేడు చిన్నపిల్లవాడికి, మీరెవ్వరు కూడా ఇంక గోకాక్ మాట వినొద్దు. సో ఇటువంటి ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. మేము గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మమ్మల్ని ముదిమలై తీసుకెళ్లారు, అదే బస్సులో వెటించి. ఏనుగు రైడ్ మీద ఒక ఇద్దరు ముందరు వెళ్లారు, నన్ను పంపించలేదు. నేను మళ్ళీ ఇమీడియట్ గా స్టార్టెడ్ ఫీలింగ్, నన్ను ఎందుకు పంపించలేదు. మళ్ళా వెంటనే పిలిచి, నువ్వు వెళ్తావా, సరే ఎక్కు ఇంకొక ఏనుగు మీద ఎక్కు. ఇది లవ్ ఇసి అట్టాల ఒక చిన్న స్మాల్ స్టూడెంట్ ఎంత లవ్, నిజంగా దట్ ఈస్ ద ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్ అని ఎందుకంటారు, దిస్ ఇస్ ద సింపుల్ లెక్చర్. అంటే ఎక్కువ నేను తీసుకున్నది ఏంటంటే, స్వామిని ఈ స్పిరిచువల్ లైన్లో ఎక్కువ నేను తీసుకున్నా. ఐ మీన్ కంప్లీట్ టోటల్ సరెండర్. ఇప్పుడు నా ఫిలాసఫీ ఏంటంటే, ఒక గాడ్ అనేది అసలు ఈ ప్రపంచంలోనో లేకపోతే ఈ యూనివర్స్ లోనో గాడ్ అనేది ఎవరైనా ఉన్నారంటే ఈశ్వరుడు. ఇంకా నాకెవ్వరూ, ఇంకా గణేష్ లేడు, రాముడు లేడు, వెంకటేశ్వరు లేడు, ఇంకే దీస్ ఆర్ ఆల్ ఇన్సిగ్నిఫికెంట్ ఫర్ దిస్ మ్యాన్. స్వామి అంతే దర్శనం. ఐ మీన్ దిస్ మ్యాన్ బ్రీత్స్ హిమ్ త్రూ హిస్ నేమ్.
2: మీ నిత్య జీవితంలో స్వామి మీ ఇంట వెంట జంట ఉన్నారు అనడానికి ఒక్క అనుభవం ఏదైనా చెప్తారా?
3: వెరీ సో మెనీ థింగ్స్. ఏ 2 ఇయర్స్ బ్యాక్, ఏ వెరీ రీసెంట్ థింగ్ ఐ కెన్ టెల్ యూ. ఐ వాజ్ హ్యావింగ్ సమ్ బ్రీదింగ్ ట్రబుల్. ఐ వాజ్ ఇన్ విజయవాడ. నేను నౌ యాక్చువల్లీ ఐ రిటైర్డ్ యాజ్ ద డిప్యూటీ కమిషనర్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ ఎంటైర్ నార్త్ ఈస్ట్. నేను 60లో రిటైర్ అయ్యా. రిటైర్ అయిన తర్వాత విజయవాడలో డిపిఎస్ లో డీన్ గా పనిచేస్తున్నా. 2015లోనో 16లోనో నేను 2011లో రిటైర్ అయ్యా. వాకింగ్ వెళ్ళేటప్పుడు బ్రీదింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుందని డాక్టర్ని కన్సల్ట్ చేస్తే, మీరు యాంజియోగ్రఫీ చేయించాలి ఏదో అన్నాడు. ఐ టుక్ ఇట్ వెరీ క్యాజువల్. ఆ మర్నాడు ఇక్కడ కంప్లీట్ ఇది కట్ చేసి స్టిచ్చెస్ వేస్తే ఎలా ఉంటుంది, ఓన్లీ నౌ ఐఎమ్ టాకింగ్, ఇది నేను ఎప్పటికీ చెప్పలేదు. స్టిచ్చెస్ నాకు అర్థం లేదు ఏంటి ఈ మాటలన్నీ ఏంటి ఏమైనా
2: పడుకుని లేచేసరికి.
3: సో ఇంక నేను డాక్టర్ చెప్పాను ఏం చెప్పలేదు, నాకు నువ్వేం యోగ్యం చేయొద్దు నువ్వేం చేయొద్దు నాకు అవసరం లేదు. నాకు ఫర్మ్ బిలీఫ్ ఏంటంటే ఈ మనిషికి స్వామి ఎన్నాళ్ళు ఈ మనిషి బాడీ ఉండాలనుకుంటారో ఉంచండి, అవసరం లేదనుకుంటారా లెట్ ఇట్ గో. దట్ ఈస్ అ ఫర్మ్ బిలీఫ్. ఇంకోసారి నార్త్ ఈస్ట్ లో ఉన్నప్పుడు, నార్త్ ఈస్ట్ అస్సాం, నేను నా వైఫ్ ఏదో పని ఉండి ఇంకొక టౌన్కి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ టౌన్కి వెళ్ళాలంటే బ్రహ్మపుత్ర రివర్ దాటి వెళ్ళాలి. వెళ్ళాం, పని అంతా అయిపోయింది. వెనక్కి వచ్చేటప్పటికి రాత్రి అయిపోతుంది. రాత్రి అయిపోతే మీకు బోటు దొరకదు, చిన్న బోట్స్ ఉంటాయి దాటడానికి. టాక్సీ వాడు ఆ బ్యాంక్ వరకు తీసుకొచ్చి వదిలేసాడు, వాడు వెళ్ళిపోయాడు. ఇంకెవరు లేరు, మేమిద్దరం నిలబడి ఉన్నాం ఆ బ్రహ్మపుత్ర రివర్ పక్కన. సడన్ గా ఎవరో ఒకడు వచ్చాడు, సార్ మీరు దాటాలా నది. అవునయ్యా, ఇప్పుడేం మరి బోట్లు ఉండవు కదా, మీరేం వర్రీ అవ్వకండి సార్, ఆ చింత మత్కీజీ అయ్యే మరి బీచి తీసుకెళ్లాడు. ఆ బోటు కంప్లీట్లీ డెకరేటెడ్, బ్యూటిఫుల్లీ డెకరేటెడ్, ఇంకెవ్వరూ లేరు, నోబడి ఎల్స్ వాజ్ దేర్, ఓన్లీ ద టూ హెల్మ్స్మెన్ ఇద్దరు నడిపించే వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని దాటించేశారు. దాటించేటప్పటికి అప్పుడు ఇంకా 9:30 అయిపోయింది. ఇంకా బాగా అటువైపు నుంచి ఇంకేమి టాక్సీ దొరకదు, ఇంకేమీ దొరకదు. అప్పుడు మళ్ళా అలా నిలబడి ఆలోచిస్తున్నాం ఇద్దరం. మళ్ళా ఇంకొక ఆయన వచ్చి, సార్ మీరు ఆ ఫలానా జగా జాన్ అయినా? నేనేం వాడు చెప్పలేదు ఏమి లేదు. ఆ ఫలానా టౌన్ జాన్ అయినా? బాబు ఇప్పుడు ఏముంటాను తోడ దూర్ జాయే వామే గర్ హోగా, ఓ గర్మే ఆప్ జాయే ఆప్కో సబ్ ఇంతజామ్ హో జాయే. సరే ఐ టోల్డ్ మై మిస్సెస్, నువ్వు ఇక్కడుండు బాక్స్ దగ్గర. సో నేను అక్కడికి వెళ్ళా. నేను వెళ్ళగానే ఆ మనిషి ఆప్ బిల్కుల్ చింత మతికిదే సాబ్, వాళ్ళు హిందీనే మాట్లాడతారు అక్కడ, ఆ బయటే కాఫీ చేసి ఇచ్చాడు బయటే. వాళ్ళ డ్రైవర్ని పిలిచి, దేకో గాడి నికలో ఏ సాప్కో లేకే జావ్, సాప్ వా స్కూల్ మే జానా హై, ఏ సాప్ వా స్కూల్ కా హెడ్ హై, చూడకే తీసుకెళ్లి వదిలేసాడు. వెళ్ళేటప్పుడు 12 అయింది. 2 డేస్ తర్వాత నేను నా ఓన్ వెహికల్ తీసుకుని, అసలు ఏంటి ఆ నది ఒడ్డున ఎవరు ఇంత నాకు బాగా హెల్ప్ చేసింది, అయ్యే అక్కడ ఇల్లు లేదు మనిషి లేడు ఎవడో లేదు అక్కడ. సో నేను చెప్పేది ఏంటండి, ఇదంతా ఇంకా టోటల్ సరెండర్ అన్నప్పుడు, ఎస్ నువ్వు నన్ను దాటించాలంటే దాటించు, దాటించలేదంటే నేను ఇక్కడే పడుకుని ఉంటాను. ఏంటంటే అయ్యా, స్వామి గురించి చెప్పాలంటే ఈజ్ అన్ ఇన్కార్నేషన్, ఆయన ఇన్కార్నేషన్. ఇది చాలా మందికి ఏంటంటే, ఏ సెయింట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్కార్నేషన్. ఇప్పుడు స్వామికి ఇది ఈయన చేయలేడు అనేది దేర్ ఇస్ నథింగ్. నేను నా కళ్ళు ఎదురుకుంటా, నేను స్వామి దగ్గర 68 క్లోజ్ గా ఉండేవాడిని కదా, ఆ టైంలో నేను ఎంతమందిని చూశాను, కళ్ళు లేని వాడిని కళ్ళు వస్తాం, కాళ్ళు పోయిన వాడిని కాళ్ళు వస్తాం. ఒకటేంటంటే స్వామి మళ్ళీ ఇది చెప్పిపోరు, ఈ కర్మకి ఎగనిస్ట్ గా వెళ్ళ చేయరు స్వామి, కానీ అది రిడ్యూస్ చేసేస్తారు ఆ పీరియడ్ యాజ్ ఏ డివైన్, యాజ్ ఏ ఇన్కార్నేషన్. మీ మీద ఆ కృప వచ్చిందంటే, ఆ దయ, ఆయన గ్రేస్, ఆ పీరియడ్ తక్కువైపోతుంది ఆ సఫరింగ్ అనేది. సో స్వామిని అర్థం చేసుకుంటూ అనేది, ఇంత క్లోజ్ గా ఉన్నా గాని నాకు స్వామి గురించి అంతా తెలిసిన అనుకుంటే దాని అంత మూర్ఖత్వం ఏముండదు. సో కాన్ఫిడెన్స్ అయ్యా, స్వామి దగ్గర ఉండటం వల్ల ట్రెమెండస్ కాన్ఫిడెన్స్ అన్నవాడ. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్తో డీల్ చేసి, ఎంత ఎన్ని చోట్ల కొత్త కొత్త ప్లేసుల్లోకి వెళ్ళి, దిస్ వాజ్ ద కాన్ఫిడెన్స్ అన్నమాట. స్వామి ఇచ్చిన కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వెళ్ళు నువ్వు చేయగలదు, నువ్వు భయపడవలసింది ఏమీ లేదు. నన్ను చాలా మంది అడుగుతుంటుండేవారు నా కోలీగ్స్ ఆఫీసర్స్, అది నువ్వు అసలు ఎవరికి భయపడకుండా డైరింగ్ గా మాట్లాడేస్తావు, ఏంటి భయపడవలసింది, దట్స్ వాట్. అది మేము నేర్చుకున్నది స్వామి దగ్గరుండి. స్వామి ఎన్నోసార్లు అడిగేవారు, నీకు కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ కావాలా, నేను నవ్వి నాకెందుకు ఇవి, వాచ్ కావాలా అంతే. ఒకసారి మామూలు మనిషి చూపించినట్టుగా కోపగించి, ఏంటి నేను ఇది ఇస్తానంటే నేను వద్దంటావా, ఇవన్నీ నాకెందుకయ్యా, నువ్వు నాకుంటే చాలు, నువ్వు నాకుంటే చాలు నాకు ఈ డబ్బులన్నీ. ఇంకొకసారి మీరంతా వినే ఉంటారు, గోవా వెళ్ళి ఆయన స్వామి అపెండిసైటిస్ ఒకళ్ళు తీసుకున్నారు, అదంతా అయిపోయింది, వెనక్కి వచ్చి ఇలాగే కూర్చున్నాం రాజను నేను ఇంకా కొంతమంది, ఒక్కొక్కరిని అడుగుతున్నారు నీకేమనిపించిందిరా నీకేమనిపించింది. సో నా టర్న్ వచ్చిందని అడిగారు, నువ్వేమనుకున్నావు? నేను ఊరికే నవ్వినా చెప్పాను, మీకేమవుతు, నువ్వెంత క్రూరుడు రావు, నువ్వు నీకేమనిపించలేదా అంటే నేను మళ్ళా గట్టిగా నవ్వి, నాకు తెలుసు నువ్వు మీకేమవుదని. అవన్నీ మామూలుగా మీరు ఎంతో మంది దగ్గర తీసుకుంటుంటారు, వస్తుంటుండే పోతుంటుంటే మీకేమీ అవదు. సో దట్ కాన్ఫిడెన్స్ ఐ హావ్, దట్ లవ్ ఐ టెల్ యూ, యూ కాంట్ జస్ట్ యు కాంట్ కంపేర్ మెయిన్. నేను ఇప్పుడు కూడా అదే బిలీవ్ చేస్తా, ఏది ఇమీడియట్ గా ఫీలింగ్స్. నేను ఎప్పుడైనా ఏంటి నన్ను స్వామి వదిలేసేరా అనే, నువ్వెక్కడున్నా ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యూ. సో అది ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అస్ దట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇంకేం కావాలి? అది కూడా బిఏ అయిపోయిన తర్వాత సుందరరావు గారు, హే భీమేష్ నువ్వు జాబ్ చేస్తావా? అదే చేస్తాను, నువ్వు ఇస్తే. నేను విజయ బ్యాంక్ చైర్మన్ వాజ్ హీ స్టూడెంట్. సో లెటర్ ఇచ్చి వెళ్ళి విజయ సుందరరామ్ శెట్టి సైడ్, సో టుమారో యూ కమ్ అండ్ జాయిన్. స్వామి ఏమన్నారు, చిచ్చి క్లరికల్ జాబ్ చేస్తావా నువ్వు? వద్దు సుందరరావు చెప్పు వద్దే అని వెళ్ళి ఎంఏ ఎకనామిక్స్ సీట్ వచ్చింది నీకు, నువ్వు రాజన్ను నిత్యాన ముగ్గురు వెళ్ళి జాయిన్ అవ్వండి అక్కడికి. సో ఇవన్నీ హూ డూ వీ అట్రిబ్యూట్ ఆల్ ది సక్సెస్ టు? ఆయనే. అంటే మెటీరియల్ సక్సెస్ వచ్చిందని కాదు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ద మెయిన్ నేను మరలా చెప్పేది ఏంటంటే, ఎంఫసైజ్, స్వామి ఇస్ నాట్ ఎ సెయింట్, స్వామి ఈజ్ అ డివైన్ ఇన్కార్నేషన్. జస్ట్ యాజ్ యు టేక్ లార్డ్ కృష్ణ, జీసస్, బుద్ధ, ఆల్ దిస్ కేటగిరీ అన్నమాట ఇన్కార్నేషన్స్. ఇవన్నీ కూడా విత్ డెఫినెట్ పర్పస్ ఇన్కార్నేషన్స్ వస్తాయి. ఆ పర్పస్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఆ బాడీ, నీ బాడీ, నా బాడీ, ఆయన బాడీ, అందరితో ఒకలాగా అయిపోద్ది. లార్డ్ కృష్ణ హౌ హీ ఆఫ్టర్ ఆల్, ఒక చిన్న హంటర్, ఒక చిన్న యారో దగ్గర చచ్చిపోయాడు ఆయన. సో ఆ పర్పస్ అయిపోయిందంతే ఇంకా. సో ఆ అవతారం దేనికైతే వస్తుందో వస్తుంటుంటాయి, అవి అలాగే వస్తుంటుంటుంటాయి. సో ఆ స్పిరిచువల్, నేను అక్కడ స్వామి దగ్గర ఉన్నప్పుడు కూడా 68 లో పుస్తకాలు చదువుతుంటేవాడిని. అప్పుడు ఈ బిల్డింగ్, ఇప్పుడు భజన జరుగుతుంది చూడండి, ఆ సత్మా బిల్డింగ్ లేదు, ఏమి లేవు కిందకి. ఆల్ దిస్ కేటగిరీ అన్నమాట ఇన్కార్నేషన్స్. ఇవన్నీ కూడా విత్ డెఫినెట్ పర్పస్ ఇన్కార్నేషన్స్ వస్తాయి. ఆ పర్పస్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో

0: లేవు. కిందకి పైకి చిన్న ఇంత స్టేట్ కేసు ఉండేదంతే, కూల్గా ఉండేది. నేను అక్కడ కూర్చుని పుస్తకాలు చదివివ్వండి, ఒకసారి నిద్రపోయేవాడిని అలా నిద్ర స్వామి నెమ్మదిగా వచ్చేలా ఎలా కొట్టేవారు తల మీద కొట్టి, ఏంటి నిద్రపోతున్నావా, ఇవన్నీ పుస్తకాలు ఇప్పుడు చదవద్దులే, వస్తుంది ఆ స్టేజ్ వస్తుందిలే, ఆ స్పిరిచువల్ అంతా వస్తుంది అది. సో ఆ స్పిరిచువల్ మెయిన్ నేను గెయిన్ చేసింది స్వామి వల్ల, ఇదేదో పొజిషన్ గీషన్ ఇవన్నీ తీసారు మామూలే. స్పిరిచువల్లీ ఐ మీన్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్వామి ఐ కుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ లైఫ్. ఇంకా దానికన్నా మనకు కావాల్సిందేముంది, నేను ఎప్పుడు నవ్వుతా ఉంటా, ఈ మనిషికి అసలు ఒక వర్రీ అనేది ఎప్పుడు ఉండదు. సో దిస్ మనిషి దో ఈజ్ 67 ఇయర్స్, ఈజ్ యాజ్ యంగ్ యాజ్ 16 ఇయర్స్ ఓల్డ్. His mind as fresh as it is all due to his grace.
1: Bangalore lo nyayavada vruttilo untu samajika seva karyakramallo palguntu swami bodhinchina vidhanga nadavadaniki prayatnistunnanani cheppe sri kalluri surya narayana murthi gari abhiprayalu vinnam.
2: Sairam sir.
3: Sir, mee peru?
2: Naa peru kalluri surya narayana murthi. 1974 యూసీలో చేరి 1979 వరకు ఇక్కడ ఉండి అద్భుతమైన సమయం స్వామితో గడపటం. స్వామి దగ్గరికి రావటమే ఆ రోజుల్లో చాలా విచిత్రం. కల్లూరి గోపాలరావు గారని స్వామికి చాలా సన్నిహితులు. 100 సంవత్సరాలు స్వామి దగ్గర బతకటం, 60 సంవత్సరాలు వాళ్ళ వచ్చిన తర్వాత ఆంధ్రా బ్యాంకులో సర్వీస్ అయిపోయిన తర్వాత స్వామి దగ్గరికి డైరెక్ట్ గా వచ్చిన వ్యక్తి ఆయన. వెళ్ళిపోయేదాకా ఇక్కడ ఉన్నారు ఆయన, మా గ్రాండ్ ఫాదర్. ఆయన సడన్ గా 74 గంట, ఐ వాజ్ జస్ట్ 14 ఇయర్స్, నువ్వు వైట్ ఫీల్డ్స్ వచ్చేసి అన్నారు. ఆ రోజుల్లో ఈ ఎంట్రన్సులు లేవు. అక్కడికి వచ్చి లైన్ లో నుంచుంటే ఒక 40 మంది నుంచున్న నరేంద్ర గారని ప్రిన్సిపల్ ఉండేవారు. ఆ దర్శనానికి సాయిరాం షెడ్ దగ్గర మేము వచ్చి ఉన్నాం. ఉంటే స్వామి ఆ 40 మందిలో 22 మందినే సెలెక్ట్ చేశారు, మిగతా వాళ్ళకి అవకాశం లేదు. అటువంటి అదృష్టవంతుల్లో ఒక్కడిని నేను. నాకు చాలా బెంగగా ఉండేది, 14 ఏట తల్లిదండ్రులు నొయ్యిలొస్తే నా బెంగని ఎంత ఏడుస్తూ ఉంటుంటే స్వామి దగ్గరికి తీసుకున్నారు. స్వామి ఆ మందిరంలో సేవ చేసే భాగ్యం ఇచ్చారు. ప్రతిరోజు సుప్రభాతం ముందర ఆ మందిరం శుభ్రం చేసే భాగ్యం ఇచ్చారు. నాకు తెలియకుండా అసలు ఇందాక వారు ఒక మాట అన్నారు, తల మీద కొట్టారని. ఒక అద్భుతమైన అనుభూతి ఏంటంటే ఆ మందిరంలో కూర్చుని ఏదో స్వామి భజనలు పాడుకుంటూ ఆ గదులన్నీ శుభ్రం చేశాం. వెనక నుంచి ఎవరు వచ్చి కొట్టేవారు, కానీ చూస్తే స్వామి, ఇంకెవరు లేరు అక్కడ, స్వామి నేనుండటం. అట్లాంటి అద్భుతమైన అనుభూతులు అంటే ఇలా బెంగ పోవటానికి, నేనే నీ తల్లిని రా అనటానికి అంత దగ్గరికి తీసుకుని అద్భుతమైన అనుభూతులున్నాయి. అట్లాగే మనందరికీ తెలుసు స్వామి స్ట్రాంగ్ రూమ్ అని ఒకటి ఉండేది, సేఫ్ రూమ్ అనేవాళ్ళు. ఆ సేఫ్ రూమ్ లో స్వామి చాలా విచిత్రంగా ఉండేది. స్వామి ఖాళీకి వెళ్ళకముందు మేమంతా ఇక్కడికి వచ్చేవాళ్ళం. మా బ్యాచ్ లో కొంతమందిని అట్లా స్వామి అవకాశం ఇవ్వడంతో వచ్చేవాళ్ళం. స్వామి పాదసేవ చేస్తూ ఉండేవాళ్ళం, స్వామి జోక్స్ వేస్తూ తిడుతూ. కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే, నిజంగా కులం తెలియదు ఇక్కడ, మతం తెలీదు. అటువంటి అద్భుతమైన కుటుంబం సాయి కుటుంబం. మేమంతా పాదసేవ ఒక్కళ్లే చేసేవాళ్ళం కాదు, ఒకళ్ళు చేయంగానే ఇంకోళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇటు పక్క ఒక్కలు అటు ఒక్క పాదం చేస్తూ అసలు ఆ అనుభూతి సాక్షాత్ భగవంతుడితో గడపటం మాకు ఎంత దగ్గరంటే, నాకు వాళ్ళు చెప్తున్నట్టే గుర్తొస్తోంది. ఒక 75లో స్వామి మాకు ఏ ఉత్తరం వచ్చినా స్వామికి చూపించేవాళ్ళం. ఇంటి నుంచి వస్తే మేము అసలు ఓపెన్ కూడా చేసేవాళ్ళం కాదు. అట్లా ఒక రోజున తీసుకొచ్చి స్వామికి ఉత్తరం ఇచ్చా. ఆ ఉత్తరం ఇస్తే, నువ్వు వెళ్తున్నావా తిరుపతి అన్నారు. అదేంటి స్వామి, దీంట్లో రాశారు వాళ్ళు, మీ నాన్న మీ అమ్మ మిగతా పిల్లలందరినీ తీసుకుని తిరుపతి వెళ్తున్నారట, నువ్వు ఒక్కడివి రావట్లేదని బాధపడుతున్నారు, మరి నువ్వు వెళ్తావేంటి అన్న. నేను గట్టిగా కాళ్ళు పట్టుకున్నాను. ఇంకంత గట్టిగా నొక్కక, నువ్వు అంత గట్టిగా నొక్కద్దు, నువ్వు వెళ్ళటం ఇష్టం లేకపోతే అయిపో, అంతేగాని ఇప్పుడు నువ్వు అంత గట్టిగా నొక్కి నన్ను ఇబ్బంది పెట్టకన్నారు. అదేంటి స్వామి, నాకు వెళ్ళటం ఇష్టం లేదు స్వామి, మీ దగ్గరే నేను అనుకుని వచ్చాను ఇక్కడికి, నాకు ఆ తిరుపతి వెళ్లాలనే ఆలోచన కూడా లేదు, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి మిమ్మల్ని విడిచి వెళ్ళను అన్నారు. అలా అనక వాళ్ళు బాధపడతారన్నారు. చివరికి ఇప్పుడు ఆ ఉత్తరం తీ అన్నారు. ఆ ఉత్తరం చింపి స్వామి ఎదురుకుండా చదివితే ఇదే రాసి

0: తిరుపతి రావాల్సింది, మేమంతా పలానా టైంకి వెళ్తున్నాం, స్వామి అనుమతి తీసుకుంటారా, తప్పకుండా మనమంతా 10 రోజుల పాటు అక్కడ రకరకాల సేవ చేద్దాం. అట్లా ఇంక ఎంత దగ్గరైపోయామంటే స్వామి 75లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి ఒక భారతంలో ఒక చిన్న ఘట్టం తీసుకుని స్వామి స్వయంగా రాసి మమ్మల్ని ఒక 9 మందిని సెలెక్ట్ చేశారు. దాంట్లో ధర్మరాజుగాను ఉండాలరా అన్నారు. కృష్ణుడుగా అరుణు ఉండేవాడు, చాలా సన్నిహితం వీళ్ళంతా. అట్లాగే భీముడు ఒకళ్ళు, మేమంతా చాలా. ఇదంతా ఒక వంక తర్వాత తెలిసింది, వారు చెప్పినట్లుగా అప్పుడు తెలియదు దాని విలువ. సరే, వీళ్ళంతా 75లో మేము వేయాలి. మమ్మల్ని ఒక 4 రోజుల ముందరే ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. పుట్టపర్తిలో అప్పటికి ఇంకా కాలేజీ లేదు, 50th birthday అంటే 1975. అప్పుడు తీసుకెళ్లినప్పుడు మమ్మల్ని 4 రోజుల ముందర మాకంతా మరి ఒక స్పెషల్ ట్రీట్మెంట్. ఎందుకంటే బెంగళూరు నుంచి వీళ్ళు వచ్చారు, వీళ్ళకంతా వసతి, ప్రతిరోజు స్వామి గడపటం. అక్కడ స్వామి ఇంటర్వ్యూలు అవ్వగానే మమ్మల్ని పిలిచేవాళ్ళు, ఒక 2 గంటలు అక్కడ కూర్చునేవాళ్ళం. అక్కడ రిహార్సల్ జరిగేది ఒక 20 నిమిషాలు. కానీ స్వామి చెప్పే కబుర్లు వినటానికి అందరినీ ఒక్కళ్ళ అనుభూతి అడగటం అదొక అద్భుతమైన ఇది. మధ్యాహ్నం పూట మళ్ళీ లంచ్ అయిన తర్వాత పిలిచేవాళ్ళు 3 గంటలకల్లా అక్కడికి వచ్చేయండి అని. మీకు తెలిసే ఉంటుంది అక్కడ ఆడిటోరియం, పూర్ణచంద్ర ఆడిటోరియం వెనకాల గ్రీన్ రూమ్ అనే ఒకటి ఉండేది. నేను అక్కడ మేము స్వామితో ఒక 2 గంటలు. అసలు అది ఇవాళ ఏం తింటారా అనేవాళ్ళు. భీముడు అని ఒకడు ఉండేవాళ్ళు లావుగా, చాలా మంచి ఇదిగా, అరే నువ్వు ఇట్రా అని చెప్పని దగ్గరికి పిలిచి ఆ చేయబట్టు అని ఇట్లా లడ్డు పొడి పోసేవాళ్ళు అందరికీ పెడితే ఆ సరిపోతుందా ఇంకొంచెం కావాలా. అసలు ఇది ఎందుకు చెప్తున్నానంటే తల్లి ఎలాగైతే పిల్లల్ని దగ్గర తీసుకొచ్చుకునేందుకు, లేకపోతే ఒక టీచర్ అన్ని ఆయనే కదా, భయపడకుండా ఉండటానికి ఒక చాక్లెట్ ఇచ్చి దగ్గర తీసుకొచ్చి తను కావలసిన మార్గంలో నేర్పుతారో, ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి స్వామికి ఎవరికి వాళ్ళు వాళ్ళు దగ్గరయ్యారు. అది ఒక వ్యక్తి కాదు, అది ఒక సముద్రం. అందుకని ఎవరు మీరు ఎవరిని కదిలించండి, ఎవరి అనుభూతి వాళ్ళకి వేరేగా ఉంటుంది. అది భగవంతుడితో తప్ప ఇంకెక్కడా ఉండదు. పూర్వం గోపికలు అలా పొందారట. నిజంగా స్వామి అనుగ్రహంతో ప్రతి విద్యార్థి అలా అనుభూతి పొందాము. ఆ రోజు నుంచి ధర్మరాజు అనే పిలవటం నన్ను, మిగతా వాళ్ళని ఎవరిని పిలిచేవాళ్ళు కాదు. అరే వీడు ధర్మరాజు, వీడిని పిలవండిరా. నాకు అర్థం కాలేదు, తర్వాత తెలిసింది స్వామి ఎందుకు పిలిచారు. 76లో ఒక చిన్న సంఘటన జరిగింది. ఇక్కడ గోకులం నుండేది స్వామి మందిరం వెనకాల. పూర్వం ఆ పాత మందిరం అద్భుతమైన మందిరం లేండి అది. ఆ వెనకాల గోకులంలో మేము సెలెక్టెడ్ పీపుల్ ని సెలెక్ట్ చేసేవాళ్ళం. తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేశారు మన కాలేజీ వెనకాల. ఆ రోజుల్లో 77 ఎప్పుడో బోసేటీలో షిఫ్ట్ చేసినప్పుడు పెద్ద గోకులం, ఒక 100 ఆవులు. ఎంత అద్భుతమైన సేవ. దాని ముందరండి కాలేజీ వెనకాల పెద్ద సైట్ ఉండేది. అక్కడ పొలాల్లో ఆ రోజుల్లో వరి పండించేవాళ్ళు కాదు. ఇక్కడ మాకు రామబ్రహ్మం గారు అని ఒక మహానుభావుడు, ఆయన అదొక అద్భుతమైన అనుభూతి అయింది. ఆయనండి, ఆయన చాలా విచిత్రమైన సంఘటన తర్వాత చెప్తా. ఈ రామబ్రహ్మం గారిని మాకు అప్పచెప్పి, రే వీడి చేతే ఈ పొలం అంతా 100 ఎకరాలు ఎంతోటి ఐడో ఉంటే మరి స్టడ్ ఫామ్ అని ఉండేది అక్కడ, వీటి ఏం పండిస్తాడో నేను చూస్తాము, నేను మీకు అప్పచెప్తున్నాను అని స్ప్రింక్లర్ సిస్టమ్ కొత్తగా పెట్టించి అసలు అద్భుతం. ఒక 25 ఎకరాల్లో నేపియర్ గ్రాస్ గొడ్లకి మొక్కజొన్న, ఒక 25 ఎకరాలు రాగులు వరి వేసి స్వామి పుట్టపర్తి వెళ్ళిపోయారు మాకు చెప్పేసి. ఇదంతా దున్నించి వేసిన తర్వాత వచ్చారు నవరాత్రుల ముందర, దసరా ముందర వచ్చేటప్పటికి ఆ కార్లో ఎక్కరా అన్నారు. నాకు భయం వేసి ఎందుకు అని చెప్పని ఎక్కితే, నువ్వు చేసిందంటూ చూస్తాం పదా అని ఆ పొలం లోపల నుంచి దారి గోకులంకి వెళ్ళాలి. ఇట్లా వెళ్తుంటే ఆ మొక్కజొన్నంతా చూసి, ఎంత కష్టపడ్డారా మీరంతా అన్నారు. స్వామి అనుగ్రహం, స్వామి మీ ఆశీస్సుతోనే ఇట్లా. లేదు, మీరు చాలా కష్టపడ్డారు, నా పిల్లల సంగతి నాకు తెలుసు. నిజంగా ఆయన పక్కన కూర్చొని ఏడుపు వస్తుంది స్వామి అనే మాటలకి. సరే గోకులం దగ్గరికి వెళ్ళాం. అక్కడ 1 గంట సేపు గడిపారు. ఆనందమే, ఆనందపడతారు ఆవులను చూసి, అవి పెరగటం, ఆ ఒళ్ళు చేయటం, పిల్లలంత సేవ చేస్తున్నారని. చేస్తుంటే కరెక్ట్ గా పొలం లోపల నుంచి వస్తున్నాం, ధర్మరాజు అన్నారు. ఒకసారి చూశా, నువ్వుండబట్టే ఈ సంస్థ నడుస్తోందనక అనుకోవద్దు, నువ్వు లేకపోయినా ఈ పొలం చేసేవాళ్ళు వేరేగా వస్తారు. సో డోంట్ థింక్ యు ఆర్ ఇండిస్పెన్సిబుల్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఏది ఇచ్చినా స్వామి ఇచ్చిన అవకాశం అని జీవితంలో చెయ్యి, ఫలితం నేను చూసుకుంటాను. ఒకసారి కాళ్ళు పట్టుకున్నా, నాకు అది ఇప్పటికి కూడా ఇవాళ నేను ముందు చెప్తాను ఏం జరుగుతుంది అక్కడ. ఇవాళ అక్కడ ఆ స్థితిలో ఉన్నానంటే ఆ రోజున స్వామి చెప్పిన మాట ఐఐటి గురించి ఆయన చెప్పారు ఇగో అని. ఆ రకంగా వారు ఒక్కటే చెప్పారు, ఇది నువ్వు అవకాశం అనుకుంటూ చేయి, ప్రపంచంలో నువ్వు అనుభూతి పొందుతావు, స్వామికి ఇంకా దగ్గరవుతావు అన్నారు. ఒక్కసారి పాదాలు పట్టుకుని, నా అదృష్టం స్వామి, ఇది మీరిచ్చిన అవకాశమే అని చెప్పనన్నాం. ఆ రకంగా అట్లా వెళ్ళటం. స్వామికి ఒక చిన్న ఇది చెప్పేవారు, ఆయన సేఫ్ రూమ్ లో కూర్చున్నప్పుడు మంచి విషయాలు నాకు తెలియకుండా ఒక మాట అన్నారు. అక్కడ ఒకరు నలుగురం ఉన్నాం. అరే మీకు తెలుసా, అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళ మాట వింటూ వాళ్లతో పాటు గడుపుతూ వాళ్ళు చెప్పినవి చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు, అది గొప్ప కాదు. అమ్మా నాన్న దగ్గర నుంచి బయటకు వెళ్లిన తర్వాత వాళ్ల పిల్లల ప్రవర్తన చూసి బయట వాళ్లు ఇది పలానా వాళ్ల పిల్లలంటే సంతోషపడతారే, అలాగే నా దగ్గర నుంచి మీరు బయటకెళ్లి మిమ్మల్ని చూసి ఇది సత్యసాయి స్టూడెంట్ అయింటాడు అన్న రోజున నాకు ఆనందం. మీరు అట్లా ఉండాలని నేను మీ ఇంతమందిని మాత్రమే దగ్గరికి తీసుకుంటా, అదందరికీ రాది అవకాశం, ఇది గుర్తు పెట్టుకోండి. వాళ్ళది అద్భుతమైన అవకాశం ఏడుగురే కాబట్టి, మేం మహా అయితే 46 మంది. అటువంటిది కూడా అసలు మాకు హాస్టల్లో స్వామితో భోజనం చేయటం అనేది ఒక అదృష్టం. స్వామి చాలా విచిత్రంగా, రేపు నేను హాస్టల్కు వస్తున్నాను మీ అందరితో భోజనం చేయాలి నేను, మాకు పండగ. ఆ రకంగా ఎంతమంది ఉన్నామని 50 మంది. అందరం కూర్చునుంటే స్వామి స్వయంగా వడ్డించేవారు. స్వామి ఎవరెవరికి ఎంత తింటారో తెలుసు ఆయనకి, ఏ నువ్వెంత తింటావో నాకు తెలీదా అని వడ్డించేవారు. రే భీముడు నువ్వెంత తింటావో తెలుసు, ధర్మరాజు నీ సంగతి నాకు బాగా తెలుసు అనేవారు. మీకు ఈ గోకులంలో మేము సేవ చేసి ఎట్ట తయారేమంటే చివరికి ఎంత కఠినమైన పనైనా చేయించేవారు. ఇవాళ ప్రపంచంలో ఏ పని చేయడానికి అట్లా ట్రైన్ చేసి పంపించారు. ఒక రాయిని తీసుకొచ్చి ఎలా కావాలో అలా చెక్కి సమాజంలో పెట్టారు. ఇవాళ సమాజంలో ఎక్కడికి వెళ్ళినా గుర్తుపెట్టేది ఒకటే, మీరు సత్యసాయి స్టూడెంట్ అండి అంటారు. అందువల్ల నాకు ఆనందం. అది స్వామి చెప్పింది. ఇంకొక చిన్న విషయం చెప్పారు, అది ఆచరిస్తున్న విషయం. స్వామి ఒక మాట చెప్పారు, అది అరే ఒక చేపలు పట్టేవాడు ఉన్నాడరా, వాళ్ళంతా కలిసి చేపలు పడుతున్నారు, ఒక కుర్రవాడు ఈ చేపలు వాళ్ళంతా పట్టేసేసి షాప్ లాగా పెడతారుగా లైన్ గా, ఒక కుర్రవాడు రోజు వచ్చి అడుక్కుంటున్నట్ట. ఒకతను అడిగాట, అరే ఈ కుర్రవాడిని, వాళ్ళ అబ్బాయిని అడిగాడు, ఈ కుర్రవాడి నీకు తెలుసా అని. నాకు తెలుసు నాన్న, వాడిని మనతో పాటు తీసుకురా అని తీసుకుని వెళ్లి వాడికి చేపలు పట్టడం నేర్పించి వాడిని ఏ స్టేజ్కి తీసుకెళ్లారట, వాడు ఒక 100 మందిని తయారు చేసే స్టేజ్కి తీసుకెళ్లారట. అందుకని మీరు ఎవరన్నా అడుక్కుంటుంటే ఒప్పుకోవద్దు, వాళ్లల్లో గనక విద్య ఉంటే దానికి మీరు సహకరించండి సమాజంలో అన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్టులు మొదలు పెట్టక మునుపు స్వామి మాట చెప్పటం వలన 83 నుంచి 66 ఇంజనీర్లు చదివారు. ఇప్పటికీ చదివించాం. స్వామి అనుగ్రహంతో 5 డాక్టర్లు వాళ్ళ కంప్లీట్ ఫీజులు పెట్టి కులంతో నిమిత్తం ఒక రిక్షావాడు కొడుకండి 2300 ర్యాంక్ వచ్చింది ఎంసెట్లో. వాడి ఇంటికి వెళ్తే పూరి కుడిసా, వాళ్ళ తండ్రిని అడిగితే అక్కడెక్కడో చదువుకుంటున్నాడు అన్నాడు. వాడితో చెప్పా, నాన్న నువ్వు ఎంతవరకైనా చదువుకో అని. వాడు ఎంటెక్ అయిపోయి ఐఐటి బాంబేలో ఇవాళ ఉద్యోగం చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు ఇల్లు కట్టించాడు. స్వామి చెప్పింది ఆచరిస్తే వచ్చే ఆనందం గురించి నేను మీకు చెప్తున్నా. ఇవాళ ఆ విద్యార్థులకు ఇంకో ప్రాజెక్టు పెట్టాను, వాళ్ళందరికీ ఇంకా నేను హెల్ప్ చేయట్లా. ఇప్పటికీ వస్తారు శ్రీకాకుళం నుంచి, చిత్తూరు నుంచి, అనంతపురం నుంచి. నాకు ఆశ్చర్యం, వాళ్ళందరికీ అలా తెలిసిపోయింది. ఎంతో మంది ఆ ఫైల్స్ ఉన్నాయి, వాళ్ళు రాసిన లెటర్లు చూస్తుంటే నేను ఒకటే చెప్తా, ఇది మాకు స్వామి పెట్టిన భిక్ష, మీరు 10 మందికి సహాయం చేయండి అంట. ఇప్పుడు ఒక ప్రాజెక్టు పెట్టాను, ఇంకో కొత్త వాళ్ళు వస్తుంటే ఒక 6 విద్యార్థులను తీసుకోవటం, వాళ్ళందరికీ 70-80 జీతం. నన్న సంవత్సరానికి 5000 పంపించండి ఆ విద్యార్థికని, డైరెక్ట్ గా వాడి ఫీజు ఎంతో ఈ 7 మందికి ఇవ్వటం. అట్లా మళ్లీ విద్యార్థులు తయారవుతున్నారు. ఇది స్వామి చెప్పిన ఆ చిన్న కథ మనసులో పడిపోయి ఇవాళ సమాజంలో చేసే భాగ్యం అది స్వామి పెట్టిన భిక్ష. ఇంకొక చిన్న విషయం, స్వామి ఎంత అద్భుతంగా గోకాక్ గారు లోపల ఉండేవారు, ఎస్కే బోస్ గారు అని ఉండేవారు. మన హాస్టల్స్ కట్టింది ఆయన, గోకాక్ గారికి వైఫ్ కి సేవ చేయమన్నారు. హాస్టల్ ఆ లోపల మందిరంలో ఉండేవాళ్ళు, స్వామి పైన ఉంటే వీళ్ళ కింద రూమ్స్ ఉండేవి. అట్లాగే రామ్ బ్రహ్మం గారు ఉండేవారు. ఇది కాకుండా ఈ ఎస్కే బోస్ గారు వైఫ్ ఏమిటి స్వామి ఇట్లా చెప్తున్నారు అంటే, అహంకారం పోవటానికి, సేవ ఎలా చేయాలో చెప్పటానికి. వాళ్ళకి ప్రతిదీ చేసేవాళ్ళం. ఇదిట్లా ఉండగా రాజేశ్వరమ్మ గారని ఒక డాక్టర్ గారు వచ్చారు. ఐజీ గారి భార్య సి శ్రీనివాస్ గారి మదరు. ఇక్కడ హాస్పిటల్ చిన్నదిగా ఉన్నప్పుడు స్వామి ఆవిడకి, ఆవిడతో పాటున్న ఒక నర్సుకి భోజనం, టిఫిన్, డిన్నర్ అంతా అవకాశం ఇచ్చారు. ఏమిటి స్వామి అనుకున్నా, నువ్వే చెయ్యాలి అనేవాళ్ళు. నా అదృష్టంగా భావించి ఆ టైంకి సేవ చేసేవాళ్ళం. ఇది ఎందుకు చేయిస్తున్నారనేది అప్పుడు తెలియదు. వాళ్ళు చెప్పింది అక్షరాలు నిజం. బయట ప్రపంచానికి వెళ్తే మనకి తెలుస్తుంది. అది నేను మీకు చిన్న ఉదాహరణతో చెప్తా. స్వామి అతిథి దేవో భవ అనేది నేర్పారు. మాతృదేవో భవ, పితృదేవో భవ ఇక చెప్పక్కర్లే. ఆచార్య దేవో భవ ఇక్కడ మన గురువులకి ఎట్లా గౌరవిస్తామో నేర్పారు. ఈ అతిథి దేవో భవ ఇక్కడ నేర్పటం వలన ఈ మధ్యకాలంలో మీరు ఆంధ్రలో బాగా వినుంటారు, చాగంటి కోటేశ్వరరావు గారని ఒక మహానుభావుడు, ఇవాళ చాలా మందికి లక్షల మంది మారిపోతున్నారు సనాతన ధర్మం, గరికిపాటి నరసింహరావు గారు వీళ్ళందరూ, వీళ్ళంతా తినాలొస్తే నా అదృష్టం కొద్ది మా ఇంట్లో దిగుతారు. వీళ్ళకి ఆతిథ్యం చేయటం వలన చాగంటి కోటేశ్వరరావు గారు విశాఖపట్నం నన్ను ఒక రోజున పిలిపించి మా దంపతుల్ని, అక్కడ పెద్ద ఆడిటోరియం ఉంది, ఆయన స్పీచ్ ఇచ్చేది, ఒక 4 రోజుల ప్రోగ్రామ్ లో అతిథి దేవోభవ గురించి చెప్పి దీన్ని తూచి ఆచరిస్తున్న వ్యక్తి తెనాలి వాస్తవ్యులు కల్లూరి సూర్యనారాయణ మూర్తి గారని మమ్మల్ని వేదిక మీదకి పిలిస్తే నేను ఒక్కటే చెప్పా, అయ్యా ఇది నాది కాదు, స్వామి నేర్పి వాళ్ళ నన్ను ఇక్కడికి పంపించారు, ఆ సేవ చూసి మీరు తృప్తిపడి ఇంతమందిలో నన్ను మీరు సన్మానిస్తున్నారు, ఇది కూడా నాకు స్వామి అనుగ్రహమేనే ఆయనకి చెప్పాలి. ఎందుకంటేనండి, ఇక్కడ మనల్ని అన్ని రకాలుగా సమాజంలో ఇప్పుడున్న భయంకరమైన పరిస్థితుల్ని నిలబడగడిగేట్లుగా చేసి ఆ రోజునే స్వామికి తెలుసు తన స్టూడెంట్స్ మాత్రమే ఈ సమాజంలో ఆచరించి ఇంకొకళ్ళని మార్చగలరు అని. ఇవాళ ఆ రకంగా అక్కడ సన్మానాలు పొందిన ఇవాళ నిజంగా నాకు అదృష్టం ఏంటంటే స్వామి చేసిన నిజాయితీ వలన శృంగేరి పీఠానికి నేను లీగల్ అడ్వైజర్ని, కంచి పీఠానికి ఆంధ్రాలో లీగల్ అడ్వైజర్ని, హంపి పీఠానికి లీగల్ అడ్వైజర్ని, పుష్పగిరి పీఠానికి అక్కడ వాళ్ళ వ్యవహారాలు చూస్తూ ఉంటాను. ఇది నా గొప్పతనం కదా, నేను అదే చెప్పాను. మీరు నన్ను ఇవాళ చూసుకున్నారంటే కారణం ఆ రోజున స్వామి ఇంకొక అనుభూతితో నేను క్లోజ్ చేస్తాను. నేను స్వామి పాదాల సేవ చేస్తున్నప్పుడు ధర్మరాజు నువ్వు ఇక్కడ ఉందామని అనుకుంటున్నావేమో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళక తప్పదు అన్నారు. నాకు ఏడుపు వచ్చి ఇంకా కొంచెం గట్టిగా పాదాలు నొప్పి, ఎంత గట్టిగా నాకు నొప్పి వచ్చేట్లు తొక్కినా పట్టినా నువ్వు వెళ్ళక తప్పదు. అదేమి స్వామి నాకు ఆలోచన లేదన్నారు, నువ్వు వెళ్ళాలి, వెళ్ళక తప్పదు. నువ్వు ఏ స్టేజ్లో వస్తావంటే నా దగ్గరికి, ఇది నాకు 70 ఏళ్ళలో చెప్పారండి, 99లో నువ్వు వస్తావు, ఇది 70 ఏళ్ళలో చెప్పిన మాట. నువ్వు నన్ను ఎక్కడి నుంచి చూస్తావో తెలుసా, ఆ నల్ల చుట్టూ ఎర్ర అంగి వేసుకున్నారే ఆయనే సత్యసాయిబాబా, అన్నంత దూరం నుంచి నువ్వు నన్ను చూస్తావు. నాకు ఏడుపు వచ్చి ఏడ్చేశాను, ఏడ్చేస్తే తప్పదు అన్నారు. నాకు ఆశ్చర్యం, 81లో ఆ పుట్టపర్తిలో 1 సంవత్సరం ఉంచి ఆ గోకులందంతా చేసి వెళ్లాలరా నాన్న అంటే సరే నేను అక్కడికి వెళ్ళటం. తర్వాత ఇదే ఎంకామున్న చదువులు నా లాజేమన్నారు, అది చేశాను, ధర్మంగా నువ్వు ప్రవర్తించన్నారు. అదృష్టం కొద్దీ ఇవాళకి కూడా ఆ స్వామి ఫోటో చూస్తే చేస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తారు నాకు బోర్డు ఉండదండి, కానీ అందరికీ తెలుసు ఈయన దగ్గరికి వెళ్తే నిజమైన తీర్పు దొరుకుతుందని. అది స్వామి అనుగ్రహం. చివరికి 99లో నేను ఒక మహానుభావుడికి స్వామి ఇట్లా అన్నారని చెప్పాను. ఆయనకి 72 ఏళ్ళు. ఆయన హైదరాబాద్ నుంచి బర్త్డే ముందరు రోజున ఇక్కడికి చేరుకున్నాడు. విపరీతమైన క్షణం. నేను కూడా ముందరు రోజున చేరుకున్నా. అప్పుడు ఈ ఉమెన్స్ కార్యక్రమం ఏదో ముందర బర్త్డే ముందర జరుగుతుంది అనంతపూర్ వాళ్ళది, లేడీస్ డే. అప్పటికి వచ్చాం మేము. వచ్చేటప్పటికండి విపరీతమైన క్షణం. సామాన్లు కూడా నేను అక్కడ దీని దగ్గర పెట్టేసి ఇంకా రూమ్ కూడా వెళ్ళలే. స్వామి ఈయన ఎక్కడున్నాడో తెలియదు, ఎవరు నేను చెప్పిన ఉన్నాడు కదా ఆయన ఎక్కడున్నాడో తెలియదు. నేను ఇట్లా లైన్లో నుంచి చూస్తున్నా, చూస్తుంటే సడన్ గా ఈ వ్యక్తి కనిపించాడు. ఎవరికి, నేను ఎవరికో చెప్పాను చూసారా ఈ మాట, ఆయన మీరు ఇక్కడున్నారా అన్నాడు. ఎట్లా ఉంటుంటే ఒక పుట్ట ఆయన వచ్చి, ఏమండి ఇట్లండి మీరు ఈ ఒంటిటి మధ్యలో చూడండి, ఆ ఎర్ర అంగీ వేసుకుని నల్ల జుట్టున్నారే ఆయనే సత్యసాయిబాబా. ఇది 99లో నవంబర్ 22వ తేదీన నేను ఎవరికైతే చెప్పానో వారు కూడా అక్కడ ఉండి వినేట్లుగా ఈ వ్యక్తి చేత స్వామి చెప్పించటం. ఇంతకంటే మనకి నిదర్శనం ఏం కావాలి? అనుక్షణం ఇంట వెంట జంట ఉంటానన్నారు. ఇవాళ్ళకి కూడా స్వామిలాగే ఉంటూ అనుగ్రహిస్తున్నారు. ఎవ్రీథింగ్ ఆ అనుభూతులు చెప్పాలంటే వారు చెప్పినట్లుగా కొన్ని రోజులు చాలు. అది ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఆనందంగా తన్మయత్వం చేయటం తప్ప ఇంతకంటే. కానీ ఒక అదృష్టం ఏంటంటే 2011లో ఎలిమినీ జరిగింది. అప్పుడు కూడా వచ్చాం, చాలా ఆనందంగా గడిపాం. ఇవాళ స్వామి లేరని అనిపించట్లే ఫిజికల్ గా, ఎందుకంటే మొన్న పుట్టపర్తి వెళ్ళాను నేను. నాకు అసలు అక్కడికి వెళ్తే ఒళ్ళు గగురు పట్టు వచ్చింది. ఆ అనుభూతులన్నీ తలుచుకుంటుంటేనే అసలు ఆ భావన రావట్ల. ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన స్వామి అక్కడ కూర్చుని మనల్ని ఆశీర్వదించడానికే ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటేనండి, పూర్వం స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు మాటలతో చెప్పేవాళ్లు. ఇవాళ స్వామి మనకేది మనసులో తలుచుకుంటే, ఇందాక వారు చెప్పారు అస్సాం దగ్గర 22 సంవత్సరాల నుంచి నేను ఒక్కొక్క ప్రదేశానికి యాత్రకి వెళ్తూ ఉంటా. ఆ 22 చోట్ల స్వామి నాకు కనిపించారు. అవి చెప్తూ ఉంటే అసలు తెలీదు ఆ రకంగా ఇంటా వెంటా చంటా ఉండి అనుక్షణం అనుగ్రహిస్తున్నారు. ఆ ఇన్సిడెంట్ లో ఒక చిన్నది చెప్పి క్లోజ్ చేస్తా. బదరీ కేదార్ వెళ్తున్నాం, చార్ధాం వెళ్తున్నుంటే 40 మంది నాతో వచ్చారు. అందరూ 70 ఏళ్ల వాళ్లే. నా కోరిక ఏంటంటేనండి, 22 ఏళ్ల నుంచి నేను చేస్తున్న పని యువకుల్ని తీసుకెళ్లను. 75 ఏళ్ల పైబడ్డ వాళ్లని, 80 ఏళ్ల వాళ్లని వాళ్ళకి సేవ చేస్తూ యాత్రకు తీసుకెళ్తా. నేను అదొక్కటే చేస్తా, ఎందుకంటే వాళ్లకు కారణం ఉంది. వాళ్ళు వెళ్దామనుకున్నా వాళ్ల పిల్లలు ఉద్యోగరీత్యా సెలవులు తరపు, పాపం వీళ్లకే తోడు కావాలి. భగవన్ నామం చెప్తూ స్వామి కీర్తనలు చెప్తూ వీళ్ళందరినీ తీసుకెళ్తా. యమునోత్రి వెళ్తున్నాం, 40 మంది వచ్చారు. వచ్చేటప్పటికి అక్కడ పోనీలు మాట్లాడాం, కుంభవృష్టి మొదలైంది. వీళ్ళందరికీ భయం వేసి ఇక్కడ దాకా మునిగిపోయాం. మేము వెనక్కి వెళ్ళిపోతాం, మీరంతా వెళ్ళిపోండి, స్వామి ఇక్కడికి తీసుకొచ్చారు, అక్కడికి తీసుకెళ్లకుండా ఉండరు. నాకు ఆ నమ్మకం ఉంది, నేను నా భార్య మా తల్లి వెళ్తాం, మీరు వెళ్ళిపోండి అన్న. ఆశ్చర్యం అండి, 15 నిమిషాలకి వర్షం తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత అందరికీ పోనీలు మొదలైనాయి. నా భార్యది నాది చివర వెళ్తాం. నా ముందర 78 ఏళ్ళ ఆయన భార్య వెళ్తున్నారు. కొంచెం వెళ్లంగానే దాంట్లో ఆయనకి హార్ట్అటాక్ వచ్చింది. ఆయనకి గుండె నొప్పి వచ్చేసి చెమట పట్టి బట్టలు చెప్పుకున్నాడు. నేను ఒక్కటే అన్నా, సాయిరామ్ అని పెద్దగా, హిమాలయాలు ఈశ్వరుడు ఉంటానంటారు, సాయీశ్వరుడు ఎందుకున్నాడు అక్కడ? ఒక్కసారి స్వామి అని పెద్దగా అరిచి ఆయన్ని పడుకోబెట్టి ఆయన గుండె మీద కొడుతూ నా భార్య ఆయన కాళ్లు రాస్తుంటే ఆయనకి నోటితో ఇదిస్తూ వాళ్ళ ఆవిడతో చెప్పా, అమ్మా ఆయన ఉంటే అదృష్టం, లేకపోయినా అదృష్టమే, ఎందుకంటే ఇక్కడ దొరకదు ఛాన్స్, కాబట్టి సిద్ధపడదాం, కానీ స్వామి ఉన్నారని నమ్ముదాం అని అన్న. మీరు నమ్మరండి, 20 నిమిషాల తర్వాత ఆయన మామూలుగా లేచి కూర్చున్నాడు. కూర్చుని ఆయన ఒక్కటే అడిగాడు, మీరు వెళ్ళిపోండి కింద కన్నా, అయ్యా నన్ను బతికించింది మీ స్వామి, నేను తప్పకుండా చేరదాం యాత్ర చేస్తాను అని మాతో పాటు యమునోత్రి, గంగోత్రి, కేదార్, బదరి, ఇది స్వామి ఇంట. అప్పుడు బదరి నుంచి ఢిల్లీ వచ్చాం. ఏ హోటల్లో అయితే మేము దిగాము అక్కడ చిన్న ఫోటో స్వామిది కనిపించింది. నేను అనుకున్నాను, స్వామి ఇక్కడ కూడా మీరున్నారు, ఎక్కడ లేరని నేను అంటాను, నన్ను చూపించింది వరే, నేను ఇక్కడ ఉన్నాను రా అని చెప్పడానికి మీరు ఇక్కడికి వచ్చారు, ఇంతకంటే నాకేం వద్దన్నా అంటే అప్పుడు అనిపించింది. వాళ్ళని అడిగానండి, ఇది జరిగి 26 ఏళ్ళు అయింది. ఆయన అన్నాను, అప్పటికి మీ సూపర్ స్పెషాలిటీ లేవు, ఈ సెల్ ఫోన్ కూడా లేవు. నేను అన్నాను, అక్కడిక్కడ దగ్గరలో హాస్పిటల్ ఉంటే చెప్పండి, వీరికి ఏదో హార్ట్అటాక్ వచ్చింది. అయ్యా ఇక్కడ ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది, ఢిల్లీలోనండి అని అడిగి ఎలా వెళ్తాం, వీళ్ళందరికీ పాపం ఏర్పాటు చేశాం. నేనన్నాను, మీరు ఇక్కడ ఉండండి, వారిని వారి భార్యని తీసుకెళ్తానన్న. తీసుకువెళ్తే స్వామికి నమస్కారం పెట్టి, స్వామి మీ ఇష్టం తీసుకెళ్తారు. ఆశ్చర్యం అండి, ఇది ఎవరు నమ్మే విషయం కాదు, కానీ నేను నమ్ముతా వీళ్ళు నమ్ముతారు. కారణం ఏంటంటే ఒకతను ఎవరో వచ్చి మీకు డ్రైవింగ్ వచ్చా అన్నాడు. అన్న, నా మారుతి వ్యాన్ తీసుకెళ్లిపోండి, మీరు ఎన్ని రోజులు కావాలో వారికి చూపించండి హాస్పిటల్లో, ఒకవేళ నేను ఇక్కడ లేకపోతే కౌంటర్లో తాళంచం ఇచ్చెళ్ళిపోండి. ఏమండి, మనం పరాయి ఊరెళ్లి ఒక సైకిల్ చిన్నప్పుడు అద్దెకి తీసుకుందామంటే తెలిసిన వాళ్ళని పిలవమనేవాళ్ళు. స్వామి కదా, నేనెవరో తెలియక్కర్లా, ఆయన ఎవరో నాకు తెలియక్కర్లా, ఆ లింక్ స్వామిది, అందుకని తాళంచం ఇచ్చి. ఆశ్చర్యం, ఆ వెహికల్ నేను హాస్పిటల్కి తీసుకెళ్లి ఆయన్ని భార్యని అక్కడ టెస్టులు చేయిస్తే 2 రోజులు ఉంచాలన్నారు. తర్వాత తీసుకొచ్చి ఇక్కడ కూస్తే ఆయన అడిగితే అయ్యా వారు ఎవరో మాకు తెలియదు, వారు వస్తే ఇతాళం చూస్తాం, మీరు ఇస్తే ఇచ్చేళ్ళని అన్నారు. ఇంతకంటే ఏం కావాలండి? స్వామి ఇంట వెంట చల్లటం. మాకు అదృష్టం ఏంటంటే, మా అందరి అదృష్టం ఈ 50వ సంవత్సరం అనే వంకతో స్వామితో గడిపే అదృష్టం మాకు దొరికినందుకు స్వామికి సదా నమస్కారం.
1: బెంగళూరు వైట్ఫీల్డ్ లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ కళాశాల నుండి వచ్చిన ఎందరో పట్టభద్రులు వివిధ రంగాలలో ఉన్నత పదవులలో సేవలందించి పదవీ విరమణ చేసిన వారున్నారు. ఇంకా పదవులలో సేవలందిస్తున్నవారు ఉన్నారు. వారిలో చాలామంది కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఉత్సాహంగా తరలివచ్చారు. సమర్థవంతంగా ఉన్నత పదవులు నిర్వహించిన కొందరు కళాశాలతోనూ స్వామితోనూ తమకున్న అనుబంధాన్ని, కళాశాల జ్ఞాపకాలను, స్వామి విద్యార్థిగా తాము నేర్చుకున్న విషయాలను రేడియో సాయితో పంచుకున్నారు. ఇంతవరకు మీరు వారితో జరిపిన ఇంటర్వ్యూలను విన్నారు. సాయిరాం.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో చిన్మయి శీర్షిక పేరిట ఆదిశంకరుల వారి జీవిత విశేషాలు, వారి గుణగణాలు, వారి రచనలు మరియు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి జీవిత విశేషాలు, వారి గుణగణాలు, రచనలే కాక ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఆధ్యాత్మిక మహోద్యమ విశేషాలను ఒక తులనాత్మక పరిశీలనగా ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు మీకు అందిస్తారు.
1: శంకర సాహిత్యానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సనాతన ధర్మ సారథి, అద్వైత సామ్రాట్ శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదుల యొక్క అద్వైతాన్ని మించింది భవిష్యత్తులో రాదు, వర్తమాన కాలంలో లేదు అని నిర్ద్వంద్వంగా మనం చెప్పవచ్చు. భగవాన్ బాబా అంతటి వారు ది హెడ్ ఆఫ్ శంకర అన్నారు. శంకరుని యొక్క మేధాశక్తిని మించింది లేదు అని భగవాన్ బాబా వారు చెప్పారు. ఆదిశంకరుల యొక్క ప్రస్తావన వచ్చినప్పుడల్లా స్వామి ఎంతో ఉత్సాహంగా ఆ విషయాలు వివరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆదిశంకర సాహిత్యంలో విషయాలను కొంత స్థూలంగా వర్గీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శంకర సాహిత్యం అంతా కూడా చూసినట్టయితే మూడు విభాగాలుగా మనం వర్గీకరించవచ్చు. మొదటిది అన్నీ కూడా భాష్యములు అని చెప్పాలి. రెండవ విభాగం చెందినవి ప్రక్రియలు లేక ప్రకరణములు అని చెప్పాలి. మూడవది ఆదిశంకరుల యొక్క సాహిత్యము స్తోత్రములతో కూడుకున్నటువంటివి. ఇన్ని మూడు విభాగములకు చెందినవి శంకర సాహిత్యం అంతా కూడా. ఏదన్నా తీసుకోండి, ఇందులో భాష్యములు మొదటి భాష్యం గురించి చెప్తాను. ఈ భాష్యాలంటే ప్రస్థానత్రయం పైన రచించినవి. ప్రస్థానత్రయం అంటే మూడు: ఒకటి ఉపనిషత్తులు, రెండు బ్రహ్మసూత్రములు, మూడవది భగవద్గీత. ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ఈ ప్రస్థానత్రయం పైన భాష్యం రాసినటువంటి వారు ఆదిశంకరుల వారు. అంటే గమనించండి, విపరీతమైన బుద్ధుల చేత, విపరీతమైన ధోరణుల చేత ఎవరికి వారు అన్వయించుకొని, ఎవరికి వారు విపరీతార్థములు కల్పించి అనర్థము పాలు కాకుండా యథార్థమును, ప్రతిపదార్థమును తెలియచేసేటట్టుగా ప్రస్థానత్రయం పైన భాష్యము రాసి జగత్తుకు మహోపకారం చేసిన వారు శంకర భగవత్పాదులు. ఏ పదానికి అర్థమేమి, ఏ భావానికి వివరణ ఏమి అని మూడు యొక్క బృహద్గ్రంథముల పైన భాష్యాలు అందించినటువంటి వారు వారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, వీటిపైన శంకర భాష్యము మనకు ఒక జ్ఞాన జ్యోతి, ఒక విజ్ఞాన జ్యోతి. చీకటిలో ప్రయాణించేటప్పుడు ఒక లైట్ పెట్టుకుంటే దారిలో మనం ఎలా అయితే పోగలమో అదే రీతిగా శంకర భాష్యములు మనకు దీపస్తంభాల్లాగా మనకు ఈనాడు ఆధ్యాత్మిక సాహిత్య రంగంలో వెలసి ఉన్నవి అన్న విషయము అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఈ శంకర భాష్యములు ఎలాంటివి అంటే ఎన్నో నిధులున్నవి. ఆ నిధులకు లోపలికి నువ్వు వెళ్లాలంటే ఆ నిధులకున్నటువంటి ఆ ద్వారములకు చెందిన తాళం చెవి నువ్వు తెరిస్తే నిధులన్నీ నీ దగ్గరే ఉంటాయి. అంటే బ్యాంకులో లాకర్ లాగా తాళం చెవి తెరిస్తే అన్నీ నీకున్నాయి. అదే రీతిగా శంకర భాష్యము ఈ మూడు మహత్తర గ్రంథములకు కూడా ఒక తాళం చెవి వంటిది. ఆ గ్రంథ సారాన్ని నువ్వు పొందగలవు అన్న విషయం మనకు తెలుస్తుంది. శంకర భాష్యములు వారి యొక్క స్వామి యొక్క విశేషమైన పరిజ్ఞానము, విశేషమైనటువంటి అనంత సాగర సమానమైనటువంటి వారి విజ్ఞానమును, అద్వైత వైభవాన్ని మనకు తెలియజేస్తుంది. ఇంకా ఉపనిషత్తుల పైన రాసిన విషయం ఒకటి మీకు తెలియచేయాలి. ఉపనిషత్తుల పైన భాష్యం రాకపోయినట్టయితే మనం అంధకారం పాలై ఉండేవాడు. ఉపనిషత్తులు సామాన్య విషయం కాదు. పురాణముల పైన ప్రసంగించేవారు ఉన్నారు, కానీ ఉపనిషత్తులను ప్రసంగించేవారు చాలా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అంత జటిలమైనటువంటి కఠినమైనటువంటి విషయములు ఉపనిషత్తులో ప్రస్తావించబడి ఉన్నవి. అలాంటి వాటికి శంకర భాష్యము మనకెంతో సహాయపడుతుంది. ఎందువల్ల ఉపనిషత్తులు అంత కఠినములయ్యున్నవి అని అనుకుంటారేమో, ఒకటి మాత్రం సత్యం, ఉపనిషత్తుల గురించి చెప్పాలి అంటే భాష పనికిరాదు. భాష ద్వారా ఉపనిషత్ సారమును నువ్వు వ్యక్తపరచలేవు. భాషకు అందదు, ఒకటి. ఇంకా రెండు, మనసుతో భావించలేవు. వస్తువులనైతే మనసుతో భావించవచ్చు. అయ్యా ఈ గ్లాస్ ఎలా ఉంది, ఇలా ఉంది అని చెప్పాను. ఆ దీపం ఎలా ఉంది, ఇలా ఉంది అని చెప్పాను. వస్తువుల యొక్క అవగాహన పొందినట్లుగా ఉపనిషత్ తత్వాన్ని నువ్వు అవగాహన చేసుకోలేవు. ఇందువల్ల అది వస్తువు కాదు. భాష నేరుగా వ్యక్తపరచలేదు. ఏదో పరోక్షంగా చెప్పవలనే తప్ప సూటిగా నేరుగా భాష వ్యక్తపరచలేదు. ఇక మూడవది, మన యొక్క బుద్ధి కుశలత, ఇంటలెక్ట్, అది కూడా ఉపనిషత్తుని గ్రహించలేదు. ఇందువల్ల మన బుద్ధి కుశలత అంతా కూడా ఒక చక్కని విమర్శనా ధోరణిలో, విచక్షణా దృష్టితో, ఒక ఆలోచనా శక్తితో, ఒక తర్క వాదంతో మన బుద్ధి పనిచేస్తుంటుంది. నీ తర్కానికి అందేది కాదు ఉపనిషత్తులు, నీ యొక్క వాదమునకు అందేది కాదు ఉపనిషత్తులు, నీ యొక్క విచక్షణకు అందేది కాదు ఉపనిషత్తులు. కనుక బుద్ధి చేత గాని, మనసు చేత గాని, భాష చేత గాని గుర్తింప అలవి కాని ఉపనిషత్ వాంగ్మయాన్ని తన భాష్యాల ద్వారా మనకు అందించి మహోపకారం గావించిన వారు శంకర భగవత్పాదులు. అయితే ఆ మహర్షులకు ఎట్లా సాధ్యమైంది? భాషకు అందదంటున్నాం, మనసుకు అందదంటున్నాం. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస ఆనందం బ్రహ్మణో విద్వాన్ నవిభేతి కుతశ్చన నవిభేతి కదాచన అంటున్నారు. కనుక మనసు బుద్ధికి అందనటువంటి శాస్త్రము మరి పండితులు, ఆ మహర్షులు ఎట్లా అవగాహన చేసుకున్నారు అన్న ప్రశ్న మనకు రావడం సహజమే. ఎలా గ్రహించారనుకుంటున్నారు? ధ్యాన స్థితిలో గ్రహించారు. ధ్యాన స్థితిలో, పరమాత్మానుభవంలో, దైవానుగ్రహంతో, ఆ దైవ తాదాత్మ్యంతో గ్రహించారే కాని గ్రంథ పఠనంలో లౌకిక మనసుతో, ప్రాపంచిక భాషతో గ్రహించిన విషయం కాదు. దివ్య ధ్యానంలో, దివ్య జ్యోతిలో, మానసిక పరంజ్యోతి ప్రకాశంలో, ధ్యానంలో గ్రహించారు మహర్షులు ఉపనిషత్ తత్వాన్ని. ఉదాహరణ చూడండి, ఉపనిషత్తులు ఎలా ఉంటాయో. శాంతి మంత్రం మీ అందరికి తెలిసిందే, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్చతే అంటారు. దీన్ని కాస్త లౌకికంగా సామాన్యంగా ఆలోచిద్దాం. అది పూర్ణము, ఇది పూర్ణము, రెండు పూర్ణాలు ఎట్లా ఉంటాయండి? అదియు పూర్ణము, ఇది పూర్ణము. పూర్ణము నుండి పూర్ణము తీసివేసిన శేషము పూర్ణమే, అది ఎట్లా అవుతుందండి? నాలుగు నుంచి రెండు తీసేస్తే ఇంకా నాలుగేనా, ఎట్లా? కనుక ఇలాంటి సందిగ్ధంలో ఉంటాం. పూర్ణమద పూర్ణమిదం, అది పూర్ణమే, ఇది పూర్ణమే, చెప్పలేము. దట్ ఈజ్ ఫుల్ అండ్ దిస్ ఈజ్ ఫుల్. ఈ రెండు ఫుల్నెస్ అర్థం చేసుకోవడంలో మనం ఫూల్స్ అవుతాం. మధ్యలో మనకి స్పష్టంగా అర్థం కాదు. అలా ఉన్నది ఉపనిషత్ వాంగ్మయం. అలాగే ఈశావాస్య ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉన్నది, అనేజదేకం మనసో జవీయో అన్న శ్లోకం ఉన్నది ఈశావాస్య ఉపనిషత్తులో. అందులో ఆత్మతత్వం గురించి చెప్పుకొస్తున్నాడు మహానుభావుడు. నాయన ఆత్మ కదలిక లేనిది అన్నారు. సరే, అర్థమైంది, కదలదు, స్థాను. మళ్ళీ వెంటనే అంటాడు, మనసు కంటే వేగమైనది అన్నారు. అదేమిటి, మనసు కంటే వేగంగా ప్రయాణిస్తుందా? ముందేమన్నారు, కదలిక లేనిది అన్నారు. మళ్ళీ వెంటనే ఏమన్నారు, మనోవేగమును మించింది అంటున్నారు. పైగా ఇక్కడుండి ఎంత దూరం అన్నా చేరగలదు అంటున్నారు. అది ఆత్మతత్వం అన్నారు. మనకేమంతం చెప్పండి, ఎక్కడ ఉంటాం? ఇవన్నీ పరస్పర వ్యతిరేక భిన్నాభిన్న సూచనలు అభిప్రాయములు ఉంటున్నాయేమో ఉపనిషత్ సాహిత్యంలో అనిపిస్తుంది. దగ్గర అంటాడు, మళ్ళీ దూరం అంటాడు. కదలదంటాడు, మనసు కంటే వేగంగా వెళ్తుందంటాడు. అది పూర్ణమే, ఇది పూర్ణము, నా గతి ఏమిటి? నేను అసంపూర్ణమే కదా, నా జన్మ చెప్పండి. ఇలా సాగుతుంది ఉపనిషత్ వాంగ్మయం. కేనోపనిషత్ అని మొగుతున్నది, అందులో ఒక శ్లోకం ఉన్నది, నాహం మనయే సువేదేతి అని చెబుతుంది కేనోపనిషత్తు. దాని అర్థం ఏమిటంటే, నాకు తెలుసు అని నేను అనలేను, అంత మాత్రం చేత నాకు తెలియకపోలేదు అంటాడు. తెలుసు అన్నావు కానీ నాకు తెలియదు అని నేను చెప్పను సుమా. అంటే తెలిసినట్ట తెలియనట్ట ఏం అలా పెట్టేసిన ఉపనిషత్తు చూడండి. కనుక తెలుసు నాకు కానీ తెలుసు నేను చెప్పలేను అనేటువంటి ఆ సందిగ్ధంలో పెట్టింది కేనోపనిషత్తు. కనుక శంకరాచార్యుల వారికే సాధ్యమైంది భాష్యం రాయడం. ఇలా పరస్పరమైన వ్యతిరేకమైనటువంటి భావాలు వాటిని సమన్వయపరిచి ఏకోన్ముఖం చేసి, అవి వ్యతిరేకము కాదు సుమా, పరస్పరానుకూలములు, కాంప్లిమెంటరీ, పరస్పర వ్యతిరేకములు, కాంట్రడిక్టరీ కాదు అని నిరూపించారు శంకర భాష్యం. అది లేకపోతే మన గతి ఏమయ్యేది ఆలోచించండి. కనుక అది కేవలము మనో సంబంధమైనటువంటి మానసిక ప్రావీణ్యం మాత్రమే కాదు, ఈ రంగంలోనే సనత్సుజాతీయం పైన కూడా భాష్యం రాశారు శంకర భగవత్పాదులు. విష్ణు సహస్రనామాల పైన కూడా వారు రచనలు కొనసాగించారు శంకర భగవత్పాదులు. కనుక ఇంతకీ నేను చెప్పవచ్చేది ఏమి అంటే, ఉపనిషత్తులలో ఆధ్యాత్మిక సనాతన వాంగ్మయంలో పరస్పర వ్యతిరేక భావ పరంపర మనని సందిగ్ధంలో పడవేస్తుంది. శంకర భాష్యం దాని పరిష్కారాన్ని అందించింది. శంకర భాష్యం దాన్ని సమన్వయపరిచింది, సమైక్యతపరిచింది, అందులో ఉండేటువంటి పరిమళాలను వెదజల్లింది, అందులో ఉన్న మాధుర్యాన్ని మనకు అందించింది, సందిగ్ధం నుంచి బయటపడి వేసింది. భగవాన్ బాబా వారి విషయంలోకి వస్తాను. భగవంతుడు సగుణమా నిర్గుణమా చెప్పండి. దేవాలయాలకు వెళ్లే వాళ్ళంతా ఏమంటారు? సగుణమే అంటారు. అద్వైతులు ఏమంటారు? నిర్గుణము అంటారు. ఆస్తిక లోకం భగవంతుడు సాకారమా నిరాకారమా? గుళ్ళోకి వెళ్తున్నా కనుక సాకారమే, అద్వైతంలో నిరాకారం. కనుక భగవంతుడు నిరాకార నిర్గుణా లేక సాకార సగుణుడా? ఈ రెండు చెప్పింది భగవద్గీతే, ఈ రెండు చెప్పింది ఉపనిషత్తులే. మరి ఏది మమ్మల్ని నమ్మమంటారు, ఏది అనుసరించమంటారు? ఈ ప్రశ్న బాబా వారిని అడిగాం. ఎందువల్ల? చెప్పగల సమర్థుడు వారొక్కరే. ఆ శంకరులు ఏ రీతిగా సమన్వయపరిచారో, శంకర భాష్యం ఎలా ఉంటుందో, సత్యసాయి ప్రవచనం అలాంటిది. శంకర భాష్యము ఆధ్యాత్మిక ఘని సంపదను మనం ఎదురుగుండా ఎలా అయితే పెట్టిందో, సర్వ సకల వేదాంత విజ్ఞాన ఘనిని మన ముందు పెట్టేటువంటి వాడు భగవాన్ బాబా. విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు మనకు అందుబాటులో అందించేవాడు ఈనాడు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా మాత్రమే అని మీకు నివేదిస్తున్నాను. ఉదాహరణ చూడండి, స్వామి భగవంతుడు సాకారమా నిరాకారమా? ఎంత బాగా చెప్పారు చూడండి, ఎక్కడ మనకు సందేహం లేకుండా. చూడు, అందరూ ఉన్నారు కొడైకెనాల్లో, పిల్లలు కూడా ఉన్నారు. చూడు, ఇప్పుడు మనం ఈ గదిలో ఉన్నాం, మీరంతా ఉన్నారు. నీవు వారిని చూస్తున్నావు, నన్ను చూస్తున్నావు, ఈ గదిలో ఉన్నావు. ఇదంతా సాకారమా కాదా? సాకారమే స్వామి, మిమ్మల్ని ఆకారంలో చూస్తున్నాను, ఈ పిల్లల్ని ఆకారంలో చూస్తున్నాను, ఈ గది కూడా ఆకారంలో చూస్తున్నాను, సాకారమే కదా? అవును స్వామి. అప్పుడు బాబా గారు అంటున్నారు, నీవు తిరిగి సెలవులకు ఇంటికి వెళ్తావు, గుంటూరుకి వెళ్ళిపోతావు. ఆ సెలవులలో ఒక్కసారి మనసులో భావించుకుంటావు, నేను కొడైకెనాల్లో ఉన్నప్పుడు ఏమైంది? నీ మనసులో గది వచ్చేసింది, నీ మనసులో స్వామి ఉన్నాడు, నీ మనసులో ఈ పిల్లలంతా ఉన్నారు అంతా కూడా అక్కడ భావించేశావు. అక్కడ ఆకారమా నిరాకారమా? ఇక్కడ చూశావు సాకారమే, అక్కడ భావించావు అది నిరాకారం. ఇవి ఏది సత్యము? ఇది సత్యమే, అది సత్యమే. ప్రత్యక్షంగా చూస్తే సాకారం అయింది, పరోక్షంగా అయితే నిరాకారం అయింది అనేటప్పటికీ ఒళ్ళంతా చెమట్లు పోసాయి నాకు. కాస్త ఆధ్యాత్మిక వాంగ్మయం పైన అభిరుచి ఉండటం వల్ల ఎంత బాగా చెప్పావు భగవాన్, అది నీకే సాధ్యం, మరెవరికి సాధ్యం కాదు. మీరు అనుగ్రహిస్తే మరొక ప్రశ్న. చెప్పు స్వామి, భగవంతుడు సగుణుడా నిర్గుణుడా? అప్పుడు చెప్తున్నారు, సినిమాకి వెళ్తూ ఉంటారు కదా మీరు, తెర ఉన్నది, ఆ తెర పైన అన్ని బొమ్మలు వేస్తారు. ఒక బొమ్మలో వరదలు, వరదలు వచ్చినట్టుగా చూస్తారు, నీటి ప్రవాహం. మరొక బొమ్మలో ఎన్నో ఇళ్ళు తగలబట్టడం చూస్తారు. ఈ తెర ఏమైనా తగలబడిందా? పడలేదు. ఈ తెరకు తడి అంటిందా? ప్రవాహం చూపించినప్పుడు తడి అంటలేదు. అగ్ని ప్రమాదాలు చూపించినప్పుడు కాలలేదు. కానీ అగ్ని ప్రమాదం చూసి అమ్మో అమ్మో అగ్ని నువ్వు స్పందించావు. వరదలు వచ్చినప్పుడు అమ్మో నీళ్ళు అని నువ్వు స్పందించావు. కనుక నీ స్పందన చిత్రములపైన ఆధారపడింది సగుణము. కానీ ఆ తెర ఉన్నదే చిత్రములు, కేవలము చూపించిందే కాని ఆ తెర ప్రభావితం కాలేదు. తెర పైన చూచావు నువ్వు భూకంపాలు, తెర పైన చూచావు వర్షపాతము, తెర పైన చూచావు ఈ మంటలు, కాని తెర మాత్రం ఏ మాత్రం కాలలేదు, తగలపడలేదు. అది నిర్గుణం. కానీ నిర్గుణము ప్రభావితము కానిది, సగుణము ప్రభావం పొందేది, ప్రభావితమైంది. కానీ ఏది భగవంతుడు అంటే తెర దృష్టిలో చూస్తే నిర్గుణం అయింది, చిత్రముల దృష్టిలో చూస్తే సగుణమైంది, ప్రత్యక్షంగా చూస్తే సాకారమైంది, పరోక్షంగా చూస్తే నిరాకారమైంది. ఎవరన్నా ఇలా చెప్పగలరా? ఇంత తేలిగ్గా, ఇంత స్పష్టంగా పరస్పర వ్యతిరేక విషయాలను సమన్వయపరిచి లౌకిక నిత్య నిజ జీవిత ఉపమానాలతో ఆధునికులకు సులభ శైలిలో అర్థమయ్యే చెప్పగలవారు భగవాన్ శ్రీ సాయిబాబా వారు మాత్రమే అని మీకు తెలియజేసుకుంటున్నాను. మరొక ఉదాహరణ కూడా చెప్పాలి. జగన్ మిథ్య, బ్రహ్మము సత్యము, ఇది శృతి వాక్యం, మనందరికి తెలిసిందే. భగవంతుడే సత్యం, జగత్ అంతా మిథ్య, ఒప్పుకున్నాం. భగవంతుడు సత్యం, ఇదంతా మిథ్య, అర్థమైంది. మళ్లీ తర్వాత ఏమన్నది? సర్వం విష్ణుమయం జగత్ అన్నది. ఉన్నదంతా విష్ణుమే, రెండవది లేదన్నారు. ఇప్పుడేది? మొట్టమొదటేమో రెండున్నాయి, ఏమిటి? జగత్తు మిథ్య, రెండు పరమాత్మ సత్యం. కానీ రెండున్నాయి మొట్టమొదటి మాటలో, జగత్తు మిథ్య అయిన జగత్తు, సత్యమైన పరమాత్మ. ఇప్పుడేమంటున్నారు? సర్వం విష్ణుమయం జగత్, ఉన్నదంతే విష్ణు అన్నారు. ఏది కరెక్ట్? అక్కడ ఉన్న రెండు కరెక్టా? ఇప్పుడు మీరు చెప్పే ఒకటే కరెక్టా అని స్వామి అడిగింది. ఆయన దయామయుడు అవతారముతో వచ్చింది అందుకు, మన కోరికలు తీర్చి, మన పిల్లలకు పెళ్లిళ్ళు చేసి, మనకు అక్షాభ్యాసాలు చేసి, ఏదన్నా కాస్త ఆధ్యాత్మిక వాసన వీడు పడుతుందేమో, ఏదన్నా కాస్త ఆధ్యాత్మిక సత్యాలు ఈ జన్మకన్నా నేర్చుకుంటాడేమో ఆయన ఉద్దేశం. ఇన్ని పనులు చేయడం ఆధ్యాత్మిక సత్యాలు చెప్పడం కొరకే, మనం ఆకర్షించి ఆధ్యాత్మిక సత్యాలు చెప్పాలి. చూసారా అది ఎలా చెప్తున్నా చూడండి, ఎంత అందంగా చెప్పుకుంటూ వచ్చారు. చూడవయ్యా రెండు సత్యమే, అది ఎట్లా స్వామి? రెండు ఎట్లా సత్యం అవుతాయి? నువ్వు విను చెప్తున్నారు స్వామి. ఇప్పుడే వచ్చావు నువ్వు గదిలోకి, ఎప్పుడొచ్చావు అని అడిగాను. ఇప్పుడే వచ్చాను స్వామి అన్నావు, కరెక్ట్. ఇప్పుడే వచ్చావు కనుక ఇప్పుడే వచ్చా అన్నావు. తర్వాత నీకు తలకాయ నొప్పి వచ్చిందనుకో, ఏమంటున్నావు? నా తలకాయకి నొప్పి. నీ కడుపులో నొప్పి ఉందా? నా కడుపులో నొప్పి, నా కాళ్ళకు నొప్పి, నా కళ్ళకు నొప్పి అంటున్నావు. అప్పుడేమిటి? నా కళ్ళు, నా చేతులు, మరి నువ్వెవరు? కళ్ళు నువ్వు కావన్నమాట, నా కళ్ళన్నావు. నా కళ్ళైనప్పుడు కళ్ళు నువ్వు ఎట్లవుతావు? నా కాళ్ళ నొప్పి అన్నావు. నా కాళ్ళు అన్నప్పుడు నా వేరు, కాళ్ళు వేరు, కాళ్ళు నువ్వు కాదే. నా కారు అన్నప్పుడు కారు నాకు చెందింది కాని నేను కారు కాదు, నా కారు, నేను ఓనర్ని అంతే, కారునే కాదు. అదే రీతిగా నా కళ్ళు నా చేతులు అన్నప్పుడు అవి నాకు చెందినవి కాని నేను కాదు. ఒకప్పుడు ఏమన్నావు, ఎప్పుడు వచ్చావంటే ఇప్పుడు వచ్చాను అన్నావు. అంటే ఎవరు వచ్చింది? ఎవరు? నీవే, నీ దేహం. దేహమే నేను అనుకుని ఇప్పుడే వచ్చాను అన్నావు. మరి తర్వాత ఏమంటున్నావు, నా కాళ్ళు నా చేతులు అంటున్నావే, అప్పుడు నువ్వు దేహం కాకుండా పోయావు. అది నిజమా? ఇది నిజమా? అది నిజమే, ఇది నిజం. ఇప్పుడే వచ్చాను అన్నప్పుడు దేహమే, నా కాళ్ళకు నొప్పు నా కీళ్ళ నొప్పులు అన్నప్పుడు నువ్వు దేహం కాదు. కనుక నీ స్థాయి స్థితి గతి మతి బట్టి ఆధ్యాత్మిక సంపత్తిని పొందాలి, నీ యొక్క అవగాహన ఉండాలయ్యా అని స్వామి చెప్పిన విషయం చాలా బాగుంది. ఒక పద్యం కూడా చెప్పారు, అనోరణీయాన్ మహతో మహియాన్ అన్న విషయాన్ని, సూక్ష్మమైనట్టి వస్తువున సూక్ష్మమగుచు, మెటి వస్తువున మెటియగుచు, అంతటా అలరునట్టి సర్వసాక్షి, అంతటా అలరునట్టి సర్వసాక్షి. కానీ సూక్ష్మంలో చూస్తే సూక్ష్మమే, స్థూలంలో చూస్తే స్థూలమే అన్న విషయాన్ని భగవాన్ బాబా సమన్వయపరిచి మనకు ఆనాడు తెలియచేశారు. ఇక రెండవ రకమైనటువంటి శంకర సాహిత్యము, రెండవ కోవకు చెందినవి ప్రక్రియ గ్రంథావళి, లేక వాటిని ప్రకరణ గ్రంథములు అంటారు. ఇందులో శంకర భగవత్పాదులు ఏం చేశారు? ఇందులో అన్ని కూడా వేదాంతపరమైనటువంటి పదములు, ఆ పదముల యొక్క అర్థములు, ఆ పదముల యొక్క వ్యాఖ్యానము, ఆ పదముల యొక్క వివరణ పొందుపరచడం జరిగింది. ఎందువల్ల అంటారేమో, ఏమండి వాటికి అంతగా ప్రాధాన్యత ఇవ్వాలా? ప్రపంచ పదార్థముల గురించి వివరించడం వేరు, చూస్తున్నావు చూసింది చెప్పావు, విన్నావు విన్నది చెప్పావు, ఇదో నీవైనది చెప్పాలి, నీ ఆత్మ చెప్పాలి, నీ ఆత్మను గురించి చెప్పాలి, నీవైన దాని గురించి చెప్పాలి. అది ఎంత కష్టం ఆలోచించండి. అందువల్ల ఈ నీవైన వస్తువు నీవైన ఆత్మ గురించి చెప్పడానికి కొంత శాస్త్ర సమ్మతమైన, వేద విహితమైన, వేద సమ్మతమైన కొంత పదములు వినియోగించవలసిన అవసరం ఏర్పడింది. ఆ పారిభాషిక పదకోశ వేదాంత వివరణ ఇవ్వడం జరిగింది ఈ ప్రకరణాలలో ఎంతో కృపాసింధు అయినటువంటి శంకర భగవత్పాదులు వేదాంత విషయాలు తెలియజేశారు. ఈ ధోరణిలో మూడు ప్రధాన గ్రంథాలు చెప్పుకోవాలి. వేదాంత విషయాలని ప్రాథమికంగా చెప్పారు, ఎలిమెంటరీ లెవెల్. అదే తత్వబోధ. తత్వబోధ గ్రంథము ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ప్రాథమిక దశలో అందించింది. ఈ విషయాలను ఇంకా కొంత విడమరచి విస్పష్టపరచి ఇంకా వ్యాఖ్యానం చేసినటువంటిది రెండవది ఆత్మబోధ. తత్వబోధ, ఆ తర్వాత విపులమైనటువంటి విశేషాలు ఆత్మబోధకు చేర్పబడింది. ఇంకా అంతకంటే ఎక్కువగా భవనం తయారైంది, దానికి రంగులు వేశాము, హంకులు సమకూర్చాము, సుందరమైన భవనంగా తీర్చిదిద్దబడింది మూడవ స్థాయి గ్రంథము వివేక చూడామణి. తత్వబోధ, ఆత్మబోధ, వివేక చూడామణి ప్రకరణ గ్రంథములు ఆధ్యాత్మిక విశేషములు విపులీకరంగా ఇంకా విశాలంగా ఇంకా స్పష్టంగా ఇంకా వివరణలతో అడ్వాన్స్డ్ స్టడీ ఇంకా పై స్థాయిలో కూడా మనకు అందుకునేటట్టుగా మనకు అందించినటు వారు శంకర భగవత్పాదులు. భగవాన్ విషయం మీకు తెలియజేస్తాను. స్వామి నాకు తెలిసి స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకుంటే అది 1973-74 అవుతుంది. వేసవి శిక్షణా తరగతులు బృందావనంలో జరిగాయి. నెల రోజులు స్వామి ఉపన్యసించారు. నెల రోజులు కూడా మూడే మాటలపైన మాట్లాడారు, ఈడ సరస్వతి భారతి, ఈడ సరస్వతి భారతి. ఈ మూడు కఠినమైన పదములపైన, వేదాంత పదములపైన నెల రోజులు ప్రసంగించారు మహానుభావుడు. సత్యం అంటే అమ్మ మాయను, ఎంత జ్ఞానం, ఏమిటి భాష, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదాలు ఏమిటి అంటే, నిజంగా వేదాంత పరంగా చెప్పవలసి వస్తే కఠినాతి కఠినంగా కూడా చెప్పగలడు స్వామి. సామాన్య స్థాయిలో కూడా దింపి చెప్పగలరు. నిరక్షరాస్యుడికి కూడా అర్థమేంటి చెప్పగలరు. కనుక మహోపన్యాసం గావించారు స్వామి నెల రోజుల పాడు. ఇదా ఇడా సరస్వతి భారతి పైన అది నాకు బాగా జ్ఞాపకం. స్వామి యొక్క స్వీయ రచన అయినటువంటి బ్రహ్మసూత్ర వాహిని చదవండి. ఎంతో కఠినమైనటువంటి పదముల యొక్క అర్థం చక్కగా స్వామి చెప్పారు. విద్యా వాహిని, అందులో వేదాంత విద్య గురించి స్పష్టంగా చెప్పారు. జ్ఞాన వాహిని, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి వివరించారు భగవంతుడు. అంటే ఈ ప్రకరణములు ఏ రీతిగా శంకరుల వారి యొక్క ప్రక్రియ గ్రంథావళి వివరించిందో, జ్ఞానవాహిని, సూత్రవాహిని, విద్యావాహిని, ఈ వేదాంత భాషా ప్రయోగాన్ని, ఆ భాష వివరాలను మనకు అందించినట్టుగా అయింది. బాబా గారు ఆధునికం కదండి, ఆధునిక సమాజానికి అందించాలి స్వామి. ఎప్పుడో చెప్పారు మహానుభావుడు, ఇవాళ ప్రపంచం ఎలా ఉంటుందో. ఆంగ్ల భాష మోహమావరించిన నాడే, ఆంగ్ల భాష మోహమావరించిన నాడే సంస్కృతమడుగంటి సన్నగిల్లే. సంస్కృతం చదువుకునేవాడు ఎవడున్నాడు, వాడికి సంస్కృతం రాదు. అలా అలా చెప్తూ తల్లి భాష మాటాడుట తప్పైపోయే, తల్లి భాష మాటాడుట జంకు పుట్టే. ఎవడు కూడా మాతృభాషలో మాట్లాడటం అబ్బే అది నామోషిగా ఫీల్ అవుతున్నాడు. ధర్మంబు బోధింప తప్పైపోయే, ధర్మం చెప్పడం తప్పు, తల్లి భాషలో మాట్లాడటం నామోషి. వేషభాషలందు మోజు హెచ్చే, వేషభాషలందు మోజు హెచ్చే. ఈ వేషభాష వీడి మోజు పెరిగిపోయింది. ఔరాయమందు కలియుగ ప్రభావము, ఈ ప్రభావాన్ని ఏమంటానన్నాడు స్వామి. కనుక ఇవాళ మన సంస్కృతి రాదు, సంస్కృతి లేదు, సంస్కృతము లేదు. ఇలాంటి సమాజానికి అబ్బా ఎవరు దీన్ని సరిదిద్దగలరు చెప్పండి. చూడండి బాబా గారి యొక్క టెక్నిక్ చూడండి. ఈ అవతారమూర్తి యొక్క ప్రత్యేకతను గమనించండి. అడుగంటిపోయిన సంస్కృతం పునరుద్ధరింపజేశాడు ఈనాడు. వేలాది మంది వేద పఠనం చేస్తున్నారు ఇవాళ. స్వామి కాలేజీల్లో స్కూల్స్ లో చదువుతున్న వాళ్ళందరికీ కూడా సాంస్క్రిట్ వచ్చును. సాంస్క్రిట్ స్టూడెంట్స్ నూటికి నూరు వంతులు కూడా. మీరు మార్కులు చూడండి, నూటికి నూరు వంతులు 100% సాంస్క్రిట్ స్టూడెంట్స్ వస్తున్నాయి. వంద మందికి కూడా. అంటే సనాతనమైన ఆ సంస్కృత భాషను పక్కన ప్రోత్సహిస్తున్నారు. వేద ప్రవచనం, వేద పారాయణం ఓ ప్రక్కన చేస్తూనే ఆధునిక అన్వయాన్ని చేస్తున్నారు. ఇప్పుడు మా తరం ఉన్నది, ఈ సంస్కృతం ఇంకేం వస్తుంది? అయిపోయింది జీవితం, మూడొంతులు అయిపోయాయి, ఇంకా సంస్కృతం ఏమి నేర్చుకుంటాం? కనుక ఈ ఆధునిక ప్రపంచానికి రెండవది, ప్రపంచంలో అన్ని దేశాల వారు కూడా స్వామి భక్తులు ఉన్నారు. ఈ దేశంలోనే సంస్కృతం సరిగ్గా రానప్పుడు విదేశాల వారికి సంస్కృతం ఎక్కడ వస్తుంది? కానీ వారందరికీ కావాలే. కానీ అందరికీ అందుబాటు అవ్వడం కోసం ప్రపంచ పరివ్యాప్తం అవ్వాలి కనుక, ఆ వైదిక వాంగ్మయం విశ్వమంతా అందాలి కనుక, దానికి ఆధునికమైనటువంటి సందేశము, సనాతనమైన వేద ప్రచారము, సనాతన అధునాతన సమ్మిళితమైనది సత్యసాయి దివ్య సందేశ ప్రచార ప్రబోధలు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. చిన్న ఉదాహరణ చూడండి. అయమాత్మ బ్రహ్మ అనేది మహావాక్యం. దీన్ని ఎన్ని గ్రంథాలన్నా రాయవచ్చు, ఎన్ని ప్రసంగాలను చేయవచ్చు. ఒకటే మాటలో చెప్పాడు భగవాన్, అయమాత్మ బ్రహ్మ అంటే ఏముందయ్యా? ఐ యామ్ ఆత్మ బ్రహ్మ అన్నారు. అయమాత్మ బ్రహ్మ అంటే ఐ యామ్ ఆత్మ బ్రహ్మ, నేనే ఆత్మను, ఆత్మయే బ్రహ్మ. అంత సింపుల్ గా ఎవరు చెప్పగలరు చెప్పండి. మరొకసారి మాయ గురించి మాట్లాడుతున్నారు. మాయ మాయ అంటాం కానీ ఈ మాయ గురించి మాట్లాడే వాళ్ళే మాయలో పడ్డారు ఎక్కువగా. ఈ మాయ గురించి ఎవడికి తెలియదు. ఎంత స్వామి ఒక్కటే రెండే అక్షరాలతో చెప్పారు. మాయ అంటే ఏమిటయ్యా? మై మై మై మై ఎం వై మై మై మై మై మై మై అనుకో, మై అంటమే మాయా అన్నాడంటే ఎంత సింపుల్ గా ఉంది చూడండి, ఎంత అధునాతనంగా తాళీ చేశారు. ఓసారి అడిగాం, స్వామి మరి అహంకారం అహంకారం అంటారే, మరి అహం బ్రహ్మాస్మి అన్నారే, ఏమిటి స్వామి అహమే బ్రహ్మ, మరి మరి అహంకారం అహం వద్దంటారే? అంటే స్వామి అన్నారు, అహం వద్దని లేదయ్యా, అహంలో ఉన్న కారం తీస్తే చాలు అన్నారు. అహంలో ఉన్న కారం తీసేస్తే చాలు, అహం ఉంటుంది అదే అహం బ్రహ్మాస్మి అన్న విషయాన్ని స్వామి చెప్పారు. ఒక వాక్యం చూస్తే చక్ మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన విశ్వవ్యాప్తమైన వాడు, ప్రపంచానికి కావలసిన వారు బాబా. ఈనాడు ఆయన జగద్గురు పీఠంలో ఉన్నారు స్వామి, అన్ని భాషల్లో చెప్పాలి. అందుకని ఒక మాట అన్నారు, అమృతత్వం మనకు మార్గం ఏది? వాట్ ఈస్ ద వే టు ఇమ్మోర్టాలిటీ? ఏం చెప్తాను చెప్పండి, ఎన్నన్నా రాసుకోండి. ఒకటే మాటలు చెప్పాడు ఆయన, ఏమన్నారు, ది ఓన్లీ వే టు ఇమ్మోర్టాలిటీ ఈజ్ ద రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ అన్నాడు. ద రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మోర్టాలిటీ. మనలో ఉండేటువంటి అవినీతి, అధర్మము, అన్యాయము, అక్రమము ఇవన్నీ తొలగించుకుంటే అది అమృతత్వం అని చెప్పేశారు. కనుక ప్రకరణ సమానమైనటువంటివి సత్యసాయి రచనలు, సత్యసాయి సంభాషణలు, ప్రత్యేకించి అధునాతనము, నిత్య సత్య సనాతనము, ఈ రెండు ఉన్నాయన్న విషయం తమకు తెలియజేస్తున్నాను. ఇక శంకర భగవత్పాదుల యొక్క మూడవ శ్రేణి సాహిత్యం చెప్తున్నాను. వాడి అన్ని స్తోత్రములు అంటారు, భగవంతుని కీర్తించేటువంటి స్తోత్రములు శంకర సాహిత్యంలో ప్రధాన భాగం. శంకరుల వారు కూర్చొని రాసినవి కావు, వారి యొక్క భక్తి పారవస్యంతో బయటకు వచ్చినవి అన్ని స్తోత్రాలు. ఏ దైవం పైన రాసినా, ఏ దేవత పైన ఆయన స్తుతించినా హృదయం నుంచి ఆవిర్భవించినవే తప్ప కూర్చొని రాసినటువంటివి కావు అని మనకు అర్థమవుతుంది. అందువల్లే శంకరుల యొక్క స్తోత్రములలో భక్తి ప్రపూర్ణంగా ఉంటుంది, అందులో జ్ఞానాధిక్యత ఉంటుంది శంకరుల వారి యొక్క దాంట్లో. ఇంకా శంకర స్తోత్రములలో మరొకటి గమనించండి, యాచించటం ఉండదు, మన యాచిక స్థాయిలో ఉండదు. ఏ భగవాన్ నా జ్ఞానాన్ని అందించు, ఏ భగవాన్ జన్మ పునర్జన్మ వలయము నుండి నాకు విముక్తిని ప్రసాదించు అన్న స్థాయిలో ఉంచుతుంది. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాహ, అమృతపుత్రుడు అన్న స్థాయిలో శంకర స్తోత్రములన్నీ కూడా రచింపబడ్డవి అన్న విషయం మనకు తెలుస్తుంది. అలాగే శంకర స్తోత్రములు పూర్తిగా శైవము కాదు, పూర్తిగా వైష్ణవము కాదు, వైష్ణవ శైవ సంప్రదాయము శంకరుల వారి యొక్క దాంట్లో. ఇంకా శంకర స్తోత్రములలో మరొకటి గమనించండి, యాచించటం ఉండదు, మన

సంప్రదాయము రెండింటి కూడా గౌరవించినటువంటివి శంకర భగవత్పాదుల యొక్క స్తోత్రములు. అంతా కూడా వారి దయ పూర్తిగా ఆ సాహిత్యంలో మనకు కనపడుతుంది. శంకర స్తోత్రములు మన స్థాయికి దిగి రచించాడు ఆయన. కేవలము జ్ఞానులకు, తాపస్సుకులకు, సాధకులకు మాత్రమే నిర్దేశింపబడినటువంటివి కావు. సామాన్య స్థాయి కూడా దిగి శంకర భగవత్పాదులు స్తోత్రం రచించడం జరిగింది. అలాగే శంకర భగవత్పాదుల యొక్క స్తోత్రములలో మనకు ఉన్నటువంటి పొరపాటు అభిప్రాయాలనండి, తప్పుడు అభిప్రాయాలనండి, వాటిని తొలగించడం కూడా జరిగింది. మనకున్న అంటే భ్రమను తొలగించాడు ఆయన. భ్రమను తొలగించి బ్రహ్మను అందించాడు శంకర భగవత్పాదులు తన యొక్క స్తోత్రములలో. కనుక శంకర భగవత్పాదుల యొక్క స్తోత్రములు ఇజమ్స్కి చెందింది కాదు. శైవిజమ్మ, వైష్ణవిజమ్మ, ఏ ఇజము కాదు. దానికి అతీతమైనటువంటిది శంకర భగవత్పాదుల యొక్క స్తోత్రములు, వేదాంత స్తోత్రములు. ఇక్కడ బాబా గారి ప్రస్తావన నేను చెప్తున్నాను. స్వామి యొక్క సాహిత్యము ఎన్ని రకాలుగా ఉన్నది అని ఆలోచిస్తే మొట్టమొదట భజనలన్నీ వారు రాసినవే, సంకీర్తనలన్నీ. మానస భజనే గురు చరణం అక్కడే ప్రారంభమైంది. దుస్తర భవ సాగర తరణం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అన్ని సంకీర్తనలు వారు రాసినవే. ఈనాడు చెప్తున్నానండి, మీరు పరిశీలించండి, ప్రపంచమంతా కూడా విశేషమైన ప్రచారంలో ఉన్నటువంటివి సాయి భజన్స్ అనుమానం లేదు. ఇంగ్లీష్ రానివ్వండి, రాకపోనివ్వండి, తెలుగు రానివ్వండి, రాకపోనివ్వండి, సంస్కృతం రానివ్వండి, రాకపోనివ్వండి, భారతదేశ భాషలు వచ్చినా రాకపోయినా సత్యసాయి భజన్లు మాత్రం ప్రపంచమంతా వ్యాపించారు. వారు రాసి వారు నేర్పినటువంటివి. ఈ అంటే అర్థమైంది, ఏమర్థమవుతుంది మనకు, ఈ భజనలు మనకు అందుబాటులో ఉన్నవి, రాగములు మనకు అనుసరణీయములు, ప్రపంచంలో అందరికీ కూడా అవకాశాన్ని ప్రసాదించేవి. ఇది నామావళి సత్యసాయి సాహిత్యంలో మొదటి భాగము. ఇంకా రెండవది, వారి యొక్క స్వీయ రచనలున్నాయి, వాహినులు అంటారు. రామకథారస వాహిని, భాగవత వాహిని, జ్ఞానవాహిని, ధ్యానవాహిని, ధర్మవాహిని, ఇవన్నీ వారి యొక్క స్వీయ రచనలు. ఇంకా సత్యసాయి సాహిత్యము, వారి ఉపన్యాసాలన్నీ కూడా సత్యసాయి ప్రబోధామృతం అనండి, సందేశామృతం అనండి, ఇంగ్లీష్లో సత్యసాయి స్పీక్స్ అనండి, అంత సత్యసాయి అనంతంగా ఉంది. 100కు పైగా ఉన్నాయి స్వామికి ఉపన్యాస గ్రంథావళి అంతా కూడా. స్వీయ రచనలైన వాహినులు, ఆ తరువాత వారి సందేశములు, ఉపన్యాసాలు చాలా ఉన్నాయి. ఇదే కాకుండా స్వామి ప్రత్యేకించి విద్యార్థులను ఉద్దేశించేసిన ప్రసంగాలున్నాయి. వేసవి శిక్షణా తరగతులు, సమ్మర్ క్లాసెస్ కు ఉద్దేశించి చెప్పినటువంటి ప్రసంగాలున్నాయి. మేధావులు ఉద్దేశించి చెప్పిన ప్రసంగాలున్నాయి. పనివాళ్లకు చెప్పి చేసిన ప్రసంగాలున్నాయి. పల్లెవారికి చేసిన ప్రసంగాలున్నాయి. అణుధార్మిక శక్తి, ఆటమిక్ పవర్ ప్లాంట్ లో పనిచేసే సైంటిస్ట్ చెప్పిన ప్రసంగాలున్నాయి. కనుక సత్యసాయి సాహిత్యం విశేషంగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్నది. ఈనాడు మహాద్భుతమైన విశేషం ఏంటంటే ప్రపంచ అన్ని భాషలలో కూడా ఈనాడు లభ్యమవుతున్నది. అన్ని భాషల్లో కూడా సత్యసాయి సాహిత్యం ఈనాడు లభ్యమవుతున్నది, పురాణ కథలు. ఇక మూడవది, జానపద సాహిత్యం ఉన్నది స్వామిది. జానపద సాహిత్యం, చక్కని కీర్తనలు ఉన్నాయి, కొన్ని 500 పైన ఉన్నాయి కీర్తనలు. ఇటు పల్లె సాహిత్యం ఉన్నది. అందులో ఇటు ఏ రకమైతే అన్నమయ్య పద కవిత ఎలా ఉందో వారి యొక్క సంగీతం కూడా అలాగే సాగింది. త్యాగరాజు యొక్క భక్తి ఉన్నది అందులో, అన్నమయ్య యొక్క పద కవిత ఉన్నది, రామదాసు శరణాగతి భావం అందులో ఉన్నది, పురంధరదాసు యొక్క ప్రావీణ్యం ఉన్నది. వీటన్నిటి కలిపి స్వామి యొక్క ఆ సంకీర్త, స్వామి రచించినటువంటి ఆ సంగీత ప్రపూర్ణమైనటువంటి ఆ కీర్తనలో కూడా ఉన్నాయి. ఇన్ని రకాలుగా కర్మ, భక్తి, జ్ఞానము, విజిత్ర ధర్మము, గార్హస్య ధర్మము, సమాజ స్థితి, ధర్మ

0: మూడు బాధ్యతలను అని గుర్తించి వర్తింపచేసేటట్టుగా బహుముఖమై ప్రపంచ భాషలన్నింటిలో కూడా ఈనాడు సత్యసాయి సాహిత్యము ప్రచారమై విశేషంగా లభ్యమవుతున్నది. దీనితో శంకరుల యొక్క సాహిత్యం అనే విషయాన్ని కూడా సత్యసాయి సాహిత్యంతో జోడించి భగవాన్ దయతో మనం తెలుసుకోవడం జరిగింది. స్వామి రచించినటువంటి కీర్తనల్లో కేవలము కొన్నింటిని మాత్రమే మీకు వివరిస్తాను. ఇలాంటివి అశేషమైనటువంటి ఉన్నాయి. కేవలము సత్యసాయి కీర్తనలు సాహిత్య విలువలు అనేది మరొకసారి మనం ప్రస్తావించుకుందాం. ప్రస్తుతానికి మీకు తెలియజేస్తున్నాను, కొన్ని కీర్తనలు కర్తవ్య బోధన చేసేట్టుగా ఉన్నాయి. ఉదాహరణకు, సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా, నీ జీవితాన్ని సత్యధర్మ శాంతి ప్రేమతో గడపవయ్యా అని కర్తవ్య బోధ చేసేటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి. మత్స్సుకు ఒకటి మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. అంతేనా? ఇంకా మీరు తెలుసుకోవాలంటే ఇంకోటి అందరికి తెలిసి మీకు చెప్తున్నాను. శివ శివ శివ శివ అనరాదా, నీ చింతలెల్ల బాపికొన మనరాదా, నీ చింతలు పోగొట్టుకోకూడదా అనేటువంటిది కర్తవ్య బోధ చెప్పేటువంటిది. అందులో సత్యధర్మ శాంతి ప్రేమలతో నాదనామ క్రియ రాగంలో స్వామి సమకూర్చింది. స్వామే దాని స్వరరచన సాహిత్య రచన చేశారు ఈ కీర్తనలన్నిటి కూడా. ఇంకా వైరాగ్య ప్రబోధ చేసే కీర్తనలు చాలా ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నాను, తై తై తై తై బొమ్మ, దీని తమాష చూడరా మాయబొమ్మ అంటూ మానవ జీవితము ఎంత అశాశ్వతమైందో, ఎంత బుద్భుతప్రాయమైందో, ఎంత క్షణభంగురమైందో ఆ జీవిత సత్యాన్ని విడమర్చి చెప్పినట్టయింది వైరాగ్య సముపేతమైన వారి కీర్తనలు. కర్తవ్య బోధ, వైరాగ్య బోధ. ఇక మూడవది, ఇంతే చాలదు, విశ్వాసం భక్తి విశ్వాసములు పెంచేటువంటి కీర్తనలు కొన్ని ఉన్నాయి. ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా, కన్నులకు కనుపించకున్నాడయా, ఉన్నాడయా దేవుడు ఉన్నాడయా, కన్నులకు కనుపించకున్నాడయా. కనపడేటువంటి చరాచర సృష్టిలో అవ్యక్తమైన పరమాత్మ తత్వమును సులభ శైలిలో రచింపబడిన కీర్తన అనేకములు ఉన్నవి. అలాగే ఆధ్యాత్మికపరమైన కీర్తనలు కొన్ని ఉన్నాయి. నీలాంబరి రాగంలో ఆదితాళంలో రచింపబడినటువంటి కీర్తన, అంధకారములో పడిన ఆత్మ ఎలా, ఈ ఆత్మతత్వ ప్రకాశాన్ని గుర్తించలేనటువంటి వాడి దేనికయ్యా ఈ జన్మ, అంధకారములో పడిన ఆత్మ ఎలా, ఆత్మ ఎలా ఈ జీవాత్మ ఎలా, ఆత్మను గుర్తించకుండా ఈ జీవాత్మ దేని కొరకు, ఈ జీవుడు దేని కొరకు ఉన్నాడయ్యా అని చెప్తున్న ఆధ్యాత్మిక విలువల పరమైనటువంటి కొన్ని కీర్తనలు ఉన్నవి. ఇవి కేవలము మత్స్సుకి మాత్రమే కొన్ని తెలియజేయడం అయినది. సత్యసాయి సంగీత సామ్రాజ్య వీక్షణలు కొంత విమర్శన దృష్టిలో తెలుసుకునే ప్రయత్నం బాబా వారి దయ ఉంటే మరొకసారి ప్రయత్నం చేద్దాం. సాయిరాం.
1: ఇప్పటిదాకా మీరు ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో చిన్మయి శీర్షికలో ఒక ఉపన్యాసాన్ని విన్నారు. ఈ శీర్షిక తరువాయి భాగాన్ని మీరు రేపు ఇదే సమయానికి వినగలరు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను

ಸದಾನಂದ ರೂಪಿಣಿ ಪಾಲಯ ಮಾ ಅಂಬ ಪರಮೇಶ್ವರಿ ಅಖಿಲಾಂಡೇಶ್ವರಿ ಆದಿ ಪರಾ

శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఈనాటి ప్రేమామృతం కార్యక్రమంలో భాగంగా 1998 సంవత్సరంలో భగవాన్ బాబావారి వేసవి విడతి అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 20వ తేదీన స్వామి ప్రసారించిన దివ్యోపన్యాసం ఇప్పుడు మీరు వింటారు.

0: దుర్జన సంసర్గం భజ సాధు సమాగమం కురు పుణ్యమహోరాత్రం స్మర నిత్యం అనిత్యత త్యజ దుర్జన సంసర్గం. ప్రేమస్వరూపులారా, దుర్జన సంగం నుంచి మనం దూరం కావాలి. మొదలు భజ సాధు సమాగమం, మంచివారితో చెలిమిని చెయ్యాలి. పుణ్యం అహోరాత్రం కురు, నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి. స్మర నిత్యం అనిత్యత, ఏది నిత్యము ఏది అనిత్యము, ఏది సత్యము ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యమునందైనా కూడాను ప్రవేశించాలి. ప్రేమస్వరూపులారా, ఈనాటి మానవుడు ప్రపంచమునందు గల సమస్త విషయములను కూడాను తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు. ఏ దేశమునందు ఏ స్థలమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు. ఈ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కాని తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించుటకు వెనుకంజ వేస్తున్నాడు. తానెవరూ తెలుసుకొనక ప్రపంచాన్ని తెలుసుకుని ప్రయోజనమేమిటి? ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది. కూటిపేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పురము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు. ఈ నేను అనేటువంటిది ఎవరు? మీరెవరండి అంటే నేను. మరొక పర్యాయం మీరెవరండి అంటే నేను ఒక డాక్టర్. మరొక పర్యాయం మీరెవరండి అంటే నేను బిజినెస్ మ్యాన్ అంటారు. బిజినెస్ చేసేది ఎవరు? బిజినెస్ ఒక వృత్తి, డాక్టర్ ఒక పని. కానీ పని సంగతి నీవు చెప్తున్నావు, కానీ నీవెవరు? మొట్టము నా పేరు రామయ్య, నా పేరు కృష్ణయ్య. ఈ కృష్ణయ్య రామయ్య దేహములకు పెట్టిన పేర్లు కానీ నీవు కాదే. కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతే వస్తువుల పేర్లు, దేశం పేర్లు, వృత్తుల పేర్లు, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి. కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. సరి అయిన ఆన్సర్ నేను పేరు ఆత్మ. ఈ రూపనామములు కూడాను క్షణములో మారిపోతుంటాయి. ఇవి స్థిరమైనటువంటివి కాదు, ఇవన్నీ అస్థిరమైనటువంటివి. కానీ తాను స్థిరమైనటువంటి వాడు. ఇలాంటి నిత్య సత్యమైనటువంటి ఒక తత్వాన్ని గుర్తించక అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి ఒక విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు. మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి? మానవులే స్వార్థ స్వప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కాని సమాజం యొక్క సౌభాగ్యమును కాని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు. ఇప్పుడు నువ్వు సమాజంలో ఒక మెంబర్సే కాని తాను ప్రత్యేకమైన కాదు. క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది. వ్యక్తి కుటుంబము ఇవన్నీ కూడా దేనిపైన ఆధారపడి ఉంటున్నవి? సమాజంపైన ఆధారపడి. ఇటు సమాజం యొక్క క్షేమాన్ని గుర్తించక తన స్వార్థాన్ని మాత్రమే లక్ష్యం నందించుకుని జీవించడానికి ప్రయత్నిస్తున్నాడు మానవుడు. ఆత్మవిశ్వాసాన్ని విస్మరిస్తున్నాడు. ఏ మానవుడు ఏ చిన్న గృహం నిర్మించవలనన్ను మొట్టమొదట పునాది భద్రంగా వెయ్యాలి. పునాదియే లేకుండా భవనమే నిలవదు. కనుక ఈ పునాదియే ఆత్మవిశ్వాసము. ఆత్మవిశ్వాసం గట్టిగా ఉన్నప్పుడే తన జీవితం అనే భవనము సుభద్రంగా ఉంటుంటాది. ఈ పునాది దేనికోసం? గోడలు కట్టే నిమిత్తమై పునాదులు అత్యవసరం. ఈ గోడలు ఏమిటి? ఎప్పుడు ఆత్మవిశ్వాసం తన యందు ఆవిర్భవించునో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మతృప్తి కూడాను కలుగుతుంది. ఈ ఆత్మతృప్తి ఆత్మవిశ్వాసం వల్లనే లభ్యమవుతుంది. ఈ సెల్ఫ్ తృప్తి ఆత్మతృప్తి దేనివల్ల అభివృద్ధి అవుతుంది? స్వార్థ త్యాగం చేతనే ఈ యొక్క స్వార్థమనేటువంటిది నిలిచిపోతుంది. ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటి చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది. అప్పుడే సెల్ఫ్ రియలైజేషన్ అనేటువంటి లైఫ్ మనకు అర్థమవుతుంది. కానీ ఈనాటి మానవుడు పునాది అయినటువంటి ఆత్మవిశ్వాసమనే విస్మరించినప్పుడు ఇంకా ఆత్మశాంతి ఏ రీతిగా లభ్యమవుతుంది, ఆత్మతృప్తి ఏ రీతిగా లభిస్తుంది, ఆత్మానందం ఏ రీతిగా తాను అనుభవించగలడు. ఈనాటి మానవుడు ఆత్మను విస్మరించి దేహము, మనస్సు, బుద్ధి, చిత్తము, ఇంద్రియము, అంతఃకరణ దీనిపైన మాత్రమే ఆధారపడి ఉంటున్నాడు. కానీ దీని అన్నింటికి ఒక మాస్టర్ ఉంటున్నాడు, అది ఏ ఆత్మ. కనుక నీ మాస్టర్ ది మైండ్, బీ ఎ మాస్టర్ మైండ్. ఈ మనసు, దేహము, బుద్ధి, చిత్తము, ఇంద్రియము ఇవన్నీ కూడా కేవలము ఒక విధమైనటువంటి పనిముట్లు. ఇందులోపల ఈ వైబ్రేషన్, ఆత్మ అనే వైబ్రేషన్ ఉండటం చేతనే ఈ దేహము, మనస్సు, బుద్ధి అన్ని పనిచేస్తున్నాయి. కానీ సత్యాన్ని మానవుడు ఏమాత్రము గుర్తించడానికి ప్రయత్నించడం లేదు. దైవత్వమనే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము, ఏ శాంతి లభించదు. ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు. ఆనందమునకు మాస్టర్ భగవంతుడే, శాస్త్రికి యజమాని భగవంతుడే. కోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము, నేను ఫలాని పని కోసమని, ఫలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావం. భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని, ఫలితం కోసం కాదు. తన దగ్గర ఏది లేదో, భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నారు. తన దగ్గర లేనిది శాంతి, అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడాని కోసం. తన యందు లేనటువంటిది ఆనందము, అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు. ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచకు సంబంధమైనటువంటి విషయవాంచ కోసం కాదు, కానీ ప్రపంచంలో చిక్కనిది భగవంతుని నుంచి లభ్యమయ్యేటువంటి దానికోసం మనం ప్రార్థిస్తున్నాం. సత్యాన్ని ఎవరు కూడాను విచారణ చేయటం లేదు. కోరినాము, భగవంతుడు ఇవ్వలేదు, అయిపోయింది, దానికి భగవంతుడి ఫోటో తిప్పి పెట్టేస్తారు. అసలు భక్తులే కాదు, కేవలం ఒక ఇమాజినేషన్ భక్తులు మనిపించుకుంటుంటారు. భక్తులు కోరేటువంటిది ఒక్క ఆనందాన్ని కోరాలి, ఆ ఆనందంలోనే సర్వము మనకు లభ్యమవుతుంది. అందుకోసమనే భగవంతుణ్ణి నిత్యానందం, పరమసుఖదం, కేవలం జ్ఞానమూర్తి, ఈ సుఖము జ్ఞానం అంతా కూడా ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది. కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమనేది శాంతి, ఆనంద నిమిత్తమై ప్రార్థించటం. మానవులారా, ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు. మనిషి చేటలన్నీ కూడాను మన యొక్క కర్మల ఫలితమే కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు. ఏ విత్తనం నాటుకుందుమో ఆ మొక్కనే కలుస్తుంటాయి. కనుక మన ఫలితము మంచిది కాని చెడ్డది కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములే. ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే దివ్యత్వం అనేటువంటి ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోగలడు. మానవుడు అనాది కాలం నుండి అనేక విధమైనటువంటి యొక్క సాధనలు సలుపుతూ వస్తున్నాడు. ఎన్ని సాధనలు చేసినప్పటికీ, ఉపన్యాసములు విన్నప్పటికీ, గ్రంథములు చదివినప్పటికీ మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది. అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు. ప్రతి మానవుడు కూడా మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దృష్టి. దృష్టియే సృష్టి, దృష్టి వచ్చినటువంటిదే కాని సృష్టి ప్రత్యేకమైనటువంటిది కాదు. మన యొక్క దృష్టి నుంచి ఎలాంటి ఇది ఉందో అలాంటి సృష్టి ప్రారంభమవుతుంది. కడకు బుద్ధుడు చాలా విచారం చేస్తూ వచ్చాడు. ఇంతకాలం నేను సాధన చేసి ఇన్ని విధమైనటువంటి విచారణ చలిపి కట్టగడిపడికి నేనేమి సాధించాను? ఏమీ సాధించలేదు. అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుంది. సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది. మనసును మరచేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు. అప్పుడే అమనస్కుడైపోయాడు. అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది. మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన. కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు? కృతమైన, లౌకికమైన, భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది అంటే చాలా సులభమైన మార్గమే. ఏ విధంగా? మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి. ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికీ ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి యొక్క భావం మనలో ప్రవేశిస్తుంది. మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి. కానీ ఈనాటి యుగమునందు ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జి. అది కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జి. దాని తర్వాత జనరల్ నాలెడ్జి కావాలి. ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరైనటువంటి జ్ఞానం లభ్యమవుతుంది. ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జి తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది. తదుపరియే డిస్క్రిమినేషన్ నాలెడ్జి వస్తుంది. డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు. తనకు అవసరమైనటువంటిది, తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు. తన రక్షణ నిమిత్తమై, తన స్వార్థ నిమిత్తమై, తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు. నేరో డిస్క్రిమినేషన్ కానీ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి. నాకు సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి. అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్, అది ఏ ఎక్స్పాన్షన్ లవ్. తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ అంతా కూడా కంట్రాక్షన్ లవ్. కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి. ఎవరైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం, ఇది అలవ్వా కాదు. హలో అన్నంత మాత్రమున ఇది ఒక ప్రేమ కాదు, లోపల హలో కావాలి. ఎట్టి భావములు, ఎట్టి యోచనలు, ఎట్టి కోరికలు లేకుండా నిలచాలి. ఇది ఈ విధమైనటువంటి దీనిలో ఉన్నప్పుడే మనసు యొక్క ప్రభావము మనలో ఏమాత్రము పనిచేయదు. బుద్ధుడు 6 సంవత్సరములు పనిచేసినప్పటికీ కట్టకడకు తెలుసుకున్నటువంటిది ఇదియే. ఆధారం చేసుకుని తిరిగినంత కాలము నాకు ఏమాత్రము ఆత్మతత్వం అర్థం కాలేదు. మనసును ప్రక్కకు నెట్టి బుద్ధిని ఆదర్శంగా తీసుకుని ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్య మతీంద్రియం అన్నారు. కానీ అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనము సరైనటువంటి యొక్క మాతృభావాన్ని, ఒక విధమైనటువంటి యొక్క మనోభావాన్ని దూరం చేయాలి. ఈ మనసు ఉండినంత వరకు కూడాను మనిషి ఏమాత్రం బాగుపడ్డు. పనిచేసినప్పటికీ ఆ మనిషి మసిగానే ఉంటుంటాడు. మనిషి ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు? నీ సి వైపు నుంచి చేస్తే సినిమా మనిషి, సినిమా మనిషి మాదిరి తోస్తుండాలి.
1: సినిమా
0: కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి, కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు. మానవా, మానగా ఏమిటి? జ్ఞానము. నానగా ఏమిటి? లేకుండా. వానగా ఏమిటి? వర్తించటము. అనగా ఏమిటి? మానగా మాయా. ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి. కేవలం ఇల్యూజన్ అంటున్నాము, మాయా అంటున్నాము. మాయ అనగా ఏమి? మాయ అనగా ఏమీ లేనటువంటిది. నా మాయ ఇది మాయ అన్నారు. లేనటువంటి దానిని మాయగా మనం భ్రమిస్తున్నాము. ఏదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటాయి. ఈ ప్రతిబింబమేనే మాయ అన్నారు. ఆయన ప్రతిబింబాన్ని వదిలిపెట్టి మనిషి నడచడానికి వీలు కాదు. రియాక్షన్, సౌండ్, రీసౌండ్, ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములే, మన యొక్క సంకల్పములే, అన్ని మనలో నుంచి ఆవిర్భవించినటువంటివి. కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు. అదే మొన్న చెప్పాను, ఇంగ్లీష్ లో ఎంఏఎన్ మ్యాన్ అంటారు. ఎం అనగా ఏమిటి? అదే మాయా. అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి. ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి. ఎన్ అనేటువంటిది నిర్వాణాన్ని పొందాలి, లభ్యమవుతుంది. విశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణం మనలో ప్రాప్తిస్తుంది. కనుక మొట్టమొదట మనము ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి. ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు. ఈనాటి మానవుడు సుఖముతో, దుఃఖముతో, ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుషించి పోతున్నాడు మానవుడు. ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనలపై ఎంత అభిరుచి ఉన్నదో, దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు. పుత్ర మిత్ర భరణ వ్యాపార
1: సంభాషణే
0: ధన ధాన్య భోగ యశస్సు లాభే సదా జాయతే సా చింతా భువి నందనందన పదద్వంద్వార విందే క్షణే. దాంట్లో 1000 ఒక భాగమైన కూడాను భగవంతుని పాదముల పైన మనసు పెట్టడము ఎంతో అదృష్టము. ధన ధాన్య భోగ యశస్సు కోసం ఎంత నీవు పరితపిస్తున్నావో దాంట్లో ఒక క్షణ భాగం భగవంతుని విశ్వాసం పైన పెట్టకూడదా? ఏమాత్రము లేదు. అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును, ప్రాణమునే అర్పితం చేస్తున్నాడు మానవుడు. అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి? భావించేది ఏమిటి? అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి. అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోకశాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి శాంతిలో మనకు లభ్యమవుతాయి. కుటుంబకంగా, సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిలో మనం అనుభవించవచ్చు. కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి. సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు. కనుక మొట్టమొదట సొసైటీ, సొసైటీ నుంచి నేను పుట్టాను, సొసైటీ ఒక మెంబరు, ఈ సత్యాన్ని గుర్తించుకుని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి. ఆనందాన్ని మన లక్ష్యం నందించుకోకూడదు. పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు, పవిత్రమైన భారతీయ సంస్కృతి ఆధ్యాత్మిక తత్వ విచారం చేత యావత్ ప్రపంచమునకు సుస్థిర శాంతి భద్రతను అందిస్తూ వచ్చింది. అన్ని దేశములకు శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే. ఇది భారతదేశము, అందరూ భారతీయులే. భారతీయులు అనగా ఏమిటి అర్థము? ఆ స్వప్రకాశమైనటువంటి జ్యోతి, ఆ రైతిని, ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి. ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది. సంగీత సాహిత్య విద్యలందు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది. భారత అంటే ఏమిటి? భా భావము, రా రాగము, తా తాళము. భావరాగ తాళ సమ్మితమైనటువంటిదే భారతము. అన్ని రంగములందు నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మొట్టమొదట గుర్తించాలి. భారతదేశం భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు, కాదు కాదు, ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది. ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి. దైవభావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది. స్వరూపులారా, భగవంతుడు ప్రేమ స్వరూపుడు, స్వరూపుడు శాంతి స్వరూపుడు, ఆనందమయుడు. ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి. ఇట్టి భగవంతునికు సత్ చిత్ ఆనందం అనేటువంటిది సార్థక నామం. సత్ అనగా ఏమిటి? శాశ్వతమైనటువంటి యొక్క భావం చేత శాశ్వతమైనటువంటి భగవంతుని మనం ప్రార్థించాలి. చిత్ అనగా ఏమిటి? జ్ఞానమయమైనటువంటిది. ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి? ఆధ్యాత్మికంగా ఆవిర్భవించాలి. సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
1: సో గాడ్ విజ్డమ్, వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్.
0: ఆనందమును ఆనందంతోనే పొందాలి. ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు. కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదట గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమనే. ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు. యత్ భావం తద్భవతి. మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు. ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి. నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను. ఒక విధమైనటువంటి ఫ్లోర్ మిల్ ఉంటుంది. ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడరే కింద వస్తుంది, రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండే కింద వస్తుంది. కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల ఫలం వేస్తే కింద మల వస్తుంది. ఫ్లోర్ మిల్ బెటర్ కదా? ఏమిటి ఈ ప్రాణం ఉండి ఈ దేహము? ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి. మనం పిక్కిల్స్ ఏమైనా వడ్డించుకుని తింటే ఆనాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణమైపోతుంది. పిక్కిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 ఇయర్ ఉంటుంటా చెడిపోకుండా. ఈ జాడీ కంటే ఆ జాడీ ఎంతో మేలు కదా.

0: ఇదే మన దేహము, మా మనము కాదు. మలమూత్రముల దుర్గ మాంసరక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబో. మలినపు కొంప రోగమున బ్రగ్గెడు సేవక గంప, ఇష్టనము పొందు దుంప, సాగరమలే ఈదగలేని కంప, మనమెప్పుదలంప. అమ్మబోకు మనసా, నేనన్ని చదువుకున్నటువంటి వాణ్ణి, అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
1: కముల్ పఠించితివి, పూర్తిగా చూచితివి సర్వశాస్త్రముల్, తులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల, నీ హస్తయుగము మోర్చి పరమాత్ముని భక్తితో కొల్వలేని ఈ పుస్తక గ్రంథమంతయును నిరర్థకముల్ కదా మానవా. నిద్ర నుండి లేచి మరి నిద్ర పోయడు దాది, టకై హద్దును పద్దు లేక మందగేయుచు జీవితంబు, నీ విద్యల తరవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
0: ఏను మనం సాధించినటువంటిది, ఇన్ని రకమైనటువంటి శ్రమలకు ఓర్చుకుంటున్నాం, కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము. ఒక సినిమా దగ్గరైనా పోయి క్యూలో మనం నించుకొని కావలసినంత కాలాన్ని తీసుకుంటాము. ఒక బస్టాండ్ లోపల కూడా సీటు కోసం ఎంతో కాలం క్యూలో నించుకొని మనం శ్రమలు పడతాము. పంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించేంటే చాలా టైం. ఇంక ఏమిటి నువ్వు సాధించేది? ఇష్టమైనటువంటి దానికోసం వెయిట్ చేస్తున్నావు? దీనికోసం కాదు మనం వెయిట్ చేయాలి. భగవంతుని అనుగ్రహం కోసం మనం వెయిట్ చేయాలి, భగవంతుని ఆనందం కోసం మనం వెయిట్ చేయాలి. అప్పుడే నిజమైనటువంటి జీవితము. జీవితం అంటే కేవలము దేహాన్ని పెంచుకోవటము, భోజనాన్ని తినటము, హాయిగా జీవితాన్ని గడపటం ఇది కాదు. బాడీ ది టెంపుల్ ఆఫ్ గాడ్. నీ దేహాన్ని రక్షించుకో, తప్పలేదు. కోసము శరీర మాధ్యం కలు ధర్మ సాధకం. ఒక వృక్షములు ఫలములంతా ఇస్తుండది, కావలసినంత ఫలములు పుడుతున్నాయి, కానీ ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమని ఒక ఫలాన్ని భుజిస్తుందా? నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి, నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైన నీరు తాగుతుందా? ఒక గోవు తన నిండుకు కావలసినంత క్షీరం పెట్టుకుంటుంది, తనలో క్షీరం ఉంది కదా అని ఒక చిటికడైనా తాను త్రాగుతుందా? కానీ మానవుడు ఏం పంచుతున్నాడు, ఏమి త్యాగం చేస్తున్నాడు, ఏ మాధ్యమకు ఎల్ప్ చేస్తున్నాడు? నిరంతరం కూడా తాను తాను తాను తాను తాను. ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను అనుగ్రహానికి గురి అవుతాడు. లోక సమస్తా సుఖినో భవంతు, లోకమంతా మంచిగా ఉండాలి. లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మన క్షేమాన్ని ఎందుకు కోరదు? ధర్మో ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనని రక్షిస్తుంది. ఏవ హతోహంతి, దాన్ని మనం చంపినప్పుడు అది మనం చంపుతుంది. ప్రేమ స్వరూపులారా, మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది. ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసం పాటు పడకూడదు. కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి. కనుకనే భగవంతుణ్ణి భజించాలి. ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు భక్తిలో ప్రవేశించిరి. భజ

అద్వైతమైన అద్వైతం నందు కూడా భక్తికి ప్రధాన ఇచ్చాడు. ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవుడికి అత్యవసరమైనటువంటి భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారం కలిగినటువంటిది కాదు. ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి. ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు. ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి. అంతా ఏకత్వమే. ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలకు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి. ఇది ఒక వెండి టమ్లర్, కానీ ఇది వెండి టమ్లర్ కానీ దీన్ని కరిగిస్తే టమ్లర్ ఎక్కడ పోయింది? తర్వాత ఇది ఒక తట్ట, ఇది ఏమిటి? వెండి తట్ట, వెండి తట్ట, ఇది వెండి టమ్లర్. ఉపనామములు వేరువేరే అయిపోయింది కానీ అంతా కరిగిస్తే ఒకే వెండే. అద్వైతము ఒక మూలాధారమైన శక్తి చేత అనేకత్వాన్ని సృష్టించడమే ఒక అద్వైతము. కనుకనే మూలాధారమైన తత్వాన్ని మనం చక్కగా అర్థం చేసుకోవాలి. మతముల

ఒక్కటే. ఈ రకమైనటువంటి అద్వైతాన్ని మనం చింతించుకుంటూ పోతే పూలన్నీ వేరు, పూజలు ఒకటే, వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి, పూజలు ఒక్కటే. దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే, పూలన్నీ చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు. హృదయ పుష్పాన్ని పుచ్చుకుంటాడు, ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయి. ఈ హృదయ పుష్పము, ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి. ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును. భగవంతుడు ఎప్పుడు హృదయవాసి, హృదయవాసిని ఎక్కడో పోయి మనం వెతకనక్కర్లేదు. అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఆ దైవత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది. కనుక ప్రేమ స్వరూపులారా, బాహ్యమైనటువంటి యొక్క భ్రాంతులు కొంతవరకు మానుకోండి, అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి. ఇవన్నీ మనకు కావలసినవి బాహ్యము. తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము. ఈ అన్నం బ్రహ్మ, వస్త్రం బ్రహ్మ, ఇందులోనూ అద్వైతం ఉంది. ఏమిటి అద్వైతం? ఇది వస్త్రము, ఇది వస్త్రం కాదు దారము, దారం కాదు ప్రత్తి. కాబట్టి ప్రత్తి, దారము, వస్త్రం మూడు ఒక్కటే. ఇది కూడా అద్వైతమే. కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే. అద్వైత మతం జ్ఞానం అనగా విభజించడానికి వీలు కానటువంటిది అద్వైతము. అతను కూడాను ప్రేమ చేతనే మనం పొందడానికి వీలవుతుంది. మీరు హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి, మీ యొక్క అభీష్టం నెరవేరుతుంది. కానీ డిజైన్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు. ప్లస్ గా నీ ప్రేమించు, అప్పుడే నీ యొక్క అభీష్టం నెరవేరుతుంది. పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏనాటికి ఫలించదు. కనుక భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే, ఏ యొక్క డిజైన్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి. నీకు అది కోరిన తర్వాత ఇచ్చాడా భగవంతుడు? లేదే, కోరక గురిపై ఇస్తుంటాడు. అడుగకువే ఓ మనస, అడుగకువే ఓ మనస, అడుగుకోలది అది అడుగునబడునని, అడుగకున్న పని వడివానగునని, అడుగకువే ఓ మనస. అడుగని శబరిని ఆదరించడే, అడుగక తనకై మడియు జటాయువు కడకు నేగి సద్గతి కలిగించడే. అడిగే కొలిగే అడుగుపడిపోతుంది. ఓ మనస, నువ్వు అడగద్దు, భగవంతుని అడుగు. భగవంతుడే నాకు కావాలి, ఇప్పుడు నాకుంటే అన్ని నాకు లభ్యమవుతాయి. దాని చేతిలో ఉంటే ఎన్ని రకాలైనా మనం చేయించుకోవచ్చు. నాకు చేయనిచ్చి భగవంతుడు నాకు రింగ్ ఇచ్చేటి, ఆ రింగు రింగుగానే ఉంటుంది, చేయని చేయనిగానే ఉంటుంది. గారినే కోరు, ఎన్నగలైనా చేయించుకో, దైవాన్ని కోరు, ఎన్ని విధమైనటువంటి యొక్క ఆనందాన్ని అయినా అనుభవించి విస్మరించి. దైవం ఎక్కడి వాడు? అన్నింటికి అధిపతి దైవము. కానీ దీన్ని వదిలిపెట్టి ప్రకృతిని ఆశిస్తున్నాం మనము. భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు. ఈ మూడు వాగ్దానాలు కూడా ప్రతి వ్యక్తి కూడా నువ్వు విరుద్ధంగా నడుచుకుంటున్నాడు. అడుగు నన్ను ఇస్తానున్నాడు, అడుగు నన్ను ఇస్తాను, వెతుకు నన్ను కనిపిస్తాను, నా తలుపు నేను తెరుస్తాను. ఈ మూడు చెప్పాడు. కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా? అడుగు నన్ను అన్నాడు భగవంతుడు. కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా? ప్రకృతిని అడుగుతున్నావు. ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతిని అడుగుతున్నావు. వెతుకుతున్నావు నీవు నన్ను, కానీ భగవంతుని వెతకటం లేదు. దేన్ని వెతుకుతున్నాడు? సంపదలను వెతుకుతున్నాడు. తలుపు కొడుతున్నాడు, చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు, విరుద్ధంగా చేస్తున్నాడు. తలుపును కొడుతున్నాడు, ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు. కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి విరుద్ధంగా మరిపోతున్నారు. చెప్పినట్టుగా చేయండి, తక్షణం అడిగినట్టుగా ఇస్తాడు, ఎదిగినట్టుగా చిక్కుతాడు, తక్షణమే హృదయ కవాటం తెరుస్తాడు. ఈ సత్యాన్ని విశ్వసించి దైవాన్ని చక్కగా ప్రేమించండి. దైవం ఒక్కడే. ఇలాంటి దైవాన్ని ఏ రూపంతో, ఏ నామంతోనైనా మీరు స్మరించండి, ఏ వాంఛలతోనా మీరు స్మరించకండి, అతన్ని వాంఛతోనే నీవు వరించండి. భగవంతుణ్ణే కోరాలి. ప్రపంచంలో కావలసిన సిరి సంపదలంతా ఉన్నాయి, దాన్ని ఎందుకు అడగాలి? భగవంతుని దగ్గర ఉన్నాయి. భవనాలంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి? అడగాలి, తనని అడగాలి. భగవంతుని ప్రార్థించినటువంటి వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి. ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు మీకు లభ్యమవుతుంది. ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి ఒక ఫలితములు మీకు అందుకుంటాయి. ప్రేమ ముదిత మనసే కహో.

ఇంతవరకు వీరు 1998వ సంవత్సరంలో భగవాన్ బాబా వారి దేశవ విడిది అయిన కొడైకనాల్లో ఏప్రిల్ 20వ తేదీన స్వామి ప్రసాదించిన దివ్యోపన్యాసం విన్నారు.

0: ಸಾಯಿ ಮಾಟ ಬಂಗಾರು ಬಾಟ ಈ ಶೀರ್ಷಿಕನ ಭಗವಾನ್ ಶ್ರೀ ಸತ್ಯಸಾಯಿ ಬಾಬಾವಾರಿ ದಿವ್ಯ ಬೋಧ ನುಂಡಿ ఒక అపూర్వ వచన కాంతిరేఖ మీకోసం.
1: అంతా మనయందే ఉంది. మనహృదయమే భగవత్స్వరూపం. బలహీనతకు మనహృదయమే కారణం. బలమునకు మనహృదయమే కారణం. దోషరహితులకే బలం వస్తుంది. దోషికే భయం వస్తుంది. దోషరహితులకు భయమే ఉండదు. ఆ ప్రేమతత్వమే కలదు మనలో. కనుకని దైవాన్ని ప్రేమించి ప్రేమించి ఆ భయాన్ని దూరం చేసుకోవాలి. అప్పుడే నీ హృదయ కవాటం తెరుచుకుంటుంది. ఆ హృదయ కవాటం తెరుచుకోవటమే కైలాసం. అదియే మన విలాసము. అదియే మన నివాసం. అన్నింటికీ హృదయమే మూల కారణం.

సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపమైన శ్రీ సత్యసాయి అవతారతత్వాన్ని పూర్ణావతార సాయి శీర్షిక ద్వారా మీకందిస్తున్నది సాయి ప్రసన్న. బాలసాయి ఈ దివ్య ప్రబోధాలు దిగంబర స్వామిని ఒక్క మాటగా కలిచివేశాయి. ఆ బాలస్వామి తనను ఖండించినప్పటికీ వారి మాటలలో కషాయం లాంటి చేదు కన్నా తీయని మధురరసమే ఎక్కువగా చవిచూడగలిగారు దిగంబరస్వామి. బాబా అందించిన వస్త్రాన్ని వెంటనే ధరించి ఆ స్వామి తమ దిగంబర వేషానికి శాశ్వతంగా స్వస్తి చెప్పారు. ఆ సాధువు తన మౌనాన్ని వీడి, "స్వామి, నా తప్పులను మన్నించండి. మీరు అభయమిచ్చినప్పటికీ భయమును వీడి వనాంతరాలకు వెళ్లే అంత పరిపక్వత నాలో లేదు. అయినా ఇక మీదట ధనమును యాచించటము, పాదపూజలను చేయమనటము, పల్లకీని మోయమనో ఆదేశించి నేను ప్రజలను శ్రమ పెట్టను. నాకు రెండు పూటలు ఇంత గంజినీళ్లు దొరికితే అంతే చాలు. అవసర నిమిత్తం భిక్షాటనం చేసుకుంటాను. నా కనీసావసరాలు గడిచిపోయేటట్టుగా నన్ను అనుగ్రహించండి" అంటూ దీనాదిదీనంగా బాబాను వేడుకున్నాడు. "అలాగే" అన్నారు స్వామి. తాము ఆశించిన దానికన్నా పూర్తిగా విరోధంగా ఆ బాలసాయికే తలవంచి జోహారులను అర్పించి తమను నట్టెట్లు ముంచేసిన ఆ దిగంబరస్వామిని అప్పటికప్పుడే వదిలిపెట్టి చేతులు కడిగేసుకున్నారు. బాలబాబాను అవమానించటానికి పన్నాగాలు పన్నిన పుట్టపర్తి పుణ్యాత్ములు. దిగంబరస్వామి కోసం ఏర్పడిన భక్తులు మాత్రం ఆయన్ను పల్లకీలో మోసుకుని వెళ్లారు. సాధారణంగా చాలామంది సాధువులు చందాల ద్వారా నిధిని సేకరించటమే కాక తమ ధర్మ ప్రచారం కోసం అనేక స్థాపనాలు చేసి ఒక్క నిమిషానికైనా తీరిక లేకుండా ఇలాంటి కార్యనిర్మాణాలలో నిమగ్నులై వృధా ప్రయాసలకు గురి అయి కాలమంతా వెచ్చించడమన్న దానిని స్వామి అతి తీవ్రంగా ఖండిస్తారు. స్థాపనములు చేయవచ్చు, కార్యములు చేయవచ్చు, అయితే అవి మితిమీరకూడదు. ఇటువంటి కార్యక్రమాలలో అమితంగా కాలం వెచ్చించటం తమ ఆత్మ సాధనకు ఒక విధంగా హానికరమే కాని వీటన్నిటికన్నా కూడా ఒక సాధువుకు ఆత్మసాధనే ముఖ్యమైనది అని స్వామి ఘంటాపథంగా చెప్తారు. ఈ దిగంబర స్వామి సంఘటన జరిగిన 17 సంవత్సరాల అనంతరం ప్రశాంతి నిలయానికి స్వామి సచ్చిదానంద రావటం జరిగింది. వీరు సంఘంలో మంచి కీర్తి ప్రతిష్టలు, గౌరవ మర్యాదలు సంపాదించుకున్నవారు. అదికాక

రాజయోగంలో మహామేధావులు. 70 సంవత్సరాల వయోవృద్ధులైన సచ్చిదానంద స్వామిని, 32 సంవత్సరాల బాబా భుజం తట్టి స్థాపన కార్యక్రమాలలో మీకెందుకింత తపన? ఈ కార్యసాధనలో మీరెందుకింత శ్రమించటం? హాయిగా హిమాలయాలలో ఏకాంత ధ్యానంలో నిమగ్నులు కాకూడదా? మీరు యోగసిద్ధులైతేనే చాలు. ఆ మహత్తర శక్తి గుహలను, వనాలను, చివరకు హిమాలయ శిఖరాలనే ఛేదించి ఈ విశాల ప్రపంచంలో విస్తరించి లోకానికి ఇప్పుడు మీరు చేసిన దానికన్నా, చేయబోయేదానికన్నా 10 రెట్లు శుభం కలుగజేస్తుంది. మీ శరీర రక్షణ నిమిత్తమై మీరు ఏమాత్రం దిగులు చెందక్కర్లేదు. ఆ బాధ్యతలన్నీ నేనే వహిస్తాను. మంచులో నేను మీకు వెచ్చదనాన్ని అందిస్తాను. ఆకలి దప్పికలలో మీకు ఆహార పానీయాలే నేనే అవసరాలను తీరుస్తాను. యోగక్షేమం వహామ్యహం అన్నారు. వయస్సు బాగా ముదిరినవారు, గొప్ప యోగ సాధకులైన వారు, తమిళదేశంలో ప్రబల కవిశేఖరులని పేరొందినవారు ఒకరు స్వామితో, స్వామి, మీరెన్నెన్నో అద్భుతాలను చేస్తున్నారు, నాకు 2 రెక్కలు మొలిచేటట్టు చేయకూడదా? నాకు ఈ లోకంలోని ముఖ్యమైన భాషలన్నీ తెలుసు, కవిత్వమూ చెప్పగలను. మీరిచ్చిన రెక్కలతో ప్రపంచం నలుమూలలకు ఎగిరి అన్ని భాషలలోనూ మీ కీర్తి ప్రతిభను గానం చేస్తాను, మహిమలను ప్రచారం చేస్తాను, ప్రబలం చేస్తాను అన్నారు. దానికి వెంటనే స్వామి, మీకా శ్రమ అక్కర్లేదు, నా కార్యమును నేనే చూసుకుంటాను. అయ్యా, రెక్కలు లేకుండానే మీరు ఇప్పుడు ఎగురుతున్నారు, ఇక రెక్కలు కూడా తోడైతే వేరే చెప్పాలా? పట్టపగ్గాలే లేకుండా పోతాయి. అసలు మీ ప్రతాపాన్ని కొంత అరికట్టుదామనే నేనే యోచిస్తున్నాను. మీరెందుకు ఒకచోట స్థిరంగా ఉండి అభ్యసించిన యోగాన్ని సద్వినియోగం చేయకూడదు? అన్నారు వ్యంగ్యధోరణిలో. స్వామి ఎంతటి అభయమిస్తున్నప్పటికీ, ఏకాంత ధ్యానం చేయటానికి మొదట్లో ఎవరికీ మనసొప్పదేమో. అడవులకు గుట్టలకు వెళ్లడమంటే సామాన్యమా? మరైతే అడవులన్నీ నిర్మానుష్యమైతే అటువంటి ప్రదేశాలలో స్వామి యోగక్షేమం వహామ్యహం అన్న దానికి ఉదాహరణలే లేకుండా పోతాయా? ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి. తాను సత్యసాయి ఆకృతిలో ఉన్నట్టుగా తెలియని వారికి కూడా ఆపత్ సమయంలో స్వామి వారిని కాపాడి రక్షించిన దానికి ఉదాహరణలు కోకొల్లలు. అది 1957వ సంవత్సరం జూలై మాసం కృష్ణపక్షం. భక్తులను వెంటపెట్టుకుని స్వామి రిషికేష్ విజయం చేసిన సమయమది. అచ్చటి హిమాలయ ప్రాంతాలలో ఉన్న వశిష్ఠ గుహకు వెళ్లి భక్త బృందముతో శివానంద స్వామి ఆశ్రమానికి తిరిగి వస్తున్నారు స్వామి. మార్గమధ్యంలో స్వామి అమాంతం అచేతనంగా పడిపోయారు. ఇటువంటివి భక్తులకు కొత్త కాదు. తాను సూక్ష్మ శరీరంతో స్థూల శరీరాతీత యాత్ర చేసే సమయాలలో స్థూల శరీరము పొదిలిన వెంటనే ఆ దేహం అచేతనంగా వాలిపోతుంది. ఇప్పుడు అదే జరిగింది, శరీరము కిందకు వాలింది. ఇటువంటి సందర్భాలలో తాను సూక్ష్మ శరీరంతో చేసే చర్యలన్నీ ఒక్కొక్కప్పుడు అచేతన స్థూలకాయంలో కూడా ప్రతిఫలించడం కద్దు. ఇప్పుడు కూడా అదే విధంగా తన 2 అరచేతులు దగ్గరికి చేర్చి దేనినో గట్టిగా పట్టుకుని అదిమి పట్టినట్టుగా స్వామి స్థూలకాయంలో గోచరించింది. కొంతసేపటికి అచేతనంగా ఉన్న శరీరం చలనం కలిగి యథాస్థితికి వచ్చింది. స్వామి లేచి కూర్చున్నారు. ఎక్కడికి వెళ్లి వచ్చారు స్వామి అని ఆతృతతో భక్తులు ప్రశ్నించారు. కొన్ని సమయాలలోనే స్వామి ఇలాంటి విషయాలను గురించి తెలియచేస్తారు. ఆనాడు కరుణామూర్తి అయి చెబుతాను అంటూ సుబ్రహ్మణ్యాన్ని ఇక్కడికి పిలవండి అన్నారు స్వామి. సుబ్రహ్మణ్యం బాబా భక్త బృందంలో ఒకరు. ఆయన అక్కడకు రాగానే స్వామి వశిష్ఠ గుహ దగ్గర నువ్వు చూసినది ఏమిటి అని ప్రశ్నించారు. సుబ్రహ్మణ్యం అదిరిపోయి, స్వామి, మీతో ఈ విషయం చెబుతామా వద్దా అని సంశయించి చివరకు చెప్పకుండానే ఉండిపోయాను, అయినప్పటికీ దానిని మీరు గ్రహించేశారు స్వామి అన్నారు వినయంగా. అవును, కాని వీరంతా నీవు చెబితే కాని గ్రహించలేరు కదా, అందుకనే నీవే చెప్పువారికి అన్నారు స్వామి.

వశిష్ఠగుహ సమీపంలో పారుతున్న గంగానదిలో ఒక శరీరం కొట్టుకుపోవడం చూశాను. అది ఒక యోగి శరీరంగా గోచరించింది. పద్మాసనంలో కూర్చుని ఉన్న ఆ యోగి అదే భంగిమలో ఆ నదీ ప్రవాహంలో కొట్టుకుపోతున్నాడు. చూడటానికి అది ఒక మృత కళేబరంగా తోచింది. ఈ దృశ్యాన్ని చూసినట్టు చెప్పి ప్రశాంత వాతావరణమును అమంగళం చేయడమెందుకని చెప్పకుండా ఉండిపోయాను అన్నారు సుబ్రహ్మణ్యం. అది శరీరం కాదు అన్నారు బాబా. ఆ యోగి నదీ తీరాన ధ్యాన నిమగ్నుడై ఒక గుట్టమీద పద్మాసనంలో కూర్చుని ఉన్నాడు. నదీ ప్రవాహం వేగం పుంజుకుని కట్టలు తెంచుకుంది. ఆ మట్టి గుట్టను మోదటం ప్రారంభించింది. ధ్యాన నిమగ్నుడై ఉన్న యోగికి ఇది ఏమీ తెలియలేదు. క్రమక్రమంగా మన్నంతా కరిగిపోయి గుట్ట విచ్చి నదిలో కరిగిపోయింది. తత్ఫలితంగా యోగి నదీ ప్రవాహంలో పడిపోయాడు. ఆయనకు తెలియకుండానే ప్రాణాయామశక్తి ఆయనను నీటిలో మునిగిపోకుండా తేలేటట్టు ఉపకరించింది. కొంత దూరం ఆ విధంగా కొట్టుకుపోయిన తర్వాత ఆయనకు ప్రజ్ఞ కలిగి బాహ్య ప్రపంచంలోనికి వచ్చాడు. ఎంత యోగి అయినప్పటికీ తాను నీటిలో కొట్టుకుపోతున్నట్టు గ్రహించగానే ప్రాణభయంతో ఆర్తుడై హృదయాంతరాల నుంచి ఒక్కమారుగా భగవాన్ అని ఆర్తనాదం చేశాడు. ఆర్తత్రాణ పరాయణుడైన నేను వెంటనే నా సూక్ష్మయాత్రకు ఉపక్రమించాను. క్షణంలో అక్కడికి చేరాను. గంగా ప్రవాహ వేగం అతని గుండెలను తాకకుండా నా రెండు హస్తాలతోనూ ముందు వెనుక అతన్ని అదిమి పట్టుకుని సూక్ష్మరూపంలో అతన్ని కాపాడాను. ఆ యోగి చాలా కాలంగా ఆహారం తీసుకోవట్లేదు. తత్కారణంగా ఆహార పానీయాలు లభ్యమయ్యే స్థలానికి అతన్ని చేర్చాలని తలచి దరిదాపు 30 మైళ్లు ఆ ప్రవాహం మీదే పయనించి గమ్యానికి చేర్చి ఒక లీలా వినోదానుభూతిని పొందాను అని ముగించారు స్వామి. శివానందనగరుకు దగ్గరలో ఉన్న ఒక కుటుంబీకుని ఇంటికి ఈ యోగిని చేర్చి భయభ్రాంతుడైన ఆయనకు మనశ్శాంతి చేకూర్చాను. ఆకలితో కాలిన కడుపుకు ఆహారం దొరికింది అని స్వామి ఆ యోగి యోగక్షేమాలను తాను ఏ విధంగా కాచి రక్షించారో విపులీకరించారు. సత్యసాయి అన్న పేరు కనీ విని ఎరుగని వారైనా సరే భగవాన్ అన్న ఒక్క ఆర్తనాదం చేయగానే అది స్వామిని ఆ భక్తుని వద్దకు ఆకర్షించగలిగి రక్షణ లభించిందంటే దీని అర్థమేమిటి? ఒక పసిబిడ్డ కూడా దీనికి సమాధానం చెప్పేయగలదు. ప్రత్యేకించి ఏ నామము ఉచ్చరించక మూలాధార వస్తువైన ఆ పరబ్రహ్మమునే గజేంద్రుడు ఆర్తితో పిలిచాడు. నారాయణ నామాకృతి గల ఆ దేవదేవుడు తక్షణమే అచ్చట ప్రత్యక్షమయ్యాడు అని వర్ణించిన పురాణేతిహాసాలే ఇక్కడ నవీనమై సత్యసాయి ఆకృతిలో సాక్షాత్కరించి కాచి రక్షించారు. సాధారణంగా మహాయోగి పుంగవులు కూడా తమను పూజిస్తున్న వారిని, తమ నామమునే స్మరించిన వారిని, తమ వద్ద దీక్ష కొన్నవారిని, తమయందే అచంచల భక్తిశ్రద్ధలు కలవారిని ఆపత్సమయాల్లో కాచి రక్షించిన విషయాలు మన ప్రాచీన గ్రంథాలు ఇతిహాసాలు వర్ణించినాయన్నది అనుభవైకవేద్యమే. అయితే ఇక్కడ కూడా మన స్వామి ఒక ప్రత్యేకతతో ప్రకాశిస్తున్నారనే చెప్పాలి. స్వామికి లవలేశములైనా తనను గురించి ప్రచారం చేసుకోవాలన్న తలంపే లేదు. అందువల్ల వశిష్ఠగుహ యోగుల్లాంటి వారెందరినో అపాయాల నుంచి కాపాడి అనుగ్రహించినప్పటికీ తన సాయి స్వరూపమో లేక నామమో తానెన్నడూ వ్యక్తం చేసుకోలేదు. బాబా సాధారణంగా తమ భక్తులకు ఒక్కొక్కప్పుడు తాయెత్తులు, ఉంగరాలు మొదలైనవి ప్రసాదిస్తూ ఉంటారు. చాలామందికి చాలా సమయాల్లో అవి ఒక రక్షగా ఉపకరించిన మాట వాస్తవం. అయితే ఈ చిన్ని చిన్ని కానుకలు భక్తులు ధరించినప్పుడే అవి వారిని ఆపత్ సమయాలలో సూక్ష్మంగా స్వామికి సందేశం తెలియచేస్తున్నందువల్ల వారందరూ స్వామిచే రక్షింపబడుతున్నారని చాలామంది ఊహిస్తూ ఉంటారు. అలా అనుకున్న వారికి వశిష్ఠగుహ సంఘటన మొదలైనవి కనువిప్పు కలిగించగలవు. స్థూల వస్తువులను భక్తులకు అనుగ్రహించి తద్వారా వారు భక్తరక్షణ చేస్తున్నట్టు మనను భ్రమింపచేయటం కూడా స్వామి యొక్క లీలా వినోదమే. కాని ఇది పూర్తి నిజం కాదు. నిజానికి భక్తే నిజమైన తాయెత్తై ఆ సత్యసాయి తల్లిని ఆకర్షించి బంధింపజేస్తుంది. స్వామి తన కంటికి రెప్పవలే కాపాడిన భక్తులందరూ ఇలాంటి కానుకలను పొందినవారేనా ఏమిటి? ఎన్నటికీ కాదు.
స్వామే చెప్తారు, నన్ను సాయి అనే ఆకృతిగానో లేక నామముతోనో భజించాలనే నేనెప్పుడూ నిర్దేశించలేదు. ఈ నరాకారము సత్యముగా నిరాకార బ్రహ్మమే. రూపమును ధ్యానించినా సరే, ఏ నామమును స్మరించినా సరే, సత్యమైన భక్తి ప్రేమలు కలవారైనట్టయితే వారికి నేను ఆపద్బాంధవుడినే. ఎవరైనా నన్ను ఆత్మవిద్యను ప్రసాదించమని ప్రార్థిస్తే వారికి వారు కోరిన మార్గమునే మూడు రెట్లు ఎస్ఎస్ఎస్ అని అనుగ్రహిస్తాను. ఇంకా చెప్పబోతే భగవాన్ భక్తి అని ఏమీ లేకపోయినా సరే సత్యధర్మములను వీడక అందరియందు సమత్వమును కలిగి ప్రేమను పెంచుకుని యోగ్యుడై జీవించేవాడికి అతను ఏ నామజపమూ చేయకపోయినను వానిని ఆపద సమయాలలో కాపాడి రక్షిస్తూ ఉంటాను అంటారు స్వామి.

ఈ శీర్షికపై మీ సలహాలు, అభిప్రాయాలు లిసనర్ ఎట్ రేడియో సాయి డాట్ ఓఆర్జీకి వ్రాసి పంపగలరని ఆశిస్తూ రేపు మరిన్ని విశేషాలతో కలుద్దాం. సాయిరాం.

ओम श्री साई राम। राणीमा 1954 సంవత్సరం నుంచి స్వామిని సేవించుకుంటున్నారు. స్వామిని ఆరాధ్య దైవంగా పూజిస్తూ విశేషమైన అనేక అనుభవాలను కలిగినటువంటి వారు. ఆమె ఉత్తర భారతదేశంలో ఎక్కువ కాలం నివసించినప్పటికీ తరచుగా పుట్టపర్తి వచ్చి స్వామి దర్శనం చేసుకునేవారు. స్వామి రాణీమాకు అద్భుతమైన తన దివ్య లీలా అనుభూతులతో పాటు అత్యంత ముఖ్యమైన ఆధ్యాత్మిక పాఠాలను కూడా అనుగ్రహించారు. రాణీమా స్వామితో తమ అనుభవాలను గూర్చి వివరించిన విషయాలని తెలుగులోకి అనువదించి కొన్ని భాగాలుగా మీకు అందిస్తున్నాం. ఇప్పుడు మొదటి భాగంలో ఆ లీలా విశేషాలు ఆస్వాదిద్దాం. రాణీమా అంటారు, మేం మొదటిసారి పుట్టపర్తి వచ్చి స్వామిని చూసినప్పుడు ఈయన భగవంతుడేనా, భగవంతుడంటే ఇట్లా ఉంటాడా అన్న సందేహాలు మా మనసుల్లో బయలుదేరాయి. స్వామి మాతో, మీకు నేను భగవంతుడినా కాదా అన్న సందేహం ఉన్నట్లుంది, కాబట్టి మీరే నేను భగవంతుడినో కాదో పరీక్షించుకోండి. నన్ను నేను భగవంతుడిని అంటే సరిపోదు. మీకు పూర్ణమైన నమ్మకం కలగాలంటే నా సర్వాంతర్యామితత్వాన్ని పరీక్షించుకోండి. ఎందుకంటే భగవంతుడు మాత్రమే తాను సర్వాంతర్యామి అని నిరూపించుకోగలడు అని అన్నారు. కొంతకాలం తర్వాత ఒకసారి నేను కలకత్తా నుంచి ఢిల్లీకి రైల్లో ప్రయాణిస్తున్నాను. ఆ రోజుల్లో రైళ్లలో ఆడవారి కోసం ప్రత్యేకమైన బోగీలుండేవి. నాకు మహిళా బోగీలో టికెట్ రిజర్వ్ చేయబడింది. నేను ఒక్కదాన్నే కలకత్తా నుంచి ఢిల్లీకి వెళ్తున్నాను. ఢిల్లీలో ఉన్న గర్భవతి అయిన నా సోదరికి సహాయం అందిద్దామన్న భావనతో నేను బయలుదేరాను. స్టేషన్కొచ్చి మహిళా బోగిలోకి ఎక్కి కూర్చున్నాను. బోగిలో నేను తప్ప ఎవ్వరూ లేరు. కేవలం నేనొక్కదాన్నే ఉన్నాను. అయినా నాకేమీ పెద్దగా భయం అనిపించలేదు. ఏముంది, బోగి అంతా ఖాళీగా ఉందే అనుకున్నాను. ఈలోగా రైల్వే గార్డు ఆకుపచ్చని జెండా ఊపుతూ రైలు బయలుదేరుతోందన్న సంకేతాన్నిస్తూ నా బోగిలోకి తొంగిచూశాడు. అతను నాతో, ఏంటి మేడం, బోగి ఎంతకీ మీరొక్కరే ఉన్నారా అని అడిగాడు. నేను అవును అన్నాను. దానికతను, మేడం, మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. బోగి తలుపులు పూర్తిగా మూసి గడియ తప్పనిసరిగా వేసుకోండి, లేకపోతే చాలా ప్రమాదం. ఎందుకంటే రైలు బందిపోటు దొంగలుండే ప్రదేశాల్లోంచి వెళ్తుంది. ముఖ్యంగా రాత్రి సమయంలో బందిపోటు దొంగలు ఎక్కువగా మహిళా బోగీలపై దాడి చేసి నగలు నట్రావి దోచుకుపోతారు. అందుకని మర్చిపోకుండా తలుపుకి లోపల గడియ వేసుకోండి అని మరీ మరీ చెప్పాడు. ఈలోగా రైలు బయలుదేరింది. సరే, గార్డు అంత చెప్పాడు కదా అని నేను లేచి బోగి తలుపు వేయడానికి వెళ్లాను. నేను ఏ తలుపు గుండా అయితే బోగీలోకి ఎక్కానో ఆ తలుపులు బాగానే మూసుకున్నాయి. గడియ కూడా సరిగ్గా వేయగలిగాను. అటువైపుగా ఉన్న తలుపు మాత్రం సరిగ్గా మూసుకోలేదు. అంతేకాక గడియ కూడా సరిగ్గా లేదు, ఎగుడు దిగుడుగా ఉంది. ఆ తలుపు చాలా బరువుగా ఉంది కూడా. నేను శతవిధాలా ప్రయత్నించాను, అయినా సరే గడియ పడలేదు. నాకు ఒక్కసారిగా భయం వేసింది. అసలే నేనొక్కదాన్నే ఉన్నాను, బందిపోట్లు వస్తారేమోనన్న భయం. ఆ పైన గడియ పడటం లేదు. ఏం చెయ్యాలా అని ఆందోళన పడుతూ ఉండగా స్వామి, తాను సర్వాంతర్యామి అని, తన సర్వవ్యాపకతను పరీక్షించుకోమని మాతో అన్న మాటలు మదిలో మెదిలాయి. అంతే, ఒక్కసారిగా నాలో ఉత్సాహం నిండింది. ఆ స్వామి, ఇదే మంచి అవకాశం. మీరు సర్వాంతర్యామి, సర్వవ్యాపకులు అయితే నాకు ఇప్పుడు మీ లీలను చూపించండి. నేను ఇక్కడ ప్రయాణిస్తున్న భోగీ తలుపు గడియ పడటం లేదు. ఆ తలుపు ఎలాగైనా సరే సరిగ్గా మూసుకుని గడియ సరిగ్గా పడేటట్లు మీరే చెయ్యాలి. అలా చేసి మీరు సర్వాంతర్యామి అని నిరూపించండి అని అనుకుని ప్రశాంతంగా కూర్చుని స్వామిని ధ్యానించసాగాను. ఎందుకంటే ఒకసారి స్వామి ఇలా చెప్పారు, మీరు నాతో అనుసంధానమవ్వాలంటే మంత్రాన్ని జపిస్తూ ఏకాగ్రత అంతా నాపైన నిలపండి. వెంటనే మీ ప్రార్థన నాకు చేరిపోతుంది. మంత్రం లక్ష్యాన్ని ఛేదించే బాణంలాంటిది అని చెప్పారు. మంత్రాన్ని జపిస్తూ
స్వామిని ప్రార్థిస్తూ ఉండగా అక్కడ ఇష్ అన్న శబ్దం ఒకటి వినపడింది. ఏమిటా శబ్దం అని అనుకున్నాను. ఆ తర్వాత టప్ అన్న శబ్దం ఒకటి వినపడింది. నాలో నేను స్వామే వచ్చి తలుపుని సరిగ్గా గడియవేసి ఉంటారు అనుకుని స్వామిని తలుచుకుంటూ వెళ్లి తలుపు దగ్గర చూసేప్పటికీ ఆశ్చర్యం. అంతకు ముందు వరకు సరిగ్గా పట్టక మొరాయించిన తలుపు సరైన పద్ధతిలో మూసుకుని ఉంది. నేను వెళ్లి గడియని వేసేసరికి స్వామిని ప్రార్థించే ముందు వరకు పడని గడియ సరిగ్గా పడి నన్ను సంభ్రమాశ్చర్యాలకి గురిచేసింది. నేను ఆనందపారవస్యంతో ఊగిపోయాను. స్వామే వచ్చి తలుపును బాగుచేశారా అని అనుకుని స్వామికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. నేను చేసిన ప్రార్థనకు స్వామి స్పందించి తాము సర్వాంతర్యామి, సర్వవ్యాపకుడు అని నిరూపించారు. స్వామి ఏమీ భౌతికంగా అక్కడికి రాలేదు. నేను ఎక్కడో రైల్లో ప్రయాణం చేస్తూ చేసిన ప్రార్థనకి ఆయన స్పందించి, నేను ఏదైతే ఆయనని అర్థించానో ఆయన దానిని తెలుసుకుని సరిగ్గా ఆ పనినే తన సంకల్పమాత్రం చేత చేసేశారు. సాధారణంగా మనం స్వామి విభూతిని, ఉంగరాలని సృష్టించే అద్భుతాలనీ చూసినప్పటికీ కోతిలాంటి మన మనస్సులో ఏవో సందేహాలు వస్తూనే ఉంటాయి. కాని స్వామి సర్వవ్యాపకతను ఆస్వాదించిన క్షణాలు మాత్రం మనని విస్తుపోయేటట్లు చేసి మనల్ని అమితానందానికి గురిచేస్తాయి. ఆ సమయంలో సరిగ్గా నా పరిస్థితి అదే. ఆ క్షణాలలో నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఆ రాత్రి అంతా నాకు నిద్రపట్టలేదు. మరుసటి రోజు ఉదయం ఢిల్లీకి చేరుకోగానే స్టేషన్కి నా స్నేహితురాలు వచ్చింది. ఆమెని చూడగానే నేను భోగిలో జరిగిన విషయం అంతా అక్కడికక్కడే చెప్పేశాను. స్వామే వచ్చి తలుపుని సరిచేశారు అని ఆమెకి చెప్పగా ఆమె కూడా ఆశ్చర్యపోయింది. ఇలాగే స్వామి సర్వాంతర్యామి అని నిరూపించిన మరొక అనుభవాన్ని మీకు వివరిస్తాను. నా భర్త ఒక పెద్ద డాక్టర్. మా ఇంట్లో ఎవరికైనా అనారోగ్యం కలిగితే మాకు డాక్టర్ల కొరత ఉండదు. ఎవరో ఒక డాక్టర్ ఏ సమయంలోనైనా వచ్చి పరీక్ష చేస్తారు. ఒకసారి నా భర్త పనిమీద మధ్యప్రదేశ్ పర్యటనకి వెళ్లారు. సరిగ్గా ఆ సమయంలో మా అబ్బాయికి జ్వరం వచ్చింది. 103-104 డిగ్రీల తీవ్రమైన జ్వరం. 5 రోజులైనా తగ్గలేదు. అప్పుడు మా అబ్బాయి వయసు 5 సంవత్సరాలుంటుంది. నేను ఒక డాక్టర్కి కబురు పంపాను. డాక్టర్ వచ్చి పరీక్షించి బహుశా బాబుకు వచ్చింది మలేరియా జ్వరం అని, తర్వాత ఇన్ఫ్లుయెన్జా అని తర్జనా భర్జనా పడి జ్వరానికి సరైన కారణం ఏమిటో చెప్పలేకపోయాడు. తన వైద్యాన్ని మాత్రం అలాగే కొనసాగించాడు. మా బాబు వైద్యానికి ఏమాత్రం స్పందించడం లేదు. 4 రోజుల తర్వాత డాక్టర్ నా వద్దకి వచ్చి, నేను మీ బాబుకి మలేరియా జ్వరానికి, ఫ్లూ జ్వరానికి, తర్వాత డెంగ్యూ జ్వరానికి ఇలా మందులని మార్చి మార్చి ఇచ్చాను. అయినా సరే బాబుకి జ్వరం తగ్గడం లేదు. మందులు అతనిపై పనిచేయటం లేదు. బహుశా ఇది టైఫాయిడ్ జ్వరమేమో అని అన్నాడు. అది టైఫాయిడో కాదో పరీక్షించాలి అంటే రక్త పరీక్ష చెయ్యాలి. రేపు నేను వచ్చి రక్త పరీక్ష చేస్తాను. ఒకవేళ టైఫాయిడ్ అని తేల్తే టైఫాయిడ్కి మందులిస్తాను అని చెప్పాడు. 5 సంవత్సరాల మా బాబు జ్వరం వలన చాలా నీరసించిపోయాడు. అతని మెదడు కూడా సరిగ్గా పనిచేయడం లేదేమో అని అనిపించింది. ఎందుకంటే బిత్తర చూపులు చూడడం, మనుష్యులని సరిగ్గా గుర్తించలేకపోవడం, అన్నింటికీ మించి కన్నతల్లినైన నన్ను కూడా గుర్తుపట్టలేకపోవడం వంటివి చేసేవాడు. ఏవేవో అర్థంకాని పనులు చేసేవాడు. అర్థంకాని మాటలు మాట్లాడేవాడు. పైగా నన్ను చూసి గదిలో ఒక మూలకి పారిపోయేవాడు. నాకు చాలా ఆందోళనగా, ఏం చెయ్యాలో తెలియక, అసలు ఇలా పిచ్చి పనులు ఎందుకు చేస్తున్నాడో అర్థంకాని పరిస్థితిగా ఉంది. అతనిని మంచంపై పడుకోబెడదామనుకునేసరికి పడుకోబెడుతుండగా నానుంచి దూరంగా పారిపోయేవాడు. అసలు ఇలా ఎందుకు అయిందో నాకస్సలు అర్థమే కాలేదు. ఇంతలో హఠాత్తుగా స్వామి ఆలోచన నా మనసులో మెదిలింది. నా సర్వాంతర్యామి తత్వాన్ని పరీక్షించు. సరిగ్గా ఇది పరీక్షించే సమయం. ఇది నీకొక మంచి అవకాశం అన్న భావన నాలో కలిగింది. ఈ ఆలోచన అలవోకగా ఒక భావనగా నాలో వచ్చింది. వెంటనే లేచి మా ఇంట్లో పనిచేసే అమ్మాయిని, మా అబ్బాయిని చూసుకోమని
నేను కాసేపు దేవుణ్ణి ప్రార్థించి వస్తాను అని చెప్పాను. అప్పుడు సమయం సరిగ్గా 9 గంటలైంది. నేను ధ్యానంలో కూర్చుని స్వామితో నా గోడంతా విన్నవించుకున్నాను. స్వామి, మీ సర్వాంతర్యామి తత్వాన్ని పరీక్షించమన్నారు. ఇప్పుడు నాకో సహాయం కావాలి. మీరు నిజంగా సర్వాంతర్యామి అయితే నా ప్రార్థన ఆలకించి నాకు మీ అనుగ్రహాన్ని అందించండి. మా అబ్బాయి తీవ్రమైన జ్వరంతో బాధపడుతున్నాడు. పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తున్నాడు. నన్ను కూడా గుర్తించడం లేదు. మీరే వాడిని కాపాడాలి అని వేడుకున్నాను. మీరు నిజంగా వాడిని రక్షించదలుచుకుంటే నేను అడిగే 3 విషయాలని మీరు జరిపించాలి. 1, నేను ఇప్పుడు తిరిగి వెళ్లగానే అటూ ఇటూ పరిగెత్తకుండా మా బాబు పడుకోవాలి. 2, రేపు ఉదయం నిద్ర నుంచి లేచాక బాబుకి జ్వరం ఉండకూడదు. టెంపరేచర్ సరిగ్గా 98.4 డిగ్రీలే ఉండాలి. జ్వరం 99 డిగ్రీలు ఉన్నా నేను ఒప్పుకోను. 3, సాధారణంగా మధ్యాహ్నం సమయంలో బాబుకి జ్వరం పెరుగుతోంది. ఇప్పుడు మధ్యాహ్నం సాయంత్రం కూడా టెంపరేచర్ 98.4 డిగ్రీలే ఉండాలి. పిల్లవాడు తిరిగి మామూలుగా ఆడుకోవాలి. అప్పుడే మీరు నా ప్రార్థన విని బాబుని అనుగ్రహించారని నేను నమ్ముతాను అని స్వామిని ప్రార్థించాను. స్వామిని చేరుకోవాలంటే మనం నామస్మరణ ఖచ్చితంగా చేయాలి. నామస్మరణ చేస్తూ ధ్యానిస్తే తప్పక మీ ప్రార్థన నాకు చేరుతుంది అని స్వామే స్వయంగా చెప్పారు. ఆయన సర్వహృదయవాసి. అందరి హృదయాలలోనూ నివసించేది ఆయనే. అందుకే అందరి హృదయభావాలు ఆయనకు ముందే తెలిసిపోతాయి. సరే, నేను కొంతసేపు జపంచేసి బాబు వద్దకి వెళ్లి చూసేసరికి ఆశ్చర్యంలో మునిగిపోయాను. బాబు హాయిగా గాఢనిద్రలో ఉన్నాడు. పనిపిల్లని పిలిచి బాబు ఎప్పుడు పడుకున్నాడు అని అడిగాను. నేను ధ్యానం చేసుకోవడానికి వెళ్లిన కొద్ది సమయానికే నిద్రపోయాడు అని చెప్పింది. ఆ రాత్రంతా హాయిగా నిద్రపోయాడు. మరుసటి నాటి ఉదయం మామూలుగా లేచి నన్ను గుర్తుపట్టగలిగాడు. ఆరోగ్యంగా కనిపించాడు. టెంపరేచర్ 98.4 డిగ్రీలుంది. ఆ రోజు మధ్యాహ్నం సాయంత్రం కూడా టెంపరేచర్ 98.4 డిగ్రీల వద్దే స్థిరంగా ఉంది. స్వామిని ప్రార్థించాలే కాని ఆయన మనపై తమ అనుగ్రహాన్ని కురిపించడానికి ఎప్పుడూ సిద్ధంగానే ఉంటారు అనడానికి ఇదొక చక్కని ఉదాహరణ. ఈ సంఘటన జరిగిన సమయంలో స్వామి వెంకటగిరిలో ఉన్నారట. సరిగ్గా నేను స్వామిని ప్రార్థిస్తున్న సమయంలో, అంటే రాత్రి 9 గంటల ప్రాంతంలో, స్వామి వెంకటగిరి మహారాజా వారితో మాట్లాడుతూ ఉన్నారట. సాధారణంగా శ్రీరామనవమి మహోత్సవానికి వెంకటగిరి మహారాజా వారి కుమారులైన కుమార్రాజా స్వామిని తమ కారులో వెంకటగిరి ఆస్థానానికి తీసుకుని వెళ్తారు. రాజావారు శ్రీరామచంద్రునికి పరమభక్తులు. ఆనాటి రాముడే నేటి సాయిరాముడని తెలుసుకుని స్వామిని భక్తితో కొలిచేవారు. ఆ రోజు రాత్రి 9 గంటల సమయంలో నేను స్వామిని ప్రార్థిస్తున్నప్పుడు స్వామి మహారాజా వారితో మాట్లాడుతూ తన శరీరాన్ని వదిలి వెళ్లినట్లుగా స్పృహ తప్పి పడిపోయారట. రాజావారికి కుమార్రాజావారికి ఏమైందో, స్వామి ఎందుకలా స్పృహ తప్పి పడిపోయారో అర్థం కాలేదట. స్వామి తిరిగి తన శరీరంలో ప్రవేశించి మామూలుగా కూర్చున్నాక రాజావారు స్వామిని ఇలా అడిగారట. స్వామి, మీరు నిజంగా శరీరాన్ని వదిలి సూక్ష్మ శరీరం ధరించి ఎక్కడికైనా వెళ్లారా? ఒకవేళ వెళితే ఎందుకు వెళ్లారు అని అడిగారట. స్వామి, అవును, నేను ఈ శరీరాన్ని వదిలి వెళ్లాను అని అన్నారు. మళ్లీ రాజావారు, అసలు ఏమైంది స్వామి, మీరు ఎక్కడికి వెళ్లారు అని అడిగారట. స్వామివారితో, రాణీమా అనే నా భక్తురాలు ఒక సమస్యతో బాధపడుతోంది అని నా పేరు వాళ్లకి చెప్పారట. రాణీమా భర్త ఊళ్ళో లేడు. ఆమె తమ 2 పిల్లలతో ఒంటరిగా ఉంది. ఆమె కొడుకు తీవ్రమైన జ్వరంతో బాధపడుతూ మతి భ్రమించినట్లుగా ప్రవర్తిస్తున్నాడు. ఆమె చాలా ఆందోళన చెంది నన్ను ప్రార్థిస్తోంది. మీరు సర్వాంతర్యామి అని నిరూపించి నా కొడుకు అనారోగ్యాన్ని తగ్గించండి, వాడిని కాపాడండి అని ప్రార్థించింది. నేను వెంటనే వెళ్లి ఆ అబ్బాయిని రక్షించి వచ్చాను. ఇప్పుడు ఆ అబ్బాయి కోలుకున్నాడు అని స్వామివారితో చెప్పారట. ఇప్పుడు మరొక సంఘటన వివరిస్తాను. మా అబ్బాయికి 8-9 సంవత్సరాలున్నప్పుడు చేత్తో ఫుట్బాల్ పట్టుకుని పెద్దవాళ్లు తొక్కుకునే సైకిల్ తీసుకుని
ఆడుకోడానికి బయలుదేరాడు. దారిలో రోడ్డు మీద ఉన్న కల్వర్టు వద్ద సైకిల్ని సరిగ్గా నియంత్రించలేక కింద పెద్ద గొయ్యిలో పడిపోయాడు. పెద్ద పెద్ద దెబ్బలు తగలినప్పటికీ శరీరం అంతా కొట్టుకుపోయి దెబ్బలు తగలడం జరిగింది. వాడు అలానే దెబ్బలతో ఇంటికొచ్చాడు. డాక్టరైన నా భర్త ఆ సమయంలో ఊళ్ళో లేరు. బాబును చూసి కంగారుపడి నేను వేరే డాక్టర్ని పిలిపించాను. ఈలోగా నేను బాబు శరీరం పైన దెబ్బలు తగిలిన చోట రక్తాన్ని తుడిచాను. దెబ్బలు తగిలినందువల్లనో ఏమో కాని బాబుకి ఒక్కసారిగా చాలా ఎక్కువగా జ్వరం వచ్చేసింది. ప్రమాదం జరిగిన 2 గంటలైన తర్వాత డాక్టర్ వచ్చి బాబుని పరీక్షించి వెంటనే ఫలానా మందు వెయ్యాలని, లేకపోతే పరిస్థితి మన చేయి దాటిపోతుందని చెప్పాడు. ఆ రోజు ఊళ్ళో బంద్ జరుగుతోంది. అందువల్ల ఏ షాపులు తెరవలేదు. ఆ మందు తన హాస్పిటల్లో కూడా లేదని ఆ డాక్టర్ చెప్పాడు. నాకు ఏం చెయ్యాలో పాలుపోవటం లేదు. స్వామిని ప్రార్థించడం మొదలుపెట్టాను. ఈలోగా ఈ మందు ఫలానా షాపులో దొరుకుతుందని, పరిస్థితి వివరిస్తే ఆయన షాపుని తెరిచి మందు ఇస్తాడని తెలిసింది. ఆ షాపు యజమాని నాకు కూడా తెలుసు. నేను వెంటనే స్వామిని స్మరించుకుంటూ ఆ షాపు యజమాని ఇంటికి వెళ్లాను. తీరా అక్కడికి వెళ్లేసరికి ఆయన ఇంట్లో లేడని, ఏదో పనిమీద బయటికి వెళ్లాడని ఆయన భార్య చెప్పింది. కొంత సమయం అక్కడే వేచి ఉన్నాను. ఇక నా మనస్సులో ఆందోళన పెరిగిపోతోంది. నన్ను ఆదుకోమని స్వామిని తీవ్రంగా ప్రార్థించసాగాను. ఇక ఇంటికి వెళ్లిపోదాం అనుకునేసరికి ఎవరో ఒక అబ్బాయి సైకిల్ తొక్కుకుంటూ అక్కడికొచ్చాడు. అతను మందుల షాపు యజమానిని తన హోటల్లో కలిశానని, తనకి కూడా ఒక మందు కావాలని అడిగితే షాపు యజమాని తాళం చెవి తీసుకురమ్మని తనని పంపాడని షాపు యజమాని భార్యతో చెప్పాడు. అక్కడే ఉన్న నేను పరమానందానికి లోనయ్యాను. అతను తాళం చెవి తీసుకుని బయలుదేరాడు. అతని వెనకే కారులో నేను కూడా షాప్ దగ్గరికి వెళ్లి డాక్టర్ చెప్పిన మందుని తీసుకున్నాను. ఆ మందు వేశాక మా బాబుకి జ్వరం క్రమంగా తగ్గింది. బాబు మామూలు స్థితికి చేరుకున్నాడు. ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే, స్వామిని ప్రార్థించాలి అంటే ఎక్కడో ఒక పూజగదిలో కూర్చుని మాత్రమే స్వామిని ప్రార్థించనక్కర్లేదు. ఎక్కడంటే అక్కడే స్వామిపై మన మనస్సును లగ్నం చేసి విశ్వాసంతో ప్రార్థించినట్లయితే స్వామి మన మొరాలకించి తాను చేయదలచిన దానిని చేస్తారు. మనకుండాల్సిందల్లా ఆయనపై సంపూర్ణ విశ్వాసం. కాని చివరి నిమిషం దాకా మనని పరీక్షిస్తూనే ఉంటారు. ఆ పరీక్షలో విశ్వాసాన్ని కోల్పోకుండా తదేక భక్తితో ఆయన్ని ప్రార్థిస్తే ఆయన తప్పకుండా మనని ఆదుకుని తీరుతారు. స్వామి సర్వహృదయవాసి. స్వామి మన హృదయవాసి అని మనం ముఖ్యంగా గుర్తించాలి. మనం అంతర్ముఖం అయి స్వామి నిత్యం మనతోనే ఉన్నారన్న భావనలో మమేకం అయి మన మనస్సుతో సంభాషించగలగాలి. స్వామి అన్నట్లు స్వామిని కేవలం ఆయన భౌతిక శరీరానికే పరిమితం చేయక ఆయన విశ్వమంతా నిండి ఉన్న అద్వితీయమైన చైతన్య శక్తిగా భావించి ఆయన సర్వజీవవాసి అని మనమంతా గుర్తించగలగాలి. స్వామి మా బాబుని మరొకసారి రక్షించిన కొద్ది రోజుల తర్వాత ఢిల్లీలో ఉన్న నా సోదరి పుట్టపర్తి వెళ్తూ ఒకరోజు మా ఊర్లో ఆగి పుట్టపర్తి వెళ్లింది. మా ఊళ్ళో కేవలం ఒక్కరోజు మాత్రమే ఉన్న ఆమెతో అనేక విషయాలు మాట్లాడినా, నేను స్వామి దెబ్బలు తగిలిన మా అబ్బాయిని కాపాడిన ఈ అనుభవాన్ని గురించి చెప్పలేదు. బహుశా మర్చిపోయానేమో. ఆ తరువాత ఆమె పుట్టపర్తి వెళ్లి స్వామి దర్శనం చేసుకుంది. స్వామి ఆమెని చూసి, రాణీమా కొడుకు ఎలా ఉన్నాడు, ఇప్పుడు బాగానే ఉన్నాడా అని అడిగారట. ఆ విషయం నేను ఏమీ చెప్పలేదా అని కూడా అడిగారట. నా సోదరికి ఈ విషయం తెలియకపోవడం వలన ఆమె స్వామినే అసలు ఏం జరిగిందని అడిగితే, స్వామే స్వయంగా నా కుమారుడు సైకిల్ తొక్కుతూ కల్వర్టు వద్ద ఏ విధంగా పడిపోయింది, స్వామి నా కుమారుడి తలకి పెద్ద దెబ్బ తగలకుండా బాబు పడిపోతున్న సమయంలో తన చేతులతో పట్టుకుని ఏ విధంగా రక్షించింది, తను మందును సరైన సమయానికి అందేటట్లు చేసిన విషయాన్ని అన్నీ పూసగుచ్చినట్లు స్వయంగా నా సోదరికి వివరించారట. మీరు అచంచల విశ్వాసంతో నన్ను ప్రార్థిస్తే నేను పలకకుండా ఎలా ఉండగలను అని కూడా అన్నారట. చూశారా, స్వామి తనని నమ్మిన భక్తులకి ఎల్లప్పుడూ ఇంటా వెంటా జంటా కంటా ఉండి తాను సర్వాంతర్యామి అని నిరూపిస్తూ
అందరినీ రక్షిస్తూ ఉంటారనడానికి, అది నిరూపించడానికి నా ఈ అనుభవాలు కొన్ని ఉదాహరణలు మాత్రమే. మనం స్వామినామాన్ని స్మరిస్తూ స్వామి విభూతిని పవిత్రంగా ధరిస్తే చాలు, విభూతి కూడా కొన్ని మహిమలు చేయగలదు. స్వామిపై గల మన నమ్మకం విభూతిని మహిమాన్వితం చేస్తుంది. ఆ విభూతి మన బాధల్ని తీర్చి మనల్ని రక్షిస్తుంది. ఆ అనుభవాలను కూడా ఇప్పుడు మీతో పంచుకుంటాను. శివుని భక్తుడైన ఒక వ్యక్తి మా ఇంట్లో వంటవాడిగా పనిచేసేవాడు. అతడు ఉత్తర భారతీయుడు. ఎప్పుడూ ఓం నమశివాయ అని అంటూ ఉండేవాడు. అలాంటి భక్తుడు వంటవాడుగా దొరకడం నిజానికి నా అదృష్టం అనుకుంటూ ఉండేదాన్ని. అయితే పాపం అతనికి పెళ్లై చాలా సంవత్సరాలు అయినా పిల్లలు మాత్రం కలగలేదు. అతను ఒకసారి, "అమ్మా, మాకు పిల్లలు పుట్టడం లేదు. నేను దేవుణ్ణి ఎంతగానో ప్రార్థిస్తున్నాను, అయినా సరే పిల్లలు కలగడం లేదు. నేను నా భార్య ఎంతగానో బాధపడుతున్నాం. మీరేమైనా చేయగలరా?" అని అడిగాడు. అతనికి 40 సంవత్సరాలు, అతని భార్యకి 30 సంవత్సరాలు ఉంటాయి. నేను అతనితో, "నేను మాత్రం ఏం చేయగలను? నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థిస్తాను" అన్నాను. "అయినా నా భర్త డాక్టర్ కదా, ఒకసారి దంపతులిద్దరికీ చెకప్ చేయిద్దామని చెకప్ చేయించాను. డాక్టర్ ఇద్దర్లో ఏ సమస్య లేదని చెప్పారు. మరి పిల్లలు ఎందుకు పుట్టడం లేదు అని అనుకున్నాను. సరే, నేను స్వామి గురించి అతనికి చెప్పాను. అతనికి స్వామి తెలుసు. ఎందుకంటే ప్రతిరోజూ నేను స్వామిని పూజించడం, భజనలు చేయడం అతను చూసి ఉండడంతో స్వామిని గురించి కొంత అవగాహన ఉంది. కాని స్వామిని ఎప్పుడూ చూడలేదు. నేను అతనికి స్వామి విభూతిని ఇచ్చి, "ఈ విభూతిని నీళ్లలో కలిపి నీకు పిల్లలు పుట్టాలని నీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుని నీ భార్యని ప్రతిరోజూ ఉదయం సాయంత్రం తీసుకోమని చెప్పు. పరిపూర్ణమైన విశ్వాసంతో విభూతి నీళ్లను తాగండి. మీకు తప్పక మంచి జరుగుతుంది. కాకపోతే ఓర్పుతో మీరు ప్రార్థించాలి. వెంటనే మీ కోరిక తీరకపోవచ్చు. నెలకాని 6 నెలలు కాని మరెంత సమయమైనా పట్టవచ్చు. కాని నీకు నమ్మకం మాత్రం తగ్గకూడదు" అని చెప్పి విభూతినిచ్చాను. ఆశ్చర్యకరంగా విభూతి సేవించిన కొద్ది నెలలకే ఆమె గర్భవతి అయింది. ఆ తర్వాత పండంటి మగబిడ్డను కంది. అలా ప్రతి ఏటా ఒక మగబిడ్డను కన్నది. ఇప్పుడు వాళ్లకు 5 కొడుకులు. ఆ దంపతుల ఆనందానికి అవధులేవు. ఆ వంటాయన నా దగ్గరికి వచ్చి, "అమ్మా, ఎన్నో మందులు వాడాం. ఎందరు డాక్టర్లకో చూపించాం. ఎందరెందరి చుట్టూ తిరిగాం. పుణ్యక్షేత్రాలు దర్శించాం. కాని పిల్లలు మాత్రం కలగలేదు. స్వామి విభూతిని స్వీకరించిన తర్వాతే మాకు పిల్లలు కలిగారు. మాకు ఒక్కసారి స్వామివారిని దర్శించాలని, మా కృతజ్ఞతలు తెలుపుకోవాలని ఉన్నదమ్మా" అని పుట్టపర్తికి తమను తీసుకెళ్లమని అడిగారు. "స్వామి అనుగ్రహం ఉంటే తప్పక ఆయన దర్శనం అవుతుంది." ఆ విధంగానే నా భర్త ఒకసారి ఇండోర్ నుంచి వస్తున్నప్పుడు తనతో పాటు మా వంటాయన కూడా స్వామి దర్శనం చేసుకున్నాడు. చూశారా, ఆ వంటాయన ఎప్పుడూ స్వామిని చూడలేదు. అయినా విశ్వాసంతో విభూతిని పవిత్రంగా భావించి స్వీకరించడం వలన వారికి ఎంత మేలు జరిగిందో. విభూతి అంతటి మహిమ కలదని నేను కూడా గ్రహించాను. అలాగే మరొక సంఘటన. మేము బెంగళూరులో ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక ఆమె పనిచేసేది. ఆమెది ఒక దీనగాథ. ఆమెకి 20 ఏళ్లు ఉన్నప్పుడు ఆమెకి వివాహమైంది. వివాహం అయిన కొద్ది రోజులకే భర్త ఆమెని విడిచి వెళ్లిపోయాడట. కొన్ని రోజుల నుంచి హఠాత్తుగా కనిపించడం కూడా మానేశాడు. బయటకు వెళ్లిన అతను తిరిగి రాలేదు. అలా 10 సంవత్సరాలు గడిచిపోయాయి. ఆమె నాతో, "అమ్మా, నా భర్త నన్ను వదిలి వెళ్లి 10 సంవత్సరాలు గడిచిపోయాయి. అసలు ఎందుకు ఎక్కడికి వెళ్లిపోయాడో కూడా తెలియటం లేదు. మేం అతని కోసం వెదకని ప్రదేశం లేదు. కాని ఎక్కడా అతని జాడలేదు. నాకు భర్త లేడు, పిల్లలూ లేరు. అసలు నేను ఎందుకు బతుకుతున్నానో నాకే తెలియడం లేదు. నేను చాలా ఆవేదనతో ఉన్నాను. మీరు నా కోసం ఏమైనా చేయగలరా? ఆ దేవుణ్ణి ప్రార్థించగలరా?" అని అడిగింది. దానికి నేను, "నేను తప్పకుండా దేవుణ్ణి ప్రార్థిస్తాను. తప్పకుండా నీకు మంచి జరుగుతుంది. నా దైవమైన బాబాని ప్రార్థిస్తాను" అని చెప్పి నా ఈ విభూతి చికిత్సని ఆమెకి కూడా అందించదలుచుకుని విభూతినిచ్చాను.
రోజూ విభూతిని నీటిలో కలుపుకుని భక్తితో తాగమన్నాను. బాబా, నా భర్తను తిరిగి నా వద్దకు రప్పించండి అని ప్రార్థించమన్నాను. ఆమె అలా విభూతిని కలిపిన నీటిని సేవిస్తూ హృదయపూర్వకంగా ప్రార్థించసాగింది. కొద్ది కాలం తర్వాత ఒకరోజున ఆమె ఉంటున్న ఇంటి తలుపు టక్మని ఎవరో కొట్టారు. ఆమె వెళ్లి తలుపు తీసి చూసేసరికి తన కళ్లని తానే నమ్మలేకపోయింది. ఇది కళా నిజమా అన్న ఆశ్చర్యంలో బొమ్మలా నిలబడిపోయింది. ఆమె ఎదురుగా 10 సంవత్సరాల క్రితం ఆమెని విడిచి వెళ్లిపోయిన ఆమె భర్త నిలిచి ఉన్నాడు. ఆమె ఆనందంతో తబ్బిబ్బైపోయింది. భర్త లోపలికి వచ్చి నిష్కారణంగా తనని వదిలి వెళ్లిన తనని క్షమించమని, ఇక ఆమెని విడిచి ఎక్కడికీ వెళ్లనని, ఆమెతోనే ఉంటానని ప్రేమగా మాట్లాడడంతో ఆమెకి ఆనందంతో నోట మాటలేకపోయింది. ఆమె ఇదంతా చెప్పినప్పుడు నేను నా చెవులని నమ్మలేకపోయాను. స్వామి ఇంత మహిమ చూపారా అని విస్తుపోయాను. విభూది ఇంత మహిమ చేసిందా అని ఆశ్చర్యపోయాను. ఆమె భర్తని పోలీసులు కాని ఎవరూ కాని దగ్గరుండి తీసుకురాలేదు. అతనంతట అతనే తిరిగి వచ్చాడు. పైగా ఆ అమ్మాయి స్వామిని ఎప్పుడూ చూడలేదు కూడా. కేవలం నేను చెప్పినట్లు విభూతిని సేవించి ఆ స్వామిని ప్రార్థించింది అంతే. ఇంతటి అద్భుతాన్ని చేయడం స్వామికి తప్ప మరెవరికి సాధ్యమవుతుంది చెప్పండి? విభూతి అంత విశిష్టమైంది. ఒకసారి స్వామే స్వయంగా నాతో ఇలా చెప్పారు, రాణీమా, నీకు ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడు విభూతిని తీసుకుని నీళ్లలో కలిపి దాన్ని మందులా భావించి భక్తితో స్వీకరించండి. మీ బాధలేవైనా సరే అది తీరుస్తుంది అని అన్నారు. మనం క్రమబద్ధంగా విభూతిని స్వీకరిస్తే తప్పకుండా అది మనల్ని కాపాడుతుంది. అందుకే నేను ఇప్పటికీ విభూతిని కలిపిన నీటిని నా వద్దనే ఉంచుకుని ప్రతిరోజూ తీసుకుంటాను. విభూతి మహిమని ప్రకటించే ఇంకొక విషయం కూడా ఇప్పుడు మీకు చెప్తాను. నేను చెన్నైలో ఉంటున్నప్పుడు మా ఇంటికి దగ్గరలో 30-40 సంవత్సరాల వయసున్న ఒక ఆవిడ ఉండేది. ఆమెకి నేను తెలుసు, నాకు ఆమె తెలుసు, కాని పెద్ద పరిచయం లేదు. ఒకసారి నేను ఆవిడ ఇంటి మీదుగా వెళ్తుండగా ఆవిడ నన్ను చూసి అమ్మా అమ్మా అని పిలిచింది. నేను ఏమిటి ఈవిడ నన్ను పిలుస్తోంది అని అనుకుని ఎందుకు పిలిచావు అని అడిగాను. దానికి ఆవిడ, అమ్మా ఒకసారి మా ఇంట్లోకి రండి అని నన్ను వారింట్లోకి తీసుకుని వెళ్ళింది. ఆమె షుగర్ బీపీ వంటి వ్యాధులతో బాధపడుతోందట. అమ్మా, నేను షిర్డీసాయి భక్తురాలిని. మీరు సత్యసాయి భక్తులని విన్నాను. సత్యసాయి భగవాన్ అని మీరు ఎలా నమ్మారు? మీ పద్ధతుల గురించి, మీ అలవాట్ల గురించి నాకు వివరిస్తారా అని అడిగింది. ఒక గంటసేపు అక్కడే కూర్చుని స్వామిని గురించిన విషయాలని వివరించాను. కొద్ది రోజుల తరువాత ఆమె మా ఇంటికి వచ్చింది. ఆమె నాతో ఇలా చెప్పింది, అమ్మా, నేను పూజలో ఉన్నప్పుడు ఎవరో నాతో ఇలా అన్నారు, అంచు కలిగిన తెల్లచీర ధరించిన ఆవిడతో వెళ్లి మాట్లాడు అని. పదే పదే ఇదే విషయం నాకు చెప్పినట్లు అనిపించింది. చెప్పినది ఎవరో మాత్రం నాకు తెలీదు, కాని నేను పూజగదిలో ఉన్నప్పుడు ఆ మాటలు ఎవరో నాతో చెప్పినట్లు అనిపించింది. అందుకని ఆ రోజు నేను మిమ్మల్ని పిలిచి మాట్లాడాను. నాది ఒక విన్నపం అమ్మా అంది. నేను ఏమిటా విన్నపం అని అడిగాను. మీరు దైవధ్యానం చేసేటప్పుడు నేను కూడా మీతో పాటు మీ వద్ద కూర్చుని ప్రార్థనలో పాల్గొంటాను అని అడిగింది. మామూలుగా నేను సాయంత్రం ఎక్కువసేపు ప్రార్థనలోనే గడుపుతాను. మొదటి కాసేపు ధ్యానం చేస్తాను, తర్వాత భజన పాటలు పాడతాను, తర్వాత భగవద్గీత చదువుకుని పూజ పూర్తి చేస్తాను. సాధారణంగా నేను ఎవరినీ పూజకి అనుమతించను, ఎందుకంటే ప్రార్థన ధ్యానం ఏకాంతంగా చెయ్యాలి. మళ్లీ నాలో నేనే ఏమిటి ఇలా అన్నాను, ఆమెను ఏదో అదృశ్య శక్తి నాతో మాట్లాడమని ప్రేరేపించింది, ఆమెను ప్రార్థనకు రావద్దని ఎలా చెప్పగలను, ఇలా నేను స్వార్థంగా ప్రార్థన చేయకూడదు అని నాలో నేనే తర్కించుకుని ఆమెతో, సరేనమ్మా, మీరు కూడా పూజా సమయానికి రండి, ఇద్దరం కలిసే భగవంతుణ్ణి ధ్యానిద్దాం అని చెప్పాను. ఆశ్చర్యకరంగా ఆమె ప్రతిరోజు వానొచ్చినా వరదొచ్చినా ప్రకృతి వైపరీత్యాలొచ్చినా సరే తప్పనిసరిగా టైంకి వచ్చేసేది. ఇద్దరం కలిసి ధ్యానంలో సమయం గడిపేవాళ్లం. నేను ఆమెకు అనేక విషయాలు చెప్పేదాన్ని.
అలా కొద్ది రోజులు గడిపాక ఆమె నాతో, అమ్మా, నేను మీకో విషయం చెప్పాలి అంది. ఏమిటా విషయం అని అడిగాను. అమ్మా, నేనొక తీవ్రమైన సమస్యతో బాధపడుతున్నాను. నాకు రోజూ నిద్ర పట్టదు. ఇన్సామ్నియాతో బాధపడుతున్నాను. అనేక రకాల మందులు వాడాను. అయినా సరే సమస్య తీరలేదు. చివరికి డాక్టర్లు నాకు నిద్రమాత్రలిచ్చారు. ప్రతిరోజూ రాత్రి పడుకునే ముందు నిద్రమాత్ర వేసుకుంటే కానీ నేను నిద్రపోలేను అని చెప్పింది. ఎందుకంటే ఆమె చిన్నతనంలోనే మద్రాస్కి ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా పనిచేస్తున్న ఆమె భర్తని కోల్పోయింది. అప్పటినుంచి ఆమెకి మానసిక ప్రశాంతత కరువై ఇలా రోగిలా మారిపోయింది. నేను ఆమెని ఓదార్చి నిద్రమాత్రలు వేసుకుని పడుకోవడం ప్రమాదకరం. దానికి అలవాటు పడితే ఆ మాత్రలకి బానిసైపోతావు. అందుకని వాటిని మానే. నేను నీకొక దివ్యౌషధాన్ని ఇస్తాను. ప్రతిరోజూ దానిని నీటిలో కలుపుకుని తాగు అని చెప్పాను. ప్రతిరోజూ క్రమం తప్పకుండా విభూతిని ధరించి సేవించమని చెప్పాను. నీకు వెంటనే ఫలితం కనపడకపోవచ్చు. నెలైనా, 6 నెలలైనా, ఎన్ని రోజులైనా సరే నీ ప్రయత్నాన్ని ఆపకు. భగవంతుణ్ణి ప్రార్థిస్తూనే ఉండు. ఎందుకంటే స్వామి మన విశ్వాసాన్ని, భక్తిని పరీక్షిస్తారు. ఆ తర్వాతే ఆయన అనుగ్రహాన్ని మనపై కురిపిస్తారు. అందుకని రాత్రిపూట నిద్ర పట్టకపోతే కంగారు పడిపోకు. నామస్మరణ చేయి. ప్రతి సంవత్సరం శివరాత్రి రోజు మనం శివుని నామం జపిస్తూ రాత్రంతా జాగరణ చేస్తాం. అలాగే నీకు నిద్ర పట్టనప్పుడు నామజపం చెయ్యి. భగవంతుణ్ణి ప్రార్థించు. ఇప్పుడు రోజూ శివరాత్రి అని ఆనందంగా నామస్మరణ చెయ్యి. అంతా మంచే జరుగుతుంది అని చెప్పాను. ఆమె నేను చెప్పినట్లే చేసింది. నిద్రమాత్రలు వేసుకోవడం మానేసింది. కొద్ది రోజుల తర్వాత ఆమె రాత్రిపూట హాయిగా నిద్రపోగలిగింది. ఆరోగ్యవంతురాలైంది. ఆమెకిప్పుడు 60 సంవత్సరాలు. హాయిగా తన జీవనాన్ని సాగిస్తోంది. రోజూ నాకు ఫోన్ చేసి మాట్లాడుతుంది. అమ్మా, మిమ్మల్ని నేను ఎలా మర్చిపోగలను? మీరు ఇచ్చిన స్వామి విభూతి వల్లే నేను మామూలు మనిషినయ్యాను అని అంటూ ఉంటుంది. నన్ను చూడ్డానికి పుట్టపర్తి వచ్చి స్వామి దర్శనం కూడా చేసుకుంది. ఇప్పటి వరకు చెప్పిన ఈ అనుభవాలలో వ్యక్తులెవ్వరూ కూడా స్వామిని చూడలేదు. ఆయనపై గల సంపూర్ణ విశ్వాసమే వారి సమస్యలను తీర్చింది. మన ప్రయత్నం మనం చెయ్యాలి. భారం భగవంతునిపై వెయ్యాలి. ఆయన మనల్ని ఎంతగానో పరీక్షిస్తారు. కాని మనం మన భక్తి విశ్వాసాలతో ఆయన అనుగ్రహాన్ని పొందాలి. భగవంతుడు తప్ప మనల్ని ఇంకెవరు రక్షిస్తారు చెప్పండి? ఆయనే మన జీవనాధారం. ఈ విశేషమైన రాణిమా అనుభవాలతో ఈ వారం సెలవు తీసుకుందాం. మళ్లీ వచ్చేవారం మరిన్ని అమూల్యమైన స్వామి అనుగ్రహించిన అనుభవాలని విందాం. ఈ అనుభవాలలో వ్యక్తులెవ్వరూ కూడా స్వామిని చూడలేదు. ఆయనపై గల సంపూర్ణ విశ్వాసమే వారి సమస్యలను తీర్చింది. మన ప్రయత్నం మన

0: రేడియో సాయి శ్రోతలకు సాయిరాం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య శ్రీచరణాలకు అనంత కోటి ప్రణామాలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు మానవాళి హృదయాలలో మానవతా విలువలు వికసింపజేసేందుకు, దైవభక్తిని, దేశభక్తిని, మాతృభక్తిని పరిమళింపజేసేందుకు తమ దివ్యోపన్యాసాలలో అమృత గుళికల్లాంటి చిన్న కథలు చెబుతూ ఉంటారు. ఆ కథలను శ్రీ సత్యసాయి కథాసుధలో ధారావాహికంగా ప్రసారం చేస్తున్నాం.
1: మనస్సు స్వాధీనం అనే చిన్న కథను విందామా? పూర్వం ఒక రాజు ఒక విచిత్రమైన ప్రకటన చేశాడు. తన రాజ్యంలోని గ్రామస్తులందర్నీ పిలిచి తలా ఒక మేకనిచ్చి బాగా పెంచండి అని ఆజ్ఞాపించాడు. అయితే దీంతోపాటు ఒక విచిత్రమైన షరతును విధించాడు. మేకలను బాగా సాకండి, నేను నిర్ణయించిన కాలానికి వాటిని ఇక్కడ తోలుకుని రావాలి. అప్పుడా మేకలు ఆకులను తినకూడదు. ఈ విధంగా పెంచిన వారికి 10,000 రూపాయలు బహుమానం ఇస్తాను అని ఆదేశించాడు. గ్రామస్తులందరూ ఈ విధంగా అనుకున్నారు. బాగా మేపితే మేకలు ఆకులను ఎందుకు తింటాయి, బాగా మేపుదాం అని డబ్బు బాగా ఖర్చు చేసి ఒకరి మీద ఒకరు పోటీపడి మేకల్ని పెంచడంలో నిమగ్నమయ్యారు. ఒక గ్రామంలో ఒక అమ్మాయి మాత్రం ప్రతిరోజు తన మేక ముందర ఆకులు ఉంచి అది ఆకులను అందుకునే సమయంలో దాని మూతి మీద కుట్టేది, ఇంకేదో ఆహారం అందించేది. ఆ మేక మాత్రం కొన్ని దినాలకు ఆకుల జోలికే వెళ్లలేదు, వాటివైపు చూడడమే మానేసింది. రాజు నిర్ణయించిన గడువు పూర్తయ్యింది. అందరూ తమ మేకలను తోలుకొని రాజభవనం చేరుకున్నారు. ఒక ప్రదేశంలో బోలెడు ఆకులు కుప్పలు కుప్పలుగా పోసి ఉన్నాయి. ఆ ఆకులను చూడగానే ఆ మేకలన్నీ వాటివైపే పరిగెత్తాయి, ఆవురావురుమంటూ తినడం ప్రారంభించాయి. ఒక మేక మాత్రం ఆకులవైపు చూడకుండా తన యజమానురాలైన ఆ అమ్మాయి చేతిలో ఉన్న కర్రను చూస్తూ నిల్చుంది. రాజుగారు ఆ అమ్మాయికి 10,000 రూపాయలను బహుమానంగా ఇచ్చి పంపారు. ఈ కథలోని అంతరార్థమేమిటి? మనస్సును, ఇంద్రియాలను ఏ విధంగా అరికట్టుకోవాలో చెప్తుంది ఈ కథ. మనస్సును స్వాధీనం చేసుకోవటానికి అభ్యాసం అవసరం. దానిని ఇచ్చవచ్చినట్లు పోనీయరాదు. అర్జునుడంతటివాడు శ్రీకృష్ణునితో చెంచలం హి మనః కృష్ణ అని మొరపెట్టుకున్నాడు కదా.

0: బెంగళూరు వైట్ఫీల్డ్ లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ కళాశాల నుంచి వచ్చిన ఎందరో పట్టభద్రులు వివిధ రంగాలలో ఉన్నత పదవులలో సేవలందించి పదవీ విరమణ చేసిన వారున్నారు. ఇంకా పదవులలో సేవలందిస్తున్న వారు ఉన్నారు. వారిలో చాలామంది కళాశాల స్వర్ణోత్సవ వేడుకలలో పాల్గొనడానికి ఉత్సాహంగా తరలివచ్చారు. సమర్థవంతంగా ఉన్నత పదవులు నిర్వహించిన కొందరు కళాశాలతోనూ స్వామితోనూ తమకున్న అనుబంధాన్ని, కళాశాల జ్ఞాపకాలను, స్వామి విద్యార్థిగా తాము నేర్చుకున్న విషయాలను రేడియో సాయితో పంచుకున్నారు. వారితో జరిపిన ఇంటర్వ్యూలతో కూర్చిన కార్యక్రమం ఇప్పుడు ప్రసారం చేస్తున్నాం. శ్రీ రాజన్ పటేల్ ముంబైలోని భాభా అటామిక్ రీసెర్చ్ సెంటర్లో సీనియర్ సైంటిస్ట్ గా పనిచేసి రిటైర్ అయ్యారు.
1: రాజన్ పి పటేల్.
2: మీరు బృందావన్ ఏ బ్యాచ్ లో చదువుకున్నారు సార్?
1: 1971 ఐ జాయిన్డ్ బృందావన్. అది ఫస్ట్ బిఎస్సి బ్యాచ్. 1974 బిఎస్సి గ్రాడ్యుయేషన్ అయిపోయింది. అప్పుడు పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదు. చిన్న బిల్డింగ్ ఉంది, సత్యసాయి ఆర్ట్స్ సైన్స్ కామర్స్ కాలేజ్ అప్పుడు అది. మరి అది ఏం చేయాలంటే స్వామి అన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తే సెంట్రల్ కాలేజ్ వెళ్ళండి, అక్కడ హాస్టల్లో ఉండండి, సాటర్డే సండే డిస్ట్రిక్ట్ బస్ తీసుకుని స్వామి దర్శనానికి వస్తుంటుంటండి. సో నేను పోస్ట్ గ్రాడ్యుయేట్ సైన్స్ కోసం, భీమేశ్వరరావు పోస్ట్ గ్రాడ్యుయేట్ ఆర్ట్స్, నిత్యానంద్ మేనన్ మా బ్యాచ్ పెట్టవాడు కామర్స్, మాస్టర్స్ కామర్స్ కి సెంట్రల్ కాలేజ్ ముగ్గురు చేరాం. అక్కడ హాస్టల్ ఒకే రూమ్ లో ఉండేది. టూ పీపుల్ ఆర్ అలౌడ్. ముగ్గురు రిక్వెస్ట్ చేసుకుని వార్డెన్ దగ్గర, వీఆర్ ఫ్రమ్ సత్యసాయి కాలేజ్ సార్, ప్లీజ్ అలౌ 3 of us టు స్టే, ఎక్స్ట్రా బెడ్ పెట్టుకుని ముగ్గురు ఉన్నాం అక్కడ. సాటర్డే సండే డిస్ట్రిక్ట్ బస్ ఫస్ట్ పట్టుకుని ఇక్కడ వస్తుంటుండేది.
2: మరి 50 సంవత్సరాలు ఈ క్యాంపస్ జరుపుకుంటుంది కదా, ఈ బ్యూటిఫుల్ టైంలో మీ అనుభూతి ఏంటి సార్?
1: చాలా ఎక్సైటెడ్ ఉన్నాం. నాకు వెంకటరామన్ అని ఇంకొక కామర్స్ ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్, వాడు ఫోన్ వచ్చింది, నాకు తెలియదు ఇది ఉందని 50. అది వాడు చెప్పాడు, పటేల్ భీమేశ్వరరావు వస్తున్నాడు, ఇంకొకటి చైతన్య బుజ్జి అని. నిత్యానంద్ ఎక్స్పైర్డ్ అన్ఫార్చునేట్లీ కపుల్ ఆఫ్ మంత్స్ బ్యాక్ ఆర్ 1 year back. సో బట్ చైతన్య బుజ్జి ఫస్ట్ బ్యాచ్ కామర్స్. కామర్స్ స్టార్టెడ్ 1 year అర్లియర్ దెన్ సైన్స్. కామర్స్ స్టార్టెడ్ ఇన్ 70, సైన్స్ స్టార్టెడ్ ఇన్ 71. వాళ్ళందరూ వస్తున్నారు, లెట్ అస్ మీట్ టుగెదర్, 50 years బృందావన్. సో దిస్ ఈస్ లాట్ ఆఫ్ మెమరీస్. చాలా మెమరీలు ఉన్నాయి బృందావన్ క్యాంపస్ గురించి మాకి. ఎలాగే ఇక్కడ అందరు 7 నుంచి 14, 14 నుంచి 21, 27. అప్పుడు వ్యత్యాసం ఏమంటే, భీమేష్ చెప్పినట్లు మేము స్వామి అంతే. అప్పుడు ఎవరు లేరు, మిడిల్ మెన్ ఎవరు లేరు. అక్కడ స్వామితోనే ఉండేది, స్వామితోనే జరిగేది, స్వామితోనే మూవ్ అవ్వేది. స్వామి ఎప్పుడన్నా హాస్టల్, హాస్టల్ అంటే ఇప్పుడు ఆర్చ్ గేట్ లెఫ్ట్ సైడ్ వెళ్తే కింద 2 garages ఉన్నాయి. ఆ బిల్డింగ్ లేదు, స్టేర్స్ ఉన్నాయి. పైన పెద్ద డార్మెటరీ ఉండేది, పార్టీషన్ వేసుకుని కింద పడుకునేది. పైన నుంచి నీళ్లు పడుతుండే, డబ్బాలు గిబ్బలు పెట్టుకుని అలాగే బెడ్డింగ్ కింద వేసుకుని స్వామి వచ్చేవాళ్ళు. మెనీ టైమ్స్ ఈవినింగ్, ఎవ్రీడే ఈవినింగ్ స్వామి దగ్గర లోపల. ఈవినింగ్ కాలేజ్ అయిన తర్వాత స్వామి బిల్డింగ్ లో వెళ్ళేసి భజన్, ఒక్కొక్కసారు అక్కడ ఉండండి, బస్సు ఉంటుంది, బస్ లో కూర్చోండి, చెప్పకండి ఎవరే. సో యూస్ టు గో టు సమ్ రివర్ బెడ్, అక్కడ రివర్ బెడ్ లో తీసుకుని ఏదో ప్రీ ప్లాన్ ఉంటుంది. రాజారెడ్డి మురళీధరన్ నుండి ఉండేవాడు ఒకడు. వీరిద్దరు అంతా అరేంజ్ చేసి వచ్చేస్తారు. జావా అండ్ కమాని వాళ్ళు బస్ గీస్ అరేంజ్ చేస్తుంటుంటారు. అప్పుడు యూస్ టు గో దేర్, అక్కడ పిల్లల్ని కూర్చోబెట్టి రివర్ బెడ్ లో ఏదో కిందికి రాస్తారు స్వామి, అలాగా మడ్ వేసేసి ఇలాగా రామ లక్ష్మణ్ మూర్తి తీసేసి వచ్చి అమృతం బాటిల్ తీసి ఇచ్చేసి అందరు పిల్లల్ని ఇచ్చేసి మరీ తిరిగిచ్చి వచ్చేసి వాళ్ళు. అండ్ దెన్ వార్డెన్ సుందర్రావు ఉన్నవాడు, వెరీ స్ట్రిక్ట్ మ్యాన్. లెఫ్ట్ సైడ్ లో ఎంటర్ వచ్చిన ఫ్రంట్ సైడ్ లో వార్డెన్ బిల్డింగ్ ఉండేది. వార్డెన్ కి తెలియదు, వార్డెన్ కోపం పడతాడు. ఏం స్వామి, స్వామి అప్పుడు అవునా, నీకు చెప్పలేదా వీళ్ళందరు పనిష్ చేయాలందరినీ. స్వామి ఇస్ టు ప్లే ఫన్ గేమ్స్ విత్ అస్. సో ఇవన్నీ మెమరీలు ఉన్నాయి మాతో. ఈవినింగ్ డైలీ స్వామితో వెళ్ళాలి తిరగాలి. కానీ అప్పుడు స్వామి ఒక్క మాట చెప్పారు, నేను ఇంత దగ్గరున్నాను, మీకు మా వాల్యూ తెలియదు. రండి ఉన్న పోతులాలా, నేనందరికీ నా స్వామి వాల్యూ తెలియదు, ఇంత దగ్గరున్నాను, కలుసుకుంటున్నారు. ఒక సమయం వస్తుంది నీకు అందరికీ స్వామి దర్శనం దుర్లభం అవుతుందిరా. అండ్ ఈ సెంటెన్స్ మాకి స్వామి ఈ దేహం వదిలినప్పుడు కలిసింది, స్వామి దర్శనం దుర్లభమైపోయింది అక్కడ వెళ్ళటానికి. సో ఇప్పుడు ఈ 50 ఏళ్ల తర్వాత ఈ ఒకేజన్ వచ్చింది, మనం బృందావన్ క్యాంపస్ వెళ్లేసి అట్లీస్ట్ ఓల్డ్ మెమరీస్ మనం అంతా షేర్ చేసుకుంటాం, అందరూ వచ్చాం ఇక్కడ. అయితే లాస్ట్ మూమెంట్ ఇద్దరు చైతన్య బుజ్జి అన్నందున అప్పుడు ఒక డ్రామా చేశాం అప్పుడు హాస్టల్ డేలో, అబూబేన్ ఆదమ్ అని. నేను అబూబేన్ ఆదమ్, చైతన్య ఫేరి. మా కెమిస్ట్రీ టీచర్ పేరేమి రమేష్? మ్యాంగళూరు అని కెమిస్ట్రీ టీచర్ ఉండేవాడు అప్పుడు, ఫస్ట్ టీచర్. ప్రభాకర్ రావు మ్యాథమెటిక్స్ టీచర్, హెగ్డే ఫిజిక్స్ టీచర్, నాకు ఇది తెలుసు. శ్రీనివాస మూర్తి ఇప్పుడు ఉన్నలేడు, ఇంగ్లీష్ టీచర్ అప్పుడు. సో వీళ్ళందరూ ఉండేది, వాళ్ళు ఆర్గనైజ్ చేసింది ఆ డ్రామా. అప్పుడు చైతన్య ఉన్నాడు హైదరాబాద్ లో, వాడికి కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ అయింది పాపం. ఇప్పుడు లాస్ట్ మూమెంట్ హెల్త్ పాడైంది. సో ఎయిర్పోర్ట్ లో ఉన్నప్పుడు ఫోన్ చేశాడు పటేల్, నేను వస్తున్నా భీమేష్ వస్తున్నాడు, నా హెల్త్ సరిగ్ లేదు. ఇక్కడ వస్తే రమేష్ బాబు అని ఇంకొక ఆర్ట్స్ కదా రమేష్ బాబు, బీఏ ఫస్ట్ ఇయర్ బీఏ, వాడు ఫోన్ వచ్చింది హెల్త్ సరిగ్ లేదు. విఆర్ ఆల్ 60, ఐఎమ్ 66, 67, అందరు ఇప్పుడు విఆర్ ఆల్ రిటైర్డ్ నౌ. ఐ వాజ్ విత్ అటామిక్ ఎనర్జీ ముంబై బీఆర్సీ, ఐ సర్వ్డ్ అస్ కౌన్సిలర్ ఇన్ బీఎన్ఆర్ ఇన్ ద ఇండియన్ న్యూక్లియర్ డీల్ ఆల్సో. స్వామితో దయచేసి పెద్ద పోస్టులు ఇచ్చారు స్వామి. ఇప్పుడు మంచి అంత రిటైర్ అయిపోయినాం, పుట్టపర్తి నుంచి వస్తున్నాను. ఇప్పుడు ప్రతి వర్షం పుట్టపర్తి వెళ్ళాలి, స్వామి సమాధి నమస్కారం చేసి తిరిగి ముంబై వెళ్ళిపోతాను. నేను ముంబైలో ఉన్నాను, వేసాగ ఉన్నాడు.
2: స్వామి కాలేజ్ లో చదువుకున్నందుకు మీరు గ్రాటిట్యూడ్ గా ఏమి ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు? కాలేజ్ లో స్వామి దగ్గర నేర్చుకున్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ మీ లైఫ్ లో ఎలా మీరు పాటిస్తున్నారు?
1: ఒక్క 3 ఇయర్స్ బీఎస్సీ బీకామ్ బాట్ అయిన తర్వాత ఎవరికి స్వామి వదిలిపెట్టలేదు. వీ డోంట్ వాంట్ టు గో, స్వామి అంటున్నారు. అందరు పేరెంట్స్ అంటారు స్వామి ఇంకా ఇంక్రీజ్ స్టడీ చేయాలి చేయాలి వచ్చారు. నో బడీ వాంట్ టు లీవ్ స్వామి, ఎవరు వదిలిపెట్టు స్వామి. స్వామి అప్పుడు ఈ వైట్ ఫీల్డ్ హౌస్ లో వెనుక ఎంటర్, ఇప్పుడు తెలియదు ఎలాగుందారు హౌస్, ఓల్డ్ హౌస్, వెనుక వెళ్లేది డైనింగ్ హాల్ దగ్గర ఒక రౌండ్ సిట్టింగ్ ఉండేది, కింద మనం అందరు కూర్చుంటాం. స్వామి అక్కడ కూర్చొని 1.5 అవర్స్ అందరినీ తిట్టారు బాగా. సెల్ఫిష్ పీపుల్ వీళ్ళందరూ, మీరే స్వామి దగ్గర ఉండాలి, స్వామి దగ్గర నేర్చుకున్న అంతా బయటికి వెళ్ళి ఆ ప్రిన్సిపల్స్ అన్ని అప్లై చేసి బయట అవతల ఓల్డ్ వరల్డ్ లో స్వామి మెసేజ్ స్ప్రెడ్ చేయాలి. అలాగ ఇలాగ ఎక్కడ ఉంటున్నారు, స్వామి దగ్గర ఉంటే అందరు బాగానే ఉంటారు. అక్కడ వెళ్ళేసి ఆ ప్రిన్సిపల్ మెయింటైన్ చేస్తే ఉండితే రియల్ టెస్ట్ ఉంటుంది మీ క్యారెక్టర్ది. స్వామి దగ్గర ఏం నేర్చుకున్నారు, స్వామి అన్ని లెక్చర్స్ విన్నారు, ఏ ఉండాలని అది చెప్పారు. అప్పుడు అందరికి 1.5 అవర్స్ ఆ దృశ్యం నా ఇంకడు ఉంది. స్వామి కూర్చొని 1.5 అవర్స్ బోన్ చేతులు ఏం చేయాలి అందరినీ ఫైర్ చేశారు. భజన తర్వాత చేసేసి డిసిషన్ అప్పుడప్పటికి అందరూ వన్ బై వన్ నేను ముంబై వెళ్ళాను, వీళ్ళందరూ ఎయిట్ వెళ్ళారు. అయితే అక్కడనా స్వామి ప్రిన్సిపల్స్ ప్రతి వర్షం స్వామి దగ్గర రావాలి, స్వామి పిలుస్తారు, మాట్లాడతారు, పుట్టపర్తిలో ప్రసాదం ఇచ్చేసి పంపిస్తున్నారు. సో ఇది నేర్చుకున్నాం స్వామి దగ్గర. కానీ మేము వచ్చింది బీఎస్ పియూసీ తర్వాత వచ్చింది అర్బన్ సిటీస్ నుంచి, మనందరికీ డౌట్స్. నేను స్టేట్ 7th అప్పుడు 12th లో, ఐఐటి డైరెక్ట్ అడ్మిషన్ ఇస్తున్నాడు, ఫస్ట్ 10 ర్యాంక్స్. నేను ఐఐటి మద్రాస్ వెళ్ళాలి స్వామికి అంటే నా కాలేజ్ చేరాలి, నా ఫాదర్కి నాకు ఐఐటి కావాలి. స్వామి ఉన్నారు అదే ఓకే అప్లై చేసుకో. సో ఐఐటి మద్రాస్ అప్లికేషన్ అంతా వేసేసాను. దెన్ మేజర్ ఒక మేజర్ ఉండేవారు స్వామి డిబోటి, అక్కడి నుంచి రిప్లై రాలేదు అంటే స్వామి అన్నారు నా డివోటీ ఉన్నాడు మద్రాస్ మేజర్, మా ఫాదర్ కన్నారు మీరు వెళ్ళి చూడు ఎన్క్వైర్ చేయక. అక్కడ ఎన్క్వైర్ చేస్తే మద్రాస్ లో అప్లికేషన్ లేదు, నా దగ్గర రిసిట్ ఉంది అందం ఉంది రిజిస్టర్డ్. తిరిగేసి ఇక్కడ స్వామి దగ్గర ఏమైంది రా దున్నపోతా, లేదా ఈ అప్లికేషన్ అనేది స్వామి ఇప్పుడు పో, ఇప్పుడు నా కాలేజ్ అడ్మిషన్స్ క్లోజ్ అయిపోయాయి. ఐఐటి అంటే ఐఐ, ఈగో, టి అంటే టాప్, ఈగోకి టాప్ అది, అందుకు నేను అంటాను నా కాలేజ్ చేరేసి. సరే నా పాత డివోటీ కొడుకున్నాం కాబట్టి సైన్స్ స్ట్రీమ్ స్టార్ట్ అవుతుంది చేరుకో అని. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ స్వామి. ఇంకొక ఎక్స్పీరియన్స్ చెప్తాను. అలాగనే నాయకు నిత్యానంద్కు పుట్టపర్తి తీసుకెళ్లి ఉంటారు, జోగారావును, ఇప్పుడు కన్నల జోగారావును ఉండేవారు, వాళ్ళు ఉన్నాడు. సిజీ పటేల్ అని ఒక డాక్టర్ ఉండేవాళ్ళు అప్పుడు. సో పుట్టపర్తి త్వరగా వెళ్తారు, ఇది మూవ్స్ అరౌండ్, అందరు లెటర్లు ఇస్తుంటుంటారు. ఆ లెటర్ అంతా బంచి తీసుకుని లోపల ఇంటర్వ్యూ రూమ్ లో 20 మందిని పిలిచారు స్వామి. కూర్చున్నాం అక్కడ, నేను నిత్యానంద్ కార్నర్ లో కూర్చున్నాం. అప్పుడు స్వామి ఒక లెటర్ ఇలా తీసుకుని టేర్ చేసేసి రేస్ బాస్కెట్ లో రెండో లెటర్. అప్పుడు నా మైండ్ లో అక్కడ కూర్చొని పాపం ఎంత కష్టం పడి పర్సనల్ ప్రాబ్లం మనుషులు రాస్తున్నారు, స్వామి ఎత్తేసి తింపేసి ఇది మైండ్ లో అప్పుడు వెళ్ళింది ఇమీడియట్లీ. హే పటేల్, హే స్వామి, ఏమి స్వామి ఊరికే తింపేసి పంపిస్తున్నాడా? అలాగే లేదు ఇట్రా చూడు, వీడు సాయిరాం సాయిరాం సాయిరాం రాశాడు, ఓపెన్ చేసేసి సాయిరాం సాయిరాం సాయిరాం. వీడు ఒక షుగర్ పొట్లీ పెట్టేసి వాడు డాటర్ పెండ్లి కావాలి స్వామి బ్లెస్సింగ్స్ కావాలని ఓ తింపేసి నాకు చంపించాడు. చదువు ఏం రాశాడు, నా డాటర్ పెండ్లి కావాలి స్వామి ఓ షుగర్ పెట్టు. అది అనదర్ ఎక్స్పీరియన్స్. చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, కానీ అప్పుడు నేను చెప్పింది భీమేష్ అన్నట్లు, నేను స్వామి ఇంకా ఎవరు లేరు, ఎప్పుడని 1-to-1 మధ్యలో ఎవరు లేరు. స్వామి హాస్టల్లో 10 సార్లు వచ్చేవాడు, ఈవినింగ్ మేము ఎక్కడ వెళ్తున్నాము, ఫుడ్ పెద్ద ప్రాబ్లం హాస్టల్లో మాకి. ఆ సాంబయ్య అని ఉండేవాడు, ఆ వాడి చట్నీ రైస్ లో అన్ని ఇలైచీ అంటే కంగారు ఇలైచీ, ఇంత రైస్ లో హిమాలయస్ ఆఫ్ రైస్ లో గ్యాంజీస్ ఆఫ్ సాంబార్, అది నువ్వు సాంబార్ టేస్ట్ లేదు ఏం లేదు ఆయన బాబరే, ఆ చట్నీలో ఉప్పు లేదు, ఈ చిల్లి మిరపకాయలు ఏళ్ళు ఇదే ఉంటుంది, అలాగనే ఉంటుంది, అలాగనే తింటాలి వెళ్ళాలి, మనమే మేనేజ్ కోవాలి. 4:30 వెళ్ళేసి ఈ రోడ్ ఉంది కదా, ఇక్కడ చిన్న బ్రిడ్జ్ ఉండేది, అక్కడ అన్ని ఫీల్డ్స్, 4:30 వెళ్ళేసి పొద్దున్న రన్ చేయాలి, మరీ తిరిగేసి వచ్చేసి కోల్డ్ వాటర్ బాత్, కోల్డ్ వాటర్ బాత్ మీరు గుడ్డలు మీరే కడుక్కోవాలి, హాస్టల్ మెస్ మీరు మేనేజ్ చేసుకోవాలి. సో యూజ్ టు షేర్ డ్యూటీస్, నేను తను భీమేష్ ఇంకొకడు కాడుగుడి నుంచి వెజిటబుల్ తీసుకుని అకౌంట్స్ మెయింటైన్ చేసుకుని అంతా పిల్లలే చేసుకుంటే. కానీ స్వామితో వి హ్యాడ్ అ లవ్లీ టైం విచ్ వీ కెన్ నెవర్ ఫర్గెట్, అండ్ ఆ లెసన్స్ చెప్పింది మా లైఫ్ లాంగ్ ఉంటాయి స్వామి, దిస్ హెస్ మేడ్ అ స్ట్రాంగ్. ఇంకొక స్వామి ఫిలాసఫీ చెప్పింది ఫ్లిప్ ఫ్లాప్, నేను అక్కడ మాట్లాడేది స్వామి ఎప్పుడు మీతో ఇవాళ ఎంత నాదే స్వామి ఎవరు లేరు అలాగ ఫీలింగ్ ఉంటుంది, నెక్స్ట్ డే ని ముగ్గురు కూర్చుంటే వీడిని ఎలాగున్నావురా బాబోయ్ బాగున్నావా, యూ డోంట్ ఎగ్జిస్ట్. నువ్వు అనుకో ఒక రాత్రి ఏమైపోయింది స్వామి ఏమైంది, 10-15 డేస్ యూ విల్ ఫీల్ యూ సింక్ ఇన్ సైడ్ ద అర్త్. సో ఇట్ వాజ్ నాట్, ఇట్ వాజ్ ప్లేయింగ్ బై కోల్డ్ ఫైర్ స్వామి, ఏమలా ఇది ఓషన్, డోంట్ ట్రై టు అండర్స్టాండ్ స్వామి, ఫాలో హిస్ ప్రిన్సిపల్స్. సో ఈ సేజ్ బయట వెళ్ళేసి మా ప్రిన్సిపల్స్ ఫాలో చేస్తే అది నేను, ఐఎమ్ విత్ యూ, అబౌవ్ యూ, అరౌండ్ యూ, ఇన్సైడ్ యూ, ఎవ్రీథింగ్ యూ డూ థింక్ ఈ స్వామి ఈజ్ విత్ యూ అండ్ బిహేవ్ అకార్డింగ్లీ అండ్ ఆల్ థింగ్స్ విల్ బి నైస్, దట్ ఈస్ మై గురు దక్షిణ అని అన్నారు. సో దట్ ఈస్ వీ హ్ ట్రై టు ఫాలో దట్ టు వాట్ ఎవర్ ఎక్స్టెంట్ ఈజ్ ఈజ్ ఆల్ హిస్ గ్రేస్, నథింగ్ ఎల్స్.
0: శ్రీ భీమేశ్వరరావు గారు ఈశాన్య రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వ విద్యాశాఖలో డైరెక్టర్ గా పనిచేశారు.
2: సాయిరాం సార్.
3: సాయిరాం
2: సార్, మీ పేరు సార్?
3: ఎస్ భీమేశ్వరరావు.
2: మీరు ఏ బ్యాచ్ లో చదువుకున్నారు సార్? బృందావన్లో
3: 69 ప్రీ యూనివర్సిటీ జాయిన్. ఆ 69 లో జాయిన్ అవ్వను ముందు 68 లో 1 ఇయర్ స్వామి నన్ను అక్కడే ఉంచారు ఆయనతో పుట్టపర్తిలో, అంతా ఐ మీన్ పర్సనల్ బెడ్డింగ్ అది చేస్తాం, ఫుడ్ అది చేస్తాం, ఇంటర్వ్యూస్ అది పిల్లలు పిలిచినప్పుడు చూడటానికి. అప్పుడు కైండ్ ఆఫ్ రాజారెడ్డికి నాకు ఏదో కాంపిటీషన్ ఉన్నట్టు ఉండేది, బెడ్ ఎవరేస్తారు ముందు అన్నట్టుగా. సో అది అయిపోయిన తర్వాత 1 ఇయర్ 68 సమ్మర్ వచ్చింది, ఇప్పుడు స్వామి అన్నారు భీమేష్ ఇంకా వెళ్ళి కాలేజీలో జాయిన్ అవ్వు. ఇంకా నేను చెప్పాను నా కాలేజ్ వద్దు, ఇంకేమొద్దు, స్టడీస్ అవసరం లేదు ఇంకా నాకు. అయినా గాని స్వామి లేదు నేను కూడా అక్కడ వస్తుంటుంటాను, వెళ్ళి జాయిన్ అవ్వు. ఆ 1 ఇయర్ స్వామి దగ్గర ఉన్నప్పుడు రాత్రులు భోజనం చేసి స్వామి ఎలా కొట్టిన లెటర్ చదువుతున్నప్పుడు పాదసేవ చేసేటప్పుడు ఎన్నో విషయాలు చెప్పేవారు. దట్ వాజ్ ద స్పిరిచువల్ సీడ్స్ హి హాడ్ షోన్ ఇన్ మీ. సో ఆ కాలేజీలో జాయిన్ అయినప్పుడు కూడా ఎప్పుడైనా స్వామి మాట్లాడలేదు నాతో అనుకుంటే భోజనం చేస్తూ మానేసి ఎక్కడో కూర్చుని ఏడుస్తా కూర్చుని వెంటనే కబుర్ పెట్టి, ఏ భీమేష్ నిన్ను మర్చిపోయాను అనుకున్నావా, వెంటనే పిలిచేవారు. ఇది ఇన్ఎక్స్ప్లికబుల్. ఇంకొకటి ఒక ఇన్సిడెంట్ చెప్తా.
2: చెప్పండి సార్.
3: ఫస్ట్ సమ్మర్ కోర్స్ అది ఏ ఇయర్ ఇయర్ మర్చిపోయా, 71 72. ఓకే, అప్పుడు డాక్టర్ గోకాక్ వాజ్ ద కోర్స్ డైరెక్టర్. సో ఢిల్లీ నుంచి అది చాలా మంది వచ్చారు. ఒకరోజు ఏమైందంటే ఆ ఫుడ్కి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ దేవర్ ఫుషింగ్ ఈచ్ అదర్, నేను కూడా అక్కడ నిలబడటం జరిగింది. ఐ హ్యాపెన్ టు స్టాండ్ బై, నేను ఆ లైన్ లో లేను. సో గోకాక్ గారు వచ్చి, నువ్వు ఇక్కడ ఈస్ట్ కాలేజ్ స్టూడెంట్ అయ్యిండు కూడా నువ్వు కూడా ఎలా చేస్తున్నావు, నీ బ్యాడ్జ్ నాకు ఇచ్చేయి, నువ్వు అసలు ఇందులో పార్టిసిపేట్ చేయొద్దు. నేను ఇచ్చేసా. ఇచ్చేసి ఆ స్వామి పైకి వెళ్ళిపోయి, స్వామి ఇంకా బయటికి రాలేదు, ఇప్పుడు పైన ఉండేవారు కదా ఇక్కడ, ఇంకా రాలేదు బయటికి, తలుపులు వేసి ఉన్నాయి, నా అక్కడ ఆ డోర్ దగ్గరే కూర్చుని ఏడుస్తున్నా. తలుపు తీసుకుని వచ్చారు. ఎందుకు విమేష్ ఏడుస్తున్నావు, నేను ఇదంతా చెప్పాను. సో ఈ లోపల ఏమైంది, సరే నేను చూస్తానులే వెళ్ళు, ఇక ఎందుకు వచ్చేసా. గోకాక్ గారు నా దగ్గరకు వచ్చి, నువ్వు అందరు ఎదురుకుంటా క్షమాపణ చెప్పాలి స్టేజ్ మీదకి ఎక్కి. ఏంటి వాట్ ఈ దిస్, అయినా సరే ఆయన చెప్పాడు కదా అని స్వామి చెప్పారు, ఆయన అలా చెప్తే అలా చెయ్యి. సరే నేను అపాలజీ ఆస్క్డ్ హిమ్. ఆ తర్వాత స్వామి రమణరావు గారిని, రమణరావు తెలిసిన మీకు, వాలంటీర్ చీఫ్, ఆయన పైకి పిలిచి, ఈడు పాపం చిన్నడు చూడు ఇంత చిన్నపిల్లవాడు ఎంత డిసిప్లిన్ గా ఉంటాడు, ఈ రోజు నుంచి మీరెవ్వరూ గోగాక మాట వినొద్దు. ఆఫ్టర్ ఆల్ నేను ఎందుకు చెప్తున్నానంటే దట్ లవ్. నేనేంటి ఆఫ్టర్ ఆల్ స్మాల్ ఇన్సిగ్నిఫికెంట్ ఫెలో, గోకాక్ ఇస్ అ డాక్టరేట్ వైస్ ఛాన్సలర్, నేనేంటి అతను ముందు అలాంటిది. బికాజ్ స్వామి ఇస్ లవ్, అన్బౌండ్, ఇమ్మెజరబుల్. చూడండి వీడికి ఇలా చేసేడు చిన్నపిల్లవాడికి, మీరెవ్వరు కూడా ఇంక గోకాక్ మాట వినొద్దు. సో ఇటువంటి ఎన్నో ఉన్నాయి చెప్పాలంటే. మేము గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి మమ్మల్ని ముదిమలై తీసుకెళ్లారు అదే బస్సులో వేటించి. ఏనుగు రైడ్ మీద ఒక ఇద్దరు ముందరు వెళ్లారు, నన్ను పంపించలేదు. నేను మళ్ళీ ఇమీడియట్ గా స్టార్టెడ్ ఫీలింగ్, నన్ను ఎందుకు పంపించలేదు. మళ్ళా వెంటనే పిలిచి, నువ్వు వెళ్తావా, సరే ఎక్కు ఇంకొక ఏనుగు మీద ఎక్కు. ఇది లవ్ ఇసి అట్టాల ఒక చిన్న స్మాల్ స్టూడెంట్ ఎంత లవ్ నిజంగా. దట్ ఈస్ ద ఎంబాడీమెంట్ ఆఫ్ లవ్ అని ఎందుకంటారు, దిస్ ఇస్ ద సింపుల్ లెక్చర్. అంటే ఎక్కువ నేను తీసుకున్నది ఏంటంటే స్వామిని ఈ స్పిరిచువల్ లైన్ లో ఎక్కువ నేను తీసుకున్నా. ఐ మీన్ కంప్లీట్ టోటల్ సరెండర్. ఇప్పుడు నా ఫిలాసఫీ ఏంటంటే, ఒక గాడ్ అనేది అసలు ఈ ప్రపంచంలోనో లేకపోతే ఈ యూనివర్స్ లోనో గాడ్ అనేది ఎవరైనా ఉన్నారంటే ఈజ్ ద ఓన్లీ. ఇంకా నాకెవ్వరూ, ఇంకా గణేష్ లేదు, రాముడు లేడు, వెంకటేశ్ లేడు, ఇంకే దీస్ ఆర్ ఆల్ ఇన్సిగ్నిఫికెంట్ ఫర్ దిస్ మ్యాన్ స్వామి అంతే. ఐ మీన్ దిస్ మ్యాన్ బ్రీత్స్ హిమ్ త్రూ హిస్ నేమ్.
2: మీ నిత్య జీవితంలో స్వామి మీ ఇంట వెంట జంట ఉన్నారు అనడానికి ఒక్క అనుభవం ఏదైనా చెప్తారా?
3: వెరీ సో మెనీ థింగ్స్. ఏ 2 ఇయర్స్ బ్యాక్, ఏ వెరీ రీసెంట్ థింగ్ ఐ కెన్ టెల్ యూ. ఐ వాజ్ హ్యావింగ్ సమ్ బ్రీదింగ్ ట్రబుల్. ఐ వాజ్ ఇన్ విజయవాడ. నేను నౌ యాక్చువల్లీ ఐ రిటైర్డ్ యాజ్ ద డిప్యూటీ కమిషనర్ ఫ్రమ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఆల్ ఎంటైర్ నార్త్ ఈస్ట్. నేను 60లో రిటైర్ అయ్యా. రిటైర్ అయిన తర్వాత విజయవాడలో డిపిఎస్ లో డీన్ గా పనిచేస్తున్నా. 2015లోనో 16లోనో నేను 2011లో రిటైర్ అయ్యా. వాకింగ్కి వెళ్ళేటప్పుడు బ్రీదింగ్ కొంచెం ప్రాబ్లం అవుతుందని డాక్టర్ని కన్సల్ట్ చేస్తే, మీరు యాంజియోగ్రఫీ చేయించాలి ఏదో అన్నాడు. ఐ టుక్ ఇట్ వెరీ క్యాజువల్. ఆ మర్నాడు ఇక్కడ కంప్లీట్ ఇది కట్ చేసి స్టిచ్చెస్ వేస్తే ఎలా ఉంటుంది, ఓన్లీ నౌ ఐఎమ్ టాకింగ్, ఇది నేను ఎప్పటికీ చెప్పలేదు. స్టిచ్చెస్ నాకు అర్థం లేదు ఏంటి ఈ మాటలన్నీ ఏంటి ఏమైనా
2: పడుకుని లేచేసరికి.
3: సో ఇంక నేను డాక్టర్ చెప్పాను ఏం చెప్పలేదు, నాకు నువ్వేం యోగ్యం చేయొద్దు నువ్వేం చేయొద్దు నాకు అవసరం లేదు. నాకు ఫర్మ్ బిలీఫ్ ఏంటంటే ఈ మనిషికి స్వామి ఎన్నాళ్ళు ఈ మనిషి బాడీ ఉండాలనుకుంటారో ఉంచండి, అవసరం లేదనుకుంటారా లెట్ ఇట్ గో. దట్ ఈస్ అ ఫర్మ్ బిలీఫ్. ఇంకోసారి నార్త్ ఈస్ట్ లో ఉన్నప్పుడు, నార్త్ ఈస్ట్ అస్సాం, నేను నా వైఫ్ ఏదో పని ఉండి ఇంకొక టౌన్కి వెళ్ళవలసి వచ్చింది. అక్కడ టౌన్కి వెళ్ళాలంటే బ్రహ్మపుత్ర రివర్ దాటి వెళ్ళాలి. వెళ్ళాం, పని అంతా అయిపోయింది. వెనక్కి వచ్చేటప్పటికి రాత్రి అయిపోతుంది. రాత్రి అయిపోతే మీకు బోటు దొరకదు, చిన్న బోట్స్ ఉంటాయి దాటడానికి. టాక్సీ వాడు ఆ బ్యాంక్ వరకు తీసుకొచ్చి వదిలేసాడు, వాడు వెళ్ళిపోయాడు. ఇంకెవరు లేరు, మేమిద్దరం అలా నిలబడి ఉన్నాం ఆ బ్రహ్మపుత్ర రివర్ పక్కన. సడన్ గా ఎవరో ఒకడు వచ్చాడు, సార్ మీరు దాటాలా నది. అవునయ్యా, ఇప్పుడేం మరి బోట్లు ఉండవు కదా, మీరేం వర్రీ అవ్వకండి సార్, ఆ చింత మత్కి అయ్యే మరి బీచి తీసుకెళ్లాడు. ఆ బోటు కంప్లీట్లీ డెకరేటెడ్, బ్యూటిఫుల్లీ డెకరేటెడ్, ఇంకెవ్వరూ లేరు, నోబడి ఎల్స్ వాజ్ దేర్, ఓన్లీ ద టూ హెల్మ్స్మెన్ ఇద్దరు నడిపించే వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని దాటించేశారు. దాటించేటప్పటికి అప్పుడు ఇంకా 9:30 అయిపోయింది. ఇంకా బాగా అటువైపు నుంచి ఇంకేమి టాక్సీ దొరకదు, ఇంకేమీ దొరకదు. అప్పుడు మళ్ళా అలా నిలబడి ఆలోచిస్తున్నాం ఇద్దరం. మళ్ళా ఇంకొక ఆయన వచ్చి, సార్ మీరు ఆ ఫలానా జగా జాన్ అయినా, నేనేం వాడు చెప్పలేదు ఏమి లేదు, ఆ ఫలానా టౌన్ జాన్ అయినా బాబు ఇప్పుడు ఏముంటాను తోడ దూర్ జాయే వామే గర్ హోగా, ఓ గర్మే ఆప్ జాయే ఆప్కో సబ్ ఇంతజామ్ హో జాయే. సరే ఐ టోల్డ్ మై మిస్సెస్, నువ్వు ఇక్కడుండు బాక్స్ దగ్గర. సో నేను అక్కడికి వెళ్ళా. నేను వెళ్ళగానే ఆ మనిషి ఆప్ బిల్కుల్ చింత మతికిదే సాబ్, వాళ్ళు హిందీనే మాట్లాడతారు అక్కడ, ఆ బయటే కాఫీ చేసి ఇచ్చాడు బయటే. వాళ్ళ డ్రైవర్ని పిలిచి, దేకో గాడి నికలో ఏ సాప్కో లేకే జావ్, సాప్ వా స్కూల్ మే జానా హై, ఏ సాప్ వా స్కూల్ కా హెడ్ హై, చూడకావు తీసుకెళ్లి వదిలేసాడు. వెళ్ళేటప్పుడు 12 అయింది. 2 డేస్ తర్వాత నేను నా ఓన్ వెహికల్ తీసుకుని, అసలు ఏంటి ఆ నది ఒడ్డున ఎవరు ఇంత నాకు బాగా హెల్ప్ చేసింది, అయ్యే అక్కడ ఇల్లు లేదు మనిషి లేడు ఎవడో లేదు అక్కడ. సో నేను చెప్పేది ఏంటండి, ఇదంతా ఇంకా టోటల్ సరెండర్ ఉన్నప్పుడు నువ్వు నన్ను దాటించాలంటే దాటించు, దాటించలేదంటే నేను ఇక్కడే పడుకుని ఉంటాను. ఏంటంటే అయ్యా స్వామి గురించి చెప్పాలంటే ఈజ్ అన్ ఇన్కార్నేషన్, అయినా ఇన్కార్నేషన్. ఇది చాలా మందికి ఏంటంటే ఏ సెయింట్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇన్కార్నేషన్. ఇప్పుడు స్వామికి ఇది ఈయన చేయలేడు అనేది దేర్ ఇస్ నథింగ్. నేను నా కళ్ళు ఎదురుకుంటా, నేను స్వామి దగ్గర 68 క్లోజ్ గా ఉండేవాడిని కదా, ఆ టైంలో నేను ఎంతమందిని చూశాను, కళ్ళు లేని వాడిని కళ్ళు వస్తాం, కాళ్ళు పోయిన వాడిని కాళ్ళు వస్తాం. ఒకటేంటంటే స్వామి మళ్ళీ ఇది చెప్పిపోరు, ఈ కర్మకి ఎగనిస్ట్ గా వెళ్ళ చేయరు స్వామి, కానీ అది రిడ్యూస్ చేసేస్తారు ఆ పీరియడ్ యాజ్ ఏ డివైన్, యాజ్ ఏ ఇన్కార్నేషన్. మీ మీద ఆ కృప వచ్చిందంటే ఆ దయ ఆయన గ్రేస్ ఆ పీరియడ్ తక్కువైపోతుంది ఆ సఫరింగ్ అనేది. సో స్వామిని అర్థం చేసుకుంటూ అనేది ఇంత క్లోజ్ గా ఉన్నా గాని నాకు స్వామి గురించి అంతా తెలిసిననుకుంటే దాని అంత మూర్ఖత్వం ఏముండదు. సో కాన్ఫిడెన్స్ అయ్యా స్వామి దగ్గర ఉండటం వల్ల ట్రెమెండస్ కాన్ఫిడెన్స్ అన్నమాట. ఎంతమంది ఐఏఎస్ ఆఫీసర్తో డీల్ చేసి ఎంత ఎన్ని చోట్ల కొత్త కొత్త ప్లేసుల్లోకి వెళ్ళి దిస్ వాజ్ ద కాన్ఫిడెన్స్ అన్నమాట. స్వామి ఇచ్చిన కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్, వెళ్ళు నువ్వు చేయగలదు, నువ్వు భయపడవలసింది ఏమీ లేదు. నన్ను చాలా మంది అడుగుతుంటుండేవారు నా కోలీగ్స్ ఆఫీసర్స్, అది నువ్వు అసలు ఎప్పటికీ భయపడకుండా డైరింగ్ గా మాట్లాడేస్తావు, ఏంటి భయపడవలసింది. దట్స్ వాట్, అది మేము నేర్చుకున్నది స్వామి దగ్గర ఉండి. స్వామి ఎన్నోసార్లు అడిగేవారు, నీకు కొన్ని ల్యాక్స్ ఆఫ్ రూపీస్ కావాలా, నేను నవ్వి నాకెందుకు ఇవి, వాచ్ కావాలా అంతే. ఒకసారి మామూలు మనిషి చూపించినట్టుగా కోపగించి, ఏంటి నేను ఇస్తానంటే నేను వద్దంటావా, ఇవన్నీ నాకెందుకయ్యా, నువ్వు నాకుంటే చాలు, నువ్వు నాకుంటే చాలు నాకు ఈ డబ్బులన్నీ. ఇంకొకసారి మీరంతా వినే ఉంటారు, గోవా వెళ్ళి ఆయన స్వామి అపెండిసైటిస్ ఒకళ్ళు తీసుకున్నారు, అదంతా అయిపోయింది, వెనక్కి వచ్చి ఇలాగే కూర్చున్నాం రాజను నేను ఇంకా కొంతమంది, ఒక్కొక్కరిని అడుగుతున్నారు నీకేమనిపించిందిరా నీకేమనిపించింది. సో నా టర్న్ వచ్చిందని అడిగారు, నువ్వేమనుకున్నావు? నేను ఊరికే నవ్వినా చెప్పాను, మీకేమవుతు, నువ్వెంత క్రూరుడు రావు, నువ్వు నీకేమనిపించలేదా అంటే నేను మళ్ళా గట్టిగా నవ్వి, నాకు తెలుసు నువ్వు మీకేమవుదని. అవన్నీ మామూలుగా మీరు ఎంతో మంది దగ్గర తీసుకుంటుంటారు, వస్తుంటుండే పోతుంటుంటే మీకేమీ అవదు. సో దట్ కాన్ఫిడెన్స్ ఐ హావ్, దట్ లవ్ ఐ టెల్ యూ, యూ కాంట్ జస్ట్ యు కాంట్ కంపేర్ మెయిన్. నేను ఇప్పుడు కూడా అదే బిలీవ్ చేస్తా, ఏది ఇమీడియట్ గా ఫీలింగ్స్. నేను ఎప్పుడైనా ఏంటి నన్ను స్వామి వదిలేసేరా అనే, నువ్వెక్కడున్నా ఐ ఆమ్ ఆల్వేస్ విత్ యూ. సో అది ఫర్మ్లీ ఎస్టాబ్లిష్డ్ ఇన్ అస్ దట్ లెవెల్ ఆఫ్ కాన్ఫిడెన్స్. ఇంకేం కావాలి? అది కూడా బిఏ అయిపోయిన తర్వాత సుందరరావు గారు, హే భీమేష్ నువ్వు జాబ్ చేస్తావా? అదే చేస్తాను, నువ్వు ఇస్తే. నేను విజయ బ్యాంక్ చైర్మన్ వాజ్ హీ స్టూడెంట్. సో లెటర్ ఇచ్చి వెళ్ళి విజయ సుందరరామ్ శెట్టి సైడ్, సో టుమారో యూ కమ్ అండ్ జాయిన్. స్వామి ఏమన్నారు, చిచ్చి క్లరికల్ జాబ్ చేస్తావా నువ్వు? వద్దు సుందరరావు చెప్పు వద్దే అని వెళ్ళి ఎంఏ ఎకనామిక్స్ సీట్ వచ్చింది నీకు, నువ్వు రాజన్ను నిత్యాన ముగ్గురు వెళ్ళి జాయిన్ అవ్వండి అక్కడికి. సో ఇవన్నీ హూ డూ వీ అట్రిబ్యూట్ ఆల్ ది సక్సెస్ టు? ఆయనే. అంటే మెటీరియల్ సక్సెస్ వచ్చిందని కాదు, దేర్ ఆర్ సో మెనీ థింగ్స్. ద మెయిన్ నేను మరలా చెప్పేది ఏంటంటే, ఎంఫసైజ్, స్వామి ఇస్ నాట్ ఎ సెయింట్, స్వామి ఈజ్ అ డివైన్ ఇన్కార్నేషన్. జస్ట్ యాజ్ యు టేక్ లార్డ్ కృష్ణ, జీసస్, బుద్ధ, ఆల్ దిస్ కేటగిరీ అన్నమాట ఇన్కార్నేషన్స్. ఇవన్నీ కూడా విత్ డెఫినెట్ పర్పస్ ఇన్కార్నేషన్స్ వస్తాయి. ఆ పర్పస్ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ఆ బాడీ, నీ బాడీ, నా బాడీ, ఆయన బాడీ, అందరితో ఒకలాగా అయిపోద్ది. లార్డ్ కృష్ణ హౌ హీ ఆఫ్టర్ ఆల్ ఒక చిన్న హంటర్, ఒక చిన్న యారో దగ్గర చచ్చిపోయాడు ఆయన. సో ఆ పర్పస్ అయిపోయిందంటే ఇంకా అవతారం దేనికైతే వస్తుందో వస్తుంటుంటాయి, అవి అలాగే వస్తుంటుంటుంటాయి. సో ఆ స్పిరిచువల్, నేను అక్కడ స్వామి దగ్గర ఉన్నప్పుడు కూడా 68 లో పుస్తకాలు చదువుతుంటేవాడిని. అప్పుడు ఈ బిల్డింగ్, ఇప్పుడు భజన జరుగుతుంది చూడండి, ఆ తత్మా బిల్డింగ్ లేదు, ఏమి లేవు, కిందకి పైకి చిన్న ఇంత స్టేర్ కేస్ ఉండేది, అంతే, కూల్ గా ఉండేది. నేను అక్కడ కూర్చుని పుస్తకాలు చదివేవాడిని, ఒకసారి నిద్రపోయేవాడిని, అలా నిద్ర స్వామి నెమ్మదిగా వచ్చేలా ఎలా కొట్టేవారు తల మీద కొట్టి, ఏంటి నిద్రపోతున్నావా, ఇవన్నీ పుస్తకాలు ఇప్పుడు చదవద్దులే, వస్తుంది ఆ స్టేజ్ వస్తుందిలే, ఆ స్పిరిచువల్ అంతా వస్తుంది అది. సో ఆ స్పిరిచువల్ మెయిన్ నేను గెయిన్ చేసింది స్వామి వల్ల, ఏదో పొజిషన్ గీషన్ ఇవన్నీ తీసారు మామూలే. స్పిరిచువల్లీ ఐ మీన్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ స్వామి ఐ కుడ్ అండర్స్టాండ్ వాట్ ఈజ్ లైఫ్. ఇంకా దానికన్నా మనకు కావాల్సింది ఏముంది? నేను ఎప్పుడు నవ్వుతా ఉంటా, ఈ మనిషికి అసలు ఒక వర్రీ అనేది ఎప్పుడు ఉండదు. సో దిస్ మనిషి దో ఈజ్ 67 ఇయర్స్, ఈజ్ యాజ్ యంగ్ యాజ్ 16 ఇయర్స్ ఓల్డ్, ఈజ్ మైండ్ యాజ్ ఫ్రెష్ యాజ్, ఇట్ ఈస్ ఆల్ డ్యూ టు హిస్ గ్రేస్.
0: బెంగళూరులో న్యాయవాద వృత్తిలో ఉంటూ సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ స్వామి బోధించిన విధంగా నడవడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పే శ్రీ కల్లూరి సూర్యనారాయణమూర్తి గారి అభిప్రాయాలు విందాం.
4: నా పేరు కల్లూరి సూర్యనారాయణమూర్తి. 1974 యూసీలో చేరి 1979 వరకు ఇక్కడ ఉండి అద్భుతమైన సమయం స్వామితో గడపటం. స్వామి దగ్గరికి రావటమే ఆ రోజుల్లో చాలా విచిత్రం. కల్లూరి గోపాలరావు గారని స్వామికి చాలా సన్నిహితులు. 100 సంవత్సరాలు స్వామి దగ్గర బతకటం, 60 సంవత్సరాలు వాళ్ళ వచ్చిన తర్వాత ఆంధ్ర బ్యాంకులో సర్వీస్ అయిపోయిన తర్వాత స్వామి దగ్గరికి డైరెక్ట్ గా వచ్చిన వ్యక్తి ఆయన. వెళ్ళిపోయేదాకా ఇక్కడ ఉన్నారు ఆయన, మా గ్రాండ్ ఫాదర్. ఆయన సడన్ గా 74 అంటే ఐ వాజ్ జస్ట్ 14 ఇయర్స్, నువ్వు వైట్ ఫీల్డ్స్ వచ్చేసి అన్నారు. ఆ రోజుల్లో ఈ ఎంట్రన్స్ లేవు, అక్కడికి వచ్చి లైన్లో నుంచుంటే ఒక 40 మంది నుంచున్న నరేంద్ర గారని ప్రిన్సిపల్ ఉండేవారు. ఆ దర్శనానికి సాయిరాం షెడ్ దగ్గర మేము వచ్చి ఉన్నాం. ఉంటే స్వామి ఆ 40 మందిలో 22 మందినే సెలెక్ట్ చేశారు. మిగతా వాళ్ళకి అవకాశం లేదు. అటువంటి అదృష్టవంతుల్లో ఒక్కడిని నేను. నాకు చాలా బెంగగా ఉండేది. 14 ఏట తల్లిదండ్రులు నొయ్యిలొస్తే నా బెంగని ఎంత ఏడుస్తూ ఉంటుంటే స్వామి దగ్గరికి తీసుకున్నారు. స్వామి ఆ మందిరంలో సేవ చేసే భాగ్యం ఇచ్చారు. ప్రతిరోజు సుప్రభాతం ముందర ఆ మందిరం శుభ్రం చేసే భాగ్యం ఇచ్చారు. నాకు తెలియకుండా అసలు ఇందాక వారు ఒక మాట అన్నారు, తల మీద కొట్టారని. ఒక అద్భుతమైన అనుభూతి ఏంటంటే ఆ మందిరంలో కూర్చుని ఏదో స్వామి భజనలు పాడుకుంటూ ఆ గదులన్నీ శుభ్రం చేశాం. వెనక నుంచి ఎవరు వచ్చి కొట్టేవారు, కానీ చూస్తే స్వామి, ఇంకెవరు లేరు అక్కడ, స్వామి నేనుండటం. అట్లాంటి అద్భుతమైన అనుభూతులు అంటే ఇలా బెంగ పోవటానికి నేనే నీ తల్లిని రా అంటానికి అంత దగ్గరికి తీసుకుని అద్భుతమైన అనుభూతులున్నాయి. అట్లాగే మనందరికీ తెలుసు స్వామి స్ట్రాంగ్ రూమ్ అనుకుంటూ ఉండేది, సేఫ్ రూమ్ అనేవాళ్ళు. ఆ సేఫ్ రూమ్ లో స్వామి చాలా విచిత్రంగా ఉండేది. స్వామి కాలేజీకి వెళ్లకుండా మేమంతా ఇక్కడికి వచ్చేవాళ్ళం. మా బ్యాచ్ లో కొంతమంది అట్లా స్వామి అవకాశం ఇవ్వడంతో వచ్చేవాళ్ళం. స్వామి పాదసేవ చేస్తూ ఉండేవాళ్ళం. స్వామి జోక్స్ వేస్తూ తిడుతూ, కానీ ఒక గొప్ప విషయం ఏంటంటే నిజంగా కులం తెలియదు ఇక్కడ, మతం తెలీదు. అటువంటి అద్భుతమైన కుటుంబం సాయి కుటుంబం. మేమంతా పాదసేవ ఒక్కళ్లే చేసేవాళ్ళం కాదు, ఒకళ్ళు చేయంగానే ఇంకోళ్ళకి అవకాశం ఇచ్చేవాళ్ళు. ఇటు పక్క ఒక్కాలు అటు ఒక్క పాదం చేస్తూ అసలు ఆ అనుభూతి సాక్షాత్ భగవంతుడితో గడపటం మాకు ఎంత దగ్గరంటే నాకు వాళ్ళు చెప్తుంటే గుర్తొస్తోంది. ఒక 75లో స్వామి మాకు ఏ ఉత్తరం వచ్చినా స్వామికి చూపించేవాళ్ళం. ఇంటి నుంచి వస్తే మేము అసలు ఓపెన్ కూడా చేసేవాళ్ళం కాదు. అట్లా ఒక రోజున తీసుకొచ్చి స్వామికి ఉత్తరం ఇచ్చా. ఆ ఉత్తరం ఇస్తే నువ్వు వెళ్తున్నావా తిరుపతి అన్నారు. అదేంటి స్వామి, దీంట్లో రాశారు వాళ్ళు, మీ నాన్న మీ అమ్మ మిగతా పిల్లలందరినీ తీసుకుని తిరుపతి వెళ్తున్నారట, నువ్వు ఒక్కడివి రావట్లేదని బాధపడుతున్నారు, మరి నువ్వు వెళ్తావేంటి అన్న. నేను గట్టిగా కాళ్ళు పట్టుకున్నాను. ఇంకంత గట్టిగా నొక్కక, నువ్వు అంత గట్టిగా నొక్కద్దు, నువ్వు వెళ్ళటం ఇష్టం లేకపోతే అయిపో, అంతేగాని ఇప్పుడు నువ్వు అంత గట్టిగా నొక్కి నన్ను ఇబ్బంది పెట్టకన్నారు. అదేంటి స్వామి, నాకు వెళ్ళటం ఇష్టం లేదు స్వామి, మీ దగ్గరే నేను అనుకుని వచ్చాను ఇక్కడికి, నాకు ఆ తిరుపతి వెళ్లాలనే ఆలోచన కూడా లేదు, నేను ఇక్కడి నుంచి ఎక్కడికి మిమ్మల్ని విడిచి వెళ్ళను అన్నారు. అలా అనక వాళ్ళు బాధపడతారన్నారు. చివరికి ఇప్పుడు ఆ ఉత్తరం తీ అన్నారు. ఆ ఉత్తరం చింపి స్వామి ఎదురుకుండా చదివితే ఇదే రాసుంది, తిరుపతి రావాల్సింది, మేమంతా పలానా టైంకి వెళ్తున్నాం, స్వామి అనుమతి తీసుకుంటారా, తప్పకుండా మనమంతా 10 రోజుల పాటు అక్కడ రకరకాల సేవ చేద్దాం. అట్లా ఇంకా ఎంత దగ్గరైపోయామంటే స్వామి 75లో గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ కి ఒక భారతంలో ఒక చిన్న ఘట్టం తీసుకుని స్వామి స్వయంగా రాసి మమ్మల్ని ఒక 9 మందిని సెలెక్ట్ చేశారు. దాంట్లో ధర్మరాజుగాను ఉండాలిరా అన్నారు. కృష్ణుడుగా అరుణు ఉండేవాడు, చాలా సన్నిహితం వీళ్ళంతా. అట్లాగే భీముడు ఒకళ్ళు, మేమంతా చాలా. ఇదంతా ఒక వంక తర్వాత తెలిసింది, వారు చెప్పినట్లుగా అప్పుడు తెలియదు దాని విలువ. సరే వీళ్ళంతా 75లో మేము వేయాలి. మమ్మల్ని ఒక 4 రోజుల ముందరే ఇక్కడి నుంచి తీసుకెళ్లిపోయారు. పుట్టబర్త్లో అప్పటికి ఇంకా కాలేజీ లేదు, 50th బర్త్డే అంటే 1975. అప్పుడు తీసుకెళ్లినప్పుడు మమ్మల్ని 4 రోజుల ముందర మాకంతా మరి ఒక స్పెషల్ ట్రీట్మెంట్. ఎందుకంటే బెంగళూరు నుంచి వీళ్ళు వచ్చారు, వీళ్ళకంతా వసతి, ప్రతిరోజు స్వామి గడపటం. అక్కడ స్వామి ఇంటర్వ్యూలు అవ్వగానే మమ్మల్ని పిలిచేవాళ్ళు, ఒక 2 గంటలు అక్కడ కూర్చునేవాళ్ళం. అక్కడ రిహార్సల్ జరిగేది ఒక 20 నిమిషాలు. కానీ స్వామి చెప్పే కబుర్లు వినటానికి అందరినీ ఒక్కళ్ళ అనుభూతి అడగటం అదొక అద్భుతమైన ఇది. మధ్యాహ్నం పూట మళ్ళీ లంచ్ అయిన తర్వాత పిలిచేవాళ్ళు 3 గంటలకల్లా అక్కడికి వచ్చేయండి అని. మీకు తెలిసే ఉంటుంది అక్కడ ఆడిటోరియం, పూర్ణచంద్ర ఆడిటోరియం వెనకాల గ్రీన్ రూమ్ అనే ఒకటి ఉండేది. నేను అక్కడ మేము స్వామితో ఒక 2 గంటలు అసలు అది ఇవాళ ఏం తింటారా అనేవాళ్ళు. భీముడు అని ఒకటి ఉండేవాళ్ళు లావుగా, చాలా మంచి ఇదిగా, అరే నువ్వు ఇట్రా అని చెప్పని దగ్గర పిలిచి ఆ చేయబట్టు అని ఇట్లా లడ్డు పొడి పోసేవాళ్ళు అందరికీ పెడితే సరిపోతుందా ఇంకొంచెం కావాలా. అసలు ఇది ఎందుకు చెప్తున్నానంటే తల్లి ఎలాగైతే పిల్లల్ని దగ్గర తీసుకొచ్చుకునేందుకు, లేకపోతే ఒక టీచర్ అన్ని ఆయనే కదా, భయపడకుండా ఉండటానికి ఒక చాక్లెట్ ఇచ్చి దగ్గరికి తీసుకొచ్చి తను కావలసిన మార్గంలో నేర్పుతారో ఇక్కడ ప్రతి ఒక్క విద్యార్థి స్వామికి ఎవరికి వాళ్ళు దగ్గరయ్యారు. అది ఒక వ్యక్తి కాదు, అదొక సముద్రం. అందుకని మీరు ఎవరిని కదిలించండి, ఎవరి అనుభూతి వాళ్ళకి వేరేగా ఉంటుంది. అది భగవంతుడితో తప్ప ఇంకెక్కడ ఉండదు. పూర్వం గోపికలు అలా పొందారట. నిజంగా స్వామి అనుగ్రహంతో ప్రతి విద్యార్థి అలా అనుభూతి పొందాం. ఆ రోజు నుంచి ధర్మరాజు అనే పిలవటం నన్ను, మిగతా వాళ్ళని ఎవరిని పిలిచేవాళ్ళు కాదు. అరే వీడు ధర్మరాజు, వీడిని పిలవండిరా. నాకు అర్థం కాలేదు, తర్వాత తెలిసింది స్వామి ఎందుకు పిలిచారు. 76లో ఒక చిన్న సంఘటన జరిగింది. ఇక్కడ గోకులం నుండేది స్వామి మందిరం వెనకాల. పూర్వం ఆ పాత మందిరం అద్భుతమైన మందిరం లేండి. ఆ వెనకాల గోకులంలో మేము సెలెక్టెడ్ పీపుల్ ని సెలెక్ట్ చేసేవాళ్ళం. తర్వాత ఇక్కడికి షిఫ్ట్ చేశారు మన కాలేజీ వెనకాల. ఆ రోజుల్లో 77 ఎప్పుడో బహుశా 80లో షిఫ్ట్ చేసినప్పుడు పెద్ద గోకులం, ఒక 100 ఆవులు. ఎంత అద్భుతమైన సేవ. దాని ముందరండి కాలేజీ వెనకాల పెద్ద సైట్ ఉండేది. అక్కడ పొలాల్లో ఆ రోజుల్లో వరి పండించేవాళ్ళు కాదు. ఇక్కడ మాకు రామబ్రహ్మం గారని ఒక మహానుభావుడు ఆయన, అదొక అద్భుతమైన అనుభూతి అయింది. ఆయనండి, ఆయన చాలా విచిత్రమైన సంఘటన, ఆ తర్వాత చెప్తా. ఈ రామబ్రహ్మం గారిని మాకు అప్పజెప్పి, రే వీడి చేతే ఈ పొలం అంతా 100 ఎకరాలు ఎంతోటి, ఐ డోంట్ రిమెంబర్, స్టడ్ ఫామ్ అని ఉండేది అక్కడ, వీటి ఏం పండిస్తాడో నేను చూస్తాము, నేను మీకు అప్పజెప్తున్నాను అని స్ప్రింక్లర్ సిస్టమ్ కొత్తగా పెట్టించి, అసలు అద్భుతం. ఒక 25 ఎకరాల్లో నేపియర్ గ్రాస్ గొడ్లకి మొక్కజొన్న, ఒక 25 ఎకరాలు రాగులు వరి వేసి స్వామి పుట్టపర్తిపోయారు మాకు చెప్పేసి. ఇదంతా దున్నించి వేసిన తర్వాత వచ్చారు నవరాత్రుల ముందర, దసరా ముందర వచ్చేటప్పటికే ఆ కార్లో ఎక్కరా అన్నారు. నాకు భయం వేసి ఎందుకు అని చెప్పని ఎక్కితే, నువ్వు చేసిందంటూ చూస్తాం పదా అని ఆ పొలం లోపల నుంచి దారి గోకులంకి వెళ్ళాలి. ఇట్లా వెళ్తుంటే ఆ మొక్కజొన్నంతా చూసి, ఎంత కష్టపడ్డారా మీరంతా అన్నారు. స్వామి అనుగ్రహం స్వామి, మీ ఆశీస్సుతోనే ఇట్లా లేదు, మీరు చాలా కష్టపడ్డారు, నా పిల్లల సంగతి నాకు తెలుసు. నిజంగా ఆయన పక్కన కూర్చొని ఏడుపు వస్తుంది స్వామి అనే మాటలకి. సరే గోకులం దగ్గరికి వెళ్ళాం. అక్కడ 1 గంట సేపు గడిపారు. ఆనందమే, ఆనందపడతారు ఆవులను చూసి, అవి పెరగటం, ఆ ఒళ్ళు చేయటం, పిల్లలంతా సేవ చేస్తున్నారని. చేస్తుంటే కరెక్ట్ గా పొలం లోపల నుంచి వస్తున్నాం, ధర్మరాజు అన్నారు. ఒకసారి చూశా, నువ్వుండబట్టే ఈ సంస్థ నడుస్తోందనక అనుకోవద్దు, నువ్వు లేకపోయినా ఈ పొలం చేసేవాళ్ళు వేరేగా వస్తారు. సో డోంట్ థింక్ యు ఆర్ ఇండిస్పెన్సిబుల్ ఇన్ దిస్ వరల్డ్. నువ్వు ఏది ఇచ్చినా స్వామి ఇచ్చిన అవకాశం అని జీవితంలో చెయ్యి, ఫలితం నేను చూసుకుంటాను. ఒకసారి కాళ్ళు పట్టుకున్నా. నాకు అది ఇప్పటికి కూడా, ఇవాళ నేను ముందు చెప్తాను ఏం జరుగుతుంది అక్కడ. ఇవాళ అక్కడ ఆ స్థితిలో ఉన్నానంటే ఆ రోజున స్వామి చెప్పిన మాట, ఐఐటి గురించి ఆయన చెప్పారు ఈగో అని. ఆ రకంగా వారు ఒక్కటే చెప్పారు, ఇది నువ్వు అవకాశం అనుకుంటూ చెయ్యి, ప్రపంచంలో నువ్వు అనుభూతి పొందుతావు, స్వామికి ఇంకా దగ్గరవుతావు అన్నారు. ఒక్కసారి పాదాలు పట్టుకుని, నా అదృష్టం స్వామి, ఇది మీరిచ్చిన అవకాశమే అని చెప్పనన్నాం. ఆ రకంగా అట్లా వెళ్ళటం. స్వామికి ఒక చిన్న ఇది చెప్పేవారు, ఆయన సేఫ్ రూమ్ లో కూర్చున్నప్పుడు మంచి విషయాలు. నాకు తెలియకుండా ఒక మాట అన్నారు, అక్కడ ఒకరు 4 ఉన్నాం, అరే మీకు తెలుసా, అమ్మా నాన్న దగ్గర ఉన్నప్పుడు పిల్లలు వాళ్ళ మాట వింటూ వాళ్లతో పాటు గడుపుతూ వాళ్ళు చెప్పినవి చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటారు, అది గొప్ప కాదు. అమ్మా నాన్న దగ్గర నుంచి బయటకు వెళ్ళిన తర్వాత వాళ్ల పిల్లల ప్రవర్తన చూసి బయట వాళ్ళు, ఇది పలానా వాళ్ల పిల్లలంటే సంతోషపడతారే, అలాగే నా దగ్గర నుంచి మీరు బయటికి వెళ్ళి మిమ్మల్ని చూసి ఇది సత్యసాయి స్టూడెంట్ అయి ఉంటాడు అన్న రోజున నాకు ఆనందం. మీరు అట్లా ఉండాలని నేను మీ ఇంతమందిని మాత్రమే దగ్గరికి తీసుకుంటాను, అదందరికీ రాది అవకాశం, ఇది గుర్తు పెట్టుకోండి. వాళ్ళది అద్భుతమైన అవకాశం 7 కాబట్టి, మేము మహా అయితే 46 మంది. అటువంటిది కూడా అసలు మాకు హాస్టల్లో స్వామితో భోజనం చేయటం అనేది ఒక అదృష్టం. స్వామి చాలా విచిత్రంగా, రేపు నేను హాస్టల్కి వస్తున్నాను, మీ అందరితో భోజనం చేయాలి నేను, మాకు పండగ. ఆ రకంగా ఎంతమంది ఉన్నామని 50 మంది. అందరం కూర్చునుంటే స్వామి స్వయంగా వడ్డించేవారు. స్వామి ఎవరెవరికి ఎంత తింటారో తెలుసు ఆయనకి. ఏ నువ్వెంత తింటావో నాకు తెలీదా అని వడ్డించేవారు. రే భీముడు నువ్వెంత తింటావో తెలుసు, ధర్మరాజు నీ సంగతి నాకు బాగా తెలుసు అనేవారు. మీకు ఈ గోకులంలో మేము సేవ చేసి ఎట్ట తయారేమంటే చివరికి ఎంత కఠినమైన పనైనా చేయించేవారు. ఇవాళ ప్రపంచంలో ఏ పని చేయడానికి అట్లా ట్రైన్ చేసి పంపించారు. ఒక రాయిని తీసుకొచ్చి ఎలా కావాలో అలా చెక్కి సమాజంలో పెట్టారు. ఇవాళ సమాజంలో ఎక్కడికి వెళ్ళినా గుర్తుపెట్టేది ఒకటే, మీరు సత్యసాయి స్టూడెంట్ అండి అంటారు. అందువల్ల నాకు ఆనందం. అది స్వామి చెప్పింది. ఇంకొక చిన్న విషయం చెప్పారు, అది ఆచరిస్తున్న విషయం. స్వామి ఒక మాట చెప్పారు, అది అరే ఒక చేపలు పట్టేవాడు ఉన్నాడరా, వాళ్ళంతా కలిసి చేపలు పడుతున్నారు. ఒక కుర్రవాడు ఈ చేపలు వాళ్ళంతా పట్టేసేసి షాప్ లాగా పెడతారుగా లైన్ గా. ఒక కుర్రవాడు రోజు వచ్చి అడుక్కుంటున్నట్ట. ఒక అతను అడిగాట, అరే ఈ కుర్రవాడిని, వాళ్ళ అబ్బాయిని అడిగాడు, ఈ కుర్రవాడి నీకు తెలుసా అని. నాకు తెలుసు నాన్న. వాడిని మనతో పాటు తీసుకురా అని తీసుకుని వెళ్లి వాడికి చేపలు పట్టడం నేర్పించి వాడిని ఏ స్టేజ్కి తీసుకెళ్లారట, వాడు ఒక 100 మందిని తయారు చేసే స్టేజ్కి తీసుకెళ్లారట. అందుకని మీరు ఎవరన్నా అడుక్కుంటుంటే ఒప్పుకోవద్దు. వాళ్లల్లో గనక విద్య ఉంటే దానికి మీరు సహకరించండి సమాజంలో అన్నారు. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ప్రాజెక్టులు మొదలు పెట్టక మునుపు స్వామి మాట చెప్పటం వల్ల 83 నుంచి 66 ఇంజనీర్లు చదివారు. ఇప్పటికీ చదివించాం. స్వామి అనుగ్రహంతో 5 డాక్టర్లు వాళ్ల కంప్లీట్ ఫీజులు పెట్టి కులంతో నిమిత్తం ఒక రిక్షావాడు కొడుకండి 2300 ర్యాంక్ వచ్చింది ఎంసెట్ లో. వాడి ఇంటికి వెళ్తే పూరి కుడిసా. వాళ్ళ తండ్రిని అడిగితే అక్కడెక్కడో చదువుకుంటున్నాడు అన్నాడు. వాడితో చెప్పా, నాన్న నువ్వు ఎంతవరకైనా చదువుకో అని. వాడు ఎంటెక్ అయిపోయి ఐఐటి బాంబేలో ఇవాళ ఉద్యోగం చేస్తూ వాళ్ళ తల్లిదండ్రులకు ఇల్లు కట్టించాడు. స్వామి చెప్పింది ఆచరిస్తే వచ్చే ఆనందం గురించి నేను మీకు చెప్తున్నా. ఇవాళ ఆ విద్యార్థులకు ఇంకో ప్రాజెక్టు పెట్టాను, వాళ్ళందరికీ ఇంకా నేను హెల్ప్ చేయట్లా. ఇప్పటికీ వస్తారు శ్రీకాకుళం నుంచి, చిత్తూరు నుంచి, అనంతపురం నుంచి. నాకు ఆశ్చర్యం వాళ్ళందరికీ అలా తెలిసిపోయింది. ఎంతో మంది ఆ ఫైల్స్ ఉన్నాయి, వాళ్ళు రాసిన లెటర్లు చూస్తుంటే. నేను ఒకటే చెప్తా, ఇది మాకు స్వామి పెట్టిన భిక్ష, మీరు 10 మందికి సహాయం చేయండి అంట. ఇప్పుడు ఒక ప్రాజెక్టు పెట్టాను, ఇంకో కొత్త వాళ్ళు వస్తుంటే ఒక 6 విద్యార్థులను తీసుకోవటం, వాళ్ళందరికీ 70-80 జీతం. నన్న సంవత్సరానికి 5000 పంపించండి ఆ విద్యార్థికని, డైరెక్ట్ గా వాడి ఫీజు ఎంతో ఈ 7 ఇవ్వటం. అట్లా మళ్లీ విద్యార్థులు తయారవుతున్నారు. ఇది స్వామి చెప్పిన ఆ చిన్న కథ మనసులో పడిపోయి ఇవాళ సమాజంలో చేసే భాగ్యం అది స్వామి పెట్టిన భిక్ష. ఇంకొక చిన్న విషయం, స్వామి ఎంత అద్భుతంగా గోకాక్ గారు లోపల ఉండేవారు, ఎస్కే బోస్ గారు అని ఉండేవారు. మన హాస్టల్స్ కట్టింది ఆయన, గోకాక్ గారికి వైఫ్ కి సేవ చేయమన్నారు. హాస్టల్ ఆ లోపల మందిరంలో ఉండేవాళ్ళు. స్వామి పైన ఉంటే వీళ్ళ కింద రూమ్స్ ఉండేవి. అట్లాగే రామ్ బ్రహ్మం గారు ఉండేవారు. ఇది కాకుండా ఈ ఎస్కే బోస్ గారు వైఫ్ ఏమిటి స్వామి ఇట్లా చెప్తున్నారు అంటే, అహంకారం పోవటానికి, సేవ ఎలా చేయాలో చెప్పటానికి వాళ్ళకి ప్రతిదీ చేసేవాళ్ళు. ఇది ఇట్లా ఉండగా రాజేశ్వరమ్మ గారని ఒక డాక్టర్ గారు వచ్చారు, ఐజీ గారి భార్య, సి శ్రీనివాస్ గారి మదరు. ఇక్కడ హాస్పిటల్ చిన్నదిగా ఉన్నప్పుడు స్వామి ఆవిడకి, ఆవిడతో పాటున్న ఒక నర్సుకి భోజనం, టిఫిన్, డిన్నర్ అంతా అవకాశం ఇచ్చారు. ఏమిటి స్వామి అనుకున్నా, నువ్వే చెయ్యాలి అనేవాళ్ళు. నా అదృష్టంగా భావించి ఆ టైంకి సేవ చేసేవాళ్ళం. ఇది ఎందుకు చేయిస్తున్నారనేది అప్పుడు తెలియదు. వాళ్ళు చెప్పింది అక్షరాలు నిజం, బయట ప్రపంచానికి వెళ్తే మనకి తెలుస్తుంది. అది నేను ఒక చిన్న ఉదాహరణతో చెప్తా. స్వామి అతిథి దేవో భవ అనేది నేర్పారు. మాతృదేవో భవ, పితృదేవో భవ ఇక చెప్పక్కర్లే. ఆచార్య దేవో భవ ఇక్కడ మన గురువులకి ఎట్లా గౌరవిస్తామో నేర్పారు. ఈ అతిథి దేవోభవ ఇక్కడ నేర్పటం వలన ఈ మధ్యకాలంలో మీరు ఆంధ్రలో బాగా వినుంటారు, చాగంటి కోటేశ్వరరావు గారు అని ఒక మహానుభావుడు. ఇవాళ చాలా మందికి 100,000 మారిపోతున్నారు సనాతన ధర్మం. గరికిపాటి నరసింహరావు గారు, వీళ్ళందరూ వీళ్ళంతా తినాలొస్తే అదృష్టం కొద్దీ మా ఇంట్లో దిగుతారు. వీళ్ళకి ఆతిథ్యం చేయటం వలన చాగంటి కోటేశ్వరరావు గారు విశాఖపట్నం నన్ను ఒక రోజున పిలిపించి మా దంపతుల్ని, అక్కడ పెద్ద ఆడిటోరియం ఉంది ఆయన స్పీచ్ ఇచ్చేది, ఒక 4 ప్రోగ్రామ్ లో అతిథి దేవోభవ గురించి చెప్పి దీన్ని తూచి ఆచరిస్తున్న వ్యక్తి తెనాలి వాస్తవ్యులు కల్లూరి సూర్యనారాయణమూర్తి గారని మమ్మల్ని వేదిక మీదకి పిలిస్తే నేను ఒక్కటే చెప్పా, అయ్యా ఇది నాది కాదు, స్వామి నేర్పి వాళ్ళ నన్ను ఇక్కడికి పంపించారు. ఆ సేవ చూసి మీరు తృప్తిపడి ఇంతమందిలో నన్ను మీరు సన్మానిస్తున్నారు, ఇది కూడా నాకు స్వామి అనుగ్రహమేనే ఆయనకి చెప్పాలి. ఎందుకంటేనండి, ఇక్కడ మనల్ని అన్ని రకాలుగా సమాజంలో ఇప్పుడున్న భయంకరమైన పరిస్థితుల్ని నిలబడగడిగేట్లుగా చేసి ఆ రోజునే స్వామికి తెలుసు తన స్టూడెంట్స్ మాత్రమే ఈ సమాజంలో ఆచరించి ఇంకొకళ్ళని మార్చగలరు అని. ఇవాళ ఆ రకంగా అక్కడ సన్మానాలు పొందిన ఇవాళ నిజంగా నాకు అదృష్టం ఏంటంటే స్వామి చేసిన నిజాయితీ వలన శృంగేరి పీఠానికి నేను లీగల్ అడ్వైజర్ని, కంచి పీఠానికి ఆంధ్రాలో లీగల్ అడ్వైజర్ని, హంపి పీఠానికి లీగల్ అడ్వైజర్ని, పుష్పగిరి పీఠానికి అక్కడ వాళ్ళ వ్యవహారాలు చూస్తూ ఉంటాను. ఇది నా గొప్పతనం కదా, నేను అదే చెప్పా. మీరు నన్ను ఇవాళ చూసుకున్నారంటే కారణం ఆ రోజున స్వామి ఇంకొక అనుభూతితో నేను క్లోజ్ చేస్తాను. నేను స్వామి పాదాల సేవ చేస్తున్నప్పుడు ధర్మరాజు నువ్వు ఇక్కడ ఉందామని అనుకుంటున్నావేమో, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళక తప్పదు అన్నారు. నాకు ఏడుపుచ్చి ఇంకా కొంచెం గట్టిగా పాదాలు నొప్పి, ఎంత గట్టిగా నాకు నొప్పొచ్చేట్లు తొక్కినా పట్టినా నువ్వు వెళ్ళక తప్పదు. అదేంటి స్వామి నాకు ఆలోచన లేదన్నారు, నువ్వు వెళ్ళాలి, వెళ్ళక తప్పదు. నువ్వు ఏ స్టేజ్లో వస్తావంటే నా దగ్గరికి, ఇది నాకు 77లో చెప్పారండి, 99లో నువ్వు వస్తావు, ఇది 77లో చెప్పిన మాట. నువ్వు నన్ను ఎక్కడి నుంచి చూస్తావో తెలుసా, ఆ నల్ల చుట్టూ ఎర్ర అంగి వేసుకున్నారే ఆయనే సత్యసాయిబాబా, అన్నంత దూరం నుంచి నువ్వు నన్ను చూస్తావు. నాకు ఏడిపొచ్చి ఏడ్చేశాను, ఏడ్చేస్తే తప్పదన్నారు. నాకు ఆశ్చర్యం, 81లో ఆ పుట్టపర్తిలో ఒక సంవత్సరం ఉంచి ఆ గోకులందంతా చేసి వెళ్లాలరా నాన్న అంటే సరే నేను అక్కడికి వెళ్ళటం. తర్వాత ఇదే ఎంకామున్న చదువులు నా లాజేయమన్నారు, అది చేశాను, ధర్మంగా నువ్వు ప్రవర్తించన్నారు. అదృష్టం కొద్దీ ఇవాళకి కూడా ఆ స్వామి ఫోటో చూస్తే చేస్తున్నాను. ఎక్కడి నుంచి వస్తారు నాకు బోర్డు ఉండదండి, కానీ అందరికీ తెలుసు ఈయన దగ్గరికి వెళ్తే నిజమైన తీర్పు దొరుకుతుందని. అది స్వామి అనుగ్రహం. చివరికి 99లో నేను ఒక మహానుభావుడికి స్వామి ఇట్లా అన్నారని చెప్పాను. ఆయనకి 72 ఏళ్ళు, ఆయన హైదరాబాద్ నుంచి బర్త్డే ముందరు రోజున ఇక్కడికి చేరుకున్నాడు. విపరీతమైన క్షణం, నేను కూడా ముందరు రోజున చేరుకున్నా. అప్పుడు ఈ ఉమెన్స్ కార్యక్రమం ఏదో ముందర బర్త్డే ముందర జరుగుతుంది అనంతపురం వాళ్ళది, లేడీస్ డే. అప్పటికి వచ్చాం మేము, వచ్చేటప్పటికండి విపరీతమైన క్షణం. సామాన్లు కూడా నేను అక్కడ ఆ దీని దగ్గర పెట్టేసి ఇంకా రూమ్ కూడా వెళ్ళలే. స్వామి ఈయన ఎక్కడున్నాడో తెలియదు, ఎవరు నేను చెప్పిన ఉన్నాడు కదా ఆయన ఎక్కడున్నాడో తెలియదు. నేను ఇట్లా లైన్లో నుంచి చూస్తున్నా, చూస్తుంటే సడన్ గా ఈ వ్యక్తి కనిపించాడు. ఎవరికి, నేను ఎవరికో చెప్పాను చూసారా ఈ మాట, ఆయన మీరు ఇక్కడున్నారా అన్నాడు. ఎట్లా ఉంటుంటే ఒక పుట్ట ఆయన వచ్చి, ఏమండి ఇట్లండి మీరు ఈ రెండింటి మధ్యలో చూడండి, ఆ ఎర్ర అంగి వేసుకుని నల్ల జుట్టున్నారే ఆయనే సత్యసాయిబాబా. ఇది 99లో నవంబర్ 22వ తేదీన నేను ఎవరికైతే చెప్పానో వారు కూడా అక్కడ ఉండి వినేట్లుగా ఈ వ్యక్తి చేత స్వామి చెప్పించటం. ఇంతకంటే మనకి నిదర్శనం ఏం కావాలి? అనుక్షణం ఇంట వెంట జంట ఉంటానన్నారు, ఇవాళ్టి కూడా స్వామిలాగే ఉంటూ అనుగ్రహిస్తున్నారు ఎవ్రీథింగ్. ఆ అనుభూతులు చెప్పాలంటే వారు చెప్పినట్లుగా కొన్ని రోజులు చాలవు, అది ఆస్వాదిస్తూ అనుభవిస్తూ ఆనందంగా తన్మయత్వం చేస్తుంది తప్ప ఇంతకంటే. కానీ ఒక అదృష్టం ఏంటంటే 2011లో నెల్మిని జరిగింది, అప్పుడు కూడా వచ్చాం, చాలా ఆనందంగా గడిపాం. ఇవాళ స్వామి లేరని అనిపించట్లే ఫిజికల్ గా, ఎందుకంటే మొన్న పుట్టపర్తి వెళ్ళాను నేను, నాకు అసలు అక్కడికి వెళ్తే ఒళ్ళు గగురు పట్టు వచ్చింది. ఆ అనుభూతులన్నీ తలుచుకుంటుంటేనే అసలు ఆ భావన రావట్లా. ఆ సమాధి దగ్గరికి వెళ్ళిన స్వామి అక్కడ కూర్చుని మనల్ని ఆశీర్వదించడానికే ఉన్నారనిపిస్తుంది. ఎందుకంటేనండి, పూర్వం స్వామి ఫిజికల్ గా ఉన్నప్పుడు మాటలతో చెప్పేవాళ్ళు, ఇవాళ స్వామి మనకేది మనసులో తలుచుకుంటే, ఇందాక వారు చెప్పారు అస్సాం దగ్గర 22 సంవత్సరాల నుంచి నేను ఒక్కొక్క ప్రదేశానికి యాత్రకి వెళ్తూ ఉంటా, ఆ 22 చోట్ల స్వామి నాకు కనిపించారు. అవి చెప్తూ ఉంటే అసలు తెలియదు ఆ రకంగా ఇంట వెంట చంటా ఉండి అనుక్షణం అనుగ్రహిస్తున్నారు. ఆ ఇన్సిడెంట్ లో ఒక చిన్నది చెప్పి క్లోజ్ చేస్తా. బదరి కేదార్ వెళ్తున్నాం, చార్ధాం వెళ్తున్నుంటే 40 మంది నాతో వచ్చారు, అందరూ 70 ఏళ్ల వాళ్లే. నా కోరిక ఏంటంటేనండి, 22 ఏళ్ల నుంచి చేస్తున్న పని యువకులను తీసుకెళ్లను, 75 ఏళ్ల పైబడ్డ వాళ్లని 80 ఏళ్ల వాళ్లని వాళ్లకి సేవ చేస్తూ యాత్రకు తీసుకెళ్తా. నేను అదొక్కటే చేస్తా, ఎందుకంటే వాళ్లకు ఒక కారణం ఉంది. వాళ్లు వెళ్దామనుకున్నా వాళ్ల పిల్లల ఉద్యోగరీత్యా సెలవులు తరపు, పాపం వీళ్లకే తోడు కావాలి. భగవన్నామని చెప్తూ స్వామి కీర్తనలు చెప్తూ వీళ్ళందరినీ తీసుకెళ్తా. యమునోత్రి వెళ్తున్నాం, 40 మంది వచ్చారు. వచ్చేటప్పటికి అక్కడ పోనీలు మాట్లాడాం, కుంభవృష్టి మొదలైంది, వీళ్ళందరికీ భయం వేసి ఇక్కడ దాకా మునిగిపోయాం. మేము వెనక్కి వెళ్ళిపోతాం, మీరంతా వెళ్ళిపోండి, స్వామి ఇక్కడికి తీసుకొచ్చారు, అక్కడికి తీసుకెళ్లకుండా ఉండరు. నాకు ఆ నమ్మకం ఉంది, నేను నా భార్య మా తల్లి వెళ్తాం, మీరు వెళ్ళిపోండి అన్న. ఆశ్చర్యం అండి, 15 నిమిషాలకి వర్షం తగ్గిపోయింది. తగ్గిపోయిన తర్వాత అందరికీ పోనీలు మొదలైనాయి. నా భార్యది నాది చివర వెళ్తాం. నా ముందర 78 ఏళ్ళ ఆయన భార్య వెళ్తున్నారు. కొంచెం వెళ్లంగానే దాంట్లో ఆయనకి హార్ట్అటాక్ వచ్చింది. ఆయనకి గుండె నొప్పి వచ్చేసి చెమట పట్టి బట్టలు చెప్పుకున్నాడు. నేను ఒక్కటే అన్నా, సాయిరామ్ అని పెద్దగా, హిమాలయాలు ఈశ్వరుడు ఉంటారంటారు, సాయీశ్వరుడు ఎందుకున్నాడు అక్కడ? ఒక్కసారి స్వామి అని పెద్దగా అరిచి ఆయన పడుకోబెట్టి ఆయన గుండె మీద కొడుతూ నా భార్య ఆయన కాళ్లు రాస్తునుంటే ఆయనకి నోటితో ఇదిస్తూ వాళ్ళ ఆవిడతో చెప్పా, అమ్మా ఆయన ఉంటే అదృష్టం, లేకపోయినా అదృష్టమే, ఎందుకంటే ఇక్కడ దొరకదు ఛాన్స్, కాబట్టి సిద్ధపడదాం, కానీ స్వామి ఉన్నారని నమ్ముదాం అని అన్న. మీరు నమ్మరండి, 20 నిమిషాల తర్వాత ఆయన మామూలుగా లేచి కూర్చున్నాడు. కూర్చుని ఆయన ఒక్కటే అడిగాడు, మీరు వెళ్ళిపోండి కింద కన్నా, అయ్యా నన్ను బతికించింది మీ స్వామి, నేను తప్పకుండా చేరదాం యాత్ర చేస్తాను అని మాతో పాటు యమునోత్రి, గంగోత్రి, కేదార్, బదరి, ఇది స్వామి ఇంట. అప్పుడు బదరి నుంచి ఢిల్లీ వచ్చాం. ఏ హోటల్లో అయితే మేము దిగామో అక్కడ చిన్న ఫోటో స్వామిది కనిపించింది. నేను అనుకున్నాను, స్వామి ఇక్కడ కూడా మీరున్నారు, ఎక్కడ లేరని నేను అంటాను, నన్ను చూపించింది, ఒరే నేను ఇక్కడ ఉన్నాను రా అని చెప్పడానికి మీరు ఇక్కడికి వచ్చారు, ఇంతకంటే నాకేం వద్దన్నా అంటే అప్పుడు అనిపించింది. వాళ్ళని అడిగానండి, ఇది జరిగి 26 ఏళ్ళు అయింది. ఆయన అన్నాను, అప్పటికి నీ సూపర్ స్పెషాలిటీ లేవు, ఈ సెల్ ఫోన్లు కూడా లేవు. నేను అన్నాను, అక్కడిక్కడ దగ్గరలో హాస్పిటల్ ఉంటే చెప్పండి, వీరికి ఏదో హార్ట్అటాక్ వచ్చింది. అయ్యా ఇక్కడ ఒక 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది, ఢిల్లీలోనండి అని అడిగి ఎలా వెళ్తాం, వీళ్ళందరికీ పాపం ఏర్పాటు చేశాం. నేనున్నాను, మీరు ఇక్కడ ఉండండి, వారిని వారి భార్యని తీసుకెళ్తానన్న. తీసుకెళ్తే స్వామికి నమస్కారం పెట్టి, స్వామి మీ ఇష్టం, తీసుకెళ్తారు. ఆశ్చర్యం అండి, ఇది ఎవరు నమ్మే విషయం కాదు, కానీ నేను నమ్ముతా, వీళ్ళు నమ్ముతారు. కారణం ఏంటంటే ఒకతను ఎవరు వచ్చి మీకు డ్రైవింగ్ వచ్చా అన్నాడు. అన్న, నా మారుతి వ్యాన్ తీసుకెళ్లిపోండి, మీరు ఎన్ని రోజులు కావాలో వారికి చూపించండి హాస్పిటల్లో, ఒకవేళ నేను ఇక్కడ లేకపోతే కౌంటర్లో తాళంచం ఇచ్చి వెళ్ళిపోండి. ఏమండి, మనం పరాయి ఊరెళ్లి ఒక సైకిల్ చిన్నప్పుడు అద్దెకి తీసుకుందామంటే తెలిసిన వాళ్ళని పిలవమనేవాళ్ళు. స్వామి కాదా, నేనెవరో తెలియక్కర్లా, ఆయన ఎవరో నాకు తెలియక్కర్లా, ఆ లింక్ స్వామిది, అందుకని ఆ తాళంచం ఇచ్చి. ఆశ్చర్యం, ఆ వెహికల్లో నేను హాస్పిటల్కి తీసుకెళ్లి ఆయన్ని భార్యని అక్కడ టెస్టులు చేయిస్తే 2 రోజులు ఉంచాలన్నారు. తర్వాత తీసుకొచ్చి ఇక్కడికి వస్తే ఆయన అడిగితే, అయ్యా వారెవరో మాకు తెలియదు, వారు వస్తే ఈ తాళం చూస్తాం, మీరు ఇస్తే ఇచ్చేళ్ళని అన్నారు. ఇంతకంటే ఏం కావాలండి, స్వామి ఇంటా వెంట చల్లగా ఉన్నారు. మాకు అదృష్టం ఏంటంటే, మా అందరి అదృష్టం ఈ 50వ సంవత్సరం అనే వంకతో స్వామితో గడిపే అదృష్టం మాకు దొరికినందుకు స్వామికి సదా నమస్కారం.
5: బెంగళూరు వైట్ఫీల్డ్ లోని శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ కళాశాల నుండి వచ్చిన ఎందరో పట్టభద్రులు వివిధ రంగాలలో ఉన్నత పదవులలో సేవలందించి పదవీ విరమణ చేసినవారున్నారు. ఇంకా పదవులలో సేవలందిస్తున్నవారు ఉన్నారు. వారిలో చాలామంది కళాశాల స్వర్ణోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి ఉత్సాహంగా తరలివచ్చారు. సమర్థవంతంగా ఉన్నత పదవులు నిర్వహించిన కొందరు కళాశాలతోనూ స్వామితోనూ తమకున్న అనుబంధాన్ని, కళాశాల జ్ఞాపకాలను, స్వామి విద్యార్థిగా తాము నేర్చుకున్న విషయాలను రేడియో సాయితో పంచుకున్నారు. ఇంతవరకు మీరు వారితో జరిపిన ఇంటర్వ్యూలను విన్నారు. సాయిరామ్.

ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయివాణి శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో చిన్మయి శీర్షిక పేరిట ఆదిశంకరుల వారి జీవిత విశేషాలు, వారి గుణగణాలు, వారి రచనలు మరియు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి జీవిత విశేషాలు, వారి గుణగణాలు, రచనలే కాక ఇప్పుడు కొనసాగుతున్నటువంటి ఆధ్యాత్మిక మహోద్యమ విశేషాలను ఒక తులనాత్మక పరిశీలనగా ప్రొఫెసర్ కామరాజు అనిల్ కుమార్ గారు మీకు అందిస్తారు.

ఆనంద పారవస్య తందనాలు, అనంత వరదాయికి, సుజల ప్రదాయికి వందనాలు అభివందనాలు. సర్వ జగత్ రక్షకుడికి, సర్వజిత్ ఉగాది రూపుణకు, అనంత గ్రామీణ బాలబాలికల సంగీత సంకీర్తనల సుమవందనాలు. అందరి హృదయాల ఆనంద సాయికి, ఆదర్శ మార్గాన నడిపించు సాయికి వందనాలు అభివందనాలు, ఆనంద పారవస్య తందనాలు.

స్వామి అనంతపురం జిల్లాలోనే కాదు యావత్ విశ్వంలో నేడు ఏ ఊర చూచినా నీనామే సుమి, సత్యసాయి ఎనుచు నిత్య భజన. ఏ నోట చూచినా నీనామే సుమి, సత్యసాయి ఎనుచు నిత్య జపము. అనంతకోటి బ్రహ్మాండ నాయకుని దివ్యనామ ప్రభావంతో విశ్వమంతా పులకితమవుతోందయ్యా. ప్రపంచ పురోగతియే నేడు ప్రశాంతి వైపునకు సాగుతోంది. మనుషులు మనసులు సంస్కరించబడి సేవోత్సాహంతో సాయివుడిని చేరుతున్నారు. భగవాన్ సత్యసాయి నామాన్ని భజిస్తూ తరిస్తున్నారు స్వామి.

స్వామి, ప్రణవంలో ప్రభవించే నాదం నీదని నమ్ముతూ ఓంకారం పలుకుతాం. సప్తస్వరాల దివ్య సంగమంలో నీవు ప్రకటితమవుతావని నిన్ను మేం భజిస్తుంటాం. రాగతాళముల లయ విన్యాసంలో నీ నడకలున్నాయని నమ్మి మేము నగర సంకీర్తనలు చేస్తుంటాము. వేదఘోషలోనే వేదపురుషుని కరుణ ప్రవహిస్తుందని వేద పఠనం చేస్తున్నాము. జీవితాలను సార్థకం చేసే సాయిమాతవు నీవు. విశ్వ పురోగతికి నీ చీయూత కావాలి నేడు. ఈ సర్వజిత్ ఉగాది గ్రహములను శాంతింపచేసి సాయి అనుగ్రహమును అందరిపై కురిపించాలని మా భావన.

స్వామి, పర్తి పురీషుని దివ్య సన్నిధిని చేరాలని పల్లె పల్లెల నుండి బయలుదేరిన భక్తులందరూ స్వామివారి గురించి చెప్పే ప్రతి విషయం ఎంతో వింతగా తోచిందయ్యా. స్వామి ముచ్చట్లు వింటుంటే మాకు అనిపించింది మిమ్మల్ని చూడాలని, మీ దర్శనం చేసుకోవాలని, మీరు చెప్పే మంచి మాటలు వినాలని. ఆ ఆశతో, ఆర్తితో ఈ సర్వజిత్ ఉగాది పర్వదినాన మా పల్లెల నుండి పరుగులెత్తుతూ వచ్చామయ్యా. మేము విన్న, మా గుండెల్లో ఉన్న స్వామి సంగతులకు రూపమే మా ఈ సంకీర్తనా పుష్పం.

0: ఓం శ్రీ సాయిరాం. శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ స్వాగతం. ఇప్పుడు మీరు స్వామివారి చిరకాల భక్తులైనటువంటి శ్రీ హిస్లప్ గారు రచించిన శీర్షికను ఆధారంగా చేసుకుని స్వామివారి కళాశాలలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నటువంటి ప్రొఫెసర్ గంగాధర శాస్త్రి గారి ప్రసంగం మొదటి భాగం వింటారు.
1: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ మనఃపూర్వకంగా సాయిరాం తెలియజేసుకుంటూ ఈ రోజున స్వామివారి పరమ భక్తులైనటువంటి జాన్ హిస్లప్ గారు వారి యొక్క అనుభవాలను స్వామివారితో ఉన్నటువంటివి నిక్షిప్తం చేసినటువంటి ఒక వ్యాసం నుంచి కొన్ని ముఖ్యమైనటువంటి విషయములను భక్తులందరితోటి పంచుకోవటానికి చేసేదే ఈ చిన్న ప్రయత్నం. హిస్లప్ గారు నార్త్ అమెరికన్ సాయి ఆర్గనైజేషన్ కు మొట్టమొదటి ప్రెసిడెంట్ గా పనిచేసి ఉన్నారు. అంతేకాక వారు మొట్టమొదటి యుఎస్ కౌన్సిల్ రిప్రజెంటేటివ్ గా కూడా పనిచేస్తున్నారు. వారు దశాబ్దములుగా స్వామివారి సన్నిహితత్వాన్ని పొందినటువంటి వారు. స్వామితో కలిసి అనేకానేక సందర్భములలో ప్రయాణం చేసి స్వామితో అనేక అద్భుతమైనటువంటి అనుభవాలను పొంది ఉన్నటువంటి మహాభక్తులు. వారు రెండు గొప్ప పుస్తకములను వ్రాసి ఉన్నారు. ఒకటి కాన్వర్సేషన్స్ విత్ సత్యసాయి బాబా అని ఒక పుస్తకం రాశారు. రెండవది మై బాబా అండ్ ఐ అని ఇంకొక పుస్తకం రాశారు. తరువాత వారు 1995 సంవత్సరంలో స్వామివారి పాదపద్మంలో లీనమైపోవటం జరిగింది. 90 ఏళ్లు మాటు వాళ్లు జీవించారు. వారు వారి యొక్క జీవిత కాలంలో రాసినటువంటి వ్యాసాలన్నింటినీ కూడా పొందుపరిచి ఒక సీకింగ్ డివినిటీ అనేటటువంటి టైటిల్తో వారు పరమపదించిన తరువాత ఇంకొక పుస్తకం కూడా ప్రచురించబడింది. వీరి ఈ మూడు పుస్తకముల ద్వారా, వారు రాసిన అనేకటువంటి వ్యాసముల ద్వారా, వారు భక్తులతో పంచుకున్నటువంటి వారి అనుభవముల ద్వారా మనకి స్వామి గురించి అనేకానేక విషయాలు తెలుస్తూ వచ్చాయి. ఇవన్నీ తెలుసుకోవటం వల్ల మనకి కూడా ఆధ్యాత్మికంగా అభివృద్ది చెందటానికి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకనొక సందర్భంలో శంకర భగవత్పాదుల వారు అవతారము, అవతరణ గురించి తెలుపుతూ జీవితమునందు ప్రవర్తననందు అత్యద్భుతమైనటువంటి లక్షణములను ప్రకటించుచు అనుపమానమైనటువంటి మంచితనానికి ప్రతీకగా ఉండి దయాకరుణులకు ఆలవాలమై చూడగానే ప్రజల యొక్క మనస్సులను ఇట్టి ఆకట్టుకుని వారి బోధనల ద్వారా, సిద్ధాంతముల ద్వారా మానవులు వారి జీవితములను సార్థము వనరించుకునేటట్టుగాను వారి యొక్క జీవితాలన్నింటినీ కూడా భగవంతుని యొక్క ప్రేమలో పండించుకునేటటువంటి విధంగా ఎవరైతే సంసిద్ధులై ఉంటారో వారే దివ్యావతారము అని తెలియచేయటం జరిగింది. స్వామి హిస్లప్ గారు తెలిపినటువంటి విధంగా సర్వాంతర్యామి, అన్ని సమయములందు కూడా అంతటా సంచరించుతూ ఉండేటటువంటి అవతారం. వారు విశ్వవిధాత, పూర్ణ ప్రేమావతారులు. హిస్లప్ గారు స్వామివారు వారితో అమెరికాలోనూ, వారి మిత్రులతో కెనడానందు ఒకేసారి ఉన్నటువంటి దృష్టాంతాలన్నింటినీ కూడా తెలియజేశారు. పుట్టపర్తిలోనే ఉన్నటువంటి స్వామివారు అమెరికాలో వారికి దర్శనమివ్వటం అక్కడే. అదేవిధంగా హిస్లప్ గారి మిత్రులు కెనడా దేశంలో ఉంటే వారికి అక్కడ దర్శనమివ్వటం, వారితో అనేకానేక విషయాలను చర్చించటము, వారికి ఉన్నటువంటి సందేహాలని తీర్చటము, ఇటువంటి అనేకానేక సందర్భాల్లో జరిగాయి. ఇది హిస్లప్ గారు తెలియచేయటమే కాదు, ప్రపంచంలో లక్షలాది మంది భక్తులు స్వామిని వారి వారి ఇళ్లలో అనేకానేక రకాలుగా దర్శించటము, సంభాషించటము, వారి యొక్క అనుగ్రహానికి పాత్రులు కావటము ఈ రోజుకి కూడా జరుగుతూనే ఉంది. స్వామి అవతారం ప్రకటించినప్పటి నుంచి ఇది జరుగుతూనే ఉంది. ఎటొచ్చి ఇటువంటి విషయాలని నమ్మటానికి విశ్వాసం చాలా ప్రధానం. అందుకే స్వామి ఏమంటారంటే మొట్టమొదటి నీకు ఫెయిత్ ఉండాలంటారు. నమ్మకము అనేటటువంటి పునాది మీదే దేన్నైనా మనం నిర్మించవచ్చు. ఆ నమ్మకాన్ని మనం పెంపొందించుకోవాలి. స్వామివారి బోధనలన్నీ కూడా మనం జాగ్రత్తగా ఆలోచిస్తే వేదాంతమును గురించే తెలియచేస్తూ ఉంటాయి. ఎప్పుడు కూడా వారు ఏం మాట్లాడినా వేదాంతమే. అందుకే స్వామి ఏమన్నారంటే నేను మాట్లాడే ప్రతి మాట వేదంతో సమానం అన్నారు. వారి ప్రతి మాట కూడా వేదమే. వారి మాటలన్నీ కూడా వేద వేదాంగముల యొక్క సారాంశం. హిస్లాప్ గారు పరిపూర్ణంగా విశ్వసించి ఉండుట స్వామి నుంచి ప్రత్యక్షంగా వేద వేదాంగాలకు సంబంధించినటువంటి జ్ఞానాన్ని వారు పొందుట వారి పూర్వజన్మ పుణ్యఫలం. స్వామివారు అనేక పర్యాయములు తన భక్తులకు వేదాంత జ్ఞానం అవసరం చాలా ఎక్కువ అని తెలిపినట్లు హిస్లాప్ గారు కూడా చెప్పారు. వేదాంతం తెలుసుకుంటే, వేదముల గురించి తెలుసుకుంటే, ఇతిహాసముల గురించి తెలుసుకుంటే ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణించటం సులువు అవుతుంది. అందుచేత భక్తులందరూ కూడా ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందటానికి సంసిద్ధులై ఉండాలి. స్వామి చెప్పేటటువంటి విషయాలన్నింటినీ కూడా బాగా వినటము, వాటిని జీర్ణించుకోవటము, వాటి గురించి ఆలోచించటము ఇదంతా కూడా చాలా అవసరమైన ప్రక్రియ. తద్వారా మాత్రమే ఆధ్యాత్మిక జీవితంలో అభివృద్ధిని సాధించగలుగుతారు. ప్రతి భక్తుడు కూడా హిస్లాప్ గారు తెలియచేసినట్టు సెల్ఫ్ రియలైజేషన్ కావాలంటారు. ఎవరొచ్చినప్పటికీ కూడా స్వామి దగ్గరికి, స్వామి నాకు ఆత్మసాక్షాత్కారం కావాలి. ఆత్మసాక్షాత్కారం కావాలి, కానీ దానికి ప్రయత్నం చేయాలి. కావాలి అంటే ఊరికే వచ్చేసేది అది. దానికి తగినటువంటి ప్రయత్నం మనం ఏమైనా చేశామా అనేటటువంటి ప్రశ్న వేసుకోవాలంటారు స్వామి. దీని గురించి హిస్లాప్ గారు చెప్తూ అన్నారు, ప్రపంచంలో ఎన్ని సుఖాలున్నప్పటికీ, ఎంత ఆహ్లాదకరమైనటువంటి ప్రాపంచిక జీవితాన్ని అనుభవించుతున్నటువంటి వాడైనప్పటికీ కూడా ఆత్మసాక్షాత్కారం అనేసరికి ఎగిరి గంతేస్తాడంటారు. నాకు అది ఇచ్చేసేయండి, అది చాలు అన్నట్టుగాను. ఇది ఎందుచేత అసలు ఆత్మసాక్షాత్కారం కావాలి, ఈ ఆత్మజ్ఞానం కావాలి అని కోరుకోవటం ఎందుకు? అసలు ఎందుకు మనందరం కూడా ఆత్మసాక్షాత్కారం కావాలి అని కోరుకుంటాం? అసలు దీనిలో రహస్యం ఏమిటి అంటే హిస్లాప్ గారు అన్నారు, స్వామి అనేకానేక ఉపన్యాసములలో వారి గురించి వారు తెలియచేస్తూ ఏమన్నారంటే, నేను ఎప్పుడూ దేనికి బాధపడను, అలా అని దేనికి ఆనందించను. బాధ అంటే అసలు ఏమిటో నాకు తెలియదు. నేను చిదానంద స్వరూపుడను, ఆనంద స్వరూపాన్నే నేను. అంతేకాదు నువ్వు కూడా ఆనంద స్వరూపుడివే అన్నారు. ఎప్పుడైతే స్వామి నేను ఎప్పుడు బాధపడను, అసలు బాధలు నా జోలికి రావు, నేను దేనికి చింతించను, ఎల్లప్పుడూ ఆనందంగానే ఉంటాడంటే ప్రతి మానవుడు ఎల్లప్పుడూ ఆనందంగా ఉండాలనే కోరుకుంటాడు. ఇప్పుడు ఇదే ఆత్మసాక్షాత్కారము అని, ఎల్లప్పుడూ కూడా ఆనందము అనేటటువంటి భావనలో ఉండటమే ఆత్మసాక్షాత్కారము. స్వామి నువ్వు నేను కూడా ఒక్కటే అని ఎప్పుడైతే అన్నారో, నువ్వు చిదానంద స్వరూపుడివే అన్నమాట. అది ఎట్లా సాధ్యము? ఎందుకంటే మనం ఉండలేకపోతున్నాం, మనం వింటున్నాం కానీ మనం దాన్ని సాధించలేకపోతున్నాం. ఎందుచేత మనం సాధించలేకపోతున్నాం, దాన్ని సాధించుట ఎట్లు అన్నటువంటి విషయం గురించి హిస్లాప్ గారు చెప్తూ అన్నారు, మీకందరికీ కూడా ఎల్లప్పుడూ ఆనందంగా ఉండేటటువంటి జ్ఞానమును అనుగ్రహించుటకే నేను వచ్చాను అని స్వామి తెలుపున్నారు. అది ఎలాగంటే ఇందులో ఒక చిన్న రహస్యం ఉందన్నారు. ఆ రహస్యం ఏమిటంటే, నేను చెప్పేటటువంటి బోధనలన్నింటినీ కూడా మీరు మీ మీ జీవితాలలో జాగ్రత్తగా పాటిస్తే మీకు ఆనందము అనేటటువంటి సులభ సాధ్యము అని చెప్పారు స్వామి. ఇప్పుడు స్వామి చెప్పినటువంటివన్నీ మనం అన్నీ కాకపోయినా కొన్నైనా జాగ్రత్తగా మన జీవితాల్లో పాటించినప్పుడు ఆత్మసాక్షాత్కారం లభిస్తుంది అని అంటే అసలు ఏమిటి, అది ఏమిటి అని చెబుతూ హిస్సలప్ గారు అన్నారు, నీకు ఆత్మసాక్షాత్కారం వస్తే నువ్వేదో కొత్తగా మారిపోతావని కాదు, ఏదో జరుగుతుందని కాదు. అక్కడ ఉన్నటువంటి చిన్న రహస్యం ఏమిటంటే మనము మన స్వస్వరూపాన్ని సందర్శించేటటువంటి భాగ్యాన్ని పొందుతాము. స్వస్వరూప జ్ఞానము అన్నారు దాన్ని. ఆ స్వస్వరూప జ్ఞానం అంటే ఏమిటి, అసలు నువ్వు ఏమిటి, హూయామై, అసలు నేను ఎవరు అనేటటువంటి తెలుసుకోవడమే స్వస్వరూప జ్ఞానము అన్నారు. హిస్లోప్ గారు దీనిని వర్ణిస్తూ అన్నారు, లిబరేషన్ ఈజ్ జస్ట్ ది డిస్కవరీ దాట్ వీ హ్యావ్ నెవర్ బీన్ బౌండ్ అన్నారు. మనం ఏమనుకుంటామంటే మనం బంధింపబడ్డాం అనేకానేక విషయములతోటి, ప్రపంచంతోటి, వీటన్నిటితోటి మనం బంధింపబడలేదు. యాక్చువల్గాను మనని మనమే బంధించుకుంటున్నాం. నేను ఎప్పుడూ దేని చేత కూడా బంధింపబడలేదు అనేటటువంటి భావనని సర్వవేళలా కలిగి ఉండటమే లిబరేషన్ అన్నారు. అంటే ఆ జ్ఞానం బయటెక్కడో లేదు, లోపలే ఉంది. లోపల ఉన్నటువంటి జ్ఞానాన్ని మనం సంపాదించుకోవటం, మనం గుర్తించటం, గుర్తించి ఆ జ్ఞానంలోనే సర్వవేళలా వర్తించటం, అదే లిబరేషన్ అన్నారు. స్వామి దీని గురించి చెప్తూ అన్నారు, మోక్షం కావాలి మోక్షం కావాలంటారు మీరందరూ, అసలు మోక్షం అంటే ఏమిటో మీకు తెలుసా అన్నారు. ఏమిటి స్వామి అంటే, మోహక్షయమే మోక్షము అన్నారు. మీరందరూ మోహంలో ఉన్నారు, ఈ మోహం క్షయం అయిపోతే మోక్షం వచ్చేస్తుంది అన్నారు. మోహం అంటే ఏమిటి, దృశ్యకల్పితమైనటువంటి చరాచర జగత్తంతా కూడా శాశ్వతము అని నమ్మటమే మోహం. ఈ చుట్టూ ఉన్నదంతా కూడా ఇలాగే ఉంటుంది, నేను ఎప్పటికీ ఇలాగే ఉంటాను, అందుచేత ఇదే సర్వం, ఇదే సత్యం అని భ్రమించటమే అజ్ఞానం. ఇదిలా ఉండదు, ఎవడూ ఉండడు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు, ఇది టెంపరీ బోర్డ్ అన్నారు స్వామి. నీ గురుక టెంపరీ, ఏదో కొంతకాలం ఇక్కడ ఉండడానికి వచ్చావు, మళ్ళీ ఖాళీ చేసి వెళ్ళిపోతావు అన్నారు. మరి మనం అనుకోవట్లేదు అలాగా ఖాళీ చేసి పెడతామని, మనం ఎప్పటికీ ఇక్కడే ఉండిపోతాం అనుకుంటున్నావే. చుట్టూ ఉన్న వాళ్ళందరినీ చూసి వీళ్ళందరూ నా శాశ్వతమైన బంధువులు అనుకుంటున్నావే, సంపాదించేటటువంటి ఆస్తుపాస్తులన్నీ కూడా సర్వస్వం ఇవన్నీ కూడా నావే అనుకుంటున్నామే, ఇది ఎప్పటికీ ఇలా చూస్తూనే ఉంటాను అని భ్రమిస్తున్నామే మనము, ఆ భ్రమను విడిచిపెట్టటమే మోక్షము అన్నారు. ఆ భ్రమను విడిచిపెట్టేసి ఇది అశాశ్వతము, ఇది అశాశ్వతము అనే జ్ఞానాన్ని శాశ్వతంగా కలిగి ఉండటం అన్నమాట. 24 గంటలు అదే ఆలోచనలో ఉండటం, ఇది శాశ్వతము కాదు, ఇది శాశ్వతము కాదు, ఇది ఎన్నటికీ ఉండేది కాదు, ఏదో జరుగుతోంది, దానికి నాకు ఏ సంబంధము లేదు అనేటటువంటి సత్యాన్ని తెలుసుకుని ఆ జ్ఞానంలో ఉండటం అనేటటువంటిది మోహక్షయము అన్నారు స్వామి. అంతేకాకుండా స్వామి ఇదే విషయాన్ని మనకి ఇంకొక ఉదాహరణ ద్వారా కూడా తెలియజేశారు. చక్కటి ఉదాహరణ. మనం అందరం ఉన్నాం, ఎన్నో చెట్లున్నాయి, పర్వతాలున్నాయి, నదులున్నాయి, గ్రహాలున్నాయి, నక్షత్రాలున్నాయి, ఇవన్నీ ఉన్నాయి, స్వామి ఉన్నారు. ఇప్పుడు సూర్యుడు ఉన్నటువంటి వారు ఒక్కరే, కానీ సూర్యుని వద్ద నుంచి వచ్చేటటువంటి కిరణములు లెక్కకు మించి ఉన్నాయి. ఏ విధంగా అయితే లెక్కకు మించినటువంటి కిరణములు సూర్యుని నుంచి బయలుదేరి వస్తున్నాయో అదే రకంగా పరమాత్ముడి నుంచి బయలుదేరినటువంటి కిరణాలన్నమాట ఇవన్నీ కూడాను. ఈ ప్రపంచంలో ప్రకాశింపచేస్తున్నటువంటి కిరణాలన్నీ కూడా ఈ జీవరాశులన్నీ ఇవి, కానీ వీటికి ఆధారమైనటువంటిది సూర్యుడై ఉన్నారు, వారి దగ్గర నుంచి వచ్చాయి. అంత మాత్రం చేత ఈ కిరణములు ఆ సూర్యుడు భిన్నమని కాదు, భిన్నం కాదు, వారే ఆధారం, అక్కడి నుంచే వస్తున్నాయి ఇవన్నీ. అదేవిధంగా ఏదైతే ఆధారమై ఉందో అది జ్ఞానము. ఆ ఆధారమైనటువంటి జ్ఞానం దగ్గర నుంచి ఇదంతా ప్రవేశిస్తోంది. ఆ జ్ఞానాన్ని మనం తెలుసుకుని వర్తించగలగటం అనేటటువంటిది మోహక్షయము. జ్ఞానం వేరే ఉంది, పరమాత్ముడున్నాడు, వారు దీనికంతటి కూడా కారకులు అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలి. ఎప్పటికీ కూడా నమ్ముతూ ఉండాలి, 24 గంటలు నమ్మాలి దాన్ని. ఇదేది నీది కాదు, ఏది నీది కాదన్నారు స్వామి. అసలు ఏమీ నీకు సంబంధించింది ఏమీ లేదు ఇక్కడ అన్నారు. నీది నీది అని భ్రమలో నువ్వు ఉంటున్నావంతే, అది ఎంతకాలం? నీది అని నువ్వు భ్రమలో ఉన్నావు, బానే ఉంది, ఎంతకాలం? ఎంతకాలం ఇది? ఎంతకాలం జీవిస్తాడో ఎవరికి తెలుసు, ఏ క్షణంలో ప్రాణం పోతుందో ఎవరికీ తెలియదు. అటువంటిప్పుడు ఇదంతా నాది అని అనుకోవటం భ్రమ కాదా? అందుచేత ఎవరిని వారు వారే ప్రశ్నించుకోవాలన్నారు. అసలు నేను ఏ స్థితిలో ఉంటున్నాను అని. ఆధ్యాత్మిక స్థితిలోకి వెళ్లినప్పుడు మాత్రమే పరిపూర్ణమైనటువంటి జ్ఞానం కలిగి ఆనందాన్ని పొందగలుగుతారు అని స్వామి హిస్లాప్ గారికి తెలియజేశారు. హిస్లాప్ గారు ఈ సందేశాన్ని మొత్తం ప్రపంచం అంతా కూడా అందరికీ అందించారు. స్వామి ఇంకొక సందర్భంలో మనందరికీ సాధారణ జీవులందరికీ కలిగేటటువంటి ఒక అనుమానం ఒకటి ఉంది, మన పీడిస్తూ ఉంటుంది 24 గంటలు అనుమానం. ఆ అనుమానం గురించి హిస్లాప్ గారితో స్వామి చర్చించడం జరిగింది. అదేమిటంటే, మానవుడికి ఫ్రీ విల్ అనేటువంటిది ఉన్నదా? ఫ్రీ విల్ అంటే ఏంటి? స్వతంత్రంగా, యథేచ్ఛగా, నాకు నేను సంచరిస్తూ నా ఇష్టం వచ్చినట్టుగా నేను చేసేటటువంటి అవకాశం ఉందా? లేక సర్వము దైవ ప్రేరితమేనా? సర్వం దేవుడు అనుకున్నట్టే జరుగుతుందా, లేక నేను అనుకున్నట్టు జరుగుతుందా? ఒకవేళ దేవుడు అనుకున్నట్టు జరిగితే అసలు నాకు సంబంధం ఏమిటి మళ్ళీ దీంతోటి? మళ్ళీ ఈ వ్యవహారాన్ని నేను బాధపడడం ఏమిటి? నేను కర్మలు ఆచరించడం ఏమిటి? అది దైవ ప్రేరణ అయితే దేవుడే చూసుకోవాలి నేను. అటువంటిప్పుడు మళ్ళీ నన్ను ఇందులో ప్రవేశింపచేయటము, నాకు ఒక పాత్రను కలిగించటము, ఇవన్నీ ఏమిటి అనేటటువంటి ఒక సమస్య మానవ జాతిని ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి సమస్య ఇది. ఇది చాలా సీరియస్లీ డిస్కస్డ్ ఇష్యూ కూడా ఇది. దీని గురించి హెస్లాప్ గారు స్వామిని అడిగితే స్వామి ఏమన్నారంటే, సర్వము దైవ ప్రేరితములే, ఇదంతా దేవుడు ఆడుకునేటటువంటి ఆట. అందుకే వారు జగన్నాటక సూత్రధారి, ఇదొక నాటకం జరుగుతోంది, నాటకం అంటారు. నా ఆనందం కోసం నేనే ఈ నాటకాన్ని నడిపించుకుంటున్నాను, నేను ఈ నాటకాన్ని అనుభవిస్తున్నాను అంటారు. కానీ దీనిలో ఒక ముఖ్యమైనటువంటి విషయం స్వామి చెప్పింది ఏమిటంటే, సర్వము కూడా కర్మ ప్రేరితాలు అయి ఉంటున్నాయి అన్నారు. కర్మ ప్రేరితములు అయి ఉన్నటువంటి ఏమిటి? ప్రతి జీవి కూడా కర్మను ఆచరిస్తూ ఉంటాడు. కర్మను ఆచరిస్తున్నప్పుడు కర్మ యొక్క ఫలాన్ని కూడా మళ్లీ ఆ జీవి అనుభవించాలి. ఆ కర్మ యొక్క ఫలాన్ని ప్రతి జీవి అనుభవిస్తూ ఉంటాడు. అంచేత కర్మ ఫలంగానే ప్రతిదీ జరుగుతూ ఉంటుందన్నమాట. ఇప్పుడు మరి కర్మఫలంగా సర్వము జరుగుతున్నప్పుడు నాకు వచ్చేటటువంటి బాధలు కాని, నాకు వచ్చేటువంటి కష్టాలు కాని, వీటన్నింటి నుంచి నేను బయటపడే మార్గం ఏమిటి మరి అనేటటువంటి ప్రశ్న ఉద్భవిస్తుంది. దానికి స్వామి చక్కటి సమాధానం ఇచ్చారు. హిస్లాప్ గారితో మాట్లాడుతూ స్వామి అన్నారు, చాలా సింపుల్ అన్నారు. ఏమిటంటే చిన్న రహస్యం ఉందన్నారు ఇందులో. ఆ రహస్యం ఏమిటంటే, యాక్సెప్టింగ్ ఎవ్రీథింగ్ యాజ్ హిజ్ విల్ అన్నారు. కష్టం రాని, దుఃఖం రాని, సుఖం కలగని ఏదైనప్పటికీ కూడా, స్వామి ఇది తమ అనుగ్రహమే, పరిపూర్ణమైనటువంటి మనస్సు దాన్ని విశ్వసించాలి, పరిపూర్ణం. అందుకే స్వామి అంటూ ఉంటారు, ఆనందం కలిగినప్పుడు ఇదంతా నాది అనుకుంటావు నువ్వు, కష్టం వచ్చినప్పుడల్లా దేవుడే ఈ కష్టాన్ని నాకెందుకు ఇచ్చావు అంటారు. నేను ఇస్తున్నది ఏమీ లేదు ఇందులోను, ఆనందము నువ్వే సంపాదించుకుంటున్నావు, కష్టాన్ని నువ్వే సంపాదించుకుంటున్నావు. కాకపోతే మంచి కర్మలను ఆచరించడం ద్వారా నువ్వు ఎప్పటికైనప్పటికీ కూడా మంచి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం ఉంది. అంచేత ఏమంటున్నారంటే, నువ్వు ఎల్లప్పుడూ కూడా కర్మలను ఆచరించే ముందు ఒక్క క్షణం ఆలోచించమంటారు. ఈ కర్మ మంచిదా చెడ్డదా, ఇది ధర్మమా అధర్మమా అని ఆలోచించి ప్రతి కర్మయందు ఏ మానవుడైతే ప్రవేశిస్తూ ఉంటాడో, ఆ ధర్మాలోచన ఎప్పుడైతే వాడికి అలవడుతుందో, వాడిని ఏ బాధ కూడా బాధించదు అసలు. బాధ వచ్చినప్పటికీ కూడా వాడు దాన్ని భగవంతుని యొక్క అనుగ్రహమే అనేటటువంటి స్థితికి చేరుకుంటాడనమాట. అది స్వామి ఇచ్చినటువంటి ముఖ్యమైనటువంటి బోధ. మనం బాగా ముఖ్యంగా చాలా సీరియస్ గా ఆలోచించవలసిన విషయం ఏమిటంటే, ఏదొచ్చినప్పటికీ కూడా భగవద్ అనుగ్రహమే. ఎందుచేతనంటే స్వామి అన్నారు, నాకు ఆనందమే కావాలి, ఎప్పటికీ నాకు కష్టాలు రాకూడదు అని అనకూడదన్నారు అసలు. ఎందుచేతంటే కష్టములు లేనటువంటి జీవితం సాధ్యమే కాదన్నారు. జీవితం అనేటటువంటిది కష్ట సుఖముల యొక్క మేలు కలయిక. అది ఎప్పటికైనప్పటికీ కూడా సుఖదుఖములు రెండు కలిసి ఉంటాయి, కష్టదుఖాలన్నీ కలిసి ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు నాకు ఒక్కటే కావాలి, రెండోది వద్దు అనేటటువంటి ఫ్రీడమ్ నీకు లేదు అసలు. కాకపోతే దీన్ని అధిగమించేటువంటి మార్గం మాత్రం ఉంది. ఆ మార్గం ఏమిటంటే, ఏది వచ్చినప్పటికీ కూడా తమ అనుగ్రహమే స్వామి అని ధైర్యంతో, పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో ప్రతి విషయాన్ని కూడా ఆలోచించి దాన్ని ఫేస్ చేసేటటువంటి ధైర్యాన్ని మనం సంపాదించుకోవాలి. అది ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల లభిస్తుంది అన్నారు. ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక జ్ఞానం ఉండదో, కష్టం రాగానే కుంగిపోతాడు మానవుడు. సుఖం వచ్చినప్పుడు ఎంత ఆనందపడిపోతే పడిపోవచ్చు దాకా, గాని కష్టం వచ్చినప్పుడు మాత్రం అసలు తట్టుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోతాడు. ఈ కష్టములన్నింటినీ కూడా తట్టుకుని గట్టిగా నిలబడి జీవితాన్ని సఫలం చేసుకోవాలి అంటే సర్వము దైవకృపయే అనేటటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని కలిగి ఉండాలి అని మనం విశ్వసించాలి అని చెప్పి స్వామి మనకి చాలా చక్కటి అద్భుతమైనటువంటి విషయాన్ని తెలియజేశారు. ఇందులోనే ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం కూడా చెప్పారు. అదేమిటంటే, దేర్ ఇస్ నో ఈవెంట్ వితౌట్ ఎ కాజ్ అన్నారు. దేర్ ఇస్ నో ఈవెంట్ వితౌట్ ఎ కాజ్ అంటే ఏంటంటే, ఏది జరిగినప్పటికీ కూడా ఒక కారణం ఉందన్నమాట. దాని స్వామి అన్నారు, కారణము లేని కార్యము ఉండదు అన్నారు. ఏదైనా సరే దాని వెనకాల కారణం ఉందన్నమాట. ఆ కారణం అనేటటువంటిది కర్మఫలము అని గుర్తించాలి. ఏది జరుగుతున్నప్పటికీ కూడా ఒకటి జరిగింది అంటే దాని వెనకాల ఏదో ఉంది, అది ఉండబట్టే ఇది ఇలా జరిగింది. ఇది చాలా సింపుల్ విషయంగా కనిపిస్తుంది, మనకి తెలిసినట్లుగానే కనిపిస్తుంది, మనకి తెలిసినదే. కానీ మనం దీన్ని విశ్వసించటం లేదు, మనలో ఆ ఫెయిత్ లేదు, మనకి దృఢమైనటువంటి విశ్వాసం లేదు అందులో. ఇది వేళ ఈ కష్టం ఇలా వచ్చింది, ఈ కష్టం నాకు వచ్చింది అంటే దీని వేళ కారణం ఏదో ఉంది, దీన్ని నేనే కారకుండే, నేనే అనుభవిస్తున్నాను ఈ కష్టం, నేను ఎప్పుడూ ఏదో చేయబట్టి దాని యొక్క ఫలితాన్ని నేను ఈ రోజున అనుభవిస్తున్నాను అన్నటువంటి జ్ఞానం మనకు ఉండటం లేదు. కష్టం వచ్చినప్పుడు ఎందుకు ఈ కష్టం వచ్చిందని బాధపడుతున్నావు, తప్పితే నువ్వే దానికి కారకుడివి అని నువ్వు విశ్వసించటం లేదు. ఎప్పుడైతే కష్టం వచ్చినప్పుడు ఈ కష్టానికి నేనే కారకుడిని, నేనేదో చేయడం బట్టే ఈ విధంగా జరిగింది, దీనిని కూడా అధిగమించేటటువంటి శక్తి నాకు ఉండాలి, అది భగవంతుడు ప్రసాదించాలి అని అనుకున్నప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో సులభంగా ప్రయత్నం చేయడానికి అవకాశం కలుగుతుంది. అందుచేత స్వామి అన్నారు, మనం ప్రపంచాన్ని చూసినప్పుడు ప్రతి క్షణము చాలా ముఖ్యం అన్నారు. ప్రతి క్షణము ఎందుకంటే, ఈ క్షణంలో నువ్వు చేసేదాని యొక్క ఫలితమే మళ్లీ నెక్స్ట్ క్షణంలో కనిపిస్తుంది అన్నమాట. క్షణం క్షణం, జీవితం అలా ముందుకు వెళ్ళిపోతూ ఉంటుంది. ఈ క్షణాలన్నీ కూడా చాలా ప్రధానమైనవి, ప్రతి క్షణము కూడా చాలా ముఖ్యమైనదే. ఏ పని చేసినప్పటికీ కూడా ఆ క్షణంలో మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో దేవుడు మనని కాపాడుతాడు, మనం మంచి పనులు చేయాలి అనేటటువంటి జ్ఞానంతో ఆ క్షణాన్ని అంటే కాలాన్ని అన్నమాట మనం జాగ్రత్తగా ఆధ్యాత్మికంగా అనుభవించాలి అన్నారు. ఇప్పుడు స్వామి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు. అది ఎట్లాగంటే, ఈ క్షణము ఈ క్షణంలో జరిగిన దాని యొక్క ఫలితం తర్వాత రావటము ఎట్లా ఉంటుంది అంటే, స్వామి అన్నారు, విత్తులు నాటుతాం, విత్తనాలు ఈ రోజుని పొలంలో వేసి వాటిని నాటుతాం, మట్టిలో ఉంచుతాం, నీరు పోసి కలుపు తీసి కంచె వేసి పెంపొందించుతూ ఉంటాం వాటిని, అప్పుడు పంట చేతికి వస్తుంది. ఇదంతా క్షణ ప్రకారంగా జరిగి జరిగి జరిగి కొంతకాలానికి దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం. జీవితం అనేటటువంటి పంటను కూడా అదే రకంగా పండించుకోవాలన్నారు. జీవితం అనేటువంటిది ఒక మహాయజ్ఞంగా భావించాలన్నారు. ఆ యజ్ఞంగా భావించి ఆధ్యాత్మిక జ్ఞానంతో ఈ జీవితాన్ని నిర్వహించటం అనేటటువంటిది చాలా అవసరం అన్నారు. అందుకే ప్రతి క్షణము కూడా ఒక మహాయజ్ఞాన్ని నేను నిర్వహిస్తున్నాను, ఈ యజ్ఞం ఆధ్యాత్మికంగా అద్భుతంగా నిర్వహించబడి సత్ఫలితాలని నాకే కాక ప్రపంచానికంతకీ కూడా అందించాలి అనేటటువంటి జ్ఞానంతో మానవుడు వర్తించాలన్నారు.
0: ఇంతవరకు మీరు ప్రొఫెసర్ గంగాధర శాస్త్రి గారి ప్రసంగాన్ని విన్నారు.
2: శంకర సాహిత్యానికి సంబంధించిన కొన్ని విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సనాతన ధర్మ సారథి అద్వైత సామ్రాట్ శంకర భగవత్పాదులు. శంకర భగవత్పాదుల యొక్క అద్వైతాన్ని మించింది భవిష్యత్తులో రాదు, వర్తమాన కాలంలో లేదు అని నిర్ద్వంద్వంగా మనం చెప్పవచ్చు. భగవాన్ బాబా అంతటి వారు ది హెడ్ ఆఫ్ శంకర అన్నారు. శంకరుని యొక్క మేధాశక్తిని మించింది లేదు అని భగవాన్ బాబా వారు చెప్పారు. ఆదిశంకరుల యొక్క ప్రస్తావన వచ్చినప్పుడల్లా స్వామి ఎంతో ఉత్సాహంగా ఆ విషయాలు వివరిస్తూ ఉంటారు. ప్రస్తుతం ఆదిశంకర సాహిత్యంలో విషయాలను కొంత స్థూలంగా వర్గీకరించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శంకర సాహిత్యం అంతా కూడా చూసినట్టయితే మూడు విభాగాలుగా మనం వర్గీకరించవచ్చు. మొదటిది అన్నీ కూడా భాష్యములు అని చెప్పాలి. రెండవ విభాగం చెందినవి ప్రక్రియలు లేక ప్రకరణములు అని చెప్పాలి. మూడవది ఆదిశంకరుల యొక్క సాహిత్యము స్తోత్రములతో కూడుకున్నటువంటివి. ఇన్ని మూడు విభాగములు చెందినవి శంకర సాహిత్యం అంతా కూడా. ఏదన్నా తీసుకోండి, ఇందులో భాష్యములు మొదటి భాష్యం గురించి చెప్తాను. ఈ భాష్యాలంటే ప్రస్థానత్రయం పైన రచించినవి. ప్రస్థానత్రయం అంటే మూడు, ఒకటి ఉపనిషత్తులు, రెండు బ్రహ్మసూత్రములు, మూడవది భగవద్గీత. ఈ మూడింటిని కలిపి ప్రస్థానత్రయం అంటారు. ఈ ప్రస్థానత్రయం పైన భాష్యం రాసినటువంటి వారు ఆదిశంకరుల వారు. అంటే గమనించండి, విపరీతమైన బుద్ధుల చేత, విపరీతమైన ధోరణుల చేత ఎవరికి వారు అన్వయించుకొని, ఎవరికి వారు విపరీతార్థములు కల్పించి అనర్థము పాలు కాకుండా యథార్థమును ప్రతిపదార్థమును తెలియచేసేటట్టుగా ప్రస్థానత్రయం పైన భాష్యము రాసి జగత్తుకు మహోపకారం చేసిన వారు శంకర భగవత్పాదులు. ఏ పదానికి అర్థమేమి, ఏ భావానికి వివరణ ఏమి అని మూడు యొక్క బృహద్గ్రంథములపైన భాష్యాలు అందించినటువంటి వారు వారు. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, వీటిపైన శంకర భాష్యము మనకు ఒక జ్ఞాన జ్యోతి, ఒక విజ్ఞాన జ్యోతి. చీకటిలో ప్రయాణించేటప్పుడు ఒక లైట్ పెట్టుకుంటే దారిలో మనం ఎలా అయితే పోగలమో అదే రీతిగా శంకర భాష్యములు మనకు దీపస్తంభాల్లాగా మనకు ఈనాడు ఆధ్యాత్మిక సాహిత్య రంగంలో వెలసి ఉన్నవి అన్న విషయము అందరికీ తెలిసిందే. ఆ తరువాత ఈ శంకర భాష్యములు ఎలాంటివి అంటే ఎన్నో నిధులున్నవి. ఆ నిధులకు లోపలికి నువ్వు వెళ్లాలంటే ఆ నిధులకున్నటువంటి ఆ ద్వారములకు చెందిన తాళం చెవి నువ్వు తెరిస్తే నిధులన్నీ నీ దగ్గరే ఉంటాయి. అంటే బ్యాంకులో లాకర్ లాగా తాళం చెవి తెరిస్తే అన్నీ నీకున్నాయి. అదే రీతిగా శంకర భాష్యము ఈ మూడు మహత్తర గ్రంథములకు కూడా ఒక తాళం చెవి వంటిది. ఆ గ్రంథ సారాన్ని నువ్వు పొందగలవు అన్న విషయం మనకు తెలుస్తుంది. శంకర భాష్యములు వారి యొక్క స్వామి యొక్క విశేషమైన పరిజ్ఞానము, విశేషమైనటువంటి అనంత సాగర సమానమైనటువంటి వారి విజ్ఞానమును, అద్వైత వైభవాన్ని మనకు తెలియజేస్తుంది. ఇంకా ఉపనిషత్తుల పైన రాసిన విషయం ఒకటి మీకు తెలియచేయాలి. ఉపనిషత్తుల పైన భాష్యం రాకపోయినట్టయితే మనం అంధకారం పాలై ఉండేవాడు. ఉపనిషత్తులు సామాన్య విషయం కాదు. పురాణములపైన ప్రసంగించేవారున్నారు, కానీ ఉపనిషత్తులను ప్రసంగించేవారు చాలా చాలా తక్కువ సంఖ్యలో ఉంటారు. అంత జటిలమైనటువంటి కఠినమైనటువంటి విషయములు ఉపనిషత్తులో ప్రస్తావించబడి ఉన్నవి. అలాంటి వాటికి శంకర భాష్యము మనకెంతో సహాయపడుతుంది. ఎందువల్ల ఉపనిషత్తులు అంత కఠినములయ్యున్నవి అని అనుకుంటారేమో, ఒకటి మాత్రం సత్యం, ఉపనిషత్తుల గురించి చెప్పాలి అంటే భాష పనికిరాదు. భాష ద్వారా ఉపనిషత్ సారమును నువ్వు వ్యక్తపరచలేవు, భాషకు అందదు. ఒకటి. ఇంకా రెండు, మనసుతో భావించలేవు. వస్తువులనైతే మనసుతో భావించవచ్చు, అయ్యా ఈ గ్లాస్ ఎలా ఉంది ఇలా ఉంది అని చెప్పాను, ఆ దీపం ఎలా ఉంది ఇలా ఉంది అని చెప్పాను. వస్తువుల యొక్క అవగాహన పొందినట్లుగా ఉపనిషత్ తత్వాన్ని నువ్వు అవగాహన చేసుకోలేవు, ఎందువల్ల అది వస్తువు కాదు. భాష నేరుగా వ్యక్తపరచలేదు, ఏదో పరోక్షంగా చెప్పవలనే తప్ప సూటిగా నేరుగా భాష వ్యక్తపరచలేదు. ఇక మూడవది, మన యొక్క బుద్ధి కుశలత ఇంటలెక్ట్ అది కూడా ఉపనిషత్తుని గ్రహించలేదు. ఎందువల్ల మన బుద్ధి కుశలత అంతా కూడా ఒక చక్కని విమర్శనా ధోరణిలో విచక్షణా దృష్టితో ఒక ఆలోచనా శక్తితో ఒక తర్క వాదంతో మన బుద్ధి పనిచేస్తుంటుంది. నీ తర్కానికి అందేది కాదు ఉపనిషత్తులు, నీ యొక్క వాదమునకు అందేది కాదు ఉపనిషత్తులు, నీ యొక్క విచక్షణకు అందేది కాదు ఉపనిషత్తులు. కనుక బుద్ధి చేత గాని మనసు చేత గాని భాష చేత గాని గుర్తింప అలవి కాని ఉపనిషత్ వాంగ్మయాన్ని తన భాష్యాల ద్వారా మనకు అందించి మహోపకారం గావించిన వారు శంకర భగవత్పాదులు. అయితే ఆ మహర్షులకు ఎట్లా సాధ్యమైంది? భాషకు అందదంటున్నాం, మనసుకు అందదంటున్నాం. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసాస ఆనందం బ్రహ్మణో విద్వాన్ నవివేతి కుతశ్చన నవివేతి కదాచన అంటున్నారు. కనుక మనసు బుద్ధికి అందనటువంటి శాస్త్రము మరి పండితులు ఆ మహర్షులు ఎట్లా అవగాహన చేసుకున్నారు అన్న ప్రశ్న మనకు రావడం సహజమే. ఎలా గ్రహించారనుకుంటున్నారు? ధ్యాన స్థితిలో గ్రహించారు. ధ్యాన స్థితిలో పరమాత్మానుభవంలో దైవానుగ్రహంతో ఆ దైవ తాదాత్మ్యంతో గ్రహించారే కాని గ్రంథ పఠనంలో లౌకిక మనసుతో ప్రాపంచిక భాషతో గ్రహించిన విషయం కాదు. దివ్య ధ్యానంలో దివ్య జ్యోతిలో మానసిక పరంజ్యోతి ప్రకాశంలో ధ్యానంలో గ్రహించారు మహర్షులు ఉపనిషత్ తత్వాన్ని. ఉదాహరణ చూడండి, ఉపనిషత్తులు ఎలా ఉంటాయో. శాంతి మంత్రం మీ అందరికి తెలిసిందే, పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణం ఉదచ్చతే అంటారు. దీన్ని కాస్త లౌకికంగా సామాన్యంగా ఆలోచిద్దాం. అది పూర్ణము ఇది పూర్ణము, రెండు పూర్ణాలు ఎట్లా ఉంటాయండి? అదియు పూర్ణము ఇదియు పూర్ణము, పూర్ణము నుండి పూర్ణము తీసివేసిన శేషము పూర్ణమే, అది ఎట్లా అవుతుందండి? నాలుగు నుంచి రెండు తీసేస్తే ఇంకా నాలుగేనా, ఎట్లా? కనుక ఇలాంటి సందిగ్ధంలో ఉంటాం. పూర్ణమద పూర్ణమిదం, అది పూర్ణమే ఇది పూర్ణమే చెప్పలేము. దట్ ఈజ్ ఫుల్ అండ్ దిస్ ఈజ్ ఫుల్. ఈ రెండు ఫుల్నెస్ అర్థం చేసుకోవడంలో మనం ఫూల్స్ అవుతాం మధ్యలో. మనకి స్పష్టంగా అర్థం కాదు. అలా ఉన్నది ఉపనిషత్ వాంగ్మయం. అలాగే ఈశావాస్య ఉపనిషత్తులో ఒక శ్లోకం ఉన్నది, అనేజదేకం మనసో జవీయో అన్న శ్లోకం ఉన్నది ఈశావాస్య ఉపనిషత్తులో. అందులో ఆత్మతత్వం గురించి చెప్పుకొస్తున్నాడు మహానుభావుడు. నాయన ఆత్మ కదలిక లేనిది అన్నారు. సరే, అర్థమైంది, కదలదు స్థాను. మళ్ళీ వెంటనే అంటాడు మనసు కంటే వేగమైనది అన్నారు. అదేమిటి? అర్థం చేసుకోవడంలో మనం ఫూల్స్ అవుతాం మధ్యలో. మనకి స్పష్టంగా అర్థం కాదు. అలా ఉన్నది ఉపనిషత్ వాంగ్మయం. అలాగే ఈశావాస్య ఉపనిషత్తులో

అదేమిటి? మనసు కంటే వేగంగా ప్రయాణిస్తుందా? ముందేమన్నారు? కదలకలేదన్నారు. మళ్ళీ వెంటనే ఏమన్నారు? మనోవేగమును మించింది అంటున్నారు. పైగా ఇక్కడుండి ఎంత దూరం అన్నా చేరగలదు అంటున్నారు. అది ఆత్మతత్వం అన్నారు. మనకేమర్థం చెప్పండి? ఎక్కడ ఉంటాం? ఇవన్నీ పరస్పర వ్యతిరేక భిన్నాభిన్న సూచనలు, అభిప్రాయములు ఉంటున్నాయేమో ఉపనిషత్ సాహిత్యంలో అనిపిస్తుంది. దగ్గర అంటాడు, మళ్ళీ దూరం అంటాడు. కదలదంటాడు, మనసు కంటే వేగంగా వెళ్తుందంటాడు. అది పూర్ణమే, ఇది పూర్ణము. నా గతి ఏమిటి? నేను అసంపూర్ణమే కదా, నా జన్మ చెప్పండి. ఇలా సాగుతుంది ఉపనిషత్ వాంగ్మయం. కేనోపనిషత్తు అని ఒకటి, అందులో ఒక శ్లోకం ఉన్నది, నాహం మనయే సువేదేతి అని చెబుతుంది కేనోపనిషత్తు. దాని అర్థం ఏమిటంటే, నాకు తెలుసు అని నేను అనలేను, అంత మాత్రం చేత నాకు తెలియకపోలేదు అంటాడు. తెలుసు అన్నావు కానీ నాకు తెలియదు అని నేను చెప్పను సుమా. అంటే తెలిసినట్ట తెలియనట్ట ఏం అలా పెట్టేసిన ఉపనిషత్తు చూడండి. కనుక తెలుసు నాకు కానీ తెలుసు నేను చెప్పలేను అనేటువంటి ఆ సందిగ్ధంలో పెట్టింది కేనోపనిషత్తు. కనుక శంకరాచార్యుల వారికే సాధ్యమైంది భాష్యం రాయడం. ఇలా పరస్పరమైన వ్యతిరేకమైనటువంటి భావాలు, వాటిని సమన్వయపరిచి ఏకోన్ముఖం చేసి, అవి వ్యతిరేకము కాదు సుమా, పరస్పరానుకూలములు, కాంప్లిమెంటరీ, పరస్పర వ్యతిరేకములు, కాంట్రడిక్టరీ కాదు అని నిరూపించారు శంకర భాష్యం. అది లేకపోతే మన గతి ఏమయ్యేది ఆలోచించండి. కనుక అది కేవలము మనో సంబంధమైనటువంటి మానసిక ప్రావీణ్యం మాత్రమే కాదు. ఈ రంగంలోనే సనత్ సుజాతీయం పైన కూడా భాష్యం రాశారు శంకర భగవత్పాదులు. విష్ణు సహస్రనామాల పైన కూడా వారు రచనలు కొనసాగించారు శంకర భగవత్పాదులు. కనుక ఇంతకీ నేను చెప్పవచ్చేది ఏమి అంటే, ఉపనిషత్తులలో ఆధ్యాత్మిక సనాతన వాంగ్మయంలో పరస్పర వ్యతిరేక భావ పరంపర మనని సందిగ్ధంలో పడవేస్తుంది. శంకర భాష్యం దాని పరిష్కారాన్ని అందించింది. శంకర భాష్యం దాన్ని సమన్వయపరిచింది, సమైక్యతపరిచింది, అందులో ఉండేటువంటి పరిమళాలను వెదజల్లింది, అందులో ఉన్న మాధుర్యాన్ని మనకు అందించింది, సందిగ్ధం నుంచి బయటపడవేసింది. భగవాన్ బాబా వారి విషయంలోకి వస్తాను. భగవంతుడు సగుణమా నిర్గుణమా చెప్పండి. దేవాలయాలకు వెళ్లే వాళ్ళంతా ఏమంటారు? సగుణమే అంటారు. అద్వైతులు ఏమంటారు? నిర్గుణము అంటారు. ఆస్తిక లోకం భగవంతుడు సాకారమా నిరాకారమా? గుళ్ళోకి వెళ్తున్నా కనుక సాకారమే, అద్వైతంలో నిరాకారం. కనుక భగవంతుడు నిరాకార నిర్గుణుడా లేక సాకార సగుణుడా? ఈ రెండు చెప్పింది భగవద్గీతే, ఈ రెండు చెప్పింది ఉపనిషత్తులే. మరి ఏది మమ్మల్ని నమ్మమంటారు, ఏది అనుసరించమంటారు? ఈ ప్రశ్న బాబా వారిని అడిగాం. ఎందువల్ల? చెప్పగల సమర్థుడు వారొక్కరే. ఆ శంకరులు ఏ రీతిగా సమన్వయపరిచారు, శంకర భాష్యం ఎలా ఉంటుందో, సత్యసాయి ప్రవచనం అలాంటిది. శంకర భాష్యము ఆధ్యాత్మిక ఘని సంపదను మనం ఎదురుగుండా ఎలా అయితే పెట్టిందో, సర్వ సకల వేదాంత విజ్ఞాన ఘనిని మన ముందు పెట్టేటువంటి వాడు భగవాన్ బాబా. విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞానములు మనకు అందుబాటులో అందించేవాడు ఈనాడు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా మాత్రమే అని మీకు నివేదిస్తున్నాను. ఉదాహరణ చూడండి. స్వామి, భగవంతుడు సాకారమా నిరాకారమా? ఎంత బాగా చెప్పారో చూడండి, ఎక్కడ మనకు సందేహం లేకుండా. చూడు, అందరున్నారు కొడైకెనాల్లో, పిల్లలు కూడా ఉన్నారు. చూడు, ఇప్పుడు మనం ఈ గదిలో ఉన్నాం, మీరంతా ఉన్నారు. నీవు వారిని చూస్తున్నావు, నన్ను చూస్తున్నావు, ఈ గదిలో ఉన్నావు. ఇదంతా సాకారమా కాదా? సాకారమే స్వామి, మిమ్మల్ని ఆకారంలో చూస్తున్నాను, ఈ పిల్లల్ని ఆకారంలో చూస్తున్నాను, ఈ గది కూడా ఆకారంలో చూస్తున్నాను, సాకారమే కదా? అవును స్వామి. అప్పుడు బాబా గారు అంటున్నారు, నీవు తిరిగి

0: సెలవులకి ఇంటికి వెళ్తావు, గుంటూరుకి వెళ్ళిపోతావు. ఆ సెలవులలో ఒక్కసారి మనసులో భావించుకుంటావు, నేను కొడైకెనాల్లో ఉన్నప్పుడు ఏమైంది, నీ మనసులో గది వచ్చేసింది, నీ మనసులో స్వామి ఉన్నాడు, నీ మనసులో ఈ పిల్లలంతా ఉన్నారు అంతా కూడా అక్కడ భావించేశావు. అక్కడ ఆకారమా నిరాకారమా? ఇక్కడ చూశావు సాకారమే, అక్కడ భావించావు అది నిరాకారం. ఇవి ఏది సత్యము? ఇది సత్యమే, అది సత్యమే. ప్రత్యక్షంగా చూస్తే సాకారమైంది, పరోక్షంగా అయితే నిరాకారమైంది అనేటప్పటికీ ఒళ్ళంత చెమట్లు పోసాయి నాకు. కాస్త ఆధ్యాత్మిక వాంగ్మయం పైన అభిరుచి ఉండటం వల్ల ఎంత బాగా చెప్పావు భగవాన్, అది నీకే సాధ్యం, మరెవరికి సాధ్యం కాదు. మీరు అనుగ్రహిస్తే మరొక ప్రశ్న. చెప్పు స్వామి, భగవంతుడు సగుణుడా నిర్గుణుడా? అప్పుడు చెప్తున్నారు, సినిమాకి వెళ్తూ ఉంటారు కదా మీరు, తెర ఉన్నది, ఆ తెర పైన అన్ని బొమ్మలు వేస్తారు. ఒక బొమ్మలో వరదలు వచ్చినట్టుగా చూస్తారు, నీటి ప్రవాహం. మరొక బొమ్మలో ఎన్నో ఇళ్లు తగలబట్టని చూస్తారు. ఈ తెర ఏమైనా తగలబడిందా? పడలేదు. ఈ తెరకు తడి అంటిందా? ప్రవాహం చూపించినప్పుడు తడి అంటలేదు, అగ్ని ప్రమాదాలు చూపించినప్పుడు కాలలేదు. కానీ అగ్ని ప్రమాదం చూసి అమ్మో అమ్మో అగ్ని అని నువ్వు స్పందించావు, వరదలు వచ్చినప్పుడు అమ్మో నీళ్ళు అని నీవు స్పందించావు. కనుక నీ స్పందన చిత్రములపైన ఆధారపడింది సగుణము, కాని ఆ తెర ఉన్నదే చిత్రములు, కేవలము చూపించిందే కాని ఆ తెర ప్రభావితం కాలేదు. తెర పైన చూచావు నువ్వు భూకంపాలు, తెర పైన చూచావు వర్షపాతము, తెర పైన చూచావు ఈ మంటలు, కాని తెర మాత్రం ఏ మాత్రం కాలలేదు, తగలపడలేదు, అది నిర్గుణం. కానీ నిర్గుణము ప్రభావితము కానిది, సగుణము ప్రభావం పొందేది, ప్రభావితమైంది. కానీ ఏది భగవంతుడు అంటే, తెర దృష్టిలో చూస్తే నిర్గుణమైంది, చిత్రముల దృష్టిలో చూస్తే సగుణమైంది, ప్రత్యక్షంగా చూస్తే సాకారమైంది, పరోక్షంగా చూస్తే నిరాకారమైంది. ఎవరన్నా ఇలా చెప్పగలరా? ఇంత తేలిగ్గా ఇంత స్పష్టంగా పరస్పర వ్యతిరేక విషయాలను సమన్వయపరిచి లౌకిక నిత్య నిజ జీవిత ఉపమానాలతో ఆధునికులకు సులభ శైలిలో అర్థమయ్యి చెప్పగలవారు భగవాన్ శ్రీ సాయిబాబా వారు మాత్రమే అని మీకు తెలియజేసుకుంటున్నాను. మరొక ఉదాహరణ కూడా చెప్పాలి. జగన్ మిథ్య, బ్రహ్మము సత్యము, ఇది శృతి వాక్యం, మనందరికి తెలిసిందే. భగవంతుడే సత్యం, జగత్తంతా మిథ్య, ఒప్పుకున్నాం. భగవంతుడు సత్యం, ఇదంతా మిథ్య, అర్థమైంది. మళ్లీ తర్వాత ఏమన్నది, సర్వం విష్ణుమయం జగత్ అన్నది, ఉన్నదంతా విష్ణువే, రెండవది లేదన్నారు. ఇప్పుడేది, మొట్టమొదటేమో రెండున్నాయి, ఏమిటి, జగత్తు మిథ్య, రెండు పరమాత్మ సత్యం. కానీ రెండున్నాయి మొట్టమొదటి మాటలో, జగత్తు మిథ్య అయిన జగత్తు, సత్యమైన పరమాత్మ. ఇప్పుడేమంటున్నారు, సర్వం విష్ణుమయం జగత్, ఉన్నదంతే విష్ణు అన్నది, ఏది కరెక్ట్? అక్కడ ఉన్న రెండు కరెక్టా, ఇప్పుడు మీరు చెప్పే ఒకటే కరెక్టా అని స్వామి అడిగింది. ఆయన దయామయుడు అవతారముతో వచ్చింది అందుకు, మన కోరికలు తీర్చి, మన పిల్లలకు పెళ్లిళ్ళు చేసి, మనకు అక్షాభ్యాసాలు చేసి, ఏదన్నా కాస్త ఆధ్యాత్మిక వాసన వీడు పడుతుందేమో, ఏదన్నా కాస్త ఆధ్యాత్మిక సత్యాలు ఈ జన్మకన్నా నేర్చుకుంటాడేమో అని ఆయన ఉద్దేశం. ఇన్ని పనులు చేయడం ఆధ్యాత్మిక సత్యాలు చెప్పడం కొరకే, మన ఆకర్షించి ఆధ్యాత్మిక సత్యాలు చెప్పాలి. చూసారా అది ఎలా చెప్తున్నా చూడండి, ఎంత అందంగా చెప్పుకుంటూ వచ్చారు. చూడవయా, రెండు సత్యమే, అది ఎట్లా స్వామి, రెండు ఎట్ల సత్యం అవుతాయి? నువ్వు విను చెప్తున్నారు స్వామి, ఇప్పుడే వచ్చావు నువ్వు గదిలోకి. ఎప్పుడొచ్చావు అని అడిగాను, ఇప్పుడే వచ్చాను స్వామి అన్నావు, కరెక్ట్, ఇప్పుడే వచ్చావు, కనుక ఇప్పుడే వచ్చావు అన్నావు. తర్వాత నీకు తలకాయ నొప్పి వచ్చిందనుకో, ఏమంటున్నావు, నా తలకాయకి నొప్పి, నీ కడుపులో నొప్పి, నా కడుపులో నొప్పి, నా కాళ్ళకు నొప్పి, నా కళ్ళకు నొప్పి అంటున్నావు. అప్పుడేమిటి, నా కళ్ళు నా చేతులు, మరి నువ్వెవరు? కళ్ళు నువ్వు కావన్నమాట. నా కళ్ళు అన్నావు. నా కళ్ళు అయినప్పుడు కళ్ళు నువ్వు ఎట్లవుతావు? నా కాళ్ళ నొప్పి అన్నావు. నా కాళ్ళు అన్నప్పుడు నా వేరు, కాళ్ళు వేరు, కాళ్ళు నువ్వు కాదే. నా కారు అన్నప్పుడు కారు నాకు చెందింది కాని నేను కారు కాదు, నా కారు. నేను ఓనర్ని అంతే, కారునే కాదు. అదే రీతిగా నా కళ్ళు నా చేతులు అన్నప్పుడు అవి నాకు చెందినవి కాని నేను కాదు. ఒకప్పుడు ఏమన్నావు, ఎప్పుడొచ్చావంటే ఇప్పుడొచ్చానన్నావు. అంటే ఎవరు వచ్చిందెవరు? నీవే, నీ దేహం. దేహమే నేను అనుకొని ఇప్పుడే వచ్చానన్నావు. మరి తర్వాత ఏమంటున్నావు, నా కాళ్ళు నా చేతులు అంటున్నావే, అప్పుడు నువ్వు దేహం కాకుండా పోయావు. అది నిజమా, ఇది నిజమా? అది నిజమే, ఇది నిజమే. ఇప్పుడే వచ్చాను అన్నప్పుడు దేహమే, నా కాళ్ళకు నొప్పు నా కీళ్ళ నొప్పులు అన్నప్పుడు నువ్వు దేహం కాదు. కనుక నీ స్థాయి, స్థితి, గతి, మతి బట్టి ఆధ్యాత్మిక సంపత్తిని పొందాలి. నీ యొక్క అవగాహన ఉండాలయ్యా అని స్వామి చెప్పిన విషయం చాలా బాగుంది. ఒక పద్యం కూడా చెప్పారు, అనోరణీయాన్ మహతో మహియాన్ అన్న విషయాన్ని, సూక్ష్మమైనట్టి వస్తువున సూక్ష్మమగుచు, మెటి వస్తువున మెటియగుచు, అంతట అలరునట్టి సర్వసాక్షి, అంతట అలరునట్టి సర్వసాక్షి. కానీ సూక్ష్మంలో చూస్తే సూక్ష్మమే, స్థూలంలో చూస్తే స్థూలమే అన్న విషయాన్ని భగవాన్ బాబా సమన్వయపరిచి మనకు ఆనాడు తెలియజేశారు. ఇక రెండవ రకమైనటువంటి శంకర సాహిత్యము, రెండవ కోవకు చెందినవి ప్రక్రియ గ్రంథావళి, లేక వాటిని ప్రకరణ గ్రంథములు అంటారు. ఇందులో శంకర భగవత్పాదులు ఏం చేశారు? ఇందులో అన్ని కూడా వేదాంతపరమైనటువంటి పదములు. ఆ పదముల యొక్క అర్థములు, ఆ పదముల యొక్క వ్యాఖ్యానము, ఆ పదముల యొక్క వివరణ పొందుపరచడం జరిగింది. ఎందువల్ల అంటారేమో, ఏమండి వాటికి అంతగా ప్రాధాన్యత ఇవ్వాలా? ప్రపంచ పదార్థముల గురించి వివరించడం వేరు, చూస్తున్నావు చూసింది చెప్పావు, విన్నావు విన్నది చెప్పావు. ఇదో నీవైనది చెప్పాలి, నీ ఆత్మ చెప్పాలి, నీ ఆత్మను గురించి చెప్పాలి, నీవైన దాని గురించి చెప్పాలి. అది ఎంత కష్టం ఆలోచించండి. అందువల్ల ఈ నీవైన వస్తువు, నీవైన ఆత్మ గురించి చెప్పడానికి కొంత శాస్త్ర సమ్మతమైన, వేద విహితమైన, వేద సమ్మతమైన కొంత పదములు వినియోగించవలసిన అవసరం ఏర్పడింది. ఆ పారిభాషిక పదకోశ వేదాంత వివరణ ఇవ్వడం జరిగింది ఈ ప్రకరణాలలో. ఎంతో కృపాసింధు అయినటువంటి శంకర భగవత్పాదులు వేదాంత విషయాలు తెలియజేశారు. ఈ ధోరణిలో మూడు ప్రధాన గ్రంథాలు చెప్పుకోవాలి. వేదాంత విషయాలన్నీ ప్రాథమికంగా చెప్పారు, ఎలిమెంటరీ లెవెల్. అదే తత్వబోధ. తత్వబోధ గ్రంథము ఆధ్యాత్మిక సాహిత్యాన్ని ప్రాథమిక దశలో అందించింది. ఈ విషయాలను ఇంకా కొంత విడమరచి, విస్పష్టపరచి, ఇంకా వ్యాఖ్యానం చేసినటువంటిది రెండవది ఆత్మబోధ. తత్వబోధ, ఆ తర్వాత విపులమైనటువంటి విశేషాలు ఆత్మబోధకు చెప్పబడింది. ఇంకా అంతకంటే ఎక్కువగా భవనం తయారైంది, దానికి రంగులు వేశాము, హంకులు సమకూర్చాము, సుందరమైన భవనంగా తీర్చిదిద్దబడింది మూడవ స్థాయి గ్రంథము వివేక చూడామణి. తత్వబోధ, ఆత్మబోధ, వివేక చూడామణి ప్రకరణ గ్రంథములు ఆధ్యాత్మిక విశేషములు విపులీకరంగా, ఇంకా విశాలంగా, ఇంకా స్పష్టంగా, ఇంకా వివరణలతో, అడ్వాన్స్డ్ స్టడీ, ఇంకా పై స్థాయిలో కూడా మనకు అందుకునేటట్టుగా మనకు అందించిన వారు శంకర భగవత్పాదులు. భగవాన్ విషయం మీకు తెలియజేస్తాను. స్వామి నాకు తెలిసి స్పష్టంగా జ్ఞాపకం పెట్టుకుంటే అది 1973-74 అవుతుంది. వేసవి శిక్షణా తరగతులు బృందావనలో జరిగాయి. నెల రోజులు స్వామి ఉపన్యసించారు. నెల రోజులు కూడా మూడే మాటలపైన మాట్లాడారు. ఈడ సరస్వతి భారతి, ఈడ సరస్వతి భారతి, ఈ మూడు కఠినమైన పదములపైన, వేదాంత పదములపైన నెల రోజులు ప్రసంగించాడు మహానుభావుడు. సత్యం అంటే అమ్మ నాయను ఎంత జ్ఞానం, ఏమిటి భాష, ఎక్కడి నుంచి వచ్చింది ఈ పదాలు ఏమిటి అంటే, నిజంగా వేదాంతపరంగా చెప్పవలసి వస్తే కఠినాతి కఠినంగా కూడా చెప్పగలడు స్వామి, సామాన్య స్థాయిలో కూడా దింపి చెప్పగలరు, నిరక్షరాస్యుడికి కూడా అర్థమేంటి చెప్పగలరు. కనుక మహోపన్యాసం గావించాడు స్వామి నెల రోజులు పాడు. ఈటా ఇడ సరస్వతి భారతి పైన అది నాకు బాగా జ్ఞాపకం. స్వామి యొక్క స్వీయ రచన అయినటువంటి బ్రహ్మసూత్ర వాహిని చదవండి, ఎంతో కఠినమైనటువంటి పదముల యొక్క అర్థం చక్కగా స్వామి చెప్పారు. విద్యా వాహిని, అందులో వేదాంత విద్య గురించి స్పష్టంగా చెప్పారు. జ్ఞాన వాహిని, ఆధ్యాత్మిక జ్ఞానం గురించి వివరించారు భగవంతుడు. అంటే ఈ ప్రకరణములు ఏ రీతిగా శంకరుల వారి యొక్క ప్రక్రియ గ్రంథావళి వివరించిందో, జ్ఞానవాహిని, సూత్రవాహిని, విద్యావాహిని ఈ వేదాంత భాషా ప్రయోగాన్ని, ఆ భాష వివరాలను మనకు అందించినట్టుగా అయింది. బాబా గారు ఆధునికం కదండి, ఆధునిక సమాజానికి అందించాలి స్వామి. ఎప్పుడో చెప్పారు మహానుభావుడు, ఇవాళ ప్రపంచం ఎలా ఉంటుందో, ఆంగ్ల భాష మోహమావరించిన నాడే, ఆంగ్ల భాష మోహమావరించిన నాడే సంస్కృతమడుగంటి సన్నగిల్లే. సంస్కృతం చదువుకునే వాడు ఎవడున్నాడు, వాడికి సంస్కృతం రాదు. అలా అలా చెప్తూ, తల్లి భాష మాటాడుట తప్పైపోయే, తల్లి భాష మాటాడుట జంకు పుట్టే. ఎవడు కూడా మాతృభాషలో మాట్లాడటం అబ్బే అది నామోషిగా ఫీల్ అవుతున్నాడు. ధర్మంబు బోధింప తప్పైపోయే, ధర్మం చెప్పడం తప్పు, తల్లి భాషలో మాట్లాడటం నామోషి. వేష భాషలందు మోజు హెచ్చే, వేష భాషలందు మోజు హెచ్చే. ఈ వేష భాష వీడికి మోజు పెరిగిపోయింది. ఔరాయమందు కలియుగ ప్రభావము, ఈ ప్రభావాన్ని ఏమంటానన్నాడు స్వామి. కనుక ఇవాళ మన సంస్కృతం రాదు, సంస్కృతి లేదు, సంస్కృతము లేదు. ఇలాంటి సమాజానికి ఎవరు దీన్ని సరిదిద్దగలరు చెప్పండి. చూడండి బాబా గారి యొక్క టెక్నిక్ చూడండి. ఈ అవతారమూర్తి యొక్క ప్రత్యేకతను గమనించండి. అడుగంటిపోయిన సంస్కృతం పునరుద్ధరింపజేశాడు ఈనాడు. వేలాది మంది వేద పఠనం చేస్తున్నారు ఇవాళ. స్వామి కాలేజీల్లో స్కూల్స్ లో చదువుతున్న వాళ్ళందరికీ కూడా సాంస్క్రిట్ వచ్చును. సాంస్క్రిట్ స్టూడెంట్స్ నూటికి నూరు వంతులు కూడా. మీరు మార్కులు చూడండి, నూటికి నూరు వంతులు 100% సాంస్క్రిట్ స్టూడెంట్స్ వస్తున్నాయి. వంద మందికి కూడా. అంటే సనాతనమైన ఆ సంస్కృత భాషను పక్కన ప్రోత్సహిస్తున్నారు. వేద ప్రవచనం, వేద పారాయణం ఓ ప్రక్కన చేస్తూనే ఆధునిక అన్వయాన్ని చేస్తున్నారు. ఇప్పుడు మా తరం ఉన్నది, ఈ సంస్కృతం ఇంకేం వస్తుంది? అయిపోయింది జీవితం, మూడొంతులు అయిపోయాయి, ఇంకా సంస్కృతం ఏమి నేర్చుకుంటాం? కనుక ఈ ఆధునిక ప్రపంచానికి, రెండవది ప్రపంచంలో అన్ని దేశాల వారు కూడా స్వామి భక్తులు ఉన్నారు. ఈ దేశంలోనే సంస్కృతం సరిగ్గా రానప్పుడు విదేశాల వారి సంస్కృతం ఎక్కడ వస్తుంది? కానీ వారందరికీ కావాలే. కానీ అందరికీ అందుబాటు అవ్వడం కోసం, ప్రపంచ పరివ్యాప్తం అవ్వాలి కనుక, ఆ వైదిక వాంగ్మయం విశ్వమంతా అందాలి కనుక, దానికి ఆధునికమైనటువంటి సందేశము, సనాతనమైన వేద ప్రచారము, సనాతన అధునాతన సమ్మిళితమైనది సత్యసాయి దివ్య సందేశ ప్రచార ప్రబోధలు అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. చిన్న ఉదాహరణ చూడండి, అయమాత్మా బ్రహ్మ అనేది మహావాక్యం. దీన్ని ఎన్ని గ్రంథాలన్నా రాయవచ్చు, ఎన్ని ప్రసంగాలన్నా చేయవచ్చు. ఒకటే మాటలు చెప్పాడు భగవాన్, అయమాత్మా బ్రహ్మ అంటే ఏముందయ్యా? ఐ యామ్ ఆత్మా బ్రహ్మ అన్నారు. అయమాత్మా బ్రహ్మ అంటే ఐ యామ్ ఆత్మా బ్రహ్మ, నేనే ఆత్మను, ఆత్మయే బ్రహ్మ. అంత సింపుల్ గా ఎవరు చెప్పగలరు చెప్పండి. మరొకసారి మాయ గురించి మాట్లాడుతున్నారు. మాయ మాయ అంటాం కానీ ఈ మాయ గురించి మాట్లాడే వాళ్ళే మాయలో పడ్డారు ఎక్కువగా. ఈ మాయ గురించి ఎవడికి తెలియదు. ఎంత స్వామి ఒక్కటే రెండే అక్షరాలతో చెప్పారు. మాయ అంటే ఏమిటయ్యా? మై మై మై మై ఎం వై మై మై మై మై మై మై అనుకో, మై అంటమే మాయా అన్నాడంతే. ఎంత సింపుల్ గా ఉంది చూడండి, ఎంత అధునాతనంగా తాళీ చేశారో. ఓసారి అడిగాం, స్వామి మరి అహంకారం అహంకారం అంటారే, మరి అహం బ్రహ్మాస్మి అన్నారే, ఏమిటి స్వామి? అహమే బ్రహ్మ, మరి మరి అహంకారం అహం వద్దంటారే? అంటే స్వామి అన్నారు, అహం వద్దం లేదయ్యా, అహంలో ఉన్న కారం తీస్తే చాలు అన్నారు. అహంలో ఉన్న కారం తీసేస్తే చాలు, అహం ఉంటుంది, అదే అహం బ్రహ్మాస్మి అన్న విషయాన్ని స్వామి చెప్పారు. ఒక వాక్యం చూస్తే చక్ మనకి అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన విశ్వవ్యాప్తమైన వాడు, ప్రపంచానికి కావలసిన వారు బాబా. ఈనాడు ఆయన జగద్గురు పీఠంలో ఉన్నారు స్వామి, అన్ని భాషల్లో చెప్పాలి. అందుకని ఒక మాట అన్నారు, అమృతత్వం మనకు మార్గం ఏది? వాట్ ఈస్ ద వే టు ఇమ్మోర్టాలిటీ? ఏం చెప్తాం చెప్పండి, ఎన్నన్నా రాసుకోండి. ఒకటే మాటలు చెప్పాడు ఆయన, ఏమన్నారు? ది ఓన్లీ వే టు ఇమ్మోర్టాలిటీ ఈజ్ ద రిమూవల్ ఆఫ్ ఇమ్మోరాలిటీ. ద రిమూవల్ ఆఫ్ ఇమ్మొరాలిటీ ఈజ్ ది ఓన్లీ వే టు ఇమ్మోర్టాలిటీ. మనలో ఉండేటువంటి అవినీతి, అధర్మము, అన్యాయము, అక్రమము ఇవన్నీ తొలగించుకుంటే అది అమృతత్వం అని చెప్పేశారు. కనుక ప్రకరణ సమానమైనటువంటివి సత్యసాయి రచనలు, సత్యసాయి సంభాషణలు, ప్రత్యేకించి అధునాతనము, నిత్య సత్య సనాతనము, ఈ రెండు ఉన్నాయన్న విషయం తమకు తెలియజేస్తున్నాను. ఇక శంకర భగవత్పాదుల యొక్క మూడవ శ్రేణి సాహిత్యం చెప్తున్నాను. వాడి అన్ని స్తోత్రములు అంటారు, భగవంతుని కీర్తించేటువంటి స్తోత్రములు శంకర సాహిత్యంలో ప్రధాన భాగం. శంకరుల వారు కూర్చొని రాసినవి కావు, వారి యొక్క భక్తి పారవస్యంతో బయటకు వచ్చినవి అన్ని స్తోత్రాలు. ఏ దైవం పైన రాసినా, ఏ దేవత పైన ఆయన స్తుతించినా హృదయం నుంచి ఆవిర్భవించినవే తప్ప కూర్చొని రాసినటువంటివి కావు అని మనకు అర్థమవుతుంది. అందువల్లే శంకరుల యొక్క స్తోత్రములలో భక్తి ప్రపూర్ణంగా ఉంటుంది, అందులో జ్ఞానాధిక్యత ఉంటుంది శంకరుల వారి యొక్క దాంట్లో. ఇంకా శంకర స్తోత్రములలో మరొకటి గమనించండి, యాచించటం ఉండదు, మన యాచిక స్థాయిలో ఉండదు. ఏ భగవాన్ నా జ్ఞానాన్ని అందించు, ఏ భగవాన్ జన్మ పునర్జన్మ వలయము నుండి నాకు విముక్తిని ప్రసాదించు అన్న స్థాయిలో ఉంచుతుంది. శృణ్వంతు విశ్వే అమృతస్య పుత్రాహ, అమృతపుత్రుడు అన్న స్థాయిలో శంకర స్తోత్రములన్నీ కూడా రచింపబడ్డవి అన్న విషయం మనకు తెలుస్తుంది. అలాగే శంకర స్తోత్రములు పూర్తిగా శైవము కాదు, పూర్తిగా వైష్ణవము కాదు. వైష్ణవ శైవ సంప్రదాయము రెండింటి కూడా గౌరవించినటువంటివి శంకర భగవత్పాదుల యొక్క స్తోత్రములు. అంతా కూడా వారి దయ పూర్తిగా ఆ సాహిత్యంలో మనకు కనపడుతుంది. శంకర స్తోత్రములు మన స్థాయికి దిగి రచించాడు ఆయన. కేవలము జ్ఞానులకు, తాపస్సుకులకు, సాధకులకు మాత్రమే నిర్దేశింపబడినటువంటివి కావు, సామాన్య స్థాయి కూడా దిగి శంకర భగవత్పాదులు స్తోత్రములు రచించడం జరిగింది. అలాగే శంకర భగవత్పాదుల యొక్క స్తోత్రములలో మనకు ఉన్నటువంటి పొరపాటు అభిప్రాయాలనండి, తప్పుడు అభిప్రాయాలనండి, వాటిని తొలగించడం కూడా జరిగింది. మనకుండి అంటే భ్రమను తొలగించాడు ఆయన, భ్రమను తొలగించి బ్రహ్మను అందించాడు శంకర భగవత్పాదులు తన యొక్క స్తోత్రములలో. కనుక శంకర భగవత్పాదుల యొక్క స్తోత్రములు ఇజమ్స్ కి చెందింది కాదు. శైవిజమ్ వైష్ణవిజమ్ ఏ ఇజము కాదు, దానికి అతీతమైనటువంటిది శంకర భగవత్పాదుల యొక్క స్తోత్రములు, వేదాంత స్తోత్రములు. ఇక్కడ బాబా గారి ప్రస్తావన నేను చెప్తున్నాను. స్వామి యొక్క సాహిత్యము ఎన్ని రకాలుగా ఉన్నది అని ఆలోచిస్తే మొట్టమొదటిగా భజనలన్నీ వారు రాసినవే, సంకీర్తనలన్నీ. మానస భజనే గురు చరణం అక్కడే ప్రారంభమైంది. దుస్తర భవసాగర తరణం అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అన్ని సంకీర్తనలు వారు రాసినవే. ఈనాడు చెప్తున్నానండి, మీరు పరిశీలించండి, ప్రపంచమంతా కూడా విశేషమైన ప్రచారంలో ఉన్నటువంటివి సాయి భజన్స్, అనుమానం లేదు. ఇంగ్లీష్ రానివ్వండి రాకపోనివ్వండి, తెలుగు రానివ్వండి రాకపోనివ్వండి, సంస్కృతం రానివ్వండి రాకపోనివ్వండి, భారతదేశ భాషలు వచ్చినా రాకపోయినా సత్యసాయి భజన్లు మాత్రం ప్రపంచం అంతా వ్యాపించారు. వారు రాసి వారు నేర్పినటువంటివి ఈ అంటే అర్థమైంది. ఏమర్థమవుతుంది మనకు? ఈ భజనలు మనకు అందుబాటులో ఉన్నవి, రాగములు మనకు అనుసరణీయములు, ప్రపంచంలో అందరికీ కూడా అవకాశాన్ని ప్రసాదించేవి. ఇది నామావళి సత్యసాయి సాహిత్యంలో మొదటి భాగము. ఇంకా రెండవది, వారి యొక్క స్వీయ రచనలు ఉన్నాయి, వాహినులు అంటారు. రామకథారస వాహిని, భాగవత వాహిని, జ్ఞానవాహిని, ధ్యానవాహిని, ధర్మవాహిని, ఇవన్నీ వారి యొక్క స్వీయ రచనలు. ఇంకా సత్యసాయి సాహిత్యము, వారి ఉపన్యాసాలన్నీ కూడా సత్యసాయి ప్రబోధామృతం అనండి, సందేశామృతం అనండి, ఇంగ్లీష్లో సత్యసాయి స్పీక్స్ అనండి, అంత సత్యసాయి అనంతంగా ఉంది, 100కు పైగా ఉన్నాయి స్వామికి ఉపన్యాస గ్రంథావళి అంతా కూడా. స్వీయ రచనలైన వాహినులు, ఆ తరువాత వారి సందేశములు, ఉపన్యాసాలు చాలా ఉన్నాయి. ఇవే కాకుండా స్వామి ప్రత్యేకించి విద్యార్థులను ఉద్దేశించి చేసిన ప్రసంగాలున్నాయి. వేసవి శిక్షణ తరగతులు, సమ్మర్ క్లాసెస్ కు ఉద్దేశించి చెప్పినటువంటివి ప్రసంగాలున్నాయి. మేధావులు ఉద్దేశించి చెప్పిన ప్రసంగాలున్నాయి. పని వాళ్లకు చెప్పి చేసిన ప్రసంగాలున్నాయి. పల్లెవారికి చేసిన ప్రసంగాలున్నాయి. అణుధార్మిక శక్తి, ఆటమిక్ పవర్ ప్లాంట్ లో పనిచేసే సైంటిస్ట్ చెప్పిన ప్రసంగాలున్నాయి. కనుక సత్యసాయి సాహిత్యం విశేషంగా అన్ని వర్గాలకు అందుబాటులో ఉన్నది ఈనాడు. మహాద్భుతమైన విశేషం ఏంటంటే ప్రపంచ అన్ని భాషల్లో కూడా ఈనాడు లభ్యమవుతున్నది. అన్ని భాషల్లో కూడా సత్యసాయి సాహిత్యం ఈనాడు లభ్యమవుతున్నది, పురాణ కథలు. ఇక మూడవది, జానపద సాహిత్యం ఉన్నది స్వామిది. జానపద సాహిత్యం చక్కని కీర్తనలు ఉన్నాయి, కొన్ని 500 పైన ఉన్నాయి కీర్తనలు. ఇటు పల్లె సాహిత్యం ఉన్నది, అందులో ఇటు ఏ రకమైతే అన్నమయ్య పద కవిత ఎలా ఉందో వారి యొక్క సంగీతం కూడా అలాగే సాగింది. త్యాగరాజు యొక్క భక్తి ఉన్నది అందులో, అన్నమయ్య యొక్క పద కవిత ఉన్నది, రామదాసు శరణాగతి భావం అందులో ఉన్నది, పురంధరదాసు యొక్క ప్రావీణ్యం ఉన్నది. వీటన్నిటి కలిపి స్వామి యొక్క ఆ సంకీర్త, స్వామి రచినటువంటి ఆ సంగీత ప్రపూర్ణమైనటువంటి ఆ కీర్తనలు కూడా ఉన్నాయి. ఇన్ని రకాలుగా కర్మ భక్తి జ్ఞానము, విజిత్ర ధర్మము, గార్హస్య ధర్మము, సమాజ స్థితి ధర్మములు బాధ్యతలను అని గుర్తించి వర్తింపచేసేటట్టుగా బహుముఖమైనగా ప్రపంచ భాషలన్నింటిలో కూడా ఈనాడు సత్యసాయి సాహిత్యము ప్రచారమై విశేషంగా లభ్యమవుతున్నది. దీనితో శంకరుల యొక్క సాహిత్యం అనే విషయాన్ని కూడా సత్యసాయి సాహిత్యంతో జోడించి భగవాన్ దయతో మనం తెలుసుకోవడం జరిగింది. స్వామి రచించినటువంటి కీర్తనల్లో కేవలము కొన్నింటిని మాత్రమే మీకు వివరిస్తాను. ఇలాంటివి అశేషమైనటువంటి ఉన్నాయి. కేవలము సత్యసాయి కీర్తనలు, సాహిత్య విలువలు అనేది మరొకసారి మనం ప్రస్తావించుకుందాం. ప్రస్తుతానికి మీకు తెలియజేస్తున్నాను, కొన్ని కీర్తనలు కర్తవ్య బోధన చేసేట్టుగా ఉన్నాయి. ఉదాహరణకు, సత్యధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా, నీ జీవితాన్ని సత్యధర్మ శాంతి ప్రేమతో గడపవయ్యా అని కర్తవ్య బోధ చేసేటువంటి కీర్తనలు చాలా ఉన్నాయి. మత్స్సుకు ఒకటి మాత్రమే మీకు తెలియజేస్తున్నాను. అంతేనా? ఇంకా మీరు తెలుసుకోవాలంటే ఇంకోటి అందరికి తెలిసి మీకు చెప్తున్నాను. శివ శివ శివ శివ అనరాదా, నీ చింతలెల్ల బాపికొన మనరాదా, నీ చింతలు పోగొట్టుకోకూడదా అనేటువంటిది కర్తవ్య బోధ చెప్పేటువంటిది. అందులో సత్యధర్మ శాంతి ప్రేమలతో నాదనామక్రియ రాగంలో స్వామి సమకూర్చింది. స్వామే దాని స్వర రచన, సాహిత్య రచన చేశారు ఈ కీర్తనలన్నిటికీ కూడా. ఇంకా వైరాగ్య ప్రబోధ చేసే కీర్తనలు చాలా ఉన్నాయి. ఉదాహరణ చెప్తున్నాను, తై తై తై తై బొమ్మ, దీని తమాష చూడరా మాయ బొమ్మ అంటూ మానవ జీవితము ఎంత అశాశ్వతమైందో, ఎంత బుద్భుతప్రాయమైందో, ఎంత క్షణభంగురమైందో ఆ జీవిత సత్యాన్ని విడమర్చి చెప్పినట్టయింది వైరాగ్య సముపేతమైన వారి కీర్తనలు. కర్తవ్య బోధ, వైరాగ్య బోధ. ఇక మూడవది, ఇంతే చాలదు, విశ్వాసం, భక్తి విశ్వాసములు పెంచేటువంటి కీర్తనలు కొన్ని ఉన్నాయి. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనుపించకున్నాడయా. ఉన్నాడయా దేవుడున్నాడయా, కన్నులకు కనుపించకున్నాడయా. కనపడేటువంటి చరాచర సృష్టిలో అవ్యక్తమైన పరమాత్మ తత్వమును సులభ శైలిలో రచింపబడిన కీర్తన అనేకములు ఉన్నవి. అలాగే ఆధ్యాత్మికపరమైన కీర్తనలు కొన్ని ఉన్నాయి. నీలాంబరి రాగంలో ఆదితాళంలో రచింపబడినటువంటి కీర్తన, అంధకారములో పడిన ఆత్మ ఎలా, ఈ ఆత్మ తత్వ ప్రకాశాన్ని గుర్తించలేనటువంటి వాడి దేనికయ్యా ఈ జన్మ, అంధకారములో పడిన ఆత్మ ఎలా, ఆత్మ ఎలా ఈ జీవాత్మ ఎలా, ఆత్మను గుర్తించకుండా ఈ జీవాత్మ దేని కొరకు, ఈ జీవుడు దేని కొరకు ఉన్నాడయ్యా అని చెప్తున్న ఆధ్యాత్మిక విలువల పరమైనటువంటి కొన్ని కీర్తనలు ఉన్నవి. ఇవి కేవలము మత్సుకి మాత్రమే కొన్ని తెలియజేయడం అయినది. సత్యసాయి సంగీత సామ్రాజ్య వీక్షణలు కొంత విమర్శన దృష్టిలో తెలుసుకునే ప్రయత్నం బాబా వారి దయ ఉంటే మరొకసారి ప్రయత్నం చేద్దాం. సాయిరాం.
1: ఇప్పటిదాకా మీరు ప్రశాంతి సూక్తం కార్యక్రమంలో చిన్మయి శీర్షికలో ఒక ఉపన్యాసాన్ని విన్నారు. ఈ శీర్షిక తరువాయి భాగాన్ని మీరు రేపు ఇదే సమయానికి వినగలరు.

ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. జనవరి 27, 2019 58 మంది మేడ్చల్ సాయి యువత రేడియో సాయి స్టూడియోస్ కి విచ్చేశారు. క్రమమైన శిక్షణే క్రమశిక్షణ పేరిట వివిధ అంశాలతో కూడిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారాన్ని వారందించారు. ఈనాడు మీకు ఆ కార్యక్రమంలో 3వ అంశం వేదపఠనం, సాధనమున పనులు సమకూరు ధరలోన అనే చర్చను పునఃప్రసారం చేస్తున్నాము.

0: శివాని, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్ అని అన్నట్టు మనం చేసే ఏ పనిలోనైనా సక్సెస్ పొందాలంటే నిరంతర కృషి, పరిశ్రమ ఎంతో అవసరం.
1: మనం నడవాలన్నా, మాట్లాడాలన్నా దేనికైనా సాధన అవసరం. అందుకే కష్టే ఫలి అన్నారు. మరి సాధన ద్వారా మనం లౌకిక విషయాల్లోనే కాకుండా ఆధ్యాత్మిక పరంగా భగవత్ అనుగ్రహాన్ని ఎలా పొందాలి అనే విషయాన్ని మహిళా యువత కోమలి, హారిక, సునీత సాధనమున పనులు సమకూరు ధరలోన అనే చర్చ ద్వారా అందిస్తారు. విందామా శశాంక్?
0: ఆ గాగు శివాని, ఏ సాధన చేయటానికైనా, ఏ పనిని సక్రమంగా చేపట్టాలన్నా మన దేహము, ఇంద్రియాలు, బుద్ధి అన్ని సవ్యంగా ఉండాలి కదా. అది కూడా దేవునికి అర్పించి మనం పనిని ప్రారంభిస్తే ఇంకా తిరిగేలేదు. మన బాయ్స్ వేదం గ్రూప్ వారు చెప్పే లఘున్యాస మంత్రం విన్న వెంటనే సాధనలోకి వెళ్దాం.

0: ఓం శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతులందరికీ సాయిరాం. నా పేరు హారిక. నేను మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా నుంచి వచ్చాము. నాతో పాటు ఈరోజు డిస్కషన్ చేయడానికి కోమలి అండ్ సునీత ఉన్నారు. సాయిరాం ఇద్దరికి
1: సాయిరాం.
0: మనము ఈరోజు చర్చించుకునే అంశం ఏంటంటే సాధనమున్న పనులు సమకూరు ధరలోన. మీకు సాధనమున్న పనులు సమకూరు ధరలోన అనగానే చిన్నప్పుడు చదువుకున్న ఏదైనా పద్యం గుర్తొస్తుందా?
1: వేమన పద్యం గుర్తొస్తుంది హారిక.
0: అనగనగ రాగం అతిశయించు చుండు, తినగ తినగ వేము తీయనుండు, సాధనమున్న పనులు సమకూరు ధరలోన, విశ్వదాభిరామ వినుర వేమ అన్నారు కదా వేమన గారు. అంటే మనం ఏదైనా కూడా అనగా అనగా అది రాగంగా వస్తుంది. వేపాకు కూడా మనం ఫస్ట్ లో తిన్నప్పుడు చేదుగా ఉంటుంది, బట్ అది తింటూ తింటూ తీయగా అవుతుంది. సో ఏదైనా పని మొదలు పెట్టినప్పుడు భయపడకుండా చివరి వరకు మనం లక్ష్యం కోసం శ్రమించడమే కార్యసాధకుడి లక్షణం. కానీ కొంతమంది ఎలా ఉంటారంటే మొదట్లోనే ఆ పనిని చేయగలమో లేదో అని వాళ్ళు స్టార్ట్ కూడా చేయరు. మరికొంతమంది ఎలా అంటే వారు చేసే సాధనలో ఏదైనా ఆటంకం వస్తే ఆ పనిని వెంటనే మధ్యలో ఆపేస్తారు. దీనికి నా దగ్గర ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది, నేను నా బాల్వికాస్ లో విన్నాను. ఏంటంటే ఒక బ్రాహ్మణ కుటుంబంలో ఒక పిల్లవాడు ఉండేవాడు. అంటే తన్ని వాళ్ళ పేరెంట్స్ గురుకులంలోకి పంపిస్తారు. అయితే వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఏంటంటే చాలా బాగా చదివి నెక్స్ట్ క్లాసెస్ కి ప్రమోట్ అయిపోతారు. ఇతను మాత్రం సరిగ్గా చదవడు. సో బాధపడుతూ ఉండేవాడు, ఎందుకు ఇలా చదవట్లేదు అని కొంచెం డిప్రెషన్ లోకి వెళ్తాడు. అయితే వాళ్ళ టీచర్ వచ్చి అంటారు, సరే నీకు హాలిడేస్, నువ్వు ఇంటికి వెళ్ళిపో అని చెప్తారు. అయితే ఇంటికి వెళ్తాడు. వెళ్లిన తర్వాత ఇంకా ఇదే ఆలోచనతో కూర్చుంటాడు. వాళ్ళ ఫ్రెండ్స్ అందరు వెళ్ళిపోతున్నారు, ఇతను అక్కడే ఉంటాను, కొంచెం బాధగా ఉంటుంది కదా. సో అలా ఆలోచిస్తూ ఉంటాడు. ఆలోచిస్తూ ఉంటే ఇంకోటి గమనిస్తాడు, ఏంటంటే వాళ్ళ మదర్ బావిలో నుంచి నీళ్లు చేదుకుంటుంది. ఆ చేదుకోవడం కూడా మనకు పూర్వకాలంలో ఎలా ఉండేదంటే రాయికి కనెక్ట్ చేసిన తాడు సహాయంతో మనము వాటర్ అనేది చేదుకునే వాళ్ళం కదా. సో అలా తను వాళ్ళ మదర్ ఎలా అంటే స్టార్టింగ్ లో చాలా కష్టంగా లాగేదన్నమాట. కొన్ని రోజులు అలా గమనిస్తూ ఉంటే ఆ తాడు అనేది లూజ్ అయిపోతుంది.
2: ఇప్పుడు మనం దాన్ని గిరక అంటున్నాం కదా.
0: సో అలా అయిపోతుంది అనమాట. అతను గమనిస్తాడు. గమనించి ఏమంటాడంటే ఇలా ఎందుకు అవుతుంది అని వాళ్ళ నాన్నలు అడుగుతారు. అడిగినప్పుడు వాళ్ళ నాన్న అంటారు, రాపిడి వల్ల రాయి అనేది కట్ అయింది, సో అందుకని అలా అవుతుంది అని అంటారు. అప్పటి నుంచి పిల్లవాడికి అర్థమవుతుంది ఏంటంటే స్టార్టింగ్ లో ఏదైనా టఫ్ గానే ఉంటుంది. మనం ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ ఉంటే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనం ఈజీగా సాల్వ్ చేయొచ్చు. సో ఇది అతను మైండ్ లో పెట్టుకుని అతను ఏంటంటే చిన్న ఇంకా బాగా చదివి మంచి హైయర్ స్టడీస్ చేసి మంచి ప్రయోజకుడు అవుతాడు. సో ఈ కథను బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మొదట్లో ఏదైనా డిఫికల్ట్ గానే ఉంటుంది, కానీ ప్రాక్టీస్ చేస్తేనే ఎంత పెద్ద ప్రాబ్లం అయినా మనం ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు.
1: చాలా బాగా చెప్పావు హారిక. అసలు సాధన అంటే ఒక పనిని కాన్సన్ట్రేషన్తో లక్ష్యాన్ని చేరుకునేంత వరకు కొనసాగించడం. మన జీవితంలో సాధన అనేది చాలా ఇంపార్టెంట్. సాధన చేస్తే మనం అనుకున్న పనిలో సక్సెస్ అవుతాము. ఇందాక నువ్వు చెప్పావు కదా వేమన పద్యంలో సాధన ఉన్న పనులు సమకూరు ధరలోన అని. అంటే ఈ ప్రపంచంలో సాధన చేస్తే ఎంతటి కష్టమైన పనినైనా సాధించవచ్చు, మనం అనుకున్న దాన్ని రీచ్ అవ్వచ్చు.
2: అంతే కదా కోమలి, మనం పుట్టినప్పటి నుంచి మనకి అన్ని పనులు చేసుకోవడం రాదు. లైక్ వాకింగ్ ఎలా అంటే కింద పడి రేస్తూ అలా అలవాటుతోనే నడవడం నేర్చుకుంటాం. మాట్లాడడం కూడా ఫస్ట్ చిన్న మాటలు, ఆ తర్వాత పెద్ద మాటలు, అలా ప్రాక్టీస్ చేయడం వల్ల వస్తుంది. తినడం కూడా మనకి పుట్టగానే అన్నం లాంటి హెవీ ఫుడ్స్ పెట్టరు. సో ఇదంతా ప్రాక్టీస్ వల్లనే ఇప్పుడు మనం ఇవన్నీ క్యాజువల్ గా చేయగలుగుతున్నాం.
0: అంతే కదా సునీత, మనం ఏంటంటే చిన్నప్పుడు సైకిల్ నేర్చుకోవాలని అందరికి ఆతృతగా ఉండేది. మనము సైకిల్ తొక్కేపుడు కూడా చాలాసార్లు కింద పడతాము, మనకు దెబ్బలు తగులుతాయి. మనం అయినా కూడా అవన్నీ వదిలేసి దులిపేసుకుని మళ్లీ లేచి వెంటనే సైకిల్ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాం. అది కూడా ఒక సాధనే. అంటే కింద పడ్డాము ఇంకా చేయొద్దు అని కాకుండా కింద పడినా కూడా లేచి మళ్లీ మనం సైకిల్ ఎలా అయినా నేర్చుకోవాలనే పట్టుదలతో నేర్చేసుకుంటాము.
2: కాబట్టి ఏదైనా పనిలో మనం సక్సెస్ రావాలి అంటే మనం ప్రాక్టీస్ అనేది కంటిన్యూస్ గా చేయడం వల్ల అది మనకి సులభతరం అయిపోతుంది.
1: సునీత, ఇందాక నువ్వు చెప్పావు కదా మనం చిన్నప్పుడు నడవడానికి ట్రై చేసినప్పుడు లెగ్స్ కింద పడతాం, మళ్ళీ లెగుస్తాం, మళ్ళీ కింద పడతాం, లెగుస్తాం. మనకి నడవాలి అని ఎవరు మనకి ఒక లక్ష్యాన్ని పెట్టలేదు, మనం క్యాజువల్ గా ఊరికే చేస్తున్నాం అది. అలాగే ఎడిసన్ కూడా అలానే చేశారు. మీకు ఎడిసన్ తెలుసా?
2: హీజ్ ఇన్వెంటర్ ఆఫ్ బల్బ్ కదా.
1: అవును. సో ఎడిసన్ బల్బ్ అంతా ఈజీగా ఇన్వెంట్ చేయలేదు. ఆయన 999 టైమ్స్ ఫెయిల్ అయ్యారని అందరూ అంటుంటే, తను మాత్రం నేను 999 టైమ్స్ ఫెయిల్ అవ్వలేదు, నేను 999 ట్రైస్ లో ఒక్కొక్క కొత్త విషయం నేర్చుకున్నాను. నా పాత ట్రైలో ఏదైతే తప్పు చేశానో అది ఫస్ట్ ట్రైలో నెక్స్ట్ ట్రైలో చేయకుండా చూసుకున్నానని చెప్పి 1000th టైంలో ఆయన బల్బును కన్ను పెట్టడంలో సక్సెస్ అయ్యారనమాట. అంటే ఇక్కడ తను నాకు ఫెయిల్యూర్స్ వచ్చింది, నేను ఇది సాధించలేను అని డిప్రెస్ అవ్వలేదు, చాలా పట్టుదలతో నేను చెయ్యగలను, ఇవన్నీ ఉంటాయి అంటే ఫెయిల్యూర్స్ ని సక్సెస్ ని ఒకలానే తీసుకున్నారు ఆయన. సో అంటారు కదా ఫెయిల్యూర్ ఇస్ ద స్టెప్పింగ్ స్టోన్ ఫర్ సక్సెస్ అని, దాన్ని మనం ఫాలో అవ్వాలన్నమాట.
0: చాలా బాగుంది కోమలి. మనము ఇంతసేపు సాధన గురించి మాట్లాడుకున్నాం కదా, అసలు సాధన ఎందుకు చేయాలి అని ఒక డౌట్ వస్తుంది కదా. సో సాధన ఎందుకు చేయాలి అంటే మనం ఒక గోల్ ని రీచ్ అవ్వడానికి మనం సాధన అనేది చేయాలి. అండ్ గోల్ కూడా మనం అంటే రీచ్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ గోల్ పెట్టుకోవాలి కదా. ఆ గోల్ ఎలా పెట్టుకోవాలి అంటే సపోజ్ మన ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు బిజినెస్ లో సక్సెస్ అయ్యి మంచి పొజిషన్ కి వెళ్లారు, సో వెంటనే మన మైండ్ అనేది కూడా మారిపోతుంది, ఆ వీళ్ళు బిజినెస్ లోకి వెళ్లి సక్సెస్ అయ్యారు సో నేను కూడా వెంటనే వెళ్లి నేను ఇలాంటి పొజిషన్ కి వెళ్తాను అని అనుకుంటారు. బట్ అలా ఎప్పుడు మనం చేయకూడదు. ఏంటంటే మనం ఫస్ట్ వాళ్ళు బిజినెస్ లో సక్సెస్ అయ్యారు అంటే వాళ్ళ స్కిల్స్ ఏంటి, కెపబిలిటీస్ ఏంటి మనం కనుక్కోవాలి. కనుక్కుని అలాంటివి మనలో ఉన్నాయా లేదా అని చూసుకుని ఆ తర్వాత ఉంటే మాత్రం మనం ఫార్వర్డ్ అవ్వచ్చు. ఒకవేళ లేకపోతే మాత్రం మనం దేంట్లో ప్రొఫీషియంటో చూసుకుని ఆ తర్వాత మనం గోల్ అనేది పెట్టుకోవాలి. అండ్ అంతేకాకుండా చాలా మంది ఈ గోల్ రీచ్ అవ్వడమే కాకుండా ఆ పనిలో ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేయాలి అని అనుకుంటారు కదా.
1: అందరూ అనుకుంటారు హారిక ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేయాలని, ఆబ్వియస్లీ అందరికి ఉంటుంది అది.
0: సో వాళ్ళు అంటే ఒక్కసారిగా వచ్చేది కాదు అది. మనము ఏంటంటే ప్రతిరోజు ప్రతి క్షణము నిరంతరము హార్డ్ వర్క్ చేస్తూ డే బై డే మనం చేసే వర్క్ ని ఇంప్రూవైజ్ చేసి, అంటే మనం ఏమైనా తప్పులు చేస్తున్నామా అని చూసుకుని వాటిని ఓవర్కమ్ చేసి కంటిన్యూస్ గా చేస్తేనే మనం దేంట్లో అయినా సక్సెస్ అవ్వగలుగుతాం అండ్ ఎక్సలెంట్ గా పర్ఫామ్ చేయగలుగుతాము. అందుకే స్వామి అన్నారు కదా, ఎక్సలెన్స్ ఇస్ డూయింగ్ ఆర్డినరీ థింగ్స్ ఇన్ అన్ ఎక్స్ట్రాఆర్డినరీ వే అని.
1: హరిక నువ్వు చెప్పావు కదా మనం అందరము వేరే వాళ్ళు చేసింది చేయకూడదు, మనం దేంట్లో ఎక్స్పీరియన్స్డ్ గా ఉన్నామో అది చూసుకొని దాని వైపు వెళ్లాలని. సో నాకు మా అంకుల్ది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్పారు, నేను అది మీతో షేర్ చేసుకుంటాను. ఏంటంటే మా అంకుల్ తన స్టడీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత జాబ్ కోసమని మలేషియా వెళ్లారు. మా అంకుల్ లక్ష్యం ఏంటంటే సాఫ్ట్వేర్ డెవలపర్ గా సక్సెస్ అవ్వాలని. అయితే నేమో అక్కడ ఆల్రెడీ 6 మంత్స్ బ్యాక్ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా మలేషియాకి వెళ్లారు జాబ్ కోసమే, కానీ వాళ్ళకి ఏ జాబ్ దొరకలేదు. అంకుల్ వెళ్ళినప్పుడు అన్నారన్నమాట, నువ్వెందుకు వచ్చావు, మాకే మేము 6 నెలలు అవుతుంది ఇక్కడికి వచ్చి, మాకే ఏం జాబ్ దొరకలేదు, నువ్వు అనవసరంగా వచ్చావు ఇక్కడికి అని అంటారన్నమాట.
2: అలా డిస్కరేజ్ చేయదు కదా.
1: అవును, డిస్కరేజ్ చేయకూడదు, కానీ వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంకుల్తో అలా షేర్ చేసుకుంటారు. అప్పుడు అంకుల్ అడుగుతారు, అసలు మీరు జాబ్కి ఎలా అప్లై చేశారు, ఏం మెథడ్స్ యూజ్ చేశారు అని అడుగుతారు. అప్పుడు వాళ్ళు చెప్తారన్నమాట, ఏమని చెప్తారంటే మేము ఇలాగా అన్ని జాబ్ వెబ్సైట్స్ లో మా రెజ్యూమిని అప్లోడ్ చేశాము, ఇంకా క్లాసిఫైడ్స్ చూసి వాళ్ళకి కాల్స్ చేశాము అని చెప్పారు. ఆయన అయితే మీకు ఏమైనా కాల్స్ వచ్చినాయా, రిటర్న్ కాల్స్ వచ్చినాయంటే లేదు మాకేం రాలేదు, జాబ్ ఆఫర్స్ ఏం రాలేదు అని వాళ్ళు చెప్తారు. అప్పుడు అంకుల్ అనుకున్నారంట, వాళ్ళు ట్రై చేసిన మెథడే నేను కూడా ఎందుకు ట్రై చేయడం, నేను ఒక డిఫరెంట్ మెథడ్ లో జాబ్ కి అప్లై చేసుకుంటాను అని ఏం చేశారు, ఫస్ట్ తనకి దేంట్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉంది బాగా పట్టు ఉంది అని ఆలోచించుకున్నారంట. అయితే మా అంకుల్ కి టీచింగ్ లో ఎక్స్పీరియన్స్ ఉంది. అప్పుడు తన 10 రెజ్యూమెస్ తీసుకెళ్లి ప్రతి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ లో డ్రాప్ బాక్స్ లో వేశారనమాట. ఇయగానే అప్పుడు ఒక 15 డేస్ తర్వాత కాల్ వచ్చింది, మీకు ఇలాగా టీచర్ జాబ్ కోసం ట్రై చేస్తున్నారు కదా, మేము ఇంత సాలరీ అని ఇస్తాం, ఇన్ని అవర్స్ అని మీరు వర్క్ చేయాలి అని అంటారు. అప్పుడు ఆ వచ్చిన ఇన్కమ్ తో ఇంకా ఎక్కువగా కోర్సెస్ నేర్చుకుని ఇంకా టెక్నికల్ స్కిల్స్ అన్ని డెవలప్ చేసుకుని మా అంకుల్ సార్ అనుకున్న ఏమని అచీవ్ అయ్యారనమాట. ఇప్పుడు సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఉన్నారు, ఇంకా ఒక కంపెనీకి హెడ్ గా చేస్తున్నారనమాట.
2: అంతే కదా కోమలి, అంకుల్ అందరూ ఆలోచించే విధంగా ఆలోచించుకున్న డిఫరెంట్ వేలో వెళ్లారు కాబట్టి తన విజయాన్ని చేరుకోగలిగారు. అలాగే మనము ఒకవేళ విజయాన్ని చేరుకుంటే మనం హ్యాపీగా ఉంటాం, బట్ చేరుకోలేకపోతే బాధపడతాం. అలా కాకుండా కష్టాల్లో కానీ సుఖాల్లో కానీ మానవుడు ఆనందంగా ఉండడానికి ప్రయత్నం చేయడం కోసం మనం సాధన చేయాలి. అయితే మనం ఎప్పుడు ఆనందంగా ఉంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టూడెంట్ ని తీసుకున్నట్లయితే తన పరీక్షల్లో విజయం వచ్చినప్పుడు తను ఆనందంగా ఉంటాడు, ఒకవేళ ఫెయిల్ అయితే బాధపడతాడు. బట్ ఆ విజయాన్ని రావడానికి తను చేసిన ప్రతి పని కూడా ఒక సాధనే. అలాగే ఒక ఉద్యోగం తీసుకున్నట్లయితే ఆ ఉద్యోగి తన ఉద్యోగంలో బాగా రాణించడానికి కోసం ప్రతి మెట్టు కూడా ఒక సాధనే. ఇలా పలు విధాలుగా తమ తమ రంగాలలో ఆనందాన్ని పొందడానికి కోసం సాధన చేస్తూ ఉంటారు. ఇలా మనం చేసిన ప్రతి పనిలో సక్సెస్ పొందినా ఫెయిల్ అయినా కూడా ఆనందంగా జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మనం సాధన చేయాలి. అలా కాకుండా కొంతమంది ఏంటంటే ఒకసారి ఫెయిల్ అవ్వగానే దుఃఖంలో ఉండి ఇంకా అలా బాధపడుతూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే ఇంకా సాధనలో పరిపక్వంగా వచ్చినట్టు రానట్టు మనం గుర్తించవలసి ఉంటుంది. కొంతమంది ఏంటంటే ఎంత దుఃఖంలో ఉన్నా ఆనందంలో ఉన్నా ఎప్పుడు కూడా వాళ్ళ మొహమే చిరునవ్వు పోగొట్టకుండా ఆనందంగా ఉంటారు. సో వాళ్ళని చూసి మనం ఏం అర్థం చేసుకోవాలి, వీళ్ళు నిజంగా సాధనలో పరిపూర్ణమైనటువంటి స్థితిని పొందారు అని మనం అంగీకరించవలసి ఉంటుంది అన్నమాట.
1: నువ్వు చెప్పావు కదా హారిక, మనం కష్ట సుఖాల్లో ఒకలానే ఉండాలి అని. దీనికి మనం ఆదర్శంగా శ్రీరాముల వారిని తీసుకోవచ్చు. ఆయనకి పట్టాభిషేకం చేసినప్పుడు ముఖంలో అదే చిరునవ్వు ఉంది, నెక్స్ట్ డే వచ్చి వనవాసానికి వెళ్లమన్నప్పుడు కూడా ముఖంలో అదే చిరునవ్వు ఉంది, తన ముఖ కవళికల్లో ఏ మార్పు లేదు. సో మనం కూడా శ్రీరాముల వారిని ఆదర్శంగా తీసుకొని కొంచెమైనా మనం కూడా కొంచెం ట్రై చేస్తూ ఉండాలి సుఖ దుఃఖాల్లో బ్యాలెన్స్డ్ గా ఉండడానికి.
2: అవును కోమలి, రాముల వారు ఎలా అయితే కష్ట సుఖాల్లో చెరగని చిరునవ్వుతో ఉండి లోకాభిరాముడు అయ్యారో ప్రస్తుతం మనకు తెలిసిన ప్రముఖుల్లో అబ్రహం లింకన్ ఒకలన్నమాట. ఆయన ఏంటంటే 16th ప్రెసిడెంట్ ఆఫ్ యుఎస్. తనకి ఏమవుతుంది, ఒక్కసారికి తనకి ఆ విజయం రాలేదు. ఆ విజయం వచ్చేటప్పుడు రావడానికి చాలా కష్టపడ్డాడు. ఎలా అంటే ఫస్ట్ తను పాలిటిక్స్ ట్రై చేస్తాడు, ఫెయిల్ వస్తుంది అన్నమాట. సో అక్కడికి ఆయన ఆపకుండా సరే ఇక్కడ నాకు సెట్ అవ్వట్లేదు కాబట్టి అనేసి వేరే ఫీల్డ్కి వెళ్తాడు. వాళ్ళ ఫ్రెండ్ దగ్గర డబ్బులు తీసుకొని బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. బట్ అక్కడ కూడా తనకి కొంచెం ఫెయిల్ అవడం వల్ల మళ్ళీ పాలిటిక్స్ కి వచ్చేసి అలా కొన్నిసార్లు 8 సార్లు
0: అంతే కాకుండా అతను మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళ వైఫ్ కూడా చనిపోతుంది అదే ఇయర్ లో. సో అతను నర్వస్ బ్రేక్ డౌన్ అయ్యి బెడ్ రెస్ట్ తీసుకుంటాడు అనమాట. 6 మంత్స్ వరకు అలాగే ఉంటాడు.
2: మనం అలాంటి సిచ్యువేషన్ లో ఎలా ఆలోచిస్తాం మనం అయితే, మా వాళ్ళ కాదు అని మనం దాన్ని గివప్ చేసేస్తాము. బట్ తను అలా కాకుండా ఎన్ని అబ్స్టికల్స్ వచ్చినా కూడా ఆపకుండా నిరంతరం తను అనుకున్న దాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అలా చేయడం వల్ల ఇప్పుడు తన ఆ విధంగా తన అనుకున్న గోల్ ని రీచ్ అవ్వగలిగాడు.
0: అవును సునీత, మనము కార్యసాధనలో కర్తవ్య నిర్వహణలో ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటాము. అప్పుడప్పుడు కష్టాల ఊబిలో కూరుకుపోతాం కదా, మరి అలాంటి సిచ్యువేషన్ లో మనం ఏం చేయాలి?
1: హారిక, నువ్వు అడిగిన ప్రశ్నకి స్వామి ఈ దీని ఆన్సర్ ని ఒక పద్య రూపంలో చెప్పారు.
0: ఏంటి కోమలి?
1: దంతములు మధ్య ఎంతో నేర్పున కలిగి నాలుక సంచరించుచుండ నలగకుండా మానవుడు కూడా అటులే నడువంగ వలేనయ సత్యమైన బాట సాయి మాట. అంటే నాలుక కత్తుల బోను వంటి పల్ల వరుసల మధ్యలో ఏ విధంగా అయితే తనను తాను సేవ్ చేసుకుంటుందో, మనం కూడా ప్రతికూల పరిస్థితుల్లో గాని ప్రతికూల వ్యక్తుల వల్ల కాని మన సాధనకు ఆటంకం వచ్చినప్పుడు మనం వాటిని పట్టించుకోకుండా మన ప్రాక్టీస్ ని కంటిన్యూ చేయాలి. ఒకవేళ నాలుక పళ్ళ వల్ల ప్రతికూల పరిస్థితి వచ్చినా కూడా అది ఆ నొప్పి భరిస్తూ మాట్లాడుతూ తింటూ తాగుతూ తన పనిని తాను చేసుకుంటుంది. సో మనకి కూడా మన సాధన మధ్యలో ఏదైనా ఆటంకం వచ్చినా అడ్డుంకు వచ్చినా కూడా మనం దాన్ని పట్టించుకోకుండా మన సాధనని కంటిన్యూ చేస్తూ మన లక్ష్యాన్ని రీచ్ అయ్యేలాగా చేసుకోవాలన్నమాట.
0: బాగుంది కోమలి, మీరు ఎలా అయితే ఎన్ని డిఫికల్టీస్ వచ్చినా మన సాధన కంటిన్యూ చేయాలి అన్నారో, అలాగే సుధాచంద్రన్ కూడా. మీకు సుధాచంద్రన్ తెలుసా?
1: అవును, క్లాసికల్ డాన్సర్ కదా.
0: తను కూడా ఎలా అంటే మొదట్లో ఎన్నో డిఫికల్టీస్ వచ్చాయి, అయినా కూడా తన పట్టుదలతో తన లక్ష్యాన్ని సాధించారు. ఒకరోజు ఏమైందంటే, తను రోడ్ మీద వెళ్తూ ఉంటే యాక్సిడెంట్ లో తనకి ఒక లెగ్ పోతుంది. ఇంకా తను డాన్స్ చేయలేదేమో అని చాలా బాధపడుతూ ఉండేది. తను ఎలా అయినా ఒక గొప్ప డాన్సర్ అవ్వాలి అని అనుకుంటుంది. అయితే డాక్టర్స్ తనకి ఒక ఆర్టిఫిషియల్ లెగ్ ని తయారు చేస్తారు. అప్పుడు తను ఆ లెగ్ తో డాన్స్ చేయాలి అని అనుకుంటుంది. కానీ ఆ ఆర్టిఫిషియల్ లెగ్ తో ఓన్లీ తను వాక్ చేయగలుగుతుంది, కానీ డాన్స్ అయితే చేయలేదు కదా. సో అప్పుడు ఏమవుతుందంటే, తన బాధను చూసి డాక్టర్స్ అంటే ఇంకా వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళు సరే ఈసారి డాన్స్ చేసేలాగా ఒక లెగ్ ని డిజైన్ చేసి ఇద్దాం తనకి అని ఇస్తారు. బట్ తను ఏంటంటే, ఆ లెగ్ తో అది ఎంతైనా ఆర్టిఫిషియల్ కదా, అది మన బాడీలోకి పార్ట్ కాదు. సో మనము అది ఆర్టిఫిషియల్ కాబట్టి మనం అంత ఈజీగా దాంతో వాక్ చేయడానికే కష్టం. ఇంకా తను డాన్స్ చేస్తూ ఉండేది. సో అలా చేస్తున్నప్పుడు తనకి పెయిన్, బ్లడ్ వస్తూ ఉండేది. సో అలా ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎన్ని డిఫికల్టీస్ పెయిన్ వచ్చినా కూడా తను తన ప్రాక్టీస్ ని ఆపలేదు.
1: తను చాలా గ్రేట్ కదా హారిక, రక్తం వచ్చినా కూడా ప్రాక్టీస్ చేస్తుంది. అదే మనకు కొంచెం తలనొప్పి వస్తే నేను ఈరోజు కాలేజ్కి వెళ్ళను, ఆఫీస్కి వెళ్ళని మన పనుల్ని పక్కన పెట్టేస్తాము.
0: సో అలాగే తను ఎంతో పట్టుదలతో ప్రాక్టీస్ చేసి గొప్ప డాన్సర్ అండ్ యాక్ట్రెస్ గా నిలిచిపోయారు. మనం కూడా మన సాధనలో ఎదురయ్యే ఆటంకాలను ఎప్పుడూ రీజన్స్ గా చూపకుండా అనుకున్న గోల్ ని రీచ్ అవ్వాలి.
2: అవును హారిక, బాగా చెప్పారు మీరు. సుధాచంద్రన్ ఎలా అయితే తనకున్న డిఫికల్టీస్ ని చూపకుండా తను చెప్పారో, మనము ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దాని మీద మనకు ఆసక్తి అనేది ఉండాలి. ఆసక్తి ఉన్నప్పుడు మనం ఎంత పెద్ద కష్టమైన పని అయినా గానీ ఈజీగా చేయగలుగుతాం. సో మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, పీపుల్స్ ప్రెసిడెంట్ అని ఈ పేర్లను ఎవరిని ఉద్దేశించి చెప్తారో తెలుసా మీకు?
1: అబ్దుల్ కలాం గారిని.
2: అబ్దుల్ కలాం గారు తన ఏంటంటే దేశ అత్యున్నత పీఠమైన రాష్ట్రపతి పదవిని అంగీకరించడమే కాకుండా దేశ అత్యున్నత పురస్కారమైన భారతరత్నను పొందిన గొప్ప శాస్త్రవేత్త అన్నమాట. సో తను రామేశ్వరంలో ఉన్నప్పుడు వాళ్ళ మామయ్యతో కలిసి న్యూస్ పేపర్ వేయడానికి వెళ్లేవాడు. అలా వెళ్తూ ఉన్నప్పుడు ఒకసారి తను గాలిలో పక్షులు ఎగరడం చూస్తాడన్నమాట. చూసేసి నేను కూడా పక్షిలా ఎగిరితే బాగుంటుంది అని తనకు ఒక ఆలోచన వస్తుంది. ఈ ఆలోచన రాగానే తను వాళ్ళ టీచర్ దగ్గరికి వెళ్లేసి, సార్ నాకు ఇలా అనిపిస్తుంది, ఏం చేయమంటారు అని అడిగితే ఆ సార్ ఏమంటారంటే, నువ్వు ఏదైనా చేయగలవు లైఫ్ లో, నీకు చేయాలని తప్పన ఆకాంక్ష ఉంటే డెఫినెట్ గా చేయగలవు అని వాళ్ళ టీచర్ తనకి మోటివేట్ చేస్తారన్నమాట.
1: అంటే వాళ్ళ టీచర్ తనని ఎంకరేజ్ చేశారనమాట, నువ్వు చిన్న పిల్లోడివి, నువ్వు ఇప్పుడు ఇవన్నీ చేయకూడదు అని చెప్పలేదు, నువ్వు చెయ్యగలవు, నువ్వు ట్రై చేస్తే చేయగలవు అని బాగా ఎంకరేజ్ చేశారన్నమాట.
0: అలా ఎంకరేజ్ చేస్తేనే మనం ఎప్పుడైనా మనం ముందుకు వెళ్ళగలుగుతాము.
2: అవును, ఆ ఎంకరేజ్మెంట్ వల్లనే వాళ్ళ టీచర్ చెప్పిన మాటలు తనకి మైండ్ లో అలా నాటుకుపోయాయన్నమాట. దాని వల్ల ఇప్పుడు మన దేశానికి గర్వకారణమైన ఎన్నో మిసైల్స్ ని ఆయన మనకి చేయడంలో చూపించారన్నమాట. అండ్ అలానే అగ్ని మిసైల్ ఉంది కదా, అది మన దేశానికి ఇవ్వడానికి రష్యా పీపుల్ అనే వాళ్ళు నిరాకరించారు. సో అది ఎలా అయినా మన దేశానికి వచ్చే విధంగా అబ్దుల్ కలాం గారు ఏం చేశారంటే చాలా కష్టపడి అది మనకు వచ్చి మన దేశం యొక్క గౌరవాన్ని నిలబెట్టారు. అండ్ అలానే ఒకసారి ఏమైందంటే, మనము మామూలుగా గవర్నమెంట్ పొజిషన్ లో పదవిలో ఉంటే అంత మన ప్రాపర్టీ అని ఫీల్ అయిపోతాము. బట్ తను అలా కాకుండా ఒకసారి ఏమవుతుందంటే వాళ్ళ చుట్టాలందరూ కూడా విజిటింగ్ అనేసి ఢిల్లీ వస్తారు. సో అక్కడ ఏంటి, తను గవర్నమెంట్ వెహికల్స్ వాడుకోవచ్చు వాడుకోవాలనుకుంటే, బట్ అలా కాకుండా ఎంత డిసిప్లైన్డ్ గా
1: సింపుల్ లైఫ్ చేశారు.
2: సో తన ఓన్ డబ్బులతో వాళ్ళ ఎవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఆ ట్రావెలింగ్ ఛార్జెస్ అన్ని ఎక్స్పెండిచర్ ఖర్చు అన్ని కూడా సొంత డబ్బులతో ఖర్చు పెట్టారు. సో అంత సింప్లిసిటీగా అంత డిసిప్లైన్డ్ గా తను వెళ్లారు. సో దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలంటే, మనకి ఏదైనా ఒక ఎలాంటి వర్క్ ఇచ్చినా కానీ మనకి చేయగలము అనే కాన్ఫిడెన్స్, ఆత్మవిశ్వాసం ఉంటే మనం జీవితంలో సక్సెస్ డెఫినెట్ గా సక్సెస్ ని చేరుకోగలము.
1: మనం ఏ పనైనా చేయాలంటే తపన కావాలని అబ్దుల్ కలాం ఎగ్జాంపుల్ ఇచ్చి చాలా బాగా చెప్పావు సునీత. అసలు ప్రతికూల పరిస్థితుల్ని మనకి అనుకూలంగా ఎలా మార్చుకోగలము అనేది మన మనసు యొక్క స్ట్రెంగ్త్ మీద, మన దృఢ విశ్వాసం మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా మన మీద మనకి ఆత్మవిశ్వాసం అనేది చాలా ఇంపార్టెంట్. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఈజ్ ద రూట్ ఆఫ్ ఆల్ అచీవ్మెంట్స్ అని అన్నారు. మన మీద మనకి విశ్వాసం ఉంటే మన లక్ష్యాన్ని మనం సగం సాధించినట్లే. మన మీద మనకి బిలీఫ్ అనేది ఉంటే మనం ఎంత కష్టమైన పనినైనా చేయగలము, దానిలో సక్సెస్ ని కూడా పొందగలము.
0: అవును కోమలి, మీరు ఇక్కడ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నప్పుడు నాకు భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారు చెప్పిన ఒక ఫార్ములా గుర్తొచ్చింది.
1: ఏంటది హారిక?
0: ఏంటంటే మనము ఇల్లు కడతాం కదా, సో ఫస్ట్ మనం ఇల్లు కట్టేప్పుడు ఫస్ట్ ఏం చేస్తాం, ఫౌండేషన్ అంటే బేస్ వేస్తాం కదా, సో దాన్ని స్వామి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో పోల్చారు. నెక్స్ట్ మనం వెంటనే పిల్లర్స్ పెడతాం సపోర్ట్ గా, వాటిని స్వామి సెల్ఫ్ సాక్రిఫైస్ తో కంపేర్ చేశారు. నెక్స్ట్ ఏంటంటే పైన రూఫ్ వేస్తాం కదా, దాన్ని సెల్ఫ్ డిసిప్లిన్ గా స్వామి చెప్పారు. లాస్ట్ కి మనము మొత్తం హౌస్ అనేది బిల్డ్ చేస్తాం కదా, అదేంటంటే సెల్ఫ్ రియలైజేషన్ అని స్వామి ఒకసారి చెప్పారు మనకి.
1: అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనే ఫౌండేషన్ మీద సెల్ఫ్ సాక్రిఫైస్ అనే పిల్లర్స్ వేసి సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అనే రూఫ్ తో సెల్ఫ్ రియలైజేషన్ అనే హౌస్ ని క్రియేట్ చేసుకుంటున్నామంటే ఒక ఔటర్ పార్ట్ ని క్రియేట్ చేసుకుంటున్నామన్నమాట. అంటే ఇదే హ్యూమన్ లైఫ్.
2: అవును హారిక, బాగా చెప్పారు మీరు. నాకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే స్టీఫెన్ హాకింగ్ గుర్తొస్తున్నారు. తనేంటంటే తనకి చిన్నప్పుడు మోటార్ న్యూరాన్ అనే డిసీజ్ వస్తుంది అన్నమాట. దానివల్ల తన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ కూడా పారలైజ్ అయిపోతాయి. తను ఎక్కడికి నడవలేరు, తిరగలేరు, ఏం చేయలేరు. సో డాక్టర్స్ ఏం చెప్తారంటే మీరు ఇంకా హార్డ్లీ 2 ఇయర్స్ ఉంటారు అని చెప్పడం వల్ల వాళ్ళ ఫ్యామిలీ అంతా పాపం బాధపడతారు. సో అప్పుడు తిని ఎలా ఆలోచిస్తారంటే, నాకు చావంటే అసలు భయం లేదు, చావాలని తొందర కూడా లేదు, నేను చనిపోయే టైంలో ఏదో ఒకటి సాధించాలి అనే తప్పన తనలో ఉంటుంది అన్నమాట.
0: చాలా బాగా ఆలోచించారు కదా. అదే మనం ఆ సిచ్యువేషన్ లో ఉంటే మనకి ఏమైపోతుందో ఏమో అని ఆ టెన్షన్ ఉంటుంది, మనం ముందుకు వెళ్ళలేము కూడా.
2: అలా ఆలోచించడం వల్లనే ఆయన ఇప్పుడు మనకి బ్లాక్ హోల్స్ ని ఇన్వెంట్ చేశారు. అండ్ అలానే కొన్నిసార్లు ఏంటంటే తను అంటారు, నాకు వ్యాధి అనేది నా శరీర భాగాలకే గాని నా మెదడుకి కాదు, నా ఆలోచనలకు కాదు. సో అవన్నీ నా ఆలోచనలు ఎవరు స్టాప్ చేయలేరు అని తను కూర్చోలేకపోయినా ఒక బయట దేశం నుంచి ఒక శాస్త్రవేత్త తను కూర్చోడానికి సులువుగా ఒక ఏంటంటే ఒక చైర్ కి అటాచ్డ్ అయిన కంప్యూటర్ పెడతారన్నమాట. తను ఒక ఓన్లీ ఫింగర్ మాత్రమే పనిచేస్తుంది. ఆ ఫింగర్ తోనే తను ఏమే కీబోర్డ్ టచ్ చేసేసి ఆ వచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా వాళ్ళ స్క్రీన్ లో కనిపిస్తుంది అనమాట. సో దే కెన్ టేక్ దిస్ ఇన్ఫర్మేషన్ అనమాట. దానివల్ల ఆయన మన దేశానికి ఎంతో కావలసిన సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేశారు. ఆయన మొన్న రీసెంట్ గా చనిపోయారు, March 14th రోజు.
1: చాలా బాగా చెప్పావు సునీత. మనకి సాధన అంటే చాలా కామన్ గా గుర్తొచ్చే స్టోరీ అంటో మీకు తెలుసా?
2: ఏకలవ్య స్టోరీ కదా.
1: అవును, ఏకలవ్యుడు ఒక చిన్న కుటుంబానికి చెందినవాడు. కానీ ఏకలవ్యుడికి ఎలా అయినా విలువిద్య నేర్చుకోవాలనే లక్ష్యం ఉండేదన్నమాట. అయితే విలువిద్యని ద్రోణాచార్యుడి దగ్గర నేర్చుకుందాం అనుకుంటాడు. ద్రోణాచార్యుడు కౌరవ పాండవులకి గురువు. ఆ రోజుల్లో ఏంటంటే రాజపుత్రులు మాత్రమే విలువిద్య నేర్చుకోవాలనే రూల్ ఉండేది.
2: అవును,
1: అయినా కూడా ఏకలవ్యుడు వెళ్లి గురువు గారు నాకు నేర్పిస్తారా అని ద్రోణాచార్యుడిని అడుగుతారు. అడిగితే ద్రోణాచార్యుడు అంటాడు, లేదు ఇది నువ్వు నేర్చుకోవాల్సిన విద్య కాదు, రాజపుత్రులు మాత్రమే నేర్చుకోవాల్సిన విద్య అని చెప్తారన్నమాట. అప్పుడు ఏకలవ్యుడు కొంచెం బాధపడతాడు, అదేంటి నేను అడిగితే నేర్పించలేదు అని బాధపడి, అయినా కూడా
2: ఎవరికైనా బాధ వస్తుంది కదా అలా అంటే,
1: అయినా కూడా పట్టుదల వదలకుండా బంకమట్టితో ద్రోణాచార్యుడిని ప్రతిమ చేసుకుని దాని ఎదురుగా పెట్టుకుని రోజు పూజించుకుంటూ సాధన చేసేవాడనమాట. ఎంత బాగా సాధన చేశాడంటే అర్జునుడి కంటే గొప్పవాడైపోయాడు. సో తనకి ఏం సోర్సెస్ లేవు, అయినా కూడా తన కాన్ఫిడెన్స్, తన మీద తనకి విశ్వాసం అనేది ఉంది, చేయాలన్న తపన అనేది ఉంది, అదే తనని లక్ష్యం వైపుకు తీసుకెళ్లింది. మనం ఏంటి ఇప్పుడు ఒక్కరోజు కాలేజ్కి వెళ్ళకపోతే ఈ సబ్జెక్ట్ రాలేదు అని ఉంటాము, కానీ మనకి టీచర్ చెప్పకపోయినా గూగుల్ ఉంది, యూట్యూబ్ ఉంది, అలా చాలా స్టడీ యాప్స్ ఉన్నాయి, అయినా కూడా మనం వాటిని ఏమీ సరిగ్గా యూజ్ చేసుకోవట్లేదు. అన్ని సోర్సెస్ ఉండి మనం యూజ్ చేసుకోవట్లేదు. ఏం సోర్సెస్ లేకపోయినా తను ఫోకస్ తో తన లక్ష్యాన్ని రీచ్ అయ్యారు. మనం కూడా అలా ఉండడానికి ట్రై చేయాలి.
2: అంటే మీరేమంటున్నారు, మనం ఏదైనా చేయాలంటే తపన ఉంటే
1: కొన్ని రోజు పూజించుకుంటూ సాధన చేసేవాడు అనమాట. ఎంత బాగా సాధన చేశాడంటే అర్జునుడి కంటే గొప్పవాడైపోయాడు. సో తనకి ఏం సోర్సెస్ లేవు, అయినా

0: తపన ఉంటే మనం ఏదైనా ఈజీగా సాధించగలం అనే దానికి మనకి ఏకలవ్యుడు ఆదర్శంగా నిలిచారు. అండ్ అలానే నా లైఫ్ లో చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది అనమాట చెప్తాను. అది ఏంటంటే, నేను 10th క్లాస్ వరకు తెలుగు మీడియం చదువుకున్నాను. నాకు బై స్వామి గ్రేస్ కార్పొరేట్ కాలేజ్ లో సీట్ వచ్చింది అనమాట. సో ఇంకా నేను సడన్ గా 10th క్లాస్ నుంచి ఇంగ్లీష్ కి ఇంటర్మీడియట్కి వెళ్లేసరికి నాకు చాలా కష్టం అనిపించింది, చదవడం రాయడం అన్ని కూడా. సో నేను ఒక 3 మంత్స్ బాధపడ్డాను, నేను ఎలా దీన్ని నేను ఇంక చేయలేనేమో అనేసి నాలో చాలా డిప్రెషన్ కి వెళ్ళిపోయాను. తర్వాత నాకు నేను క్రాస్ చెక్ చేసుకున్నాను, అసలు నేను ఎందుకు భయపడుతున్నాను, నాకేం తక్కువ, నేను ఒకవేళ అది పెద్ద రాకెట్ సైన్స్ ఏమి కాదు, నేను అనుకుంటే చేయగలనని నాకు నేను క్రాస్ చెక్ చేసుకుని నాకు నేనే మోటివేట్ చేసుకుని నేను ఇంకా దానికి నా గమ్యాన్ని చేరుకోవడానికి మార్గాలు ఏంటి వెతుక్కున్నాను. అంటే ఇంగ్లీష్ పేపర్ చదవడము, ఇంగ్లీష్ ఛానల్స్ వినడము, అలా చేయడం వల్ల నాకు లాస్ట్ కి ఇంటర్మీడియట్ మొత్తము అందరి అంటే మామూలుగా ఇంగ్లీష్ మీడియం పిల్లల కంటే నాకు 90% తో మార్కులు సంపాదించగలిగాను. ఫస్ట్ నేను నాకు రాదు అని భయపడి ఉంటే నేను ఆ స్టేజ్ కి వెళ్ళకపోయేదాన్నేమో.
1: చాలా బాగుంది సునీత అండ్ కోమలి, మీరు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి చాలా మంచి ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఇందాక మనం ఫార్ములాలో సెల్ఫ్ సాక్రిఫైస్ అని అనుకున్నాం కదా, సో అలా అనగానే ఫస్ట్ నాకు గుర్తొచ్చింది ఎవరో తెలుసా, మనల్ని ఎంతగానో ప్రేమించే మన అమ్మ. తను ఎలా అంటే, ఎప్పుడు నా కుటుంబం, పిల్లలు, భర్త, అత్త మామలు అని చేసుకుంటూ వెళ్ళిపోతుంది అండ్ మన తృప్తిలో తన తృప్తిని అనేది చూసుకుంటుంది. అంటే మనం చిన్నప్పటి నుంచి కూడా ఏడ్చినా, గుండెల మీద తన్నినా, మనకి ఒంట్లో బాగుండకపోయినా కూడా తను నైట్ అంతా కూర్చుని టాబ్లెట్స్ వేసి మనకి తగ్గేంత వరకు తనకి నిద్ర అనేది పట్టదు. అందుకే అంటారు కదా, దేవుడు అందరి దగ్గరికి రాలేదు కాబట్టే అమ్మని పంపించారు అని, అందుకే మాతృదేవో భవ అని కూడా అంటారు. అంతేకాకుండా అమ్మ ఎలా అంటే మల్టీ టాస్కింగ్ చేస్తుంది. తను ఇల్లు చూసుకుంటుంది, బయట పని చూసుకుంటుంది, వంట చేస్తుంది, అన్ని చేసి పెడుతుంది. వంట అనగానే నాకు ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది.
0: ఏంటి హరిక, అది
1: ఏంటంటే నేను జాబ్ చేస్తాను, సో రోజు లేట్ గా లేస్తాను అనమాట, చాలా లేట్ గా లేస్తాను, లేచి రెడీ అయ్యి వెళ్ళిపోవడమే నేను చేసేది రోజు. అయితే మా మమ్మీ ఎలా అంటుందంటే, నువ్వు లేచి కొంచెం హెల్ప్ చెయ్యి, చేసి వెళ్ళాలి ఇంటికి, ఆఫీస్ కి, ఇలా అని అంటుందనమాట. అన్న వెంటనే నేను నాకు కోపం వస్తుంది, మమ్మీ ఇలా అంటుంది ఊరికి, నా గురించే అంటుంది నాకు తెలుసు, బట్ స్టిల్ నేను నాకు అలా కోపం వస్తుంది కదా. నేను వెళ్ళిపోయి నేను రెడీ అయ్యి వచ్చేలోపు మా అమ్మ ఎలా అంటే, నాకు అన్ని రెడీ చేసి టేబుల్ మీద పెట్టేస్తుంది, నా లంచ్ బాక్స్, నాకు చేసే టిఫిన్ అన్ని. అలా ఎన్ని నన్ను తిట్టినా కూడా, అరిచినా కూడా కోపంలో, నన్ను మళ్ళీ అంతే ప్రేమగా చూసుకుంటుంది, ఎక్కడ తను డ్రాప్ అనేది అవ్వదు.
2: అవును హారిక, మీ మమ్మీ చాలా బాగా నీకు ఇష్టమైనవన్నీ వండి పెడతారు. మా అమ్మ ఏమో, నేనేమైనా ఎత్తుక్కుంటుంటే తనకి నేనేం చెప్పాను, నా వస్తువులు ఎత్తుకుంటా, సో నాకే తెలుస్తాయి కదా అవి ఎక్కడున్నాయి అనేది. సో ఎవరికి అడగను కూడా, మీరు ఎవరికైనా చూసారా అని. కానీ మా అమ్మ ఏం చేస్తారంటే, నేను ఏదో ఎత్తుకుంటున్నాను అర్థం చేసుకుంటాను, నన్ను చూసి ఆ టెన్షన్ చూసి తర్వాత నీకు ఆ వస్తువు కావాలా అక్కడ ఉంది అంటారు. తనకి ఎలా అర్థమైందో నాకు అది తెలీదు. ఏంటంటే తను నా ప్లేస్ లోకి వచ్చి తనకు నాకు ఆ టైంలో ఏం అవసరం ఉంటుందో ఆలోచిస్తారు. తను ఎన్ని పనుల్లో ఉన్నా మన గురించి ఆలోచిస్తారు, మనకి వంట చేసి పెడతారు, ఇంకా బయటకు వెళ్తారు, వర్క్ చేస్తారు. మన మేనేజ్మెంట్ అనేది అమ్మ దగ్గర నుంచి చాలా సింపుల్ గా నేర్చుకోవచ్చు కదా, మేనేజ్మెంట్ స్కూల్స్ కి కూడా వెళ్ళని అవసరం లేదేమో.
1: అవును కోమలి,
0: అవును బాగా చెప్పారు మీరు. అండ్ అలానే నాకు కూడా ఒక చిన్న ఎక్స్పీరియన్స్ ఉంది మా మదర్ తో. ఏంటంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు 7th క్లాస్ చదువుతున్నప్పుడు మా ఫాదర్ చనిపోయారనమాట. సో చనిపోవడంతో ఇంకా అందరూ ఏమనేవాళ్ళు, ఇంకా పిల్లలకి ఆడపిల్లలు చదివేందుకు వాళ్ళకి ఇంట్లో పెట్టేసేయండి, లేదంటే ఏదైనా వర్క్ లో జాయిన్ చేయించండి, దానివల్ల మీకు కొంచెం ఇన్కమ్ వస్తుంది, సో మీ కుటుంబం ఈజీగా అయిపోతుంది అని అందరు కూడా మా అమ్మకి చెప్పేవాళ్ళు. సో మా అమ్మ అలా కాకుండా, వాళ్ళకి ఇప్పుడు నేను మధ్యలో వాళ్ళ చదువుని ఆపేస్తే వాళ్ళ జీవితం ఇంకా ముందుకు వెళ్ళదు, వాళ్ళు ఇంకా మంచి భవిష్యత్తు రాలేరు అని ఆలోచించి, తను మాత్రం చాలా కష్టపడి తన సుఖాలన్నింటినీ వదులుకొని మా సుఖంలోనే తన ఆనందాన్ని పొంది మా ఇద్దరిని కూడా ఇంత మంచి స్టేజ్ లో ఉంచడానికి కారణం అమ్మ అయ్యారు. ఇంత సాక్రిఫైస్ చేయడానికి ఒక అమ్మ తప్ప ఈ లోకంలో ఇంకెవరికి సరిపోరు. ఇంకా
1: మనము ఇంతవరకు ఫౌండేషన్ అంటే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ సెల్ఫ్ సాక్రిఫైస్ గురించి చెప్పుకున్నాం కదా. సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గురించి ఆలోచిస్తే నాకు నేను చేసిన కొన్ని చిన్న విషయాలు గుర్తొస్తున్నాయి. ఏంటంటే, నేను చిన్నగా ఉన్నప్పుడు మా బాల వికాస్ లో గురుగారు చెప్పారు, ఏంటి రోజు పిడికడు బియ్యం పక్కన పెట్టమని. అలా పెట్టిన ఫుడ్ ని ఎవరైనా నీడ్ లో ఉన్న వాళ్ళకి ఇవ్వమని చెప్పారు. లైక్ నారాయణ సేవలో ఇస్తాం కదా 2 వీక్స్ ఒకసారి అట్లా. అంతేకాకుండా నేను రీసెంట్ గా మనకి కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి కదా, అప్పుడు కూడా నేను ఏదో కొనుక్కుందామని అనుకున్నాను, బట్ ఈ న్యూస్ రాగానే వెంటనే నేను అది ఆపేసి ఆ డబ్బులు డొనేట్ చేశా. సో అప్పుడు నేను చాలా సాటిస్ఫై అయ్యాను, వాళ్ళకి నా నుంచి ఎంతో కొంత సహాయం

0: చేయగలిగాను అని తృప్తి నాకు అందింది.
1: అవును హరిక, మీరు చెప్పారు ఇంతకు ముందు నారాయణ సేవ అనేసి. మా సమితిలో ఏం చేస్తామంటే, ఇప్పుడు మనం మామూలుగా బర్త్డే ఈవెంట్ జరుపుకుంటాము అండ్ మ్యారేజ్ యాన్యువల్ డే జరుపుకుంటాము, అప్పుడు మనం అనవసరంగా ఫ్రెండ్స్ పార్టీస్ అని అలా ఇస్తూ ఉంటాం. అలా ఇవ్వడం వల్ల కొంచెం మనీ అనేది వృధా అయిపోతుంది. మేము మాకు ఎలాంటి ఆలోచన వచ్చిందంటే, స్వామి దయ వల్ల ఆ డబ్బుల్ని మనం ఎందుకు వేస్ట్ చేయాలి, వృధా చేయాలి అనేసి, మేము ప్రతి ఆదివారం కూడా 21 మందికి ఫుడ్ ప్రిపేర్ చేసేసి ఆ ఫుడ్ అంతా కూడా నారాయణులు ఎక్కడున్నారో అక్కడికి వెళ్లి డిస్ట్రిబ్యూట్ చేసేవాళ్ళం అన్నమాట. ఆ డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు వాళ్ళు తీసుకుంటారు కదా, వాళ్ళ యొక్క కళ్ళల్లో చూసే ఆనందము చాలా అసలు వర్ణించలేకపోతాం అన్నమాట. చాలా ఆనందంగా ఫీల్ అయ్యేవాళ్ళు, దాన్ని చూడడం వల్ల చాలా మనసుకి సాటిస్ఫాక్షన్ గా చాలా బాగా అనిపించేది.
0: అండ్ అంతేకాకుండా ఒక చిన్న ఎగ్జాంపుల్ గుర్తొచ్చింది, ఏంటంటే మా ఇంటికి ఒక కూరగాయలు అమ్మే ఆవిడ వస్తుంది, తనకి మా అమ్మ మంత్లీ ఒక శారీ ఇస్తుంది, అండ్ తనకి ఆకలి వేసినప్పుడు కూడా తన కడుపు నిండా అన్నం పెట్టి మరీ పంపిస్తుంది. అప్పుడు నాకు ఆ ఆంటీ ఫేస్ లో ఒక ఆనందం కనిపిస్తుంది, అండ్ లైవ్ గా మా అమ్మ ఫేస్ లో కూడా నేను చూశాను తను హెల్ప్ చేశాను అని ఒక సంతృప్తి తనకి కనిపిస్తుంది.
2: చాలా బాగున్నాయి హారిక, మీరు సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ గురించి చెప్పారు కదా. ఇప్పుడు మనకందరికీ ఒక డౌట్ వస్తుంది, మనం సాధన ఎలా చేయాలి అని. సో మనం సాధన చేసేటప్పుడు మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నామో అది ఎలా అయినా సాధించాలి అనే తపన మనలో ఉండాలి. ముఖ్యంగా మనకి మన మీద ఆత్మవిశ్వాసం అనేది ఉండాలి. ఇప్పుడు మనం అన్ని సాధిస్తాము, విద్యార్థిగా ఉన్నప్పుడు మంచి మార్కులు తెచ్చుకోవాలని అనుకుంటాము, సాధిస్తాము. తర్వాత మంచి జాబ్ తెచ్చుకోవాలనుకుంటాము, అది వస్తుంది. అత మ్యారేజ్, అత పిల్లలు, అన్ని గోల్స్ అయిపోతున్నాయి. మనం పెట్టుకున్న లక్ష్యాలన్నీ మనం సాధించేసుకుంటున్నాం. ఇవన్నీ టెంపరీ హ్యాపీనెసెస్, తాత్కాలికమైన సంతోషాన్ని ఇస్తున్నాయి. కానీ అల్టిమేట్ పర్మనెంట్ హ్యాపీనెస్ అనేది మనం గాడ్తో ఉన్నప్పుడే వస్తుంది అని ఎప్పుడైతే గమనించుకుంటామో దాన్నే సెల్ఫ్ రియలైజేషన్ అంటారన్నమాట.
1: సో సెల్ఫ్ రియలైజేషన్ అంటే నాకు ఒక చిన్న ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. ఏంటి అంటే, నేను ఆఫీస్కి వెళ్తున్నప్పుడు రోడ్డు మీద ఒక కుష్టు రోగంతో బాధపడుతున్న ఒక వ్యక్తిని చూస్తానన్నమాట. మా ఫ్రెండ్ చూసిందంట ఇదంతా కూడా. సో తను ఏమనుకుంటే, అందరు కూడా అలా రోగి ఆ వ్యక్తిని చూసి అందరూ ఫ్రూట్స్ మనీ ఇస్తూ వెళ్లిపోయేవాళ్ళన్నమాట. సో తను మాత్రం చాలా బాధపడుతుంది, ఆకలితో ఉంటుంది, నాకెవరూ లైక్ పెట్టడం లేదు అనేసి బాధతో ఉంటుంది అన్నమాట. ఇదంతా సన్నివేశం అంతా ఆ పక్కగా ఒక అమ్మాయి చూస్తుంది. చూసేసి అందరూ అలా డబ్బులు చెల్లిపోతున్నారే, తన బాధను ఎవరు అర్థం చేసుకోవట్లేదని తన దగ్గరికి వెళ్లి అక్కడైతే ఏదైతే ఫుడ్ ఉంటుందో అది తీసుకుని తన నోట్లో పెడుతుంది అన్నమాట. ఆ పెట్టడంతో ఎవరైతే ఆ బాధ రోగంతో బాధపడుతున్న వ్యక్తి ఉన్నారో చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి తన కంట్లో నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి అన్నమాట. ఇదంతా ఎలా జరిగింది, ఆ అమ్మాయి సెల్ఫ్ ట్రాన్స్ఫార్మ్ అయింది కాబట్టి మాత్రమే ఆ చేయగలిగింది. ఒకవేళ తనకు కూడా సెల్ఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కాకపోయి ఉంటే ఆ వ్యక్తికి పరిస్థితి,
0: తనకు మంచి థాట్ కూడా వచ్చింది. స్వామి చెప్పారు మనకి, ఏదైనా థాట్ వస్తే ఒక సెకండ్ మనం పాజ్ ఇవ్వాలి, ఇచ్చి మనము అంటే అది కరెక్టా రాంగ్ అని చూసుకుని కరెక్ట్ అయితే ముందుకు సాగాలి అని స్వామి ఒకసారి చెప్పారు.
1: సో మనకి ఆ థాట్స్ వచ్చినప్పుడు వెంటనే ఇంప్లిమెంట్ చేయాలి. అండ్ అలానే తనేంటి ఇదంతా రావడానికి కారణం ఏంటి, తను ఒక మంచి నలవరికతో ఉంది. ఆ నలుగురికి ఎప్పుడు వస్తుంది, మన కుటుంబం వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ అందరూ అలాంటివి ఫాలో అవుతున్నారు కాబట్టి తనకు వచ్చింది. సో స్వామి అంటారు, నీటి బాలలే రేపటి పౌరులు అనేసి. మనం అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్రాన్స్ఫార్మ్ అయ్యాం అనుకోండి, మనం చూసి పిల్లలు ట్రాన్స్ఫార్మ్ అవుతారు. కొన్నిసార్లు ఏమవుతుందంటే పిల్లలు ఇప్పుడు బాగా హెవీగా స్కూల్స్కి వెళ్ళడం, హోంవర్క్ రాయడం, ఆ బిజీలో ఉండిపోతారు. సో బాల వికాస్ కి పంపించండి అని మన పిల్లలు పేరెంట్స్కి అడిగితే వాళ్ళకి ఒక్కరోజే సెలవు వస్తుంది, వాళ్ళకి ఎందుకు పంపించాలి, వాళ్ళు రెస్ట్ తీసుకోవాలనేసి పాపం వాళ్ళు బాధతో అంటారు. బట్ వాళ్ళు అలా బాల వికాస్ కి వెళ్ళడం వల్లే ఆ అమ్మాయి అన్ని నేర్చుకుంది కాబట్టి బాల వికాస్ లో అక్కడ ఆ సర్వీస్ చేయగలిగింది. సో మనం అనేది మనం మారితే మన పిల్లలు మారుతారు, ఆ పిల్లల వల్ల సమాజం బాగుంటుంది, మన దేశానికి ఎంతో మనం అభివృద్ధి పరిచిన వాళ్ళం అవుతాము.
0: అవును సునీత, చాలా కరెక్ట్ గా చెప్పారు మీరు. అండ్ ఇందాక కోమలి నేను చెప్పావు కదా భగవంతుడిని రీచ్ అవ్వడం చివరి గోల్ అని. సో నువ్వు చెప్తూ ఉంటే నాకు హనుమంతుడికి రాముడు సీత అన్వేషణ బాధ్యత అప్పగించినప్పుడు ఎలా అయితే హనుమంతుడు ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా కూడా వాటిని దాటుకుంటూ మళ్లీ రాముడికి ఆ సమాచారాన్ని చేరవేసి ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేస్తాడు కదా. అంటే 3 ఆబ్స్టికల్స్ ఉన్నాయి కదా, ఏంటంటే సత్విక్, రజసిక్ అండ్ తమసిక్ ఆబ్స్టికల్స్. సో ఫస్ట్ ఏంటంటే సత్విక్ గుణం వస్తుంది, ఇదేంటంటే మైనాక పర్వతం. హనుమంతుడు వాళ్ళ నాన్న వాయుదేవుడు ఉన్నారు కదా, వాయుదేవుడు ఒకసారి మైనాక పర్వతంకి హెల్ప్ చేస్తారు. హెల్ప్ చేస్తే అప్పుడు ఆ మైనాక పర్వతం ఆ సహాయానికి ప్రతిఫలంగా కొంతసేపు రెస్ట్ తీసుకో నాయన, నడుమి వాల్చి వెళ్లిపో అని ఇలా రిక్వెస్ట్ చేస్తారు. కానీ హనుమంతుడు ఏంటి, దీన్ని రిఫ్యూజ్ చేస్తాడు. ఇది కాదు, నేను నా కర్తవ్యం నెరవేర్చుకోవడానికి వెళ్తున్నాను, సో నేను ఇలా తీసుకోను అని చెప్పి చెప్తారు.
2: అంటే ఫస్ట్ ఆటంకంలో సాత్వికంగా మాట్లాడి దాన్ని తొలగించుకుంటారన్నమాట హనుమంతుడు.
0: అవును. అండ్ తర్వాత ఏంటంటే సురస, తను నాగదేవత, ఆ నాగదేవత రజసిక్ ఆబ్స్టికల్. సో పెద్దగా మౌత్ తెరుచుకుంటుంది, ఎవరు నా దారి నుంచి వెళ్ళినా నా నోట్లో నుంచి వెళ్లి బయటికి రావాలి అని ఒక రూల్ పెడుతుంది. అప్పుడు తన యుక్తిని ఉపయోగిస్తాడు హనుమంతుడు, తను నోరు పెద్దదిగా చేస్తుంది, తిను కూడా పెద్దగా అవుతాడు. ఫైనల్ గా తన బ్రెయిన్ ఉపయోగించి సూక్ష్మ రూపంగా అయిపోయి లోపలికి వెళ్లి బయటికి వచ్చేస్తాడు. సురస చాలా ఆనందిస్తుంది, సరే యుక్తితో నన్ను జయించావు, ఇంకా నీ ప్రయాణం సఫలం అవుతుంది, వెళ్లిరా నాయన అని దీవిస్తుంది.
1: అంటే ఇక్కడ సురస అంటే నాగదేవత కదా, హనుమంతుని పరీక్షిస్తుంది తన గోల్ ని ఎంతవరకు రీచ్ అవుతాడు అనేసి.
0: అవును. అండ్ లాస్ట్ ఏంటంటే సింహిక, తినని ఛాయాగ్రహిణి అని అంటారు, అంటే తను మన షాడో పట్టి లాగేస్తుంది. సో అప్పుడు హనుమంతుడు దాన్ని అటాక్ చేసినప్పుడు చంపి ముందుకే సాగుతాడనమాట. సో ఈ మూడు ఆబ్స్టికల్స్ ని హనుమంతుడు సక్సెస్ఫుల్ గా దాటారు. తను ఏంటంటే తమస్సుని జయించి ఉండి కూడా రజసిక్ ఆబ్స్టికల్ ని యుక్తితో దాటి వెళ్లాలి అండ్ సత్వికాన్ని మాటలతో చెప్పి ముందుకు వెళ్లాలి అని మనకు తెలియజేశారు. అంటే ఈ కథను మనం అందరం వినే ఉంటాం, కానీ మనం అందులో తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆంజనేయుడు కార్యక్రమం అనేది ఆయన దృష్టిలో ఉంది కాబట్టి ఇలా ఎన్ని ఆబ్స్టికల్స్ వచ్చినా కూడా తను అవన్నీ దాటుకుని వెళ్లారు. సో మనం కూడా మనం లక్ష్యాన్ని చేరుకునేప్పుడు ఇలాంటివి చాలా ఆటంకాలు వస్తూ ఉంటాయి, అవన్నీ మనము పట్టించుకోకుండా మన గోల్ అనేది మనం రీచ్ అవ్వాలి.
2: హరిక, మనం అనుకున్నాం కదా మన చాకరి లక్ష్యం అనేది దేవుణ్ణి చేరుకోవటం అని. సో సాధన ఆఫ్ గాడ్ లో 3 అప్రోచెస్ ఉన్నాయి.
1: ఏంటి కామెడీ అవి?
2: ఒకటి, ఫస్ట్ వన్ ఈగల్ అప్రోచ్. గద్ద పక్షి చాలా పైనుంచి చాలా ఫోర్స్ గా స్పీడ్ తో తన టార్గెట్ వైపుకే వస్తుంది, కానీ మధ్యలో ఏదైనా అడ్డంకం వస్తే అది పడిపోతుంది, డీవియేషన్ వస్తే. అలాగే దీనికి ఎగ్జాంపుల్ గా ఏంటంటే ఇప్పుడు మనం ఆ హోమం చేస్తే ఆ దేవుడు మనల్ని కరుణిస్తాడు, ఈ హోమం చేస్తే ఈ దేవుడు కరుణిస్తాడు అని మనం అనుకుంటాం, అది కరెక్ట్ కాదు. ఎప్పుడు అంత ఫాస్ట్ ఒక స్టెప్ లో మనకి ఎప్పుడు మనం గాడ్ ని రీచ్ అవ్వలేమన్నమాట.
1: అవును, చాలా బాగా చెప్పారు మీరు.
2: నెక్స్ట్ ఏంటంటే అండ్ మంకీ మైండ్ అప్రోచ్.
1: సో ఈ మంకీ మైండ్ ఏంటంటే నిలకడగా ఉండదు.
2: అవును, చంచల మనస్తత్వం. ఇప్పుడు మంకీ ఉంటుంది ఒక ట్రీ నుంచి ఇంకో ట్రీకి జంప్ చేస్తూ ఉంటుంది, అలానే ఇప్పుడు ఒక దేవుడు వల్ల మన కోరిక తీరకపోతే ఇంకో దేవుడికి దండం పెట్టుకోవడం, లేకపోతే ఇంకో దేవుడు, అట్లా దేవుళ్ళని మారుస్తూ ఉండడం, మన భక్తి వేరే వేరే వాళ్ళకి.
0: అవును, అంటే నాకు ఒక వ్యక్తి ఐ మీన్ ఒక కథ గుర్తొచ్చింది చిన్న కథలో, ఏంటంటే ఒక వ్యక్తి తన కోరిక నెరవేరడానికి ఫస్ట్ రాముడి పట్టం దగ్గర నమస్కరిస్తాడు, అంటే ధూపం పెట్టి నమస్కరిస్తాడు. ఆ కోరిక తీరకపోవడంతో అతను వెంటనే రాముడు ఫోటో తీసేసి కృష్ణుడి ఫోటో పెట్టి పూజిస్తాడు. అప్పుడు కూడా అతను అనుకున్న పని అవ్వదు. సో అతను కోపం వచ్చి మళ్ళీ ఇంకో అమ్మవారి ఫోటో పెడతాడు, పెట్టి ఆ ఫోటోకి ఇలా ధూపం పెట్టినప్పుడు సో ఏమవుతుందంటే అప్పుడు ఆ ధూపము రాముడి వైపుకు వెళ్తుంది. సో అతను వెంటనే ఆ ఫోటోకి కర్చీఫ్ కట్టేస్తాడు. కట్టేసి ఇంకా ఎందుకంటే ఇందాక నేను మిమ్మల్ని ప్రార్థించినప్పుడు మీరు పట్టించుకోలేదు, ఇప్పుడు అమ్మవారి ఫోటోకి ధూపం పెడితే మీ సైడ్ వస్తుంది అని నేను కట్టేశాను అని అలా అనుకుంటాడనమాట. అప్పుడు రాముడు ప్రత్యక్షం అవుతాడు, ఇలా అంటాడు, ఇంతసేపు నువ్వు అంటే నిజం ఇప్పుడేమనుకుంటున్నావంటే నేను ఎందుకు ప్రత్యక్షమయ్యాను అని అనుకుంటున్నావంటే నన్ను దైవంగా భావించావు కాబట్టే నేను వచ్చాను, ఇందాకంతా నువ్వు నా పని అవ్వలేదు అని అది ఇది చేస్తా అనుకున్నావు కానీ కాబట్టి ఇప్పుడు ఫైనల్ గా నువ్వు భావం అండ్ భక్తి ఉండడం వల్ల నేను ప్రత్యక్షం అయ్యాను అని చెప్తారు.
1: అవును హరిక, బాగా చెప్పారు. మీరు చెప్తుంటే నాకు చిన్న స్టోరీ గుర్తొస్తుంది, మనం బాలకృష్ణలో వింటూ ఉంటాం. అది
2: ఏంటిది సునీత?
1: అది ఏంటంటే ఆశ్రమంలో గురువు గారు ఉంటారు, వాళ్ళ దగ్గర కొంతమంది విద్యార్థులు ఉండేవాళ్ళు అనమాట. సో వాళ్ళు ఏంటి, గురువు గారు ఏదైనా లెసన్ చెప్తున్నప్పుడు వీళ్ళు వినకుండా సార్ ఇది వద్దు ఇంకోటి చెప్పండి, ఇంకో చెప్తే ఇది బాగాలేదు వేరే చెప్పండి అని గురువు గారిని ఆపేసారన్నమాట. సో ఇలా చేస్తే వాళ్ళ భవిష్యత్ పాడైపోతుంది అనేసి గురువు గారు వీళ్ళకి ఎలాగైనా ఒక లెసన్ చెప్పాలి అనేసి ఆలోచిస్తారు. సో పిల్లలు చెప్తారన్నమాట, మీరు మనం రేపు బయటకు వెళ్తున్నాము ఒక పొలంలోకి వెళ్ళి అక్కడ ఆ ప్రజలకి కూడా వాటర్ కొంచెం కొరతగా ఉందంట, మనం అందరం వెళ్లి కూడా బావులు తవ్వుదాము అనేసి పిల్లలు చెప్తారు. సో మనకు సర్వీస్ అంటే మనం అందరం యాక్టివ్ గా ఉంటాం కదా, సో వాళ్ళందరూ రెడీగా అయ్యి వచ్చేస్తారు. వచ్చిన తర్వాత అందరినీ గ్రూప్ గా డివైడ్ చేస్తారు. సో ఒక్కొక్క గ్రూప్ కి మీరు ఇక్కడ తవ్వండి అక్కడ తవ్వండి అని సజెషన్స్ ఇస్తారు. వాళ్ళు అలానే ఇంకా గ్రూప్ గా ఫామ్ అయి గుంతలు తవ్వడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళు ఒక 2 అడుగులు వేయగానే గురువు గారు వచ్చేసి అరే ఇక్కడ వద్దు బాగుండదు కింద రాయి వస్తుంది అనేసి వాళ్ళకి ఇంకొదరికి వెళ్ళమని చెప్తారు. అలా అనేసి వీళ్ళు సరే గురువు గారు చెప్పారు కదా మాట వినాలి అనేసి వేరే దగ్గరికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడ కూడా రెండు మూడు అడుగులు తవ్వుతారు. తవ్వగానే ఇక్కడ వాస్తు బాగాలేదు, మనం వెళ్ళిపోవాలి అనేసి ఇంకా చాలా దగ్గరికి మారుస్తూ ఉంటారు అన్నమాట. అలా మార్చడం వల్ల తనకి ఏమవుతుందంటే పిల్లలందరూ కోపం వచ్చేస్తుంది. కోపం వచ్చేసి ఏంటి గురువు గారు, మీరు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం అని చెప్తున్నారు. అదంతా కూడా ఒక దగ్గర తవ్వు ఉంటే ఈ పాటికి మనకి ఆ బావి వచ్చేది, ఆ బావిలో మనం నీళ్లు తోడుకునే వాళ్ళం, ఈ ఊరు వాళ్ళకి సహాయం అయ్యేది. అలా కాకుండా మీరు అక్కడ కొంచెం ఇక్కడ కొంచెం తవ్వడం వల్ల మా టైం వేస్ట్ అయ్యింది అని పిల్లలు అంటారు అన్నమాట. సో అప్పుడు గురువు గారు అంటారు, నేను కూడా అంతే, మీరు ప్రతిరోజు లెసన్స్ చెప్తామంటే వద్దు వద్దు అని ఆపేస్తున్నారు కదా, మీకు గుణపాఠం చెప్పడానికి కోసమే ఇలా చేశాను అనేసి గురువు గారు ఆ పిల్లలకి చెప్తారన్నమాట.
2: మంకీ మైండ్ అప్రోచ్ గురించి టూ స్టోరీస్ చాలా బాగా చెప్పారు సునీత అండ్ హారిక. సో లాస్ట్ అప్రోచ్ వచ్చేసి యాంట్ అప్రోచ్ అన్నమాట. ఏంటంటే చీమలు చాలా చిన్న అడుగులు వేసినా దృఢమైన బలమైన స్టెప్స్ తీసుకొని దాన్ని లక్ష్యాన్ని సాధిస్తుంది. ఇప్పుడు మనం కూడా చీమలాగానే భగవంతుడిని స్లోగా స్టడీనెస్ తో చేరుకోవాలన్నమాట. ఇప్పుడు మనం దర్శనంకి వెళ్తాము, తొక్కిసలాట్ అవుతూ ఉంటుంది. అలా కాకుండా చీమ ఎంత డిసిప్లైన్ గా వెళ్తుంది దాని ఫుడ్ తీసుకోవడానికి. మనం భగవంతుని దగ్గరికి వెళ్తాం, ఇంకెంత డిసిప్లైన్ కావాలి ఒక లైన్ లో. చీమను చూసి మనం చాలా నేర్చుకోవచ్చు యాక్చువల్ గా. సో స్వామి చెప్పినట్టు మనము స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ అండ్ రీచ్ సేఫ్లీ అనేది ఫాలో అవుతే మనం లైఫ్ లో సక్సెస్ అవుతామన్నమాట.
0: చాలా బాగుంది కోమలి. మనము సాధన ఎంతసేపు చేయాలి అని మనకు క్వశ్చన్ అరైజ్ అవుతుంది కదా, అంటే మనం ఏ ప్లేస్ లో ఉన్నాము, ఇంకా ఎంతసేపు చేస్తే మనం మన లక్ష్యాన్ని చేరుకుంటాం అనే ఒక డౌట్ అనేది కదా. సో మనం ఏంటంటే మనం ఆ లక్ష్యం వరకు చేరుకోవడమే మన అంతసేపు చేయాలి అని సాధన అని కాకుండా మనము మన సాటిస్ఫాక్షన్ కోసం కూడా మనం సాధన అనేది చేయాలి. అండ్ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఒక బ్రదర్ చెప్పారు, అది నేను షేర్ చేసుకుంటాను. ఏంటంటే వాళ్ళకి 2000 లో ఉపనయ అవుతుంది. అయితే ఒకరోజు ఐ మీన్ జంజాల పౌర్ణమి రోజు వాళ్ళు ఉపనయాలు జంజాలు మార్చుకోవడానికి వెళ్తారనమాట, స్వామి దగ్గర బ్లెస్ చేయించుకోవడానికి వెళ్తారు. అయితే అన్నయ్య వెళ్ళి కూర్చుంటారు. కూర్చుంటే దూరం నుంచి స్వామి వస్తారు. వచ్చి చూసి ఇలా అంటారు, అంటే వాళ్ళందరూ ఆ యజ్ఞోపవీతలు త్రీ త్రీ థ్రెడ్స్ గా అలా ఉంటాయి కదా, సో పట్టుకుని కూర్చుంటే స్వామి వెంటనే అంటారనమాట, దూరం నుంచి చూసి ఏంటి ఇవన్నీ చేపలు పట్టుకోవడానికి అని అలా నవ్వుకుంటూ వెళ్ళిపోతారు ఇంటర్వ్యూ రూమ్ లోకి.
2: అలా అనడం ఏంటి?
0: యా సో అంటే వీళ్ళు కూడా ఇలాగే షాక్ అవుతారనమాట, ఎందుకు ఇలా స్వామి అన్నారు మేము యజ్ఞోపవీతాలు పట్టుకుని కూర్చుంటే అని అనుకుంటారనమాట. అయితే స్వామి అలా ఇంటర్వ్యూ రూమ్ లోకి వెళ్ళిపోగానే అన్నయ్య ఏంటంటే అన్నయ్య వెనకాల ఉన్న వాళ్ళ సీనియర్ ని అడుగుతారు, ఎందుకు స్వామి ఇలా అన్నారు అని అంటే, అప్పుడు అన్నయ్య ఒక బుక్ ఓపెన్ చేసి రామకృష్ణ పరమహంస స్టోరీ ఒకటి చూపిస్తారు. ఆ స్టోరీలో ఏంటంటే క్యాచింగ్ ఫిష్ అనమాట. ఇప్పుడు మనము ఫిష్ ని పట్టుకోవాలంటే గ్యాలం వేసి దానికి బెయిట్ పెట్టి నీళ్ళలో వేస్తాం. ఆ ఫిష్ ఎప్పుడొచ్చి పట్టుకుంటుందో మనకు తెలియదు. అది పట్టుకునేంత వరకు మనం అక్కడే వేసి అలా వెయిట్ చేస్తూనే ఉండాలి. సో మన సాధన కూడా అంతే. మనం ఏంటంటే మనకి ఎప్పుడు మన గోల్ రీచ్ అవుతామో తెలియదు. సో అది అయ్యేంత వరకు మనం చేస్తూనే ఉండాలి. ఇక్కడ మనకి టూ విషయాలు కావాలన్నమాట సాధనలో చేసేప్పుడు. ఏంటంటే శ్రద్ధ, సబూరి. ఇక్కడ ఈ సిచ్యువేషన్ లో శ్రద్ధ అంటే గాలం వేయడం, సబూరి అంటే వెయిట్ చేయడం. సో ఈ రెండు మనకి తప్పకుండా ఉండాలి మనం సాధన చేసేటప్పుడు. ఆ తర్వాత వీళ్ళకి ఈ మెసేజ్ ఇప్పుడు అర్థమవుతుందనమాట, స్వామి ఎందుకు అలా చూసి నవ్వారు అని. అంటే వాళ్ళు కూడా వెయిట్ చేస్తున్నారు స్వామి ఎప్పుడు వచ్చి బ్లెస్ చేస్తారు అని. సో మనం కూడా ఏంటంటే మన గోల్ ని రీచ్ ఎంతసేపు అంటే మనము ఇక్కడ ఫిష్ అది పట్టుకునేంత వరకు ఎంతసేపు వెయిట్ చేస్తున్నామో అలాగే మనం మన గోల్ ని రీచ్ అవ్వాలంటే కూడా మనం ఆ వెయిట్ అనేది మనం చేయాల్సిందే.
2: శ్రద్ధ సబూరి గురించి చాలా బాగా చెప్పావు హారిక. యాక్చువల్ గా శ్రద్ధ సబూరి అంటుంటే నాకు ఒక బృందావన్ స్టూడెంట్ స్టోరీ గుర్తొస్తుంది. ఏంటంటే ఆ బృందావన్ స్టూడెంట్ 3 ఇయర్స్ నుంచి తన వర్క్ తను సిన్సియర్ గా చేసుకుంటూ చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉండేవాడు. కానీ ఎవరికి చెప్పేవాడు కదా, నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని. అసలు తను అలా అవి చేస్తున్నాడని కూడా ఎవరికి ఇంత హింట్ క్లూ కూడా లేదన్నమాట.
1: అంటే చాలా సాధారణంగా ఉండేవాడు అబ్బాయి.
2: అయితేనేమో
1: తనకేమవుతుందంటే బాగా చెప్పడం వల్ల ఒకసారి స్వామి పిలుస్తారు అన్నమాట.
2: అంటే స్వామి ఆ స్టూడెంట్స్ తో, ఆ బృందావన్ స్టూడెంట్స్ తో మీటింగ్ కి వస్తారు, ఐ మీన్ వాళ్ళ క్లాస్ కి మాట్లాడడానికి వస్తారు. అదేనేమో ఒక క్వశ్చన్ అడుగుతారు స్వామి, నేను మీ అందరిని ఒక క్వశ్చన్ అడుగుతాను, మీరు అది కరెక్ట్ గా సమాధానం చెప్తే నేను మీకు బహుమతులు ఇస్తానంటారు. అడిగినంత అందరు చేతులెత్తేస్తారు, కొంతమంది ఆన్సర్ చెప్పేస్తారు కూడా. అయితేనేమో కానీ స్వామి ఈ స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో సేవలు చేసే స్టూడెంట్ అని లేపి ఇదిగో నీకు ఇస్తున్న బహుమతి అని ఇచ్చారు. అందరూ షాక్ అవుతారు, ఇంకా తను కూడా షాక్ అవుతాడు, అదేంటి నేనేం ఆన్సర్ చెప్పలేదు కదా, నాకెందుకు ఇష్టం
0: చెప్పకుండా ఎందుకలా ఇచ్చారు.
2: అదే అయితేనేమో ఎవరికి అర్థం కాదు ఎందుకు ఇచ్చారు. తర్వాత ఒక గోల్డ్ డైమండ్ రింగ్ క్రియేట్ గ్రీన్ డైమండ్ రింగ్ క్రియేట్ చేసి ఇస్తారు. ఇంకా ఆ సంవత్సరం కొడైకెనాల్ టూర్ కి ఆ స్టూడెంట్ ని స్వామి తీసుకెళ్తారనమాట తనతో పాటు. అయితేనేమో అందరూ ఇంకా మీటింగ్ అయిపోతుంది. స్వామి బయటకు వచ్చినప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ హాస్టల్ వార్డెన్ వచ్చి, స్వామి అబ్బాయి చాలా మంచోడు, చాలా సిన్సియర్ గా తన పనులన్నీ తను చేసుకుంటాడు, ఇంకా 3 ఇయర్స్ నుంచి ఎవరికి ఏం చెప్పకుండా సేవా కార్యక్రమాలు కూడా చేస్తున్నాడు అని చెప్తే, నువ్వు నాకు చెప్పక్కర్లేదు నాకు తెలుసునరా అని స్వామి అంటారనమాట. అందుకే నేను అతనికి అవి ఇచ్చాను అని. అంటే ఇప్పుడు తన అబ్బాయి చాలా చేశాడు కానీ ప్రతిఫలం అనేది ఆశించలేదు, తను దేవుడి డెసిషన్ కే వదిలేశాడనమాట.
0: అంటే ఇక్కడ ఎవరో చూస్తారు, ఎవరో అప్రిషియేట్ చేస్తారు, మనం సాధన చేయకూడదు. మన సాటిస్ఫాక్షన్ కోసం, బాబాని చేరుకోవడం కోసం, అంటే ప్లీజ్ చేయడం కోసం మనం సాధన చేయాలి. సో ఎవ్రీ యాక్ట్ ఆఫ్ ఆర్స్ బికమ్స్ వర్షిప్.
1: అవును అవును, హరిక బాగా చెప్పారు. అండ్ అలానే మనము అనుకున్నాం కదా ఇంతవరకు సాధన చేసేటప్పుడు అడ్డంకులు వస్తాయి అనేసి, బట్ మనము మానవత విలువలతో అంటే సత్యము ధర్మము వాటితో చేసుకుంటూ వెళ్ళిపోతే దాని యొక్క ఫలితం అనేది దైవ నిర్ణయం అనమాట. సో దీని గురించి స్వామి ఒకానొక ఉపన్యాసంలో ఈ విధంగా చెప్పారు. ఏంటంటే, సత్య ధర్మము శాంతి ప్రేమలతో నీ నిత్య జీవన యాత్ర సాగించు జీవా, యత్న ప్రయత్నములు మానవ ధర్మము జయాపజయములు దైవాధీనము. అంటే మనము మానవత విలువలతో పాటిస్తూ మన కర్తవ్యాన్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నప్పుడు దాని యొక్క రిజల్ట్ అనేది, ఫలితం అనేది భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. ఇప్పుడు ఇంతకుముందు తను చెప్పింది కదా బృందావన్ బాయ్ స్టోరీ గురించి, తను నిస్వార్థంగా సేవ చేసుకుంటూ వెళ్లిపోయాడు, తనకి ఎప్పుడు ఇవ్వాలా ఎలా ఇవ్వాలో స్వామికి తెలుసు. మనం కూడా మన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ ఉంటే దాని యొక్క రిజల్ట్ ఎప్పటికప్పుడు మన స్వామి అందిస్తారు.
0: చాలా బాగుంది సునీత అండ్ కోమలి, మనం డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఈ డిస్కషన్ లో మనం చాలా విషయాలు నేర్చుకున్నాము, అంటే సాధన చేస్తే మన లైఫ్ లో ఎలాంటి పనులైనా మనం సక్సెస్ పొందొచ్చు అని, స్వామి చెప్పిన పద్య సూక్తుల ఆధారంగా, కోట్స్ ద్వారా, అండ్ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ కూడా మనం చాలా తీసుకున్నాము. అంటే అలాగే ఒక లక్ష్యాన్ని సాధించాలి అంటే ముందుగా మనం భగవంతుడిపై పూర్తి విశ్వాసాన్ని ఉంచి లక్ష్యం పైననే మన దృష్టిని పెట్టాలి. మధ్యలో ఎలాంటి అవాంతరాలు వచ్చినా చలించకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలి. మానవత విలువలు పాటిస్తూ పట్టుదలతో మన కర్తవ్యాన్ని నిర్వహించినప్పుడు మన లక్ష్యాన్ని సాధించవచ్చు అని తెలుసుకున్నాం. సో ఇంతటితో మన ఈ సాధనమున్న పనులు సమకూరు ధరలోనా అనే డిస్కషన్ కంప్లీట్ చేసుకున్నాం కదా సాయిరామ్ ఇద్దరికి.
1: సాయిరామ్.

0: ఇంత ముఖ్యమైన విషయాలు చెప్పారు మన మహిళా యువత. భగవద్గీత సారాన్ని సింపుల్ గా ఒక్క పాటలో చెప్పారు స్వామి. చేపట్టిన పనిని శక్తివంచన లేకుండా చేయటమే మన బాధ్యత. మిగిలిందంతా దైవప్రసాదంగా భావించాలి.
1: ఇంతవరకు మీరు వేద పఠనం, సాధనమున పనులు సమకూరు ధరలోన అనే చర్చను విన్నారు. ఈ కార్యక్రమం మేడ్చల్ యువత జనవరి 27, 2019 రేడియోసాయి తెలుగు స్ట్రీంలో అందించిన ప్రత్యేక ప్రత్యక్ష ప్రసారం. క్రమమైన శిక్షణే క్రమశిక్షణ లోని 3వ అంశం పునఃప్రసారం. ఈ కార్యక్రమంపై మీ విలువైన అభిప్రాయాలు, సలహాలు listener@radiosai.org తప్పక రాసి పంపగలరు. సాయిరాం.
2: భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారిపై కొన్ని వేల పుస్తకాలు ఇప్పటి వరకు ప్రచురింపబడ్డాయి. అయితే స్వామివారే స్వయంగా రచించిన కొన్ని మాణిక్యాలను వాహినులుగా వారు మానవాళికి ప్రసాదించారు. వాటిలో రామకథా రసవాహిని చదువుతుంటే స్వయంగా ఆ శ్రీరామచంద్రుడే తన గాథను మనకి వినిపిస్తున్నట్లుగా ఉంటుంది. ఆ రామకథా రసవాహిని ఆధారంగా చేసుకుని శ్రీ సత్యసాయి కళాశాల విద్యార్థులు స్వామివారి దివ్య సమక్షంలో ఏప్రిల్ 6, 2008 సమర్పించిన బాలరామం అనే నృత్య నాటికను మీరు

0: ஓம் ஸ்ரீ சாய்ராம். பகவான் அபாரமைனటువంటి దయచేత వారి అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు ఒక చక్కని సాంస్కృతిక ప్రదర్శనను మనం వీక్షించబోతున్నాం. దీని శీర్షిక బాలరామం. బాలరామం అనేటువంటి నృత్య నాటిక బాలకాండకు సంబంధించింది. దీని యొక్క రచన, దర్శకత్వము, నిర్వహణ సమస్తము భగవాన్ ప్రేరణతో శ్రీ సత్యసాయి యూనివర్సిటీ విద్యార్థులచే మాత్రమే రూపొందింపబడింది. బాలకాండ నుండి ప్రారంభంలో ఇక్ష్వాకు వంశ కీర్తి ప్రతిష్టలను తెలియజేసేది. వశిష్ఠుని వద్ద విద్యాభ్యాసం, ఆ తరువాత దశరథుని నుండి విశ్వామిత్ర మహర్షి తీసుకువెళ్లడం, సీతాకళ్యాణం వరకు వివిధ ఘట్టాలను కూడా రూపొందించి ప్రదర్శించడం జరుగుతుంది. భగవాన్ బాబావారి ప్రేరణతో రచింపబడిన నాటకము బాలరామం. సాయిరామ్.
1: బాలరామం అను ఈ సంగీత నృత్య రూపకము స్వామి ఎంతో దయతో మనకు అనుగ్రహించిన శ్రీరామకథా రసవాహిని నుండి సంగ్రహింపబడినది. సర్వజ్ఞుడు, ధర్మస్వరూపుడు, మునిజన హృదయవాసీ అయిన శ్రీరామచంద్రుని వినయము, ధర్మనిష్ట, ధీరత్వము మొదలగు విలువలు ఈ రూపకములో స్తుతింపబడినవి. స్వామి విద్యార్థులమైన మేము వినయ విధేయతలతో సర్వేశ్వరుడు, మా సర్వస్వము అయిన శ్రీ సాయిరాముని పాదపద్మములకు అనేక శతసహస్రకోటి ప్రణామములతో బాలరామం అనే ఈ సంగీత నృత్య రూపకమును స్వామి పాదపద్మములకు సమర్పించుకొనుచున్నాము.

నేను బ్రహ్మము తద్భిన్నమేమి కాను, ఆయఖండ పరతత్వమౌదు నేను. నిత్య తృప్తుడ భీతిని చెందబోను, వ్యధయు క్లేశము నన్ను స్పృశింపబోను. నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, నేను బ్రహ్మము, బ్రహ్మము.

0: చాలు చాలు మీ స్తోత్ర పాఠములు సంతసమొందను సత్కారములకు, మాటలకంటే చేతలు మేలు, అడిగినదేదో ఇచ్చిన చాలు.
1: సంశయముందక అడుగుము స్వామి, సర్వము మీకే సమర్పయామి. ఆలమందల అగ్రహారముల ధనధాన్యముల సిరి సంపదల సంశయముందక అడుగుము స్వామి, సర్వము మీకే సమర్పయామి.
0: వినుము వినుము ఓ ఇనకుల తిలక, విఘ్నమాయ నా యజ్ఞ విధులకు. అసురుల పాలయే ఆశ్రమ వాటిక, వ్రతభంగమయే వారితో పోరగ. రక్షణనొసగుట రాజన్యుల పని, అందుకొరకే నిన్నాశ్రయించితిని.
1: ఇంతకు మించిన భాగ్యము కలదా, ఇప్పుడే వచ్చెద మీ వెంటను పద. రథ గజ తురగ పదాతి దళములతో రక్కసి మూకల డొక్కలు చించెద.
0: చాలించుమయ చాలించుమయ, సమరము కాదిది అధ్వరంబయ. బ్రహ్మచారులగు రామలక్ష్మణుల రక్షణగా నా వెంట పంపుమయ.

అదిగో అదిగో తాటకి ఆడపిశాచి చిచ్చర పిడుగై వచ్చి పడినది అమ్ముల పొదిని అందుకోరామా గ్రమ్మర దీని దుమ్ముదులుపుమా

0: అబలకాదయ అది ఒక యక్షిణి, శాపవశముచే అయ నరభక్షిణి, సంధ్య వ్రాల తన శక్తి హెచ్చునిక, సందేహింపక సంహరింపుమయ.
1: తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిదిమి తగిట తగిద

ఎవడతడు భవుని ధనువును విరచు చనువు చేసిన ఎట్టి భయరహితుడెవడతడు బలయుతుడు ఎవడతడు క్షాత్రవంశముల ప్రక్షాళనము గావించి శ్మాభారమును దృంచు దీక్ష భూనిన ఎట్టి భార్గవుని ఎదురించి నిలువగల నరురవడు గెలువగల ఘనుడెవడు.

ఇంతవరకు రామకథా రసవాహిని ఆధారంగా చేసుకుని శ్రీ సత్యసాయి కళాశాల విద్యార్థులు స్వామివారి దివ్య సమక్షంలో April 6, 2008 సమర్పించిన బాలరామం అనే నృత్య నాటికను విన్నారు.

రేడియో సాయి శ్రోతలందరికీ స్వరతరంగిణి కార్యక్రమానికి సుస్వాగతం. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య సన్నిధిలో ఎందరో ప్రఖ్యాతిగాంచిన కళాకారులు తమ సంగీతాన్ని సమర్పించే మహద్భాగ్యాన్ని పొంది ఉన్నారు. వాటిలో కొన్నింటిని మీ ముందు ఉంచాలన్నదే మా ఆకాంక్ష. రండి, మరికొన్ని సుమధుర గీతాలను, సుస్వర నాదాలను విందాం.

0: శ్రీ సత్యసాయి వాణి శ్రోతలందరికీ సాయిరాం. ఇప్పుడు మీరు సాయి ఆరోగ్యవాణి శీర్షిక పేరిట పుట్టపర్తి జనరల్ హాస్పిటల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్లు వివిధ అంశాలపై నిర్వహిస్తున్న చర్చల్లో భాగంగా కళ్లకు సంబంధించిన విషయాలపై జరిగిన చర్చ మొదటి భాగాన్ని వింటారు.
1: ఓం శ్రీ సాయిరా. భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి దివ్య చరణాలకు హృదయపూర్వక నమస్కృతులు అర్పించుకుంటూ రేడియో సాయి శ్రోతలందరికీ స్వాగతం. అందరిలో సాధారణ ఆరోగ్య సమస్యల పట్ల అవగాహన కలిగించి చక్కని ఆరోగ్యానికి బాట వేయాలనే సంకల్పంతో మన రేడియో సాయి వారు సాయి ఆరోగ్యవాణి అనే కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీని కింద ఇంతవరకు రకరకాల ఆరోగ్య సమస్యలు, వాటి నివారణ గురించి నిపుణులైన వైద్యులు మన ముందుకు వచ్చి చర్చించటం జరిగింది. ఆ శీర్షిక కిందనే ఈరోజు మనం ఎంతో ప్రాముఖ్యమైన విషయం గురించి చర్చించడానికి ఇక్కడ సమావేశమైనా. మానవులందరికీ 5 కర్మేంద్రియాలు, 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయని మనము స్మృతుల్లో చదువుకున్నాం. అందులో అత్యంత ప్రాముఖ్యమైనవి కళ్ళు. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం అంటారు. మనము పొద్దున లేచింది రాత్రి పడుకునేంత వరకు ఎన్నో రకరకాల పనులు చేస్తూ ఉంటాం. అయితే ఒక్కసారి ఊహించుకోండి, చూపు లేకుండా మనము ఏ పనైనా అసలు చేయగలమా? అది దాదాపు అసాధ్యం. అందుకే మన చూపుని చక్కగా వినియోగించుకోవాలని భగవాన్ బాబావారు చెబుతూ ఉంటారు. ఆల్వేస్ సీ గుడ్, డూ గుడ్ అండ్ బీ గుడ్ అని మనకి చెప్తూ ఉంటారు. కానీ చాలా సందర్భాల్లో మనము మన ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించటం గమనిస్తూ ఉంటాం. ముఖ్యంగా కంటి సమస్యల గురించి కూడా ఇది వర్తిస్తుంది. కంట్లో చిన్న నలక పడినా, కళ్ళు మండినా, లేక పొరపాటున ఏదైనా తగిలినా కూడా కొన్నిసార్లు మనము నిర్లక్ష్యం వహించి మందుల షాపుకు వెళ్లి ఏదో చిన్న మందులు వాడు ఇచ్చేటువంటి మందుల్ని వేసుకుంటుంటాం. దానివల్ల కొన్నిసార్లు కళ్ళు పోయే పరిస్థితి కూడా రావచ్చు. పుట్టిన పసిగుడ్డు నుంచి పండు ముదుసలి వరకు రకరకాల కంటి సమస్యలు రావచ్చు. అటువంటి సందర్భంలో మనం ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? ఏ చర్యల వల్ల కంటికి నష్టం జరగకుండా లాభం జరుగుతుంది? అత్యవసర పరిస్థితుల్లో కంటికి ఏమన్నా ప్రమాదం జరిగితే ఏం చేయాలి అనే విషయాల మీద విపులంగా చర్చించడానికి ఈరోజు మన మధ్య నేత్ర వైద్య నిపుణులైన డాక్టర్ శివరామకృష్ణ ప్రసాద్ గారు వచ్చి ఉన్నారు. వీరు మన శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ ప్రశాంతిగ్రామ్లో నేత్ర విభాగంలో డాక్టర్గా గత 17 సంవత్సరాల నుంచి తమ అమూల్యమైన సేవలు అందిస్తున్నారు. వీరు నేత్ర చికిత్సా విభాగంలో ఎంతో అనుభవం గడించి ఉన్నారు. వీరు నర్సాపురం వాస్తవ్యులు. వీరు తమ MBBS డిగ్రీ ఆంధ్ర మెడికల్ కాలేజీలో 1976 సంవత్సరంలో పూర్తి చేశారు. అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఆంధ్ర మెడికల్ కాలేజీ నుంచే 1979 పూర్తి చేశారు. గత 20 సంవత్సరాల నుంచి వీరు భగవాన్ బాబావారి భక్తులు. డాక్టర్ ప్రసాద్ గారు, రేడియో సాయి శ్రోతల తరఫున మా తరఫున మీకు స్వాగతం తెలియజేస్తున్నాం.
2: సాయిరాం డాక్టర్ గారు, శ్రోతలకు కూడా నా సాయిరాం.
1: ఈరోజు మనము కంటి సమస్యల గురించి చర్చించుకోవడానికి ఇక్కడికి వచ్చాము. అయితే ఈ కంటి సమస్యలనేవి అసలు మన దేశంలో కానీ ప్రపంచంలో కానీ ఎంత తీవ్రంగా ఉందో కాస్త మాకు దీనికి సంబంధించిన గణాంకాలని మీరు తెలియజేస్తారా?
2: తప్పకుండా డాక్టర్ గారు. ఒక సర్వే ప్రకారం కనీసం 80% మందికి ఈ నివారింపదగిన అంధత్వం అనేటటువంటిది ఉంది. అంధత్వంలో పూర్తిగా అంధత్వం, నివారింపదగిన అంధత్వం అని 2 రకాలు ఉన్నాయి. పూర్తిగా అయిపోయిన అంధత్వాన్ని నివారింపలేని అంధత్వాలు కూడా చాలా ఉన్నాయి. దానికి మనం చేసే సేవ తక్కువ. నివారింపదగిన అంధత్వాన్ని గురించి ప్రభుత్వం గనక సరైన చర్యలు చేపడితే వీరందరూ కూడా మళ్లీ తమ తమ దినచర్యలు చేసుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటూ ఆనందకరమైనటువంటి జీవితాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది. ఈ విధంగా చూస్తే ఒక సర్వేలో 80% నివారింపదగినటువంటి అంధత్వం ప్రపంచంలో ఉంది అని చెప్పి ఒక సర్వే ప్రకారం తెలిసింది. దీనిలో ఎక్కువగా క్యాటరాక్ట్ అంటాం మనం. ఈ క్యాటరాక్ట్ అంటే కొంతమంది శుక్లాలు అని చెప్పి పిలుస్తారు, ఇంగ్లీష్లో క్యాటరాక్ట్స్ అంటాము. అవి అన్నిటికంటే ఎక్కువ విభాగం ఈ క్యాటరాక్ట్స్ వల్లనే అంధత్వం వస్తోంది, నివారింపదగిన అంధత్వం. మిగిలిన కారణాలు గ్లకోమా, అది 2వ స్థానంలో ఉంది. దీన్నే నీటి కాసులు అంటారు. ఈ గ్లకోమాలో అంధత్వం రావడానికి కారణం ఏంటంటే కంటిలో ఒక ప్రెషర్ ఉంటుంది, కొంత 18 నుంచి 21 మిల్లీమీటర్ల ప్రెషర్, అది నార్మల్ రేంజ్ కింద ఉంటుందన్నమాట. అంతకంటే ఎక్కువ ప్రెషర్ ఎక్కువైనప్పుడు ఈ రక్త ప్రసరణం తగ్గి కంటిలో ఉండే నరానికి రక్త ప్రసరణం తగ్గి చూపు మెల్లిమెల్లిగా తెలియకుండా తగ్గిపోతుంది. దీన్ని సైలెంట్ కిల్లర్ అంటారన్నమాట. అలాగా క్యాటరాక్స్ తర్వాత ఎక్కువ కారణం గ్లకోమా. ఇక ఈ తర్వాత విభాగంలోకి కంట్రోల్ చేసుకోలేనటువంటి షుగర్ జబ్బులు, దెబ్బ తగిలిన వాళ్ళ చేత అంధత్వం రావడం, ఇవన్నీ తర్వాత కేటగిరీలోకి వస్తాయి. సో ఈ రకంగా ఈ గణాంకాల్లో క్యాటరాక్ట్ అనేటటువంటిది మొదటి స్థానంలో ఉంటే తర్వాత గ్లకోమా, ఈ మిగతా కారణాలని 3వ స్థానంలో ఉన్నాయి.
1: ఈరోజు మనము కంటి సమస్యల్లో మొదటగా చిన్నపిల్లల నుంచి మొదలుపెట్టి పెద్దవాళ్ల వరకు రకరకాలుగా ఆ వయసులో వచ్చే సమస్యల గురించి చర్చించుకుందాం. మొదటగా మనము అప్పుడే పుట్టిన పిల్లల్లో కూడా కంటి సమస్యలు ఏమన్నా ఉంటాయా, వాటి గురించి కాస్త మాకు తెలియజేస్తారా?
2: తప్పకుండానండి. ఇప్పుడు చిన్నపిల్లల్లో పుట్టుకతోటే కొంతమందికి శుక్లాలుంటాయి. వీటిలో మేనరికంలో వివాహాలు చేసుకోవడం, ఇవి కూడా కొన్ని కారణాలుగా ఉంటున్నాయి. వీటి వల్ల కొన్ని హెరిడిటరీగా సంక్రమిస్తూ పుట్టుకతోటే క్యాటరాక్ట్స్ రావడం, ఇవన్నీ ఉన్నాయి. గనక మేనరికం వివాహాలు అనేటటువంటి సాధ్యమైనంత వరకు మానేయడం అనేటటువంటిది శిశువుల ఆరోగ్యానికి మంచిది. ఒక్క శుక్లాలే కాకుండా మేనరికం ఉన్న ఇంకా ఎన్నో వ్యాధులు పిల్లలకి సంక్రమించే అవకాశం ఉంటుంది. అది తర్వాత గర్భములో శిశువు పడిన తర్వాత నుంచి తల్లి సరి అయినటువంటి బ్యాలెన్స్డ్ డయట్, సమీకృత సమతుల్య ఆహారం తీసుకోకపోతే ఈ పెరిగేటటువంటి సమయంలో సరి అయినటువంటి పోషక పదార్థాలు అందక దానివల్ల కూడా ఈ క్యాటరాక్ట్స్ లాంటివి రావచ్చు అని వైద్యులు కనిపెట్టారు. 150 క్యాటరాక్ట్లు ఈ విధంగా హెరిడిటరీ అంటే వంశపారంపర్యంగా వచ్చే లక్షణాల్లో తల్లి నుంచి బిడ్డకు వచ్చే అవకాశం ఉన్నది అని చెప్పి తెలుసుకున్నారు. అలాగే ఈ క్యాటరాక్ట్సే కాకుండా నీటికాసులు కూడా కంజెనిటల్ గ్లకోమా అని పుట్టుకతోటే కంట్లో ప్రెషర్ ఎక్కువ ఉండే అవకాశం ఉంది. వీటి లక్షణం అనేటటువంటి ఎలా ఉంటుందంటే బిడ్డ పుట్టిన తర్వాత మొదటి తక్కువ రోజుల్లోనే ఈ నల్లగుడ్డు కార్నియా అంటాము, అది తెల్లగా ఎడిమేటస్గా ఉండడం, బిడ్డ వెలుతురుకేసి చూడలేకపోవడం, నీరు కారుతూ ఉండడం, ఇవన్నీ కంజెనిటల్ గ్లకోమా లక్షణాలు. మొదటిది క్యాటరాక్ట్ పుట్టుకతో ఉండేటటువంటి చూసుకోవాలి. ఈ గ్లకోమా ప్రెషర్ ఉన్నటువంటిది బిడ్డకి ఉందా లేదా అనేటటువంటిది కూడా ఆబ్స్టెట్రిషియన్ ఈ కాన్పు ఎవరైతే చేస్తున్నారో వాళ్లు పుట్టిన వెంటనే బిడ్డకి ఇట్లాంటి మొదటి పరీక్షలైన కొన్ని చేయవలసి ఉంటుంది. అలాగే మన కంటిలో నిరంతరం దీనిని తడిగా ఉంచడం కోసం లాక్రిమల్ ఫ్లూయిడ్ అనేటటువంటి జలం తయారవుతుంటుంది, అది ముక్కులోకి వెళ్లిపోతూ ఉంటుంది బయటికి కారకుండా. ఈ పుట్టుకతోటే వచ్చిన పిల్లల్లో కొంతమందికి ఈ డ్రైనేజ్ ఛానల్ అంటే ఏమిటి, తయారైనటువంటి ఈ ద్రవం కంటిని తడిగా ఉంచేటటువంటి ద్రవం కంటి ఉపరితల భాగాన్ని తడి చేసి ముక్కులోకి లాక్రిమల్ ప్యాసేజ్ అంటారు, దాని ద్వారా వెళ్లిపోతూ ఉంటుంది. ఇది కొంతమంది పిల్లల్లో ఇది బ్లాక్ అయిపోయి కళ్ళంటి నీళ్లు కారుతూ ఉండడం ఇలాంటి లక్షణాలు కూడా ఉంటాయి.
1: చాలా మంది తల్లులు కూడా ఈ విషయం గురించి భయపడుతూ కళ్ళలోంచి నీళ్లు కారుతున్నాయని తీసుకురావడం కూడా మనం చాలాసార్లు గమనిస్తూ ఉంటాం.
2: ఈ కళ్ళంటి నీళ్లు కారడం అనేటటువంటి జబ్బు కేవలం అన్నిట్లోనూ కూడా ఇట్లాగా ఈ కెనాల్ బ్లాక్ అయిపోవడం అడ్డుపడడం వల్ల వచ్చినటువంటిది అని అనుకోకూడదు. ఒక్కొక్కప్పుడు పుట్టిన వెంటనే బిడ్డకు కొన్ని ఇన్ఫెక్షన్స్ ఉన్నా, కొన్ని కెమికల్స్కి ఎక్స్పోజ్ అయినా కూడా ఈ విధంగా నీళ్లు కారుతూ ఉండొచ్చు. అదే గనక ఈ మార్గం మూసుకుపోవడం వల్ల వచ్చినటువంటి నీళ్లు కారడం అయితే 1 సంవత్సరం వరకు కూడా మనం అవకాశం ఇవ్వచ్చు. ఏ ఆపరేషన్ లేకుండా కంటికి ముక్కుకి మధ్యలో ఉన్నటువంటి భాగంలో ఆ డాక్టర్ చూపిస్తే చెప్తారు ఏ విధంగా వత్తాలి అనేటటువంటిది. అది రోజుకి 4-5 సార్లు దానిని ఆ విధంగా ఒత్తి ఆ లోపల ఉన్నటువంటి కెనాల్ని ఆ బ్లాక్ను తొలగించవచ్చు. ఏదైతే అడ్డంకి ఉందో అది తొలగిపోయే అవకాశం 1 సంవత్సరం వరకు కూడా ఉంది. అప్పటికీ తగ్గకపోతే అప్పుడు దానికి మత్తు ఇచ్చి ఆపరేషన్ చేయవలసినటువంటి ప్రయత్నం చేయాలి. సో చిన్నపిల్లల్లో పుట్టుకతోటి ఈ విధంగా ఈ చెప్పే పైన చెప్పినటువంటి రకరకాల వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
1: పిల్లవాడు కడుపులో ఉన్నప్పటి నుంచి కూడా అతనికి కంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనే విషయం మాకు ఇది తెలుసుకుని చాలా ఆశ్చర్యం కలుగుతుంది సార్. అంటే పుట్టిన పిల్లవాడిని మొదటగా ఆబ్స్టెట్రిషియన్ గాని ఆ పిల్లల డాక్టర్ కానీ కూడా జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మాకు తెలుస్తుంది. చాలా విలువైన విషయం చెప్పారు సార్. నాకు ఒక చిన్న డౌట్ కూడా వస్తుంది సార్. ఇక్కడ మన శరీరంలో దాదాపు ప్రతి అవయవానికి క్యాన్సర్లు వస్తుంటాయి, అలాగే మన కంటికి కూడా ఏమన్నా క్యాన్సర్ లాంటి జబ్బులు వచ్చే అవకాశం ఉందా? వాటి గురించి కొంచెం మాకు వివరిస్తారా?
2: ఇప్పుడు కంటికి వచ్చేటటువంటి క్యాన్సర్స్ లో ముఖ్యమైనటువంటిది రెటినోబ్లాస్టోమా అంటారు. ఈ రెటినోబ్లాస్టోమా కూడా జనరల్ గా అదే వంశంలో, అంతకు ముందు గనక మనం హిస్టరీ తీసుకుంటే కొంతమంది ముందు మా తాతగారికి ముత్తాతగారికి ఇలాంటి క్యాన్సర్ లాంటిది వచ్చినది, దానివల్ల కన్ను తీసేయవలసినటువంటి అవసరం వచ్చింది అనేటటువంటి హిస్టరీ కొంతమంది ఇస్తారు. వంశపారంపర్యంగా హిస్టరీ లేకుండా కొత్తగా కూడా శిశువులో ప్రారంభమయ్యే అవకాశం ఉంది ఈ రెటినోబ్లాస్టోమాకి. బట్ ఎక్కువ మందికి వంశంలో అంతకు ముందు ఇట్లాంటి హిస్టరీ కూడా ఇస్తూ ఉంటారు. దీనిలో ఇదివరకటికి ఇప్పటికీ ఈ రెటినోబ్లాస్టోమా వైద్యంలో చాలా మార్పు ఉంది. ఒకనొక రోజుల్లో నేను స్టూడెంట్ గా ఉన్నటువంటి రోజుల్లో రెటినోబ్లాస్టోమా వస్తే కన్ను తీసేయాలి, అదొకటే వైద్యం అన్నట్లుగా చెప్తూ ఉండేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. పుట్టినప్పటి నుంచే కూడా ఆ శిశువు యొక్క కళ్ళు వైద్యుడు జాగ్రత్తగా అన్ని పరీక్షలు చేస్తుంటే ఈ రెటినోబ్లాస్టోమాని ప్రారంభ దశలోనే మనం కనిపెట్టి, అది గనక ఎక్కువ పెరుగుదల ట్యూమర్కి లేకపోతే దాన్ని ఒక రేడియేషన్ థెరపీ వలన గాని లేకపోతే క్రయోథెరపీ అని ఇట్లా వైద్యాలు ఉన్నాయి, ప్రారంభ దశలోనే దానిని అరికట్టి ఆ కన్నును తీసేయవలసిన అవసరం లేకుండా వ్యాధి నివారించగలిగిన అవకాశం ఉంది.
1: ఈ జబ్బు ఉన్నట్టు మనకి బయట ఏమన్నా మనకి ఎలా తెలుస్తుందంటారు?
2: మామూలుగా మనం ఎవరి కళ్ళైనా చూసినప్పుడు ఈ నల్లగుడ్డు మధ్యలో అంతా కూడా మనకి నల్లగానే కనపడుతుంది, డార్క్ గా. అట్లాంటిది ఈ రెటినోబ్లాస్టమా ఉన్నటువంటి పిల్లలకి దాంట్లో క్యాట్ ఐ రిఫ్లెక్స్ అంటారు, ల్యూకోకొరియా. సో ఒక తెల్లగా లోపల ఒక మచ్చ ఉన్నట్లుగా నల్లగుడ్డు మధ్యలో కనపడుతూ ఉంటుంది. ఇది మనం వెంటనే తల్లిదండ్రులు దీన్ని గమనించి వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ప్రారంభ దశలోనే ఈ జబ్బును గుర్తించి మిగతా శరీర భాగాల్లోకి ఇది వ్యాపించకుండా అరికెట్టేటటువంటి అవకాశం ఉంది. కన్ను కూడా బయటకు తీసేయవలసిన అవసరం లేకుండా కన్ను యథా స్థానంలో దాన్ని ఉంచి దానికి వైద్యం తీసి కన్నును కాపాడే అవకాశం కూడా ఉంది.
1: చాలా చక్కని విషయం చెప్పారు సార్. సార్, ఇప్పుడు ఈ చిన్నపిల్లల్లో తీసుకుంటే మీరు ఇలా రకరకాల సమస్యలు కూడా ఉంటాయని చెప్పారు కదా, వారు సాధారణంగా డాక్టర్లు ఆ సందర్భంలో ఇంకా ఏమైనా స్పెషల్ టెస్టులు కానీ ఏమన్నా లక్షణాలు గమనించడం కానీ ఏమన్నా చేస్తూ ఉంటారా? దాని గురించి మాకు కొంచెం వివరిస్తారా?
2: బిడ్డ పుట్టిన వెంటనే ప్రతి డాక్టర్ కూడా ఆ బిడ్డ యొక్క రెండు కళ్ళలోకి ఆఫ్థాల్మోస్కోప్ తోటి లైట్ వేసి చూస్తే ఆరోగ్యంగా కన్ను గనక ఉంటే రెడ్ రిఫ్లెక్స్ అని ఎర్రటి రిఫ్లెక్స్ రెండు కళ్ళల్లోనూ కూడా సెపరేట్ గా వస్తుంది. ఇది చాలా అతి చిన్న పరీక్ష. దీనిని చేసినందువలన పుట్టిన బిడ్డకి గనక లోపల శుక్లం ఉంటే ఈ రెడ్ రిఫ్లెక్స్ ఉండదు, కాబట్టి పుట్టిన మరుక్షణమే ఇది డయాగ్నోసిస్ చేయొచ్చు. ఈ చిన్న టెస్ట్ చేయకపోవడం చేత చాలా వరకు మన గ్రామాల్లో ఉండే తల్లిదండ్రులకి వాళ్ళకి ఇలాంటి టెస్టులు ఇవి తెలియదు గనక బిడ్డకి ఒక సంవత్సరమో రెండు సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా వారికి ఈ శిశువుకి శుక్లం ఉన్నది అనేటటువంటి విషయం తెలియక అప్పటికే చాలా విలువైనటువంటి టైంను పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు. కనుక ఈ హాస్పిటల్స్ లో డెలివరీ అయిన అందరి బిడ్డలకి కూడా డాక్టర్ ఆఫ్థాల్మోస్కోప్ పనిముట్టుతో రెడ్ రిఫ్లెక్స్ ఉందా లేదా అనేటటువంటిది తప్పకుండా చూడాలి. అలాగే ఇతర కంటి ప్రాబ్లమ్స్ ఏమంటే ఎనాఫ్థాల్మోస్ అంటారు, అంటే అసలు కనుగుడ్డు డెవలప్ అవ్వకపోవచ్చు, ఉత్తి ఆ కన్ను గుంట ఒకటే ఉంటుందంటే దాని లోపల అసలు ఐబాల్ ఉండదు. సో తల్లిదండ్రులకు ఈ విషయం కూడా తెలియదు. కాబట్టి పుట్టిన వెంటనే మిగతా ఆడ బిడ్డ మగబిడ్డ ఇలాంటివే కాకుండా తెలుసుకోవడం మొదట తెలుసుకోవలసింది. మిగతా అవయవాలు అన్ని కూడా ఎలా ఉన్నాయని టాప్ టు బాటమ్ అన్ని పరీక్షలు చేసి ఈ బిడ్డకి ఏమైనా శుక్లం ఉన్నదా, అసలు కన్ను డెవలప్ అయిందా లేదా, ఇవన్నీ కూడా డాక్టర్ పరీక్ష చేసి వీటిలో ఏ లోపాలున్నా తక్షణమే తల్లిదండ్రులకి అవి చెప్పవలసిన అవసరం ఎంతైనా ఉంది. అట్లాగే ఫోర్సిప్స్ డెలివరీ చేసినప్పుడు ఈ ఫోర్సిప్స్ వలన కార్నియాకి డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి ఫోర్సెప్స్ డెలివరీస్ అయినటువంటి శిశువుల్లో కన్ను నేను చూసినందువలన కంట్లో క్యాటరాక్ట్ లేకపోవచ్చు, కానీ ఆ నల్లగుడ్డి మీద ఏదైనా స్క్రాచెస్ ఆ ప్రెస్ అయ్యి కొన్ని ఇంజురీస్ అవ్వచ్చు నల్లగుడ్డికి. అదే గనక మనం వెంటనే కనపడితే అది ఇన్ఫెక్ట్ అవ్వకుండా ఈ రోగజీవులు ఏమి దాన్ని ఆ దెబ్బ తగిలిన చోట వ్యాపించకుండా మనం కొన్ని చర్యలు తీసుకుని యాంటీబయాటిక్స్ అవన్నీ వేస్తే ఫోర్సెప్స్ డెలివరీలో ఇంజురీలు అయినా అవి డ్యామేజ్ అవ్వకుండా ఉండేటటువంటి మనం జాగ్రత్త తీసుకునే అవకాశం ఉంటుంది. అట్లాగే బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డ 9 మాసాలు అయిన తర్వాత పుట్టాడా లేకపోతే ప్రిమిచ్యూర్ గా పుట్టాడా,
1: నెలలు నిండకుండా.
2: సో ఇది తెలుసుకున్నందువలన దానికి కంటికి కూడా సంబంధం ఉంది. బరువు తక్కువగా ఉండి నెలలు నిండకుండా పుట్టినటువంటి పిల్లల్లో రెటినోపతి ఆఫ్ ప్రిమిచ్యూరిటీ అంటారు, ఇది ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. వీళ్లలో తల్లిదండ్రులు ఏమనుకుంటారంటే బిడ్డ బరువు తక్కువగా ఉన్నది కదా అని ఆక్సిజన్ ఛాంబర్ లో పెట్టమంటారు. డాక్టర్ ఎంత అవసరమో అంత ఆక్సిజన్ ఇచ్చి మళ్లీ ఆపుతారు. వీళ్ళు ఏమనుకుంటారంటే ఇంకొంచెం ఇంకా ఎక్కువసేపు పెడితే ఆక్సిజన్ శరీరానికి మంచిది కదా ఇంకా ఎక్కువసేపు ఉంచండి అని ఈ విధంగా తెలివి తక్కువగా అడిగే అవకాశం ఉంటుంది. ఏది కూడా ఎంత మోతాదు కావాలో అంతే ఇవ్వాలి తప్ప అత్యధికంగా ఇవ్వడం కూడా అది శరీరానికి హానే. కాబట్టి ఈ బరువు తక్కువగా పుట్టి నెలల నిండకుండా పుట్టినటువంటి పిల్లల్ని కంటి వైద్యుడి దగ్గరికి తప్పకుండా తీసుకువెళ్లి వీళ్లలో పుట్టే టైంకి రెటీనా కంప్లీట్ గా డెవలప్ అవదు, కొంత డెవలప్ అయ్యి కొంత డెవలప్ కాకుండా ఉంటుంది. ఈ డెవలప్ కాకుండా ఉండేటటువంటి భాగం చేత ఒక ప్రమాదకరమైనటువంటి రక్తనాళాలు కొత్తగా తయారయ్యేవి ఒక పద్ధతిలో తయారు కాకుండా వాటికి ఇష్టం వచ్చినట్లుగా అవి పెరిగినట్లు వచ్చి దానివలన తరువాత టైంలో రెటీనా డిటాచ్ అయిపోయే అవకాశం ఉంది. ఇది గనక ఇలాంటి ప్రిమిచ్యూర్ పిల్లల్ని ముందుగా నెలలు నిండకుండా పుట్టిన పిల్లల్ని ఈ కంటి వైద్యుడు మొదట్లోనే గనక పరీక్ష చేస్తే ఏ భాగం అయితే రెటీనా డెవలప్ కాలేదో దానిని గనక లేజర్స్ తోటి బర్న్ చేస్తారు. ఈ లేజర్ తోటి బర్న్ చేసినందువలన ఈ అనవసరమైనటువంటి రక్తనాళాలు తయారయ్యి రెటీనాను పాడు చేయడం అనేటటువంటి దాన్ని అరికట్టవచ్చు. సో కాబట్టి ఇట్లాంటి పిల్లలందరినీ కూడా తప్పక నేత్ర వైద్యుడి దగ్గర తీసుకెళ్లి ఆ నేత్ర వైద్యుడు ఎన్నిసార్లు తీసుకురామంటే అన్నిసార్లు రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో ఒకసారి వైద్యం చేస్తే ఇది సరిపోదు. మధ్య మధ్యలో 6 నెలలకో 3 నెలలకి 7 నెలలకి దాని అవసరాన్ని బట్టి నేత్ర వైద్యుడు సలహా ఇస్తాడు. ఆ సలహా ప్రకారం తప్పకుండా తీసుకెళ్తే లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చి కనీసం ఉన్నటువంటి దృష్టి పాడవకుండా ఉండేటట్లుగా ఆపి ఆ బాలుడు పెరిగిన తర్వాత తన పని తాను చేసుకునేటటువంటి దృష్టి ఉంచే అవకాశం ఉంది, లేకపోతే పూర్తి అంధత్వం వచ్చేటటువంటి అవకాశం ఉంది.
1: చాలా కొత్త విషయాలు చెప్పారు సార్. మనము సాధారణంగానే చూస్తుంటాం సార్, దాదాపు అందరికీ కూడా ఎప్పుడో అప్పుడు వచ్చే ఉంటుంది, వీటిని కళ్ళ కలకలు వచ్చాయి అని మనం చూస్తూ ఉంటాం. అసలు ఈ కళ్ళు కలకలు అంటే ఏంటి, వీటి లక్షణాలు ఏంటి, అప్పుడు అలాంటి సందర్భంలో అసలు మేము ఏం చేయాలి అనే విషయం మీద కూడా మాకు కొంచెం వివరంగా తెలుపుతారా సార్?
2: ఇప్పుడు అప్పుడే పుట్టిన పిల్లలకి ఈ తల్లి యొక్క బర్త్ కెనాల్ ద్వారా పుట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి వైరస్ రోగజీవులు, బ్యాక్టీరియా రోగజీవులు, క్లామిడియా అని ఇలాంటివన్నీ ఈ శిశువు ప్రయాణం చేసేటటువంటి మార్గంలో తల్లికి ఈ ఇన్ఫెక్షన్స్ ఉంటే ఇవన్నీ కూడా శిశువు యొక్క కంటికి సోకి ఈ కంటి జబ్బులు వచ్చే అవకాశం ఉన్నది. అందుకని గర్భిణితో ఉండగానే తల్లికి ఈ శిశువు ప్రసవ సమయంలో వచ్చేటటువంటి కెనాల్, బర్త్ కెనాల్ ఆరోగ్యముగా ఉందా లేదా అనేటటువంటి పరీక్షలు కూడా చాలా అవసరమైనటువంటి పరీక్ష. కొన్ని చోట్ల ఇక్కడ గనక వైరల్ సోర్స్ అల్సర్స్ ఇలాంటివి ఏమైనా ఉన్నట్లయితే సిజేరియన్ చేసి శిశువుకి ఈ కంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా చేయడం కూడా ఉంది. అది ఆ జాగ్రత్త తీసుకోకుండా ఈ తల్లి యొక్క బర్త్ కెనాల్లో ఇన్ఫెక్షన్స్ ఉంటే పుట్టిన బిడ్డకి వైరస్ ఇన్ఫెక్షన్ గాని, క్లామిడియా ఇన్ఫెక్షన్స్ లేకపోతే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇవన్నీ వీటిలో ఏదైనా రావచ్చు. దీనికి సక్రమమైన చర్య గనక సరిగ్గా తీసుకోకపోతే కన్నును పోగొట్టుకునే అవకాశం కూడా ఉంటుంది.
1: అంటే చిన్నపిల్లల్లోనే కాకుండా ఇది పెద్దవాళ్లలో కూడా మనం గమనిస్తుంటాం, ఈ ప్రతి దాదాపు ఏ వయసు వాళ్లకు ప్రతి వాళ్ళకి వస్తుంటుంది, ప్రతి ఒక్కరికి వస్తుంటుంది. మరి వాళ్ళు అటువంటి సందర్భంలో ఏం చేయాలంటారు అంటే ఇది అటువంటి సందర్భంలో
2: ఇప్పుడు పెద్దవాళ్లకి కూడా వచ్చేటటువంటి ఇన్ఫెక్షన్స్ కి కారణాలు వైరస్ అయి ఉండొచ్చు, బ్యాక్టీరియా కూడా అయి ఉండొచ్చు వాళ్లకు కూడాను. కాబట్టి ఆ సీజన్ లో ఎపిడమిక్ గా ఏవి వస్తున్నాయి అనేటటువంటిది దానిని స్టడీ చేసి వైరల్ ఇన్ఫెక్షన్ అయితే తప్పకుండా అది ఒక 10 రోజులు అలాగే ఉంటుంది. మనం దానికి యాంటీబయాటిక్ డ్రాప్స్ వేసినా కూడా అది ఉండవలసిన 10 రోజులు అట్లాగే ఉంటుంది. కానీ మనం వేసే యాంటీబయాటిక్ డ్రాప్స్ సూపర్ యాడెడ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లేకుండానే సహాయపడుతుంది. కానీ వైరస్ కి యాంటీవైరల్ ఐ డ్రాప్స్ వేయవలసిన అవసరం ఏమీ లేదు,
1: దానికి ఏమి లాభం లేదంటారు.
2: లేదు, కానీ మనం అది ఉన్నప్పుడు ఇరిటేషన్ వచ్చి కన్ను నలపడము, చేతులతో ముట్టుకోవడం ఇవన్నీ చేసినందువలన దాని మీద మళ్ళా సూపర్ యాడెడ్ గా బ్యాక్టీరియా కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. అదే గనక ఓన్లీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ గనక అయితే, బ్యాక్టీరియాతో గనక ఇలా కళ్ళగలగ వస్తే దానికి మనం పవర్ఫుల్ యాంటీబయాటిక్ డ్రాప్స్, అప్పుడు వచ్చినటువంటి బ్యాక్టీరియా దేనికి సమాధానం చెప్తోంది అనేటటువంటిది, ఒక్కొక్కసారి వచ్చిన ఇన్ఫెక్షన్ ఒక రకమైనటువంటి మందుకి సమాధానం బాగా చెప్తుంది. అలాంట్లో అనేక బ్యాక్టీరియా మీద అటాక్ చేసేటటువంటి డ్రాప్స్ మాక్సిఫ్లాక్సిసిన్, ఓఫ్లాక్సిసిన్ ఇలాంటి మందులుంటాయి, అవి గనక వేస్తే చాలా రకాల బ్యాక్టీరియా మీద అది పనిచేసి ఇలాంటి ఇన్ఫెక్షన్ కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. ఇదే కాకుండా కేవలం మందులే కాకుండా ఇంట్లో మిగతా ఫ్యామిలీ మెంబర్స్ కి ఈ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండాలంటే ఎవరి టవల్స్ వాళ్ళకు ఉండాలి, ఎవరి సోప్ వాళ్ళకు ఉండాలి, తర్వాత ఈ చేతులు తరచుగా కడుక్కుంటూ ఒకళ్ళు వాడిన వస్తువులు ఇంకొకళ్ళు వాడకుండా ఉంటే, ఈ ఎందుకంటే ఇప్పుడు ఈ ఐడ్రాప్స్ కూడా చాలా కాస్ట్లీ అయిపోయాయి, అందుకని ఇది ఒకళ్ళ నుంచి ఇంకొకళ్ళకి వచ్చి ఇంట్లో ఆరుగురికి అంటుకుందంటే విపరీతమైనటువంటి వ్యయం కూడా అవుతుంది. కేవలము కంటికి ప్రమాదం మాట అలా ఉంచి వ్యయం కూడా మనం నివారించుకుని, ఎందుకంటే మందుల ఖరీదులు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి.
1: అంటే ఎవరి మందు వారే కొనుక్కోవాలంటారా, లేక ఒక మందు ఇంట్లో వాళ్ళందరూ వాడుకోవచ్చు అంట?
2: ఎవరి మందు ఎవరి బాటిల్ వాళ్ళకే ఉండాలి తప్ప, ఒకే
1: సీజన్
2: అందరికీ వేస్తే అది మళ్ళీ క్రాస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. కాబట్టి ముందర ప్రివెన్షన్ చాలా మంచిది. గనక ఒకళ్ళకి ఇంట్లో గనక ఇలాంటి ఇన్ఫెక్షన్ సోకితే అతను వాడేటటువంటి వస్తువులన్నీ సెపరేట్ గా ఉంచుని జాగ్రత్త పడితే మిగతా వాళ్ళకి అది సోకకుండా ఉంటుంది. తర్వాత ఇన్ఫెక్షన్ ఇలాంటి వచ్చినప్పుడు కొంతమంది చనుబాలు ఇలాంటివి పోసేటటువంటివి మేము ఇక్కడ హాస్పిటల్లో చూస్తూ ఉంటాం. వాళ్ళు 5-6 రోజులు ఆలస్యంగా వస్తారు. ఎందుకని ఇంత ఆలస్యంగా వచ్చారని అడిగితే, మా ఇంటి పక్క వాళ్ళు చనుబాలు పోయమన్నారండి, అది పోస్తూ ఉన్నాం తగ్గలేదు, ఇంకా రోజు రోజుకి ఎక్కువ అవుతుంది అని చెప్పారు. కాబట్టి ఇట్లాంటి హ్యాబిట్స్ కొన్ని పల్లెటూళ్ళలో ఇంకా ఉన్నాయి. కొంతమంది నూనె పోస్తూ ఉంటారు. ఇలాగా ఎవరు సలహా చెప్తే అవన్నీ డాక్టర్ని సంప్రదించకుండా ఏదో తేలిగ్గా ఉచితంగా సలహా వచ్చింది కదా అని చెప్పి
1: సొంత వైద్యము ఇంటి వైద్యం చేసుకోవద్దంటారు.
2: కంట్లో ఇట్లాంటి విలువైన సమయాన్ని పాడు చేసుకుని పనికిరానటువంటి పదార్థాలను కంటిలో పెట్టి కళ్ళు పాడు చేసుకోవడం కన్నా సరియైన టైంలో ప్రారంభ దశలోనే వైద్యుని సంప్రదిస్తే విలువైనటువంటి దృష్టిని మనం కాపాడుకోవచ్చు.
1: సార్, ఇదే విషయంలో నాకు చిన్న డౌట్ ఉంది సార్, చాలా మందికి కూడా ఉండే ఉంటుంది. అంటే మేము చిన్నప్పుడు కూడా ఇది దీన్ని భయపడుతూ ఉండేవాది. ఎవరికైనా ఈ ఈ కళ్ళకి ఇన్ఫెక్షన్ వస్తే ఆ వ్యక్తిని చూస్తే మాకు కూడా అంటుకుంటుందేమో అని వాళ్ళని చూడకూడదు అని అంటుండేది స్కూళ్లలో మమ్మల్ని. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్?
2: ఇది చాలా మూఢ నమ్మకం అండి. ఇది జబ్బు చూస్తే వచ్చేటటువంటిది కాదు, అతనితో మనం కరచాలనం చేసినా, అతను వాడిన వస్తువులను మనం వాడినా, ఇలాగా డైరెక్ట్ గా కాంటాక్ట్ ఆర్ ఇండైరెక్ట్ కాంటాక్ట్, అతను ముట్టుకుని చేతులతో అతని కళ్ళు అతను నలుపుకుని ఏదైనా బలం మీద చేయి పెడితే అదే స్థానంలో మనం కూడా మన చేయి పెట్టి మన కంటిని ముట్టుకుంటే వస్తుంది తప్ప, ఒకళ్ళని ఒకళ్ళు చూసినందువల్ల ఏదో శాపంలాగా ఇలాగ రాదు. కాబట్టి ఇట్లాంటి మూఢ నమ్మకాల నుంచి మనం బయటపడాలి. చాలా మంది గ్లాసెస్ ఎందుకు పెట్టుకుంటారంటే, ఈ కంజంక్టివైటిస్ వచ్చినప్పుడు వాళ్ళు వెలుతురులోకి చూడడం కష్టంగా ఉండి ఇట్లాంటి ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి గనక నల్లద్దాలు పెట్టుకోవడం చేత బయట ఎండలో తిరగడానికి దానికి కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ ఇంకొకళ్ళు చూడకుండా ఉండడం కోసం కాదు ఇది.
1: చాలా చక్కని విలువైన విషయం చెప్పారు సార్. ఇంకా ఇదే విషయంలో ఈ మద్రాస్ ఐ అని కూడా మనము వింటుంటాం సార్, దీని గురించి కొంచెం మాకు తెలియజేస్తారు?
2: ఈ మద్రాస్ ఐ అనేటువంటి అసలు ఎలా ప్రారంభమైందంటే, మొదట వెస్ట్ బెంగాల్లో ఇట్లాంటి ఎపిడెమిక్ వచ్చింది కంజంక్టివైటిస్ చాలా కాలం క్రితం, దానిని జై బంగ్లా అన్నారు అప్పుడు. ఆ తర్వాత బంగ్లాదేశ్ నుంచి మద్రాస్కి ఇది స్ప్రెడ్ అయ్యి చెన్నై కన్నన్ అని అప్పుడు దీనికి ఉన్న పేరు. ఈ చెన్నై కన్నన్ అలా మెల్లిగా మద్రాస్ ఐ అని చెప్పి ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ అయింది తప్ప, ఈ మద్రాస్ ఐ అంటే అది ఒక స్పెసిఫిక్ డిసీజ్ కాదు, మామూలుగా వచ్చేటటువంటి కంజంక్టివైటిసే, కళ్ళ కలగనే ఒక కామన్ నానుడిలో అందరూ కూడా మద్రాస్ ఐ అని చెప్పి అనుకుంటున్నారు. దీనివల్ల ఇది కూడా వైరస్ వల్లనైనా రావచ్చు, బ్యాక్టీరియా వల్లనైనా రావచ్చు, ఒక కళ్ళ కలకకే ఇంకొక పేరు మద్రాస్ ఐ.
1: ఇంకా ఇదే విషయంలో సార్, కొంతమంది పిల్లల్ని కానీ చూస్తుంటాం మనము, వారు కనురెప్పల్ని ఎప్పుడు రుద్దుకుంటూ గోక్కుంటూ దురదగా ఉన్నట్టు చేస్తూ ఉంటారు. దీనికి ఏమన్నా సపరేట్ కారణం ఏమైనా ఉండి ఉంటుందండి?
2: ఇప్పుడు పిల్లలు గనక కళ్ళు నలుపుకుంటూ ఉంటే రెండు రకాల కారణాలు. ఒకటి, వ్యాధి కనురెప్పల మార్జిన్స్ లోనైనా ఉండొచ్చు, లేదంటే ఈ తెల్లగుడ్డు మీద కూడా వాళ్ళకి ఎలర్జిక్ కంజంక్టివైటిస్ ఉంటుంది. సో పిల్లల్లో ఏమవుతుందంటే, కొంతమంది పిల్లలకి పడినప్పుడు వాళ్ళు మొక్కల దగ్గర తిరిగిన మట్టిలో శాండ్లో అక్కడ కూడా ఆడుకుని వచ్చినప్పుడు వాళ్ళ శరీరానికి గనక ఇది పడకపోతే, కొంతమందికి సీజనల్ గా వస్తూ ఉంటుంది, అప్పుడు ఈ మొక్కల దగ్గర ఉండే పాలెన్, దానికి పుప్పొడి అంటారు మనం ఫ్లవర్స్ లో ఉండేటటువంటిది, ఈ పాలెన్ గనక ఎక్స్పోజ్ అయినప్పుడు వాళ్ళకి అది సీజనల్ గా వస్తుంటుంది అప్పుడప్పుడు. కాబట్టి కొంతమందికి సంవత్సరం పొడుగుతా ఎలర్జీ ఉంటుంది. డస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, రోడ్డు మీదకి వెళ్తే డస్ట్ కామన్, పెట్రోల్ ఫ్యూమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. కాబట్టి ఏ మనిషికి ఏది ఎలర్జీయో దాన్ని బట్టి కొంతమందికి సీజనల్ గా వస్తుంది, కొంతమందికి సంవత్సరం పొడుగుతా కూడా ఈ ఎలర్జీ ఉండొచ్చు. వీళ్ళు అందుకని నలుపుతున్నది ఈ కంజంక్టివాలో ఉన్నటువంటి ఎలర్జీనా, లేకపోతే లిడ్ మార్జిన్స్ లో కూడా ఎలర్జీకి బ్లెఫరైటిస్ అని లిడ్ మార్జిన్స్ లో కూడా జబ్బు ఉంటుంది. కాబట్టి ఇది ఒక స్లిట్ ల్యాంప్ లో గనక నేత్ర వైద్యుడు పరీక్ష చేస్తే ఇది ఎట్లాంటి ఎలర్జీ అనేది తెలుసుకుని దానికి తగిన మందులు ఇచ్చి దీనిని నివారణ చేయొచ్చు. ఒక్కొక్కప్పుడు సంవత్సరం పొడుగుతా వచ్చేటటువంటి ఎలర్జీ అయితే దీర్ఘకాలికంగా డాక్టర్ చెప్పిన మందులు వాడవలసి ఉంటుంది. దీనికి కూడా కొన్ని గ్లాసెస్ అవి ప్రొటెక్టివ్ గా వాడుతూ ఉంటే కొంత పాలన్ ఎక్స్పోజర్, డస్ట్ ఎక్స్పోజర్ అది కూడా తగ్గించుకోవచ్చు. తర్వాత ఈ హాస్టల్స్ లోనూ అక్కడ కామన్ గా పడుకుని ఉండేటటువంటి విద్యార్థులు కొంతమంది రావడం మా హాస్పిటల్లో కూడా మేము చూసాము. వీళ్ళు కూడా రెప్పల చివర దురదతో ఇలాగా గోకుతూ ఉంటారు. దానిని గనక స్లిట్ ల్యాంప్ లో చూస్తే కనీసం ఒక లిడ్ మార్జిన్ లో ఒక 100 వరకు ఇలాంటి పురుగులు పట్టుకుని ఉండడం మనకు కనపడుతుంటాయి. లైస్ అంటారు వాటిని, ఎల్ఐసి లైస్, వాళ్ళు పేను అని కూడా మన తెలుగులో కూడా అంటూ ఉంటారు, క్రాబ్ లైస్ అంటారు.
1: కను రెప్పలకు కూడా వస్తున్నాయి,
2: అవి పట్టుకుని దాంట్లో కలిసిపోయి మనం బ్యాటిక్లేట్ వేస్తే మనకేమీ కనపడదు. ఆ స్లిట్ ల్యాంప్ లో చూస్తే ఒక క్రాబ్ లాగా పట్టుకుని లిడ్ మార్జిన్ ఉన్న ఉంటాయి. దీనికి ఒకటే మార్గం, ఫోర్సిప్స్ తోటి ఒక్కొక్క పేన్ని తీసేయడం, ఆ తర్వాత లిడ్ మార్జిన్ క్లీన్ చేస్తే దాని తాలూకు గుడ్లు కూడా లిడ్ మార్జిన్ లో ఉంటాయి. ఈ గుడ్లను కూడా ఒక్కొక్కటి తీసేయాలి, ఈ లైస్ ను కూడా తీసేస్తే ఇది తగ్గుతుంది. అలాగే మిగతా బాలురు ఎవరైతే హాస్టల్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం పరీక్ష చేసి ఇవి మిగతా వాళ్లకు ఉంటే వాళ్ళది కూడా తీస్తేనే గానీ ఇది పూర్తి నివారణ కాదు.
1: కొన్నిసార్లు మనకి శరీరం మీద రకరకాల చోట్ల మచ్చలు కనిపిస్తూ ఉంటాయి, అలాగే కళ్ళల్లో కూడా కొన్నిసార్లు మనము మచ్చల్ని గమనిస్తుంటాం. అంటే వీటి వల్ల ఏమన్నా ప్రమాదం ఉంటుందంటారా?
2: దీన్ని మనం నీవస్ అంటాము. సో కంటిలో కూడా కంజంక్టివల్ నీవై అని చెప్పి ఉండొచ్చు, ఇది మచ్చలు బ్రౌన్ కలర్ లోనే ఉండొచ్చు, బ్లాక్ లోనైనా ఉండొచ్చు. సాధ్యమైనంత వరకు జనరల్ గా ఇవి ప్రమాదంగా ఉండదు, కానీ ఇది ఒకవేళ సైజు పెరుగుతున్నా, థిక్నెస్ ఏమైనా పెరుగుతున్నా, దళసరి మందం పెరుగుతున్నా, దాని యొక్క సైజు పెరుగుతూ ఉన్నా, తల్లిదండ్రులు దాన్ని అబ్జర్వ్ చేస్తూ అట్లాంటిది ఏదైనా ఉంటే మాత్రం డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే దీనిని ఆపరేషన్ చేసి నివారణ తీసేయాలా లేకపోతే ఇంకా అబ్జర్వ్ చేయొచ్చా లేదా అనేటటువంటిది, అది ఏ స్పీడ్లో పెరుగుతోంది, మందం ఎలా పెరుగుతోంది, దాని మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఇట్లాంటి రంగు గాని దళసరి గాని మారుతున్న మచ్చల్ని వెంటనే డాక్టర్కి చూపించడం మంచిది. అలాగే విటమిన్ ఏ లోపం ఉన్నటువంటి పిల్లల్లో కంజంక్టివా అంటే మన తెల్లగుడ్డు ఎండిపోయినట్లుగా అవుతూ ఉంటుంది, దాని మీద తెల్లటి మచ్చలు బిటాట్ స్పాట్స్ అంటారు. ఈ బిటాట్ స్పాట్స్ కూడా కంటిలో వచ్చే మచ్చల్లో మనం ఉదాహరణగా చెప్పుకోవచ్చు. సో ఇట్లాంటి గనక పొడారిపోయినటువంటి కంజంక్టివా, తెల్లటి మచ్చలు ఉన్నప్పుడు విటమిన్ ఏ లోపం వస్తోంది అనేటటువంటి మనం గ్రహించుకుని ఈ విటమిన్ ఏకి లోపానికి కారణం ఏమిటి, ఆహార లోపమా లేక విటమిన్ ఏ ఉన్న పదార్థం తీసుకున్న ఆ పేషెంట్కి విటమిన్ ఏని శరీరం గ్రహించుకునే శక్తి లేనటువంటి ఇతర జబ్బులు ఉన్నాయా, సో అనేటటువంటిది మనం నిర్ధారణ చేసుకుని ఆ విటమిన్ ఏ గ్రహించుకోవడం, ఆరోగ్యం బాగానే ఉన్నది పిల్లవాడికి అంటే సమృద్దిగా మనం విటమిన్ ఏ ఆహారాన్ని ఇచ్చి విటమిన్ ఏ ఇంజెక్షన్లు ఇస్తే ఇట్లా విటమిన్ ఏ లోపం అనేటటువంటిది నివారించవచ్చు. అదే గనక ఇంటెస్టైన్స్ లో అబ్జార్ప్షన్ అది బాగోలేదు అని అనుకున్నప్పుడు దానిని వేరే గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ గాని పీడియాట్రిషియన్ గాని చూపించి సరైన వైద్యం చేయించాలి.
1: చాలా విలువైన విషయం చెప్పారు సార్. మనము ఎక్కడ చూసినా ఇవాళ రేపు సర్వసాధారణంగా మనకు కనిపించేది ఏంటంటే ప్రతి ముగ్గురులో ఇద్దరికి కళ్ళద్దాలు అనేవి కనిపిస్తూనే ఉంటాయి. కళ్ళద్దాలు లేకుండా ఒక్క క్షణం కూడా పనిచేసుకోలేరు. అసలు మనకి కళ్ళద్దాలు అనేవి ఎందుకు వస్తుంటాయి సార్? చిన్నపిల్లల్లో కానీ పెద్దల్లో కానీ మనం చూస్తూ ఉంటాము, దీనిలో ఏమన్నా రకరకాల అద్దాలు ఉంటాయా? అసలు వీటి గురించి మాకు కొంచెం వివరంగా తెలియజేస్తారా?
2: ఈ కంటి అద్దాలు, రిఫ్రాక్ట్ ఎర్రర్స్ ఇవి కూడా కొంతవరకు వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉన్నది. కానీ ఈ మధ్యన కనిపెట్టింది ఏమిటంటే చాలా మంది పిల్లలు ఎక్కువసేపు కంప్యూటర్ దగ్గర కూర్చోవడం, ఈ గేమ్స్ ఆడుతూ ఉండడం, అనేక గంటలు కంప్యూటర్ దగ్గరే టీవీ దగ్గర గడుపుతూ ఉండడం, వీటిలో కొన్ని పరిశోధనలు చేస్తే తెలిసింది ఏమిటంటే, ఇరాన్లో ఈ మదర్సాస్ వీటి దగ్గర ఎక్కువసేపు ఖురాన్ అనేక గంటలు పిల్లలు చదువుతూ ఉండడం, అలాంటి పిల్లల్ని పరీక్ష చేశారు. అలాగే సింగపూర్లో ఎక్కువగా ఈ కంప్యూటర్ గేమ్స్ ఇది ఆడుతున్నటువంటి పిల్లల్ని పరీక్ష చేశారు. ఎవరైతే ఇలాగా దగ్గర పని గంటల తరబడి చేస్తున్నారో వాళ్లలో ఈ మైనస్ పవర్, మయోపియా పవర్ ఎక్కువగా ఉందని చెప్పేసి ఒక సర్వేలో తేలింది. దీన్ని బట్టి వాళ్ళు చెప్తుంది ఏమిటంటే, పిల్లవాళ్లు సాయంత్రం అయ్యేటప్పటికి చక్కగా ఆరు బయట వెళ్లి బయట ఆడుకోవడం కొన్ని గంటలు, ఇలాంటి కార్యక్రమాలు మానేసి పొద్దున్న సాయంత్రం అన్ని వేళల్లో కూడా ఎక్కువ టైం ఖాళీగా ఉంటే ఈ టీవీల దగ్గర దగ్గర పని, తర్వాత ఈ కాంపిటీషన్స్ వలన ఆటలు అసలు మర్చిపోయి ఎంతసేపు కూడా ఫస్ట్ రావాలి సెకండ్ రావాలి అనేటటువంటి తల్లిదండ్రులు మనం వాళ్ళని ఎక్కువగా ప్రెషరైజ్ చేస్తుంటాం. వాళ్ళు పగలు రాత్రి కూడా చదువే, అలాగే ఏదైనా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ లో పెడితే వాళ్ళని కాంపిటేటివ్ స్టడీ అని చెప్తూ అక్కడ కూడా స్కూల్ అయిపోయిన వెంటనే హోంవర్క్, హోంవర్క్ అయిపోయిన వెంటనే స్కూల్ తప్ప ఇక పిల్లవాడికి మానసిక వికాసం కానీ గేమ్స్ కానీ లేవు. ఇలా ఎక్కువసేపు చదువుతూ టైం ఇలా గడిపిన వాళ్లలో మైనస్ పవర్ ఎక్కువ ఉంటుంది అని చెప్పి కూడా కనిపెట్టారు. కాబట్టి కొంత వంశ పారంపర్యంగా వచ్చిన కారణాలు కొన్ని అయితే, మన అలవాట్ల చేత వాటి వల్ల వచ్చే పవర్స్ కొన్ని అని చెప్పి ఇప్పుడు తెలుస్తోంది. సో ఈ బాలులకి ఎవరికైనా పిల్లలకి ఇలాంటి పవర్స్ ఉన్నాయా లేదా అనేటటువంటిది ప్రారంభ దశలోనే కనిపెట్టకపోతే వీళ్లలో కొన్ని రకాల అంబ్లియోపియా అంటారు, అంటే దానివల్ల సప్రెషన్ ఆఫ్ విజన్ అనమాట, ఆ కన్ను పనిచేయడం తగ్గిపోతూ ఉంటుంది పెర్మనెంట్ గా. ఇలాంటివి వచ్చే అవకాశం ఉన్నాయి గనక కంట్లో ఈ గ్లాసెస్ పడేటటువంటి లక్షణాలు ఏమైనా ఉంటే ప్రారంభ దశలోనే దాన్ని కనిపెట్టి పిల్లలకి గ్లాసులు వేయాలి.
1: అంటే ఏమన్నా మనము ఈ లక్షణాలతోనే ఏమైనా తెలుసుకోగలమంటారా సార్? ఒక వ్యక్తికి కళ్ళద్దాలు వచ్చే లక్షణాలు చిన్న పిల్లల్లోనే, అంటే ఎలా గుర్తుపట్టాలి మనము?
2: వీళ్ళల్లో కొంతమందికి ఈ హైపర్ మెట్రోపియా అంటారు, ప్లస్ పవర్ అది ఉన్నప్పుడు కొంతమందికి దాని స్క్వింట్ అనేటటువంటిది వచ్చే అవకాశం ఉన్నది మెల్లకన్ను. అలాగే మైనస్ పవర్ ఉన్నటువంటి వాళ్ళు బోర్డు మీద అక్షరాలు కనపడగా వెనక బెంచీలో కూర్చున్న వాడు పక్కవాడి పుస్తకంలో చూసి నోట్స్ రాసుకుంటూ ఉంటాడు, అది టీచర్కి తెలియక ఈ పిల్లవాడు కాపీ కొడుతున్నాడు అనుకునే వాళ్ళని ఏమైనా దండన చేస్తూ ఉంటారు. ఇది చాలా విచారింపవలసిన విషయం, ఎందుకంటే పాప కుర్రవాడికి బోర్డు మీద కనపడక పక్కవాడి నోట్స్ లో చూసి రాసుకుంటూ ఉంటాడు, వాడి ప్రాబ్లం విజన్ ప్రాబ్లం. అది మనం గనక టీచర్స్ అండర్స్టాండింగ్ గనక చేసుకోకపోతే అనవసరంగా పిల్లవాడిని దండించినట్లు అవుతుంది. గనక ఈ విషయం తెలుసుకుని ముందర తల్లిదండ్రులకు చెప్పి బాబుకి బోర్డు మీద అక్షరాలు కనపట్టలేదు అని చెప్పి డాక్టర్ వద్దకు తీసుకెళ్లి ఇది గనక మైనస్ పవర్ ఉన్నట్లయితే ఆ అద్దాలు వేస్తూ ఉండాలి. కాబట్టి ప్లస్ పవర్ గాని మైనస్ పవర్ గాని బాలుడి యొక్క క్లాస్ రూమ్ లో బిహేవియర్ని బట్టి టీచర్ కనిపెట్టి ముందర తల్లిదండ్రులకు చెప్పి వాళ్లు వెంటనే డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ప్రారంభ దశలోనే ఇలాంటి రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ కనిపెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇది ఒక కలెక్టివ్ ప్రోగ్రామ్, టీచర్, పేరెంట్ అండ్ స్టూడెంట్ ముగ్గురు కలిపి దీన్ని అండర్స్టాండ్ చేసుకుంటేనే గానే ఈ రిఫ్రాక్టివ్ ఎర్రర్స్ ప్రారంభ దశలో కనిపెట్టే అవకాశం కష్టం.
1: మీరు చెప్తుంటే మైనస్ ప్లస్ అంటున్నారు, అసలు ఈ మైనస్ అంటే ఏంటి, ప్లస్ అంటే ఏంటి, మాకు కొంచెం మా శ్రోతలకి మాకు కొంచెం తెలియజేస్తారు?
2: ఇప్పుడు మైనస్ పవర్ అంటే గనక దాన్ని మయోపియా అంటారు. ఇప్పుడు మన ప్రతి కంటికి కూడా ఒక లెంగ్త్ అనేటటువంటిది ఉంటుంది. సో మామూలుగా అబౌట్ 24 మిల్లీమీటర్స్ లెంగ్త్
1: కనుగుడ్డు
2: లెంగ్త్ ఫ్రంట్ పార్ట్ ఆఫ్ ది ఐ నుంచి బ్యాక్ పార్ట్ ఆఫ్ ది ఐబాల్ కి యావరేజ్ లెంగ్త్ ఉంటుంది. ఈ యావరేజ్ లెంగ్త్ గనక కరెక్ట్ గా ఉంటే ఈ మనం చూసే వస్తువుల యొక్క ప్రతిబింబం రెటీనా మీద సరిగ్గా పడుతుంది. ఇదే గనక యావరేజ్ లెంగ్త్ ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంటే మన బింబం నుంచి వచ్చినటువంటి రేస్ రెటీనా మీద కాకుండా ప్రతిబింబం రెటీనాకి ముందర పడుతుంది. ఇది మైనస్ పవర్ అనమాట, ఎందుకంటే లెంగ్త్ ఎక్కువగా ఉంది గనక ఐబాల్. ఈ ప్రతిబింబాన్ని మళ్లీ వెనక్కి రెటీనా మీదకి తీసుకెళ్ళడానికి మైనస్ పవర్ లెన్స్ వాడాల్సి వస్తుంది మనం, అందుకనే దీన్ని మైనస్ అనం. ఇట్లాంటి వాళ్లలో మనం కాంకేవ్ లెన్స్ అంటాం. కాంకేవ్ లెన్స్ అంటే మైనస్ పవర్ లెన్స్. ఈ మైనస్ పవర్ లెన్స్ ముందు పెట్టినందువలన రెటీనాకి ముందరే పడినటువంటి ప్రతిబింబాన్ని వెనక్కి తీసుకెళ్లి రెటీనా మీద పడేట్లుగా చేయొచ్చు. అదే గనక ప్లస్ పవర్ అంటాం అనుకోండి, అది ఉండవలసిన సైజు కన్నా తక్కువ ఉందన్నమాట ఐబాల్ లెంగ్త్. అందుకని ఈ బయట వచ్చేటటువంటి వస్తువు నుంచి వెళ్లినటువంటి కాంతి కిరణాలు కంటిలోకి వెళ్లిన తర్వాత మన దృష్టి పొర రెటీనాకి వెనకాల పడుతుంది ప్రతిబింబం. ఈ వెనకాల పడినందువలన ఈ ప్రతిబింబాన్ని ముందుకు తీసుకురావాలంటే కన్వర్జింగ్ లెన్స్ వాడాలి గనక మనం ప్లస్ పవర్ లెన్స్, కాన్వెక్స్ లెన్స్ వాడతాం. ఇది హైపర్ మెట్రోపియా. సో ప్లస్ మైనస్ అంటే మనము ఏ టైప్ ఆఫ్ లెన్స్ ఈ ప్రతిబింబాన్ని రెటీనా మీద పడేటట్లుగా వాడుతున్నాము దాన్ని బట్టి మనం ఇది ప్లస్ పవర్ మైనస్ పవర్ అని చెప్పి అంటున్నాము. దీనినే మయోపియా హైపర్ మెట్రోపియా అంటాం.
1: సార్ చాలా చక్కగా మాకు విశదీకరించారు సార్. ఇక్కడ మాకు ఇంకొక డౌట్ కూడా వస్తుంటుంది సార్. కొంతమంది మా ఫ్రెండ్స్ కూడా అంటుంటారు, మొదట్లో నాకు కళ్ళద్దాలు ఉండేవి, కొన్ని రోజులు వాడాను, తర్వాత వెళ్లిపోయాయి అని అంటారు. అంటే ఇది కొన్ని రోజులు ఉండిపోయే జబ్బా, అంటే ఇది ఈ కండిషన్ కొన్ని రోజులు ఉండిపోతుందా, లేకపోతే జీవితాంతం ఎప్పటికీ ఆ వ్యక్తితో ఉంటుందా?
2: ఇది అందరికీ ఇట్లాగా జరగదు. 0.25 పవర్స్ అవి ఉన్నటువంటి వాళ్లలో కొంతమందికి, మనం ఇందాక అనుకున్నాం కంటి యొక్క లెంగ్త్ మారుతూ ఉంటుంది కొంత వయసు వచ్చేంత వరకు అని, ఆ టైంలో ఇలాగ పవర్ ప్రోగ్రెసివ్ గా మారే అవకాశం ఉంది కనుక అతి తక్కువ మందిలో ఇలాగ మొదట్లో అద్దాలు పెట్టుకుని 0.25 తర్వాత మానేసిన కేసులు ఉండవచ్చు. కానీ పెద్దవాళ్లలో కూడా ఇలాంటి జరుగుతుంది, కొంతకాలం వాళ్ళు అద్దాలు పెట్టుకుంటారు తర్వాత మానేస్తారు. దీనిని సెకండ్ విజన్ అంటారు. దీనికి కారణం ఏంటంటే హైపర్ ప్లస్ పవర్ ఉన్నటువంటి అద్దాలు పెట్టుకుంటారు అనుకుందాం మొదట్లో కొంతమంది, లోపల క్యాటరాక్ట్ తయారవుతున్నప్పుడు దాన్ని న్యూక్లియర్ స్క్లెరోసిస్ అంటారు. అది ఎప్పుడు కూడా లోపల ఉన్నటువంటి లెన్స్ షేప్ మారి వాళ్ళు మయోపిక్ ప్లస్ మైనస్ పవర్ యాడ్ అవుతూ ఉంటుంది మయోపియా సైడ్కి. సో ఒరిజినల్ గా వాళ్లకు ఉన్నటువంటి ప్లస్ పవర్ కి ఈ క్యాటరాక్ట్ చేంజ్ వల్ల వచ్చినటువంటి మైనస్ పవర్ యాడ్ అయినప్పుడు ఈ ప్లస్ మైనస్ బ్యాలెన్స్ అయ్యి వాళ్ళకి 60 ఏళ్లు 55 ఏళ్లు వచ్చినటువంటి ఆ వయసులో కొంతమంది మొదట్లో అద్దాలు పెట్టి చదువుకున్నటువంటి వాళ్లు తాత్కాలికంగా కొన్ని సంవత్సరాలు కొన్ని నెలలు మాత్రమే ఇలాగ అద్దం లేకుండా చదవడం అనేటువంటిది వచ్చి నాకు జబ్బు తగ్గిపోయింది, ఇప్పుడు హ్రస్వ దృష్టి లేకపోతే చెత్వారం అంటారు దీన్ని, ఈ చెత్వారం నాకు తగ్గిపోయింది అని చెప్పి వాళ్ళు అంటూ ఉంటారు. అది తగ్గడం కాదు, యాక్చువల్ గా లోపల క్యాటరాక్ట్ స్టార్ట్ అవుతుంది అనమాట. ఇది ఒక తాత్కాలికమైనటువంటి స్టేజ్.
1: అంటే మనం మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకోవాలి.
2: నాకు ఎందుకని బాగా కనపడుతోంది అని కూడా అడగాలి. మొదట్లో అద్దం పెట్టుకుంటేనే కనపడింది దగ్గర చూపు.
1: అంటే
2: ఇప్పుడు అద్దం పెట్టుకోకుండానే నాకు కనపడుతోంది అంటే అర్థం ఏంటంటే లోపల క్యాటరాక్ట్ ప్రారంభ దశలో ఉందన్నమాట. ఇది శాశ్వతమైన పరిష్కారం కాదు, మళ్ళీ కొన్నాళ్ళు అయ్యేటప్పటికీ ఈ దగ్గర చూపు కూడా మెల్లిమెల్లిగా తగ్గుతూ ఉంటుంది, మైనస్ పవర్ పెరుగుతూ ఉంటుంది కనుక. సో ఇది క్యాటరాక్ట్ ప్రారంభ దశలో ఇలాంటి మార్పులు వచ్చి కొంతమంది నాకు ఇదివరకు కళ్ళజోడు పెట్టుకున్నాను తర్వాత ఇప్పుడు కళ్ళజోడు అక్కర్లేకుండానే దగ్గర చూపు కనపడుతోందని కొంతమంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు.
1: చాలా చక్కని విలువైన విషయం చెప్పారు సార్. ఇప్పుడు మనము కొంతమంది పెద్దవాళ్ళని చూస్తుంటాము, అసలు వాళ్ళకి ఎప్పుడు మొదటి నుంచి కూడా కళ్ళద్దాలు అనేది వాడరు వాళ్ళు, కానీ కొన్ని సంవత్సరాల తర్వాత చదవడం ఇబ్బంది అవుతూ ఉంటుంది వాళ్ళకి. అంటే ఇది ఎందువల్ల వస్తుందంటారు వాళ్ళకి?
2: ఇది చిన్నతనంలో మనం గనక పుస్తకాలు చదువుతుంటే మనకి లోపల ఉన్నటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి లెన్స్ ఎక్కువ కాన్వెక్స్ అవుతుంది, అవడం చేత మనకు దగ్గరగా ఉన్న వస్తువు నుంచి వచ్చేటటువంటి కాంతి కిరణాలు రెటీనా మీద పడేందుకు లెన్స్ ఎప్పుడైతే ఎక్కువ కాన్వెక్స్ అవుతుందో ఇమేజ్ పెర్ఫెక్ట్ గా పడుతుంది. ఇదే మనిషి పెద్ద అవుతున్న కొద్దీ ఈ లెన్స్ దాని యొక్క షేప్ మార్చడానికి కష్టమవుతుంది, ఎందుకంటే లెన్స్ హార్డెన్ అవుతూ ఉంటుంది, గట్టిపడిపోతూ ఉంటుంది. వయస్సు వచ్చిన కొద్దీ ఈ లోపల ఉన్నటువంటి లెన్స్ కి ప్లాస్టిసిటీ తగ్గిపోతుంది, అంటే దాని షేప్ అది మార్చుకునేటటువంటి శక్తి తగ్గిపోయి మెల్లిమెల్లిగా గట్టిపడుతూ ఉంటుంది. కాబట్టి 38-40 ఏళ్లు అలా వచ్చే టైంకి మెల్లిగా దగ్గరగా కనపడే పుస్తకాన్ని కొంచెం దూరంగా పెడుతుంటేనే కానీ కనపడదు, ఎందుకంటే దగ్గరగా గనక మనం పుస్తకం పెడితే లెన్స్ ఇంకా కాన్వెక్స్ కావాలి, దూరంగా పెట్టిన కొద్దీ అంత కాన్వెక్స్ అవ్వక్కర్లేదు. కాబట్టి కొంతకాలం పాటు వీళ్ళు ఏం చేస్తుంటారంటే పుస్తకాన్ని మెల్లిగా దూరంగా పెట్టుకుని చదువుకోవడం అలవాటు చేసుకుంటూ ఉంటారు. ఇంకా వయసు వచ్చిన కొద్దీ ఇంకా ఎంత దూరం పెట్టినా అది ఇంకా అడ్జస్ట్ అవ్వదు, ఇంకా దూరం వెళ్లవలసి వస్తుంటుంది పుస్తకం. అందుకని తప్పకుండా దగ్గర పని చేయాలి అంటే గనక ఒక లెన్స్ మనం బయట పెట్టి దాన్ని ప్రెస్బయోపిక్ లెన్స్ అంటారు, దీన్ని ప్రెస్బయోపియా ఆ చెత్వారం అని తెలుగులో అంటాము. సో ఇలాంటి గనక లెన్సెస్ పెట్టుకుంటే ఈ చెత్వారం వల్ల వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ తగ్గి దగ్గర వస్తువును కూడా చక్కగా చూడగలుగుతారు.
1: ఇప్పుడు మనము చూస్తుంటాం సార్, కొంతమంది ఈ కళ్ళద్దాలు వాడుతుంటారు, సడన్ గా ఒకరోజు కళ్ళద్దాలు లేకుండా వాళ్ళు పని చేసుకుంటుంటారు. ఇదేంటి ఇలా అయిపోయేది, మీకు ఎలా చూపు వచ్చిందంటే మేము కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నాము అని అంటుంటారు. అంటే అసలు ఈ కాంటాక్ట్ లెన్స్ గురించి మాకు కొంచెం వివరిస్తారా సార్? దాని గురించి అంటే ఏంటి అది, ఎవరు వాడుకోవచ్చు?
2: ఇప్పుడు కొంతమంది కాస్మెటిక్ పర్పస్ కోసం మెయిన్ గా ఆడవాళ్లు పెళ్లి కావాల్సిన వాళ్ళు వాళ్ళకి ఈ కంటి అద్దాలు పెట్టుకుంటే బాగా కనపట్టలేదమ్మా మేము అనేటటువంటి ఒక మానసికమైన క్షోభ వాళ్ళకి వచ్చి ఈ అద్దాలు ఎలాగ తీసేయాలి అనేటటువంటి డాక్టర్ని సంప్రదిస్తే దానికి సబ్స్టిట్యూషన్ ఈ కాంటాక్ట్ లెన్స్ అనమాట. కాంటాక్ట్ లెన్స్ అనేటటువంటివి రిజిడ్ కాంటాక్ట్ లెన్సెస్ అని సాఫ్ట్ కాంటాక్ట్ లెన్సెస్ అని కూడా ఉంటాయి. వీటిలో వలన కొన్ని ప్రమాదాలు ఏమిటంటే కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్న వాళ్ళందరూ కూడా రాత్రి అయ్యేటప్పటికి దాన్ని తీసేయడం అనేటటువంటిది మంచిది. రాత్రి పడుకున్నప్పుడు కూడా కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని పడుకుంటే ఈ కంటికి కార్నియాకి ఆక్సిజన్ గాలి నుంచి కూడా తీసుకుంటుంది. సో ఈ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకుని నిద్రించడం వలన ఈ ఆక్సిజనేషన్ ఆఫ్ కార్నియా అనేటటువంటిది ఎఫెక్ట్ అయ్యి కార్నియల్ ఎడిమా కార్నియల్ అల్సర్స్ ఇలాంటివి కూడా వచ్చే అవకాశం ఉంది. కనుక డాక్టర్ చెప్పేటటువంటి సలహా ప్రకారము కాంటాక్ట్ లెన్స్ పగలప్పుడు పని అయిన వెంటనే దాన్ని తీసేయడము, దాన్ని మళ్లీ శుభ్రం చేసుకుని కాంటాక్ట్ లెన్స్ బాక్స్ లో పెట్టుకోవాలి, దాని యొక్క హైజీన్ జాగ్రత్తగా మెయింటైన్ చేసి దానిని వాష్ చేసే సొల్యూషన్స్ అది రెగ్యులర్ గా మారుస్తూ ఉంటే ఇది పర్వాలేదు. మళ్లీ కాంటాక్ట్ లెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్లు ఎక్కువగా డస్ట్ దుమ్ము ధూళి ఉండే వాతావరణంలో తిరగడం కూడా అంత మంచిది కాదు. ఎందుకంటే ఈ డస్ట్ కాంటాక్ట్ లెన్స్ కి కార్నియాకి మధ్యలో కలెక్ట్ అయ్యి మనం రెప్పలు వేస్తున్నప్పుడు కాంటాక్ట్ లెన్స్ కొద్దిగా కంటి మీద కదులుతూ ఉంటుంది, మేజర్ భాగం కాకపోయినా స్లైడ్ అవుతూ ఉంటుంది కొద్దిగా. సో ఈ డస్ట్ గనక కలెక్ట్ అయితే కార్నియాకి కాంటాక్ట్ లెన్స్ కి మధ్యలో ఈ మూమెంట్స్ చేత అది కొన్ని స్క్రాచెస్ అవి కూడా రావచ్చు, అల్సర్స్ ఆ రకంగా ప్రారంభం కావచ్చు. కాబట్టి కాంటాక్ట్ లెన్స్ పెట్టుకునే వాళ్ళు డస్ట్ ప్రూఫ్ ఎన్విరాన్మెంట్ లో ఉండడం మంచిది. గనక కాంటాక్ట్ లెన్స్ మాత్రం వాడతాం గాని తీసుకోవాల్సిన జాగ్రత్తలు తీసుకోము అంటే ఇది ఓ రకంగా శాపమే. ఒక్కొక్కప్పుడు అల్సర్స్ తోటి కాంటాక్ట్ లెన్స్ వాడేవాళ్లు వచ్చిన కేసులు చాలా ఉన్నాయి.
1: అంటే ఇప్పుడు ఈ కాంటాక్ట్ లెన్స్ రోజులు ఎన్ని గంటలు పెట్టుకోవచ్చు?
2: సాఫ్ట్ కాంటాక్ట్ లెన్సెస్, గ్యాస్ పెర్మియబుల్ లెన్సెస్ ఉన్నాయి, ఇవి రోజంతా పెట్టుకున్నా ఏమి పర్వాలేదు. నిద్రపోయే టైంలో మాత్రం
1: పడుకునేటప్పుడు తీసు, మనకి కంఫర్ట్ ఉన్నా కూడా వాటి ద్వారా కూడా మనకి కొన్ని కష్టాలు రావచ్చు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే వాటిని మనం నివారించవచ్చు ఈ కాంటాక్ట్ లెన్స్ ద్వారా. ఇప్పుడు ఇవాళ రేపు మనము టెక్నాలజీ అనేది ప్రతి విషయంలో పెరిగిపోయింది మనకి, అలాగే మెడిసిన్ విభాగంలో కూడా మనకి చాలా లేటెస్ట్ ఇన్నోవేషన్స్ వస్తున్నాయి. అలాగే ఈ మధ్య కొంచెము సొఫిస్టికేటెడ్ పీపుల్ వాళ్ళు మాట్లాడుకుంటుంటే వింటుంటాము. అంటే ఇప్పుడు ఈ కాంటాక్ట్ లెన్స్ రోజులు ఎన్ని గంటలు పెట్టుకోవచ్చు?
2: సాఫ్ట్ కాంటాక్ట్ లెన్సెస్, గ్యాస్ పెర్మియబుల్ లెన్సెస్ ఉన్నాయి, ఇవి రోజంతా పెట్టుకున్నా ఏమి పర్వాలేదు.

0: లాసిక్ అని వింటుంటాం. అంటే అప్పటి వరకు కళ్ళద్దాలు పెట్టుకున్న వాళ్ళు కళ్ళద్దాలు లేకుండా తిరగటము, ఇది యాడ్స్ కూడా వస్తుంటాయి మనకి. ఈ లేజర్ ఆపరేషన్ అంటే దేని మీద ఆపరేషన్ చేస్తారు సార్? అసలు ఈ లేజర్ అంటే ఏంటి? దీనివల్ల ఏమన్నా నష్టాలు ఉంటాయా? ఇది ఎవరికి ఉపయోగము? వీటి గురించి కూడా మాకు కొంచెం తెలియజేస్తారా?
1: ఇప్పుడు ఈ కంటి పవర్ తగ్గించడానికి వాడిన వాటిలో ఈ లేజర్స్ లో కూడా లాసిక్ అని ఒకటి ఉన్నది, తర్వాత పిఆర్కే అని ఒకటి అంటారు, ఫోటో రిఫ్రాక్టివ్ కెరటెక్టమీ. సో ఈ రెండు రకాలుగాను కూడా కార్నియా యొక్క షేప్ను మార్చవచ్చు. బేసిక్ గా దీంట్లో ఉన్నటువంటిది ఏంటంటే, ఇప్పుడు మైనస్ పవర్ ఉన్న మయోపియా అనుకున్నాం ఇందాక మనం, లెంగ్త్ ఎక్కువగా ఉన్న కన్ను అనేటటువంటిది, వీళ్లలో ఈ నల్లగుడ్డు కార్నియా ఎక్కువ కర్వేచర్తో ఉంటుంది. సో వీళ్ళకి వైద్యం ఏంటంటే ఈ ఎక్కువగా ఉన్నటువంటి కర్వేచర్ని ఫ్లాట్ గా చేయాలి. ఫ్లాట్ గా చేయాలి అంతే కనుక కొంత టిష్యూని అక్కడి నుంచి తీసేయాలి కదా, నల్లగుడ్డులో ఉన్నటువంటి భాగాన్ని కొంత తీసేయాలి. ఇది నల్లగుడ్డులో ఉన్న సూపర్ఫిషియల్ లేయర్స్ ని పైభాగాన్ని ఉపరితలంలోనే తీస్తారు తప్ప చాలా డీప్ గా వెళ్లి తీయాలి.
0: లోపలికి ఏమీ లేజర్ వేయాలి,
1: ఉపరితలంలోనే దీని యొక్క షేప్ ని మారుస్తారు. ఇది మార్చడానికి ఈ లేజర్ ని వాడతారు. దీంట్లో లాసిక్ అనేటటువంటి దాంట్లో పైన ఒక పల్చటి పొరని పైకి ఎత్తి ఒక ఫ్లాప్ కింద, దాని కింద ఉన్నటువంటి టిష్యూ మీద ఈ మార్పులు తీసుకొచ్చి మళ్లీ ఈ పైకి లిఫ్ట్ చేసిన పొరని దాని మీద మళ్లీ పెట్టేస్తారు. దీనివల్ల ఏంటంటే పేషెంట్కి ఎక్కువగా డిస్కంఫర్ట్ అసౌకర్యము ఆపరేషన్ అయిన తర్వాత లేకుండా ఉంటుంది. అయితే దీనిలో కొన్ని ప్రమాదాలు ఏమిటంటే, ఈ పైకి ఎత్తినటువంటి ఫ్లాప్ ఒక్కొక్కప్పుడు పూర్తిగా సెపరేట్ అయిపోవచ్చు, దాని పొజిషన్లోంచి అది తొలగిపోవచ్చు, లేక ఈ మళ్లీ లిఫ్ట్ చేసి పెట్టినటువంటి ఫ్లాప్ మధ్యలో ఎపిథీలియలైజేషన్ అంటారు, ఈ కార్నియా మీద ఉన్నటువంటి ఉపరితల పొర ఈ ఫ్లాప్ కి కార్నియాకి మధ్యలో పెరిగి ఎపిథీలియలైజేషన్ రావచ్చు. సో కొన్ని రిస్క్లు మాత్రం ఇలాంటివి కూడా ఉన్నాయి.
0: అంటే చూపు పోయే ప్రమాదం కూడా ఉందంటారా సార్?
1: అతి తక్కువ పెర్సెంటేజ్ లో ఇలాగ ఆపరేషన్ ముందర ఉన్న చూపు కంటే ఆపరేషన్ అయిన తర్వాత తగ్గిపోయిన చూపు కొన్ని కేసులు ఉన్నాయి. అన్నిట్లోనూ ఇలా అవుతుందని చెప్పటలేదు, కానీ ఇట్లాంటి అవకాశం కూడా ఉన్నది. కనుక మనం ఈ ఆపరేషన్ చేయించుకున్న ముందర డాక్టర్ చెప్పినటువంటి విషయాలన్నీ తెలుసుకుని అతి తక్కువ పెర్సెంటేజ్ లో ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా ఉన్నాయి, దానికి నేను సిద్ధపడ్డానా లేదా అని ప్రిపేర్ అయ్యేదానికి వెళ్లాలి తప్ప ఇదేదో ఏ కాంప్లికేషన్స్ లేనటువంటి సర్జరీ అని మాత్రం అనుకోవడానికి వీల్లేదు. అదే గనక పీఆర్కే అయితే గనక ఇలా ఫ్లాప్ ని పైకి లిఫ్ట్ చేయడం కారణంగా అదే ఉండదు, దాని పైనుంచే ఎబిలేషన్ చేస్తారనమాట లేజర్ది. కానీ దీంట్లో కొంచెం అసౌకర్యం ఎక్కువగా ఉంటుంది, కొంచెం ఫారిన్ బాడీ సెన్సేషన్, టీరింగ్, ఇవన్నీ నీరు కారణం, ఇవన్నీ కొంచెం ఎక్కువగా ఉంటాయి. లాసిక్ చేసి ఫ్లాప్ ని పైకెత్తి గనక ఈ షేప్ మారిస్తే ఇంతటి అసౌకర్యం అనేది ఉండదు. ఇది కాకుండా ఇంకా హిస్టారికల్ గా చూస్తే రేడియల్ కెరటాటమీస్ అని కూడా ఉన్నాయి ఈ షేప్ ను మార్చేందుకు. దాంట్లో డైమండ్ బ్లేడ్ తోటి కొన్ని కట్స్ చేసేవారు కార్నియా మీద, రేడియల్ గా కట్స్ అనమాట. ఒక 8 కట్స్ అనేటటువంటిది, అతి తక్కువ కట్స్ లో 8 కూడా చేయవచ్చు. మధ్యలో ఉన్నటువంటి భాగాన్ని వదిలిపెట్టి ఒక 4 మిల్లీమీటర్స్ భాగాన్ని అక్కడి నుంచి పెరిఫరీకి కొన్ని కట్స్ అది ఇస్తుండేవారు. ఇప్పుడు అది తగ్గిపోయింది ఎక్కువగా, ఈ లేజర్ తోటి ఈ పవర్ తగ్గించేటటువంటివి ఎక్కువగా ఉన్నాయి. అయితే చాలా మంది దీన్ని ఎందుకు చేయించుకుంటున్నారంటే మిలిటరీలోకి జాయిన్ అవడానికి దానికి మనకు కావాల్సి వస్తుందేమో అని చెప్పి చేయించుకోవడం కూడా జరుగుతున్నాయి. వివాహానికి సరే ఆడవాళ్ళు ఎట్లాగో తప్పకుండా చేయించుకుంటున్నారు, కానీ కొన్ని కొన్ని విభాగాల్లో లేజర్ చేసి లాసిక్ అది చేసినా కొంతమంది రిక్రూట్మెంట్కి ఇవ్వటం లేదు. కాబట్టి మనము దేనికోసం ఇది చేయించుకుంటున్నామో ఆ దానికి ఈ లేజర్ చేసుకుంటే నాకు సెలక్షన్ వస్తుందా రాదా అనేటటువంటి ఇన్ఫర్మేషన్ కూడా ముందర తెలుసుకుని, ఆ మిలిటరీలోనే కొన్ని విభాగాల్లో మళ్లీ లాసిక్ పనిచేయకపోవచ్చు, కొన్ని విభాగాల్లో లాసిక్ చేయించుకున్న వాళ్ళకి వాళ్ళు రిక్రూట్మెంట్ చేసుకోవచ్చు. కానీ ఈ డీటెయిల్స్ కనుక మనం తెలుసుకుని నా ఉద్యోగానికి ఇది డెఫినెట్ గా పనికొస్తుందా లేదా ఇది చేయించుకున్నా నన్ను అక్కడ రిక్రూట్ చేయరా అనేటటువంటి తెలుసుకుని అప్పుడు చేయించుకోవడం మంచిది. ఎందుకంటే మన పేషెంట్ యొక్క పర్పస్ ఏమిటంటే ఒక ఉద్యోగంలో నాకు ఈ పవర్ ఉండడం చేత తీర్చుకోవట్లేదు, నేను అందుకని ఈ పవర్ తగ్గించుకోవాలని ఆశతో వస్తున్నాడు. తీరా మనం ఎంత చేయించుకున్న తర్వాత ఇది చేయించుకున్న వాడికి ఇందులో అవకాశం లేదని చెప్పినప్పుడు మనం డెఫినెట్ గా బాధపడతాం. కనుక ఇట్లాంటి మిగతా విషయాలు కూడా తెలుసుకుని ఈ లాసిక్ లో కూడా కొన్ని రిస్క్లు ఉన్నాయి, అవి అతి తక్కువ పెర్సెంటేజే, అయినా దానికి నేను సిద్ధపడ్డానా లేదా అనేటటువంటిది బాగా ఆలోచించుకుని అప్పుడు వీటికి వెళ్లడం మంచిది.
0: సార్ ఇప్పుడు ఈ లాసిక్స్ చేయించుకున్నాక కూడా అంటే ఇది 100% పర్మనెంట్ క్యూర్ చేస్తుందా, లేకపోతే కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మళ్లీ కళ్ళద్దాలు వాడాల్సిన పరిస్థితి ఏమైనా ఏర్పడచ్చు అంటారా?
1: జనరల్ గా మనము కంప్లీట్ గా 0 పవర్ వచ్చేటట్లుగా లాసిక్ చేయడం కష్టము. కొంచెం ఆపరేషన్ అయిన తర్వాత కూడా కొంచెం తక్కువ పవర్తో ఉన్నటువంటి అద్దాలు పెట్టుకోవాల్సిన అవసరం రావచ్చు. ఇది కూడా పేషెంట్ కి ముందరే చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎగ్జాక్ట్ గా 0 చేయడం అనేటువంటిది కష్టము, లేదంటే మళ్లీ రెండోసారి ఇంకొక మైనర్

0: సెక్షన్ చేసే లాసిక్ అవసరం రావచ్చు. ఒకసారి లేజర్ అండర్గో అయిన తర్వాత మళ్లీ ఇంకొక సెకండ్ అటెంప్ట్ లో మిగిలిన ఎర్రర్ కరెక్ట్ చేయడానికి గానీ, లేక అదర్ కరెక్షన్స్ కూడా ఉన్నాయి, లింబల్ రిలాక్సింగ్ ఇన్సెషన్స్ అని ఇట్లాంటి కరెక్షన్స్ కూడా ఉన్నాయి. ఆ రకమైనటువంటి ఆగ్మెంటింగ్ సర్జరీస్ అంటారు వాటిని. కేవలం ఒకటే అటెంప్ట్ తో సర్జరీతో కంప్లీట్ గా పవర్ నార్మల్ చేయడం అనేటటువంటిది కష్టము. కాబట్టి నీకు ఒకటి రెండు సర్జరీలు పడచ్చు అనేటటువంటిది పేషెంట్ కి డాక్టర్ చెప్పాలి. దానికి ప్రిపేర్ అయితేనే ఇవి చేయించుకోవాలి.
1: బహుశా ఇది చాలా ఖర్చుతో కూడుకున్నది అయి ఉంటుంది సార్? ఇది
0: తప్పకుండా ఇది చాలా ఖర్చుతో, తర్వాత డాక్టర్కి ఉన్నటువంటి స్కిల్ తోటి ఇది కూడుకుని ఉన్నటువంటిదే. ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకుని మనం ఇంత ధనం వ్యయం చేస్తున్నాం గనక మనకు నిజంగా ఇది అవసరమా కాదా అనేటటువంటిది ముందు తెలుసుకుని వెళ్ళాలి.
1: అంటే మీరు చెప్పింది అన్ని వింటుంటే మాకు ఏమర్థమైందంటే సార్, మామూలుగా మనము సాధారణ జీవితం సాధారణంగా చాలా మందికి కళ్ళద్దాలు పెట్టుకుంటేనే బెటర్. ఏదన్నా ఆడవాళ్లకి పెళ్లి వివాహాలకు సంబంధించి, లేకపోతే ఇంకేమన్నా అవసరం ఉన్న వాళ్ళకి కాంటాక్ట్ లెన్సులు ఇలాంటివి జాగ్రత్త తీసుకొని పెట్టుకుంటే ఉత్తమము. ఇంకా బాగా మీరు అన్నట్టు మిలిటరీలో మేలే కొన్ని జాబ్స్లలో వాళ్ళకి అవసరం అనుకుంటే ఈ ప్రోస్ అండ్ కాన్స్ అన్ని చూసుకొని మనము లాసిక్స్ కి అప్రోచ్ అవటము, అది కూడా డబ్బుతో కూడుకుంది కనుక అవన్నీ చూసుకొని మనం తొందరపడి డబ్బుని వేస్ట్ చేసుకోవద్దని చాలా విలువైన విషయం చెప్పారు సార్.
0: తర్వాత ఈ లాసిక్ చేయించుకునేందుకు కొన్ని డిస్క్వాలిఫికేషన్స్ కూడా ఉన్నాయి, కొంతమంది దీనికి కుదరరు. అట్లాంటి వాళ్ళు ఎవరంటే 18 సంవత్సరాల కంటే తక్కువ వయసులో ఉన్న వాళ్ళకి చేయకూడదు, కనీసం 1 సంవత్సరం పాటు పవర్ స్టేబుల్ గా ఉండాలి. అలాంటి వాళ్ళకే ఈ లాసిక్ చేయొచ్చు. అంటే పవర్ ఇంకా మారటం లేదనమాట, కన్ను స్టేబుల్ అయిపోయింది. అప్పటి నుంచి మనం క్యాల్కులేట్ చేసి ఎంత కరెక్షన్ ఇవ్వాలి అనేటటువంటిది అప్పుడు తెలుస్తుంది. కానీ ప్రతి 6 నెలలకి పవర్ మారిపోతూ ఉన్నప్పుడు ఆ టైంలో చేయకూడదు.
1: అంటే మనకి
0: 18-20 ఏళ్ళు వయసు వచ్చేంత వరకు
1: మారుతూ ఉంటుందా సార్?
0: ఆ పవర్ మారుతూ ఉంటుంది,
1: కన్ను పెరుగుతుంటుందని.
0: ఒక కన్ను సైజు పెరగడమే కాదు, కార్నియా షేప్ మారడం కానీ ఇతర కారణాల చేత కూడా 18-20 ఏళ్ల వరకు కూడా ఈ పవర్ మారేటటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి 1 సంవత్సరం పాటు పవర్ స్టేబుల్ గా ఉంటే అప్పుడే చేయించుకోవాలి వెంటనే. 18 సంవత్సరాల లోపు వాళ్ళు అందుకని లాసిక్ ఎప్పుడు చేయించుకోకూడదు. అలాగే క్యాట్రాక్ట్స్ ఉన్న వాళ్ళకి కూడా లాసిక్ చేయడం అనేటువంటిది అనవసరం. ఎందుకంటే క్యాట్రాక్ట్ వల్ల మళ్ళీ పవర్ మారిపోతూ ఉంటుంది, చూపు మారిపోతూ ఉంటుంది. ఈ లాసిక్ మనం చేసినా ఉపయోగం ఉండదు, తర్వాత మళ్ళీ క్యాట్రాక్ట్స్ వల్ల పవర్ మారుతుంది కనుక.
1: ముందు కరెక్ట్ చేసినా వెనుక ఉన్న లెన్స్ తోని వాళ్ళకి చూపు.
0: అట్లాగే కొన్ని కొలేజియన్ వాస్కులర్ డిసీజెస్ అని సిస్టమిక్ ల్యూపస్ ఎరిథెమటోసిస్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇలాంటివి ఉన్న వాళ్ళందరికీ కూడా లాసిక్ అనేటటువంటిది అడ్వైజబుల్ కాదు. అలాగే ప్రెగ్నెంట్ విమెన్, గర్భిణీ స్త్రీలు, తర్వాత పిల్లలకి తల్లి పాలు ఇస్తున్నటువంటి స్త్రీలు, వాళ్ళు కూడా ఈ లాసిక్ చేయించుకోకూడదు. కిరటోకోనస్ అంటారు, అంటే కార్నియా కానికల్ గా ఉంటుంది వీళ్లలో. ఈ కిరటోకోనస్ ఉన్న వాళ్ళు కూడా లాసిక్ చేయడం కష్టం, ఎందుకంటే వీళ్ళ కార్నియా చాలా తిన్నుగా ఉంటుంది, పలుచగా ఉంటుంది. ఈ పలచటి వాటిలో గనక ఇంకా మనం కార్నియాని ఇంకా తిని చేసి లేజర్ తోటి గనక ముందు భాగాన్ని ఉపరితలాన్ని కొంత పలుచన చేయాలని చెప్పినాం కదా, ఆల్రెడీ ఈ కిరటోకోనస్ ఉన్న వాళ్ళకి కార్నియా తిన్నుగా ఉంటుంది గనక వాళ్ళకి ఈ లాసిక్ అనేటటువంటి
1: చిట్లిపోయే ప్రమాదం కూడా ఉంది,
0: చిట్లిపోయే ప్రమాదం ఉంటుంది. అట్లాగే గ్లకోమా ఉన్న వాళ్ళకి కూడా లాసిక్ అంత అడ్వైజబుల్ కాదు. అనేక మార్లు వైరస్ ఇన్ఫెక్షన్స్, హెర్పిస్ సింప్లెక్స్, హెర్పిస్ జోస్టర్ ఇలాంటివి కార్నియాకు వచ్చిన వాళ్ళకి ఈ లాసిక్ చేయడం అనేటటువంటి అంత మంచిది కాదు, ఎందుకంటే వీళ్లలో వైరస్ ఇంకా కార్నియాలో డార్మెంట్ గా ఉండొచ్చు. సో మనం ఈ సర్జరీ చేసిన తర్వాత కూడా అవి మళ్లీ ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉంటుంది కనుక మళ్లీ మళ్లీ ఇన్ఫెక్షన్ రావచ్చు వైరస్, కాబట్టి వాళ్ళు కూడా దీనికి ఫిట్ కాదు. అలాగే షుగర్ ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళకి కూడా ఈ లాసిక్ చేయడం అంటుండే అంత మంచిది కాదు, దే ఆర్ ప్రోన్ ఫర్ ఇన్ఫెక్షన్ కదా.
1: చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం సార్ ఈరోజు. ఇహ మనము న్యూట్రిషన్ కింది వస్తే చాలా మంది ఆహారం కరెక్ట్ గా తీసుకోలేదు కనుక నీకు ఫలానా కష్టం వచ్చింది కంటికి అని మనము చిన్నప్పుడు మన తల్లిదండ్రులు కానీ ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పిల్లల్ని అనటం సాధారణంగా గమనిస్తుంటాం. ఆకుకూరలు తింటే కంటికి లాభం జరుగుతుంది, ఫలానా ఆహారం తింటే లాభం జరుగుతుంది అని చెప్తూ ఉంటారు. అసలు ఈ ఆహారానికి కంటికి ఏమైనా సంబంధం ఉందంటారా సార్? ఒకవేళ ఉంటే ఆహారం వల్ల ఎటువంటి జబ్బులు కంటికి రాకుండా మనము నివారించవచ్చు కాస్త మాకు తెలియజేస్తారా?
0: మెయిన్ గా మనం కంటిది అనుకున్నప్పుడు ఇప్పుడు జింక్, సెలీనియం, వైటమిన్ ఏ ఇవన్నీ కూడా కంటికి చాలా మంచివి. కాబట్టి ఫర్ ఎగ్జాంపుల్ వైటమిన్ ఏ ఉందనుకుంటే ఇది పపాయా, బొప్పాయి స్కాడ్లో ఈ వైటమిన్ ఏ కంటెంట్ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే క్యారెట్స్, ఆరెంజెస్, సన్ఫ్లవర్ సీడ్స్, సిట్రస్ ఫ్రూట్స్ ఇవన్నీ కూడా కంటికి చాలా మంచివే. మెయిన్ గా ఈ మధ్యన మనం అనేక జబ్బుల్లో చూస్తుంటే యాంటీ ఆక్సిడెంట్స్ అని చెప్పి మాట వింటూనే ఉంటాము. ఈ మెటాబాలిక్ ప్రాసెస్ లో ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ గనక ఉత్పన్నమయ్యి దానివలన శరీరంలో ఉన్నటువంటి టిష్యూస్ డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో ఈ ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ ని అరెస్ట్ చేయడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఉండాలి. దీంతో ఫైట్ చేయడానికి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నటువంటి ఆహార పదార్థాలు విటమిన్ సి అనేటటువంటిది కూడా యాంటీ ఆక్సిడెంటే. సో విటమిన్ సి ఉన్నటువంటి ఫ్రూట్స్ ఆహార పదార్థాలు తీసుకోవడం ఆ రకంగా కంటికి చాలా మంచిది. యాంటీ ఆక్సిడెంట్స్ వలన క్యాటరాక్ట్ రావడానికి కూడా కారణం ఫ్రీ ఆక్సిజన్ రాడికల్స్ డ్యామేజ్ అని ఒక థియరీ ఉన్నది. కాబట్టి ఈ కంటిలో ఉన్నటువంటి కానీ శరీరంలో ఎక్కడున్న మెటాబాలిజమ్స్ కైనా ఈ ఆహార నియమం పాటించి మంచి ఆహార పదార్థాలు తీసుకోవడం చేత ఈ విటమిన్ ఈ అనేది ఫర్ ఎగ్జాంపుల్ వెజిటబుల్ ఆయిల్స్, ఆల్మండ్స్, గ్రీన్ లీవ్స్ వీటిలో ఆకుకూరలు విటమిన్ ఈ ఉంటుంది బాగానే. అలాగే కెరటిన్స్ మామిడి పండ్లు, అలాగే బొప్పాసికాయ, తర్వాత గుమ్మిడికాయ వీటిలో కెరటిన్ పదార్థం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాగా సమతుల్యమైనటువంటి ఆహారము అన్నీ ఉన్నటువంటివి తీసుకోవడం చేత త్వరగా ఈ ప్రమాదకరమైన మార్పులు కంటిలో రాకుండా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ ఆహారం విషయం వచ్చింది కనుక ఇక్కడ ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను. గర్భిణీ స్త్రీలు మన దేశంలో ఎక్కువ ఇది అలవాట్లేదు కానీ విదేశాల్లో వాళ్లు ఆల్కహాల్ తీసుకునే అవకాశం కూడా ఉన్నది. ఈ పిండము గర్భంలో పెరుగుతున్నప్పుడు తల్లి గనక ఆల్కహాల్ తీసుకుంటూ ఉంటే ఈ పెరిగేటటువంటి శిశువు యొక్క నాడీ వ్యవస్థ మీద ఈ ఆల్కహాల్ పనిచేసి మానసికంగా మెంటల్లీ రిటార్డెడ్ చిల్డ్రన్ పుట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్స్పెక్టెంట్ మదర్స్ అంటే గర్భము దాల్చే అవకాశం ఉన్నది అన్నటువంటి స్త్రీలు ఈ ఆల్కహాల్ తీసుకోవడం అనేటటువంటిది ఎప్పుడూ మానేయడం అనేటటువంటిది మంచిది. లేకపోతే తమ అలవాట్ల వలన పుట్టబోయే బిడ్డకి మానసిక రుగ్మతలు వచ్చే అవకాశం ఉంటుంది.
1: మన సంస్కృతిలో భాగంగా చాలా మంది తల్లుల్లో ఎవరు ఇటువంటి దురలవాట్లు మనం ఎక్కడ చూడము. సో ఇండైరెక్ట్ గా అయితే మన బిడ్డలకి చాలా మేలే చేస్తుంది
0: కానీ దురదృష్టవశాత్తు ఇప్పుడు పాశ్చాత్య పోకడలు ఎక్కువతున్నాయి.
1: వెస్టర్నైజేషన్
0: దీనిని మొదట్లోనే త్రుంచేసి వేస్తే చాలా మంచిది కనుక ఈ విషయం చెప్తున్నాను. అట్లాగే ఇప్పుడు కొంతమంది మాంసాహారం తినేటటువంటి వాళ్ళు ఈ పోర్క్ ఇవి తీసుకునేటటువంటి వాళ్ళు ఆహారాన్ని గనక సరిగ్గా ఉడకపెట్టకపోతే దానిలో టేప్ వరం తాలూకా గుడ్లు దాంట్లో ఉండి మనము తిన్నప్పుడు అది ఇంటెస్టైన్స్ లోంచి మన శరీరంలోని వివిధ భాగాల్లోకి అక్కడికి వెళ్లి అక్కడ సెటిల్ అయ్యే అవకాశం ఉంది.
1: ఆ పురుగు అనేది అంత రకరకాల చోట్ల వెళ్తుంది.
0: దాన్ని సిస్ట్ సర్కోసిస్ అంటారు. ఇది మజిల్స్ లో ఉండొచ్చు, బ్రెయిన్ వరకు వ్యాపించవచ్చు, కంటిలో కూడా ఉండొచ్చు. ఇది కంటిలో ఉన్నప్పుడు మనము లైట్ వేస్ట్ చూసినప్పుడు అది చక్కగా కదులుతూ కూడా మనకు కనపడుతూ ఉంటుంది.
1: కంట్లో పురుగు ఉండడం లోపలిలో
0: కాబట్టి ఇంతటి ప్రమాదకరమైనటువంటి అవకాశాలు ఉన్నాయి గనక సాధ్యమైనంత వరకు మాంసాహారం మానేసేయడమే మంచిది. లేదంటే ఒకవేళ తప్పదా అనుకున్నప్పుడు దాన్ని సరైనటువంటి టెంపరేచర్ దగ్గర దాన్ని ఉడకపెట్టి ఈ సిస్ట్ సర్కస్ తాలూకా ఏమీ అక్కడ ఉండకుండా టీనియా సోలియం ఇన్ఫెక్షన్ రాకుండా అట్లాంటి ఆరోగ్యకరమైన ఆహారం తినాలి. తప్ప ఇది బ్రెయిన్ లో గనక ఇది గనక డిపాజిట్ అయితే ఒకప్పుడు ఫిట్స్ అవి కూడా వస్తుంటాయి. ఇది వైద్యం చేసినప్పుడు కూడా సివియర్ రియాక్షన్ కింద వచ్చి ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది గనక డాక్టర్ యొక్క పర్యవేక్షణలో దీనికి ఏ స్టేజ్ లో వైద్యం చేయాలి అనేటటువంటిది ఒక్కొక్కప్పుడు స్టిరాయిడ్స్ కవర్లో దీనికి వైద్యం చేయాలి. ఎందుకంటే పురుగు చనిపోయినప్పుడు కూడా సివియర్ రియాక్షన్ వస్తుంటుంది శరీరం లోపల. కాబట్టి అది ఏ స్టేజ్ లో ఉన్నది అనేది కనిపెట్టి ఎక్కడెక్కడ శరీర భాగాల్లో ఆక్యుపై అయింది ఈ పురుగు అనేది చూసుకుని వైద్యుడి యొక్క పర్యవేక్షణలో దీనిని నిర్మూలించేటటువంటి ఔషధం తీసుకోవడం మంచిది. దీనిని నివారించుకోవడం కోసం అసలు ముందరే రాకుండా మనకి ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలి, మాంసాహారం మానేస్తే మంచిది.
1: భగవాన్ బాబా వారు మనకి తెలియజేస్తున్నట్టు మద్యపానము, ధూమపానము, మాంసాహారం వదిలేయాలి అని మనకి చెప్తున్నారు. ఇది ఆధ్యాత్మికమైనటువంటి కోణంలోనే కాకుండా ఆరోగ్యపరమైన కోణంలో కూడా దీనికి విస్తృతమైనటువంటి ఈ విషయం ఉంది అనేది ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి మాకు తెలుస్తుంది సార్. చాలా చక్కని విషయం సార్. ఇప్పుడు మనము కొన్ని సందర్భాలలో కొంతమంది పిల్లలు ఉంటారు సార్, వాళ్ళు పగలపూట బాగానే ఆడుకుంటూ ఉంటారు కానీ సాయంత్రం అయ్యేసరికి ఇంటికి వచ్చి నిశ్శబ్దంగా కూర్చుంటారు. ఏమి ఎందుకు ఇలా అంటే వాళ్ళకి మాకేమి కనిపించట్లేదు, చక్కగా మాకు పనులు చేసుకోవడానికి కానీ చదువుకోవడానికి కానీ కూడా అని అంటుంటారు. వీటిని మనము రేచికటి అని కూడా అంటుంటారు. దీనికి అసలు కారణం ఏంటో కొంచెం మాకు తెలియజేస్తారా సార్?
0: ఇప్పుడు ఈ రేచికటికి చాలా మంది విటమిన్ ఏ లోపం ఒకటి ఉందనుకుంటారు. రేచి కి ఇతర కారణాలు కూడా ఉన్నాయండి. ఉదాహరణకి రెటీనాలో రాడ్స్ అండ్ కోన్స్ అని చెప్పి రెండు రకాలుగా ఉన్నాయి. ఈ రెండు కూడా మన దృష్టికి చాలా అవసరం. ఇందులో రాడ్స్ అనేటటువంటిది మనకి రాత్రులు చూడడానికి దృష్టికి పనికొస్తాయి అన్నమాట. కొంతమందికి పుట్టుకతోటే ఈ రాడ్ డెఫిషియన్సీ ఉంటుంది. సో అలాంటి దానికి ఇంకా మనం ఏం చేయలేము, ఎందుకంటే వాళ్ళ యొక్క రెటీనాలోనే రాడ్స్ అసలు లేవు, కనుక ఈ రాడ్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి వైద్యం లేదు. ఇక రెండోది
1: కంటి లోపల కొన్ని కణాలు అనేవి ఉండవన్నమాట,
0: ఉండవు. వాళ్ళకి అలా తయారవడంలోనే
1: పుట్టుకతోనే వచ్చేసి
0: గర్భస్థ శిశువుగా ఉన్నప్పుడు తయారవడంలోనే ఆ డెఫిషియన్సీ ఉంది, దాన్ని మనం ఇంకేం చేయలేము. అదే రెటినైటిస్ పిగ్మెంటోజా అని మళ్ళీ ఇంకొక జబ్బు ఉన్నది. దీనిలో కూడా ఆ పిగ్మెంట్ ఎపిథీలియం అనేటటువంటి లేయర్ లో కంటిలో కొన్ని రకమైనటువంటి వంశపారంపర్యమైన జబ్బు ఇది కూడా. అది కూడా సరిగ్గా ఆ పొర పనిచేయకపోవడంతో వీళ్ళకి రెటినైటిస్ పిగ్మెంటోజా అనే జబ్బు వస్తుంది. ఇది ప్రారంభ దశలో రీచీకిట్లాగా ప్రారంభించి మెల్లిగా పగటిపూట కూడా కనపడకుండా పోతుంది. దీనికి కూడా ఇంతవరకు వైద్యం రాలేదు, కానీ చాలా రీసెర్చ్ అవుతోంది. జీన్ థెరపీస్ అని ఇలాగ చాలా రీసెర్చ్ అవుతుంది, కానీ ఇంకా అది మనం ప్రాక్టీస్ చేసేటటువంటి పరిస్థితి వరకు ఆ రెటినైటిస్ పిగ్మెంటోజాకి వైద్యం రాలా. ఇక వైటమిన్ ఏ డెఫిషియన్సీ అనేటటువంటిది నివారింపదగినటువంటి రేచీకటి. సో ఇది మాత్రం మనం ముందర కనిపెడితే వాళ్ళకి ఈ వైటమిన్ ఏ డోసేజ్ డాక్టర్కి చూపించి సరైన మోతాదులో ఇచ్చి సరైన విటమిన్ ఏ రిచ్ ఆహారం గనక ఇస్తే దీనిని నివారించవచ్చు.
1: ఇందాక మీరు తెలియజేసినట్టు మామిడి పండ్లు, క్యారెట్లు, ఆకుకూరలు సమృద్దిగా తీసుకోవడం అనేది ఎంతైనా అవసరం అంటారు.
0: ఈ స్టేజ్ లో దీన్ని కనిపెట్టకపోతే వాళ్ళు ఇంకా విటమిన్ ఏ లోపం ఎక్కువైపోయి అది కెరటో మలేషియా కింద నల్లగుడ్డు పూర్తిగా కరిగిపోయి అతి హ్రస్వ తక్కువ కాలంలోనే ఈ కనుచూపు కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక దీనికి చాలా వార్ ఫుటింగ్ లోనే మనం వైద్యం చేయాలి. శీఘ్రంగా వైద్యం చేసి దానిని డయాగ్నోసిస్ చేసి విటమిన్ ఏ ఎక్కువగా ఉన్నటువంటి ఆహారాన్ని ఇవ్వడం దానికి మంచిది. కాబట్టి ఈ రేచీకట్లో నివారింపదగినటువంటిది విటమిన్ ఏ లోపం వల్ల వచ్చిన రేచీకటి. ఈ మిగతా కారణాల వల్ల వచ్చినటువంటి రేచీకటి మనం నివారించడం కష్టం.
1: మనము తదుపరి దానికి వెళ్లే ముందు ఒక చిన్న సంఘటన గురించి చెప్పుకుందాం. లక్ష్మయ్య అనే అతను ఒక నిరుపేదవ. అతను కట్టెలు కొట్టి బతుకుతూ ఉండేవాడు. ఒకరోజు కట్టెలు కొడుతుండగా ఒక చిన్న కట్టె ముక్క ఎగిరి వచ్చి అతని కంట్లో పడిపోయిందన్నమాట. కంట్లో పడడం వల్ల విపరీతమైన నొప్పితోని ఏడ్చుకుంటూ అతను ఏం చేయాలో అర్థం కాకుండా అటూ ఇటూ పరిగెత్తుతున్నాడు. అటువంటి సందర్భంలో అతని చుట్టుపక్కల ఉన్న వ్యక్తులు కూడా భయంతోని ఏం చేయాలో అర్థం కాకుండా ఎవరికి తోచిన విధంగా వాళ్లు సలహాలు ఇవ్వటం చేస్తున్నారు. అటువంటి సందర్భంలో మనము కంట్లో ఏదైనటువంటి వస్తువు పడితే, చిన్న తునుకల్ లాంటివి పడితే మనం ఏం జాగ్రత్తలు, ఫస్ట్ ఎయిడ్, హాస్పిటల్కి వెళ్లే లోపల మనం ఏం చేయాలి అనేది కూడా మాకు కొంచెం వివరిస్తారా సార్?
0: చాలా మంచి ప్రశ్న వేశారండి. ఎందుకంటే మాకు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కూడా ఇట్లాగా కంటికి చెట్టు కొమ్మలు తగిలి తర్వాత ఈ వేసవికాలంలో పిల్లల్ని వంట చెరుకు ఏరుకు రమ్మని కొండల మీదకి పంపుతుంటారు ఇక్కడ బేదరికం చేత. వాళ్లు కత్తితో ఈ చెట్లు కొడుతూ దానికి ఉన్నటువంటి ముళ్లకమ్మలు వెనక్కి వచ్చి కంటికి కొట్టుకుని వచ్చే కేసులు కూడా మాకు చాలా వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఆక్యుపేషనల్ ఇంజరీస్ విభాగంలోకి వస్తూ ఉంటాయి. దీంట్లో ఇప్పుడు మీరు చెప్పిన ప్రశ్నకే కాకుండా మిగతా కూడా నేను ముచ్చటిస్తాను. ఇప్పుడు బ్యాటరీస్, ఫర్ ఎగ్జాంపుల్ బ్యాటరీలోకి యాసిడ్ నింపేటటువంటి వృత్తి కలవాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఈ వేడి బ్యాటరీలోకి ఈ వాటర్ పోసి నింపడం ఇలాంటి పనులు చేసేటప్పుడు బ్యాటరీ పేలిపోయి అందులో ఉన్నటువంటి యాసిడ్ అంతా మొహం మీద పడి రెండు కళ్ళు కూడా యాసిడ్ బర్న్స్ తోటి వస్తూ ఉంటారు కొంతమంది. కొంతమందికి ఈ సున్నం పడి ఆల్కలీ ఇంజరీ, సున్నం అనేటటువంటిది ఆల్కలీ. సో ఆల్కలీ ఇంజరీస్ తోటి రెండు కళ్ళల్లోనూ సున్నం పడి వస్తుంటారు. ఒకటి యాసిడ్ ఇంజరీ, ఇంకోటి ఆల్కలీ ఇంజరీ. వీటిలో మనం వెంటనే ఏం చేయాలి అంటే గనక ఎప్పుడైతే యాక్సిడెంట్ అయిందో అప్పుడు దగ్గరలో ఏ ట్యాప్ వాటర్ ఉన్నా పర్వాలేదు, ముందర ఆ ట్యాప్ వాటర్ తోటి ఒక 15 నిమిషాల తేపు కన్నును శుభ్రంగా కడగాలి. ఎందుకంటే ఈ యాసిడ్స్ ఉన్నాయనుకోండి, ఇది ఉపరితలంలో ఉన్నటువంటి లేయర్స్ ని కంప్లీట్ గా మార్చేసినట్లు చేసి అది ఎక్కువగా లోపలికి ప్రవేశించదు కానీ ఉపరితలంలో మాత్రం కంప్లీట్ గా కాల్చినట్లు చేసేస్తుంది. అదే గనక ఆల్కలి క్షారగుణం ఉన్నటువంటిది అయితే బాగా ఎక్కువగా కంటి లోపలికి ప్రవేశించి లోపల ఉన్నటువంటి యాంగిల్ ఆఫ్ యాంటీరియర్ ఛాంబర్ ని వీటిని అన్ని డ్యామేజ్ చేసి ఇంకా ఎక్కువగా పాడు చేస్తుంది క్షారగుణం కలిగినటువంటి ఈ సున్నము ఇవి పడినప్పుడు. సో యాసిడ్ ఇంజరీస్ కన్నా ఈ ఆల్కలి ఇంజరీస్ సున్నం మోగి పడినవి ఇంకా ప్రమాదకరమైనవి. కాబట్టి అది యాసిడ్ అయినా సరే ఆల్కలి అయినా సరే,
1: అంటే ఇంటికి సున్నాలు వేస్తుంటారు సార్, అది కూడా ప్రమాదమే.
0: అది కూడా ప్రమాదమే. ఎక్కువ ముద్దల కింద కంటిలో పడిపోయినప్పుడు అది రెండు రెప్పలకి లోపల భాగంలో అతుక్కున్నప్పుడు మనం సాధ్యమైన వరకు కడిగేటప్పుడు పై పైన కడుగుతాం తప్ప ఈ కను రెప్పల మూలంలో లోపల ఉన్నటువంటి ముద్దను తీయడానికి ప్రయత్నం చేయం. ఇది చాలా ప్రమాదం. అది లోపలే ఉండిపోయి మెల్లిగా అందులో ఉన్నటువంటి క్షారం లోపలికి పీల్చుకుని ఈ కంటిని చాలా వరకు పాడు చేస్తుంది. కనుక ముందర యాసిడ్ ఆల్కలి పడినప్పుడు అక్కడ ఏ ట్యాప్ వాటర్ అన్నా సరే, కనీసం 20 లీటర్ల వాటర్ అయినా సరే మనం పోసి కంటిని ముందర శుభ్రంగా కడిగి ఈ యాసిడ్ గాని ఆల్కలి గాని ఏమాత్రం లేకుండా చేయగలిగితే పేషెంట్ కి ఇమీడియట్ గా సేవ చేసిన వాళ్ళం అవుతాం. గానీ ఇది కూడా మనం డాక్టర్కి చూపిస్తేనే మంచిది అంటూ డాక్టర్ దగ్గరికి వెళ్లేంత వరకు అరగంట ఆగితే అప్పటికే పూర్తిగా కన్ను డ్యామేజ్ అయిపోతుంది. కాబట్టి ఈ విషయం ముందర తెలుసుకోవాలి. అలానే అన్నిట్లోనూ కూడా ముందరే మనకు తోచిన వైద్యం చేయమని కాదు. ఇప్పుడు మీరు ఒకటి అడిగారు ఇందాక ప్రారంభంలో, ఒక పుల్ల కంటిలో గుచ్చుకుంటే ఏం చేయాలి అనేటటువంటిది. ఇట్లా కంటిలోకి ఏదైనా ఐరన్ రాడ్ గాని చిన్న తీగ గాని పుల్ల గాని గుచ్చుకున్నప్పుడు మనం అప్పటికప్పుడే గనక దాన్ని లాగేస్తే అక్కడి నుంచి లోపల ఉన్నటువంటి విట్రియస్ గాని ఇట్లాంటి ఇతరమైన పదార్థాలు బయటకు వచ్చేసే అవకాశం ఉంటుంది. కనుక వాటిని మాత్రం చూసిన వాళ్ళు మనం ముట్టుకోకుండా దానిపైన కన్ను మీద ఏమి గుడ్డ పెట్టి బ్యాండేజ్ చేయకూడదు. ఎందుకంటే మనం ఏదైనా ప్యాడ్ పెట్టి బ్యాండేజ్ చేస్తే ఈ గుచ్చుకున్న వస్తువు మరింత లోపలికి వెళ్తుంది, వాడిని ఇంకా బాధ పెడుతుంది. కాబట్టి ఒక కార్డుబోర్డుతో గాని ఒక షీల్డ్ గాని ఏదైనా ఉంటే గుల్లగా ఆ కంటి మీద గుల్లగా పెట్టి అప్పుడు దాని మీద కావాలంటే ప్లాస్టర్ వేసి కనుగుడ్డు నొక్కుకోకుండా ప్రొటెక్షన్ ఇచ్చి తీసుకెళ్లాలి. లేదంటే బ్లాక్ గ్లాసెస్ ఏమైనా ఉంటే గానీ దాని ప్రొటెక్షన్ ఇవ్వాలి తప్ప బ్యాండేజ్ ఇలాంటివి చేసి పట్టుకెళ్ళకూడదు. పెడితే ఆ గుచ్చుకున్నటువంటి వస్తువు ఇంకా మనం లోపలికి తోసిన వాళ్ళం అవుతాం. కాబట్టి ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఆ పుల్ల గుచ్చుకుని వచ్చినాడు అన్నారు మీరు, వెంటనే దాన్ని డాక్టర్ దగ్గరికి ఇమీడియట్ గా తీసుకెళ్తే డాక్టర్ కూడా ఓపీడీలో దాన్ని తీయరు, దాన్ని అర్జెంటుగా ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లి తీసుకోవలసినటువంటి స్టెరైల్ ప్రికాషన్స్ అన్ని తీసుకుని ఆ పుల్లను తీసేసిన తర్వాత అక్కడ ఒక్కొక్కప్పుడు గ్యాప్ ఉంటుంది, అది ఆటోమేటిక్ గా క్లోజ్ అవ్వదు. అక్కడ సూచర్స్ వేసి అక్కడి నుంచి ఇంకా యాంటీబయాటిక్ కేర్ ఏం తీసుకోవాలో అవన్నీ ఇస్తారనమాట.
1: అంటే మీరు ఇందాక యాసిడ్ అవి పడితే నీళ్లతో కడగమన్నారు, మరి చిన్న చిన్న తునుకలు పుల్లలు ఇలాంటివి పడితే మరి నీళ్లతో కడగచ్చా సార్, లేకపోతే అలాగే తీసుకెళ్లిపోవాలి?
0: శాండ్ గ్రెయిన్స్ ఇలాంటివి మాత్రం పడితే మనం తప్పకుండా కడగచ్చు. గుచ్చుకున్న పదార్థాలు అవి ఉన్నప్పుడు మనం ఏమి
1: డిస్టర్బ్ చేయకుండా దాన్ని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా హాస్పిటల్ తీసుకెళ్లాలంట.
0: ఇట్లాగా మా హాస్పిటల్ వేసవకాలంలో సెలవుల టైంలో అనేక మంది పిల్లలు ఇలా కంటికి ముళ్ళు గుచ్చుకుని వచ్చిన వాళ్ళు ఉన్నారు. స్వామి దయవలన వీళ్లలో 90% మందికి, వీళ్ళ చాలా మందికి నేను ఆపరేషన్ చేశాను ఈ దెబ్బతగిలిన కళ్ళ వాళ్ళకి, వాళ్లలో అది ఇన్ఫెక్ట్ కాలేదు. ముళ్ళు గుచ్చుకుని లోపల ఉన్న లెన్స్ అంతా క్యాటరాక్ట్ గా మారిపోయి వాళ్ళు వస్తారు. వాళ్ళ అదృష్టం ఏమో గానీ వీటికి ఇన్ఫెక్షన్ లేకుండా ఉన్న కేసులు మాకు ఎక్కువ వచ్చాయి. చాలా ఆలస్యంగా వచ్చిన వాళ్ళకి అవి ఇన్ఫెక్షన్ అవుతుంది గుచ్చుకున్న తర్వాత. ఇమీడియట్ గా వచ్చిన వాటికి ఇన్ఫెక్షన్ అది లేదు. వీళ్ళకి ఆపరేషన్ అవి చేసి లోపల అద్దం పెట్టిన తర్వాత దాదాపు మామూలు కన్నుకి ఉన్నంత చూపు వాళ్ళకి వచ్చింది. అప్పుడు మేము తల్లిదండ్రులకు చెప్పాం, ఇక ముందు ఎప్పుడు పిల్లల్ని ఈ పనికి పంపకూడదు మీరు, ఎందుకంటే వాళ్ళకి కత్తితో ఈ కొమ్మల్ని నరికినప్పుడు అది వెనక్కి వచ్చి కొట్టుకుంటుంది అనేటటువంటి కామన్ సెన్స్ ఉండదు కనుక ఈ పనికి చిన్నపిల్లల్ని పంపకూడదు అనేటటువంటిది వాళ్ళకి స్ట్రిక్ట్ గా చెప్తూ ఉంటాము. కానీ దీనికి అంతటికీ కారణం వాళ్ళ దారిద్ర్యం చేత చిన్నపిల్లల్ని అలా పంపుతూ ఉంటారు వాళ్ళు. అలాగే వ్యవసాయ పనులు చేసేటటువంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అనేక పెస్టిసైడ్స్ అంటే క్రిమి కీటకాలు అవి పంటలకి పట్టకుండా ఉండే మందులు వేస్తూ ఉంటారు. ఈ మందు కూడా గాలివాటికి వచ్చి కంటిలో పడే అవకాశం ఉంది, అక్కడి నుంచి కూడా లోపలికి అబ్జార్బ్ అయ్యి ఈ ప్రమాదకరమైనటువంటి సింప్టమ్స్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ రైతులకి నేను చెప్పే విజ్ఞప్తి ఏమిటంటే, ఈ క్రిమి సంహారక మందులు పెస్టిసైడ్స్ వేసేటప్పుడు వాళ్ళు ఎదురుగాలికి దాన్ని వేయకుండా వాలుగాలి, వాళ్ళ నుంచి అది బయటకు అవతలకు వెళ్లేటట్లుగా వేయాలి ఒకటి. రెండు, కళ్ళజోడు లాంటిది పెట్టుకుని అది కంటిలో పడకుండా,
1: కంటి ద్వారా కూడా అది లోపలికి వెళ్తుందా సార్?
0: లోపలికి వెళ్తుంది. అందుకోసం కంటికి కూడా అది పెట్టుకుని, కంటికి కూడా దాని బ్యాడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. అందుకని పెస్టిసైడ్స్ అవి కంటిలో పడకుండా జాగ్రత్తగా బ్లాక్ గ్లాసెస్ ప్రొటెక్టివ్ గ్లాసెస్ పెట్టుకుని వాళ్ళు ఆ పని చేయడం మంచిది. అట్లాగే ఎక్కువగా ఎండలో తిరిగే వాళ్ళు ఉంటారు వర్కర్స్, వాళ్ళు ఎక్కువ సన్లైట్ పడినందువల్ల కూడా క్యాటరాక్ట్ త్వరగా వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఎండలో యూవీ లైట్ కొన్ని ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది, అల్ట్రావైలెట్ లైట్ అతి నీల లోహిత కిరణాలు అంటాం మనం, అవి ఎక్కువగా కొండల మీద హై ఆల్టిట్యూడ్స్ లో ఉండేటటువంటి వాళ్ళకి, అలాగే ఆస్ట్రేలియా లాంటి జియోగ్రాఫికల్ లొకేషన్ లో ఉన్నటువంటి ఏరియాలో ఈ అల్ట్రావైలెట్ లైట్ ఎక్కువ వాళ్ళకి తగులుతూ ఉంటుంది. అందుకనే మనం క్రికెట్ మ్యాచెస్ లో అవి చూస్తూ ఉంటాము, వాళ్ళు కంటికి చుట్టూ అరౌండ్ ర్యాప్ అరౌండ్ గ్లాసెస్ పెట్టుకుంటూ ఉంటారు, గాగుల్స్ లోనే ర్యాప్ అరౌండ్ అంటే కంటికి పట్టుకుని కంప్లీట్ గా సైడ్ లో కూడా కవర్ అవ్వాలి. ఈ సైడ్ లో కవర్ అవ్వకుండా ఉంటే వీళ్ళకి నల్లగుడ్డు మీద వచ్చే ఒక కండ లాంటిది టెరీజియం అనేది పెరుగుతూ ఉంటుంది. సో ఇది ఎక్కువ ఈ మౌంటైనర్స్ లో, తర్వాత ఆస్ట్రేలియా లాంటి ప్రాంతాల్లో ఉన్నవాళ్లలో వస్తుంది. కనుక ఈ ఎండలో ఎక్కువ పనిచేసే వాళ్ళు కొంచెం నల్లద్దాలు పెట్టుకుని ఉంటే కొంతవరకు కంటికి అది రక్షణగా ఉంటుంది. తర్వాత ఈ లేద్ మెషిన్స్ మీద, వాటి మీద పనిచేసేవాళ్లు, తర్వాత మెటల్ ఆన్ మెటల్ అంటే హ్యామర్ పుచ్చుకుని ఇంకొక దాని మీద ఇనుప వస్తువు మీద కొట్టినప్పుడు చిన్న చిన్న ముక్కలు సెపరేట్ అయ్యి కంట్లో గుచ్చుకునే అవకాశం ఉంటుంది. కనుక ఇట్లాగా ఫ్లయింగ్ మిసైల్స్ లాగా ఆబ్జెక్ట్స్ వచ్చేటటువంటి పనుల్లో ఉండేటటువంటి వాళ్ళు పాలీకార్బొనేట్ గ్లాసెస్ అని చెప్పి ఉంటాయి, అవి 3 మిల్లీమీటర్ల మందలో ఉంటాయి. సో ఇలా ఏదైనా ఐరన్ పీసెస్, ప్రొజెక్టైల్ పీసెస్ కనుక వచ్చినా సరే కంటికి తగలకుండా ఈ అద్దం ఆపే అవకాశం ఉంటుంది. కాబట్టి లేద్ మెషిన్స్ మీద పనిచేసేవాళ్లు ఇట్లాంటి హ్యామర్
1: చూస్తూ ఉంటారు, వెల్డింగ్ చేస్తూ ఉంటారు వాళ్ళు, వాళ్ళు కూడా మొహానికి అద్దం లాంటి నల్లటి అద్దం పెట్టుకుంటుంటారు.
0: అదే ఈ అల్ట్రావైలెట్ లైట్ తగలకుండా, అది యాక్చువల్ గా పీసెస్ కోసం కాకపోయినా ఈ అల్ట్రావైలెట్ లైట్ వల్ల కూడా ఈ కార్నియల్ ఎపిథీలియం డ్యామేజ్ అయ్యి వాళ్ళకి విపరీతంగా మంట అది వస్తుంది, అది కూడా తగలకుండా ఉండేందుకు ఆ అద్దాలు పనికొస్తాయి. కాబట్టి రెండు రకాలుగా పాలీకార్బొనేట్ గ్లాసెస్ అయితే ఈ సెపరేట్ అయిన ముక్కలు మనకు వచ్చి తగలకుండా ఆపుతాయి అన్నమాట. మిగతా ఈ వృత్తిరీత్యా వచ్చే జబ్బుల్లో కంప్యూటర్ సిండ్రోమ్ అని కూడా మనం డిస్కస్ చేసుకోవడం మంచిది, ఎందుకంటే ఇప్పుడు ప్రపంచం అంతా కూడా కంప్యూటర్ మయం, అందరూ కూడా గంటల తరబడి కంప్యూటర్ దగ్గర కూర్చుంటారు, చాలా మంది కళ్ళు లాగుతున్నాయి కంప్యూటర్ దగ్గర కూర్చుంటే, సిస్టమ్ దగ్గర
1: జబ్బులు ఇప్పుడు కొత్తగా పుట్టుకొస్తున్నాయి,
0: సిస్టమ్ దగ్గర కూర్చుంటే కళ్ళు లాగుతున్నాయి అని చెప్పడం అనేటటువంటిది ఇప్పుడు స్పెషల్ అన్నమాట. అలాంటి వాళ్ళకి మేము ఇచ్చే సలహా ఏమిటంటే, మనము చూసేటటువంటి కంప్యూటర్ మన కన్ను లెవెల్ కన్నా ఒక 2 అంగుళాలు ఎప్పుడు కిందకు ఉండాలి, ఎందుకంటే మన కంటి లెవెల్ కన్నా కంప్యూటర్ ఎక్కువగా ఉంటే మనము కన్ను పైకెత్తి చూడాలి, ఆ టైంలో ఈ కంటి రెప్పలు 2 ఇంకా ఎక్కువ సెపరేట్ చేసి చూస్తాం మనం తల పైకెత్తి చూసినప్పుడు, అప్పుడు ఎక్కువ భాగం కన్ను ఎక్స్పోజ్ అయ్యి కన్ను పొడారిపోయే అవకాశం ఉంటుంది. అలాగే ఈ కంప్యూటర్ పనిచేసే వాళ్ళు ఎక్కువ ఏసీ గదుల్లో ఉంటారు, ఏసీ రూమ్ లో గనక సరైనటువంటి తేమ హ్యూమిడిటీ కంట్రోల్ చేసుకోకపోతే కళ్ళు ఎక్కువగా పొడారిపోయే అవకాశం ఉంది. గనక కన్ను ఈ కంప్యూటర్ యొక్క లెవెల్ కంటు కన్నా కిందకుంటే ఎక్కువ భాగం ఎక్స్పోజ్ అయిపోయి డ్రై అయిపోయిపోకుండా ఉంటుంది. ఇంకొక 2వది ఏంటంటే, ప్రతి 20 నిమిషాలకి కూడా కొంతసేపు దృష్టి కంప్యూటర్ నుంచి పక్కకి మరలిస్తే 1 నిమిషం పాటు ఈ కంటి మజిల్స్ అవి లాక్కుండా
1: ఆర్పి అట్లా చేయడం ఎక్సర్సైజ్ లాగా.
0: అది కాకుండా మళ్ళీ కన్ను ఆర్పడం కూడా, మీరు ఇప్పుడు చెప్తున్నది మనం కంప్యూటర్ మీద పనిచేస్తున్నప్పుడు నిమిషానికి 6 సార్లు కన్ను ఆర్పుతాము, మామూలు కన్ను ఆర్పే రేటు 18 సార్లు. మామూలుగా నిమిషానికి 18 సార్లు మనం రెప్ప వేసేది, కంప్యూటర్ మీద పనిచేసేటప్పుడు 6 సార్లు వేస్తాము. అంటే ఈ మిగతా టైం అంతా కన్ను ఎక్స్పోజ్ అవుతాం కదా లిడ్స్, కాబట్టి దీన్ని కంప్యూటర్ సిండ్రోమ్ అంటాము. ఈ రెప్పలు ఆర్పడం అనేటటువంటి రేటు తగ్గిపోవడము, ఏసీ రూమ్ లో తేమ భాగము హ్యూమిడిటీ ఎంత ఉందో చూసుకోకుండా కేవలం చల్లదనమే మెయింటైన్ చేయడంతో కన్ను పొడారిపోయి ఈ డ్రై అప్ అయిపోవడంతో కంటి కంప్యూటర్తో పనిచేసే వాళ్ళు ఎక్కువ కళ్ళు మంటలో అవి అని చెప్పి కంప్లైంట్ చేస్తూ ఉంటారు. వీళ్ళకి నేను చెప్పినటువంటి ఈ నివారణ చర్యలు తీసుకుని ఇంకా బాగా గనక ప్రాబ్లం ఉంటే ఆర్టిఫిషియల్ టీయర్స్ అంటారు, ఈ ఆర్టిఫిషియల్ టీయర్స్ వేసినందువలన రిఫ్రెష్ లిక్విజల్ అని ఇలాంటి మందులు కొన్ని ఉన్నాయి, ఇవి వేసుకున్నందువలన కన్ను పొడారిపోకుండా వాళ్ళకి కంఫర్టబుల్ గా ఉంటుంది.
1: చాలా విలువైన విషయం మాకు చెప్పారు సార్. ఇది ఈ విషయంలోనే ఇంకొకటి అడగాలింది సార్. మనకి చాలా పండుగలు వస్తుంటాయి, దాంట్లో దీపావళిది చాలా ప్రత్యేకమైన పండుగ, చిన్నపిల్లలకి కానీ పెద్దవాళ్ళకి కానీ చాలా ఉత్సాహాన్ని ఆనందాన్ని ఇస్తుంది. ఎందుకంటే ఆ పండుగలో మనం టపాసుల్ని కాల్చుతూ ఉంటాం. కొన్ని సందర్భాలలో మనము అజాగ్రత్త వల్ల పిల్లలు కానీ తొందరపాటు వల్లనో కూడా కొన్నిసార్లు ఈ చిచ్చురుబుడ్లు కానీ లేకపోతే తారాజువ్వలు కానీ కాకరపుల్లలు కానీ కొన్నిసార్లు పేలిపోయి కళ్ళల్లో కూడా పడటం మనము చూస్తుంటాం. కొన్నిసార్లు చూపు కూడా పోయింది అని మనం న్యూస్లో చదువుతుంటాం. అటువంటి సందర్భంలో అసలు దీపావళి నాడు స్పెషల్గా మనం ఏ జాగ్రత్తలు తీసుకోవాలి కంటికి సంబంధించి? ఒకవేళ అనుకోని సంఘటన ఎదురైతే అప్పటికప్పుడు ఫస్ట్ ఎయిడ్ కింద మనము ఏం చేయాలో కూడా కొంచెం చెప్తారా?
0: ఇప్పుడు దీపావళి నాడు పెద్దలు పిల్లలు అందరూ కూడా చాలా ఆనందోత్సాహాలతో మీరు చెప్పినటువంటి తారాజువలు, చిచ్చుబుడ్లు ఇవి కాల్చడం మామూలే. ఇక్కడ మూడు రకమైనటువంటి ఇంజరీస్ కంటికి రావచ్చు దీపావళి నాడు. ఒకటి, తారాజువ లాంటి ఒక ఫ్లయింగ్ ఆబ్జెక్ట్ కనుక వచ్చి కంటికి కొడితే అది మెకానికల్ గా ఇంకొక ఏ రాయి కొట్టిన దాంతో సమానం. సో అప్పుడు కూడా కన్నుగుడ్డు పగిలిపోవచ్చు, లేదంటే అది నల్లగుడ్డు మీద పైన ఒక రాపిడి కింద స్క్రేప్ చేసి వెళ్ళిపోవచ్చు. రెండవది, ఈ కాలుతున్న వస్తువు కంటికి తగిలినప్పుడు ఈ వేడి చేత కార్నియా గాని గుడ్డు యొక్క ఉపరితల భాగం అంతా కాలిపోయే అవకాశం ఉన్నది. అట్లాగే ఇంకా మూడవది ఏమిటంటే ఈ ఫైర్ వర్క్స్ లో ఉండే కెమికల్ దానికి ఎక్స్పోజ్ అయ్యి కన్ను డ్యామేజ్ అవుతుంది. కాబట్టి బేసిక్ గా ముందర ఈ పండగ వచ్చినప్పుడు చిన్నపిల్లలు ఇలాంటి ప్రమాదకరమైనటువంటి కాల్చకుండా ప్రమాదం లేనటువంటి ఈ ఫైర్ వర్క్స్ కాల్చాలనేటువంటి జాగ్రత్త తల్లిదండ్రులు తీసుకోవాలి. ఇక ఈ ప్రమాదమే జరిగినప్పుడు మనం వెంటనే ఉపరితలంలో జరిగినటువంటిది అయితే గనక పరిశుద్ధమైనటువంటి వాటర్ తోటి దాన్ని క్లీన్ చేసుకుందాం. బట్ అల్టిమేట్ గా వెంటనే డాక్టర్ దగ్గరికే తీసుకెళ్తే ఈ డ్యామేజ్ ఎంత డీప్ గా అయింది, ఉపరితలంలోనే అయిందా లేకపోతే బాగా లోపల వరకు కన్ను దెబ్బతిందా అనేటటువంటిది డాక్టర్ కనిపెట్టే అవకాశం ఉంటుంది. గనక వెంటనే డాక్టర్ వద్దకు తీసుకెళ్లాలి. ఇది కూడా అంతే, కనుగుడ్డు పగిలితే ఇందాక చెప్పినట్లుగా ప్యాడ్ అది పెట్టి దాన్ని నొక్కకుండా పైన ఒక గుల్లగా ఉండేటటువంటి కార్డ్బోర్డ్ కవర్ గాని ఇలాంటిది పెట్టి తీసుకువెళ్లాలి. నివారణ ముఖ్యం గనక ముందర ప్రమాదకరమైనటువంటి పిల్లల చేత కాల్పించకూడదు.

ಸಾಯಿ ಆರೋಗ್ಯವಾಣಿ ಶೀರ್ಷಿಕ ಪೇರಿಯ ಪುಟ್ಟಪರ್ತಿ ಜನರಲ್ ಹಾಸ್ಪಿಟಲ್ ಸೂಪರ್ ಸ್ಪೆಷಾಲಿಟಿ ಹಾಸ್ಪಿಟಲ್ ಡಾಕ್ಟರ್ಲು ವಿವಿಧ ಅಂಶಾಲಪೈ ನಿರ್ವಹಿಸುತ್ತಿರುವ ಚರ್ಚೆಲ್ಲೋ ಭಾಗంగా కళ్ళకు సంబంధించిన విషయాలపై జరిగిన చర్చ మొదటి భాగాన్ని విన్నారు. రేపు ఈ అంశంపై జరిగిన చర్చ రెండో భాగాన్ని వింటారు.